0: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
1: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి వారికి ఇస్తాడు.
0: ఇఫ్ దే ఫైండ్ ఎనీబడి హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ క్లోత్స్ దే గివ్ దేర్ ఓన్ క్లోత్స్.
1: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
0: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్డ్ హియర్.
1: కనుకనే దీనికి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాము.
0: దేర్ఫోర్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్షన్ కంటిన్యూస్లీ మోర్ అండ్ మోర్.
1: ప్రైమరీ స్కూల్ లోపల
0: ఇన్ ప్రైమరీ స్కూల్
1: చాలా చిన్న చిన్న పిల్లలు
0: స్వామి సేయింగ్ దిస్ వే హి డస్ నాట్ వాంట్ టు సే ఓపెన్లీ బట్ ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఇన్ రియాలిటీ ఆర్ మచ్ మోర్ దెన్ వాట్ భగవాన్ సెడ్ అండ్

0: 1200 చిల్డ్రన్
1: వారిని తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి ఉండలేరు, మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
0: చిల్డ్రన్ కెనాట్ బి అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్, దే కెనాట్ బి అవే ఫ్రమ్ అస్, బట్ విత్ ఇన్ 2 డేస్ దే ఫర్గెట్ దేర్ పేరెంట్స్ అండ్ బిగిన్ టు స్టే విత్ అస్.
1: అక్కడికి వచ్చి చూసి మా పిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
0: పేరెంట్స్ యాజ్ దే కమ్ అండ్ వాచ్ దేర్ ఓన్ చిల్డ్రన్ దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ హౌ హ్యాపీ దే ఆర్ హియర్.
1: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ హావ్ బీన్ షవరింగ్ లవ్ మచ్ మోర్ దాన్ దేర్ ఓన్ పేరెంట్స్.
1: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ అవర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్డినరీ.
1: వారు ఎంత గొప్ప వారు,
0: దే ఆర్ రియల్లీ గ్రేట్.
1: దేశానికంతా కూడా నాయకుడుగా కావాలి.
0: దే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
0: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అప్పుడే మాకు చాలా సంతోషము.
0: దట్ ఓన్లీ మేక్స్ us హ్యాపీ.
1: ఎంత ఐడియల్స్ బాయ్స్ అవుతారా?
0: ఆర్ యూ ప్రిపేర్డ్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

0: clay is one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names. And all that you see around is a manifestation of that one and only entity.
1: పొగకు మూలము నిప్పుల పుంజముండ పొగకు మూలము నిప్పుల పుంజముండ రైలు పరువుకు నడిపించు డ్రైవరుండా ఆటోమేటికు లైటుకు అవధులుండా ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింపనుండవలదే
0: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause for this diverse manifestation which you call is the universe or nature? Embodiments of love.
2: ఈనాడు లోకములో వైజ్ఞానికమున మానవ జాతి ఎంతయో ప్రగతిని సాధించినది.
0: In the world of today, we find that man has made rapid strides of progress through the medium of science and technology.
2: విజ్ఞాన సాంకేత శాస్త్రమున బ్రహ్మాండమైన విజయాన్ని కూడా సాధించినది.
0: He has also achieved tremendous success in the fields of science and technology.
2: ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ ద్వారా వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఒక విపరీతమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధించినది.
0: In terms of the field of research dealing with plastics or the electrons or the computers, certainly the world has advanced a great degree.
2: అణు శాస్త్రమునందు కాని ఆకాశ మార్గమునందు కాని ఈ యొక్క శాస్త్రవేత్తలు ఒక భావాతీతమైనటువంటి యొక్క విజయాన్ని కూడా సాధిస్తూ వచ్చింది.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
2: మరొక వైపున చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు, సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
2: రాజకీయంగా, ఆర్థికంగా కల్లోలములు పెరుగుతూ వచ్చినవి.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
2: దేశీయ, మత, కుల భేదములు పెరుగుతూ వస్తున్నవి.
0: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
2: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
0: Narrow regional outlook is on the ascendancy.
2: విద్యందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: There is chaos in addition, agitation in the field of education.
2: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం సలుపుతున్నది.
0: Such detrimental forces are on the rampage the world around.
2: నైతికంగా వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటిని మనం విచారించవలసిన అవసరం.
0: It's absolutely necessary at the moment to try and ponder over this question. What's the cause of these disturbances at the moment? We should also try and ask this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology. And on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
2: Naitikanga, mata, adhyatmikanga, manavuni yokka hrudayamu inta digadari povataku kaaranam enti?
0: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
2: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
0: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
2: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితమునకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
0: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand, you have problems galore pertaining to one's own basic values of one's own existence.
2: దీనికి అన్నింటికీ మనం విచారణ చేసి చూచినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
0: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
2: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
0: Added to this selfishness is a case of lack of unity of purpose.
2: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
0: యూనిటీ ఇస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్.
2: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
0: అండ్ సర్వీస్ టు సొసైటీ ఇస్ ద ట్రూ మెజర్ ఆఫ్ హిస్ ప్రోగ్రెస్.
2: ఒక్కసారి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయము మనకు అర్థమవుతుంది.
0: యూ హ్యావ్ టు టర్న్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఆఫ్ భారత్ అండ్ యూ వుడ్ నో వాట్ ద హోల్ థింగ్ ఇస్ అబౌట్.
2: భారతదేశమునకు 10,000 miles దూరం నుండి ఉన్నటువంటిది ఇంగ్లాండ్.
0: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
2: England yokka bhoobhagamu kevalamu 92,000 chadrapu mailu maatrame vistirnam.
0: If you look at the area of this country England, it's about 92,000 square miles.
2: Dani yokka janaba chustama 5 kotla mandi janaba aanadu.
0: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
2: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 లక్షల చదరపు మైళ్ళు భారతదేశం.
0: Now, if you contrast this with the figures for India in those days, now the area 16 lakh square miles.
2: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్ల జనాభా.
0: If you look at the population of this Bharat, it was 44 crores.
2: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమి అవసరము లేదు.
0: And there's been no dearth of scientific talent in this country.
2: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
0: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
2: ఆనాడు బలవంతులైనటువంటి సూర్యులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
0: And nor was there a deficiency in terms of people who are valiant and valorous and mighty.
2: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని 16 లక్షల చదరపు మైళ్లు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని 92,000 చదరపు మైళ్లు కలిగినటువంటి యొక్క ఇంగ్లాండ్, 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండ్ హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
0: బట్ దెన్ వాట్ యు ఫైండ్ ఇస్ దిస్ దిస్ కంట్రీ ఆఫ్ 44 crores పీపుల్ అండ్ 16 lakh స్క్వేర్ మైల్స్ కేమ్ అండర్ ద రూల్ ఆఫ్ ఎ కంట్రీ వేర్ యూ హ్యాడ్ ద పాపులేషన్ టచింగ్ ఎ మియర్ 5 crores అండ్ ఏరియా ఎ మియర్ 92,000 స్క్వేర్ మైల్స్. వాట్స్ ద రీజన్ ఫర్ దిస్?
2: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
0: A lack of unity of purpose and a mutual understanding is a basic reason for this.
2: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
0: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
2: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
0: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
2: Manavudu marinappude jagattu marutundi.
0: When man transforms, so would the world around him also.
2: Vyakti manchi vaadainappude samajam kuda manchidu avutundi.
0: If an individual were to be good, the society also would be good.
2: Kanukani ee naadu rajakeeyanga ఆర్థికంగా, నైతికంగా, వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకొనలేదు.
0: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
2: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నుండునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
0: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
2: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కానీ ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
0: Minus the transformation pertaining to the mind, any of these developments around you could at best be superficial and artificial without any deep basis.
2: ప్రతి పదార్థమునకును ఒక పరార్థం ఉన్నది.
0: For everything there is a basis. For every material thing there is a basis, all right.
2: పరార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
0: And that which has no basis as such, this material entity, has no meaning.
2: పదార్థము వస్తువు.
0: Now when you talk of a padartha, it's a material entity.
2: పరార్థము శక్తి.
0: When you talk of pararta, that is beyond, that is shakti or strength.
2: Okati prani.
0: One is this prani.
2: Rendavadi pranam.
0: The second is called prana.
2: Okati moolamu.
0: One is the basis, moola.
2: Rendavadi stoolamu.
0: The second is the stoola or the gross.
2: Ivi rendu kudunu paraspara viruddhanga matram laukikanga gochanam ainappatikini sukshma drushtiki rendu kudunu avinabhava sambandhamule anyonya snehamule.
0: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
2: ఆధునిక విజ్ఞానమునందు ఈ రెండింటికిను పరిణామమును పురస్కరించుకొని ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
0: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
2: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉండటకు వీలు కాదు.
0: Without this component of energy, in this world, you cannot have anything called matter.
2: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
0: The same in the adhyatmic parlance or the spiritual parlance is called శివశక్తి.
2: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Now you must try and understand the meeting point of these two. And go deeper and then try to understand what it's all about.
2: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతుకొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
0: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
2: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
0: Now it's certainly a great triumph for man to have landed on the moon.
2: కానీ లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరాలకైనా పోవటం లేదు.
0: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not travelling even half an inch into his own heart.
2: ee vishalamainatunti oka jagattunandu galinaatunti chitra vichitramainatunti srushtulu chuste manavuni yokka shaktiki atheetamanga kanipistunnayi.
0: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
2: ee naadu chandramandalamu cheyatunti vijayam anetuntidi ee reethiga undanaga samudramulo oka kaaki retta vale untunnadu.
0: Now when you look at this triumph of man, wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
2: Kanuka manamu srushti yokka rahasyamane gurtinchadaniki chetakaanatunna samayamlo srushtikartanu ee reethiga gurtinchadaniki veelavutundi.
0: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
2: Aithe manava jeevitamulo nityamainatunna yokka sahaja dharmamunandu సత్యాన్వేషణ అనగా సత్యమును మనము పరిశోధన చేయడం ప్రధానమైనటువంటి లక్ష్యమని గంగూలీ కూడా చెప్పారు.
0: బట్ దెన్ యాజ్ గంగూలీ జస్ట్ నౌ సెడ్, ఇన్ మ్యాన్స్ డే టు డే లైఫ్ ద పర్సూట్ ఆఫ్ ట్రూత్ షుడ్ సర్టన్లీ ఫార్మ్ ఎన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
2: సెర్చ్ ఫర్ ట్రూత్ ఈజ్ సెర్చ్ ఫర్ గాడ్.
0: ద సెర్చ్ ఫర్ ట్రూత్ ఈజ్ వెరీలీ ద సెర్చ్ ఫర్ గాడ్.
2: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
2: గాడ్ ఈజ్ బికాస్ ట్రూత్ ఈజ్ గాడ్.
0: బికాస్ ట్రూత్ ఈజ్ గాడ్.
2: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
0: నౌ యూ మస్ట్ డిసైడ్ అపాన్ దిస్, వాట్ ఇస్ ట్రూత్.
2: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
0: నౌ దిస్ ఇస్ వేర్ వి టెండ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ బిమ్యూస్డ్.
2: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ సత్య?
2: విన్నది విన్నట్టుగా చెప్పడం సత్యమా?
0: దస్ ట్రూత్ కన్సిస్ట్ ఇన్ రిలేటింగ్ ఆర్ రికౌంటింగ్ వాట్ యూ హావ్ సీన్.
2: చూచినది చూచినట్టుగా చెప్పడం సత్యమా?
0: ఆర్ వాట్ యూ హావ్ సీన్ రికౌంటింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ ఇట్ ట్రూత్?
2: ఇది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ సో.
2: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి, రెండు సత్యములు ఉంటున్నాయి.
0: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
2: మనము చూచినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
0: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
2: పలాని వ్యక్తి పలాని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాం.
0: So you say such and such an individual has worn a blue colored dress.
2: అది సత్యమే.
0: That certainly is truth.
2: ఎప్పుడు నీవు చూచినప్పుడు మాత్రం బ్లూ కలర్ వేసుకున్నాడు.
0: That is truth, all right. But when you have seen the person.
2: రేపటికి బ్లూ కలర్ మారిపోవచ్చు.
0: Now tomorrow this blue color could change.
2: కనుక ఇది తాత్కాలిక సత్యం.
0: Now this is an example of temporary truth.
2: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
0: Now the same thing in Sanskrit has been called nija.
2: సత్యము అనేటువంటిది ఇది కాదు.
0: This is not satya.
2: త్రికాల భాగ్యం మార్పు చెందినటువంటిది, భూత భవిష్యత్ వర్తమానములు యందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్యం.
0: That which remains beyond change, the past, present and future, which is a lasting entity, that indeed is satya.
2: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాన్ని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
0: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on the path of satya. దాని
2: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
0: This is satya. This is what has been said as being whole and full.
2: కాని తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు కలుపుతున్నాము.
0: Now we are certainly undertaking understanding what is effectively a temporary truth.
2: ఈ యొక్క పూర్ణమునందు అర్ధ భాగంగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
0: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
2: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్థంగా చూచినప్పుడు సీ అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
0: సో వెన్ యూ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ గోయింగ్ రౌండ్ విచ్ ఇస్ హోల్ అండ్ యూ కట్ ఇట్ ఇన్ టూ, వాట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద ఆల్ఫాబెట్ సీ.
2: ఆ సీ నే సైన్స్.
0: దట్ సీ ఇస్ యువర్ సైన్స్.
2: ఇది పూర్ణము కాదు.
0: దట్ సీ ఇస్ యువర్ సైన్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్.
2: పూర్ణములో ఈ యొక్క సెమీ సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
0: ఇన్ ఎ ఫుల్ సర్కిల్ యూ హ్యావ్ ఎ సెమీ సర్కిల్, యూ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్.
2: కనుక ఆధ్యాత్మికం నందు కూడా సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
0: సో ఇన్ ఆధ్యాత్మిక యూ హ్యావ్ సైన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
2: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
0: సో ఆల్ దట్ యూ సీ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, యువర్ రీసెర్చ్ ఇస్ పర్టైనింగ్ టు దిస్.
2: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రము కనిపించలేదు.
0: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
2: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
0: Now this satya is a manifestation of the cosmic will.
2: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
0: Now here we will do well to quote what Eddington once said, the famed British scientist.
2: The great end of life is not knowledge, but action.
0: The real end of life is not knowledge, but action.
2: ఈనాడు మనం విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కాని ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
0: Today we are certainly collecting and collecting facts pertaining to science, but what we are thus collecting, we are not translating into action.
2: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థము కానటువంటివి రెండు ఉంటున్నాయి.
0: Now any amount of experimentation, observation from your side would still leave two things beyond your understanding.
2: బలహీనమైనది ఒకటి, బలమైనటువంటిది, ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
0: The one which is extremely weak, the other which is extremely strong. This is what.
2: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: Now you can't understand these two.
2: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు. Universe is a thought of God అన్నాడు.
0: Now Eddington again said, universe is a thought of God.
2: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
0: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
2: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును క్రోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
0: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
2: everything. దాని ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంది.
0: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
2: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని యొక్క దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
0: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
2: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థములోనే తన యొక్క జీవితం వ్యక్తం చేస్తున్నారు.
0: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
2: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు తత్వవేత్తలు మహనీయులు జ్ఞానులు మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
2: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు తెజించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: So that day when man would try to remove himself from this selfishness in him,
2: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కాని పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించటలేదు.
0: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit, not for others.
2: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించడానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడే కాని నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
0: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
2: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
0: So try and remove this selfishness from you, then you will understand that which is beyond you.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
2: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
0: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
2: ఈ పంచభూతములను యందే పంచ ప్రాణములు కూడాను చేరి ఉంటున్నవి.
0: And in these five we talk about the pancha prana, the five prana.
2: మొదటిది సూర్యుడు.
0: The first, the sun.
2: ఈ సూర్యుని యందు కేవలము ప్రాణశక్తి అధికంగా ఉంటుంది.
0: Now in this sun we have got this life giving force.
2: అనేక మంది సూర్యుని యొక్క తత్వము హైడ్రోజన్ హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
0: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
2: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైన వాయుగుండము మాదిరి గోచరమవుతుండాలి.
0: Now according to them this sun is merely a gaseous mass.
2: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ట యొక్క నిలయము.
0: But this is not the case. This is the very source of life.
2: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
0: సో వాట్ యు కాల్ ద లైఫ్ గివింగ్ ఎయిర్ ఫర్ యూ ఈజ్ ఆల్సో ఎమినేటింగ్ ఫ్రమ్ ద సన్.
2: భూమి నుండి అపానవాయువు వస్తుంటుండాలి.
0: అండ్ ఫ్రమ్ ద ఎర్త్ యు హావ్ ద అపానవాయువు.
2: ఇంకా ఆకాశం నుండి కూడాను సమాన వాయువు వస్తుంటుండాలి.
0: అండ్ ఫ్రమ్ ద స్కై యు హావ్ వాట్ కాల్డ్ ద సమాన వాయువు.
2: ఇంకా జలము లోపల వాన వాయువు ఉంటుండాలి.
0: And in water you have what's called a vana vayu.
2: Ee vyana vayu anetunte chaala pradhanamainatundi.
0: Now this one, the vyana vayu, is the most important thing.
2: Agnilo udana vayu vastuntundadi.
0: And in agni we talk of udana vayu.
2: Prati manavuni endu kudanu ee dehamu lopala 72 kota naalamulu untunnavi.
0: Now in every being in this body you have 72 crores of nerves.
2: Ee 72 kotla yokka naramulu endu kudanu ee vyana vayu సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దీస్ 72 క్రోర్స్ ఆఫ్ నర్వ్స్ దిస్ వ్యాన వాయు టెన్స్ టు పర్మియేట్ ఫ్రీలీ.
2: ఇది ప్రకృతి యొక్క నైజం.
0: నౌ దిస్ ఇస్ సంథింగ్ పర్టెనింగ్ టు ద సీక్రెట్ ఆఫ్ నేచర్.
2: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాయి.
0: దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్ ఆర్డైన్డ్ ఇన్ నేచర్. యు హావ్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ప్రివైలింగ్ అమాంగ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్.
2: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
0: ఈవెన్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టు బి సో ఇన్ ఎ సర్టెన్ బ్యాలెన్స్.
2: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
0: బట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే?
2: మనము చేసేటువంటి పరిశోధనల లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
0: టుడే ఇన్ వాట్ researches that we are undertaking. We do so for the sake of my name, my fame, my power and the like, not for the sake of mankind at large.
2: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధనలు తలిపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
0: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
2: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
0: But increasingly he makes use of his own selfish interest.
2: తమ యొక్క అభివృద్ధి తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
0: He clamors for his own name and fame.
2: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: That's the reason why these five elements are also out of balance, tending to be out of balance.
2: ఈ యొక్క పంచభూతములతోనూ వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
0: Now the scientists are waging a war, as it were, with these five elements.
2: చెలగాటం ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
0: They are literally playing fire with these five elements.
2: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నారు.
0: As a result, there is a change in the ecological balance of this world.
2: ఈ విధమైనటువంటి యొక్క అలజడికి కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
0: The present state of agitation, the present problems that are creating are these.
2: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమ నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
0: ఆర్ దీస్ అండర్టేకింగ్స్ నౌ ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ బెనిఫిటెడ్ సర్టెన్లీ వి వుడ్ కమ్ టు గ్రేట్.
2: ఒక ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచం అంతా కూడాను 10 టూర్లు భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
0: Now talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
2: ఇది ఎంత పిచ్చి మాట.
0: Now how mad the whole state of affairs is.
2: ఒక్క తూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 టూర్లు భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
0: You use your weapons once, the world gets destroyed. Now you have capacity to destroy 10 times.
2: కనుక ఈ మాటలంత కేవలము జగత్తును బెదిరించేటువంటివే కాని ఈ సరియైన హృదయం మాటలు కాదు.
0: So these words that are being uttered now by them are threatening the very security of the world.
2: కీడు కీటకమైనా చేస్తుంది, మేలు మహేతుడైనా చేయదు. మంచి చేయటంలో మన సైన్స్ను అభివృద్ధి చేయాలి కానీ చెడ్డ చేయటంలో కాదు మనం అభివృద్ధి చేసుకోవటం.
0: An ant could possibly do you harm, but the Lord will never do so. In science certainly, you try and do that which will be beneficial to you.
2: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబుస్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
0: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean is a place for this.
2: ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
0: As a result you do not know how much of pollution is coming through in these ocean waters.
2: ఈ వాయు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
0: So also these harmful, the poisonous fumes which go. What destruction
2: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి ఒక చీలమును ఇస్తుందో యోచించటం లేదు.
0: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
2: ఈ చీలము వల్ల ఎన్ని రకములైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేయటం లేదు.
0: And this milk which is damaged thus, if taken, can lead to any number of
2: కనుక ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణం చెడిపోవడానికి మూల కారణం ఈ పరిశోధనలే.
0: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
2: ఈ పరిశోధనలు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: Now there must be a ceiling, a limit on these experiments.
2: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
0: Anything beyond is what is being done.
2: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
0: Experiments probably are any number and of great magnitude.
2: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
0: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్ నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్
2: అయితే ఇట్టి విశాల హృదయము ఈ పవిత్రమైన భావము నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
0: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్ Now all your efforts should therefore be directed towards the well-being of man and it's the spiritual path alone which gives you this confidence to pursue
2: the path. కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
0: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
2: అప్పుడే ఈ వాతావరణములు కూడాను మారుతుంది.
0: Then the climate around you would also change for the better.
2: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధమవుతుంది.
0: The water also would get purified, the drinking water.
2: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
0: At the moment the five elements are being defiled.
2: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
0: That's why the world is coming to grief in a number of ways.
2: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలైంది.
0: Now సిన్స్ మహాభారత వార్ వాజ్ వేజ్డ్ ఎ పీరియడ్ ఆఫ్ 5,500 ఇయర్స్.
2: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5,500 సంవత్సరంలో జరుగుతున్నాయి.
0: బట్ దెన్ వెన్ యూ లుక్ అట్ ద హిస్టరీ ఆఫ్ ది కంట్రీ సిన్స్ దట్ టైమ్ ఇన్ దీస్ 5,500 ఇయర్స్ అట్లీస్ 15,000 వార్స్ వుడ్ హావ్ బీన్ వేజ్డ్.
2: ఇంకా ఎన్ని వారు జరుగుతుందో
0: అండ్ యుడ్ నాట్ నో హౌ మెనీ మోర్ ఆర్ టు కమ్.
2: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
2: మానసిక పరిణామం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
2: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటి శేషించి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ రెసిడ్యూ ఆఫ్ అనిమాలిటీ ఇన్ మ్యాన్.
2: కనుక మనలో ఉండేటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
0: సో ట్రై అండ్ రిమూవ్ దిస్ అనిమాలిటీ.
2: ఈ పశుత్వం దూరం చేసుకోవడానికి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ట్రై అండ్ డెవలప్ లవ్.
2: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
0: When the mind changes for the better, everything could change.
2: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక నిరుపయోగమైనటువంటివి.
0: You have no means of transforming the mind. You talk of progressing in a number of other directions. It's meaningless.
2: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యో. ప్రతి ఒక్క విషయమునకును మనస్సు చాలా అవసరం.
0: It has been rightly said that it's the mind which is responsible either for one's bondage or for one's liberation.
2: మనోమూలం ఇదం జగత్తు. సర్వము జగత్తంతా మనసుపైన ఆధారపడి
0: ఉంటుంది.
2: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా గుర్తించినటువంటి వారం అవుతాం.
0: సో వెన్ యూ ప్యూరిఫై ద మైండ్ యూ సర్టెన్లీ రికగ్నైజ్ ద అండర్లైన్ ట్రూత్ ఆఫ్ ఆల్ దట్ అరౌండ్.
2: కానీ సీయింగ్ ఈజ్ సైన్స్ అంటున్నాం.
0: యూ టాక్ ఆఫ్ సీయింగ్ ఈజ్ సైన్స్.
2: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
0: బట్ దిస్ సర్టెన్లీ డస్ నాట్ కన్వే ద ఫుల్లెస్ట్ మీనింగ్.
2: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
0: నౌ యూ సే దట్ మై మైండ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్.
2: మనసును చూడగలుగుతున్నావా?
0: బట్ దెన్ ఆర్ యూ ఏబుల్ టు సీ ద మైండ్?
2: కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ ఎ కేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
2: ఐఎమ్ వెరీ అన్హాపీ అంటారు.
0: దెన్ యూ సే ఐఎమ్ వెరీ అన్హాపీ.
2: ఈ హ్యాపీ అనేది కానీ అన్హాపీ అనేటువంటిది కానీ మనం చూడగలుగుతున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు సీ వాట్ యూ కాల్ ఇస్ హ్యాపీ అండ్ వాట్ ఇస్ అన్హాపీ?
2: ఎంత నమ్ముతున్నాం మనం?
0: దెన్ హౌ ఆర్ యూ బిలీవింగ్ దిస్ స్టేట్?
2: ఇది ఎక్స్పీరియన్స్.
0: దిస్ ఈస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్.
2: కనుకనే ఫెయిత్, ఫెయిత్ అనేటువంటిది బియాండ్ రీజన్.
0: So you talk about faith now in this context, and faith is beyond
2: reason. అనేటువంటిది లేదు.
0: Faith is beyond reason. It has no reason as such.
2: కనుకని మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: So the first thing is that try and cultivate this element of faith in you.
2: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పకమునకు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
0: Now before Newton started his researches in the field of gravitation, certainly this force of gravitation to the earth was present.
2: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షిస్తుంది అని నిర్ణయం చేశాడు.
0: ఆఫ్టర్ హీ హాడ్ కంక్లూడెడ్ హిస్ రీసెర్చెస్ ద ఫైండింగ్ హీ సెడ్ ద ఎర్త్ హాస్ గాట్ ద కెపాసిటీ టు అట్రాక్ట్.
2: కానీ అంతకు పూర్వం దీనికి ఆకర్షణ శక్తి లేదా?
0: బట్ దెన్ డస్ ఇట్ మీన్ దట్ ద ఎర్త్ డిడ్ నాట్ హావ్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్?
2: కానీ తనకు కనపడలేదు.
0: ఇట్ డిడ్ హావ్ ఆల్ రైట్ బట్ ఇట్ వాస్ నాట్ సీన్ అబ్జర్వ్డ్ బై ఎనీబడీ.
2: కనపడక పూర్వము లేదని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ యూ సే దట్ ఇట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బికాజ్ యూ డిడ్ నాట్ సీ టిల్ దెన్?
2: ఈనాడు సైంటిస్ట్ పరిశోధనలు చేస్తున్నప్పుడు ముందు ఏమిటిందో తనకేం తెలియదు.
0: Now today when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
2: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటాయి.
0: And today what you have decided upon yourself at one point of time could be new.
2: కనుకని మనకు తెలియనటువంటివి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
0: సో ఇన్ దిస్ మేనర్ యూ ఫైండ్ దట్ దేర్ ఇన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ విచ్ యూ డు నాట్ హావ్.
2: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరిపోవటానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
0: వి గో మియర్లీ బై వాట్ లిటిల్ వి నో. వి గెట్ పఫ్డ్ అప్ బై సెన్స్ ఆఫ్ ఈగో అండ్ ఆరోగెన్స్.
2: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness, that will be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief. But then, the whole thing is shielded from view. Just a tiny wee bit is shown. What can you decide now?
2: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
0: Now today what the scientists have found is that wee bit of a thing jutting out.
2: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
0: There is so much more to it which they have yet to see.
2: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకుందామనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
0: So day by day as you keep experimenting and observing, the conclusion that you draw is there are many more things to be known than what have been known.
2: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉన్నటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
0: సో మ్యాన్ కన్ఫైన్ యాజ్ హీ ఈజ్ టు దిస్ మియర్ నాలెడ్జ్ పర్టనింగ్ టు హిస్ విద్య అండ్ బుద్ధి, కెన్ నెవర్ హోప్ టు కాంప్రహెండ్ గాడ్ విచ్ ఇస్
2: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
0: హీ కెనాట్ మెజర్ ఆర్ గేజ్ గాడ్ త్రూ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ హిస్.
2: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
0: నౌ హీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సో వెరీ డైవర్స్ అండ్ వాస్ట్.
2: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
0: సో టుడే ద నీడ్ ఆఫ్ ది డే ఈస్ ఎ బ్రాడ్ విజన్.
2: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
0: వి డోంట్ నీడ్ టు హావ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్
2: కొత్త సంస్థను కాదు మనం కోరవలసిన.
0: నార్ ఎ సెట్ ఆఫ్ న్యూ ఆర్గనైజేషన్.
2: కొత్త విధానం కాదు మనం కోరవలసిన.
0: నార్ ఎ న్యూ ఫార్మాట్ ఆర్ ఎ న్యూ వే.
2: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
0: వాట్ వి నీడ్ ఈస్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఎ ప్యూర్ అన్సలీడ్ హార్ట్.
2: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
0: So cleanliness of purity of the heart is necessary today.
2: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలన చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
0: When can this be possible? The day when you have no trace of selfishness or ego in you.
2: ఇదికి ప్రేమను పెంచాలి.
0: For this you must develop and cultivate love.
2: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: Now in order to purify a particular thing there is certain method for it, a certain thing necessary.
2: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: Now what is it that will help you to purify or cleanse your heart?
2: ఇది ప్రేమ.
0: That medium is love.
2: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మనయందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడాను ఏకత్వంగా ఉంటారు.
0: When you have pure unsullied love sprouting and springing in you, that will be the day when all individuals will come together. భారత
2: దేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: In this country of Bharat there are 70 crores of people living.
2: కానీ ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
0: But there is no link between one and another.
2: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కాని ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
0: Born in India, brought up in India and saying that he belongs to India, he really has no feeling for the country as such. He looks beyond the shores.
2: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం అని జరుగుతుంది?
0: యూ డెజర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడి ఎల్స్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో. హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
2: ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
0: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ద బేసిస్, ద బ్రాడ్ విజన్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫార్.
2: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
0: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ డైవర్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఈస్ భక్తి.
2: ఈ ప్రేమతత్వం నుండి సర్వస్వం కూడా ఇవిడి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
2: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
0: In a worldly context, what you have achieved in the fields of science and technology is absolutely necessary, no doubt.
2: ఇకమున సింగింప హేమతారక విద్య పరమున సింగింప బ్రహ్మ విద్య. మానస శాంతి, దేహం యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
0: Now you certainly do need two things, the peace of mind and the bodily comfort.
2: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
0: But between the two, the comfort of the body is not that necessary.
2: దేహం ఒక్క కార్ట్ వంటిది.
0: The body is like the cart.
2: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
0: The mind is like the horse.
2: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
0: You have the horse in the front and the cart in the rear, then you can have a safe journey.
2: కానీ ఈనాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
0: But today with the increase in knowledge around you, you have put the cart before the horse.
2: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
0: Though you don't have the peace of mind, you talk about the bodily comfort as if that's the need of the day.
2: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
0: You do build mansions.
2: Air conditioners పెడుతున్నాం.
0: Talk of air conditioned comfort.
2: Dunlop sofas, Dunlop beds అంతా వేస్తున్నాం.
0: Want to rest and recline on Dunlop sofas and beds.
2: కానీ మానసిక శాంతి లేదు.
0: But you have no mental peace.
2: దీనికి ఎక్కడ సుఖం ఇస్తోంది? బాడీ కూల్ అవుతోంది, మైండ్ హీట్ అవుతోంది.
0: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
2: కనుక ఈనాడు మనం కోరవలసింది ఏమిటి? మానసిక శాంతి ఉంటే అరణ్యములో ఉంటుందే గాని ఆనందాన్ని అనుభవిస్తాం.
0: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
2: కనుక మనకు మొట్టమొదట మనశ్శాంతి ఉండినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
0: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
2: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికి కూడా లభించదు.
0: వన్ హూ డజంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్. దీనిని
2: వేదాంతం చెప్పింది, అశాంతస్య కుతౌ సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
0: దిస్ వాట్ ద వేదాంత హస్ సెడ్, వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ పీస్.
2: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
0: వన్ హూ హాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హావ్ కంఫర్ట్.
2: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి ఒక వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి
0: చేసుకోవాలి. దిస్ పీస్ ఆఫ్ మైండ్ కుడ్ బి ఆబ్టైన్డ్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఆల్ యువర్ ఎఫర్ట్ షుడ్ బి.
2: ఎంత సేపు చూచినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
0: యు టాక్ ఆఫ్ అబ్జర్వేషన్, యు టాక్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటేషన్ ఇన్ ఎండ్లెస్ వే.
2: ఈ పరిశోధన జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
0: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
2: ఒక సైంటిస్ట్ కూడా నువ్వు కేవలం నీటిపైన తైల పుట్టు మాదిరి ఏకాకిగా ఉండరాదు.
0: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
2: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా కొంతవరకు సన్నిహిత సంబంధం ఉండాలి.
0: Along with the scientist, you must have the component in the form of industrial life.
2: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
0: So when you have both of them coming together, you have your machinery coming through.
2: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడు జగత్ సుక్షేమంగా ఉంటుంది.
0: And when you have machinery, then the world can enjoy comfort.
2: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపరు, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
0: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
2: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు లాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా తెచ్చిపెడుతున్నారు.
0: దిస్ ఇస్ సింప్లిసిటీ అట్ ఇట్స్ బెస్ట్, నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్. అండ్ టుడే యు హావ్ ఎక్స్‌పెండిచర్ రన్నింగ్ ఇంటూ క్రోర్స్ ఫర్ యువర్ ఎక్స్‌పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్.
2: సెన్స్ కు మనం బానిసలు కారాదు.
0: వి షుడ్ నెవర్ బికమ్ స్లేవ్స్ టు ద సెన్సెస్.
2: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
0: ద సెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ హోల్డ్.
2: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
0: బట్ టుడే యు ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోరింగ్ అప్వర్డ్స్ బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
2: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
0: వెన్ యూ మేక్ ఎ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
2: కనుక మనం సమాజం ఏ గతి పట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైనటువంటి బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
0: వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ప్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది పాత్ విత్ ద వరల్డ్ ఇస్ టేకింగ్, హూస్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్.
2: కేవలం నేరో మైండ్ లోపల, సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
0: నోబడీ ఇస్. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
2: కనుక ఈనాటి సైంటిస్టులంతా ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
0: Today scientists should come forward to try and do benefit to the society.
2: ప్రజల యొక్క దుఃఖాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
0: They must make an effort to alleviate the suffering of people at large.
2: నిజంగా సైంటిస్టులు చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
0: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
2: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
0: దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువల్.
2: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
0: ద వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ సర్టన్లీ మై ఓన్ వెల్ బీయింగ్.
2: అంతేకాని నేను, నా కుటుంబము, నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
0: మై పీపుల్, మై కిత్ అండ్ కిన్ అండ్ ఐ షుడ్ కమ్ అప్, దిస్ ఈజ్ అ వెరీ నారో అవుట్లుక్.
2: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
0: All should get the same type of life to lead.
2: Kanuka andari yendu okka daivattam undali anetundi ee aadhyatmikamlone nirupistundi.
0: It is the aadhyatmika, the spiritual domain, which proves beyond doubt the point that in all individuals
2: yesuham bahusyam
0: resides the one and the only one, the one manifests as the many.
2: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
0: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
2: Kevalam knowledge ni develop chesinanta matramana prayojanam ledu.
0: Merely a furtherance of knowledge is of no use.
2: Ee knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
0: What you call knowledge is today and tomorrow, day after tomorrow that becomes allergy.
2: Practical lo lenetundi oka knowledge prayojanam emiti? Useless.
0: That knowledge which cannot be translated into practice is useless.
2: What knowledge without action is useless.
0: Knowledge.
2: Action without knowledge is foolishness.
0: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
2: కనుక మనం అన్నింటిని కూడా క్రియారూపంలో మనం నిరూపించాలి.
0: So what you have learned, try and show it in practice.
2: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకములోకి ఎక్కిస్తున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
0: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
2: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది?
0: How much of it is being thrown up in the society?
2: లేదు, ఇది ఏమాత్రం కూడా లేదు.
0: నాట్ అన్ అయోచా ఫిట్.
2: కనుక దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరైన రీతిగా మన సోదర మానవులకంతా కూడాను అనుకూలంగా చేస్తూ రావాలి. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము భగవత్ తత్వము రెండు కూడాను భిన్నమైనటువంటివి కాదు.
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, what you must understand is what you call science, what you call spirituality, or that dealing with God,
2: ee rendu kudanu okkate,
3: they are not two disparate or different entities, the two are essentially one.
2: Idi okkati emiti idi,
3: now here, now this is, what is this? A piece of cloth.
2: Idi cloth kadu, bundle of threads.
3: This is not a piece of cloth, it's a bundle of threads.
2: Kani threads kadu, cotton.
3: It's not threads again, it's cotton.
2: Thread, cloth, mudu okkate.
3: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
2: Laukikam, భౌతికం, ఆధ్యాత్మిక మూడు ఒక్కటే.
3: సో హియర్ యు హావ్ లౌకిక, భౌతిక అండ్ ఆధ్యాత్మిక ఆల్ ద
2: సేమ్. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
3: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
2: ది వన్ యు థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యు రియలీ ఆర్.
3: ద ఫస్ట్ ద వన్ యు థింక్ యు ఆర్, ద సెకండ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ద థర్డ్ వాట్ యు రియలీ ఆర్.
2: కనుకని వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఈ మూడింటిని ఏకం చేయాలి.
3: సో యు టాక్ అబౌట్ ఎ సింథసిస్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఇన్ దిస్
2: వర్క్. చేతులతో మనం పని చేయాలి.
3: We talk of work through the medium of hands.
2: Worship, నీవు మనస్తో చింతించాలి.
3: Talk of worship, the medium of heart.
2: Wisdom, బుద్ధితో విచారణ చేయాలి.
3: And you talk of wisdom, the intellect comes into play.
2: ఈ బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
3: What you try to, this process of inquiring through the medium of intellect is now.
2: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
3: And where you have a pure heart, that is bhakti.
2: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
3: And doing beneficial acts is karma.
2: Kalukane work, worship and wisdom is the three W's you kavali.
3: So you have here the three things, work, worship and wisdom, the three W's, that's what you must become.
2: Idi ee nijamainatvanti yokka manavatvaniki taginatvanti uttama margam.
3: This is the true hallmark of man's greatness, or his great, the path that he must take.
2: నిజంగా మన హృదయం యొక్క పరిశీలతను మనం ఏమాత్రము చూడటం లేదు.
3: బట్ టుడే వి రియల్లీ నాట్ కన్సర్న్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇట్.
2: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
3: యు మస్ట్ ట్రై అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ద ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
2: ప్రపంచంలో ఒక విధమైనటువంటి ఉపకారమును కానీ అపకారమును కానీ ఏక మనసే ఆధారం.
3: Now either for good to the society at large or for the bad, it's the mind
2: which is responsible. కానీ బలమును కానీ ఒక మనసే కారణం.
3: Either for weakness or for strength, it's the mind again which is the cause.
2: కనుకని బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
3: ఏ పవర్ఫుల్ పర్సన్ టెన్స్ టు టేక్ అప్ ఎనీ నంబర్ ఆఫ్,
2: బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
3: ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. నౌ వన్ ఫర్ ఎగ్జాంపుల్ హీ టాక్స్ అబౌట్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్.
2: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
3: ద వన్ ఎండోర్డ్ విత్ ద స్ట్రాంగ్ మైండ్ టాక్స్ ఆఫ్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్. ద వన్ విచ్ హస్ గాట్ ఎ వీక్ మైండ్ టాక్స్ అబౌట్ ద పారాచూట్ and developed
2: it. ఈ పారాచూట్ కూడాను మనకు ఉపయోగమే, ఎయిర్ప్లేన్ ఉపయోగమే.
3: Now when you look closer, you do need the parachute as you need the aeroplane.
2: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను సమాజమునకు ఉపయోగంగానే వస్తున్నాయి.
3: So both these two things are necessary for man, for your day to day life.
2: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
3: సో ది ఫస్ట్ థింగ్ ఈస్ ఫెయిత్ ఆఫ్ బిలీఫ్ యాజ్ యువర్ స్ట్రెంగ్త్.
2: మన ఫెయిత్ అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
3: ద ఫెయిత్ షుడ్ సీ నో రీజన్ వాట్ సెవర్.
2: ఎందుకంటే ఇది అతీతమైనటువంటి యొక్క తత్వం.
3: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
2: నీ ఫెయిత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
3: ఇట్ ఇస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డూ యువర్ కర్మ ఆర్ యాక్షన్స్. ఫెయిత్
2: లేకపోతే మన చర్మ కూడా నివసించడానికి
3: వీలు కాదు. Without element of faith, you cannot live even for a second.
2: కనుకని ఈ ఫెయిత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంతవరకునైనా మనం సాధించవచ్చు.
3: ఆన్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
2: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢనమ్మకము అంటారు.
3: సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
2: ఇది అర్థం కాని మాటలు.
3: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
2: నమ్మకం ఒక్కటే ఉండేది, మూఢనమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేదు.
3: This is meaningless. What you talk of faith or belief is just one. Not, you can't have two types of faith. One
2: fully. Vicharana cheyakunda nirmala manastho nammakame oka moodha manasu antunnaru veedu.
3: You can't say that there's two types of faith, foolish and that which is not foolish. When you talk.
2: Idi anavasaramainatundi oka vicharana kalipi confusion ayipoyi kattagalapudu fuse pogottukottame nammakam antunnaru.
3: Now what you mean by this faith or belief is you keep looking at so many things and in the process you get confused, you lose your fuse itself.
2: Kanuka manam ee naadu హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
3: So try and believe in everybody through this medium of heart.
2: ఎవరిని మనం విమర్శించకూడదు.
3: Don't criticize or ridicule anyone.
2: కారణం ఏమనగా నీలో దోషం లేనప్పుడు నీవు పరులను ఒక నిందించడానికి అధికారం ఉండాలి.
3: Now when you have no fault in you have the right to criticize others.
2: మనలో ఏనాడు ఏ నిమిషంలో ఎక్కడ ఏ విధమైనటువంటి దోషం ఏర్పడుతుందో.
3: But you never know at what time, at what point of time and when you have these faults in you.
2: సర్వులను ప్రేమించేటువంటి ఒక తత్వాన్ని మనం పెంచుకోవాలి.
3: Try and develop that nature where you can love everyone.
2: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
3: అండ్ త్రూ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
2: ఒకవైపున మ్యాటర్, మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటినీ చేర్చేటువంటి విధానం చూడాలి.
3: ఆన్ ద వన్ హ్యాండ్ మ్యాటర్, ఆన్ ద అదర్ ఎనర్జీ. ట్రై టు సింథసైజ్ దీస్ టూ అట్ సమ్ పాయింట్.
2: కనుక
3: దట్ పాత్
2: మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
3: సో వాట్ యు మస్ట్ ట్రై టు ఎండెవర్ ఇస్ try and link, bridge the gap between the worldly and the adhyatmika.
2: Aithe ee naadu manam veru veru chestunnam
3: science and spirituality, but today we are dividing the two. We are dividing the two. This is not the correct thing to do.
2: Ekoham bahusyam, ekam nunchi anekam ayipoyutundari.
3: From the one have come the many.
2: Idi sareyindi kaadu.
3: Now what you are trying to do, providing this division,
2: anekam nunchi ekam chestu raavali.
3: Now when you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
2: ఒక వృక్షములో అనేక పుష్పాలు కనిపిస్తుంటాయి.
3: In a single tree you have flowers of any number.
2: అనేక ఫలములు కనిపిస్తుంటాయి.
3: Any number of fruits.
2: అనేక బ్రాంచెస్ ఉంటా ఉంటాయి.
3: Any number of branches.
2: అనేక రూట్స్ ఉంటా ఉంటాయి.
3: Any number of roots.
2: కానీ లీవ్స్ ఉంటా ఉంటుంటాయి.
3: And also any number of leaves.
2: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ రూట్స్, ఈ బ్రాంచెస్ అన్ని చేరి ఒక్క విత్తనం నుంచి వస్తున్నాయి.
3: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
2: దీనిని బీజం మాం సర్వభూతానాం అనింది భగవద్గీత.
3: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
2: కనుక భగవంతుడే దీనికి విత్తనం.
3: Now God is the seed.
2: విశ్వమే దీనికి పెద్ద వృక్షము.
3: This creation is the huge big tree.
2: ఈ విశ్వములో వచ్చినటువంటి యొక్క ఈ యొక్క ఫ్లవర్స్ మన యొక్క థాట్స్.
3: And in this tree you have flowers. Our thoughts.
2: నిజంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
3: అండ్ ద గుడ్ దట్ యు డు ఆర్ ది ఫ్రూట్.
2: మన రిలేషన్షిప్ దీనికి బ్రాంచెస్.
3: Our relationships are like the branches.
2: దీని ఫలం ఉన్నటువంటి ఫలమే మన క్యారెక్టర్.
3: అండ్ దట్ ఫ్రూట్ దట్ కమ్స్ త్రూ ఈజ్ అ క్యారెక్టర్.
2: కింద ఉన్నటువంటి రూటే మనకు విశ్వాసము.
3: దట్ రూట్ డౌన్ బిలో ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్.
2: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
3: వెన్ యూ హ్యావ్ రూట్ బిలో అండ్ ద ఫ్రూట్ అబౌవ్, దెన్ యూ హ్యావ్ ద ట్రీ.
2: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్ వుడ్ అయిపోతుంది.
3: నౌ వితౌట్ ద ఫ్రూట్ అట్ ద టాప్ అండ్ రూట్ అట్ ద బాటమ్, దిస్ బికమ్స్ ఎ మియర్ ఫైర్ వుడ్.
2: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
3: సో ద కాస్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వన్.
2: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
3: సో త్రూ దిస్ లవ్ try and develop character.
2: The end of education is character.
3: The end of education is character.
2: The end of culture is perfection.
3: The end of culture is perfection.
2: The end of knowledge is love.
3: The end of knowledge is
2: the
3: love.
2: End of wisdom is freedom.
3: The end of wisdom is freedom.
2: In order freedom, freedom, freedom. Ee freedom mitimirinatti freedom.
3: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
2: ఈ నాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
3: వాట్ యు హావ్ రిలీజ్ ఫ్రీడమ్ ఇన్ ఎక్సెస్ యాజ్ అ రిజల్ట్ మెంటల్ డిరేంజ్మెంట్.
2: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
3: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ లిమిట్.
2: నశ్రేయో నియమం వినా.
3: ఎవ్రీథింగ్ బౌండ్ విత్ ఇన్ అ సర్టెన్ లిమిట్.
2: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
3: వితౌట్ దిస్ లిమిట్ యు కెనాట్ హావ్ ఎ డిగ్రీ ఆఫ్ కంఫర్ట్.
2: ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధన కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటట్టుగా చేయాలి.
3: సో ఆల్ అవర్ ఎఫర్ట్స్ టుడే షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫర్దరింగ్స్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్.
2: నాడు ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్. ఏమిటి ఈ ఫ్రీడమ్? మితిమీరినటువంటి ఫ్రీడమ్.
3: టుడే యూ రిపీట్ పారెట్ లైక్ ద వర్డ్ ఫ్రీడమ్, ఫ్రీడమ్. వాట్ డు యూ రియలీ మీన్ బై ఇట్?
2: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం

0: మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటట్టుగా చేయాలి.
1: So all our efforts today should be directed towards the furtherance of man's life as such.
0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
1: టుడే యూ హ్యావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్సన్ టు ద హార్ట్, డిసీజెస్ లైక్ క్యాన్సర్.
0: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలనే ఇన్ని జరుగుతూ ఉన్నాయి.
1: దీస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్. ద రీజన్, ద చేంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్.
0: పూర్వం ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ ద డేస్ గాన్ బై such diseases,
0: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
1: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them or diagnose them. This is a mistaken notion.
0: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
1: Now the reason is that the air that you inhale is not pure.
0: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
1: The water that you drink is not pure.
0: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
1: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్
0: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
1: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
0: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ టేంటెడ్ విత్
0: కారణం ఏమిటి?
1: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
0: వాట్ ఈ పరిశోధనల యొక్క రిజల్ట్?
1: దట్ రిజల్ట్ ఇస్ ద ఎక్స్‌పెరిమెంట్స్ దట్ హావ్ బీన్ డన్.
0: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుండాలి.
1: నౌ ఇన్ దిస్ నేచర్ దే ఆట్ టు బి ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అమంగ్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్.
0: పైన టాప్ లోపల ఎనర్జీ.
1: At the right at the top you have energy.
0: Daniki skill.
1: Then you talk of skill.
0: Daniki madhyalo balance.
1: And before that you talk of balance.
0: Down low insight.
1: And under that you have insight.
0: Paina unnatundi knowledge ni inaadu manam skill cheyatam ledhu, kill chestunnam.
1: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
0: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పుతా ఉంది.
1: అండ్ బిఫోర్ బికాస్ యూఆర్ కిల్లింగ్ ఇట్ ద బ్యాలెన్స్ ఇస్ బీయింగ్
0: బ్యాలెన్స్ తప్పుకోవటం వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్ సైడ్ అయిపోతా ఉంది.
1: అండ్ బికాస్ దిస్ బ్యాలెన్స్ ఇస్ అప్సెట్ యూ డోంట్ హ్యావ్ ఇన్సైట్ యూ హ్యావ్ దిస్ అవుట్వర్డ్ థింగ్.
0: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
1: సో యువర్ నాలెడ్జ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బి మేడ్ ఇంటు ఎ స్కిల్.
0: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
1: అండ్ దాట్ విచ్ టెల్స్ యూ హౌ టు మేక్ దిస్ ఇంటు ఎ స్కిల్ ఇస్ ఆధ్యాత్మిక.
0: కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఇస్ సర్టన్లీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ బట్ హీ డజంట్ నో వేర్ టు గో.
0: కనుక దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగంలో ఉంటున్నటువంటిది హ్యూమానిటీ.
1: సో ఇన్ ది ఆధ్యాత్మిక్ పార్లెన్స్ యు హ్యావ్ ఎన్ ఇంటర్మీడియట్ లెవెల్ ద హ్యూమన్.
0: ఈ హ్యూమన్ లెవెల్ లోపల సెల్ ఉంటున్నాడు.
1: The intermediate level is the human level.
0: కింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
1: అండ్ బిఫోర్ దాట్ అండ్ బిలో దాట్ యూ హ్యావ్ ద లెవెల్ ఆఫ్ మ్యాటర్.
0: పైన డివినిటీ ఉంటుండాలి.
1: అండ్ అబౌ దిస్ హ్యూమన్ లెవెల్ యూ హ్యావ్ డివినిటీ.
0: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమానిటీ, ఇక్కడ డివినిటీ.
1: సో హియర్ యూ హ్యావ్ దీస్ త్రీ సెడిమెంటేషన్ ప్రాసెస్ గోయింగ్ ఫ్రమ్ అబౌ. సారీ,
0: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
1: యూ హ్యావ్ రైట్ అట్ ద బేసిస్ ఆర్ ద బిలో మ్యాటర్. In between human and at the top divinity.
0: Kanukani divinity dooram ayipothundali.
1: Now today the man instead of going up towards divinity is coming down to the level of matter. He's getting far removed from divinity.
0: Manam kindiki chudagurdu.
1: So you should never look down.
0: Low aim is a crime annadu.
1: A low aim is a crime.
0: Kanuka manam kindi chustunu undagudu vishalamaina pai drishti. Look up.
1: Never look down, look up always.
0: Manam eppudu kuda unnata unnata unnata paavalleki manam povali.
1: All the while try and get yourself motivated by
0: thoughts. ఒక్క దాంట్లో మనం సక్సెస్ అయిపోతున్నా ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో?
1: హ్యావ్ ఎ హై గోల్ ఇన్ ఎయిమ్. వన్స్ యూ సక్సీడ్ వన్స్ దేర్ నథింగ్ లైక్ సక్సెస్.
0: సక్సెస్ బిగెట్ సక్సెస్ అన్నారు.
1: సక్సెస్ బిగెట్ సక్సెస్.
0: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
1: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సక్సెస్ దట్ యు మస్ట్ ట్రై టు అచీవ్.
0: కాన మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
1: So try and make spirituality and science, take them together, don't make a division between the two.
0: ప్రపంచం అంతా కూడా సైన్స్.
1: The whole world is science.
0: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
1: And the world at the same way
0: అది లేదు
1: is spirituality. Without one, the other has no meaning.
0: ఒకటి నెగటివ్ ఒకటి పాజిటివ్.
1: One is negative, the other is positive.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
1: And there you have the two coming together, you have a result.
0: నెగటివ్ గా పోతే పాజిటివ్, పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు.
1: You have a positive result. Negative by itself, positive by itself, you can't achieve anything.
0: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: And today try and bring them together. That should be your endeavor.
0: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏమాత్రం గిట్టదు.
1: బట్ టుడే సైంటిస్ట్ సేస్ హి హస్ నో ప్లేస్ ఫర్ స్పిరిచువాలిటీ.
0: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
1: హి సేడ్ దట్ బ్లైండ్ ఫెయిత్.
0: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
1: బట్ హీ షుడ్ నాట్ రియలీ గో దట్ వే.
0: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
1: వన్ హూ రియలీ బిలీవ్ సో ఈజ్ నో సైంటిస్ట్ అట్ ఆల్.
0: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటినీ విశ్వసించాలి.
1: ట్రూ సైంటిస్ట్ గివ్స్ డ్యూ క్రెడెన్స్ ఫర్
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: ట్రైస్ టు సింథసైజ్.

0: the truth. ఈ ఏకం చేసినటువంటి నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
1: అండ్ వన్ హూ కెన్ థింక్ అబౌట్ ది సింథసిస్ ఇస్ వన్ హూ హాస్ గాట్ ప్రేమ స్వరూపులారా.
0: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆధేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి.
1: వన్ హూ హాస్ ద టోటల్ పిక్చర్ ఇన్ మైండ్ నౌ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యు మస్ట్ హావ్ గాడ్ యాస్ ద బేసిస్ అండ్ ట్రై టు లుక్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ రెస్టింగ్ ఆన్ ఇట్.
0: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైన్స్.
1: వన్ హూ ట్రైస్ టు సీక్ టు అండర్స్టాండ్ దిస్ nature around him is a scientist.
0: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సెయింట్.
1: He is a scientist. But one who looks for something beyond, the one who is responsible for this creation is a saint.
0: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సెయింట్ ఇస్ ద సైంటిస్ట్.
1: There is no difference. One is the saint, the other is the scientist.
0: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా చేర్చుకుంటే అది సహజంగానే ఉంది, చేర్చుకోనక్కర్లేదు.
1: Now, when you look at it closely, matter and energy are closely linked. All right. You don't have to make a special effort to bring them together.
0: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావించుకోవాల్సింది ప్రేమతత్వము. ఈ ప్రేమతత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
1: But the need of the day is this element of love, which again could be got only through the medium of spirituality.
0: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
1: Without love, you cannot live.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: And a small example for this.
0: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం.
1: Now, if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
0: గొప్ప శ్రీమంతుడైనటువంటి వాడు నా బంధువు నా మిత్రుడు అనుకుంటే మనకి ఎంతో బలం ఇస్తుంది.
1: సో ఆల్సో ఎన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు యూ, యూ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దాట్.
0: అదే విధంగానే భగవంతుడే నా బంధువు భగవంతుడే నా మిత్రుడు అంటే మనకి ఎంత బలం వస్తుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ వర్ టు సే గాడ్ ఈజ్ మై రిలేటివ్ గాడ్ ఈజ్ మై ఫ్రెండ్ హౌ పవర్ఫుల్ అండ్ సెక్యూర్ షుడ్ యూ ఫీల్.
0: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే.
1: So the true relation of yours is really God.
0: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణం ఉండినంత వరకే సంబంధం.
1: These relatives of yours through the medium of this body, so long as you have your life.
0: మిత్రు నిజంగా.
1: So long as you have life in you.
0: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
1: Who's your true friend then again? God.
0: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
1: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way. When there is water in the tank or the pond, all the frogs collect there.
0: వాటర్ డ్రై అయిపోతానే ఒక్క సింగిల్ ఫ్రాగ్.
1: వన్స్ ద పాన్ డ్రైస్ అప్ యూ కాంట్ ఫైండ్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రాగ్.
0: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్.
0: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాదు.
1: వన్స్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసపియర్.
0: కానీ నిరంతరము కూడాను మన వెంట దంట ఇంట కంట ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
1: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
0: అటువంటి మనం విశ్వసించి జగత్తును కూడాను అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించటము, ఇది చాలా సరే సహజమైన జీవితము.
1: So believe in a God of this nature and live in this world, experience all that has to be experienced, and that is certainly a true way of life.
0: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరి అయినటువంటి సత్యాన్ని గుర్తించి దీన్ని తీర్చలేనటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతను అందుకుంటుంది.
1: The day the scientists through their medium of research and experiments come to the realization that spirituality is not something which is different from science, that will be the day of prosperity and peace for mankind at large.
0: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
1: We certainly have to observe and experiment on everything.
0: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
1: But never do so with a prejudiced mind.
0: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించాలి.
1: Do so by way with an open mind.
0: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
1: Now there lies a true path of observation.
0: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
1: Observe the, experience the, and reach and become one with the Lord.
0: దీనికి నీదిగానే వేరుగా చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
1: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్ ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
0: ఈనాడు వ్యక్తులు అనేటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్ యాజ్ అ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
0: తెలిసింది తక్కువైనా కూడా నువ్వు విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
1: వాట్ దే నో ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్, వెరీ లిటిల్, బట్ ది చర్చ్ హస్ బికమ్ అరగెంట్.
0: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
1: They do have a lot of liking for this sort of a pursuit, but they don't have anything for their own interest.
0: ఆంగ్ల విద్య ఆవగింజంత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
1: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
0: నిజముగా విద్యావంతుడంటే అంటే అహంకారం అక్కడ ఉండకూడదు.
1: They feel they have understood everything in terms of a big pumpkin.
0: ఎవరు విద్యావంతుడు అతనికి అహంకారం ఉండదు.
1: One who is truly educated has no trace of ego in him.
0: విద్యె వినయ సంపన్నే అన్నారు.
1: Vidya or education confers humility on a certain person.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: This is the indication that a person is educated.
0: ఈ వినయం ఉండినప్పుడే అందరితోన కలిసిగా చేరుతుంది.
1: When you have this humility, you can move freely with others.
0: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా, ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Have this element of love in you. Bind everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together. And therein lies your peace and progress and prosperity.
0: ప్రేమ స్వరూపులార, మొట్టమొదట మానసిక పరిణామం తప్ప ఇంక ఎన్ని పరిణామములు వచ్చినా జగత్తు మంచిది పాపం.
1: I'm hoping and blessing that you do so. Embodiments of love. This transformation of mind is certainly called for. That is what is required at the moment.
0: Manasu maritene jagatanta marutundi.
1: When the mind changes, the world also would change.
0: Kaka manasu marchadaniki premanu penchukondi.
1: So for the sake of changing the mind, develop this love.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
1: అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యు హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
2: యు వర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 11th of May 1983.

మంచి కాలము పదవులు మంచి బ్రతుకు.

మంచి నడత కొరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు.

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈనాటి మానవుడు ప్రపంచమునందంతయును అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హీ ఆల్సో రికగ్నైజెస్ ద వేరీడ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్.
1: అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీథింగ్.
1: పరిశోధనలు లేనటువంటి యొక్క పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విచ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్.
1: కానీ
0: బట్
1: అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయమునందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్,
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: ఇన్వెస్టిగేటెడ్ ఆల్,
1: ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: స్టార్టెడ్ ప్రాపగేటింగ్ వన్ పాయింట్,
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్.
0: Man has conquered all.
1: But he has not conquered himself.
0: But he has not conquered himself.
1: ఈనాటి మానవుడు అన్నింటినీ చేయగ చూడగలుగుతున్నాడు.
0: Man today.
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: Man today is able to see everything all around, but he is not making an attempt to know his own self.
1: తానెవరో తనకు తెలియకుండినా అన్నింటినీ పరిశీలించేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వాట్ ఇస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్?
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద హోల్ వరల్డ్?
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: ఎ పర్సన్ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్ నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: హీ ఈస్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: వన్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు సీ.
1: ఏది అది?
0: వాట్స్ దాట్?
1: ఎవరు ఏ పదార్థములు వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: ద పర్సన్ హూ సీజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ హిమ్సెల్ఫ్.
1: కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు,
0: in this modern world,
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి,
0: having taken upon oneself the sacred life,
1: పవిత్రమైన మానవత్వాన్ని వహించి,
0: having taken the sacred life of a human being,
1: తన పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక,
0: if he doesn't sustain the sacred heart,
1: ee hrudayamulandu evi nivasistunnavi aneetuvanti vishayanni gurtinchaka,
0: if he doesn't recognize the divinity within the human heart,
1: kaani prakrutamaina bhautikamaina jeevithamulo tana yokka satyanni gurtinchukolekapothunnadu,
0: he is not able to recognize his own truth, the true self, in this fleeting ephemeral temporal world.
1: సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు,
0: ఎట్ ఎ ప్లేస్ వేర్ పాయస్ కౌస్ లివ్,
1: పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి?
0: వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ టైగర్స్ అండ్ వుల్వ్స్ ఆర్ టు స్టెప్ ఇన్ దేర్? జకాల్స్ స్టెప్ ఇన్ దేర్.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి యొక్క సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ పాయస్ కౌస్ సచ్ ఎస్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ ఫర్ బేరన్స్, సాక్రిఫైస్ అండ్ సో ఆన్.
1: పులుల వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి?
0: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
1: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: Because of these wicked thoughts and wicked feelings and sentiments within, he has lost all the pious qualities.
1: Manavudu tana yokka sattvikamainatunti gunamulnu pochinchukonavallanna kaapadukonavallanna ee durmarkamainatunti yokka bhavamunu lopala praveshimpa cheyakoodadu.
0: In order to grow more and more pious, he should give up the wicked thoughts and wicked feelings immediately.
1: Ee naati manavuni yandu అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: ఇన్ మ్యాన్ టుడే వీ ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ హౌ డు ఎక్స్పెక్ట్ ద సీక్రెట్ క్వాలిటీస్ టు లివ్ ఇన్?
1: ఒకడు ఒక గృహమును నిర్మించుకున్నాడు.
0: ఎ పర్సన్ హ్యాస్ బిల్ట్ ఎ హోమ్ ఫర్ హిమ్.
1: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు.
0: He has the main door also for his
1: ఈ సింహద్వారం ఏ నిమిత్తమై నియమించాడు?
0: Why the main door is kept?
1: తాను, తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
0: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
1: కాని బజారులో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతులు నుండి పెట్టడానికి వీలు కాదు.
0: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
1: Kani adhe vidhamgane ee deho devalaya prakto jeevo deva sanataraha deham aneetundi oka grahamanandu.
0: In this body a home
1: aneka vidhamaitundi oka dwaramulu nirminchukunnadu.
0: He has many doors.
1: Kani ee doorlu nirminchukunnanani bazaarlo poyetundi vaatinanta kudanu lopala pravesha pettadu.
0: For the simple reason the doors are there, he would not allow any wayside animals to get in.
1: Aithe ee naati manavudu
0: man today
1: konni vidhamainatunte anavasaramainatunte vaatinanta kuda lopala pravesha pettukuntunnadu.
0: He is permitting all unwanted, unnecessary stuff.
1: Ee dveshamu, asuya, ahankaramu lopala praveshiste andulo jeevincheetunte okka sadgunamulu, sadaacharamulu egati padtayi.
0: When hatred, jealousy, ego ought to find a place in our heart, what will happen to the truth, righteousness, peace and love, the pious qualities?
1: Manavudu moodu vidhamainatundi sadhanalo jeevithanni gadaputunnadu.
0: Man lives on earth proceed along threefold path of spiritual practice.
1: Swartha prema okati.
0: One is selfish love.
1: Samasti prema okati.
0: Love of the community, social.
1: Parama prema marokati.
0: Third, supreme love.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సెల్ఫిష్ లవ్?
1: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్టు తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
0: సెల్ఫిష్ లవ్ ఈజ్ టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ ప్లెజర్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ కన్వీనియన్సెస్.
1: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
0: బట్ ద నెక్స్ట్ వన్ ఇస్ మ్యూచువల్ లవ్, అన్యోన్య ప్రేమ, వేర్ హీ థింక్స్ ఆఫ్ హిజ్ ఓన్ వెల్ఫేర్, ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ హిజ్ రిలేషన్.
1: పరార్థ ప్రేమ అనగా లోక సమస్త సుఖినోభవంతు, సర్వులు క్షేమంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి భావంతో భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: ద స్పిరిచువల్ లవ్ ఈజ్ ద లవ్ దట్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ us to pray to God such that everybody would be happy and live in peace.
1: ee swartha prema aneetundi
0: this selfish love
1: oka roomulo నిమ్మించుకున్నటువంటి లైట్ వంటిది.
0: ఇస్ లైక్ ఎ లైట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్ కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ ఎ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
1: మరొక రూమ్ కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్.
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: యట్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్.
1: కొన్ని విధమైనటువంటి డౌట్స్ అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: Oka modduni chuchi manushani bhavistundi.
0: A wood is mistaken as a human.
1: Light undi kaani
0: there is
1: prakashavantamainatundi light kaadu.
0: Light is there, is not that shining.
1: Idi e anyonya prema.
0: This is anyonya or mutual.
1: Paratta prema anetundi sunlight.
0: The spiritual love is the sunlight.
1: Idi అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరాత్మ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండదు.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
1: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: వాట్ ఈస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మ్యూచువల్ లవ్?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
1: ఎవరు బంధువులు?
0: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
1: ఎవరు తనవారు?
0: Who belong to
1: అని
0: you?
1: విచారణ చేస్తే అందరూ తనవారే.
0: Really speaking, if you inquire,
1: అందరూ బంధువులే.
0: All our are our relations.
1: కానీ అందరి ఎందుకు ఏకాత్మతత్వం ఉంటుండాలి?
0: There is the principle of oneness in everyone.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
0: When once you understand the atmic principle, you will be convinced that all are our relations.
1: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ ను మనం ఏమాత్రము గుర్తించుకోనక.
0: But we are not recognizing this atmic principle.
1: కేవలము తాను తన వారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు.
0: He submits himself to I and mind body feeling.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: For this a small example.
1: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతనే, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతనే, భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉండది.
0: Everything happens as per the divine will, as per the divine command.
1: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: An elderly person was traveling in a train along with his children.
1: కానీ పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడా నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
0: I have with me all your tickets.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: Don't get down anywhere at any station.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: Oh children, you should get down where I get down.
1: దీని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: And be careful, he said.
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: So saying, he was journeying, proceeding.
1: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గరంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు, పదార్థములు చూస్తున్నారు.
0: Children were watching through the windows at every station, all the eatables like fruits and so on.
1: Ayyo digithe avanni teeskovachunu kada, bhujinchavachunu kada ani aashisthunnaru.
0: They really wanted to get down at every station and buy all the eatables.
1: Kaani tandi cheppinatundi dinni paatisthu evaru digaledu.
0: But none of the children got down in strict adherence of the instructions or the father.
1: Enta sepa ayinappudiki tandi digaledu, పిల్లలు విసుగు పొందారు.
0: The father didn't get down for long and children were disgusted.
1: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
0: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
1: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
0: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
1: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
0: As per father's command, it is not possible for us to get down unless father gets down.
1: Ticket ana daggare untundadi.
0: Because tickets are with him.
1: Man daggara ticket lekunda digindatte manam chaala kashtamulu guri avutamu.
0: If we get down without a ticket, we'll be in hot waters.
1: Kanuka manam digakoodadu ani vaari nivarinchadu.
0: So he prevented other children from getting down there.
1: Anaga emti idinno ani arthamu.
0: What is the meaning here?
1: Bhagavantude tandri.
0: God is the father.
1: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
0: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ హిస్ హ్యూమన్ బీయింగ్.
1: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
0: దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
1: భగవంతుడు చెప్పాడు, తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
0: గాడ్ ద ఫాదర్ సెడ్, డోంట్ గెట్ డౌన్ యాజ్ యు లైక్.
1: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
0: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
1: శాసించాడు.
0: That was the command.
1: కాని ఈ శాసనం ఎవరు కూడా శిరసావహించడం లేదు.
0: But no one is following his command.
1: వారి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
0: They are behaving as per whims and fancies.
1: కాని టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
0: As the ticket is with our father God, we are facing all the problems as we get down everywhere.
1: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
0: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీస్.
1: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
0: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ ఆఫ్ ది గూడ్స్ కంపార్ట్మెంట్.
1: ఒక్కొక్క గూడ్స్ పెట్టెలు కూడా రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
0: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఎ ట్యాగ్ రిటర్న్.
1: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
0: On the appointed day, these goods compartments will have to necessarily return.
1: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెలు వంటివి.
0: Our lives are also like goods compartments.
1: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
0: Return is written there.
1: కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
0: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
1: స్టేషన్ మాస్టర్ గాడ్.
0: దిస్ స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు.
0: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
0: He only responsible for
1: the కానీ మనం దానికి విచారణ చేస్తున్నాము.
0: బట్ వీ వరీ అబౌట్ ఇట్.
1: దేనికోసము?
0: వై?
1: అజ్ఞానం చేత.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
0: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
1: కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు
1: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు,
0: మ్యాన్ విత్ బాడీ అటాచ్మెంట్,
1: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి,
0: gives scope for ego, feeling that I have done it, I have seen it.
1: కాని అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: అండ్ సో హీ ఇస్ పుట్ టు ట్రబుల్స్.
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి,
0: వాట్ యూ హ్యావ్ టు నో టుడే,
1: ఏది జరిగినా,
0: వాట్ ఎవర్ హ్యాపన్స్,
1: ఏది చూచినా,
0: వాట్ ఎవర్ దట్ ఇస్
1: సీన్, ఏది అనుభవించినా,
0: వాట్ ఎవర్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్,
1: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
1: ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ విదౌట్ గాడ్స్ విల్.
1: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
0: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
1: కానీ నమ్మని వారి గతి అంతే.
0: That will be the plight of those non-believers. Those in full faith will find their life full of bliss in this world.
1: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
0: ఎనీ టైనియెస్ట్ సింప్లెస్ట్ థింగ్ కెన్ నాట్ హ్యాపన్ వితౌట్ గాడ్స్ విల్.
1: కదలదు నీదు సంకల్పం లేనిది గడ్డిపోచేయు.
0: ఓ గాడ్, ఈవెన్ గ్రాస్ బ్లేడ్ కెనాట్ మూవ్ వితౌట్ యువర్ విల్.
1: అది అనగనేలాగా.
0: Why that and this?
1: Vipilakari Brahma Paryantamu Neeve.
0: Right from ant to the cosmic Brahman, you are pervading.
1: Adi Yerungaru.
0: That's not known.
1: Madi Galangaru.
0: They don't understand.
1: Mudavu Jandaru.
0: They are not happy.
1: Bhuvini Kondaru.
0: సమ్ పీపుల్ డోంట్
1: వివేకములకు వర్తించదని కడు విర్రవీగెదరు కాని కడకి ఏ వ్యక్తి ఎప్పుడు గలుగును.
0: దర్ ఈగోయిస్టిక్ ఆఫ్ దర్ ఇంటెలెక్ట్ అండ్ దర్ మెంటల్ కాంప్రిహెన్షన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దెమ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ గాడ్స్ విల్.
1: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
0: దోస్ దట్ have full understanding of this
1: దీనిని అనుసరించినటువంటి వారే పుణ్యులు.
0: దే ఆర్ రియల్లీ మెరిటోరియస్ పర్సన్స్.
1: దీన్ని ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
0: అండ్ దోస్ దట్ ట్రాన్సెండ్ డిజోబే ఆర్ ద సిన్నర్స్.
1: దుఃఖితుడు.
0: అండ్ దోస్ దట్ డిజోబే.
1: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పంపై కాదు.
0: ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ అండ్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ విల్.
1: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనట్టుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
0: వి షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కారణం ఏమనగా
0: వాయ్
1: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
1: ఈ దుష్టగుణములు అన్ని కూడా కేవలం క్రూర మృగముల వంటివి.
0: ఆల్ వికెట్ థాట్స్ ఆర్ వైల్డ్ ఎనిమల్స్.
1: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క ఎనిమల్స్ చిక్కితే ఏ గతి పడతాయి?
0: బికాస్ ఆఫ్ దీస్ వైల్డ్ క్రూయల్ ఎనిమల్స్ వాట్ విల్ హ్యాపన్ టు ది పాయస్ కౌస్.
1: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
1: కాలమునే వ్యర్థం చేయకూడదు.
0: We shouldn't waste time.
1: ఆలస్యం చేయకూడదు.
0: We should not delay.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: And if you delay, even nectar becomes a poison.
1: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రమో పనికిరాదు.
0: We should never delay in these matters.
1: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో
0: the moment the wicked thought arises
1: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటి కాదు.
0: ఇమ్మీడియట్లీ అండర్స్టాండింగ్
1: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు సద్గుణములు సచ్చింతనలు భస్మమైపోతాయి.
0: ఇఫ్ వికెట్ థాట్ గెట్స్ ఇన్ టు మీ ఆల్ పాయస్ క్వాలిటీస్ వుడ్ గెట్ దెమ్ బర్న్డ్ ఇన్ టు యాషెస్.
1: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సత్కర్మలు.
0: దేర్ఫోర్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ థాట్స్ గుడ్ ఎమోషన్స్ గుడ్ సెంటిమెంట్స్ హ్యావ్ గాట్ టు బి ఇన్ యువర్ హార్ట్. వాట్ ఈస్ దిస్ సత్?
1: సత్ అనగా త్రికాల భాగ్యం సత్.
0: Sat, which is same in all the three periods of time.
1: మూడు కాలముల యందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్.
0: సత్ is that which is changeless in all the three periods of time. అట్టి
1: భావములను ప్రవేశపెట్టాలి.
0: We should have such feelings within us.
1: ఇది నిజమైనటువంటి సాధన.
0: This is true spiritual practice.
1: సాధనలు మాత్రం చేస్తూ
0: we do practice.
1: హృదయములో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే సాధన చేసి ప్రయోజనం ఏమి?
0: While doing spiritual practice, if we have in our heart all these wicked wild animals, what will happen?
1: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
0: ఆల్ అవర్ స్పిరిచువల్ పాస్ ఎండివర్స్ పర్సూట్స్ విల్ బి టోటలీ రూయిన్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక దారంను మనం చెండు కడుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ వైండింగ్ ఎ థ్రెడ్.
1: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చిరుగుతుండాలి.
0: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
0: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
1: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే
0: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్,
1: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
0: అండ్ దిస్ would be growing bigger and bigger.
1: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
0: But by neglect, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
1: అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి.
0: అండ్ ఆల్ ద థ్రెడ్ వైండింగ్స్ విచ్ హావ్ బీన్ డూయింగ్ దే గెట్ లూజ్.
1: ఒక్కటే చుట్టేది.
0: బట్ వైండింగ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: చేయి జారిపోయిందటువంటి అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది.
0: బట్ వెన్ వన్స్ యూ డ్రాప్ దే విల్ బి స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
0: What the spiritual practice we do is less.
1: కాని దాన్ని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
0: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
1: చెప్పటికని సుఖదుఃఖి సమయ కృత్వ లాభోలాభిజయ ఈ రెండు కూడా సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్, వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టర్ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
1: ప్రేమస్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి, ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ వీ హావ్ టు అడాప్ట్ టుడే ఈజ్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
1: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
0: టుడే వీ ఫైండ్ ద పాలిటిక్స్ without any sacrifice.
1: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడా కనిపించటం లేదు.
0: అండ్ వీ డోంట్ ఫైండ్ డివోషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ద సెక్యులర్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమమయమైనటువంటి ఒక సాధన చాలా ప్రధానమైనటువంటిది.
0: ఎ స్పిరిచువల్ ఎండివర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఈజ్ అడ్వైజబుల్.
1: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
0: ఇట్ ఎంకరేజెస్ ద హ్యూమన్ స్పిరిట్.
1: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసం.
0: And the politics which sacrifice is needed for the world.
1: జగత్తును బాగు చేయాలంటే
0: to correct the world.
1: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
0: We should step in with the spirit of sacrifice.
1: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
0: In order to work for liberation, we should have this devotion full of love.
1: త్యాగమే నిజమైన యోగము.
0: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా స్పిరిచువల్.
1: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: యోగా హెల్ప్స్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్.
1: సుకర్మ కౌశలం.
0: యోగా ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జింగ్ ది డ్యూటీ విత్ ఆల్ ఎక్సలెన్స్.
1: ఈనాటి మానవుడు తనంతాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో మ్యాన్ టుడే షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ అండ్ నో ద రెస్ట్ నెక్స్ట్.
1: తనను తాను తెలుసుకొనక
0: వితౌట్ నోయింగ్ వన్స్ ఓన్
1: దైవం అనేటువంటి వాడిని వెతకడం గుర్తుకుంటుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్ అండ్ అటైన్ రీచ్ గాడ్?
1: ముఖాన్ ఒక సమయంలో అనిబిసెంట్ కూడా చెప్పింది.
0: అట్ వన్ టైమ్ అనిబిసెంట్ ఆల్సో సెట్ సేమ్.
1: ఏమని?
0: వాట్ డిడ్ షీ సే?
1: ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు.
0: అనిబిసెంట్ సెడ్ లైక్ దిస్, ఎవ్రీ సీకర్ ఈజ్ సర్చింగ్ ఫర్ గాడ్, సర్చింగ్ ఫర్ గాడ్.
1: కాదు కాదు.
0: నో నో.
1: సాధకుడు దైవాన్ని వెతకటం లేదు.
0: సీకర్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
0: వై?
1: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. నువ్వు వెతికేది ఎక్కడ?
0: వై? బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వేర్ ఇస్ ద నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్?
1: దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
1: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
0: హూ ఈజ్ ఎ గుడ్ డివోటీ?
1: సద్భావములు కలిగినటువంటి వాడే.
0: ద వన్ విత్ గుడ్
1: సదాచార సంపన్నుడే.
0: గుడ్ ప్రాక్టీస్,
1: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
0: గుడ్ థాట్స్,
1: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
0: సో a devotee with good thoughts, with good sentiments, good feelings is searched by God.
1: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
0: Devotee is not merely the one who chants the name of God.
1: టేప్ రికార్డ్ కూడా భజన చేస్తూ ఉండాలి.
0: We find the tape record also singing the glory.
1: గ్రామఫోన్ ప్లేట్ కూడా భజన చేస్తూ ఉండాలి.
0: So also gramophone plate.
1: కానీ ఇవి రెండు కూడా లైఫ్లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
0: Both of them are lifeless.
1: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన.
0: But the man of with life, with awareness,
1: should do it.
0: Every word should come out of
1: heart. రూపం ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నుండియే బయటపడుతున్నాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
0: దిస్ లవ్ ఇస్
1: ఈ ప్రేమకి బ్రహ్మ అని పేరు.
0: లవ్ ఇస్ బ్రహ్మ.
1: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
0: The whole cosmos is Brahman.
1: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
0: మెనీ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్రహ్మ.
1: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
0: వేర్ ఇస్ బ్రహ్మ?
1: తన యందే ఉన్నాడు.
0: హీఈస్ విత్ ఇన్.
1: తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
0: వెన్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ వాంట్ టు సర్చ్ ఫర్ హిమ్ అవుట్ సైడ్.
1: కనుక నీటి యందే పుట్టి,
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ వాటర్,
1: నీటి యందే నిలిచి,
0: స్టాండింగ్ ఇన్ వాటర్,
1: నీటి యందు అణంగు నీటి బుడగ,
0: ద వాటర్ బబుల్ సబ్సైడ్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు వాటర్.
1: నరుడు బుద్బుదంబు,
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బబుల్,
1: నారాయణుడు నీరు,
0: గాడ్ ఈజ్ వాటర్.
1: కనుకనే మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
0: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
1: మంచివారు కావాలని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్క్ టు బి గుడ్ మ్యాన్.
1: మంచివారైనప్పుడే మంచిలో ఒక సర్వము మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
1: గొప్పవాడైపోతే గొప్పది.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ వాటర్,
1: నీటి యందే నిలిచి,
0: స్టాండింగ్ ఇన్ వాటర్,
1: నీటి అణంగు నీటి బుడగ,
0: ద వాటర్ బబుల్ సబ్సైడ్స్ మర్జెస్ బ్యాక్ ఇన్.

0: అయితే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
1: ఎ గ్రేట్ మ్యాన్ నీడ్ నాట్ నెసెసర్లీ బి గుడ్.
0: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
0: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
1: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
0: దీంట్లో ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి జీవి యందు కూడాను,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
1: ద వన్ హూ ఫైండ్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్.
0: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఫైండ్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
1: వాచింగ్ రామా హూ హస్
0: టేకెన్ మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
1: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
1: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఇన్ గాడ్ రామచంద్ర.
0: కానీ నారాయణుడు అట్ట కాదు.
1: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
0: సర్వజీవులు ఎందుకు నారాయణ చూస్తూ వచ్చాడు?
1: ఇన్ఫాక్ట్ రామ హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
0: మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
1: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
0: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
1: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
0: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కానీ మరొకటి కాదు.
1: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
0: కనుకనే భగవంతుడు,
1: సో గాడ్,
0: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
1: హ్యాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
0: అద్దం దేనికోసం అందించాడు?
1: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్?
0: చూసుకొని అందులో ఉన్నటువంటి దోషమును తుడుచుకోమని చెప్పించాడు.
1: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
0: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్.
0: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
1: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్ yours.
0: కనుకని అద్దమేది రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఒకానొక అమాయకుడు,
1: an innocent person,
0: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
1: వాస్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్.
0: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవును మేపుకుంటూ ఉన్నాడు.
1: హీ వాస్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్డర్.
0: పిల్లంగోయి ఊదుతూ ఉన్నాడు.
1: హీ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
0: ఈ పిల్లంగోయి ఊదుతం చేత
1: as he was playing on the flute,
0: ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
1: He was listening to some sound from somewhere else.
0: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగోయి ఇంకోటి ఊదుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు.
1: This innocent boy started questioning, I am playing on the flute, will I find someone else playing on this flute?
0: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
1: He kept his flute aside.
0: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
1: He said, who are you?
0: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
1: Then he heard the sound, who are you?
0: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా?
1: దెన్ హీ థాట్, ఓ, హీ ఇస్ ద అదర్ పర్సన్ ఫైటింగ్ విత్ మీ. అంటే
0: తిట్టాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
0: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
1: ద అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్.
0: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
1: అవుట్ ఆఫ్ అట్టర్ డిస్గస్ట్ హీ బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్.
0: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
1: హీ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
0: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
1: హీ కంప్లైంట్ హిస్ మదర్. Mother, there is some other person who is speaking like me. Whatever I say, he started repeating
0: same.
1: Whatever scolding I did, the other person also did.
0: He
1: is not a big man. Probably of my age. What right has he to scold me?
0: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టైనా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
1: అండ్ హి టోల్డ్ హిస్ మదర్, యు మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే.
0: రేపటి దినం నీ వెంట నేను వస్తానైనా, వాడెవరో నేను పరీక్షిస్తాను అన్నది.
1: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
0: పిల్లవాడితో తల్లి వెళ్ళింది రెండవ దినం.
1: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: మొట్టమొదట పిల్లంగోయి ఊదాడు.
1: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
0: తిరిగి పిల్లంగోయి రీసౌండ్ వచ్చింది.
1: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
0: చూడు, వాడు తిరిగి నావలనే ఊదుతున్నాడు.
1: ద బాయ్ సెడ్, మదర్ సీ, దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
0: మరి వీడు కేక వేశాడు.
1: దెన్ ద బాయ్ షౌటెడ్.
0: తిరిగి మరొక కేక వినిపించింది.
1: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
0: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
1: సీ మదర్, సీ, ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
0: తల్లి అంతా గుర్తించింది.
1: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
0: ఇది వేరు కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్.
0: ఇది ఈ ఒక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
0: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
1: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
0: కొండంతా కూడా రాయిమయమే.
1: యు ఫైండ్ ద హోల్.

0: మౌంటైన్
1: సముద్రమంతా జలమయమి,
0: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్,
1: అంతా కాష్టమయమి,
0: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్
1: మృమయమి,
0: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే,
1: దేహమంతా మాంసమయమి,
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
0: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
1: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
0: నో వన్ అక్యూజింగ్ యూ. నో,
1: ఈ ప్రకృతికి రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఉంటుండాలి.
0: దిస్ నేచర్ హెస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
0: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
1: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
0: And have a control on this nature.
1: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
0: And don't submit yourself a victim.
1: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావని.
0: Then you will be able to conquer.
1: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
0: Our body is nature, prakriti.
1: దేహానికి మనం వశం కాకూడదు.
0: We shouldn't submit ourselves to the body.
1: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
0: We have to exercise full control on the body.
1: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
0: when you control the body,
1: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
0: The mind also will come under control.
1: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
0: When mind is also under control, you will find ఆత్మ there.
1: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
0: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic temple.
1: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
0: On the other hand, we forget atma, we go by the body and the mind, that is animal quality.
1: దేహము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
0: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
1: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
0: And in fact, once you sacrifice the mind and the body,
1: దైవత్వం
0: కావడానికి
1: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
0: టు రీచ్ అటైన్ డివినిటీ, ఆత్మా ఈజ్ ఎనఫ్.
1: దేహము, మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ ఫర్గెట్ ఆత్మ, గో బై ద బాడీ అండ్ ద మైండ్, ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ, ఫాలో ద మైండ్, ఇట్ ఈస్ డెమోనిక్.
1: రాక్షసత్వము, పశుత్వము, మానవత్వము, దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయతత్వం అందే ఉంటుంది.
0: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ we find all the three, the demonic, the bestial and the human temperament.
1: కరక మొట్ట మొట్ట మన మానవుడిగా ఉండాలంటే దేహము, మనసు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
0: Therefore, as a human being, to have the human quality, we should have the unity, understanding of these three, body, mind and atma.
1: ఆత్మ తత్వం ఉంచుకొని దేహ తత్వాన్ని విసర్జించాలి.
0: Slowly we have to give up this body feeling, develop the mind and atma.
1: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
0: Then the animal traits would run away from you.
1: ఈ మనస్సును, ఆత్మను, దేహాన్ని రెండింటిని విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్, గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
1: దివ్యత్వంగా రూపొందుతాము.
0: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
1: ఏది జరిగినప్పటికీ,
0: whatever might happen,
1: ఇంత దైవాగ్నిని,
0: it's all God's
1: దైవ సంకల్పమే,
0: it's God's
1: దైవ నిర్ణయమే,
0: it's
1: అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము.
0: When we have got this strong feeling that everything happens according to
1: life
0: God's command and divine will, we'll be able to face everything. Life is a challenge, meet it.
1: Life is a game, play it.
0: Life is a game, play it.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy
1: it. Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
0: It is in this process we have to experience our life.
1: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
0: We should be prepared to meet the challenges of life.
1: ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
0: We should never be afraid of challenges. We should never waver.
1: ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
0: When we resist with all the courage all the challenges of life, you can attain divinity.
1: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Never give scope for doubts there.
1: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
0: When once doubts are there, you'll be utterly confused.
1: కన్ఫ్యూజన్ వచ్చినా,
0: when once confusion comes,
1: ఒక ఫ్యూజ్ అయిపోతుంది.
0: When once there is confusion, the fuse of the heart is gone.
1: కనుక ఈ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
1: ఎక్కడ డౌట్ వస్తుంది?
0: వేర్ డూ యూ డౌట్?
1: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
0: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ది ట్రూత్.
1: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
0: వెన్ యు నో ది ట్రూత్ యు నెవర్ డౌట్.
1: పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
0: వెన్ వన్స్ యు నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డు యు డౌట్?
1: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తాయి. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
0: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
1: కనుకని ఈ డౌట్స్ కంట సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
0: We are not able to know the correct meaning behind all this doubt.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగులు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నాయి.
0: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of
1: law.
0: This essence of all sacred texts.
1: Sarva margamulu yokka gamyamu.
0: It is the goal of all spiritual
1: sarva rasamulu yokka rasamu.
0: It is the essence of all juices.
1: Adi prema rasamu.
0: That is the juice of love.
1: Ee prema rasanni manam pondinamante
0: then once you enjoy the essence of love,
1: anumanamulaku sandehamulaku avakasamu undadu.
0: There will be no doubt and there will be no questioning either.
1: Kanaka prema chetaney mana jeevithamu sarthakam gavinchukovali.
0: In fact we can redeem our lives.
1: Prema chetaney mana yokka jeevithanu gamyanni varaku prayatam cheyali.
0: By love we can reach the destination.
1: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్. దుర్భావములు,
1: దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటి,
0: బికాస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
1: కనుకని సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: No evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
0: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
1: నమ్మకాన్ని మొట్టమొదట బలపరచుకోవాలి.
0: We have to strengthen this faith.
1: నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు.
0: The one of full of faith, strong faith will never be put to loss.
1: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
0: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
1: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు, లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హు ఆర్ స్పాయిల్డ్.
1: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
0: దేర్ ఆర్ పీపుల్ ఆర్ రూయిన్ హు ఆర్ ఫెయిత్లెస్.
1: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు,
0: వితౌట్
1: కానీ నమ్మి చెడినట్టి వారి ఎక్కడా లేరు.
0: దేర్ ఆర్ పీపుల్ హు హావ్ రూయిన్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హు స్పాయిల్డ్ విత్
1: ఫెయిత్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
0: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే.
0: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్
1: గుడ్. ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
1: భయానికి కూడా అవకాశం ఉండదు.
0: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: This world is full of paradoxical dualities, yet it has an inherent harmony. Sounds intriguing? This is what the ancient Indian sage Kapila propounded through his Sankhya system of philosophy. Listen to its exposition by Bhagavan Baba himself in his Summer Courts discourse delivered on 29th May 1993.
1: హెచ్చు చదువును చదివి ఇంద్రియలోనుడై చచ్చువారల కన్నా స్వల్పమైరీ. హెచ్చు విద్యలు చదివి ఇంద్రియలోనుడై చచ్చువారల కన్నా స్వల్పమైరీ. ఇంద్రియముల శక్తి ఇంద్రియముల శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులవుతా

0: చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని, సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఎన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and the infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamulu yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఈజ్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పుండినట్టుగా
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందుకూడను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్, ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: ద వర్డ్ సాంఖ్య మెంట్ ద నేచర్.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ మెంట్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: This spirit of inquiryment, that which endows you the faculty to distinguish between that which is temporary and permanent.
0: సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ది ఎంటైర్ క్రియేషన్ అవుట్ ఆఫ్ వన్ మ్యాటర్.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: వెన్ దర్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టూ,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ద థర్డ్ వన్ ఎమర్జెస్.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: విత్ వన్ హ్యాండ్ యు కెనాట్ మేక్ సౌండ్.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
1: When you join both hands, you get the sound.
0: ఒక్క శబ్దం చేత వేడి మనకు సంభవించదు.
1: With one hand, you don't generate heat.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: When you rub both hands, you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: Similarly, for the creation, it is a combination of God and nature.
0: Kanuka prakruti pratyekamainatundi yokka swaroopamani bhavinchatamu ajnaname.
1: So it is ignorance to consider nature separate.
0: Antarbhutamai avyaktanga divyamainatundi paratattamu indulo unnadani sankhyamu prabodhistu vachindi.
1: It is sankhya that teaches you that there is this inner current in unmanifested way, the divine power.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: 5 తన్మాత్రలు,
1: 5 ఇన్నర్ సెన్సెస్.
0: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: The inner senses such as the mind, intellect, ego.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: This world has got these 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: All the 24 appear to be contradictory.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ దానికి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్యయోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్యయోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25 తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ టాట్ యాజ్ విషయము. Matter.
0: కనుక ఈ పురుషుడు 25 తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ద ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th the Shiva, 26th Shiva.
0: Kanuka 24 tattvamu prakrutidi,
1: 24 related to nature,
0: 25th tattvam vaadu,
1: 25th creator,
0: Eeshwarudu 26th tattvam vaadu,
1: Eeshwara is 26.
0: Kanuka ee 26 tattvamato koodinatvantidi ee manavattvamu.
1: Therefore the human life has got all these 26
0: manavayende prakruti, purusha, jeeva tattvamulu erpadi untunnavi.
1: Is only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడుండి.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: హౌ టు రికగ్నైజ్ బోత్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చు.
1: దేర్ఫోర్ సాంఖ్య టాట్ దట్ ది హ్యుమానిటీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద డివినిటీ, ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండినటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: యాజ్ దిస్ హ్యుమానిటీ ఇస్ ఇన్ బిట్వీన్ ద మ్యాన్ ఇస్ ఆల్సో కాల్డ్ మర్త్య.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ ట్రూత్ on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కానీ ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it is false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలములకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ అస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది అన్సీన్.
0: మనస్సు అనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: మైండ్ ఇస్ నాట్ లైక్ ఎ వైట్ పేపర్.
0: అనేక జన్మల సంస్కారములు అనేటువంటిది అందులో వ్రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ
1: చిత్రగుప్తుడు?
0: చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది రేడియేషన్?
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే
1: బికాస్
0: జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుకు మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual,
0: nature
1: and God.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience these three.
0: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ యూ ఎంక్వైర్ ఇన్ ఎ డిఫరెంట్ వే
0: మోక్షము అనేటువంటిది
1: ద లిబరేషన్
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి ఎక్వైర్డ్ సెపరేట్లీ.
0: నమోక్షో నవస పుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇది మోక్షం శృతి ఇది మోక్షం అన్న అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో.
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజన్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుక నీ మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: Sankhya teaches that you don't need to make many efforts.
0: ఏ విధంగా?
1: How?
0: నీ యొక్క సత్య స్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: when you realize your true form,
0: అది మోక్షం అవుతుంది.
1: That is liberation.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: So long you don't realize your true form,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: the moment you know the truth, the entire attachment goes.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: The decline of attachment is liberation.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: without realizing the true form,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: having full faith that his physical body is the true form,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: making all efforts for the pleasure of this body,
0: kalamunanta vyartham gavinchukuntunnadu manavudu.
1: Man is wasting his time.
0: Kani taane satya swarupudu aneetvanti yokka nitya tattvanni gurtinchadaniki sankhyamu chaala sahayapadutu vachindi.
1: Sankhya helps you to realize your eternal nature, that you are truth.
0: Pichivada prapancham 24 tattvalato koodinatundi.
1: Oh madman, the world has these 24 faculties.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హాస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హాస్ గాట్ ఆల్ థింగ్స్.
0: ఈ సూపర్ మైండ్ నుంచి ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్, యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మానసును అనగా లోయర్ మైండ్,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind,
0: ivanni daatin tarata over mind lopala ee satva sarvasvamu kudanu manaku gocharam avutundi.
1: When you cross all, it is only in the state of over mind you will realize all.
0: Kanuka manasuku atheetudu kaamani,
1: so one should beyond the mind.
0: Sankhyato koodinatvanti anta kudanu kevalam sankhyame avutundani.
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito koodinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
1: When you withdraw from the world, you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvam lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattvam anetundi aatmatattvamto koodinadani.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
1: the true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
1: it is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: whether body exists or not.
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా?
1: హా
0: మొన్న చెప్పారు.
1: Swami said the other day,
0: sarvatra current wire lanta manam vesukundam.
1: We have put on the electric wires everywhere.
0: Kani aa wire lo undinanta varakunu vidyut shakti manike ee maatramu gocharinchadu.
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: Bulb pettina daggara maatrame ee yokka vidyut shakti yokka prabhavamu prakashistundi.
1: Where you keep the bulb, you get the illumination.
0: Aithe ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: The moment you take away the bulb, you don't see the current.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడా పోలేదు, అక్కడే ఉంటుండాలి.
1: It has not gone anywhere, it is there.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb, there is current.
0: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: The moment you take away the bulb, there is current.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self, there is
0: ee dekhamaneetundi yokka bulb pettinappudu kuda nu vidyut shakti untundali aatmane.
1: When the body the bulb is connected, there is a self.
0: Ee deham cheerinchina tarvata kuda nu akkade aatma shakti untundali.
1: The moment body decays, still there is a self.
0: Raaka pokalu lenatundi aatma tattvamu.
1: The self neither comes nor goes.
0: Kevalam deha branch cheta gurtinchinattuganu adi lenappudu poyinattuganu manam bhavistunnam.
1: Because of body attachment, we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ, ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్, బర్డ్స్ మే ఫ్లై హై స్కై, బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: They must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్, బెటర్ వి సబ్మిట్ నౌ.
0: హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వం కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken?
0: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని ఎందుకున్నటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof ani hoopite nimiri pothundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam ememo yantra tantramalato kaani japajap janalato kaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paina paachini manam pakkaku nettee neeru manaku saakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసనలు అనేటువంటి వాచి కప్పబడింది.
1: Therefore, the heart that is pure is covered by sensual pleasure, the moss.
0: దానిని సత్కర్మలనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: With the hands indulging good activities, we should brush aside the moss.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: To see the fire covered by the ash, with namasmarana, chanting the name of the Lord,
0: should blow off.
1: Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyava nastiyava nastiyava katirinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatuvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా,
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి.
1: వీ హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్, యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది,
1: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య,
0: ప్రకృతి జీవ పరమాత్మ యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
0: నాలుగు తత్వములు ప్రకృతివి,
1: ద నేచర్,
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: చెప్పాడు.
1: దిస్ వాట్ హి సెడ్,
0: మాయకు లోనవును,
1: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
1: If you know the secrets of all these 25.
0: Okay, ee 25 tattvalanu chakkaga manam artham chesukunte
1: when you understand the 25 traits clearly
0: 26 tattvam maname ayipotam.
1: We become the 26.
0: Idi ye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
1: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
1: the nature within us, the five senses, inner senses,
0: dooram chesukunnataku veelu kaadu.
1: It's not possible to gather.
0: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali.
1: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
1: We should observe discipline.
0: Neemamu lenappude
1: when there is no discipline
0: manam ee indriyamulnu sakkavena margamlo pravesha pettalemu.
1: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
1: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamnu anusaristhu neemanusaranga pravartisthunnayi.
1: Day night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
1: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుకనే నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya, all the nature with the 25 traits,
0: ఇది ఒక చిన్న ఉదాహరణము. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
1: Human beings should recognize what will happen if the discipline is not followed.
0: ఇంగ్లాండ్ లో ఒక రైతు,
1: a farmer in England,
0: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: He is doing business, milk.
0: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూనే వచ్చాడు.
1: He observes all the rules of the government.
0: అతను సత్య హృదయుడు.
1: He has got all truth in his heart.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలను తీసి అమ్ముతూ వచ్చాడు.
1: He draws milk from the cows and sells them.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: But he observed the change in the milk.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్టు చేశారు.
1: Those that have noticed the change in the quality of the milk has taken a matter of course.
0: అనేటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: They reported that he is not selling good milk.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: Thereafter court proceeded.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: The farmer was summoned to the court and judge started questioning him.
0: కానీ ఈ రైతు ఉన్నదున్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: This farmer explained the fact what had all happened.
0: కానీ దీనిని విశ్లేషించినటువంటి యొక్క న్యాయాధికారి,
1: దట్ జడ్జ్,
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్, అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
1: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది ఫార్మర్,
0: ఇది కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
1: ఇట్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్,
0: నిర్ణయించి
1: హీ డిసైడెడ్ సో.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: లేటర్ హీ మేడ్ థరో ఇంక్వైరీ.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
1: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: కరెక్ట్ చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము. ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి, నియమమునకు వితర్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
1: So he was drawing the water, the milk out of the udder of the cow.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
1: సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
0: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వానికి,
1: those with all hatred, jealous and wicked qualities in heart,
0: తాను అన్నము తినే సమయమునందు,
1: as he eats food,
0: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
1: All that is present in the digestive system will reach the brain.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
1: When all this foul smell goes to the brain, he will have bad habits.
0: కనుకని ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైన దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
1: Where from the mind originates.
0: మనసు ఆహారం నుంచే పుడుతుండాలి.
1: The mind is originated out of
0: food. మనం ఎట్టి ఆహారం భుజించుతామో,
1: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
1: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
1: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
1: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
1: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
1: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
1: Subtle form will transform into muscle.
0: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
1: Subtlest form of food becomes mind.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
1: So out of the water we drink, grass portion is excreted.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
1: The subtle portion transforms into blood.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: The subtlest portion is the life.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: Therefore this power of life in water.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చ వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు.
1: We see in the world, if anyone faints,
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: We sprinkle water because there is power in water.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: So as we drink, as we eat, we should have good feelings.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్,
0: మనం భుజించేక ముందుగా
1: బిఫోర్ ఈటింగ్
0: అపానం చేసేటువంటి ప్రాణాయనమ, ప్రాణాయ స్వాహ, అపాన స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
0: పంచ ప్రాణములకు కూడాను అర్పితము చేసి,
1: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
0: అది ప్రసాదంగా భుజించడం చేత,
1: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్,
0: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
1: దేర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అద్భుతం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
1: సాంఖ్య దర్శన. దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును,
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
0: భుజించేకి ముందుగా,
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
0: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
0: ఎందుకోసం అర్పితం చేయమని?
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్.
0: పాత్ర శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
0: పాక శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్
0: పదార్థ శుద్ధి,
1: అండ్ ద మెటీరియల్.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
0: హార్ట్. ఈ మూడు కూడా శుద్ధిగా లేనప్పుడు,
1: when there are three are not pure,
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ విల్ బి నో ప్యూరిటీ వితిన్ us.
0: కనుకని పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: సో వి కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
0: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ది మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
1: వాట్ ఫీలింగ్స్ దట్ ది కుక్ హ్యాస్ అట్ దట్ టైం,
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్, ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హ్యావ్ బ్యాడ్.
0: కనుకనే ఈ పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనది కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారమైపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada. అయితే
0: ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి ఒక కారణం ఏమిటి?
1: What is the reason for its purification?
0: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: The food that you have eaten is digested by God within, therefore food is purified.
0: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: If we don't offer prayer before eating, all that will be waste.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
0: ఈ రకమైన ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, సార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
0: ఇంకా ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
1: You know how the dining today?
0: పాప సంవత్సరం అంతా కూడా పుట్టపర్తి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనూ మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: As children studying here in Vrindavan, Prashant Nilayam and Anantapur campus, they have no chance to watch TV.
0: Avi chustu vaati bhavamtone vidu bujinchatam cheta aa thoughts ee vidiki vastunnayi.
1: Parents serve food to their children in front of TV. Therefore they have TV feeling.
0: Aa isro baita poyinappudu pillalu chedadaniki moola kaaranam ide.
1: This is the only reason why students are spoiled in vacation.
0: Endukante tine aaharam ni ematram kuda nu bhagavat arpitam gaavinchatam ledu.
1: Because food eaten is never offered to God.
0: కనుకని టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్స్ సేపు కొట్లాడుతున్నాయి.
1: Therefore as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
1: Therefore Sankhya explained very clearly the purity of food is
0: very important. పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
1: The food is the inner current for all the five life principles.
0: ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్. సిన్స్ ఆర్ స్పాయిల్డ్ ఇన్ వెకేషన్.
0: ఎందుకంటే తినే ఆహారం ఏమాత్రం కూడా భగవత్ అర్పితం గావించడం లేదు.
1: బికాస్ ఫుడ్ ఈటన్ ఈస్ నెవర్ ఆఫర్డ్ టు గాడ్.
0: కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్స్ సేపు కొట్లాడుతున్నాయి.

0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుంది. అది
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుంది.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: ద బాడీ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫ్రూట్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
0: ఇది ఆహారమే.
1: That's food.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: అండ్ హెన్స్ ఫుడ్ కన్స్యూమ్స్
0: అన్నము. అన్నమునే భుజిస్తుండాలి.
1: ఫుడ్ ఈట్స్ ఫుడ్.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: ద బాడీ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్.
0: తిరిగి భుజించేది కూడా అన్నమే.
1: అండ్ వీ ఈట్ ఫుడ్.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: సో సాంఖ్య టాట్ దట్ ఫుడ్ ఈస్ వెరీ
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: నో వన్ వుడ్ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దీస్ టెక్స్ట్.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
1: ఇన్ వెరీ స్మాల్ దీస్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్.
0: చిన్నది కదా చిన్నది కదా మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వల్లే అలలుగా రూపొందుతుంది.
1: ఇఫ్ యు నెగ్లెక్ట్ బికాస్ దే ఆర్ ఫ్రాక్షనల్ దే బికమ్ జైజాంటిక్.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
1: We find the pests attacking the wood.
0: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
1: The pests will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atoms.
0: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
1: Sankhya did not bring in this word atom.
0: Prapanchamanta anumayamaina swaroopame.
1: The entire world is full of atoms.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full
0: of atoms. Prati vishayamu anumayame.
1: Everything is
0: panchabhootamulu anumayame. పంచభూతములు అనుమయం.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అంత అణువైనప్పుడు దీనికి అణు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
0: అంత అణుమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అణువే భగవత్ స్వరూపము.
1: ఆటమ్ ఇస్ ది వెరీ ఫార్మ్. దీనిని
0: అణువరణీయాన్ని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనంలో కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
0: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swarupanni,
1: however the true nature as a proposed
0: sankhya darshanamulo undinatvanti satya swarupanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayam,
1: the nyaya,
0: ee nyayam aneetundi,
1: this nyaya
0: satya swarupamu,
1: is true form.
0: Nyayam ee satyam.
1: Justice is truth.
0: Satyam ee nyayam.
1: Truth is justice.
0: అదియే ప్రకృతి.
1: That is nature.
0: ప్రకృతి సత్య స్వరూపము.
1: Nature is the form of truth.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: You feel that you are deceived by nature. It is mistaken view.
0: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
1: Nature is not deceiving you.
0: నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి ఒక స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యు కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్.
0: కానీ జలములో భేదం లేదు.
1: దేర్స్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: దేర్స్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: They are glass bottles.
0: ఎప్పుడు పగులుతుందో,
1: when they break,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: what will happen to them,
0: చెప్పలేము.
1: No one can say.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: the feelings with which we fill the bottle,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: The feelings will assume that color.
0: విద్య చెంపుదయం లోపల ప్రవేశిస్తే

0: If the education enters into wicked heart,
1: ఇది అహంకారమైపోతుంది.
0: It will be egoistic.
1: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
0: if it enters into noble soul,
1: సత్య మార్గం అనుభవిస్తుంది.
0: It will enjoy truth.
1: వినయ విజేతను అనుభవిస్తుంది.
0: Humility and obedience.
1: కనుక విద్యలో దోషం లేదు.
0: So there is no defect in it.
1: అదే విధంగానే ధనం కూడాను.
0: Similarly, money also.
1: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
0: if it is with bad man,
1: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
0: He will misuse money.
1: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
0: if it is in the hands of good one,
1: సత్కార్యములు చేస్తుంటాడు.
0: He will do all good activities.
1: కనుక ఈ ధనమునకు విభేదము లేదు.
0: Money has no difference.
1: ఈ విద్యకు భేదము లేదు.
0: Education has no difference.
1: ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
0: Defects lies in the heart, but not in education and money.
1: కనుకనే
0: so,
1: ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
0: Therefore, five elements are pure.
1: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
0: Five senses are sacred.
1: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటివి.
0: Five life principles are pure.
1: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు,
0: as they enter into the body with five sheets,
1: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
0: It either becomes sacred or unsacred.
1: కనుక ఈ పంచకోశములు అనేటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, the body with five sheets, we should develop sacred thoughts.
1: అహంకారములకు, ఆడంబరములకు, అసూయకు,
0: జలసి,
1: అశాంతికి,
0: రెస్ట్లెస్నెస్,
1: అక్రమములకు, అనాచారములకు అవకాశం అందించరాదు. ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
0: ద మూమెంట్ దే గెట్ ఇన్, వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థార్న్.
1: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
0: వర్షం డ్రాప్స్, కానీ
1: డ్రాప్ ఒక్కొక్కటే.
0: But there are drops.
1: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్,
1: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: Therefore, if we give scope to these small feelings,
1: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
0: Therefore, we should get away from bad feelings by developing good feelings.
1: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు,
0: to develop good thoughts,
1: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
0: వి షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
1: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
0: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
1: చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
0: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ, యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
1: కరకనే భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for differences.
1: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
0: We are all the children of same mother.
1: అదే భూదేవే తల్లి.
0: That is mother earth.
1: ఒక్క తీగి పూలమే మనము.
0: We are the flowers of the same creeper.
1: తీగి ఒక్కటే,
0: creeper is
1: వేరు వేరు.
0: Flowers are different.
1: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
0: We are the birds of the same nest.
1: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
0: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
1: అందరము మానవులమే.
0: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
0: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
1: కనుకనే ఈ షడ్దర్శనములు ఎందుకు, ఎట్టి భేదములు కూడా లేదు.
0: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
1: చదివేవాడి యొక్క మనోభేదములే దీనిలో ప్రతిబింబిస్తుంటాయి.
0: ఓన్లీ ద రీడర్, హిస్ వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ ది డిఫరెన్స్.
1: నిశ్చలంగా ఉండే జలము లోపల,
0: ఇన్ స్టడీ వాటర్,
1: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
0: ఎదర్ సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ.
1: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా?
0: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్,
1: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
0: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్.
1: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
0: సన్ అండ్ మూన్ డోంట్ మూవ్.
1: జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి.
1: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
1: ఆఫ్ మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే. కానీ
0: ద గుడ్ అండ్ బ్యాడ్,
1: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
1: అది నేను చూచాను అనుకుంటున్నావు.
0: యూ సే హావ్ సీన్.
1: ఇది నీ అజ్ఞానమే.
0: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
1: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
0: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిజల్ట్.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
0: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 12th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 14th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ అస్ అభ్యాస అండ్ వైరాగ్య, దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్, విచ్ ఆర్ ది టూ వేస్ హీ హ్యాడ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ గీతా టు అచీవ్ కంట్రోల్ ఆఫ్ మైండ్. శ్రీ భగవాను వాచ,
1: ఇంద్రియార్థేషు వైరాగ్యం, వైరాగ్యం సంపాదితం. ఇంద్రియార్థేషు వైరాగ్యం, వైరాగ్యం సంపాదిత అని సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది.
2: వీల్ ఆఫ్ సంసార మైండ్ ఇస్ ది సెంట్రల్ ఫోకల్ పాయింట్.
1: చిట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది.
2: టు రీచ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ అండ్ ఫోకల్ పాయింట్ డిటాచ్మెంట్ ఆర్ వైరాగ్య రినన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆత్మకు మనస్సు కప్పుబడినటువంటిది.
2: మైండ్ ఈజ్ కవరింగ్ ఆత్మ.
1: ఇది ఆవరణం అని కూడా చెప్పబడుతుంది.
2: ఇట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఆవరణము.
1: మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనస్సు.
2: మైండ్ ఈజ్ ఎ కవర్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
2: మైండ్ హెస్ బీన్ టైట్ డౌన్ బై సెన్స్ ఆర్గన్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ బై ది ఆబ్జెక్ట్.
1: ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరం.
2: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ డిటాచ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: If you can have detachment for the sense objects, then sense organs will not become very effective. They would not be able to bind the mind.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: Mind which is freed from the control of the senses, it could not be able to just exercise its own influence over the atma.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: Then atman would be able to just get a real vision of its own self.
1: ఏతావాత ఆత్మ సంస్కారము కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: Gita has taught that detachment and renunciation are essential for having a vision of atma.
1: Patanjali sutramunu aadharam chesukoni indriyamulu anaga vininatvanti vishayamulu kaani chuchinatvanti vastulu paina kaani manasu ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలిస్ యోగ సూత్ర, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై the articles and the objects which attract the sense organs like ear and eye.
1: Vishaya swaroopamunu undi aasaktini dooram cheyatame vairagyam ani kodanu sthiram chesindi.
2: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagyam.
1: Ee lokamunandu gala vastuvulu kaani పరలోకమునందున్నటువంటి వస్తువులు కాని అనిత్యములని, వాటిపైన కొంత ఆసక్తిభావమును దూరము జావించుకొని అట్టి వస్తువులు ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ that the objects of this world and the objects of the other world, all of them are transient, and knowing that they are transient, one should not have any attachment to these sense objects. This is vairagya.
1: Ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka deshamu modalu brahmadevunu varaku undinatundi yokka vastu visarjaniye అనగా వస్తువులపైన రోతయే ప్రధానమైన వైరాగ్యమని కూడాను బోధించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రూఫ్స్ ఒబ్టైన్డ్ ఇన్ శృతి, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ రైట్ ఫ్రమ్ ద మ్యాన్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ రైట్ అప్ టు ద బ్రహ్మతత్వ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెమరల్ ట్రాన్సియెంట్ అండ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ టు దెమ్.
1: క్రమక్రమేణ ఇంద్రియాసక్తమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ప్రభావమే మానవునికి బంధనకు హేతు అని కూడాను నిరూపించింది.
2: ఇట్ హెస్ ఆల్సో గ్రాడ్యువలీ అండ్ స్లోలీ బట్ స్టడీలీ ప్రూవ్ దట్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ టు దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బాండేజ్.
1: కట్టెలు తీసివేసిన అగ్ని తమంతట తామే చల్లారున్నట్టుగా మన వాంఛనను అరికట్టినప్పుడు ఇంద్రియములు తమంతట తామే అరికట్టబడతాయి.
2: జస్ట్ యాజ్ after removing the firewood the fire automatically gets extinguished, so also once the sense objects are removed the senses become powerless.
1: Shastramu deenni marinta kathinanga kudanu chasinchindi.
2: Scriptures have declared in a very rigorous way the truth behind this.
1: Brahmasthanam ayina kudanu తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ యాజ్ సంథింగ్ ట్రివియల్, హూ డస్ నాట్ కేర్ ఫర్ సచ్ హైయెస్ట్ థింగ్స్ ఆల్సో, హీఈస్ అ రియల్ వైరాగి అండ్ రినౌన్సర్.
1: నచికేతుడు యముని దగ్గరికి వెళ్లినప్పుడు ఈ యముడు అనేక విధములైనటువంటి బోధలు సలిపి నచికేతునకు ఈ లౌకిక సంబంధమైన భోగభాగ్యములకు ఎట్టి కొరతను లేనటువంటి యొక్క స్థిరశక్తిని నేను అనుగ్రహిస్తానని చెప్పగా నచికేతుడు ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహములకు నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and command and lordship over all the wealth and all the powers of the world. But Nachiketa said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma and I would like to have an inquiry into Atma and the truth itself.
1: Indiyarthyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu ఒక గృహమునందు అనేక సంవత్సరములు మనము కాపురం ఉంటున్నాం.
2: లెట్ అస్ అస్యూమ్ దట్ వి హావ్ బీన్ లివింగ్ ఇన్ ఎ పర్టికులర్ హౌస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఒకానొక దినములో ఆ ఇల్లును వడదలి మరొక ఇంటికి మనం పోవలసి వచ్చింది.
2: ఆన్ ఎ పర్టికులర్ డే వి హ్యాడ్ టు లీవ్ దట్ హౌస్ అండ్ గో టు అనదర్ డ్వెల్లింగ్ ప్లేస్.
1: అప్పుడు మనవి అని భావించినటువంటి సమస్త పదార్థములను ప్యాక్ చేసి ఒక లారీలో వేసుకుని వెళ్తాం.
2: In that case, we would pack all the articles which belonged to you, which were in that house, and put them in a lorry and take them with us to the next dwelling.
1: Kadapatiki idi naadi ani anukunnatuvanti okka paata cheppulu paata paragalu kudanu newspaper lo pack chesi lorry lo vestam.
2: It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
1: కారణం ఏమిటి? ఇవి నాది నాది అని ఈ ఇంద్రియ వస్తువులపైన ఇంద్రియార్థమైనటువంటి ఈ వస్తువులపైన మమకారమే ఈ విధమైనటువంటి శ్రద్ధకు ఈ విధమైన బంధనకు కారణం.
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? ది రీజన్ ఈస్ దాట్ వీఆర్ బౌండ్ బై ది అటాచ్మెంట్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ హ్యావ్ డెవలప్డ్ అన్ అటాచ్మెంట్ ఫర్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఫోర్ వీన్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్యాకింగ్ దేమ్ అండ్ టేకింగ్ విత్ అస్.
1: ఒక కాలేజీ ప్రిన్సిపల్ లేక ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటుంటారు.
2: లెట్ అస్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్ ఆఫ్ ఎ స్కూల్.
1: ఆ విద్యా సంస్థ యందు అనేక వస్తువులు ఉంటుంటాయి.
2: ఇన్ దట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ విల్ బి దేర్.
1: విరుగు కలిగినటువంటి ఒక ల్యాబొరేటరీ లోపల మెటీరియల్స్ కూడా ఉంటుంటాయి.
2: హైలీ వాల్యుబుల్ ఎక్విప్మెంట్ విల్ బి దేర్ ఇన్ ద ల్యాబ్.
1: అనేక కుర్చీలు ఉంటుంటాయి.
2: నంబర్ ఆఫ్ చైర్స్ ఉంది.
1: డెస్క్లు ఉంటుంటాయి.
2: అలాట్ ఆఫ్ ఫర్నిచర్.
1: టేబుల్స్ ఉంటుంటాయి.
2: టేబుల్స్.
1: వాల్ క్లాక్ ఉంటుంటాయి.
2: వాల్ క్లాక్.
1: ఈ విధంగా ఎన్నో వస్తువులంతా కూడా ఈ యొక్క విద్యా సంస్థలో ఉంటుంటాయి.
2: ఇన్ దిస్ వే ఏ నంబర్ ఆఫ్ వాల్యుబుల్ ఆర్టికల్స్ మే బి దేర్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్.
1: అయితే ఆ ప్రిన్సిపల్ ఆ హెడ్ మాస్టరు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటికీ లేక రిటైర్డ్ అయినప్పుడు కూడాను తాము సులభంగా వచ్చినటువంటి వాడు వచ్చినట్టుగా ఆ స్కూల్ను వదిలి బయట వెళతాడు.
2: బట్ వెన్ ది హెడ్ మాస్టర్ ఆఫ్ దట్ స్కూల్ రిటైర్స్ ఆర్ ఇస్ ట్రాన్స్ఫర్డ్, హీ వుడ్ నాట్ గెట్ అటాచ్ టు దెమ్. హీ వుడ్ గో అవే విత్ ఎ ఫ్రీ మైండ్ యాజ్ హీ కేమ్.
1: అయ్యో, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టిపోవాలి, ఇన్ని చైర్స్ అంతా ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
2: He does not worry and bother himself that how to leave all these valuable articles, chairs, desks, benches, lab equipment, etc. when he is leaving.
1: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
2: The reason is he knows fully well that they do not belong to
1: him. ఏ మేనేజ్మెంట్ వారు, ఏ ట్రస్ట్ వారు, ఏ ప్రభుత్వం, ఇవి నావి కాదు అనేటువంటి యొక్క తిరస్కార భావం చేత దాన్ని ఏమాత్రం కూడా చింతించుకోకుండా వెళ్తాడు.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me. And therefore, with a sense of detachment or indifference, he leaves the school.
1: దీనిని అనపేక్ష అన్నారు. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు. ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
2: This is described as detachment, anapeksha, because he knows that they do not belong to him.
1: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన, ఈ దుఃఖము.
2: వేర్ దెర్ ఇస్ మైనస్ పొసెసివ్నెస్, దెర్ ఇస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కానీ ఎట్టి బంధమునకు కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్, హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్. హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: దేర్ఫోర్ ఫర్ ఆల్ దిస్ బాండేజ్ ఆఫ్ ద మ్యాన్ అండ్ ఆల్ దిస్ సఫరింగ్ అండ్ సారో ఆఫ్ ద మ్యాన్, ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైనస్ అహంకార మమకార విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను వినియోగించుకో.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visarjana gavinchaku.
2: Don't give up the objects itself.
1: Karma tyagamu cheyavaddu.
2: Don't give up action.
1: Vastu pai unnatundi abhimanamu, karmala pai unnatundi abhimanamunu marpu chesuku.
2: Only the attachment to the objects and the attachment to the activity and the work, that will have to be transformed and changed.
1: Dani phalatam paina mamatvanni visarjinchu.
2: Give up the fruits of the action.
1: Nee kartavya karmalu nee aacharinchu.
2: Perform your duties with a sense of dedication.
1: Vastunandale dosamulu visarjinchu.
2: Give up the defects in the objects.
1: Vastunandale dosharu neevu gurtinchinappudu vastuvu tamantaku taame veedipothundi.
2: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
1: Puttutaku puramu thalli evaru bidda evaru.
2: Before you are born, who is father and who is the son?
1: Kattukonutaku puramu bhartha evaru bharya evaru.
2: Before marriage, who is husband and who is wife?
1: Kattukunna tarvata bharya bhartalu, puttina tarvatane amma biddalu.
2: Only after the marriage, husband and wife. Only after birth,
1: daniki puramu leru, dani tadupari leru.
2: Before that, there was no relationship. After that, there is no relationship.
1: Madhyalo kaligineetundi sambandha bandhavyamule ee mamattamulu ee abhimanamulu.
2: Only in the transitory period there would be that kind of attachment, there would be that kind of possessiveness.
1: Ivi mana bhava doshamu drishti doshamulu yokka prabhavamulu.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: Mana samasta dukkhamulaku kudanu mana doshamulu yokka prabhavamule deeniki moola karanamu.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: Kanuka ee doshamulanu manam chakkaga gurtinchinappudu ee vidhamainatundi yokka mamattvamuniki e maatramu avakasam undadu.
2: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: Kanukane deeniki okadaniki tarakamani rendavu daniki marakamani pilchabadtaru.
2: Therefore, these two have been described as one as tarakam and the other as marakam.
1: Tyagam tarakam, అభిమానం మారకం.
2: డిటాచ్మెంట్ ఇస్ తారకం, అటాచ్మెంట్ ఇస్ మారకం.
1: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరు పనకుండ జాగ్రత్త నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం. జీవాత్మతత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్, బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్, వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
1: Kanuka swapna sushuptini endu kudanu ee abhimanam amakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokoodadani deeni yokka soochana.
2: The indication given by this particular statement is that even during deep sleep or dream state, one should not have any kind of attachment and bondage.
1: జాగ్రత్త అవస్థ యందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని స్వప్న సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటుంది.
2: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ వి విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, ది సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
1: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
2: డ్రీమ్ స్టేజ్ మే బి కంపేర్డ్ టు ఎ స్టేజ్ వేర్ యు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర్రర్.
1: జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించలేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల యందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
2: వాట్ ఎవర్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్ స్టేజ్, ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ దిస్ ఇమేజ్ కెన్ బి సీన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడా బింబ ప్రతిబింబం లేదు.
2: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఈ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్.
1: కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించుటకు వీలవుతుంది.
2: ఇఫ్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ వీ టేక్ ద రైట్ పాత్, వీ రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద పర్టికులర్ ట్రూత్, ఈవెన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్ వీల్ గెట్ ఇట్స్ రిఫ్లెక్షన్, వీల్ బి ఆన్ ద రైట్ పాత్.
1: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తుదోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
2: ఇన్ ద సేమ్ వే వీల్ హావ్ టు రికగ్నైజ్ ద డిఫెక్ట్స్ అండ్ ద ఫ్లాస్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ స్లోలీ వీల్ హావ్ టు ఓవర్కమ్ అండ్ గివ్ అప్ అటాచ్మెంట్ టు దెమ్.
1: కాల మార్పు చేత సర్వం కూడాను మార్పు చెందినవి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
1: ఇది కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
2: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
1: ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది.
2: దిస్ విల్ బి నెట్వైన్
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ పాయిజనస్ ఆఫ్టర్ ఎ ల్యాప్స్ ఆఫ్ 2 డేస్.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో, అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను, అయిష్టంగాను, అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
2: వాట్ ఎవర్ వి కన్సిడర్ గుడ్, యూస్ఫుల్, హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్, యూజ్లెస్, హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్ ఆల్సో జస్ట్ సీ ది 4 టైప్స్ ఆఫ్ భక్తాస్, ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు అండ్ జ్ఞాని. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సేమ్ పర్సన్ విల్ బి అండర్గోయింగ్ దిస్ చేంజెస్.
1: పుట్టిన తక్షణమే పసిబిడ్డ అంటారు, చైల్డ్ అంటారు.
2: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ ది న్యూలీ బార్న్ వన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది చైల్డ్.
1: 10 సంవత్సరములు అయ్యేటప్పటికి అతని పిల్లవాడు, ఒక బాయ్.
2: ఆఫ్టర్ 10 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బాయ్.
1: అతని 30 సంవత్సరం అయితే మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
2: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరం వచ్చేటికి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
2: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, ఈ నలుగురు కూడా ఒక్కడే కాని 4 స్వరూపాలు ధరించలేదు.
2: ఇట్ ఇస్ ది సేమ్ పర్సన్ హూ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, నాట్ 4 డిఫరెంట్ పీపుల్ యాజ్ సచ్.
1: కాల మార్పు చేత రూపములు, నామములు మార్పులు కలిగినాయి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దేర్ వర్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫారమ్స్ గివెన్ ఫర్ ది సేమ్ ఆబ్జెక్ట్.
1: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ పవిత్రమైన మానవ జన్మమని భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు, ఇలాంటి దోషములు, ఇలాంటి షట్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకు కాని, మిగిలిన యొక్క వస్తువులు ఎందుకు కాని మార్పులు లేకుండా ఉండునా?
2: మ్యాన్స్ లైఫ్ ఇస్ కన్సిడర్డ్ టు బి వెరీ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ఈజీలీ అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సచ్ ఎ మ్యాన్ his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
1: Manishyandu goppa dosham emitante marpu chendatame goppa dosham.
2: If you ask what is the greatest defect in man, it is the changes to choose becoming
1: manchi kaani cheddadi kaani marpu marthe,
2: be it good or bad, a change remains a change.
1: Ee marpu aneetundi dosham undeetundi kanuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
2: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: Talli tandru evaru?
2: Who is father and who is mother?
1: Tanayulu mari evaru?
2: Who are the children?
1: Mitrulu evaru?
2: Who are friends?
1: Ilanu shatrulu evaru?
2: Who are enemies?
1: Danamulu evari?
2: Whose is money?
1: Danyamulu evarivi?
2: Whose is charity?
1: Gruhamulu evarivi?
2: Whose are the house?
1: Grestulu evaru? Grestulu evaru?
2: Who are the family men?
1: మనమెవ్వరము?
2: హూ ఆర్ వి?
1: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
2: వేర్ వర్ వి ఇన్ ది
1: ముందు ఎచ్చటుండుము?
2: వేర్ వుడ్ వి
1: ఎరుగలేదు, ఎరుగలేదు.
2: వి డు నాట్ నో దట్.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
2: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramani prabodhinchindi Gita.
2: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes and one should not develop attachment, one should develop detachment.
1: Rendavadi abhyasam.
2: The second one is constant practice.
1: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
2: Abhyasam we just describe it as practice.
1: Elanti practice?
2: What type of practice can be called abhyasam?
1: Deenini tapassu ani cheptu vacharu.
2: It is truly described as tapas.
1: Tapassanaga andaru ee padamu vinagane bhayapadtaru.
2: The moment people hear this word tapas, they get frightened a little.
1: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
2: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest and thus exposing ourselves to the risk of all suffering etc.
1: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
2: This is truly speaking not tapas.
1: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైన యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
2: ఇన్ అవే దిస్ ఈస్ ఎక్స్టర్నలీ పుటింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
1: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింప చేయటం.
2: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
1: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
2: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని తపస్సు అని చెప్తారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్.
1: శారీరక, వాచక, మానసికములని మూడు.
2: వన్ ఇస్ ది తపస్ ఆఫ్ ది బాడీ, ది అదర్ ఇస్ తపస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టంగ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ మెంటల్ తపస్.
1: శారీరక తపస్సు అనగా
2: ఫిజికల్ తపస్ రెఫర్స్ టు,
1: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
2: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
1: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
2: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము, మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
2: ఇఫ్ వీ కెన్ అర్న్ దర్ గ్రేస్ దెన్ ది అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్ దే వుడ్ బి స్లో.
1: ఈ అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
2: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ ది డిక్లైన్ దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
1: సదాచార సంపన్నుడు అవుతాడు.
2: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
1: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
2: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
1: సత్సంగములు ఎంత చేరుతాడు.
2: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
1: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
2: Through that, he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
1: ఇలాంటివే కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడాను తాను పాల్గొంటాడు.
2: In addition to this, he would also undertake charity and such other useful activity.
1: ఇందులో విద్యాదానము.
2: In this, giving the charity of education.
1: వైద్యదానము.
2: Charity of medicine.
1: Samadhanamu.
2: Charity of the physical
1: annadanamu.
2: Charity of food.
1: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
2: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ, అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
1: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
2: ఇన్ అదర్ వర్డ్స్ putting the body in the sacred activity.
1: Etti doshamulaku kudunu thanu guri kaakunda chuchukovatam.
2: Seeing that he doesn't expose himself to any defects in
1: bhautika prapanchamunandu etti durmargamulaku kudunu palapadakunda undatam.
2: In the physical world, not doing any activity which is harmful and bad.
1: Ee rajota guna tamogunamulaku thanu tattudu kaakunda undatam.
2: Not coming under the spell of rajoguna and tamoguna.
1: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించటం.
2: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
1: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
2: This may be described as the bodily penance.
1: ఇంకా వాచక తపస్సు.
2: Then the next one is వాచక తపస్సు.
1: వాచకమనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
2: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
1: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్
1: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్ వన్ వెన్ వన్ స్పీక్స్ ట్రూత్, యూ షుడ్ నాట్ బి సివియర్, షుడ్ నాట్ బి కటింగ్ అండ్ యూ షుడ్ నాట్ బి హర్టింగ్.
1: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be for hurting others.
1: సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be violent to others.
1: సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు.
2: Even if it is truth, you should not be very హార్మ్ఫుల్ హర్టింగ్ టు అదర్
1: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దు అనింది గీత.
2: ఇన్ దిస్ కాంటెక్స్ గీత హాస్ సెడ్ దట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
2: యూజ్ ది సీక్రెట్ టంగ్ దట్ ఈస్ గివెన్ టు యూ ఫర్ గివింగ్ జాయ్ టు అదర్స్, డిలైట్ టు అదర్స్ అండ్ ఫర్ హెల్పింగ్ అదర్స్.
1: మనసును ఏమాత్రం కూడా నొప్పింపరాదు.
2: యూ షుడ్ నాట్ గివ్ ఎనీ సఫరింగ్ టు ది మైండ్.
1: ఈ వాక్కు చేత దైవ చింతను కూడా అభివృద్ధి పరచుకోవాలి.
2: యువర్ థాట్ షుడ్ హెల్ప్ యూ టు డెవలప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క లీలా గుణగణ విశేషములను కూడా వర్ణించాలి.
2: యూ షుడ్ యూజ్ యువర్ టంగ్ టు డిస్క్రైబ్ ఆల్ ది అట్రిబ్యూట్స్ అండ్ ఆల్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడా అందులో ఉపయోగపెట్టాలి.
2: యూ షుడ్ యూజ్ వర్డ్స్ విచ్ వుడ్ బి హైలీ హెల్ప్ఫుల్ టు అదర్స్.
1: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
2: యూ షుడ్ యూజ్ ద టంగ్ అండ్ యువర్ టాక్ టు షో ద రైట్ పాత్ ఫర్ అదర్స్.
1: నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడా అందించడానికి ప్రయత్నించాలి.
2: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ యు హావ్ యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
1: నీకు సాధ్యమైనంత వరకు కూడా ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడా సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
2: యు విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడా అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
2: వన్ హాస్ టు టేక్ కేర్ టు సీ దట్ నో అమౌంట్ ఆఫ్ ఫాల్స్హుడ్ ఎంటర్స్ ఇంటూ యువర్
1: సత్యవ్రతుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ ఏ సత్యవ్రత.
1: అహింసాపరుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ నాన్ వైలెంట్.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి యందు కూడా ఒక్కొక్కతూరి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
2: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడా అడ్డు తగులుతూ ఉంటాయి.
2: Quite a few problems you may face if you want to pursue this particular path.
1: ఒక మహర్షి ఈ రెండింటిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
2: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
2: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapas chestu undetundi oka pradesham nunchi aa tapas chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
2: This hunter drove a deer in such a way that it passed in the front of that particular rishi who was doing tapas.
1: దీనిని ఈ తపస్ చేసేటువంటి వ్యక్తి చూచాడు.
2: This person who was doing penance, he saw it.
1: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
2: The deer went and hid itself in a bush.
1: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
2: The person, this maharshi, saw that particular incident also.
1: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితురా అని ప్రశ్నించాడు.
2: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హావ్ యూ జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే.
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యమారిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
2: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
1: ఏది చేసినా కూడా నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
2: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
1: Nayana, yedi chuchelo adi palukadu, yedi palukunu adi chudaledu.
2: He said,
1: kannulu chuchinayi కానీ కన్నులకు చెప్పే నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
2: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
1: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
2: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be true.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
2: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
1: కనుక వాక్తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సంతిప్త అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటినీ తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: When one is following this particular vachaka tapas, one may face such difficult situations, then he should not tell untruth. But he should adopt a policy and he should see that he escapes without uttering.
1: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా అసత్యం ఆడకూడదు.
2: వాట్ ఎవర్ బి ది సర్కమ్స్టెన్సెస్, వన్ షుడ్ నాట్ అట్టర్ ఎ లై, వన్ షుడ్ నాట్ అట్టర్ అంటూ.
1: నీకు ఇష్టం లేకపోతే నీ మౌనం వహించు గాని అసత్యం చెప్పలేదు, అక్కర్లేదు.
2: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
1: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
2: The basis for this is మానసిక తపస్సు.
1: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
2: In the mental tapas or మానసిక తపస్, you have to develop good qualities and virtues.
1: మనసులో ఎలాంటి చింతలు మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటాది.
2: Whatever thoughts will be flashing in your mind, your face
1: is the index of life, mind ani.
2: That is how it is just said, face is the index of mind.
1: Mana manasulo emi chintistamo dani yokka prabhavame mana mukhamlo kanipistuntadi.
2: Whatever thoughts are going on in our mind, they are reflected in our body.
1: Inga manasika tapassu.
2: The basis for this is manasika tapassu.
1: Ee manasika tapassu lopala సద్భావమును పెంచుకోవాలి.

0: వాట్ ఎవర్ థాట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ ఫేస్.
1: మనం విచారంగా ఉంటుంటే లోపల ముఖం కూడా విచారంగానే కనిపిస్తుంది.
0: మెంటలీ ఇఫ్ యూఆర్ గ్రీఫ్ స్ట్రికన్ అవర్ ఫేస్ రిఫ్లెక్ట్స్ ది గ్రీఫ్.
1: లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
0: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్ ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
1: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
1: కనుక మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందుండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సేక్రెడ్ థాట్స్, సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్ హీ విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
1: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికి సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటుంది.
0: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీ ఈజ్ అండర్ గోయింగ్ రియల్ అగోనీ అండ్ రియల్ గ్రీఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ నేచురలీ. ఇట్ వుడ్ బి సమ్
1: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. ఆయన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైన రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాది. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
0: ఇఫ్ దేర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్ ఇఫ్ వెన్ హీస్ అకాస్టెడ్ ఇఫ్ యూ వాంట్ టు స్మైల్ అట్ ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్ ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
1: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
0: We should not be driven to that particular state. We would always keep ourselves happy mentally and throughout.
1: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
0: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
1: ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
0: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
1: dinamuna konni gantalaina kudanu maunam vahinchali.
0: At least a few hours in a day one should observe silence.
1: Appude ee matalu yokka sandarbham lopala manasuku vishranti chikkutundi.
0: Only in that case mind gets rest from these words and the thought waves.
1: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
0: జపం, రిపిటేషన్ ఆఫ్ ద నేమ్, ధ్యానం, మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
1: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను, వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రము గావించుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
0: Repetition of the name and thinking of the Lord and doing meditation etc are resorted to in order to bring about purity both inner and outer.
1: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానము చేసి ఒక సంస్కారము గావించుకునో అదే విధంగాని మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
0: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
1: sharira parishuddham maatrame manam lakshyam nanduchukuntunnam kaani manasika parishuddhatiki ee maatram kudanu tagina krushi cheyatam ledu.
0: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
1: Satchintanalu sadalochanalu sadbhavamulu kudanu manasika parishuddhatiku sarinatunti parikaramulu.
0: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
1: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapasu.
0: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
1: Itti త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చారు.
0: ఎ రియల్ మహాత్మా ఇస్ వన్ హు హాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణస్ అండ్
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం మహాత్మనం అన్నారు.
0: మైండ్, వర్డ్ అండ్ డీ ఇఫ్ దే ఆర్ ద సేమ్, if they are one in unison with the other,
1: manas anyat, vachas anyat, karman anyat, duratmanam manna.
0: If mind is different.

0: God is different and deed is different. He is a bad
1: person. కనుక తపస్సనగా దీని యొక్క అంతరార్థం ఏమనగా మన యొక్క రజోగుణ తమోగుణముల యొక్క ఏకత్వాన్ని నిర్మూలత్వాన్ని గావించి ఇంద్రియుడి యొక్క దోషములను నిర్మూలము చేసి మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని.
0: తపస్సు రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దీస్ రజోగుణ అండ్ తమోగుణ ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: సాత్వికము చేత రజస్సును అరికట్టి రజస్సు ద్వారా తమస్సును అరికట్టి మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
0: తపస్ నవి అగైన్ డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రోలింగ్ రజస్ విత్ హెల్ప్ ఆఫ్ సత్వ, కంట్రోలింగ్ తమస్ విత్ హెల్ప్ ఆఫ్ రజస్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ త్రీ థింగ్స్ యాజ్ వన్.
1: కండకడపటికి సాత్వికం కూడాను తీసివేయాలి.
0: అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ ఈవెన్ ది సత్వగుణ ఇట్సెల్ఫ్.
1: మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది.
0: సపోజ్ యు హావ్ ట్రేడెడ్ ఆన్ ఏ పర్టికులర్ థర్న్ యాజ్ సచ్.
1: ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో ఒక కొడవో ఇంకొకటి కొడవలో ఇంకే విధమైన కట్టు మనం తీసుకోనక్కర్లేదు.
0: If you want to remove thorn from your foot, there is no need for going in for a sword or a cudgel.
1: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి.
0: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
1: అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీసాము. తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటిని తీసి పారవేయాలి.
0: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
1: అదే విధంగానే ఈ రజ తమో గుణములు ఉన్నటువంటి ఒక ముండు మనల్ని బాధిస్తుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే దీస్ గుణాస్ దీస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ రజస్ అండ్ తమస్ విల్ బి గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
1: వీటిని సాత్వికమైనటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ విత్ ది థార్న్ ఆఫ్ సాత్వ గుణ యూ కెన్ యూ హావ్ రిమూవ్ దీస్ టూ.
1: ఈ రెండింటినీ తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
0: అంటిల్ యూ రిమూవ్ దీస్ టూ గుణాస్ రజోగుణ అండ్ తమోగుణ
1: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
0: Once you remove them or overcome these two gunas with the help of sattva guna, you will have to give up
1: even sattva guna. Bangaru cheyina vantidi
0: sattva attribute will be described as a gold.
1: Rajogunamu copper cheyina vantidi.
0: Rajoguna will be described as a copper chain.
1: Tamogunamu inapa gunu golchu vantidi.
0: Tamogunam will be described as an iron chain.
1: Manaku vesinatundi moodu moodu bandhanle.
0: All the three chains bind us only.
1: Bandhanemo samaname.
0: The binding is common for all the three.
1: Chain యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
0: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only.
1: సాత్వికం కూడాను దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
0: Only until you reach divinity, you need sattva guna.
1: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
0: Once you merge in Lord, there is no
1: అమనస్కుడైపోతాడు.
0: He becomes an amanaska.
1: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ త్రీ అవర్ దన్స్ ఫ్రమ్ ఆల్ ది.
1: కనుకనే ఈ మనస్సును స్వాధీనం ఉంచుకునేటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
0: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
1: Abhyasam ante laukika sambandhamainatundi okka abhyasamulu kaadu. Ee sharirikanga, manasikanga, vaakuritiga konni vidhamainatundi okka pavitramainatundi okka deenini anubhavinchetundi okka abhyasamulu.
0: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment.
1: ఈ మూడు కూడాను దైవ సంబంధమైనటువంటి కార్యములలో ప్రవేశించాలి.
0: ప్రాక్టీస్ రెఫర్స్ టు ప్రాక్టీసింగ్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ ది డివినిటీ.
1: సత్య నిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉంటుండాలి.
0: దే షుడ్ బి అసోసియేటెడ్ విత్ ద ట్రూత్.
1: నిర్మలమైనటువంటిగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి ప్యూర్.
1: ఇవే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
0: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
1: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకం గావించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
0: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ టు డెవలప్. these instruments of tapas and offer this particular thing at the lotus feet and then sanctify our lives.
2: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సాయి రామ్ డియర్ లిసనర్స్, భగవాన్ బాబాస్ ఫ్రీ ఫ్లోయింగ్ లవ్ ఫర్ ఆల్ క్రియేషన్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్ అండ్ ఇస్ నాట్ ఇంపోజ్డ్ బై ఫోర్స్. ఇన్ టుడేస్ డిస్కోర్స్ బాబా ఎక్స్ప్లెయిన్స్ దిస్ పాయింట్ అండ్ సేస్ దట్ వైల్ వరల్డ్లీ నాలెడ్జ్ షోస్ అస్ ఓన్లీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్, లవ్ అలోన్ కెన్ ఎనేబుల్ అస్ టు సీ ద యూనిటీ అండర్లయింగ్ ద మల్టిప్లిసిటీ. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on March 1st, 2003 in Prashanti Nilayam during the holy festival of Shivaratri.
1: Sarva Bhuta Stitam Yova సర్వభూత స్థితం యోవా భజత్యే కత్వమాస్థిత సర్వదా వర్తమానోసి సయేవ మై భజత. సర్వభూత స్థితం యోవా భజత్యే కత్వమాస్థిత సర్వదా వర్తమానోసి

0: ఓ సాధకుడా, నీ యందున్నటువంటి పంచభూతములు, పర్వ యందున్నటువంటి ఒక ఆత్మతత్వములు అన్ని ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి, విరక్తుడు కాని, రక్తుడు కాని, గృహస్థుడు కాని, సమస్త సంప్రదాయాలు కానటువంటి వాడు కూడాను నిరంతరము కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా అతను మూడు అవస్థల యందు కూడాను నీయందే ఉంటాడు. అలాంటి భక్తుడు సర్వజీవుని యందున్నటువంటి ఆత్మతత్వము, తన యందున్నటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని గుర్తించాలి.
1: ఓ సీకర్, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ అదర్స్ అండ్ ది ఇండివిజువల్ ఆర్ వన్ అండ్ ద సేమ్. The one who realizes this principle of oneness of the Supreme Self, be that he be a renunciant or a householder, the man of action or not, will always enjoy and experience in all the three states of awareness his identification with the Supreme Self, the Divinity.
0: Itti దివ్యత్వమైన ఏకత్వాన్ని గుర్తించిన వలన ప్రతి వ్యక్తికి కూడాను సత్సంగం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ద యూనిటీ ఆఫ్ ద డివినిటీ ఇన్ ది ఎంటైర్ కాస్మోస్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది ఇండివిజువల్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ సత్సంగం.
0: సత్ అనగా మంచివారి సహవాసం అని కానీ, లేక భక్తుల యొక్క గుంపులని కానీ, లేక సాధకుల యొక్క సమావేశమనే కానీ భావించరాదు.
1: సత్సంగ, యు షుడ్ నాట్ గో బై ది యూజువల్ మీనింగ్ దట్ ఇస్ ద కంపెనీ ఆఫ్ ద డివోటీస్ ఆర్ ద కంపెనీ ఆఫ్ ది సీకర్స్ ఎయిదర్.
0: సత్ అనగా త్రికాలంలో ఎందుకూడను మార్పు చెందినటువంటి తత్వమే.
1: సత్ మీన్స్ that which is changeless in all the period, three periods of time.
0: Atti satya divyattvamainatvanti yokka aatma tattvame ani gurtinchali.
1: One has to understand that this principle of sat, the divinity, is the verily the self only.
0: Ee satya chittato koodi aanandanni anubhavistu untadi.
1: Sat, the existence in combination with the chit awareness, will experience the ananda, the
0: yeta bliss. Vata sat anaga sachidananda swarupame sat.
1: Be that as it may, sat is the combination of the nature of sat chit ananda.
0: Ee sat chit anandam anetvantide atma swarupamu.
1: This trinity, sat chit ananda, is the very form of atma, the self.
0: దీనిని ఏకత్వమైనటువంటి ఒక సత్యము అన్నారు.
1: దిస్ ఇస్ ద ఎసెన్షియల్ బేసిక్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్
0: అనగా త్రికాల భాజ్యమైనటువంటిది.
1: మీనింగ్ దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: దీనిని ఆంగ్ల భాషలో ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చును.
1: ఇన్ ఇంగ్లీష్ ఇట్ కెన్ ఆల్సో బి స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అన్నారు.
1: This is transcendental truth.
0: Itti satyame atma tattvam.
1: The principle of the self is this transcendental truth.
0: Itti satyanni sulabhanga manam gurtinchavarnanna moodu vidhamulainatvanti yokka mantramulu atyavasaram.
1: To experience this transcendental truth, three parts, the three mantras are necessary.
0: Bhadram తృణ్వంతు.
1: భద్రం తృణ్వంతు.
0: శృణ్వంతు అనగా ఏమిటి? నేను రెండవ రూపము కాదు.
1: తృణ్వంతు మీన్స్ ఐఎమ్ నాట్ ద సెకండ్ ఫామ్.
0: రెండవ రూపము జగత్తులో లేనే లేదు.
1: is the one without the second in this world.
0: Bhadram Srunvantu.
1: Bhadram Srunvantu.
0: Rendo vinikati naaku ye matramu ledu.
1: It is the only one sound without the second.
0: Bhadram Kurvantu. Nenu rendo pani cheyanakkaredu.
1: Bhadram Kurvantu. I don't need to do any other action, activity.
0: Anaga ye yokka sadhanalu nenu cheyanakkaredu.
1: It only means I don't need to undertake, follow any spiritual practice.
0: ఒక్కటే ఆత్మ అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఇంకా సాధనలు ఎందుకు?
1: A seeker who recognizes and experiences the Supreme Self as the only one entity, the principle, need not adopt any spiritual practice.
0: అన్ని శబ్దములు కూడాను ఒక ఆత్మతత్వం యొక్క రియాక్షన్లే, రీసౌండ్లే.
1: All sounds speak of the resound of the self.
0: కనుక మరొక శబ్దాన్ని నేను విననక్కర్లేదు కదా.
1: ఐ డోంట్ హ్యావ్ టు హియర్ ఎనీ అదర్ సౌండ్.
0: సర్వకర్మల యొక్క సారమే దైవత్వము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఇస్ డివినిటీ.
0: భద్రం కుర్వంతు.
1: భద్రం కుర్వంతు
0: అనగా దివ్యమైనటువంటి దర్శనము, దివ్యమైనటువంటి సంభాషణ, దివ్యమైనటువంటి యొక్క కర్మలు అన్నీ కూడాను ఒక దైవత్వమునందే ఉంటున్నవి.
1: It only meant the holy darshan, the divine conversation and the sacred activity are embodied only in God.
0: Idiye satsangam.
1: This is satsanga.
0: Anaga sachidananda sambandhamga anaga kevalamu sat aneetvanti darini aneka rakamla artham teeskonukunda sat okkate.
1: We don't need to go by the different interpretations for this word sat. Sat means only one.
0: Ekam sat vipra bahudha vadanti.
1: The truth is one, not two. Scholars may refer in many ways.
0: Kanukane sat anaga trikalamulu yandu maarpu chendinatuvantide sat.
1: Sat means that which would not change in all the three periods.
0: Dani sangame manam sampadinchukovali.
1: We should earn the company of the one which is changeless.
0: Idi ee reetiga mana drushtini maralchukunda undali.
1: We should have an unwavering thought and concentrated attention.
0: Mana vaakunu maarchukokunda undali.
1: We should not change our words, expression.
0: Mana karmalu ee vidhamainatuvanti maarpulu lekunda undali.
1: Our actions also should not transform.
0: Aithe ee kaliyuga prabhavamlo yuvakulainatuvanti variki ఈ మూడు చాలా కష్టమైనటువంటివి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి యంగ్స్టర్స్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: ఒక్క దృష్టి వారికి ఏమాత్రమూ ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
0: అనేక దృష్టులు కలుసుకుని ఉంటాయి.
1: దే హ్యావ్ మెనీ విజన్స్ ఆర్ సైట్స్.
0: ఇది సత్సంగం మనకు సరైనటువంటి అర్థం కాదు.
1: దిస్ డస్ నాట్ ఎనీవే ఐడెంటిఫై విత్ సత్సంగ.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.
0: ఒక మాటలో ఈనాటి మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ డస్ నాట్ స్టాండ్ బై వన్ వర్డ్.
0: అనేక విధమైనటువంటి మాటలు చేర్చుకుంటుంటారు.
1: హీ గోస్ ఆన్ బై వేరీడ్ ఎక్స్ప్రెషన్.
0: కనుక మాటలు కూడాను మార్చకూడదు.
1: వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ వర్డ్స్.
0: కర్మల అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటారు.
1: వీ అండర్టేక్ మెనీ యాక్షన్స్.
0: కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: And the harmony of the three is the quality of a noble being.
0: ఈ ఏకత్వమైనటువంటి ఒక కర్మలే మనం ఆచరించాలి.
1: In fact, we should undertake that activity which unifies, harmonizes.
0: కనుక దృష్టి, మాటలు, కేవలం కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే సత్సంగము అని.
1: So satsangam meant the harmony and the unity of thought, word and deed.
0: దీనినే త్రిగుణముల యొక్క పవిత్రత అన్నారు.
1: దిస్ కెన్ ఆల్సో బి సెడ్ ద శాంక్టిటీ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్ లైస్ హియర్.
0: ఏకాత్మతత్వం కూడినటువంటి వాడే నిజమైన సత్సంగము.
1: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వన్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ స్టాండ్స్ ఫార్
0: ఆత్మను అనేకముగా ఉన్నవని భావించరాదు.
1: ద సెల్ఫ్ ఇస్ నాట్ మెనీ.
0: ఒక్కటే.
1: ద సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: ఇది జగత్తునంతకుడును ఆకర్షిస్తూ ఉంటున్నది.
1: ద సుప్రీం వన్ సెల్ఫ్ డ్రాస్ నియర్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: ప్రకృతి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ప్రకృతి?
0: మానవుణ్ణి మోహింపచేసేటువంటి యొక్క వస్తువులను కూడినటువంటిదే ప్రకృతి.
1: ప్రకృతి ది నేచర్ ఈస్ ద వన్ దట్ డ్రాస్ ది అటెన్షన్ విత్ ఆల్ అట్రాక్షన్.
0: ఈ ప్రకృతి యందు అన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే చేరి ఉన్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ వీ ఫైండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ చేంజియబుల్.
0: ఏ ఒక్క వస్తువు కూడాను స్థిరమైనటువంటిది ఉండదు.
1: నన్ రిమైన్ ఇన్ ద సేమ్ ఫామ్.
0: ఇవన్నీ కూడాను మానవుని వరింపచేసేటువంటివి, భ్రమింపచేసేటువంటివి.
1: ద చేంజబుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ డెల్యూడ్ మ్యాన్, అట్రాక్ట్ మ్యాన్.
0: ఈ యొక్క అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైనటువంటి ఫలితమని అందిస్తున్నాయి, కానీ నిత్య సత్యమైనటువంటి ఫలితమును అందించదు.
1: దీస్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ ఆబ్జెక్ట్స్ విల్ ఆల్సో గివ్ యూ ఎ టెంపరీ మొమెంటరీ హ్యాపీనెస్.
0: కనుక దీనినే వేదమునందు ఋతం అని పిలిచారు.
1: దిస్ ఇన్ వేద ఇట్ ఈస్ స్టేటెడ్ యాజ్ ఋతం,
0: అనగా మార్పు చెందినటువంటి సత్యము.
1: మీన్స్ ద ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఇవన్నీ కూడాను మార్పు చెందుతూ ఉన్నాయి.
1: ఆల్ ద రెస్ట్ గాన్ చేంజింగ్.
0: ఏ పదార్థాన్ని మనం అందుకున్నా మార్పు చెందుతుంది.
1: ఎనీ మెటీరియల్ ఈస్ బౌండ్ టు చేంజ్.
0: ఎప్పటికీ ఎక్కడ మార్పు చెందినటువంటి ఒక తత్వమే ఈ పదార్థం కావాలి.
1: దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మనము ఋతం అనేటువంటి ఒక పదార్థమును మనం సంపాదించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎర్న్ టు ఎక్స్పీరియన్స్ ద చేంజ్లెస్ ఋతం.
0: ఈ విధంగా సంపాదించినప్పుడు ఇంకా భగవత్ తత్వం ఎక్కడ మనం గుర్తించడానికి వీలవుతుంది?
1: When once this is acquired, what else is the nature of the divinity?
0: నేను భగవంతుని దర్శించేది ఎట్లా అని క్వశ్చన్ వేయొచ్చును.
1: You may put a question, how can I meet, see God?
0: పిచ్చివాడు.
1: Oh madcap.
0: భగవంతుని వేరే దర్శించనక్కర్లేదు.
1: You don't need to see God separately.
0: ఎక్కడ చూసినా భగవంతుడే.
1: You find God everywhere.
0: ఏ వస్తువునందు చూసినా భగవంతుడే.
1: God is in every object.
0: నీవు దేనిని చూస్తున్నావో అది భగవంతుడే.
1: Whatever that you see is divine.
0: దేనిని అనుభవిస్తున్నావో అది భగవంతుడే.
1: What all that you experience is also divine.
0: దేనిని నీవు ఆనందిస్తున్నావో అది భగవంతుడే.
1: That what you attract is also divine.
0: కనుకని నీవు దర్శించినదంతా దైవత్వమే.
1: Therefore, what all that you visualize is
0: నీవు తిరిగి దైవాన్ని దర్శించనక్కర్లేదు.
1: You don't have to see God separate.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవమే నీవు.
1: And God is yourself only.
0: కనుకనే నేనే దైవం, దైవమే నేను అనేటువంటి వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Veda goes on declaring this fact that I am God and God is none else other than the self.
0: లోకములో పేర్లు ఎన్నైనా ఉన్నాయి, కానీ దైవం ఒక్కడే.
1: There may be varied nomenclature, but God is one only.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the basic unity, oneness of divinity.
0: దేనిని చూసినా ఇది దైవమే.
1: Whatever that may you may see is God only.
0: దేనిని అందుకున్నా అది దైవమే.
1: All that you receive is only God.
0: దేనిని మనం భుజించినా అది దైవమే.
1: All that you partake is also divine.
0: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ అన్నాడు.
1: Therefore it is said the whole thing
0: అనేక రకములుగా ఉన్నప్పటికీ అది ఏకత్వంగానే ఉంటుండాలి.
1: It may seem to be plurality and multiplicity, but it is only one.
0: అట్టి ఆత్మతత్వమే నీ యందే ఉంటున్నది.
1: That principle of self is in you.
0: కనుక ఏకం సత్ అన్నారు.
1: Therefore it is said truth is one.
0: సత్సంగం అనగా ఏకమే కాని అనేకలతో కూడినటువంటిది కాదు.
1: సో సత్సంగం meant identification with that oneness.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సంగమను మనం ఏర్పాటు చేసుకోవాలి.
1: We should have that sacred company sangha.
0: ఈనాడు సత్సంగం అనగా 10 మంది ఆధ్యాత్మిక సాధకులు చేరినప్పుడు అది సత్సంగం అనుకుంటున్నాం.
1: Today we go by the meaning for this word satsanga, to join the company of good saints.
0: అలాంటి వారి కంపెనీతో చేరినప్పుడు మనం కూడా సత్సంగమనే భావిస్తున్నాం.
1: We also consider ourselves a member of good
0: company. కానీ ఆ సంఘము కూడాను మార్పు చెందేదే కాని స్థిరమైనటువంటిది కాదు.
1: Even the satsanga good company, what we think also
0: ఎందుకనగా you may tell who is good, ఎవరు నీవు గుడ్ అనుకుంటున్నావో వాడు నీకు బ్యాడ్ అవుతున్నాడు.
1: Because the one whom you consider good, ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు బ్యాడ్ వన్.
0: వాళ్ళతో నీవు చేరేటప్పటికి నీవు కూడా మంచి చెడ్డనుగా మారిపోతున్నావు.
1: దెన్ వన్స్ యూ జాయిన్ హిస్ కంపెనీ యూ మే టర్న్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే.
1: దీస్ ఆర్ ఆల్ టెంపరీ
0: ఆఫ్. ఇదంతా అస్థిరమైనటువంటి జీవులే.
1: దే ఆర్ ఆల్ ఎఫీమరల్ బీయింగ్స్.
0: అశాశ్వతమైనటువంటి సంబంధములే.
1: దే ఆర్ ఇట్స్ ఓన్లీ టెంపరీ అండర్స్టాండింగ్.
0: అస్థిరమైనటువంటి దానికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎట్లా అందిస్తుంది?
1: దట్ విచ్ ఇస్ టెంపరీ కెనాట్ కన్ఫర్ పర్మనెంట్ ప్లేస్.
0: కనుక ఇది అసాధ్యము.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: కనుక ఇది అసాధ్యమైనటువంటి తత్వాన్ని మనము సత్సంగంగా భావించుకోవటం చేతనే ఈనాటి వరకు కూడాను మనము ఈ సత్సంగ ప్రభావాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: Because we want to get that which is impossible, we have not able to understand and reap the benefits of satsanga.
0: Tell me your company, I shall tell you what you are. Ani
1: it is said, tell me your company, I shall tell you what you are.
0: Ni anityamainatvanti varito sneham chesinappudu aa anityamainatvanti sambandhame neeku praptistundi.
1: Association with the momentary will confer ephemeral results only.
0: Nitya satyamainatvanti danito neevu friendship cheyali.
1: You should have friendship with that permanent and eternal.
0: ఆ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రాప్తి నీయందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో కానరాదు.
1: That one which is eternal entity reality is within you.
0: ఈ జగత్ అంతయకును మార్పు చెందేటువంటిది.
1: The whole world is bound to change.
0: అన్ని పదార్థముల యొక్క చేరికనే.
1: It's all the combination of
0: ఈ పదార్థములు ఎలాంటివి అనగా అస్థిరమైనటువంటి పదార్థములే.
1: The matter that you find in the world is only temporary.
0: సత్యనిత్యమైనటువంటి పదార్థములు ఈ జగత్తులో మనకు కానరాదు.
1: In this world you don't find anything that's permanent and eternal. ఇదంతా
0: దృశ్యకల్పితమైనటువంటి వస్తువులే.
1: This is all full of name and form which is temporary.
0: అదృశ్యమైనటువంటి తత్వము ఆత్మయందే ఉంటున్నది.
1: That which is unmanifest is within you.
0: కానీ కొందరు దైవం ఎక్కడ అని దర్శించగా నాలోనే ఉన్నాడు అంటారు.
1: Some respond this way. If you ask him where is God, they will say he is in me.
0: Idi satyam kaadu.
1: It's not true.
0: Ee dehame anityam.
1: Body is temporary.
0: Indulo undinatvanti oka idi satyam etla avutundi.
1: How can that which is within be an eternal truth?
0: Ee pushpam ekkada undi antam.
1: If you ask where is the flower?
0: Naa chethilo undi.
1: It is in my hands.
0: కాబట్టి అదే విధంగానే ఈ జగత్తంతా కూడాను నా యొక్క చేతిలో ఉంటుండాలి.
1: Likewise the whole world is in my hands.
0: కనుక ప్రతి వస్తువు యొక్క తత్వం కూడాను ఒకరి చేతిలో ఆధారంగా ఉండేటువంటిది.
1: Therefore every object is based on someone else.
0: దైవం నీ యందు లేడు, నీవే దైవం ముందు ఉంటున్నావు.
1: God is not in you, you are in God.
0: నేను దైవంలో ఉన్నాను, నీవు దైవంలో ఉంటున్నావు, మీరందరూ దైవంలోనే ఉంటున్నారు.
1: ఐ ఎమ్ ఇన్ గాడ్, యు ఆర్ ఇన్ గాడ్, ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ గాడ్.
0: కాబట్టి దైవం నాలో ఉన్నాడు అని చెప్పుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్ ఫీలింగ్ టు థింక్ దట్ గాడ్ ఈస్ ఇన్ మీ.
0: నా హృదయ స్థాయిలో ఉన్నాడు దైవం అంటాం, అది కూడా చాలా పొరపాటు.
1: ఇట్స్ ఆల్సో మిస్టేక్ టు సే దట్ హీ రిసైడ్స్ ఇన్ ద ఆల్ ఆఫ్ మై హార్ట్. It is only physical heart.
0: సత్యమైనటువంటి హృదయం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిత్యమైనటువంటి హృదయం కాదు.
1: ఇట్స్ నాట్ ఎటర్నల్.
0: కనుక దానిలో ఉన్నటువంటి దైవము దైవం కాదు.
1: సో యూ కెనాట్ మిస్టేక్ ద వన్ యాజ్ ద డివైన్.
0: దైవము దైవంలోనే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ గాడ్ అన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక దైవాన్ని వెతకాలంటే నీవు కేవలం ఒక పదార్థాన్ని బట్టి నువ్వు ప్రాధేయపడటం చాలా తప్పది.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు గో బై ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుక మనము ప్రతి విషయాన్ని కూడా బయట ప్రపంచంలో వెతకనక్కర్లేదు.
1: Therefore we don't have to search in the outside world for everything.
0: దైవం నీయందే ఉంటున్నాడు, కానీ నీవే దైవమై ఉన్నావు.
1: God is in you, you are God.
0: నేనే దైవము.
1: I am God.
0: దైవమే నేను.
1: And God is the self.
0: నేను దైవంలో ఉన్నాను.
1: I am in God.
0: దైవము నాలో ఉన్నాడు.
1: God is in me.
0: అని అనుకోవటము ఇది పెద్ద అసత్యమే.
1: And this is absolutely false, untruth.
0: అందరూ దైవమునందే ఉంటారు.
1: All are in God.
0: దైవం కానటువంటిది జగత్తే కాదు.
1: There is nothing without God.
0: ఇది భౌతికమైనటువంటి జగత్తు.
1: This physical world.
0: కానీ నిజమైనటువంటి జగత్తు అది ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: The fundamental principle is the transcendental truth.
0: అది మార్పు చెందనటువంటి సత్యము.
1: It is the truth which is changeless.
0: ఎక్కడికి కదలనటువంటి సత్యము.
1: It doesn't move anywhere.
0: ఇదియే రుతం.
1: This is rutam.
0: ఈ రుతం అనేటువంటిది సత్యం అనేటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్ రుతం అండ్ సత్యం.
0: శివం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ శివం?
0: శివం అనగా సత్యం.
1: శివం మీన్స్ సత్యం, ట్రూత్.
0: ఏ సత్యము?
1: వాట్ ట్రూత్?
0: నీ ఎందున్నటువంటి సత్యం కాదు.
1: నాట్ దాట్ ఇన్ యూ.
0: నువ్వు పెట్టుకున్న సత్యం కాదు, పేరు కాదు.
1: నాట్ ద వన్ ఇంపోజ్డ్ బై యూ.
0: మార్పు చెందినటువంటి సత్యము,
1: ద ట్రూత్ విచ్ ఇస్
0: చేంజ్లెస్,
1: ద చేంజ్లెస్ వన్ ఇస్ సత్ ట్రూత్.
0: సత్, ఆ సత్తు చిత్తుతో కూడినప్పుడే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ దట్ ది సత్ ట్రూత్ ఎగ్జిస్ట్ ఇన్ కాంబినేషన్ విత్ చిత్ విల్ కన్ఫర్ బ్లిస్, ఆనంద.
0: కనుక మనం భౌతికమైనటువంటి యొక్క భావాలు తీసుకుని భౌతికమైనటువంటి అర్థాలతో మనం ప్రాకులాడుతూ మన మనసును పాడు చేసుకుంటున్నాం.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ మైండ్స్ బికాస్ వీ గో బై వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ వరల్డ్లీ థాట్.
0: దైవము నాయందే ఉంటున్నాడు, నేను వేరే వెతకనక్కర్లేదు అని కొంతమంది అహంకార పడుతుంటారు.
1: సమ్ ఆర్ ఈగోయిస్టిక్ విత్ ది ఫీలింగ్ అండ్ బిగిన్ టు డిక్లేర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ మీ, వై షుడ్ ఐ సర్చ్ ఫర్ హిమ్.
0: కానీ ఈ జీవితం అనేటువంటి వృక్షము లోపల,
1: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్,
0: రెండు విధమైనటువంటి యొక్క గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
0: ఏమిటి ఆ గుణములు?
1: వాట్ ఆర్ దే?
0: నశించిప చేసేటువంటి యొక్క పురుగులు,
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దట్ డెత్ ఆఫ్ ది ట్రీ ఈస్ ది
0: అసూయ, కేవలము ఒక చీడ పురుగు.
1: ది జెలసీ ఇస్ ఎ పెస్ట్.
0: అహంకారము ఏడ పురుగు.
1: అండ్ దిస్ ఈగో ఇస్ ఆల్సో ది వైట్ హ్యాండ్ దట్ ఈట్స్.
0: కనుక అహంకార అసూయలు రెండు కూడాను ఈ మానవ జీవితం అనే వృక్షంలో ప్రవేశించి దీనిని నాశనం చేస్తున్నాయి.
1: Therefore the ego and the jealousy are the pest that will kill this plant, the tree of life.
0: ఈ అసూయ అహంకారమును ఏనాడు మానవుడు కొంతవరకు నశింపజేసుకుంటాడు, అప్పుడే తాను తానుగా నిలుస్తాడు.
1: That day when man frees himself from this jealousy and ego, he can be a true man and free.
0: కనుక అట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every effort to know the truth.
0: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది మార్పు చెందినటువంటి సత్యమే కావాలి.
1: Today what we need to know is this truth which is changeless.
0: దైవత్వం అనేటువంటిది ఆత్మతత్వంగా ఉంటాయి.
1: The divinity is the self.
0: ఆత్మను ఏ రీతిగా మనం దర్శించాలి?
1: How can you visualize the self?
0: ఆత్మకు రూపం లేదు.
1: The self has no form.
0: రూపం లేని దాన్ని ఏ రీతిగా దర్శించటము?
1: How can you see that which is formless?
0: ఆనందమే రూపము.
1: The bliss is its form.
0: ఈ ఆనందం అనేటువంటి రూపము సర్వుల యందు ఉంటున్నది.
1: This blissful form is in everyone.
0: ప్రతి మానవుడు కూడాను ఆనంద స్వరూపుడే.
1: Every person is the very personification of
0: కానీ పదార్థములకు భ్రమింపచేసి దాంట్లో దీని మరుగుపడిపోతున్నాడు.
1: Because he is deluded by the material objects and he has forgotten his bliss.
0: ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువుల యొక్క వాహనము మనం ఏమాత్రం ఆశించకూడదు.
1: We should not run after the material, the objects of this world.
0: ఈ భౌతికమైన వస్తువులు ఎంత కాలం ఉండగలవు?
1: The physical objects, how long they last?
0: ఇప్పుడు ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: ఇది ఈనాడు బాగా ఉంది, రేపటికి ఎండిపోతుంది.
1: Today it is so fresh, tomorrow it will fade out.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటివి కానీ ఈ పదార్థములు, మార్పు చెందినటువంటిది ఒక్కటే ఆత్మ.
1: All material objects go on changing continuously. It is the self that changes.
0: మార్పు చెందేటువంటి ఒక తత్వమే.
1: Therefore the whole worldly objects change.
0: మార్పు చెందినటువంటిది ఆనందం ఒక్కటే.
1: The changeless one is the bliss.
0: ఈ ఆనందము అనుభూతికి మాత్రమే వస్తుంది కానీ ఆలకింపుకు మాత్రం రాదు.
1: This ananda, the bliss, can be experienced not by expression.
0: ఒకరు చెప్పితే అర్థం కాదు.
1: It cannot be understood by listening to someone.
0: అది నీకు నీవే అర్థం చేసుకోవచ్చును.
1: You can understand for yourself.
0: నిజముగా ఈ త్రిగుణమును కూడాను నీవు ఏకత్వంగా నీవు గుర్తించు, తప్పక నీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
1: Understand the unity of the three attributes, gunas in you. You can be blissful.
0: గుణములు సత్వ రజ తమో గుణములు కాదు.
1: They are not the three attributes, sat, rajas and tamo gunas.
0: నేను చెప్పినట్టుగా ఒకే దృష్టి,
1: సింగిల్ పాయింటెడ్ లో,
0: ఒకే శ్రవణము,
1: వన్ లిసనింగ్,
0: ఒకే కర్మ,
1: వన్ యాక్షన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్సంగము.
1: ద హార్మనీ ఆఫ్ ది త్రీ ఈస్ ద ట్రూ సత్సంగ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మనం అనుభవించినప్పుడు ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ వీ యూనిఫై ఆల్ దీస్ త్రీ, వీ డిజర్వ్ ద ట్రూ బ్లిస్.
0: ఈ ఆనందముల కంటే మరొకటి ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్ బ్లిస్.
0: ఈ ఆనందమే నిత్యానందం.
1: దిస్ బ్లెస్ ఇస్ ఎటర్నల్.
0: ఈ ఆనందమే అద్వైతానందము.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్.
0: ఈ ఆనందమే నిజానందము.
1: దిస్ బ్లెస్ ఇస్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు ఏదో కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని ఏదో నేను ఆనందాన్ని అనుభవించానని ఆనందంగా కంటిదారులు కార్చుకుంటుంటాడు.
1: మ్యాన్ థింక్స్ దట్ హీఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
0: ఇదంతా కూడా తన భ్రమనే తప్ప సరియైనటువంటి ఆనందం కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇమాజినేషన్ ఇల్యూషన్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
0: ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలి.
1: దట్ బ్లిస్ షుడ్ బి ఎటర్నల్ పర్మనెంట్.
0: జాగ్రత్తకు రా, స్వప్నావస్థకు పో, ప్రత్యక్షంగా ఉండు, ఎప్పటికి కూడా నువ్వు ఒకటిగానే ఉండాలి.
1: ఎయిదర్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ డ్రీమింగ్ స్టేట్ ఆర్ డీప్ స్లీప్ దట్ బ్లిస్ షుడ్ కంటిన్యూ టు స్టే విత్ యూ.
0: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటి ఋతుమైన సత్యంగా ఉండాలి.
1: దిస్ ఋతుం ద సత్యం విచ్ షుడ్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఇది ఈ చిన్న వయసు నుంచినే ప్రారంభం కావాలి.
1: దిస్ యూ షుడ్ లెర్న్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్.
0: ఒక్కటే ఒక్కటి మనము,
1: ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్,
0: అది ఏ నిజమైనటువంటి ఆనందము,
1: దట్ ఈస్ ద బ్లిస్.
0: ఒకే మాట పైన ఉండాలి.
1: We should stand by the word.
0: ఒకే దృష్టిని మాత్రమే ఉండాలి.
1: We should have only single pointed attention.
0: అనేక దృష్టిని పెట్టుకోకూడదు మనము.
1: We should not have a kind of divided attention.
0: ఒకే కర్మలో మనం లీనం కావాలి.
1: Only one activity.
0: ఈ కర్మ ఒకటే.
1: Action is one.
0: నిజమైన ఆనందం ఒక్కటే.
1: ద ట్రూ బ్లిస్ ఇస్ వన్.
0: నిజమైన దృష్టి ఒక్కటే.
1: ద ట్రూ విజన్ ఇస్ వన్.
0: నిజమైన అనుభూతి ఒక్కటిగానే ఉండాలి.
1: ఎక్స్పీరియన్స్ ఆల్సో షుడ్ బి వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి దీనినే మనము సరైన సత్సంగంగా భావిస్తున్నాము.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ద ప్రాపర్ సత్సంగం.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క అనుభూతులు ఎంతకాలం అనుభవించినప్పటికీ ఈ సత్యమైన ఆనందం మనకు లభ్యం కాదు.
1: The worldly experiences will never grant you that permanent eternal truth.
0: Anta oka daivam tone niku praptistundi.
1: Everything you get only from God.
0: Daivanni vadali
1: leaving God
0: kevalam bhramana cheta deshanni nivu aasariste,
1: if you are carried away by the illusion and run after
0: andulo kevalam anta asatyam emanu praptistundi,
1: you find only falsehood
0: anityam
1: emanu
0: praptistundi,
1: that only you get it.
0: Kaadu kaadu satyanityamainatundi aanandamu.
1: This is eternal bliss.
0: ఒక్క దైవం నందు మాత్రమే లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
0: అది ఏ నిజమైన ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్.
0: ఎన్ని విధమైనటువంటి వ్యాపారం చేయి,
1: వాట్ ఎవర్ బిజినెస్ యూ డూ,
0: ఎన్ని విధమైనటువంటి కర్మలు ఆచరించు,
1: యూ మే డూ మెనీ యాక్షన్స్,
0: ఇవన్నీ మార్పు చెందేటువంటివే కానీ
1: దే గో ఆన్ చేంజింగ్.
0: మార్పు చెందినటువంటిది అది ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దానినే ఋతం అని పిలిచారు సంస్కృతంలో.
1: That in Sanskrit is called rutam.
0: Vedantamulandu atma ani chepparu.
1: In Vedantic parlance it is called atma.
0: Atma anaga,
1: atma means
0: tana yokka divyatvanni andari yendu undinatundi atma tattvanto ekam cheskovali.
1: It only means unifying the spirit of the self with the self in everybody around.
0: Atanu nenu okate,
1: the other person and you are one.
0: Dehamlo okka rendu veriga unnayi.
1: Bodies are different.
0: దేహాభిమానం కూడా మొదలు పెట్టాలి.
1: అండ్ యూ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే.
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్.
0: ఇక్కడ ఈ బల్బు నందు ఆ బల్బు నందు ఉన్నటువంటిది ఒకే లైటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ కరెంట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద
0: బల్బు. బల్బులు వేరువేరుగా ఉన్నాయి.
1: Bulbs are different.
0: Kani light okate.
1: The light is one.
0: Attanti satyanni manam gurtinchali.
1: We should recognize such a thing.
0: Dehalu veri veriga unnai.
1: Bodies are different.
0: Kani atma okate.
1: But the self is one.
0: Ekatma sarvabhutantaratma annaru.
1: The same self is present in all of the beings.
0: Anni bhutamulu yendu kuda unnatundi oka atma tattvam okate.
1: The principle of the self pervading being
0: in all the beings in one. Povatam ledu.
1: That kind of broad mindedness we don't have today.
0: Divyatvamu ప్రేమతత్వంలో చేరాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ప్రేమగానే మారిపోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ కుడ్ బి ఎక్స్పీరియన్స్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ లవ్.
0: దివ్యత్వం వేరు ప్రేమతత్వం వేరు ఉండడానికి వీలు కాదు.
1: అండ్ ద డివైన్ ప్రిన్సిపల్ అండ్ లవ్ ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక మానవత్వం లోపల అట్టి దివ్యత్వం ఉన్నది కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: సిన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ, దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ ది
0: మానవుడు గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: Man today is not after the
0: జన్మను విచారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
1: He wants to inquire his life.
0: ఈ జన్మను విచారించడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
1: Why should you struggle and strain yourself?
0: క్రిమికీటకాదులు కూడా జన్మను విచారిస్తుంటే ఉన్నాయి.
1: The insects and other animals also go this way.
0: క్రిమికీటకాదులు కూడా ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
1: Insects also want to know the secrets of life.
0: జన్మ రహస్యం తెలుసుకోవటం కాదు ముఖ్యము.
1: It's not that important just to know secret of life.
0: తీసుకోవాలి.
1: The goal of life is important.
0: ఈ జీవితానికి గోల్ ఏమిటి?
1: What is the goal?
0: గమ్యం ఏమిటి?
1: What is the aim?
0: ఆ గమ్యం అనేటువంటిదే సత్యం.
1: దట్ వెరీ గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: ఆ సత్యమే ఆత్మతత్వము.
1: అండ్ దట్ వెరీ ట్రూత్ ఈస్ ద సెల్ఫ్.
0: అట్టి గమ్యాన్ని నీవు వెతకకుండా జన్మాన్ని మాత్రమే నీవు దాన్ని తలింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ జన్మది ఎన్ని చేసినా ఇది సాత్యం కాదు.
1: You don't make an attempt to reach the goal, the fulfillment of life, but you want to know the secrets of life.
0: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నువ్వు ఇది సాధ్యం కాదు.
1: You may have repeated births, but it's impossible
0: for you. గమ్యంపై దృష్టిని పెట్టుకో.
1: But have that objective, the goal of life.
0: జన్మను మాత్రం విచారిస్తూ పోవద్దు.
1: Don't go on inquiring the secret of life.
0: నిత్యము జరిగినటువంటి జరుగుతూనే ఉంటుంటాయి.
1: It happens.
0: పునరపి జననం, పునరపి మరణం.
1: The birth and death.
0: పునరపి జననే జటదేశేనం.
1: It happens repeatedly.
0: సంసారే తహుక్తారే.
1: And one has to cross this.
0: ఉపయాపారే పాహిమురారే అన్నారు.
1: We have to pray to God for his mercy so that we can cross this ocean of illusion.
0: ఎన్ని జన్మలు అనుభవించినప్పటికీ తిరిగి చూచిందే చూస్తూ రావడం, చేసిందే చేస్తూ రావటము, అనుభవించిందే అనుభవిస్తూ రావటం.
1: What is happening is that we go on watching that what we have seen, we go on doing that what we have done.
0: ఒక్క తూరి అనుభవించినటువంటి మరొక తూరి నీకు ప్రాప్తించకూడదు.
1: When once you experience, you do an activity, you should not repeat.
0: ఒక్క తూరి నీవు దర్శించినటువంటి దాన్ని మరొక తూరి దర్శించడానికి వీలు కాదు.
1: When once you have seen an object, you don't have to see it again.
0: అది ఏకం సత్వి ప్రభావదావదంతి.
1: And that is the single truth which has been referred to many.
0: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the principle of Atma, which is oneness.
0: ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు.
1: Thousands have assembled here.
0: ఈ దేహాలంతా వేరు వేరుగా ఉన్నాయి.
1: The bodies are many.
0: వీరి ఆకారంలో వేరువేరుగా ఉన్నాయి.
1: The forms are many.
0: వీరి ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి.
1: The behavior changes.
0: కానీ అన్నిటి యందు కూడాను ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒక్కటే.
1: But there is only one principle of self which is effulgent within.
0: ఆ ప్రకాశాన్ని అనేక మంది అనేక రీతిలో ఉపయోగించుకోవచ్చును.
1: This effulgence or brilliance could be used in varied manner.
0: ఎవరే విధంగా ఉపయోగపెట్టుకున్నా అవంతా అనిత్యమైనటువంటివి.
1: యూ మే యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే, బట్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ టెంపరీ.
0: నాడు ఇక్కడ బల్బును చూసుకుని నీవు కొంత రాసుకుంటూ కూర్చోవచ్చు.
1: టుడే యూ మే గో ఆన్ రైటింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బల్బ్.
0: నీ హోంవర్క్ నీవు చేసుకోవచ్చును.
1: యూ కెన్ డూ ఈవెన్ యువర్ హోంవర్క్.
0: తప్పుడు లెక్కలు చేసుకోవచ్చును.
1: యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్.
0: మార్గమైన జాబులు రాయవచ్చును.
1: యూ కెన్ రైట్ లెటర్స్.
0: ఇన్ని రాసినప్పటికీ లైట్ కి ఏమి దోషం ఉండదు కదా.
1: నథింగ్ రాంగ్, నో మిస్టేక్ విత్ ద లైట్.
0: ఇవన్నీ కూడా నువ్వు బాహ్యమైనటువంటి ఒక ప్రత్యర్థిని మాత్రమే మార్పు చెందుతూ ఉంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్.
0: నిత్య సత్యమైనటువంటి ఒక ఆత్మ ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్.
0: అట్టి ఆత్మను ఎట్టి కాలంనందు కూడా నువ్వు మార్పు చెందించకూడదు.
1: దిస్ సెల్ఫ్ ఇట్
0: దైవం ఒక్కడే. గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్.
0: దీన్నే చెప్తూ వచ్చారు. నేను వెలుగులో ఉన్నాను.
1: I am in the light.
0: వెలుగు నాలో ఉన్నది.
1: The light is in me.
0: నేనే వెలుగు. వెలుగే నేను అన్నాడు.
1: I am the light and that light is the self.
0: Light.
1: The light.
0: Light అనేటువంటిది జ్ఞానము.
1: The light is wisdom.
0: నేను అనేటువంటిది భక్తి.
1: The I here is devotion.
0: భక్తి జ్ఞానం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: భక్తి the devotion, జ్ఞానం the wisdom.
0: నేను వెలుగులో ఉన్నాను.
1: I am in the light.
0: నేను అనేటువంటిది భక్తి.
1: I here is devotion.
0: వెలుగులో ఉన్నాను, జ్ఞానంలో ఉన్నాను.
1: I am in the light, meaning I am in wisdom.
0: వెలుగు నాలో ఉన్నది.
1: That wisdom, jnana is in me.
0: ఈ భక్తిలో చేరి ఉంది.
1: Therefore this jnana is in combination.
0: కాబట్టి దీని light and love అన్నారు. Light and love.
1: Therefore this what we call light and love.
0: Love అనేటువంటిది భక్తి, light అనేటువంటిది జ్ఞానం.
1: So love is devotion, light is wisdom.
0: ఇట్టి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make every attempt to know this unity of these two.
0: కనుక నిజమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే భక్తి చాలా ప్రధానమైనటువంటిది.
1: టు నో ది ట్రూత్, దిస్ డివోషన్
0: ఈ ప్రేమను పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ
1: when we go on developing
0: జ్ఞానంలో మార్చాలి.
1: And we should make kind of change here.
0: బుద్ధికి తోచినట్టంతా దీన్ని మార్పు చేసుకోకూడదు.
1: We should not go by the wavering mind.
0: ఎన్ని మార్పులు కలిగినప్పటికీ నీ యొక్క ఆత్మతత్వం మార్పుకుండా ఉండాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ కౌంట్లెస్ చేంజెస్ అరౌండ్.
0: ఇట్టి ఏకత్వాన్ని ప్రాప్తి చేసుకుని ఆనాటి మహర్షులు అనేక తపస్సులు ఆచరించి సత్యాన్ని పొందారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సీకర్స్ అండ్ సీయర్స్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ టువర్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: జపం చేస్తున్నాం.
1: You just do japa.
0: ఒక్క మాల నుంచి ఇంకొక మంత్రం నీకు చెప్తున్నాము.
1: యూ గో ఆన్ రిపీటింగ్ మంత్రాస్.
0: ఒక పుష్పం నుంచి అనగా ఒక గోల్ నుంచి మరొక దానికి పోతున్నాము.
1: యూ జస్ట్ మూవ్ ఫ్రమ్ వన్ బీట్ టు ది అదర్, ఫ్రమ్ వన్ గోల్ టు అనదర్. కాదు,
0: మార్పు చెందేటువంటిది కాదు ఇది సత్యం.
1: ది ట్రూత్ విల్ నెవర్ చేంజ్.
0: ఇది మన అల్పతృప్తి కోసం చేస్తున్నాము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ అవర్ లో లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: అనిత్యమైనటువంటి శాంతి కోసం చేస్తున్నాము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ పీస్.
0: కానీ ఈ శాంతి నీకు శాశ్వతం కాదు.
1: ది పీస్ దట్ యు ఎర్న్ దేర్ బై ఇస్ నాట్ పర్మనెంట్.
0: పీసే కాదు.
1: ఇట్ విల్ నెవర్ బి.
0: ఇంత పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్ గా పోతున్నాయి.
1: ఇట్ ఇస్ నాట్ పీస్. It is just pieces
0: of manala chipinante 108 manala teruthunnayi
1: and the 108 beads in a talisman
0: idi okati okati maarpu chenduthunnayi kada
1: but they gone shifting one place to another
0: 108 kuda okati kaadu kada
1: 108 is not one
0: 108 din lopala kuda okke wire adi maatram satyam
1: but there's only same wire that passes through the 108 beads of talisman
0: adi daramu
1: and there's only one string there
0: karuka anekatvam maarpu chenduthunnayi kaani ఏకత్వం మార్పు ఒక్కటి గానే ఉంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డైవర్సిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్ ద యూనిటీ రిమైన్స్ ఆఫ్ ది సేమ్.
0: చూడండి, మానవులు వేరువేరుగా ఉంటుంటాయి.
1: అండ్ వి ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలిస్మాన్.
0: కానీ అన్నింటి యందు కూడా ఏకంగానే ఉంటుండాలి వైర్.
1: బట్ ద వైర్ ఈస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్ ది డిఫరెంట్ టైప్స్.
0: ఆ వైరే దివ్యత్వమైనటువంటి దైవతత్వము.
1: దట్ వైర్ ఈస్ డివినిటీ.
0: అది కరెంట్.
1: That is the current of divinity.
0: Ah, current anetundi magnet.
1: The current of divinity is magnet.
0: Ee magnet anetundi jagatananta kodanu aakarshistu untundali.
1: It is the divine magnet that attracts the whole world.
0: Ee attraction anetundi okkokka daggara maatrame adhikanga untadi.
1: This attraction is present at the maximum optimum with certain individuals.
0: Pratyekanga untuntadi.
1: It's special.
0: Okka chinna udaharanam chudandi.
1: A small example.
0: Ippudu nenu okkade ikkundedi.
1: Bhagavan is here.
0: ఇన్ని వేల మంది అంతా ఇక్కడ రావడానికి ఎవరు పిలిచారు మిమ్మల్ని?
1: థౌజండ్స్ హావ్ అసెంబ్లడ్ హియర్. హూ ఇన్వైటెడ్ యూ?
0: ఎవరు ఇన్వైట్ చేశారు?
1: హూ ఇన్వైటెడ్ యూ?
0: ఈ మ్యాగ్నెట్ ఒకటే ఇన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ ద డివైన్ మ్యాగ్నెట్ ఆఫ్ భగవాన్ దట్ హాస్ అట్రాక్టెడ్ ఆల్ ఆఫ్ యు.
0: మ్యాగ్నెట్ ఒకటే.
1: ద మ్యాగ్నెట్ ఈస్ వన్.
0: ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కానీ ఒకటి గానే ఉంటుంది.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ ఎగ్జిస్ట్ యాజ్ వన్.
0: ఇక్కడ ఎక్కడ అక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు, అదే ఆత్మతత్వము.
1: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ హీ రిమైన్స్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే అది నిజమైనటువంటి యొక్క దైవ ఆకర్షణ.
1: దట్ ఈస్ ది ట్రూ డివైన్ అట్రాక్షన్.
0: పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
1: It's not that you get by mere calling.
0: కలిస్తే తీరేటువంటివి కాదు.
1: It's not a simple fulfillment.
0: ఇది కేవలం ప్రేమ అనేటువంటిది బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: It is not the love that could be stuffed from outside.
0: లోపల నుంచి ఊరేటువంటిది.
1: It has one that has to emanate
0: from. ఊరేదానికి కూరేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: That can it cannot be stuffed from outside.
0: నానమ అనేటువంటిది బయట నుంచి కూరొచ్చు.
1: So you can just stuff it from outside.
0: ప్రేమతత్వం అనేది లోపల నుంచి ఊరొచ్చు.
1: The love should originate from inside.
0: కాబట్టి love is God.
1: So love is God.
0: కానీ ఈ లవ్ అనే గాడ్ జ్ఞానాన్ని కూడా తీస్తుండాలి.
1: And this love is God will naturally have jnana wisdom.
0: కనుకనే దవ్ అనేటువంటిది దైవత్వమే.
1: The love is divine.
0: జ్ఞానం కూడా దైవత్వం కాదు.
1: And wisdom is not divine.
0: జ్ఞానాదేవత కైవల్యం అన్నారు.
1: And this wisdom confers liberation, kaivalya.
0: ఈ జ్ఞానం అనేటువంటిది అనేక జ్ఞానాలు రావచ్చును.
1: And this wisdom is of different ways.
0: కానీ ఇది అనేకత్వంతో కూడినటువంటిదిగా ఉంది.
1: But it is of diversity.
0: ఏకత్వంగానే ఉంటుండాలి.
1: The love is the only one.
0: ఏకం సత్, అదే సత్.
1: This love which is only one is సత్.
0: ఆ సత్ అనేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: Therefore this సత్, the love, we have to develop more and more.
0: అందరి యందు ఉండినటువంటి ఒక తత్వమే మన యందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవాలి.
1: We have to know the fundamental truth that the same self in you is present in everyone.
0: ఇప్పుడు అందరూ ఉంటున్నారు.
1: All are here.
0: అందరికి ఆకలి వేస్తుంది.
1: All of you are hungry.
0: ఆకలి వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాలు తింటారు.
1: And each can eat anything of your choice.
0: కానీ పదార్థములు వేరువేరుగా ఉండొచ్చు, కానీ
1: the dishes are many.
0: ఆకలి ఒక్కటే.
1: బట్ ది అపిటైట్ ఈస్ వన్.
0: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
1: దేర్ ఆర్ మెనీ ఐటమ్స్ అండ్ డిషెస్ బట్ ది అపిటైట్ ఈస్ వన్.
0: మీ సాధనలు, మీరు భ్రమలు, మీరు యొక్క ఇవన్నీ వేరువేరుగా ఉండవచ్చును.
1: ద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ మే బి
0: మెనీ. లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మభావం ఒక్కటే.
1: బట్ ది ఫీలింగ్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ఇన్ ఈస్ వన్.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటమే సరి అయిన సాధన.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈస్ టు రియలైజ్
0: ఈ ప్రేమను ఎట్టి తరుణం నందు కూడా మార్పు చెందించకూడదు.
1: We should never change this essential principle of love.
0: కానీ ఈనాటి యువకులు ఎందు ప్రేమలు మారిపోతూ ఉంటాయి.
1: బట్ ఇన్ ద మోడర్న్ యూత్ దిస్ లవ్ గోస్ ఆన్ చేంజింగ్.
0: ఈనాడు పవిత్రంగా ఉంటుంది.
1: Today it is sacred.
0: రేపు అపవిత్రం అయిపోతుంది.
1: Tomorrow it becomes unsacred.
0: ఈనాడు భ్రాంతిగా ఉంటుంది.
1: టుడే ఇట్ అపియర్స్
0: ఇల్యూషన్ భ్రమగా ఉంటుంది
1: అండ్ టుమారో ఇట్స్ ఇమాజినేషన్
0: ఈ విధంగా మార్పు చెందేటువంటి యొక్క ప్రేమతత్వం అది భక్తియే కాదు
1: దిస్ లవ్ విచ్ గోస్ ఆన్ చేంజింగ్ డే టు డే ఈజ్ నాట్ ట్రూ డివోషన్
0: ఏకం సత్ దాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి మనం
1: ట్రూత్ ఈజ్ వన్ కీప్ ఇట్ ఎస్ ద గోల్
0: నేను వెలుగులో ఉన్నాను
1: ఐఎమ్ ఇన్ ది లైట్
0: వెలుగు నాలో ఉన్నది
1: ది లైట్ ఈజ్ ఇన్ మీ
0: ఈ రెండింటిని మాత్రం మరవకుండా చూసుకోవాలి
1: అండ్ వి షుడ్ నెవర్ ఫర్గెట్ దీస్ టూ
0: కట్టగడపడికి ఏమైపోతుంది
1: ఫైనల్లీ వాట్ హ్యాపెన్స్
0: నేను నేనే
1: ఐఎమ్ ఐ ఓన్లీ
0: కనుక ఇటు ఏకత్వానికి రావాలి
1: యూ షుడ్ కమ్ టు దిస్ పాయింట్ ఆఫ్ వన్నెస్
0: నిజంగా ఆత్మతత్వాన్ని మనం గుర్తించవాలంటే
1: ఇన్ ఆర్డర్ టు నో ద సెల్ఫ్
0: అనేకత్వం పెంచుకోకూడదు
1: వి షుడ్ నాట్ గో బై ద డైవర్సిటీ
0: ఈ జగత్తులో మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థములు కూడాను
1: ఆల్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్
0: మన నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్లే
1: ఆర్ ఓన్లీ ద రిఫ్లెక్షన్స్
0: దాని యొక్క యాక్షన్ అంతా మన రియాక్షన్లే
1: ఆల్ ద యాక్షన్ అవుట్ సైడ్
0: దాని శబ్దం అంతా మన రీసౌండ్లే
1: ఇట్ ఇస్ ఓన్లీ ద రీసౌండ్
0: కనుక ఈ చూచేటువంటి వినేటువంటి దర్శించేటువంటి నిజమైనటువంటి ఒక సత్యములు కాదు
1: సో ఆల్ దట్ యు సీ ఆల్ దట్ యు హియర్ ఆల్ దట్ యు డు
0: రియాక్షన్ రీసౌండ్లే
1: ఆర్ ఓన్లీ యువర్ ఓన్ రియాక్షన్స్ రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్
0: ఇక్కడ నుంచి ఈ పిల్లలంతా కనిపిస్తున్నారు
1: అండ్ యు సీ బాయ్స్
0: వీళ్ళు ఎక్కడ వాళ్ళు
1: Where do they come from?
0: కాదు నాలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబాలే
1: దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఇన్ మీ
0: లేకపోతే వీళ్ళంతా ఎట్ట కనిపిస్తారు
1: హౌ కెన్ ఐ సీ యూ
0: అట్టనే ప్రతి వ్యక్తి కూడాను ప్రతి పదార్థం కూడాను మీ అందరూ రిఫ్లెక్షన్ అయ్యేటువంటివి
1: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్
0: కొన్ని దానికి వియోగం వస్తుంది కొన్ని దానికి సంయోగం వస్తుంది
1: దేర్ మే బి ఎ కైండ్ ఆఫ్ యూనియన్ ఆర్ సెపరేషన్
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక స్వరంగమైన ఉదాహరణమే ఈ యొక్క సముద్రము
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది సంయోగ యూనియన్ ఇట్ ఈస్ వియోగ ద సెపరేషన్ వియోగ సెపరేషన్
0: వియోగం జరుగుతుంటుంది
1: The separation happens.
0: సంయోగం వస్తుంటుంది
1: అండ్ ఆల్సో యూనిటీ
0: సంయోగ వియోగ సమత్వమైనటువంటి ఒక తత్వమే ఏకత్వం
1: Therefore that oneness is beyond this union and separation.
0: ఈ రెండింటిని ఏకత్వంగా తీసుకోవాలి
1: And we should go by only one principle
0: నాకు వియోగమే లేదు
1: There is no separation.
0: నాకు సంయోగమే లేదు
1: No samyoga union.
0: సంయోగం ఉంటే కదా వియోగం వస్తుంది
1: If there is samyoga union there will be vyoga separation.
0: భ్రమలే కాని వేరు కాదు
1: It's all your imagination nothing
0: beyond. నిజంగా ఆత్మతత్వాన్ని గుర్తించవలసినటువంటి వారు
1: Those who want to know the self
0: ఆత్మే మనం దృష్టిలో పెట్టుకోవాలి
1: షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ యూ సత్ ఈజ్ ఓన్లీ వన్
0: రెండవది కానే కాదు
1: ది సెకండ్ డజంట్ ఎగ్జిస్ట్
0: మార్పు చెందేదే కాదు
1: ఇట్ డజంట్ చేంజ్
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఏకంగానే ఉంటుంది
1: ఇన్ ఆల్ పొజిషన్స్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇట్ రిమైన్స్ యాజ్ వన్ ఎంటిటీ
0: అట్టి ఏకత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగినటువంటి సత్సంగం చేరాలి
1: దేర్ఫోర్ వీ షుడ్ జాయిన్ దిస్ సత్సంగ
0: అనగా ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి
1: వీ హావ్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్
0: మనం చూచేది
1: వీ సీ
0: మనం వినేది
1: ఆల్ దట్ వీ హియర్
0: మనం చేసేది
1: ఆల్ దట్ వీ డు
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు
1: requires harmony of the unity
0: moodinti oka ekatame nijamaina satsangamu
1: the harmony of the unity of the three is truth
0: angamloni jangamu jangamloni sangamu sangamloni lingamu lingamloni atma angamu
1: angamu the body
0: sangamu lopala gunalu angamloni sangamu
1: the sangha the combination of the anga in the body
0: sangamloni lingamu adi atma
1: and the linga is atma
0: ee lingame mane oka prana tattvamu
1: and this linga the self
0: అందుకోసమనే ఈ ఆత్మతత్వాన్ని లింగాకారంగా పోల్చుకుంటూ వచ్చారు
1: దేర్ఫోర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ లింగ
0: దీనికి తల తోక రెండు ఉండదు
1: ఇట్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ది ఎండ్
0: ఈ ఎండింగ్ బిగినింగ్ లేనటువంటిదే లింగము
1: దట్ విచ్ ఇస్ ఎండ్లెస్ విచ్ బిగినింగ్ లెస్ ఇస్ లింగ
0: చేసుకోవచ్చు
1: యు కెన్ డు ఇన్ ఎనీ వే
0: ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు
1: యాజ్ యూ వర్షిప్ యూ కెన్
0: ఇక్కడ తల అని ఇక్కడ కాళ్ళు అని అనుకుంటావు
1: అండ్ యూ కెన్ సే దట్ ది
0: మరి దీన్ని మార్చితే ఇక్కడ తల అక్కడ కాళ్ళు దీనికి ప్రత్యేకంగా లేదు
1: అండ్ యూ కెన్ యాజ్ యూ టాస్ ఇట్ ది ఎండ్ బికమ్స్ ద బిగినింగ్ నౌ
0: కనుక ఈ యొక్క నిజమైనటువంటి యొక్క బిగినింగ్ ఎండింగ్ లేనటువంటిది
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద వన్ వితౌట్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్
0: నిజమైనటువంటి యొక్క ఆధారం ఆదేయం లేదు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ఫౌండ్ బేసిస్ ద థాట్
0: ఆధారం ఒక్కటే
1: ద ఫార్మ్ ఇస్ వన్
0: అది ఆత్మతత్వము
1: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్
0: ఆత్మకు పేరు మాత్రమే ఉన్నది కానీ
1: దిస్ ఆత్మ ద సెల్ఫ్ హెస్ నేమ్
0: రూపము లేదు
1: ఇట్ హెస్ నో ఫార్మ్
0: రూపము లేనటువంటి దాన్ని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి
1: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ ఫార్మ్లెస్
0: అది ఆనందము
1: దట్ ఇస్ బ్లెస్
0: అది మన నుంచి ఆవిర్భవించేటువంటిది
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్
0: అది ఎప్పటికీ మార్పు చెందదు
1: ఇట్ విల్ నెవర్ చేంజ్
0: మన ఆనందం మనదే
1: and your own bliss you experience.
0: బయటి ఆనందం కోసం నువ్వు ప్రేకలాడితే తప్పక నీ ఆనందం కూడా కూలిపోతుంది.
1: And if you go by the outer external happiness, you lose your immanent bliss.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: శివరాత్రి,
1: శివరాత్రి,
0: శివం అనగా సుందరము.
1: శివం means beautiful. Swan.
0: అది ఆత్మతత్వము.
1: That is the principle of the self.
0: ఆత్మకు పేరు మాత్రమే ఉన్నది కానీ
1: this atma, the self, has name.
0: రూపము లేదు.
1: It has no form.
0: ఆత్మ రూపము లేనటువంటి

0: శివరాత్రి.
1: శివరాత్రి
0: శివం అనగా సుందరము.
1: శివం మీన్స్ బ్యూటిఫుల్.
0: సుందరం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సుందరం?
0: సత్యం శివం సుందరం అన్నారు.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ. సత్యం శివం సుందరం,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సుందరము.
1: ద యూనిటీ ఆఫ్ ది త్రీ ఈస్ ట్రూ సుందరం బ్యూటీ.
0: అదే ఏకత్వంతో కూడినటువంటిది.
1: అండ్ దట్ ఈస్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్.
0: చూచేది, విన్నది, అనుభవించేది, ఈ మూడు ఏకమే.
1: All that you heard, all that you have done, and all that you have seen are one and same.
0: Trigunam tridalakaram.
1: And it's got the three
0: triyatranta triyayudam.
1: A three eyes and trident.
0: Janma papa samharam.
1: And it releases you from all sin. Ekam
0: shivarpadam.
1: And this three are offered to God.
0: ఈ నాడు మనం అందరు కూడాను భ్రమల చేతనే, కొన్ని భ్రాంతుల చేతనే ఈ పూజలు, ఈ సాధనలు జరుపుతూ వస్తున్నాం.
1: We worship. We follow spiritual paths because of our own imagination and delusion.
0: కానీ మనం పట్టిన పట్టును వదలకుండా ఉండాలి.
1: But we should not give up our determination.
0: దృష్టి ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: We should have single pointed attention.
0: శ్రవణం ఒక్కటిగానే ఉండాలి.
1: We should listen to only one thing.
0: కర్మ ఒక్కటిగానే ఉండాలి.
1: Our action should be only one.
0: అదే కర్మణ్యేవ అధికారస్య.
1: And you have got right on such an action.
0: అధికారము.
1: You have got authority on your action.
0: సర్వధర్మం భగవత్ ఇత్యార్థం.
1: ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఏది చేసినా భగవత్ ప్రీత్యార్థంగా చేయండి.
1: వి ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు గాడ్.
0: అందులో ఎట్టి దోషము రాదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ దెన్.
0: కనుక ఇట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలంటే
1: ఎక్స్పీరియన్స్ దిస్ సెల్ఫ్.
0: దీనికంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్రిన్సిపల్.
0: ఈనాడు ప్రత్యేకమైనటువంటి మార్గాలు పెట్టుకోవడం చేతనే అనేక ట్రబుల్స్ అంతా మనకు వ్యాప్తిస్తున్నాయి.
1: బికాస్ వీ హావ్ గాట్ సో మెనీ మోడ్స్, సో మెనీ పాత్స్, వీఆర్ కన్ఫ్యూజ్.
0: భ్రాంతుల చేతనే మనకు కన్ఫ్యూజన్ అంతా వచ్చేస్తుండదు.
1: దిస్ కన్ఫ్యూజన్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్
0: ఈ కన్ఫ్యూజన్ వల్ల ఫ్యూజ్ అయిపోతుండదు భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధం.
1: ది కన్ఫ్యూజన్ విల్ టేక్ యూ టు ది లాస్ ఆఫ్ ది ఫ్యూజ్, బ్రేకింగ్ ది కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: కనుకని భగవంతుడికి నీకు ఎట్టి కనెక్షన్ లేదు.
1: అండ్ టుడే వాట్స్ హ్యాపెనింగ్, దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: యూఆర్ గాడ్.
1: యూఆర్ గాడ్, నో దట్.
0: I am God.
1: I am God.
0: He is God.
1: He is God.
0: Everything is God.
1: Everything is God.
0: దీని తత్వాన్ని గుర్తించాలనుకుంటే
1: to know this nature,
0: మానవత్వం నుంచి దివ్యత్వంకు ప్రవేశించాలి.
1: One has to travel from the level of humanity to the divinity.
0: అది సత్తుని గుర్తించాలి.
1: One has to know this.
0: ఆ సత్తుని గుర్తించేస్తే అందరూ ఒక్కటే.
1: Then once sat is known, we'll experience oneness.
0: కానే కాదు.
1: We are not different, separate.
0: నిజంగా మీరు ఆకారాలు చూచి వేరు భావం పొందుతున్నారు.
1: బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫార్మ్ వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్స్.
0: కానీ ఆనందం వచ్చేది ఒక్క దైవం నుంచినే.
1: బట్ ద బ్లెస్ వీ గెట్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
0: నీలో లేదు ఆనందము.
1: దేర్ ఇస్ నో బ్లెస్ ఇన్ యూ.
0: ఇదంతా ఒట్టి బెలూన్ మాదిరి ఉంటున్నావు.
1: అండ్ యూఆర్ జస్ట్ లైక్ ఎ బెలూన్.
0: ఈ ఆనందానికి అనుకున్నప్పుడే నీకు ఏకమైపోతుంది.
1: దెన్ వన్స్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ ది బ్లెస్,
0: దైవం దైవం దైవం దైవం దైవం,
1: you will know the unity only God, from God only.
0: దైవమే యొక్క నిజమైన ప్రాపర్టీ.
1: And God is your true property.
0: You are in God.
1: You are in God.
0: God is not in you.
1: God is not in you.
0: నీవు నాలో ఉన్నాను కోట వల్లే ఈ భ్రమలంతా వస్తున్నాయి.
1: Because you think God is in you, you are mistaken.
0: I am in God. I am in God.
1: Always feel that I am in God. I am
0: you are in God. God. You are in God.
1: You are in God.
0: He is in God. He is in God.
1: He is in God.
0: అందరూ దైవంలోనే ఉన్నారు.
1: All are in God.
0: ఈ ఏకత్వాన్ని పెట్టుకోండి.
1: We should have this fundamental unity principle.
0: భేదములంత దూరం చేయండి.
1: We should give up the differences.
0: కాని మీరు విద్యార్థులు కనుక అనేక రకమైనటువంటి భేదభావాలు కలుగుతూ ఉంటాయి.
1: Because you are students so young, you do have certain differences.
0: కానీ మీ స్టడీస్ మీరు చేసుకోవచ్చును.
1: You can study in your own way.
0: దానికి దీనికి సంబంధం లేదు.
1: It has no relationship with this.
0: మీ స్టడీస్ అంతా కూడాను ఫిజికల్ గా జరిగేటువంటివి.
1: All the studies are physical activities.
0: కానీ ఇది మానసికంగా పోయేటువంటిది.
1: This is mental or psychological.
0: కనుక మెంటల్ ఆఫ్ సైకలాజికల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ది సైకలాజికల్ అక్విజిషన్.
0: సైకలాజికల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజన్ చేస్తుండది.
1: టుడే ది సైకలాజికల్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్.
0: ఈ అటెన్షన్ అనేటువంటి మాత్రం దూరం చేయాలి.
1: అండ్ వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ సైకలాజికల్లీ.
0: ఒక్కటే ఉండాలి.
1: వీ షుడ్ ఓన్లీ హోల్డ్ ఆన్ టు
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక రకమైనటువంటి మనం సాధనలు చేస్తున్నాము.
1: వీ ఫాలో సో మెనీ spiritual practices.
0: ఇన్ని సాధనలకు ఇన్ని భ్రాంతులు బయలుదేరుతున్నాయి.
1: For all these practices, therefore we are led to confusion.
0: ప్రతి భ్రాంతి కూడా ఒక్కొక్క ఆనందాన్ని అనుభవిస్తుంది.
1: And every imagination also gives us some kind of happiness.
0: ఈ భ్రాంతులు అనుభవించే ఆనందములు అంతా ఒకటి కాదు.
1: The happiness that you derive out of the illusion is not one.
0: వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: They are all separate.
0: కాదు, అందరూ చేరి ఒకే గమ్యంలో చేరాలి.
1: All of us should reach only one goal.
0: గమ్యం ఒక్కటే.
1: Goal is one.
0: దైవత్వం అక్కడే.
1: దేర్ లైస్ గాడ్.
0: అట్టి దైవత్వాన్ని ఏకత్వంగా

0: విశ్వసించండి.
1: వి షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్.
0: అల్లా అన్న, జీసస్ అన్న, రామ అన్న, కృష్ణ అన్న, పేర్లు వేరు వేరుగా ఉన్నాయి.
1: నేమ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డిఫరెంట్. యు మే కాల్ హిమ్ అల్లా, జీసస్, రామ అండ్ సో ఆన్.
0: కానీ ఉన్నది మరి ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తుండదో అదే మీరు సాధన చేయాలి.
1: దేర్ఫోర్ దాట్ వాట్ యు రికగ్నైజ్ యాజ్ ట్రూత్ ఫాలో ఇట్.
0: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
1: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ లైక్ దట్ హూ ఇస్ రామ?
0: కృష్ణుడు ఎవరు? యశోద కుమారుడు.
1: కృష్ణ ఇస్ ద సన్ ఆఫ్ యశోద.
0: ఈ విధంగా వచ్చిన వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
1: వీ గో ఆన్ రిమైండింగ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ అసోసియేట్స్.
0: గాడ్, గాడ్ ఎవరి కొడుకు? తెలీదు.
1: God, well, we cannot say whose son he is.
0: ఎవరి తల్లి? తెలీదు.
1: You cannot say the mother of God.
0: సంబంధాలు ఒక్కటి మనకు రావు.
1: We don't think of any relationship.
0: ఈ సంబంధ బాంధవ్యాలంతా తీసుకోవటం చేతనే.
1: Because we go by the relationship.
0: కనుక ఈ భేదాలంతా కలుగుతున్నాయి.
1: Naturally we observe differences.
0: మనం భేదరహితం తీసుకోవాలి.
1: We should only consider as one.
0: ఈశా వాస్యం ఇదం జగత్.
1: The whole universe is divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే.
1: Then you have these two principles.
0: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయే కానీ తరగవు.
1: Then if we go by these twin principles that God is present everyone, then we intimate
0: సంబంధ
1: relationship
0: పెరగాలి కానీ తరగకూడదు.
1: The relationship should be intimate, but we should not have differences.
0: ఇదం జగత్. జగత్ అంతా ఒక్కటే.
1: Whole world is one.
0: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
1: గాడ్ పర్వేట్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈ రెండు అర్థంలో మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాత్రి అంతా ఒక్కటైపోతుంది.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ ఆఫ్ దీస్ టూ, యూ విల్ ఎక్స్పీరియన్స్ యూ.
0: దేహ భేదములు రావు.
1: There'll be no difference on ground physical part. There'll be no worldly difficulties.
0: ఇవన్నీ మధ్యలో వచ్చిపోయి పాసింగ్ క్లౌడ్స్.
1: All the difficulties, problems are passing clouds.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ తో నీకేం పని లేదు.
1: Don't be bothered of the passing clouds.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: They come and pass on.
0: కానీ నీ దృష్టి సన్ పైన పెట్టుకో.
1: But have your view only sun on.
0: కొన్ని క్లౌడ్స్ వచ్చినప్పుడు సన్ కనిపించదు.
1: When there are clouds, you don't see the sun.
0: అయ్యో సన్ కనిపించడం లేదే అనుకుంటాం.
1: యూ మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీన్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
1: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యూ కెన్ సీ ద సన్.
0: ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత,
1: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్,
0: అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి.
1: దే ఆల్ కాన్స్టిట్యూట్ అండ్ అపియర్ అస్ క్లౌడ్స్.
0: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
1: దెన్ దట్ విల్ బి హెవీ బర్డెన్ సమ్.
0: దానివల్ల మనసు నీవు మార్పు చెందుకోకూడదు.
1: దేర్ ఫోర్ ద మైండ్ వేవర్స్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
1: బీ పేషెంట్, ది క్లౌడ్స్ విల్ పాస్, దెన్ యూ కెన్ సీ ద సన్.
0: కనుక కదిలేటువంటిది కాదు సన్.
1: సన్ విల్ నెవర్ మూవ్.
0: ఈనాడు మనం చూస్తున్నాము.
1: టుడే యూ సీ.
0: ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయింది, తెల్లవారైంది, దీనికి సన్ ఒక్కడే కదా.
1: యు మే సే దిస్ మార్నింగ్, ది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, బట్ ది సన్ ఈజ్ వన్.
0: మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనేటువంటి నీ యొక్క భ్రాంతిలే కానీ,
1: ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
0: భూమి చుట్టూ తిరగటం వల్లనే సన్ నీకు ఈ మార్పులు కలుగుతున్నాయి.
1: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ దీస్ చేంజెస్ కమ్.
0: కానీ సన్ ఒక్కడే.
1: బట్ ది సన్ ఈజ్ వన్.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: నౌ దిస్ ట్రూత్ వెల్.
0: కనుకనే సైంటిస్ట్ అంతా సులభంగా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: అండ్ సైంటిస్ట్ ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ ఇస్ క్వైట్ సింపుల్ ఫర్ దెమ్.
0: మధ్యాహ్నము, సాయంకాలము, ప్రొద్దున అనేటువంటి తెగలంతా కూడాను ఈ భూమి తిరగటం వల్లే వచ్చేది.
1: ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ది ఈవినింగ్ ఈజ్ డ్యూ టు ది
0: భూమి అనగా మన హృదయమే.
1: అండ్ దిస్ విచ్ గోస్ ఆన్ రివాల్వింగ్ ఇస్ అవర్ హార్ట్.
0: మన హృదయం అనేటువంటి భ్రాంతులు తిరుగుతున్నాయి.
1: The illusions, the feelings, sentiments go on moving.
0: Ivanni clouds maadri vastunnayi pothunnayi.
1: They come before us as clouds and pass.
0: Kaani clouds niki sambandham ledhu.
1: Don't get attached to passing clouds.
0: Clouds lopala poga untadi.
1: There may be smoke in some cloud.
0: Cloud lopala dhoodi untadi.
1: There may be dust in some clouds.
0: Oka poga lopala dhoodi lopala kochi gaali untadi.
1: There may be air in some clouds.
0: ఒక్క విధమైనటువంటి ఒక దీంట్ లోపల నీరు ఉంటుంది.
1: అండ్ సమ్ క్లౌడ్స్ మే కంటైన్ వాటర్.
0: ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పదార్థం ఉంటుంది.
1: ఈచ్ క్లౌడ్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ కంపోజిషన్.
0: క్లౌడ్స్ లోన ఒకే ఉండదు.
1: నాట్ ది సేమ్ థింగ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్
0: దెమ్. ఎంత భేదం వస్తుంటాదో మన భావాలు కూడా అట్టే భేదములు.
1: దెర్ఫోర్ యాజ్ వీ హావ్ డిఫరెన్సెస్, వీ డూ హావ్ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్.
0: దీంట్లో నీరు ఉంటుంది అనుకుంటావు.
1: యూ మే థింక్ దిస్ వాటర్.
0: కాదు, గాలి వెళ్లిపోతుంటుంది.
1: నో, ఇట్స్ నాట్ ద వాటర్, ఇట్స్ ఓన్లీ బ్రీజ్ దట్ పాసెస్.
0: గాలి ఉంటుంది, దాని దగ్గర గాలి ఉంటుంది. గాలి ఉన్న దగ్గర ప్రేరణ ఉంటుంది.
1: సో దెర్ మే బి ఎయిర్ ఎట్ సమ్ ప్లేస్, దెర్ మే బి వాటర్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: సో ఎంపవర్మెంట్స్ ఆఫ్ డివైన్
0: ముఖ్యంగా మీరు ఈ క్లౌడ్స్ భావాలకు మీరు ఏమాత్రం గురి కావద్దండి.
1: డోంట్ హ్యావ్ దిస్ క్లౌడీ థాట్స్ విత్ ఇన్ యూ.
0: కొన్ని తలంపులు వస్తుంటాయి,
1: థాట్స్ కమ్,
0: వీరి మాటలు వారి మాటలు వీరి మాటలు అంత నమ్మి మనమే మనం నాశనం అయిపోతున్నాం.
1: యు గో ఆన్ లిసనింగ్ టు ది గాసిప్ అండ్ సబ్మిట్ యువర్సెల్ఫ్ అండ్ రూయిన్ యువర్సెల్ఫ్. ఎవరైనా
0: చెప్పినా గానీ అది వాళ్ళ తలంపులే కానీ నీ తలంపుగా తీసుకోకూడదు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ belongs to the person who speaks so.
0: ఈ విధంగానే మానవత్వం దివ్యత్వంగా మారిపోకుండా కేవలం దానవత్వంగా తిరుగుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దేర్ ఇస్ నో డివినిటీ బట్ ఇట్ హస్ బికమ్ డెమోనిక్.
0: మానవుడిగా ఉన్నాడు, రేపు దానవుడు అయిపోతున్నాడు.
1: టుడే హీ మే బి ఎ మ్యాన్ మానవ, టుమారో బికమ్స్ దానవ.
0: మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ హ్యూమన్నెస్ వీ షుడ్ గో టు ద డివినిటీ.
0: మానవత్వం నుండి దైవత్వానికి రావాలంటే ఈ యొక్క ఇది ఉండాలి, సత్సంగం.
1: దేర్ఫోర్ for the human to become the divine, satsanga is essential. Only one heart,
0: oke drushti,
1: only one outlook,
0: oke karma,
1: and only one action.
0: Ee mooditini okati gane teeskovali.
1: We should unite, unify these three.
0: Appudu manaki ee vidhamainatundi pralayamu raadu.
1: Then there will be no problems or difficulties.
0: Itti divyatvaina ekatvanni bodhinche nimittame ee yokka shivaratri vastundadi.
1: Shivaratri is observed and celebrated to recognize the principle of oneness of the divinity.
0: Ee shivaratrulanta kodunu మనం ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిది.
1: అండ్ దిస్ శివరాత్రి ప్రాపగేట్స్ దిస్ వన్నెస్.
0: ఇదే మనకు నిజమైన సత్యము.
1: దిస్ ఇస్ ట్రూత్.
0: శివరాత్రి అంటే సత్య స్వరూపమైనటువంటిది.
1: శివరాత్రి ఇస్ ది వెరీ సింబల్.
0: ఏకం సత్ విప్రాబోధావదంతి. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మనకు కనిపించేది ఒక్కటే.
1: ది వెరీ సింబల్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈ శివరాత్రి. పీపుల్ మే ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఈనాటి రాత్రి లోపల కొన్ని గడియలు ఉంటుండాయి.
1: And this night has certain holy moments.
0: Manam bhajanlu chestu chestu chestu pothuntam.
1: We go on doing bhajans.
0: Din lopala oke thought vastundi.
1: And there arises only one thought.
0: Oke bhavana kalugutundi.
1: And it reaches only one kind of experience.
0: Bhajanlo unnatundi aanandamu manaku praptistundi.
1: And naturally you will get the bliss out of bhajans.
0: Ee aanandam oka roopanni daristundi.
1: This aanandam bliss assumes a form.
0: Ee aanandam advaita roopanni daristundi.
1: And this aanandam bliss is non dual.
0: Ee advaita roopam em manaku aatmalo cheripothundi.
1: This non dual bliss will get into the self atma.
0: Kanukane raatrantha kuda endukosam bhajincheyunnaru.
1: Why is it said that you should do bhajans throughout night?
0: Paripari vidhamlo maarakunda.
1: When the mind is wavered,
0: ichu vaipuna atu vaipuna bhantri padakunda,
1: if it just goes by imagination,
0: man divyatvanni manam telusukovali.
1: We should make every attempt to know the divinity.
0: Kontha mandi bhajanlo kurchuntaru.
1: Some sit in bhajans.
0: Kurchuni ogarkoru prapanchika vyavaharalu maatladutuntaru.
1: But they are go on conversing with the neighbors.
0: Alanti prapanchika vyavaharamlo maatladetunte vaallu daggara kuda pokoddu meeru.
1: Don't go anywhere near to such person who speaks of holy things.
0: Ade dussangam.
1: That is bad company.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ యాక్టివిటీ డే అండ్
0: నైట్. ఈ తత్వాన్ని చక్కగా గుర్తించాలి.
1: యూ షుడ్ నో దిస్ నేచర్ ది ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ఇతరులతో పక్కనున్న వారితో కూడా సంబంధం ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ రిలేషన్ విత్ ద నైబర్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అది ఎప్పుడు కూడా చింతిస్తూ రావాలి.
1: యూ షుడ్ గో ఆన్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: అమ్మను నాన్నలు వస్తుంటారు.
1: And people do come.
0: వాళ్ళంతా వచ్చి ప్రాపంచిక సంబంధమైన విషయాలంతా చెప్తుంటారు.
1: They go on telling you the worldly man.
0: వాళ్ళకంటే బుద్ధి లేదు, నువ్వు తెలుసుకున్న వాడు నీకెందుకు బుద్ధి లేదు.
1: They may be fools, ignorant, but you know this.
0: వాళ్ళు ఏమైనా చెప్పని నీ యొక్క లక్ష్యం నేను పెట్టుకోవాలి.
1: People may say 1000 things, but you should have one goal.
0: అమ్మా నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది.
1: You can say that's your choice. This
0: నాకు నీవు తల్లివి నిజమే, నేను నీకు కొడుకు నిజమే.
1: You are my mother, I am your son, true.
0: కానీ నా తలంపులు నావే, నీ తలంపులు నీవే.
1: బట్ ఐ హావ్ మై ఓన్ థాట్స్ అండ్ యూ హావ్ యువర్ ఓన్ థాట్స్.
0: కనుక నేను నీకు సేవ చేస్తాను.
1: ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ.
0: నేను నీకు కృతజ్ఞతగా ఉంటాను.
1: ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: నిన్ను ఆనంద పెడతాను.
1: ఐ మేక్ యూ హ్యాపీ.
0: కానీ నీ యొక్క కోరికలు నేను నెరవేర్చలేను.
1: బట్ ఐఎమ్ నాట్ హియర్ టు ఫుల్ఫిల్ యువర్ ఎవ్రీ డిజైర్.
0: ఈ సత్యమైనటువంటి మాటలో ఉండాలి మనం.
1: దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ ఫాలో.
0: ఇట్లాంటి స్థుతే నిజమైనటువంటి వృతం అంటారు.
1: అండ్ దిస్ ఈస్ వృతం.
0: ఈ రుతం అనేటువంటి పదమును చక్కగా మీరు జ్ఞప్తికి పెట్టుకోండి.
1: ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ రుతం.
0: ఈ రుతం యొక్క సంగతి ఇంకా ముందు చెప్తాను రాత్రికి.
1: భగవాన్ విల్ టెల్ అస్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ రుతం.
0: ఇది చాలా సులభమైన మార్గము.
1: ఇట్స్ వెరీ ఈజీ సింపుల్ పాత్.
0: ఇంతకంటే మార్గం సులభమైన మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
0: ఆత్మతత్వానికి అనుభవించడానికి ఇది ఒక్కటే మనకు చాలు.
1: టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ దిస్ రుతం ఈజ్ ఎనఫ్.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ తోనే దీనికి పేరు పెట్టారు.
1: అండ్ దే కాల్ ఇట్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఏమి? మార్పు చెందినటువంటి.
1: ట్రాన్సెండెంటల్ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ట్రాన్సెండెంటల్ పండు కాదు.
1: ట్రాన్సెండెంటల్ నథింగ్ టు డూ విత్ ది డెంటల్ టీత్.
0: అటువంటి ప్రాప్తిని మనం పొందాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ ది ట్రూ సెల్ఫ్.
0: అది ఏ సత్యము?
1: దట్ ఈస్ సత్య.
0: మార్పు చెందని సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: కుర్పు చెందని సత్యము.
1: అండ్ ఇట్ నెవర్ చేంజ్.
0: ఏకమైన సత్యము.
1: దట్స్ ఓన్లీ వన్.
0: అద్వితీయ సత్యము.
1: ఇట్ ఇస్ నాన్ జ్యూవల్.
0: అద్వైత సత్యము.
1: నాన్ జ్యూవల్.
0: ఆనంద సత్యము.
1: అండ్ ఇట్స్ బ్లెస్.
0: ఈ ఆనంద సత్యమును మనం తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు ఎంతైనా మనం అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ వీ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ది బ్లెస్ ఇన్ ట్రూ ఫామ్, యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ టు ఎనీ ఎక్స్టెంట్.
0: ఎక్కడ చూసినా ఆత్మను ఒక్కో అయి ఉన్నాడు, ఒక్కడే.
1: దేర్ఫోర్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ది సెల్ఫ్ ఇస్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ అండ్ ఎఫర్ట్ టు నో దిస్ వన్.
0: మీ యొక్క చదువులు ఎందుకూడను ఏకత్వ భావం చాలా గొప్పది.
1: ఇన్ యువర్ లెర్నింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఎగ్జాల్టెడ్.
0: ఏకత్వ భావాన్ని గుర్తించాలి.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
0: సర్వము ఏకమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
0: ద్వేషము, అసూయ, కష్టములు ఏమాత్రం మనకు చలగవు.
1: దేర్ బి నో హేట్రెడ్. దేర్ బి నో డిఫికల్టీ.
0: ఎంత దుఃఖం వచ్చినా మనం ఏడ్చము.
1: You will never cry and be bothered.
0: ఎంత బాధలు కలిగినా విచారం చేయము.
1: You will not be worried of any difficulties.
0: అద్వైత సిద్ధాంతం.
1: Then you, that is non-dualism.
0: అది నిజమైన ఆనందం.
1: That is true bliss.
0: అది దైవం పైన మీ మనసు పెట్టండి.
1: And concentrate on God.
0: ఆ ఆజ్ఞని మీరు శిరసావహించండి.
1: Follow his command.
0: అన్నిటినీ మీరు ఉద్ధారం చేసుకుంటారు.
1: And then you will get yourself emancipated.
0: సత్యం జ్ఞానమనంతం.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 11th of May 1981 అడ్రెసింగ్ ఎ ట్రైనింగ్ క్యాంప్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్స్.

వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము

మధుర భావం వేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: చెందే పుట్టు సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి చాంతులబ్బు. ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా, ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: Happiness is born in only total love. If there is no love, there is no sacrifice, there is no peace. In the absence of truth and sacrifice, there is no peace of mind. This is the truth. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Namaswarupulara. Gachina anni yugamula kantenu ee kali yugamunandu విజ్ఞానమును పోషించు నిమిత్తమై అనేక విధములైనటువంటి సులభోపాయములు సులభ మార్గములు కూడాను ఉన్నది.
1: మోర్ దెన్ ఇన్ ది ఏజెస్ దట్ హావ్ గాన్ బై ఇన్ దిస్ కలియుగ ఇన్ ది ప్రెసెంట్ ఈరా దేర్ ఆర్ మెనీ వేస్ మెనీ షార్ట్ కట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
0: విజ్ఞానమా విరివిగా పెరుగుతున్నది.
1: టాకింగ్ ఆఫ్ సైన్స్ ఇట్ హాస్ గ్రోన్ ఎనార్మస్లీ.
0: విద్యయా వీధి వీధి ఎంబడి కూడాను అనేక విద్యా సంస్థలు నెలకొప్పుచున్నారు.
1: టాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ దేర్ ఆర్ సో మెనీ స్కూల్స్ అండ్ సో మెనీ ఎడ్యుకేషనల్.
0: ధనమును ఆర్జించు విధానమా కొల్లలుగా కనిపించుతున్నది.
1: వి టాక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ దర్ మెనీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ.
0: కానీ మానవుడు శాంతి సుఖములకు నోచుకుని లేకపోతున్నాడు.
1: But man is not able to acquire peace and happiness.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: The main reason is man's conduct itself.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: Man's conduct is the main basis on which man's life rests.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: For good conduct, good qualities are also necessary.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియేయుండును.
1: ఆఫ్టర్ మ్యాన్ పాసెస్ అవే ఈవెన్ దెన్ మ్యాన్స్ క్వాలిటీస్ విల్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకని నడవడికలే మానవ జీవితమునకు ముఖ్య ఆధారములు.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఫర్ మ్యాన్స్ లైఫ్ మ్యాన్స్ కాండక్ట్ ఈస్ ది మెయిన్ బేసిస్.
0: మానవుని యొక్క ముఖ్య జీవితమే ఒక విధమైనటువంటి యొక్క నడవడిక.
1: మ్యాన్స్ లైఫ్ ఇట్సెల్ఫ్ is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu gnanamunaku minchinatvanti yokka balamu ledani cheptuntaru.
1: Many people in this world say that there is no power greater than the power of knowledge.
0: Kani kaadu kaadu gunamunaku minchinatvanti balamu marokati ledani cheppavachchu.
1: But it is not so. One can say that there is no power bigger than the power of character.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: From time immemorial in this sacred country of Bharat, we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ఈ నాటి వరకు భారతీయుల హృదయమునందు పవిత్రమైన మహర్షి యొక్క పేర్లు కదులుతూ ఉంటున్నవన్నగా దీనికి మూల కారణం ఏమిటి?
1: If we recognize that till today in the minds of the citizens of Bharat, the great names of the great saints are moving, what is the reason for that?
0: వారి యొక్క గుణములే దీనికి ఆధారములు.
1: ది బేస్
0: వారి యొక్క ప్రవర్తనలే దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. Man is bound down by untruth and injustice, and he is becoming something which is inhuman by all these bondages.
0: లక్షల మైళ్ళ దూరం నందున్నటువంటి చంద్రుణ్ణి నా సమీపానికి చేరుతున్నాడు.
1: He is able to reach moon who is millions of miles away from him.
0: కానీ ప్రత్యక్షముగా సమీపనందున్నటువంటి మానవుని అతి దూరముగా ఉంచుతున్నాడు.
1: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని సల్పుతున్నాడు.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: కాని ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ ది కండిషన్ ఆఫ్ ది నైబర్ హూ లివ్స్ ఇన్ హిస్ నైబరింగ్ హౌస్.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజం నందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైన యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటన్నది.
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: Okka pushpamu haram kaneradu.
1: One flower cannot make a garland.
0: Okka chettu vanam kaneradu.
1: One tree cannot make a forest.
0: Okka gruhamu gramam kaneradu.
1: One house cannot make a village.
0: Okka vyakti samajam kaneradu.
1: One individual does not make a society.
0: Kanukani aneka pushpamunu cherinatundi deva haram.
1: Many flowers have to come together to make a garden.
0: Aneka vrutchamulu koodinatuvante vanam.
1: Many trees have to come together to make a farm.
0: Aneka gruhamulu nirmanamainatuvante gramam.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainatuvante yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam atyavasaram.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: That every human being who can think for himself is today being confused by problems in the field of education is something which is known to all of you who know the present situation.
0: Manavuniki jeevitham sambandhinchinatuvanti yokka prati rangamunu pushtivantanganu prayojanavantanganu nirvahinchavalsinatuvanti yokka ee manava samajamulaku aneka vidhamainatuvanti aadarshamulu andinchavalsinatuvanti vidyarangamulu ee naadu vipreeta margamunu prayanam salpuchunnavi.
1: In all spheres which relate to man's life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
0: Ahimsa, tyagamu, neeti, nijayiti lainatundi oka manavatva chinhamu ee naduku mochchunakaina kanipinchatam ledu.
1: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
0: Kanuka vidya vishayamai ee naadu manam ati shraddhaga vicharinchavalsinatundi avasaram untunnadi.
1: There is a great necessity today for us to go into depth regarding the field of education.
0: Manavuni yokka aasalaku antu ledu.
1: There is no limit to man's ambitions.
0: Ee naadu manavudu nirantaramu tana jeevitamunantai kudanu స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఏ తలంపు తలచినప్పటికీ, ఏ కార్యం ఆచరించినప్పటికీ, ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీ వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
1: వాట్ ఎవర్ ఐడియా హీ హ్యాస్, వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ అండ్ వాట్ ఎవర్ థాట్స్ హీ హ్యాస్, దే ఆర్ ఆల్ మోటివేటెడ్ బై సెల్ఫిష్నెస్.
0: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడా ఆశిస్తున్నాడు. కానీ పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీ ఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: It's only when he can sacrifice this selfish feeling will he be able to recognize the deep spiritual significance of material acquisition.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు యందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
1: in all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
0: Prema swarupulara manavattvam anetundi divyattvamto kudinatundi yokka aatmatattvam anetundi satyanni gurtinchukovadaniki prayatninchatam ledu.
1: Prema swarupas, human beings are not making an attempt to understand that human nature is something which is intimate.
0: Tana bhavishyattunu kodanu taanu vismaristhu vastunnadu.
1: Man is forgetting his own future as well.
0: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవుడు ప్రాకులాడుతున్నాడు.
1: He is only after temporary and transient pleasures.
0: కాని తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతులకు దిగి విచారించటం లేదు.
1: He is not going into depth to understand the secret of human nature.
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నాయి.
1: The values of human life are something which are extraordinarily great.
0: ఈ అన్నింటి ఎందుకును త్యాగము ప్రధానమైనటువంటి సూత్రం.
1: In all these values, sacrifice is the main idea.
0: సర్వ సాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
1: Generally, if man wants to acquire something, he makes all attempts and wants to acquire it in any particular manner.
0: ఒక షాపునికే మనం వెళ్ళినామంటే, ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
1: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్, వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
0: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
1: వితౌట్ గివింగ్ అప్ ఆర్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ యూ కెనాట్ అక్వైర్ అనదర్.
0: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి, మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
0: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
0: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ఎ వే ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్ వీ షుల్ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: అదే విధముగానే పరార్థమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వీ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈనాడు మానవత్వంలో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
1: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
0: శృతి మాట కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసః. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
1: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హ్యాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ can be acquired only by
0: santakarana parishuddhamu gavinchinatvante vidya.
1: What has cleansed your inner self is education.
0: Naitika dharmika sampattini katigadimpa cheyinatvante vidya.
1: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
0: Kevalam vidya anatvante yantrikamainatvante jeevitham kaadu.
1: Education cannot be merely a machine made life.
0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
0: పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య.
1: Education which enables you to eke out a livelihood.
0: Neeti dharmika drutulanu nerpagalada?
1: How can it teach you morality and dharmic life?
0: Sahaja dharmika vruttine champiveyi.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: Manam ilanti pavitramainatvanti neeti nijayitinanu manam hrudayamunandu pratishthimpa chesukonaka అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అనే చెప్పవచ్చు.
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సచ్ సేక్రెడ్ మోరల్ కాండక్ట్ అండ్ ఐడియాస్ ఇన్ అవర్ హార్ట్ అవర్ అటెంప్ట్స్ టు షో అవర్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్ మెనీ స్పియర్స్ ఈజ్ సింప్లీ ఫూలిష్.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణమేమిటి?
1: ఇఫ్ మ్యాన్ అపియర్స్ టుడే యాజ్ ఎ సిక్లీ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ హెల్త్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్?
0: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు,
1: ఇట్స్ నాట్ సింప్లీ ది హెల్త్ ఆఫ్ ది బాడీ,
0: మానసిక ఆరోగ్యమే కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ది హెల్త్ ఆఫ్ ది మైండ్,
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: వి ఆల్సో హావ్ టు గెట్ ది హెల్త్ ఆఫ్ ది ఇన్నర్,
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్,
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్,
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
1: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మల యందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడాను మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
1: Even the food that we take is not the right type of food.
0: Dharma artha kama mochanam aarogyam moolamuttamam, ee purushartamulainatundi oka dharma artha kama mochamulo kudanu aarogyam atyavasaram.
1: Good health is necessary for fulfilling the four purushartas: dharma, artha, kama and moksha.
0: Aarogyame mahabhagyam,
1: health is the greatest wealth.
0: Aarogyamulainatundi manavudu ee chinna karyamunu kudanu sadhinchaledu.
1: Man who is not healthy cannot achieve even a small task.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
1: For us to get rid of ill health, sattvic food is necessary.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: there's one small example.
0: అడవియందు సంచరించేటువంటి మృగములను చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
1: If you look at the animals that roam about in the forest, they appear to be very happy.
0: ఎన్ని పర్యాయములు చూసినప్పటికీ, ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
1: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్,
0: కారణం ఏమిటి?
1: యు ఫీల్ వెరీ హ్యాపీ, వాట్స్ ది రీజన్?
0: అవి నిరంతరం కూడా సంతృప్తిగా ఉంటుంటాయి.
1: ది రీజన్ ఇస్ దే ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్,
0: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్స్ ది రీజన్ వై దే ఎంజాయ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
0: పక్కవారి మంచితనమును చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
1: దే డోంట్ ఫీల్ జెలస్ బై ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఇట్స్ నైబర్.
0: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయవు.
1: దే డు నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు,
0: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
1: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
0: రెస్పదములను, అభివృద్ధులను కూడా అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
1: దే డు నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఐదర్.
0: కనుకనే ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000 species, they are living on natural food.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
1: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
0: అందులో జీర్ణమైపోతున్నాయి.
1: They will get completely digested out.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
0: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sproutlings.
0: ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
1: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థములో ఉండేటువంటి ఒక జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము, కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
0: మనము జీవితమును యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్, వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హీ హాస్ నో మెంటల్ రెస్ట్.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
1: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
0: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరియైనటువంటివి కాదు.
1: But the paths which we are adopting today are also not the right.
0: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని ధ్యానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: దుర్గుణములు లేక దుశ్చింతల నుక్కలుగా జానమందు మనసు పూనకలదా?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
0: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
1: It's only then that you can get some peace of
0: mind. ఈనాడు మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
1: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities, and if we sit in meditation, what can the mind achieve?
0: Kanuka motta motta mana yokka chittamunu swachuddham gaavinchukotaniki prayatnam cheyali.
1: The first thing is to cleanse our own mind.
0: Idi sariyaina kitti margamu antiye kaadu prati grahamunukunukunu manam velli aarogya vishayamunandu taginatuvanti saddana vahinchamani manam bodhinchali.
1: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
0: it. దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరియైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: If we can fill the body with good quality food and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal.
0: మనసును ఆధారముగొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
1: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
0: బుద్ధి నాదారముగ కొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికి.
1: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
0: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should follow our intelligence.
0: సబకో సన్మతి దే భగవానని, అందరికీ మంచి బుద్ధి కావాలనే కూడాను గాంధీ కూడాను ప్రార్థించాడు.
1: సబకో సన్మతి దేవ్, గాంధీ హస్ టాట్ us దట్ వీ షుడ్ గివ్ గుడ్ మైండ్.
0: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
1: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ,
0: నూతన విద్య కాదు,
1: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
0: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
1: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ,
0: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
1: Sacred ideas are wanted.
0: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
1: Selfless service is to be accepted.
0: ఈనాడే మనకు సరియైనటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దట్ వి విల్ అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అండ్ డివినిటీ.
0: కార్మికులు కాని, కర్షకులు కాని, వ్యాపారస్తులు కాని, విద్యావంతులు కాని, మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
1: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
0: మానసిక శాంతి కేవలము ధనమునందు కాని, అధికారమునందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
1: వాట్ దే వాంట్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్, Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
0: అనేక మంది ధనవంతులు జగత్తు నందు ఉంటున్నారు.
1: There are many wealthy people in the world.
0: అనేక ఉత్తమమైనటువంటి స్థానం నందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
1: There are many people who are occupying positions of authority.
0: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
1: But is there peace of mind to them? No.
0: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కానీ బయట నుంచి కూడా ప్రవేశించేటువంటిది కాదు.
1: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
0: Manayeva manishyanam karanam bandham ochehu annadu. Ee rendintiki ni manase karanam.
1: Man's mind is responsible both for his liberation and for his bondage.
0: Kanuka manasunu premato nimpukovali.
1: So we have to fill our mind with love.
0: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
1: Love is a sweet word.
0: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
1: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
0: ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
1: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
0: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
0: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
0: దేహం లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
1: Without a body you cannot have the heart.
0: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
1: Without a heart you cannot have the body.
0: కనుక దేహం వంటి వారు కార్మికులు.
1: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
0: గుండె వంటి వాడు యజమాని.
1: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
0: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
1: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది
0: వర్కర్స్. మనము దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: We should not go after endless ambition. We should try and promote satisfaction.
0: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
1: How do we get good health today? Not simply by food.
0: మంచి తలపులు.
1: Good thoughts.
0: మంచి మాటలు.
1: Good words.
0: మంచి చేత.
1: Good action.
0: మంచి వినికిడి.
1: Good words to hear.
0: మంచి చూపులు.
1: Good sight, good vision.
0: మంచి ఆరోగ్యం.
1: This will give good health.
0: కనుక మంచి చూపు కూడా ఒక మెడిసిన్, ఒక ఔషధం.
1: Good vision is also a medicine.
0: మంచి వినికిడి ఒక ఔషధము.
1: To listen to good things is a
0: medicine. మంచి తలపులు ఒక ఔషధము.
1: Good thoughts is a medicine.
0: మంచి కర్మలు ఒక ఔషధం.
1: Good action is also a medicine.
0: కనుకని మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
1: We want to promote good health. We must promote good thoughts, good vision and good
0: action. అప్పుడే మానసిక శాంతి మనకు లభిస్తుంది.
1: It's only then we can have peace of mind.
0: మానసిక శాంతి లభించినప్పుడే దేహ ఆరోగ్యం కూడా మనకు ఫలిస్తుంది.
1: When we have peace of mind, good health will come to us in our body.
0: కనుక ఈ దేహ సంబంధమైనటువంటి ఆరోగ్యము అనేక విధములైనటువంటి యొక్క మార్గముల యందు కూడాను కొంత చేకూరడానికి అవకాశం ఉంటుండాలి.
1: The health that relates to this body can be acquired through many different paths.
0: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ మెడిసిన్స్.
0: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
1: Health can never be obtained through
0: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
1: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్ కాన్.
0: మానవులందరూ కూడా సోదర సోదరీమణులు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఏ విధంగానగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
1: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
0: Aa yokka vittanamu pedda vrutchamuga tayaraindi.
1: That seed sprouts and becomes a big tree.
0: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
1: That tree has millions of fruit.
0: Aa kayika endukodu untirgi okkokka vittanam poi cherutundayi.
1: In each one of those fruits there is a seed.
0: Deenini puraskarinchukoniye bhagavadgita yendu bijam maam sarvabhutanam ani cheppadu.
1: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
0: Seed, ade daivattam.
1: That seed is divinity.
0: ఆ దైవత్వం అనేటువంటిది నుంచి జగత్ అనేటువంటిది పెద్ద వృక్షం తయారైంది.
1: ఫ్రమ్ దిస్ డివినిటీ ది సీడ్ ది ఎంటైర్ క్రియేషన్ ది వరల్డ్ హెస్ కమ్ లైక్ ఎ ట్రీ.
0: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా నువ్వు కాయలుగా కాచినాయి.
1: ఇన్ దిస్ క్రియేషన్ ది ట్రీ ఆఫ్ క్రియేషన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఆర్ ది ఫ్రూట్స్.
0: ఒక్కొక్క జీవరాశి ఎందుకు ఆత్మ అనేటువంటి యొక్క బీజం పోయి చేరి ఉంటుండాలి.
1: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఇస్ ది సీడ్.
0: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం మిదం జగత్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బిన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై.
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
1: ప్రేమస్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్, దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
0: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
1: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది
0: అభివృద్ధిని మన కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
1: ప్రేమస్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే

0: who have joined this training, through their faith and care, they should establish the truth that service to man is service to God.
1: పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
0: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
1: ఇది కేవలం ఒక వస్త్రము.
0: This is a piece of cloth.
1: ఇది వస్త్రము కాదు, bundle of threads.
0: This is not cloth, this is a bundle of threads.
1: ఇది threads కాదు, cotton.
0: This is not threads, this is cotton.
1: Cotton లేకుండా threads కాలేదు.
0: Without cotton we don't have the thread.
1: Threads lekunda vastram kaaledu.
0: Without threads we don't have the
1: cloth. Kanukane adhe reethi gani ee jagattu aneetvantidi kevalam manavudi yokka sammilitamainatvanti swaroopame.
0: In the same manner this world is simply a congregation of all human beings.
1: Adhe vidhamugane ee paramarthikam aneetvantidi vyavaharika pratibhasikamunandu kodanu antarvahiniga untundali.
0: In the same manner the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
1: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: If you ask how, there is a small example for this.
1: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
0: There is a big ocean in the neighborhood of Bombay.
1: కానీ దీనిలో అనేక అలలు కూడాను బయలుదేరినాయి.
0: In this ocean there are many waves.
1: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడాను బయలుదేరింది.
0: On the waves and as a result of the waves there is foam.
1: జలము లేకుండా అలలు కాలేదు.
0: Without water there are no waves.
1: అలలు లేకుండా నురుగు రాలేదు.
0: Without waves there is no foam.
1: కనుక నురుగునందు అలలయందు జలము సమానంగా ఉంటుండాలి.
0: In the foam and in the waves there is water.
1: కనుకని పారమార్థికము జలం వంటిది.
0: Spirituality is like the water.
1: వ్యావహారికము అలల వంటివి.
0: Worldly matters are like the waves.
1: ప్రాతిభాసికము నురుగు వంటిది.
0: The illusory part of it is like the foam.
1: ఈ ఒక్కటే సంబంధము, అది ఏ జలం.
0: Between the foam and the waves and the water there is one connection.
1: Adhe vidhamugane paramarthikamandu vyavaharikamandu pratibhasikamandu prema aneetvanti jalamu rasamu andulo mishramamai untundali.
0: So in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
1: Eenaadu manamu premanu penchukovali.
0: Today we must promote love.
1: Swarthanni kaadu.
0: We should not promote selfishness.
1: Tyagaanni penchukovali.
0: We should promote sacrifice.
1: Mohanni kaadu.
0: Not attachment.
1: Kanuka manam ee naadu tyagamu prema ee rendu rendu rekkala vale manam aadharam chestunnappudu manam prapancham paina egaradaniki entaina avakasam untundali.
0: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
1: prema tyagam aneetundi rendu chakralaga pettukunnappudu manam jeevita rathamanta kudunu sancharistundi.
0: If love and sacrifice are made two wheels of our chariot, the life
1: prema tyagam aneetundi rendu netramulaga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
0: If we have love and sacrifice as our two eyes, then we become.
1: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
0: Today man uses love as a selfish love.
1: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
0: There is no limit to the attachment which he promotes in himself.
1: ఒక పశుపక్ష మృగాదులకైనప్పుడు ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
0: Even for animals and birds there is a season and reason, but man
1: anekamandi jagattunandu aneka reetulaga prabodhalu talputunnare kaani okkareina deeniki kankanam kattukoni taginatvanti margamu lopala manavatvanni divyatvanga nirupinchetvanti yokka prayatnaniki evaru kodunu kankanam kattukotam ledu.
0: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
1: Nijamuga manam practice lo manam hero kavali, platform speech lo kaadu.
0: Truly we must become heroes in our practice and not on the platform.
1: Kanuka manam ee naadu sai samasthalu yendu sarvulu kudunu oka sodara sodari mandaliga manam bhavinchukoni samajamulo manam aduganti taginatvanti yokka reetilo manam abhivruddhi gavinchali.
0: Truly today in all the sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
1: prema swarupulara. Matamu kaani kulamu kaani తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
0: ప్రేమ స్వరూప నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
1: అందరు కూడా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: ఇట్స్ ది రిలీజియన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఇట్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
0: We should take these three as our base.
1: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
0: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
0: When we regard such

0: సాధన యాజ్ ది ఫండమెంటల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ దెన్ ఓన్లీ వీ కెన్ రీచ్ అవర్ డెస్టినేషన్.
1: జప తప యజ్ఞ యాగాది క్రతువులైనప్పుడు నువ్వు త్యాగం చేసి సేవలో మనం కాలు పెట్టాలి.
0: Even giving up and sacrificing japa, tapa and yajna, we should enter the society and do some good.
1: Dhyanamu oka swarthamu.
0: Meditation is also self.
1: Oka japamu oka swarthamu.
0: Japa is also self.
1: Taranimittamai thana acharinchetundi.
0: These are things which he does for his own good.
1: Tana toti manavulu aneka mandi badala padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manu dhyanam.
0: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
1: Ye maata maatadina premato maatadali.
0: Whatever word you speak, you should speak with love.
1: You cannot always oblige, but you can speak always obligingly. ఈ ప్రేమతో కరుణతో మనము ఇతరులను పలకరించాలి.
0: విత్ లవ్ యూ షుడ్ స్పీక్ టు అదర్స్.
1: దయగల హృదయమే దైవ మందిరము అన్నారు.
0: A heart of compassion is the temple of God.
1: దయనే లేకపోతే ఇది దయ్యముల యొక్క నివాసమే.
0: If there is no compassion in the heart, devils reside in that heart.
1: కనుక దయతో ప్రేమతో మనము సమాజంలో అడుగుపెట్టి మనము సమాజ కార్యక్రమం యందు దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
0: యూ మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
1: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
1: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణ మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
0: వి సే దట్ గాడ్ ఇస్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నినోయింగ్, బట్ వి ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్.
1: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
0: వి షుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ అవర్ ఫెయిత్ బై వర్డ్స్ బట్ ఓన్లీ బై ప్రాక్టీస్.
1: ఈనాడు విద్యారంగము లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైన మార్గములు, వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
0: In the field of education today, there are many distorted and unacceptable paths.
1: ee naadu talabharamainatvanti degree lu manam pattanga teesukuntunnama kaani manam taginatvanti reethiga daani anubhavinchatam ledu.
0: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right
1: manner. Saraswati parnasali ainatvanti yokka vidyarangamulanni ikkudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
0: All our educational institutions, which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
1: ఈనాడు ఏ విద్య చదివినప్పటికి ధనార్జన ధనార్జన ధనార్జన.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వీ అక్వైర్ టుడే, ఇట్స్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ.
1: ఈనాడు ఏనాడు కూడా నువ్వు కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థసృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతున్నాయి.
0: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ and after power are becoming so much that they cannot be compared to
1: Delhi modalu palli varaku kuda nu ee durasalu perigipothunnayi.
0: These bad ambitions and thoughts are being promoted from
1: Delhi kavalsinadi kaani mitamuga undu.
0: Path of morality is not helping us.
1: Alanti dhanamu anyaya akrama hatyala chethi asampadinchinatundi dhanamu manaku santoshanni ee reethiga andistundi.
0: If that is so, wealth acquired by unmoral practices and bad practices, how is it going to help us?
1: Kanuka manam nyayarjitamainatvanti dharmo rakshati rakshitah.
0: So whatever, whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path will
1: only dhanam lekapothe jagatunandu chanamaina mana kaalam gadavadu.
0: If one has no wealth, we cannot live in this world even for a minute.
1: Kaani daniki oka miti untundali.
0: But there should be a limit to that.
1: Nasreyo niyamam vina. ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్, ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
1: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాం.
0: వీ షుడ్ ఎర్న్ మనీ, బట్ ది ఎర్నింగ్ షుడ్ బి అలాంగ్ ది రైట్ పాత్ అకార్డింగ్ టు ధర్మ.
1: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమే మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
0: ది వెల్త్ దస్ యాస్ ఎర్న్డ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్ అండ్ ఫర్ ది గుడ్ కాజ్.
1: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
0: ఇఫ్ దేర్ ఇస్ నాట్ సచ్ ప్రాపర్ యూజ్, వాట్ ఇస్ ది
1: పుదకు దొంగల కిత్తురో దొరలకవును.
0: ఇన్ ది ఎండ్ దిస్ మనీ విల్ ఇట్ గో టు ది హ్యాండ్స్ ఆఫ్ ది రాబర్స్ ఆర్ విల్ ఇట్ గో ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ పీపుల్? వీ డు నాట్ నో.
1: కనుక మనము తెలిసి సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: We should therefore do good deeds knowingly and willfully.
1: Durasalu manaku dukkhaniki chetu.
0: Bad ambitions will cause sorrow.
1: Prema swaroopulara ee vidyarangamulo manamu samajamulo taginatundi sevanu arjinchi samajamulo sevanu manamu andinche nimittamai ee vidyanu garpalaneetundi satyanni manam gurtinchali.
0: Prema swaroopas, we should recognize the truth that the education we should give and get should be such that will
1: kevalam vidyanaga book knowledge kaadu.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ బుక్ నాలెడ్జ్.
1: రాయటము చదవటంతో మాత్రమే ఇది తీరిపోలేదు.
0: ఇట్ డజంట్ ఎండ్ విత్ రీడింగ్ అండ్ రైటింగ్.
1: ఇది పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానం.
0: దిస్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ విచ్ ఇస్ అక్వైర్డ్.
1: ప్రత్యక్ష జ్ఞానం మనం అనుభవంలో మనం నిరూపించాలి.
0: వీ షుడ్ గెట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: కనుకని ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
0: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
0: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
1: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
0: దే గో ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ అండ్ దే ఎంటీ దర్ హెడ్ అండ్ రిటర్న్ విత్ అన్ ఎంటీ హెడ్.
1: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
0: దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ గుడ్ విల్ దే డూ టు ది కంట్రీ?
1: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం.
0: ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఆర్ సింప్లీ మేకింగ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఇది సరైనటువంటి విద్య కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ టైప్.
1: హృదయానికి చేరిపోవాలి.
0: ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్
1: హృదయం. ఒక నెగటివ్ గా తయారు కావాలి.
0: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగటివ్.
1: ఈ నెగటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
0: ఫ్రమ్ ది నెగటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ యాస్ మెనీ.
1: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
1: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
0: యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
1: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
1: విద్య యొక్కను వినయంబు.
0: ఎడ్యుకేషన్ గివ్స్ యూ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ఫ్రమ్ హ్యూమిలిటీ యూ డిజర్వ్.
1: పాత్రత వలన ధనము.
0: అవుట్ ఆఫ్ డిజర్వ్
1: ధనము వలన ధర్మము.
0: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
1: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
0: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
1: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
0: మేబీ యూ విల్ అక్వైర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బీ
1: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
0: యూ కెన్ బి ఏ హీరో అండ్ ఫైట్ ఎ బ్యాటిల్.
1: రాజ రాజై పుట్టి రాజ్యమే ఎదగవచ్చు.
0: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
1: దేవ గోదానములు ఇయ్యవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
1: జగత్నందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
0: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
1: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
0: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
1: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
0: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచెస్.
1: చంద్రమండలమైన చేరవచ్చు.
0: యూ కెన్ రీచ్ ది మూన్.
1: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
0: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్డ్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
1: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
0: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
1: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
0: This can be got by controlling our heart by sacred ideas.
1: ఇది అవసరమైనప్పుడంతా కూడా దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
0: At all times, whenever it is necessary, we should...
1: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
0: I have purchased a car in my name.
1: ఈ కారు నా పేరుతోనే ఉంది.
0: This car is in my name.
1: నేను డబ్బు ఇచ్చాను.
0: I have paid for it.
1: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
0: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
1: నాకు ఒక గుర్రం ఉంటుండాలి.
0: ఐ ఓన్ ఎ హార్స్.
1: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడో ఒక తోచి వేస్తుంది.
0: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్.
1: అదే రీతిగానే నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
1: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహము లేనటువంటి దేహం కూడా నా డేంజర్.
0: Like the car without brakes will cause danger, so also a body on which there is
1: no control. Ee pillalu anetuvanti vidyarthulanta kudanu kevalam balaheenulaipoyi udrekalaku oka vidhamainatuvanti allakalolamulaku raudralaku avakasam ichi tana jeevithamunanta kudanu vyaktam chesukuntunnaru.
0: The students of today without control are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
1: Vidyarthulu aaveshalaku ye maatramuku avakasam anninchakoodu.
0: Students should not give any chance for excitement.
1: Ee leta vayasunandu pavitramaina hrudayamunandu oka aaveshalakanta avakasam ichesi udrekalakanta kuda untanu hrudayanni andinchinappudu tama jeevitamu kramakramena krungipothundi.
0: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will
1: be. Deenikanta moola kaaranam politics.
0: The main reason for all this is politics.
1: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ దిస్ పాలిటిక్స్.
1: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
0: మోర్ దెన్ దట్ ది టీచర్ షుడ్ నాట్ ఎంటర్.
1: విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
0: A student will remain a student for 2 or 3 years.
1: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
0: A teacher is a student for all his life.
1: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
0: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
1: సత్యసాయి బాల వికాస విద్య ఒక అధ్యాపకులారా, మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి, మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి, ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
0: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
1: మన ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
0: We should give to the students education.
1: Teachers ఈనాడు ఎలాంటి వాళ్ళగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీంట్లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
0: The teacher of today should be such that he would practice what he wants to preach.
1: ఒక ఇంగ్లీష్ లెక్చరర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
0: An English lecturer comes into the class, reads the text and teaches.
1: Mathematics teacher వస్తాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
0: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
1: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
0: Another teacher comes and uses his book and
1: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
0: We should not become such teachers.
1: మనం ఏ రీతిగా టీచర్ అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
0: The kind of instructor should be like the physical instructors.
1: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
0: He does what he wants the children to do. He shows them by practice.
1: Ade reetigane ee naadu mana balavikasa upadhyayulanta kodanu chesi choopinchali pillalku cheppi prayojanam ledu.
0: In the same manner, the balavikas teachers should set an example and show by practice and not by preaching.
1: Manamu aneka vidhamulaga shanti shanti shanti hi moodu paryayalu cheptunnam.
0: On many occasions we say shanti shanti shanti 3 times.
1: ee moodu paryayamulu enduku cheppali? 2 paryayamulu cheppakunda leka 4 paryayamulu cheppakunda?
0: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
1: Dehariitiga shanti, manasika reetiga shanti, aatma reetiga shanti, adi bhautikamu, aadhyatmikamu, adi daivikamu, ee moodinti endu shanti kavalani manu bodhisthunnam.
0: We require bodily peace, mental peace and the peace of the atma. This is what we are meaning by saying
1: manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu, raudralu ga vastunnayi.
0: We utter these words but even in the words there is no peace. They come out as if you are agitated.
1: Ee shanti ane itundi padam entu shantanga cheppali? Shanti shanti shanti hi, enta shantanga untuntadi atta cheppadam ledu. Shanti shanti shanti, మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
1: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడాను చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: At all times, teachers should have a smiling face and should teach the children.
1: Nee mukhamulo aanandamani kaani, utsaahamani kaani, vaatsalyamani kaani, prema kaani nee mukhamulo uttipadali.
0: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
1: Ante kaani idi balavantam maagsnaanamadi castral face cheskoni kurchokoodu.
0: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castroil face.
1: Meer utsaaham enta nirupan chestaro పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
0: ది అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం యూ డిస్ప్లే, యూ విల్ హ్యావ్ ఎ రియాక్షన్ ఇన్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం.
1: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై, సదాచారవంతులై, సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
0: ది టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, గుడ్ కాండక్ట్ అండ్ డిస్ప్లే గుడ్ థాట్.
1: మీరందరూ కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందుకు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
0: all of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
1: Mana yokka sevalanni ikkudunu pattanallo jarigithe prayojanam ledu.
0: All our service, there is no use by confining it to the cities.
1: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
0: We should first promote these things in the village and thereafter come to the city.
1: కానా ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
0: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
1: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
0: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
1: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాళ్ళు తినడానికి తల్లిదండ్రులే మూల కారణం.
0: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
1: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
1: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్. ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
0: దేర్ షుడ్ బి ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
1: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
0: ఒకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్, సెలబ్రేట్ ది పేరెంట్స్ డే, సెండ్ ఫర్ దెమ్ అండ్ ఎంక్వైర్ ఫ్రమ్ దెమ్ హౌ ది చిల్డ్రన్ ఆర్ ఫేరింగ్ అండ్ హౌ ఆర్ దే కండక్టింగ్ దెమ్.
1: ఒకవైపున అధ్యాపకులు, మరొక వైపున తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
0: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
1: కనుక ఈనాడు తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
0: Today the parents and teachers should come together and set right the children. The reason for this is the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
1: కనుక ఈనాడు మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకుని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
1: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
0: It is not possible to bend a big branch of a tree.
1: చిన్న మొక్కలని చక్క చేయడానికి వీలవుతుంది.
0: It is possible to set right a twig.
1: కనుక ఈ పెద్ద వానల్లో పోయి మీరు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు. చిన్న పిల్లల్ని తయారు చేస్తూ రావాలి.
0: There is no use. You are taking on hand the grown up and the older.
1: భవిష్యత్తుకంతా కూడా ఈ బాలబాలికలే లీడర్స్ ఫీడర్స్.
0: In the future it is these children who will become the leaders.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీనిని తయారు చేసి తిరిగి పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

బైటరి పూల నెట్లు పట్టగలడు, లోని శత్రువులకు లొంగిపోయినవాడు బైటరి పూల నెట్లు పట్టగలడు.

0: one who has been conquered by the inner enemies would not be able to just conquer the external enemies. How can he do it? It is not possible. One who understands the transcendental principle tattvam, he alone has sanctified his life. This is a fact which is conveyed to you.
1: Manava parinamame vishva parinamam.
0: The transformation of man is transformation of the world.
1: Manishi marinappude prapancham maragaladu.
0: Only when man changes, the world can change.
1: Vyakti marinappude samajam kudanu maragaladu.
0: Only when the individual changes, the society can change.
1: Bhautika parivartanato patu, manasika parivartana. Manasika parivartanato patu, ajhyatmika parivartana atyavasaramu.
0: It is essential to have the physical transformation, along with that the mental transformation, and along with that spiritual transformation also.
1: Yandaro tattvavetalu, mahaneelu, panditulu, sadhuru, ఎంతో కాలము నుండి భగవత్ తత్వమును ప్రచార ప్రబోధలు సల్పుతూ ఉన్నారు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ మెనీ సేజెస్, స్కాలర్స్, సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ బీన్ టీచింగ్ ది ఫిలాసఫీ.
1: కేవలము వ్యాఖ్యాన సంబంధమైన ప్రచార ప్రబోధములు సల్పుతున్నారు, కానీ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధనము సల్పటం లేదు.
0: ఆల్ ది టీచింగ్స్ హావ్ బీన్ డన్ ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ టీచింగ్, బట్ దే ఆర్ నాట్ డెమోన్స్ట్రేటింగ్ బై ప్రాక్టీస్ వాట్ దే ఆర్ టీచింగ్.
1: ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములే ఈనాడు అత్యవసరము.
0: ద టీచింగ్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై ది ప్రాక్టీస్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద డే.
1: ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క గ్రంథమును ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకొని ప్రమాణముగా స్వీకరించి ప్రపంచమునందు ప్రచారం సల్పుచున్నారు.
0: ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే ఈచ్ రిలిజియన్ ఈజ్ హ్యావింగ్ వన్ టెక్స్ట్ యాజ్ ద బేసిస్ అండ్ ఆల్ ది టీచింగ్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద టెక్స్ట్ కంటెంట్స్.
1: క్రిస్టియన్ మతము బైబిల్ను ప్రమాణంగా ప్రధానంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Christians have been believing Bible as the most important book.
1: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga vishwasistu danini anusaristu vacharu.
0: Muslims have been taking Quran as the most important and sacred text.
1: Sikkulu grantharajyamunu prana samanamuga vishwasinchi pramanamuga తాము అంగీకరించి ప్రచార ప్రబోధములు సల్పుతూ వచ్చారు.
0: సిక్స్ హావ్ బీన్ బేసింగ్ ఆల్ దర్ టీచింగ్స్ ఆన్ గ్రంథ్ సాహెబ్ అండ్ దే హావ్ బీన్ క్యారింగ్ ఆన్ దర్ టీచింగ్స్.
1: భారతీయుల యొక్క గ్రంథములు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విశ్వసించినప్పటికీ భగవద్గీతని ప్రధానమైనటువంటి ప్రమాణంగా స్వీకరించి ఈనాడు లోకమునందు అధికంగా ప్రచారం సల్పుతూ వస్తున్నారు.
0: భారతీయస్ హ్యావ్ వేదాస్, ఉపనిషస్ అండ్ నంబర్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్ యాజ్ ద బేసిస్, బట్ ఆఫ్ విచ్ భగవద్గీత హ్యావ్ బీన్ టేకన్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దర్ టీచింగ్స్ ఈవెన్ టుడే.
1: ఈ భగవద్గీత సంబంధమైనటువంటి విషయములను మనము అతి జాగ్రత్తగా విచారించి దానిని సరైన ఆచరణ యందు ఉంచి దాని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ భగవద్గీత అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ప్రతి గ్రంథం యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథం యొక్క సారము కూడా మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ టెస్ట్ only when we understand properly and practice in the proper way.
1: ee naati granthamulanni kudanu kevalam paranamulu endunu patanalu endunu వినియోగించుతున్నారు. కాని దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పును తెప్పించుకునటం లేదు.
0: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్, చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ రిచువల్స్ రాదర్ దాన్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్ అండ్ ప్రాక్టీసింగ్ దెం.
1: సమస్త గ్రంథములు కూడాను పరతత్వమును బోధించేటువంటివే కాని పారాయణములు చేయించేటువంటివి కాదనే సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ది స్పిరిచువల్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఓన్లీ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ అండ్ నాట్ మెంట్ మియర్లీ ఫార్ రీడింగ్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: కేవలం భగవద్గీత అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని, ఇది కేవలము భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారముకు సంబంధించిన గ్రంథమని విశ్వసించడము కేవలము ఒక సంకుచితమైన భావమే.
0: ఇట్ ఈస్ ఎ నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
1: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఏ కంట్రీ, ఏ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
1: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజన్ అండ్ రిలీజియన్.
1: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
1: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
1: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం యొక్క తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
0: దిస్ ఈజ్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపుల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
1: సర్వోపనిషత్సారమైనటువంటి రసో వై సహ, సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
0: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
1: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని కాని వీరుడు కేవలం దీనుడు కారాలు.
0: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
1: కానీ దీని యొక్క అంతరార్థమును గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందున్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: బట్ దోస్ పీపుల్ హూ మే బి కాల్డ్ ఎల్డర్స్ దే హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత అండ్ దేర్ ఫార్ ది ఎక్స్టర్నాలిటీస్ ఓన్లీ ఆర్ బీయింగ్ ప్రీచ్డ్.
1: ఈ జిజ్ఞాసులు భ్రమసహితులు మాత్రమే.
0: దీస్ సీకర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
1: కానీ భగవద్గీత భ్రమరహితుని కావించాలి.
0: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ షుడ్ టేక్ డెల్యూజన్ అవే.
1: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
0: ది కాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్. దే ఆర్ డెల్యూజన్.
1: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
0: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్.
1: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
0: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
1: కనుక గుణాతీతుడు భగవంతుడు.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా, దివ్యత్వాన్ని మనం చేరవలనన్నా, పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ డివినిటీ.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వులు ఎందు కూడాను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ కలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్, వెన్ యు సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
1: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకూడను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈస్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈజ్ బేసికలీ ఇట్ ఇస్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ. ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది భగవద్గీత ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ భగవద్గీత అలోన్. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీత.
1: సమస్త మత గ్రంథములన్నీ కూడా భగవంతుని గురించియే బోధించుచున్నవి.
0: ఆల్ ది టెక్స్ట్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబింగ్ ఓన్లీ అబౌట్ ద లార్డ్.
1: కనుక అన్నీ కూడా భగవద్గీతలుగానే మనం విశ్వసించాలి.
0: ఆల్ దిస్ థింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ భగవద్గీత ఇన్ ఎ వే.
1: ఇట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము సంకుచితమైన భావముల చేత కులము, మతము, వర్ణము ఇలాంటి భేదములు ఎందు మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: We should not waste our lives with narrow-mindedness, basing our own beliefs on differences of caste, community and religion.
1: ఇలాంటి అభేదమైనటువంటి ఒక భగవద్గీతను భేదమయమైనట్టుగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
0: It is an act of ignorance to believe that Bhagavad Gita is sectarian because it doesn't have any such differences at all.
1: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ. తత్వజ్ఞాన,
1: తత్వము అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
1: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
0: త్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
1: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
0: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
1: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
0: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వరతత్వ ది తత్ దెన్ ఓన్లీ
1: ఏ తర్వాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానము.
0: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ the one which relates to the unity of God with the individual soul.
1: Prakriti paramatmalu yokka cherikane ee yokka tattvagnanamu.
0: It is a combination and merger of the nature and the creator.
1: Atma anatmalu yokka cherikaye ee tattvagnanamu.
0: It is the joining together of the atma and anatma principle.
1: Itti vishalamainatundi yokka pavitramainatundi grandhamunu manam sankuchitamaina bhavamulu cheta మనము దీనిని ఆరాధనలు సలుపుతూ వస్తున్నాము.
0: వీఆర్ వర్షిపింగ్ భగవద్గీత విత్ ఎ నారో సెన్స్ ఆల్దో ఇట్ ఇస్ సచ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఈ గీత యొక్క సారమును మనము ఆచరణ రూపంగా మనం అనుభవించాలని కాని కేవలము పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
0: ది ఎసెన్స్ ఆఫ్ గీత విల్ హావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. They should not be restricted only for preaching and teaching.
1: ఈ పవిత్రమైన గ్రంథము యొక్క నిజ తత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
0: The true significance of this sacred book will have to be understood by us clearly.
1: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే
0: when you open Bhagavad-gita for the first time,
1: ధృతరాష్ట్ర ఉవాచ, కృష్ణ ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని కేవలము కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి మనం పఠిస్తూ ఉన్నాం.
0: వెన్ వీ ఓపెన్ ఇట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్ వీ రీడ్ ఇట్ విత్ ది ఫీలింగ్ దాట్ ఇట్ ఇస్ కృష్ణ, ఇట్ ఇస్ ధృతరాష్ట్ర, ఇట్ ఇస్ అర్జున హూ హావ్ బీన్ కన్వర్సింగ్ అండ్ హూ హావ్ బీన్ ఎంటరింగ్ ఇన్ టు ఏ డైలాగ్ దేర్.
1: ఈ విధముగా కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము, అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దాట్ కృష్ణ అండ్ అర్జున ఆర్ ఎసెన్షియలీ ఫిజికల్ ఎంటిటీస్ యూ వుడ్ నెవర్ గెట్ ద బెనిఫిట్.
1: కృష్ణార్జునుడు అనేటువంటిది జీవేశ్వరుడు యొక్క స్వరూపంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ కృష్ణార్జున రెఫర్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ and the principle of individual soul.
1: ఇక్కడ అర్జునుడికి కూడాను భ్రమ సంభవించింది.
0: అర్జున ఆల్సో వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెల్యూజన్. హి వాజ్ డెల్యూటెడ్.
1: యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపు కథలు వింటికిన్నాడు కృష్ణుణ్ణి.
0: When he entered the battlefield, he saw the relatives, the friends and the teachers, and he said, well, I am rather confused, I am feeling rather diffident, please let us get back home. He told Krishna.
1: Kevalam bandhumitrulnu chuchi taanuku bhrama kaligindi.
0: When he saw the relatives and friends, he felt deluded.
1: Ee bhrama mamattamto koodinatvantidi.
0: This delusion is associated with మైండ్నెస్.
1: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
0: దిస్ మైండ్నెస్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్
1: అధికార అభిమాన మమకారముల చేతనే ఈ భ్రమ సంభవించింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో దట్ బిలాంగింగ్ దట్ పొసెసివ్.
1: ఈ విధమైన భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
0: వాట్ డిడ్ కృష్ణ డూ టు అర్జున హూ వాస్ డెల్యూడెడ్ దస్?
1: అర్జున, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, వెల్ అర్జున, as long as you have delusion you can never get at brahma.
1: Brahmamunu dooram chesadu anaga bramanu viraktigavinchadu.
0: He removed brahma delusion from arjuna.
1: Bhayamunu nirmoolam chesadu.
0: He destroyed all fear.
1: Brahma tattvanni nirupimpa chesadu.
0: He established and proved the principle of brahman to arjuna.
1: Appude deenudainatundi arjunudu veeruniga deenuniga roopondadu.
0: Then only Arjuna, who was so humble and timid, became a great hero and courageous person.
1: Kanuka Arjunaku pratinidhulainatunti oka jeevulu ee naadu bhramala chetanu deenattam chetanu kevalamu oka ajnanam nandu munigipothunnaru.
0: Individual souls who have been represented by Arjuna, today what they are doing is they are also full of delusions, fear, attachment.
1: Tama kartavyanni vismaristunnaru.
0: They are giving up their duties.
1: కానీ మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
0: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: నిర్విరామ కృషి చే,
0: విత్ సీజ్లెస్ వర్క్,
1: నిరంతర తాపత్రయములచే,
0: ఫుల్ ఆఫ్ వరీస్,
1: అంతులేని ఆశలచే,
0: విత్ అన్లిమిటెడ్ డిజైర్,
1: అర్థం కాని ఆవేదనలచే,
0: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్,
1: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: A person who is thus trying to reach the ultimate with all these things, how can it
1: be?
0: When a person just is
1: nirguna nirupamainatvanti yokka
0: permanent entity which is a truth,
1: ee nirgunakara tattvanni manam gurtinchadaniki taginatvanti brahmanu dooram chigavinchukovali.
0: When you want to understand this particular qualityless entity which is a permanent entity, you must free yourself from delusion.
1: Kanukane మనం ఎందుండినటువంటి ఈ భ్రమను దూరము గావించుకునే నిమిత్తమై మనము ప్రతి విషయమును కూడాను ఆచరణలో ఉంచటం అత్యవసరము.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు ప్రాక్టీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ దాట్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ డెల్యూషన్ ఫ్రమ్ అస్.
1: ఈ భ్రమనే మోహము, మోహమని పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫాచ్యుయేషన్.
1: ఈ మోహము కేవలము గుణములు చే సంభవించినటువంటిది.
0: దిస్ ఇన్ఫాచ్యుయేషన్ అక్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ గుణాస్, క్వాలిటీ.
1: గుణములు కల్పితమైనటువంటివి.
0: గుణాస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్, ఆర్టిఫిషియల్.
1: స్వప్రదృశ్యము వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధములైన భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: వీ ఫీల్ ఫ్రైటెండ్ బై సీయింగ్ ద వరల్డ్ విచ్ ఈస్ ఓన్లీ ఏ సంథింగ్ లైక్
1: దృశ్య కల్పితమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిరర్.
1: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దమునకు సంబంధము లేదు.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఇన్ ద మిరర్ బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద మిరర్.
1: నేత్రములకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రములతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: దే ఆర్ సీన్ బై ది ఐ but they have nothing to do with
1: it. ellappudu kudunu sakshibhutamai untuntai.
0: Eyes always remain as witness.
1: samasta drushyamunu kudunu netramulu chudagalugutunnavi.
0: Eyes have been able to see all the sights in the creation.
1: kaani netramulu netramulannu chudalekapovutunnavi.
0: but I cannot see itself.
1: itti andhatvamunu nirmoolamu gavinchi divyatvamunu praaptimpa chesi అనుగ్రహంతో ఆనందాన్ని అందింపచేసినటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ వన్ విచ్ హ్యాస్ రిమూవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఎ డివైన్ సైట్ అండ్ విచ్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
1: ఈనాడు భగవద్గీత యొక్క ప్రచారములు ప్రబోధములు విరివిగా పెరిగినవి.
0: దీస్ డేస్ ద టీచింగ్స్ అండ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హావ్ గ్రోన్.
1: అనేక విధమైన జ్ఞాన యజ్ఞములు భగవద్గీత సప్తాహములు కూడాను విరివిగా పెరిగినవి.
0: ది జ్ఞాన యజ్ఞ సప్తాహ రీడింగ్ ఫర్ ఎ వీక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ గ్రోన్ ఎనార్మస్లీ.
1: ఇవి క్రమక్రమేణ భ్రమలతో కూడినటువంటి మానవుని మరింత భ్రమలకు చేర్చి వారిని భ్రష్టుని గావించుతున్నది.
0: బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ పుట్టింగ్ ది మ్యాన్ టు ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ రూయిన్ అండ్ డిస్ట్రక్షన్ బికాస్ దే ఆర్ ఇంక్రీజింగ్ ది డెల్యూజన్ బై రాంగ్ ఎక్స్ప్లెనేషన్.
1: కారణమేమనగా పవిత్రమైనటువంటి గీతాసారమునందున్నటువంటి యథార్థమును వారు బోధించటం లేదు.
0: ది రీజన్ ఈస్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్పౌండ్ ది కరెక్ట్ ట్రూత్ యాజ్ శ్లోకములను
1: కంఠస్థము గావించటము,
0: మెమరైజింగ్ ది శ్లోకాస్,
1: పారాయణములు సల్పటము,
0: పర్ఫార్మింగ్ పారాయణస్,
1: ఉచ్చరించటము,
0: సింప్లీ చాంటింగ్ దెమ్.
1: ఇది కేవలము ఒక గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె మనం అనుభవిస్తున్నాము.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ మెకానికలీ లైక్ ఎ గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇది సరి అయిన ఫలితమును మనం చేకూర్చదు.
0: దిస్ కెన్ నెవర్ గెట్ అస్ ద రియల్ గుడ్ బెనిఫిట్.
1: కనుక మనం ఆచరణ యందు ఒక్కటైనా మనం ఆచరణ యందుంచి దీని సరైన ఆనందాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ అట్ లీస్ట్ వన్ అండ్ దస్ ఎక్స్పీరియన్స్ ది రియల్ గ్లోరీ అండ్ జాయ్.
1: గీత యందు ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద రియల్ మీనింగ్ కంటెయిన్డ్ ఇన్ గీత.
1: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
0: Krishna himself has said that Arjuna is kept only as
1: nimitta matram bhavasavya sachi. O savya sachi, ninnu nimittanga pettukunnanu. Ee bhagavad gita jagattunike sambandhinchinatundi, neeku matrame kaadu.
0: O Arjuna, I am keeping you only as an excuse or as an instrument, but it is meant for the entire world, not for you alone.
1: Nenu sarva jeevulu endukudanu atma swarupudai unnanu.
0: I am existing in the form of Atma in all beings.
1: Neevu veru nenu veru kaadu.
0: Yourself and myself, we are not different.
1: Raga dveshamulu che kootatam cheta ee yadarthamainatundi swasa roopani neevu marchipothunnavu koodalekapothunnavu.
0: Because you are having attachment and hatred, you have not been able to know your own real self, real nature.
1: Mappula che kappabadinatundi okka suryudu మనకు కనిపించకపోయినంత మాత్రం సూర్యుడు లేడని భావించరాదు.
0: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్, యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
1: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యం లేదని నీవు ఏమాత్రం కూడా వాదించటకు మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
1: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
0: If one recognizes oneself, one becomes Brahma himself.
1: Tanu tanuga nilchatame Bhagavad Gita yokka saram.
0: The essence of Bhagavad Gita is to teach one to remain one.
1: Tanu jeevudu krishnudu devudu anekunti yokka vibhagam manam cheyaradu.
0: That kind of difference that the Arjuna is an individual soul and
1: ee vinnattumlone manaku bhaya bhrantulu chekurtayi.
0: When you have that kind of difference, you are full of fear.
1: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ విచ్ యూనిఫైస్ ద ఇండివిజువల్ సోల్ విత్ ద సుప్రీం సోల్.
1: ఇది కేవలము ధర్మశాసనము.
0: దిస్ ఈస్ ద లా ఆఫ్ ధర్మ.
1: భగవద్గీత ధర్మశాస్త్రము.
0: భగవద్గీత ఈస్ ధర్మశాస్త్ర.
1: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
0: ది రీజన్ ఈస్ కృష్ణ హాస్ డిక్లర్డ్ ఫర్
1: ఎస్టాబ్లిష్డ్
0: వేర్ ఎవర్ ధర్మ డిక్లైన్స్ ఐ ఎమ్ బోర్న్ దేర్ హియర్ సెడ్.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ధర్మ?
1: మానవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తించి వర్తించేటువంటిది ధర్మము.
0: ధర్మ రెఫర్స్ టు పర్ఫార్మింగ్ ది డ్యూటీస్ ఆఫ్ మ్యాన్ బై రికగ్నైజింగ్.
1: ధర్మం మానవుని యొక్క జీవితం వంటిది, ప్రాణం వంటిది.
0: మ్యాన్ హ్యాస్ టు ట్రీట్ ధర్మ హ్యాస్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
1: చక్కెరకు తీపి ఎట్టిదో, పుష్పమునకు సుగంధం ఎట్టిదో, మానవులకు ప్రీతి అనేటువంటిది అట్టిది.
0: ఫర్ షుగర్ స్వీట్నెస్ అండ్ ఫర్ ఫ్లవర్ ది ఫ్లేవర్, ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ ఇట్ ఈస్ ధర్మ.
1: ఈ ప్రీతి నీతి నిజాయితీతో కూడినటువంటిది ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: కనుక ధర్మాన్ని గుర్తించుకునే నిమిత్తమై మనము ఈ ధర్మమును ప్రవేశపెట్టాలి.
0: టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మ యు హావ్ టు ప్రాక్టీస్ ధర్మ.
1: ధర్మాన్ని బోధించటము, ధనాన్ని ఆశించటము, పొత్తు కుదురుతుందా?
0: కెన్ దెర్ బి ఎ రికన్సిలియేషన్ వెన్ యూ ప్రీచ్ ధర్మ అండ్ వెన్ యూ ఆస్పైరింగ్ ఫర్ మనీ?
1: ధనముతో కొనేటువంటిది కాదు ధర్మము.
0: యూ కెనాట్ బై ధర్మ త్రూ మనీ.
1: హృదయముతో కొనవలసినటువంటిది.
0: యూ హ్యావ్ టు బై ఇట్ త్రూ యువర్ హార్ట్.
1: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడా కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: ఆల్ ది ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటు ఎ టైప్ ఆఫ్ బిజినెస్ దీస్ డేస్.
1: ఈ విధమైన మార్గం ఏనాటికి కూడా వ్యక్తులకు కానీ ప్రొక్కలకు కానీ సుక్తులకు కానీ ఈ సరైన మార్గం కాదు.
0: ఫర్ ఇండివిజువల్స్, ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఫర్ ద లిజనర్స్ దిస్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్ ఎనీ డే.
1: మానవత్వం ఉన్నటువంటి భ్రమతత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
0: వీ హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ విత్ ఫుల్ ఆఫ్
1: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాము.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
1: కనుకనే బ్రతుకులన్నీ యు మాయా.
0: దట్ ఈస్ వై ది ఎంటైర్ లైఫ్ ఈజ్ మాయా.
1: భవబంధములు మాయా.
0: ఆల్ ది కనెక్షన్స్ అండ్ బాండింగ్
1: సంసారం అది మాయా.
0: ఫ్యామిలీ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ మాయా.
1: సావు మాయా.
0: డెత్ ఇస్ మాయా.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా?
0: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ మాయా వై ఎంటర్ ఇన్ టు మాయా అగైన్?
1: మాయ బ్రతుకునికి మాయలో పడుతున్నాం మనము.
0: ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సియంట్ లైఫ్ మాయా లైఫ్.
1: మాయను నిర్మూలము చేసి మాధవత్వాన్ని చేర్చుకునే నిమిత్తం ఏర్పడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మాయా అండ్ టేక్ యూ టు ది ప్రిన్సిపల్ ఆఫ్
1: మానవుడు. మానవుడుగా బ్రతికి
0: మ్యాన్ లివింగ్ యాజ్ మ్యాన్
1: మాధవత్వంగా మారేటువంటిది వేదాంతం యొక్క సారము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఈస్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్.
1: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారాయణం చేసేటువంటి వారు కోటానుకోటగలరు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ there are crores of people who have been reading Bhagavad Gita.
1: Kani deeni yokka satyanni enta varaku gurtincharu?
0: But to what extent have they understood the meaning?
1: Gurtinchukunda povadaku karanam emti?
0: What is the reason as to why they have not understood?
1: Manam ye vidhanga deenini anubhavinchalo aa vidhanga anubhavinchaka daanini viruddhamaina margamlo anubhavinchatam chetane daani yokka nija aanandanni manam anubhavinchalekapothunnam.
0: When we are practicing it not the way that it should be
1: maareetuntide వేదాంతం యొక్క సారము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఇస్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్.
1: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారా

0: మనం అనుభవించలేకపోతున్నాం.
1: వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ నాట్ ద వే దట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ లివ్డ్ బట్ ఇన్ ది ఆపోజిట్ వే, హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ అండ్ ఎంజాయ్?
0: ఆనందమును అనుభవించలేకపోవటమే కాకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
1: నాట్ మియర్లీ ఆర్ వీ మిస్సింగ్ జాయ్ బట్ వీఆర్ ఆల్సో సఫరింగ్ సారో.
0: కారణమేమిటి? భగవద్గీత పారాయణం చేయటం వల్ల దుఃఖం ప్రాప్తిస్తుందా?
1: ఫర్ డూయింగ్ పారాయణ అండ్ చాంటింగ్ ఆఫ్ భగవద్గీత కెన్ దర్ బి సారో? వాట్ ఇస్ ది రీజన్?
0: పారాయణం చేయవలసినటువంటిది కాదు గనుకనే దుఃఖం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: దిస్ ఇస్ నాట్ ఎ టెక్స్ట్ విచ్ విల్ హావ్ టు బి మియర్లీ చాంటెడ్, దేర్ ఫోర్ యు ఆర్ గెటింగ్ సారో.
0: ఆచరణ రూపమైనటువంటి గ్రంథం భగవద్గీత.
1: భగవద్గీత ఇస్ మెంట్ ఫార్ ప్రాక్టీసింగ్ ఇట్.
0: అంతరాత్మతో కూడినటువంటి గీత భగవద్గీత.
1: భగవద్గీత ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్
0: సిగ్నిఫికెన్స్. పరతత్వంతో కూడినటువంటిది భగవద్గీత.
1: ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ పరతత్వ, ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: అమృతమైన నువ్వు,
1: యు ఆర్ ఇమ్మార్టల్.
0: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది, కానీ అమృతము అమృతం అని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
1: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టార్, ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో, దెన్ ఇట్ గివ్స్ యూ ఇమ్మార్టాలిటీ. బట్ ఇన్స్టెడ్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ నోస్, దెన్ ఇట్ కెన్ ఓన్లీ కాజ్ యూ కన్ఫ్యూజన్ అండ్ గివ్ యూ ట్రబుల్.
0: ఈశావాస్యం ఇదం సర్వం, ఈశ్వర సర్వభూతానాం. తనయందే ఈ యొక్క ఈశ్వరత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిజంగా భగవద్గీత బోధించినప్పుడు దీనిని పూర్తిగా విశ్వసించినటువంటి వాడైతే భగవంతుడు వేరే ఉన్నాడనేటువంటి యొక్క భావము ఇతనిలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: వెన్ భగవద్గీత ఈజ్ టీచింగ్ దట్ ఈశ్వర ఈజ్ ద రెసిడెంట్ ఆఫ్ యువర్ హార్ట్, ఇఫ్ యూ ఫర్మ్లీ బిలీవ్ ఇట్, వై డూ యూ సర్చ్ ఫర్ గాడ్ ఎల్స్వేర్?
0: కనుక తన యొక్క ఆత్మతత్వమునే కృష్ణునిగా భావించుకుని, తన హృదయమునే బృందానముగా విశ్వసించుకుని, తన భావములనే గోపికలుగా తాను అలంకరించుకుని, ఇందులో తన యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించటమే నిజమైనటువంటి యొక్క సారం.
1: ద రియల్ ఎసెన్స్ అండ్ ది కరెక్ట్ వే ఆఫ్ ఎంజాయింగ్ భగవద్గీత ఈజ్ యు హావ్ టు కన్సిడర్ యువర్ ఆత్మ యాజ్ కృష్ణ, అండ్ యు హావ్ టు కన్సిడర్ యువర్ హార్ట్ యాజ్ బృందావన, అండ్ యు హావ్ టు కన్సిడర్ యువర్ థాట్స్ యాజ్ గోపిక.
0: సర్వులయందు దైవం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి,
1: ది పర్సన్ హూ హాజ్ రికగ్నైజ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హార్ట్,
0: తన స్వవిషయం వచ్చేటప్పటికీ ఈ యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నాడు.
1: బట్ వెన్ ది మ్యాటర్ కమ్స్ టు హిజ్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్, హీఈస్ లూజింగ్ ది ఫెయిత్ ఇన్.
0: పరులకు బోధించే సమయమునందు మాత్రము ఇవి చాలా పటుత్వంగా బలమైనటువంటివిగా ఉచ్చరిస్తూ ఉంటాము.
1: వెన్ వీఆర్ టీచింగ్ ఇట్ ఫర్ అదర్స్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్మ్నెస్ అండ్ కన్విక్షన్ వీ గో ఆన్ టీచింగ్.
0: తనకు ఒకటి పరులకు మరొకటిగా ఉండటం చేత ఇది భిన్నముగా కనిపిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ వన్ థింగ్ ఫర్ హిమ్ అండ్ డిఫరెంట్ థింగ్ ఫర్ అదర్స్, దెర్ విల్ బి దట్ కైండ్ ఆఫ్
0: తాను వేరుగా దైవం వేరుగా భావించినటువంటి వ్యక్తికే ఇట్టి పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా ఆఫ్ గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఆస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: మొట్టమొదట కౌరవుల చేత తండ్రిని కలిగించి ఈ విధమైన యొక్క ప్రమాదం తప్పించమని కోరినటువంటి వాడు కూడాను అర్జునుడే.
1: ఇట్ వాజ్ అర్జున హూ ప్రేయర్ టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈజ్ అవాయిడెడ్.
0: యుద్ధం అనగా సామాన్యం కాదు.
1: వార్ ఈజ్ నాట్,
0: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
1: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్స్.
0: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
1: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ ది వెరీ
0: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
1: దెర్ బి ప్రాబ్లమ్స్.
0: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
1: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రేయర్ టు కృష్ణ, కృష్ణ ప్లీజ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వార్.
0: అర్జును యొక్క ఇచ్చను పురస్కరించుకుని కౌరవుల దగ్గరికి రాయబారంగా వెళ్ళాడు కృష్ణుడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ అర్జున కృష్ణ వెంట్ ఆన్ ఎ మిషన్ టు కౌరవస్.
0: కానీ కృష్ణుడు కూడాను ఈ విధమైన ప్రమాదమును దప్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక విధములుగా కూడాను తాను సంధికి ప్రయత్నించాడు.
1: ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వార్ కృష్ణ ఆల్సో ట్రైడ్ హిస్ బెస్ట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ విత్ కౌరవ.
0: కానీ కట్టకడపటికి దుష్టులైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క దుష్టులు దుర్యోధన దుశ్శాసనాదులు దీనిని అంగీకరించలేదు.
1: ద వికెడ్ వన్స్ దుర్యోధన దుశ్శాసన అండ్ ది అదర్స్ దే నెవర్ అగ్రీడ్ ఫర్ దిస్ కైండ్.
0: ఇది అంగీకరించలేదని కృష్ణుడు వచ్చి తిరిగి అర్జునుడితో చెప్పినప్పుడు అందని ద్రాక్ష పుల్లది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు తిరిగి మార్చుకుంటున్నాడు భావాన్ని.
1: వెన్ కృష్ణ కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్ అర్జున దట్ హీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ మిషన్, అర్జున చేంజ్డ్ హిస్ వ్యూస్ థింకింగ్ దట్ ది గ్రేప్స్ విచ్ యు కెనాట్ గెట్ ఆర్
0: అనగా వ్యక్తుల యొక్క భావం

0: మార్గములు అవసరమైతే ఒక మార్గమును అనుభవిస్తాయి, అవసరము తీరితే మరొక మార్గాన్ని అనుసరిస్తాయి.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ గో ఆన్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్.
0: వారు అంగీకరించే ఉండిన తాను ఎంతనో ఆనందించిండేటువంటి వాడు.
1: ఇఫ్ ఓన్లీ కృష్ణ హాడ్ సక్సీడెడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున్ వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కౌరవులు దీనిని అంగీకరించననేటువంటి విషయం అర్జునుడు కూడా తెలుసును.
1: అర్జున్ ఆల్సో న్యూ దట్ కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫర్ ద ప్రపోజల్.
0: ఈ కృష్ణుడు వెనుకకు వచ్చినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు,
1: వెన్ కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హిస్ మిషన్ అర్జున టోల్డ్ హిమ్ దస్,
0: కాలకూటమున అమృతము సృజింపవీల భయగదావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీల ముష్కరు నిమ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: ఓ గోపాల, వై అండర్టేక్ దిస్ పర్టికులర్ థింగ్ అగైన్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ పాయిజన్ ఇన్ నెక్టర్. దిస్ ఈస్ ఏ పర్టికులర్ లీల ఆఫ్ యువర్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సక్సీడ్ ఇన్ దిస్. లెట్ అస్ నాట్ ట్రై ఇన్ దిస్ మిషన్.
0: కురచ బుద్ధులా కౌరవులరమర త్వరగి మన పొత్తు కొత్తురా.
1: Those narrow-minded people, will they agree for our proposal?
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమికయేలా.
1: Why should we waste time without making preparations for the war?
0: ఈ కాలహరణం చేసింది ఎవరు? అర్జునుడు కాదా?
1: Is it not Arjuna who has indulged in this delay tactic?
0: తన పాచికలు చెల్లలేదని తాను యుద్ధమునకు సిద్ధం కామ్మని తిరిగి కృష్ణుణ్ణి ఎప్పుకొలుపుతూ వచ్చాడు.
1: As he did not succeed in his idea, he began making Krishna, exhorting Krishna for the war.
0: దీని యొక్క అంతరార్థం ఏమనగా, ప్రతి జీవుల యొక్క స్వభావములు ఈ పరిస్థితినే పొందుతూ ఉంటాయి.
1: The inner meaning of this is the state of affairs with every individual human being.
0: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతారు.
1: For the sake of their own selfish ends, that make every effort.
0: Avi jayinchana ee na yokka shakti samarthyamulu antaru.
1: If they succeed in their efforts, they think it is all my effort.
0: Avi vipulamayana idi kevalamu daivanugraham ledu antaru.
1: If they are unsuccessful, they say there is no God's grace on me.
0: Kani jayinchinatundi daniki idi daivanugraham ani cheppagalada? Cheppadu.
1: When one is victorious, does one say that it is on account of the
0: grace? మానవత్వములో ఇట్టి సంకుచితమైనటువంటి యొక్క భావములు ఉండటం చేతనే ఈ విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ నారో మైండెడ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్. హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ది స్పిరిచువల్.
0: కనుక ప్రతి విషయమును కూడాను మనం భగవద్ విషయంగా వచ్చినప్పుడు విశాలముగా విశాలముగా విశాలముగా విచారించాలి.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, then we will have to think everything in a broad way.
0: Idi expansion love unnaru.
1: This is described as expansion love.
0: Kramakramina darani sankuchitamainatundi margamulo pravesha pettadam cheta idi kevalamu contraction love unnaru.
1: If you go on bringing narrower narrower, this will be described as contraction love.
0: Kanuku ee naadu prapanchika sambandhamaina vishayam nendanu mana vishalamaina bhavamunu abhivruddhi parichukuntunnami kaani దైవ సంబంధమైన విషయంలో వచ్చేటప్పటికీ చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావములు పెంచుకుంటూ వస్తున్నాము.
1: టుడే అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
0: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధన సలుపుతున్నారే కానీ ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధన సలిపేటువంటి వారు చాలా తక్కువ.
1: Those people who are undertaking expounding and preaching of Bhagavad Gita are explaining the things to suit to the audience. They are not prepared to tell the truth if it is a little bitter for the audience.
0: Pradalannu ullasaparachi varini uttejaparachi varini aakarshinchukuneetundi oka vidhanamunaku prayatnistunnaru.
1: All their efforts are to earn the appreciation of the people and get them closer and nearer.
0: ఇది కేవలం మరింత భ్రమల్లో చిక్కించి వారిని భ్రమల్లో బద్దులు చేస్తున్నారు.
1: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ దే విల్ మేక్ దెం ఫర్దర్ ఎంటాంగిల్డ్ ఇన్ డెల్యూజన్.
0: పెద్దల వాక్యములను శిరసావహించి వారికి సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
1: ది లిజనర్స్ దే థింక్ దట్ దిస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గ్రేట్ పీపుల్ ది పీపుల్ హూ ఆర్ నాలెడ్జబుల్ దే టేక్ దెం అస్ ట్రూత్.
0: ఇది సరి అయినటువంటి బోధలు కావు.
1: దీస్ ఆర్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ టీచింగ్
0: మనము చేయవలసినటువంటి ప్రచారములు కాదు ఆచారములు.
1: ఇట్ ఈస్ నాట్ ది టీచింగ్ అండ్ ప్రీచింగ్ విచ్ విల్ హావ్ టు డూ. వాట్ వి హావ్ టు డూ ఈజ్
0: మనము చేసి చూపించేటువంటి విధానంలో మనం ప్రయత్నించాలి.
1: వి హావ్ టు టేక్ అప్ ది పాత్ ఆఫ్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రీచింగ్.
0: చెప్పిన విషయములు మనం చేయలేకుండా పోయినా విశ్వాసము మనం కోల్పోతాం.
1: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ వాట్ వీ టీచ్ వీ లూజ్ ది ట్రస్ట్ అండ్ ది ఫెయిత్ ఆఫ్ అదర్స్ ఇన్ అస్.
0: ఈనాడు ఆచరణ రూపమైన ప్రచారములు అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దీస్ డేస్ టు ప్రీచ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ దెమ్.
0: ఒక్కొక్క దినమునకు ఎన్నో లక్షలు భగవద్గీతలు ప్రింట్ అవుతున్నాయి.
1: లాక్స్ కాపీస్ ఆఫ్ భగవద్గీత ఆర్ ప్రింటెడ్.
0: ప్రతి విదేశీయుడు కూడా భగవద్గీతను ఉచ్చరిస్తున్నాడు, దానిని పారాయణం చేస్తున్నారు.
1: ఎవ్రీ ఫారినర్ దీస్ డేస్ ఈజ్ చాంటింగ్ భగవద్గీత.
0: కానీ మానసిక పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈ మానసిక పరివర్తనకు మొట్టమొదటి భౌతిక పరివర్తన రావాలి.
1: ఫర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి అనగా మనసే.
1: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్
0: మనసు అనగా తలంపులే.
1: మైండ్ మీన్స్ థాట్స్.
0: తలంపులు అనగా మన యొక్క నిత్య చర్యలే.
1: థాట్స్ రెఫర్ టు అవర్ డైలీ బిహేవియర్ అండ్ ప్రాక్టీస్.
0: ఏటా వాట మనిషి అనగా మన చర్యలే.
1: The sum and substance of this is man refers to
0: motta motta mana nadavadikini mana sarididukovali.
1: In the first place we have to change and make our own behavior.
0: Ee nadavadikini mana sarididukunte deenini anusaristundi manasu.
1: If we change our conduct and behavior into good, our mind will be
0: ee manasika parivartana cheta aadhyatmika parivartana kuda nu sambhavistundi.
1: Once there is a mental transformation, spiritual transformation also can come.
0: Kanuka మన భాష్య సంబంధమైనటువంటి నడతలే మన యొక్క నడవడికలు సరైన మార్గంలో పరివర్తన గావించుకోకుండా పోయినప్పుడు ఇంకా మానసిక పరివర్తన ఏ రీతిగా సంభవిస్తుంది?
1: మెంటల్ థింకింగ్.
0: కానీ భగవద్గీతలోని అర్జునుడు ఆ విధంగా చేయలేదు.
1: బట్ అర్జున ఇన్ భగవద్గీత డిడ్ నాట్ డూ దిస్.
0: కరిష్యే వచనం తవా. స్వామి మీ ఆజ్ఞను శిరసావహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
1: హీ టోల్డ్ స్వామి ఐ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
0: ఈ విశ్వాసం పురస్కరించుకునియే కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోజ్ కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ హీ గేవ్ ఆల్ ద ఎన్కరేజ్మెంట్ మేడ్ అర్జున ఏ హీరో అండ్ మేడ్ హిమ్ ప్రాక్టీస్ మేడ్ హిమ్ విక్టోరియస్ అండ్ గ్లోరియస్.
0: కర్తవ్యం యోగముచ్యతే. ఈ కర్తవ్యమే నిజమైన మన యోగము.
1: ద రియల్ యోగ ఈస్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్.
0: కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడికి రోగము.
1: ద వన్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్ హీ కెన్ ఓన్లీ గెట్ డిసీజ్.
0: కనుక భగవంతుని తమ హృదయ స్థాయిలో ప్రతిష్ఠించుకోవాలి.
1: యు హావ్ టు ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రతి ఒక్కటి కూడా తన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ by his will and by his own.
0: ఇది నిజమైనటువంటి సారథ్యము.
1: దిస్ ఈస్ రియల్ చారియటర్షిప్.
0: పార్థ సారథ్యం అనగా ఏమిటి? పార్థుడనగా పృథ్వీపుత్రుడు మానవుడే.
1: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్ పృథ్వీపుత్ర.
0: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడనగా పృథ్వీపుత్రుడు.
1: పార్థ డజంట్ రెఫర్ అండ్ ఎక్స్క్లూజివ్ టు అర్జున.
0: కాబట్టి అందరూ కూడా పృథ్వీపుత్రులే.
1: ఆల్ ఆఫ్ us ఆర్ ది సన్స్ ఆఫ్ ది మదర్.
0: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తాను సారథి.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హీ ఈజ్ సారథి.
0: కనుక నా యొక్క జీవితమునకి ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
1: వీ హావ్ టు దేర్ ఫోర్ ప్రే దట్ టు మై లైఫ్ యూ ప్లీజ్ బికమ్ చారిటీ.
0: అప్పుడే నీ ఒక పనిముట్టుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్.
0: ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
1: Then he will be able to just even become a doer.
0: Kanuka nee yokka ichchalanu nee yokka bhavamulanu nee yokka sankalpamulanu nee yokka duruddeshamulanu indulo ye maatram kuda nu pravesha pettakoodadu.
1: You should not introduce your own individual feelings, your own individual thoughts and your own individual ideas into this particular.
0: Itti aagnanu sirasa vahinchadu Arjunudu.
1: Thus Arjuna obeyed the commands of Krishna.
0: Appude abhayanni ichchadu.
1: Then only కృష్ణా గే
0: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కరి మామే వైశ్యసీ సత్యం చే ప్రతిజానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
1: యాజ్ యూ హావ్ జస్ట్ యాక్సెప్టెడ్ మీ అన్కండిషనలీ నౌ యు ఆర్ మై ట్రూ డివోటీ కృష్ణ డిక్లర్.
0: అనగా ఆజ్ఞను శిరసా వహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
1: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్
0: ఈనాటి మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
1: బట్ టుడేస్ మ్యాన్ డజంట్ కేర్ ఫార్ ది వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్.
0: ప్రేమ స్వరూపులారా, మాటకు ఖర్చు తక్కువ విలువ ఎక్కువ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఫర్ ద వర్డ్ ది ప్రైజ్ అండ్ ది ఎక్స్పెండిచర్ ఇస్ లెస్ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్యుయబుల్.
0: మాట విలువ తెలియనటువంటి వాడు మనిషి విలువ ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్ హౌ కెన్
0: దైవం యొక్క మాటలు కేవలం నిస్వార్థమైనటువంటి మాటలు.
1: ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ ఆర్
0: దైవము ఏది చెప్పినా ఏది చూసినా ఏది పలికినా అన్ని కూడాను మీ మంచి నిమిత్తమే.
1: టోటలీ సెల్ఫ్లెస్ దే ఆర్.
0: గాడ్ ఇస్ ఎవ్రీథింగ్.
1: Whatever he does, whatever he talks, whatever he tells, everything is only for your own good, good for you.
0: Kanuka ee satyanni manam vishwasinchali.
1: We should firmly believe this truth.
0: Appude ee vidhamainatundi yokka sadhanalu manam sadhinchadaniki veelavutundi.
1: Then only we will be able to get the charitership of God.
0: Tanaku kavalsinadi ee jagattulo emiyu ledu.
1: He doesn't need anything from the world.
0: Tanu cheyavalsinadi ee jagattu nimittam emi ledu.
1: For the sake of the world he owes nothing.
0: Sankalpa matram sarvamu sadhinchavachunu.
1: He can get anything by mere will.
0: Name paatasti kartavyam trishulakeshinchina naravapta mavaptayam vattaye vachakarmani. Naaku ee trilokamulu endukudunu kavalsinadi emi ledu. నేను చేయవలసింది ఏమీ లేదు, దీనితో నేను అనుభవించవలసింది ఏమీ లేదు, కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ది ట్రూత్. వెన్ కృష్ణ సెట్ దట్ ఐ హావ్ నథింగ్ టు డూ, నో డ్యూటీ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అట్ ఆల్, ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ యూ.
0: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము, ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
1: వీఆర్ రీడింగ్ భగవద్గీత మెమరైజింగ్ 700 శ్లోకాస్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే కంటెయిన్.
0: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
1: ఇఫ్ వీ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ది కంప్లీట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత.
0: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
1: వీ హావ్ టు టేక్ టూ థింగ్స్. సమ్ పీపుల్ సే దట్ ది భగవద్గీత ఇస్ టీచింగ్ భక్తి, సమ్ సే ధర్మ, అండ్ సమ్ సే కర్మ అండ్ వేరియస్ అదర్ థింగ్స్.
0: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకుని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ కామెంటేటర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్.
0: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో జారిపోయింది.
1: ఇన్ దర్ కామెంటరీస్ దే ఆర్ లూజింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ కృష్ణ హాస్ సెడ్.
0: ఈ యొక్క నానార్థములు పెంచడం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
1: వైల్ డెవలపింగ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ద రియల్ మీనింగ్ ఈజ్ లాస్ట్ అండ్ రాంగ్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎమర్జింగ్.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చేవ కిమకురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకం లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదం.
1: ఇన్ ది ఫస్ట్ స్టాంజా వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్? ద ఫస్ట్ వర్డ్ ధర్మక్షేత్ర. ఇన్ దాట్ ధర్మ ఈజ్ ఫస్ట్.
0: కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువా నీతి మతిర్ మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ. ఈ మమ ఆ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదము ధర్మ రెండింటినీ చేరిస్తే మమ ధర్మ అని బోధిస్తున్నది.
1: ఇన్ ది లాస్ట్ స్టాంజా ద లాస్ట్ వర్డ్ ఈజ్ మమ. ఇఫ్ జాయిన్ దీస్ ఫస్ట్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ టుగెదర్ ఇట్ బికమ్స్ మమ ధర్మ.
0: ఎవరు ఏ రీతిగా ధర్మం ఆచరించాలి అనేటువంటిది ఆ యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ అవర్ ధర్మ.
0: అందరికీ ఒకే ధర్మము చెల్లదు.
1: ఆల్ పీపుల్ మే నాట్ హ్యావ్ ది సేమ్.
0: ఒకడు బ్రహ్మచారిగా ఉంటాడు, మరొకరు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, రెండు నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
0: ఇంతేకాదు, ఒకడు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకడు ఇంకొకరు వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ వన్ మే బి ఎ స్టూడెంట్, వన్ మే బి ఎన్ అగ్రికల్చరిస్ట్, వన్ మే బి ఎ బిజినెస్ మ్యాన్.
0: ఈ ఒకరు స్త్రీగా ఉండొచ్చును, మరొకరు పురుషుడు. డిఫరెంట్గా ఉండొచ్చు. వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: వన్ మే బి ఏ ఉమెన్, అనదర్ మే బి ఏ మ్యాన్. ఈవెన్ ఫర్ దెమ్
0: ఈ స్త్రీల యందు కూడాను గృహిణిగా ఒకరు ఉండొచ్చును, కన్యగా మరొకరు కావచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: సిమిలర్లీ ఈవెన్ అమంగ్ ది విమెన్ వన్ మే బి.
0: కనుక ధర్మము అనేటువంటిది అందరికీ సమంగా భావించటం అనేటువంటి వెర్రితనము, తమ యొక్క స్థితిని, మతిని, గతిని అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మా ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీఈస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
0: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద స్థితి, గతి అండ్ మతి.
0: దీనికి సులభమైనటువంటి మార్గము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. స్వామి, సర్వము నీకు అర్పితం చేస్తున్నాను, నేను ఏమి చేసినప్పటికీ నీవు చేయించేటువంటివి అనేటువంటి శరణాగతి భావములో చేస్తే చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: ద ఈజియెస్ట్ థింగ్ ఈజ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేట్ ఎవ్రీ యాక్ట్ టు గాడ్ అండ్ సే దట్ గాడ్ బై యువర్ ఓన్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ దిస్.
0: హృదయము మారాలి, పలుకులు మారకూడదు.
1: ది హార్ట్ మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్, నాట్ మియర్లీ ది వర్డ్ ఇస్ కమింగ్.
0: కేవలం పారాయణ చేయకూడదు, ఆచరణలో మనం నిరూపించాలి.
1: Chanting Bhagavad Gita is no use. You have to practice it.
0: ఈ సత్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: We have to achieve this particular thing.
0: తట్టలో పంచపక్ష పరమాన్నం పెట్టుకుని పంచపక్ష పరమాన్నం, పంచపక్ష పరమాన్నం, పంచపక్ష పరమాన్నం, పంచపక్ష పరమాన్నం 1000 times ఉచ్చరిస్తే గాని నీ కడుపు నిండుతుందా? నిండదు.
1: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach be
0: full? నీవు ఉచ్చరించనక్కరలేదు, చేత్తో తీసుకో, నోటికి పనిపెట్టు, చాలు, కడుపు నిండుతుంది.
1: యు నీడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ దోస్ డెలీషియస్ డిష్. ఓన్లీ థింగ్ ఇస్ యు
0: ఈ నోటికి చేతికి పని పెట్టడమే కర్మాచరణ.
1: ఇఫ్ యు ఈట్ యువర్ స్టమక్ విల్ బికమ్ ఫుల్ అండ్ దిస్ రిఫర్స్ టు
0: కనుక ఆచరణలో నీకు ఆనందం లభిస్తుంది కానీ పారాయణంలో నీకు ఆనందం లభించదు.
1: యు గెట్ జాయ్ ఓన్లీ వెన్ యు ప్రాక్టీస్, నాట్ ఇన్ చాంటింగ్.
0: భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణము ప్రచారం ప్రాణము.
1: దిస్ ఈస్ ది ఫైనల్ ప్రూఫ్ of the Bhagavad Gita, and this has to be taught in this particular way alone.

0: క్లీన్ ఆల్ ది డర్ట్ ఆఫ్ యువర్ మైండ్.
1: పరమ పరిశుద్ధ భావము పాదుకొనుప.
0: ఇన్ ఆర్డర్ టు ఇన్స్టాల్ ప్యూర్ పయస్ థాట్స్ దేర్.
1: జ్ఞాన దృష్టియు నేర్పడి కానబడును.
0: యు విల్ హ్యావ్ ద విజన్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆఫ్టర్.
1: విశ్వ

0: ఉన్నట్టున
1: జస్ట్ యాస్ ది ఎంటైర్ యూనివర్స్ వుడ్ షైన్ లైక్ ది డివైన్ బ్రహ్మన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఆత్మానందమును పొందవలనన్న ప్రతి మానవుడు కూడాను రామ అడుగుజాడలను అనుసరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ వన్ షుడ్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ రామ.
0: జీవితమును సార్థకంగా గావించుకునవలనన్న సీత యొక్క ఆశయాలను ఆచరణలో ఉంచాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిడీమ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ షుడ్ అక్సెప్ట్ ద ఐడియల్స్ ప్రొపగేటెడ్ బై సీత.
0: ఇది ఏ సీతారాముల యొక్క చరిత్ర.
1: దిస్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ సీత అండ్ రామ.
0: కానీ శ్రీలోలత్వమును చంపుకునలేక రావణుడు తన కుమారుడును చంపుకున్నాడు.
1: యాస్ హీ కుడ్ నాట్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ రావణ హ్యాస్ టు ఫేస్ దట్ మిజరబుల్ డెత్ ఆఫ్ హిస్ సన్.
0: తన సోదరులను చంపుకున్నాడు.
1: హీ లాస్ట్ హిస్ బ్రదర్స్ టూ.
0: బంధువును చంపుకున్నాడు.
1: హిస్ రిలేషన్స్ టూ డైడ్.
0: కడపటికి లంకనే శ్మశానంగా మార్చుకున్నాడు.
1: ది ఎంటైర్ లంక టర్న్ ఇన్ టు బరియల్ గ్రౌండ్.
0: తనకు మిగిలినదేమి?
1: వాట్ ఈస్ దట్ లెఫ్ట్?
0: కడపటికి తాను కూడాను మరణించాడు.
1: అల్టిమేట్లీ హీ టు డైడ్.
0: మిగిలినది ఒక్కటే.
1: Only one thing that remained.
0: అది ఏ? అపకీర్తి.
1: That is disrepute.
0: ఈ అపకీర్తికి మూల కారణం ఏమిటి?
1: What is the reason behind this?
0: దీనికి వాంఛనే మూల కారణం.
1: Desire is the cause for this disrepute.
0: కేవలం ఒక్క వాంఛనే చంపుకుని ఉండిన తన కుమారులు, తన సోదరులు, తన బంధువులు సుక్షేమంగా జీవించి ఉండేవారు.
1: Had he not entertained the desires of this sort, his sons and relations wouldn't have died at all.
0: Kanuka aanati modalu neti varakunu manavudu swarthamu swarthamu swarthamu swaprayojaname.
1: Since then and now man is completely encompassed by selfishness and self interest.
0: Kanuka itti swartha swaprayojanam chetane jagattantai kudanu dukkhamayamga maaripothunnadi.
1: Because of this selfishness self interest you find
0: jeevitamantainu అశాంతిమయం రోగా రూపొందుతున్నది.
1: ద లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: మానవత్వమే ఒక అంధకారంగా రూపొందుతున్నది.
1: ద హ్యూమన్ లైఫ్ ఎండెడ్ అప్ ఇన్ పిచ్ డార్క్నెస్.
0: మానవత్వం అనగా దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
0: ఏ చరిత్ర ఎందు మనం చూచినప్పటికీ అందులో స్వార్థమనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంలో మనకు కనిపిస్తున్నాడు.
1: యు మే గో త్రూ ఎనీ హిస్టరీ యు ఫైండ్ సెల్ఫిష్నెస్ దేర్.
0: గోదావరిలో స్నానం చేసి రామలక్ష్మణ సీతతో సమానంగా పర్ణశాలలో ప్రవేశిస్తున్నారు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ ద బాత్ దేర్ గోదావరి దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు పర్ణశాల ద హట్ దేర్.
0: ఈ సమయంలో ఒక స్త్రీ వీరి వైపున నడుచుకుంటూ వస్తున్నది.
1: In the meantime, a woman was approaching these three.
0: Ramasitalu chudaledu kani Lakshmanudu veeriki bodyguard anni vaipulu kodunu drushti maranchi vicharana salipetuvanti vaadu.
1: Rama and Sita did not notice this woman approaching, but she was noticed by Lakshmana, who was the bodyguard.
0: Sumitra Sita Ramulu yokka samrakshanaarthamai Lakshmanudi aranyaniki pampindi.
1: Sumitra sent Lakshmana to safeguard and to act as a bodyguard to Rama and Sita.
0: Lakshmanudu chuchadu.
1: Lakshmana saw her.
0: Ati maryadato, ati vinayamato, evaramma meeru ani prashninchadu.
1: With all courtesy and humility he asked, who are you?
0: Kani aa streeki ee vyakti kanipinchaledu.
1: That woman didn't hear this.
0: Neruga Ramulu vellinatvanti pradeshamuniki vellindi.
1: She went straight where Rama was.
0: అక్కడ రాములు కూడా ఇదే ప్రశ్న వేశాడు, ఎవరమ్మా మీరు?
1: రామ ఆల్సో హస్ పుట్ ది సేమ్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
0: నేనెవరైతే నీకేమి, నీవెవరు మొదలు అని ప్రశ్నించింది ఈమె.
1: షీ సెడ్, వై ఆర్ యూ కన్సర్న్ అబౌట్ మీ, లెట్ మీ నో హూ యు ఆర్.
0: నేను దశరథ మహారాజు యొక్క పుత్రుడును.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
0: అని జరిగినటువంటి యొక్క చరిత్ర అంతా కూడా చెప్తూ వచ్చాడు.
1: And he went on telling what all that had happened.
0: కాని ఈ చరిత్ర ఆమె కర్ణములలో ప్రవేశించలేదు.
1: She didn't pay heed to all these words.
0: కడపటికి ఈమె తనను తాను అడ్రస్ చేసుకుంది.
1: Finally she started addressing to her own son.
0: మహావీరుడైనటువంటి రావణుని యొక్క సోదరుడు.
1: I am the sister of Ravana, the great warrior.
0: కుంభకర్ణ విభీషణుడి యొక్క సోదరుని.
1: I am the sister of Kumbhakarna and Vibhishana.
0: కరుడు దంతవక్రుని యొక్క సోదరుని.
1: I am the sister of
0: కర దూషణ. ఈ విధంగా తనను తాను చెప్పుకుంటూ నా పేరు సూర్పణఖ అన్నాడు.
1: She started introducing herself and said, my name is Surpanakha.
0: అయితే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి?
1: Then why have you come here?
0: ఈమెకి ఏ విధమైనటువంటి జంకు గుంకు లేదు.
1: She had no hesitation whatsoever.
0: డైరెక్ట్ గా రాములతో చెప్పింది, నిన్ను వివాహం ఆడటం కోసం వచ్చాను.
1: She told directly, I have come here to marry you.
0: రాములకు అరణ్యములో ఈ విధమైన తమాషలు జరగటం ఇదే ప్రప్రథమం.
1: It is the first time such funny things happened in the history of Rama.
0: లక్ష్మణుడు కూడా దగ్గరకు వచ్చారు.
1: Lakshmana came close.
0: వీరిరువురు కూడా చిరునవ్వులు నవ్వుతున్నారు.
1: Both of them were smiling.
0: ఈమె అడిగినటువంటి యొక్క ప్రశ్నకు ఏ విధంగా జవాబు ఇవ్వాలి?
1: How to answer her question?
0: అప్పుడు రాములు యోచించి ఈమెతో కొంతసేపు తమాషాలు జరపాలి అని సంకల్పించుకున్నాడు.
1: Rama thought over for some time and wanted to make fun of her.
0: అమ్మా సూర్పణక,
1: సూర్పణక,
0: మీరు చాలా సౌందర్య రాశి.
1: యు ఆర్ బ్యూటిఫుల్.
0: నీ సౌందర్యమునకు తగినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మీకు చిక్కరు.
1: యూ డోంట్ ఫైండ్ ఎన్ ఎగ్జాక్ట్ పర్సన్ దట్ సూట్స్.
0: ఒకవేళ చిక్కినను నేను నిన్ను వివాహం ఆడటానికి వీలు కాదు.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్, వెల్ ఐ కాంట్ మ్యారీ యూ.
0: నీవు గొప్ప రాజు యొక్క సోదరివి.
1: యు ఆర్ ది సిస్టర్ ఆఫ్ ఎ మైటీ కింగ్.
0: నిన్ను సవతిపోరులో పెట్టడం నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ స్టెప్ సిస్టర్.
0: నాకు ఒక భార్య ఉన్నది.
1: ఐ హ్యావ్ వైఫ్.
0: నీవు తిరిగి నీవు నన్ను పెళ్లాడితే నీకు సవతి పోరు వస్తుంది.
1: If you marry me, you will have all the conflict fighting there.
0: Kanuka adugo Lakshmanudu unnadu.
1: There is a Lakshmana there.
0: Atani venta tana yokka dharmapatini raledu.
1: His wife has not followed him.
0: Atanni vivaham adamani tamasha chesadu.
1: He started making fun of this way, why you marry him.
0: Tirigi nijame anukoni talanchi Surpanaka Lakshmanu daggariki vellindi.
1: And listening to these words, Surpanaka approached
0: Lakshmana. Nivu siddhamuga unnava nannu vivaham aadataniki?
1: Lakshmana, are you ready to marry me?
0: సిద్ధమే, కానీ నిన్ను కొన్ని శ్రమల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు.
1: హి సెడ్ yes, I am ready, but I don't want you to suffer.
0: ఏమిటి ఆ శ్రమ అనింది.
1: What is that?
0: నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను.
1: I am the servant of Sri Rama.
0: నీవు నన్ను వివాహమాడితే నీవు కూడా నువ్వు దాసురాలు కావచ్చు.
1: If you marry me, you will also be a servant.
0: నీవు గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి దానవు.
1: You belong to a very big family.
0: కేవలము ఒక రావణాసుని యొక్క సోదరివి.
1: You are the sister of Ravanasura.
0: అలాంటి స్త్రీవి నీవు దాసురాలు కావటము సరి అయినటువంటిది కాదు.
1: సచ్ ఎ గ్రేట్ లేడీ, షీ కాన్ బి మేర్లీ సర్వెంట్.
0: కనుక నీవు మాస్టర్ ని వివాహమాడు, శ్రీరాముల్ని వివాహమాడు అని చెప్పి.
1: బెటర్ యూ మ్యారీ ద మాస్టర్ హింసెల్ఫ్ శ్రీరామ.
0: ఈ విధంగా ఇరువురు కూడా తమాషాలు చేస్తూ వచ్చారు. పాపం
1: బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్ లైక్ దిస్.
0: 13 సంవత్సరములు జరిగినప్పటికీ ఆ అరణ్యములో ఇలాంటి జోక్ ఎప్పుడు కూడా సంభవించలేదు.
1: Though 13 years passed, such a joke never took place.
0: ఈ రెండింటి యొక్క సంభాషణలు కూడా వింటూ ఉన్నది సీత.
1: Sita was listening to this conversation.
0: ఆమెకు ఇది ఒక పెద్ద ఆశ్చర్యంగా కనిపిస్తుంటుంది.
1: She was very much surprised.
0: ఏ స్త్రీలైనా కూడా ఈ విధంగా డైరెక్ట్ గా వచ్చి వివాహమాడమని కోరుతారా?
1: Will any woman ask like that directly, will you marry me?
0: ఆమె రూపము చూస్తేనే తెలుస్తున్నది పెద్ద రాక్షసి అని.
1: The very appearance is that of a demon.
0: తనలో తాను నోరు మూసుకుని కూర్చున్నది.
1: షీ జస్ట్ రిమైన్ సైలెంట్.
0: తిరిగి సూర్పణక రాముల దగ్గరకు వచ్చింది.
1: సూర్పణక కేమ్ టు రామ.
0: నీవు చెప్పావు,
1: యు సెడ్,
0: సవతి పోరు నీకు ఇవ్వకూడదు అని.
1: యు సెడ్ దట్ యు దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్ ఫైటింగ్ బికాస్
0: రామ. నీవు అంగీకరిస్తావంటే లక్ష్మణ్ణి సీతను ఒక్క నిమిషంలో నేను మరణింపజేసి మనం ఇరువురు కూడాను ఈ అరణ్యములో సుఖంగా జీవిస్తామని.
1: రామ, ఇఫ్ యు ఆర్ రెడీ, I will kill Lakshmana Sita in a moment. We can have a happy time in the forest.
0: ee Sita niku addamuga untundali.
1: Sita is an obstacle here.
0: Sita nu nenu miringi vestanani Sita paina dunkindi.
1: She is ready to swallow Sita. She jumped.
0: Appudu Sita koncha venukku jarigindi.
1: Then Sita withdrew.
0: Ramulu cheppadu.
1: Rama said,
0: purusha simhamu pakkalo undaga ఈ చిన్న మృగముల యొక్క దీనికి భయం నీకెందుకు?
1: Why are you afraid of all the small animals when the lion is by your side?
0: సైగు చేశాడు రాముడు.
1: Rama signaled.
0: రాముని యొక్క చిత్తము లక్ష్మణుడికి తప్ప మరొకరికి తెలియదు.
1: The heart of Rama is known only to Lakshmana and none else.
0: పైకి చూచాడు.
1: He looked up.
0: ఏమిటి ఇది?
1: What is this?
0: అనగా ఏమి? తాను పైన చూచేటప్పటికీ శ్రవణము అనేటువంటి తెలిసింది, శబ్దము. ఆకాశం నుండి శబ్దమే ఉద్భవించినటువంటిది.
1: As he looked up, it means the sound that originates out of
0: శ్రవణం. అనగా ఏమిటి? శ్రవణముకు కర్మేంద్రియములు, చెవులు.
1: The ears have power of audition.
0: కట్ చేశాడు లక్ష్మణుడు.
1: Lakshmana has cut the ears.
0: తదుపరి నాసికం.
1: Next nose.
0: ముక్కలు చేశాడు.
1: Yes, cut the nose also.
0: ఈ విధంగా శూర్పణ యొక్క అందమును చెదరగొట్టాడు ఈ లక్ష్మణుడు.
1: Like this, Lakshmana has cut the nose and the ear.
0: మహాఘోరంగా అరుచుకుంటూ
1: she was shouting.
0: కరదూషణాదులను పిలిచింది.
1: She called Kara and Dushana.
0: వారి వెంట 14 మంది గొప్ప రాక్షసులు వచ్చారు.
1: Thereafter many demons came there.
0: వీరందరినీ క్షణము లోపలనే రాముడు ఈ అస్త్రము చేత సంహరింపజేశాడు.
1: Rama killed them all in a moment's time.
0: ఇంకా ఈ యొక్క శూర్పణక ఏడ్చుకుంటూ తన సోదరుడైనటువంటి రావణాసుని దగ్గరికి పోయి చేరింది.
1: శూర్పణక వెంట రావణ క్రయింగ్ ఆల్ ద వే.
0: ఈ వార్త వినగానే రావణుడు మండిపడ్డాడు.
1: Listening to this news, Ravana was very furious.
0: అక్కడనుండి కరదూషణాదులను చంపినటువంటి యొక్క వార్త విన్నాడు.
1: He also heard the news of the death of కరదూషణ.
0: సామాన్యుడు కాదని యోచించాడు.
1: He knew that he is not an ordinary one.
0: 40,000 మంది రాక్షసులను పంపించాడు ఆ అన్యమునకు.
1: Ravana sent 40,000 demons to the forest.
0: దూరదృష్టి కలిగినటువంటి వాడు రాములు.
1: Rama has fortitude and vision.
0: భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగినటువంటి వాడు రాములు.
1: Rama knows past, present and future.
0: రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని
1: keeping in view of the future.
0: లక్ష్మణ,
1: said Lakshmana,
0: నీవు ఈ సీతను దూరంగా తీసుకుని పోయి ఈమెను కాపాడు.
1: Better you take Sita and take care of her.
0: ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు అన్నాడు.
1: It's not proper for her to be here now.
0: ఇది సహజమే అని చెప్పింది లక్ష్మణుడు అంగీకరించి
1: as it's a natural thing.
0: సీతను తీసుకుని వెళ్లి ఒక కొండ గుహలో ఉంచి ద్వారములో తాను కాపలా కాస్తున్నాడు.
1: He kept Sita in a cave near by and he was there protecting her.
0: రాక్షసులు వచ్చారు.
1: Demons came.
0: రాముని పైన పడ్డారు.
1: They started attacking Rama.
0: రాములకు ఏ మాత్రము విచారం లేదు.
1: Rama was not worried.
0: ఒక అస్త్రం వేసేటప్పటికీ ఆ ఒక అస్త్రమే 40,000 అస్త్రంగా రూపొందింది.
1: One arrow got transformed into 40,000
0: మందిని కూడాను సంహరించాడు.
1: All the 40,000 are killed.
0: ఇంకా మిగిలినటువంటి వారిని కూడాను అస్త్రములతో సంహరింపజేశాడు.
1: The rest are also killed by arrows.
0: ఈ విధంగా రాక్షస సంహారం అంతా జరిగిపోయింది.
1: Like this all the demons were killed.
0: శూర్పణకు పరాభవం జరిగింది.
1: శూర్పణక was humiliated.
0: శూర్పణకు ఏ విధంగానైనా సరే ఈ రామలక్ష్మణులను హతమార్చాలని ఒక దీక్షను పూనింది.
1: శూర్పణక determined to kill Rama and Lakshmana in one way or
0: other. తన కోరిక నెరవేరలేదు అనేటువంటి యొక్క అసూయని.
1: బికాస్ హర్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ షీ డెవలప్డ్
0: ఆ నిరాశకు గురి అయినటువంటి ఈ శూర్పణక.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ శూర్పణక
0: రాముని దగ్గరికి వెళ్లి రావణుని దగ్గరికి వెళ్లి అనేక విధములైనటువంటి యొక్క చాడీలు చెబుతూ వచ్చింది.
1: షీ వెంట్ ఆన్ టెలింగ్ ఆల్ స్కాండల్స్ టేల్స్ టు రావణ.
0: అన్న, ఆ సీత నీ యొక్క అంతఃపురంలో ఉండవలసినటువంటిదే కానీ అరణ్యములో ఉండవలసినటువంటిది కాదు.
1: శూర్పణక టోల్ రావణ, బ్రదర్, సీత షుడ్ బి దేర్ ఇన్ యువర్ ప్యాలెస్, నాట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఆమె యొక్క అందము ఈ జగత్తులో నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు.
1: ద బ్యూటీ ఆఫ్ సీత ఐ హావ్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: అట్టి అందమైనటువంటి ఒక స్త్రీ నీ అంతఃపురం నందే ఉండాలి.
1: సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ షుడ్ బి ఇన్ యువర్ ప్యాలెస్.
0: అంతేకాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామలక్ష్మణులు ఇరువురు కూడాను కేవలము అరణ్యంలో సంచరించేటువంటి సామాన్య మానవులే కనిపిస్తున్నారు.
1: రామలక్ష్మణ అపియర్ టు బి యావరేజ్ ఆర్డినరీ హ్యూమన్.
0: ఈ సీతావియోగమును భరించుకునలేక వారిరువురు కూడాను సులభంగా మరణిస్తారు.
1: బికాస్ దే కెనాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ సీత,
0: యుద్ధం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: కనుక ఏదైనా ఒక ఉపాయమును పన్ని ఈ సీతను నీవు లంకకు చేర్చుకోవటం చాలా ఉత్తమం.
1: విత్ సమ్ ప్లాన్ ఆర్ అదర్ బెటర్ యూ హ్యావ్ సీత.
0: నీ జీవితంలో సాధించవలసినటువంటిది ప్రధానమైనటువంటి యొక్క విజయం ఇదే.
1: హియర్ లైస్ ద విక్టరీ ఇన్ వినింగ్ ది హ్యాండ్ ఆఫ్ సీత.
0: ఈ విధంగా దుర్బోధలు చేయటం చేత
1: బికాస్ ఆఫ్ ద బ్యాక్ టీచింగ్
0: రావణి యొక్క మనసు మారిపోయినది.
1: రావణస్ మైండ్ చేంజ్డ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డమాటలెంతో చెవిని చేరు.
1: Though we tell wholeheartedly good things, people will not listen.
0: ఇట్టి వారు నిన్ను ఎరుగంగా నేర్తురా.
1: Whereas they are ready to hear all bad things.
0: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
1: What is the use of all this intelligence?
0: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
1: What is the use of the intelligence?
0: చెడ్డ మాటలు ఈనాడు ప్రతి మానవుడు సులభంగా వింటాడు.
1: Everyone is ready to hear all bad things.
0: మంచి మాటలు వినడానికి ఏ మాత్రం కూడాను ముందంజ వేయడు.
1: He is not ready to listen to good things.
0: ఇటువారు దైవతత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలరు?
1: Such people, how do they recognize divinity?
0: కనుకనే ఈ యొక్క చెడ్డ మాటలంతా విని రావణుడు మరింత చెడ్డగా మారిపోయాడు.
1: రావణ బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లిసనింగ్ బికేమ్ మచ్ వర్స్.
0: అప్పటి నుంచి ఆలోచనలు ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ హి స్టార్టెడ్ ప్లానింగ్.
0: మారీచుడిని పిలిపించాడు.
1: హి సమన్ మారీచ.
0: మారీచుడిని పిలిపించి, మారీచ నీవు నాకు ఒక సహాయం చేయాలి అన్నాడు.
1: హి సెడ్, మారీచ యు షుడ్ హెల్ప్ మీ.
0: ఏమిటి మీ సహాయం?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్?
0: అరణ్యంలో రామలక్ష్మణ సీతలని ముగ్గురు కూడా నివసిస్తున్నారట.
1: There in the forest, three Rama, Lakshmana, Sita are living there.
0: వీరిలో సీతను నేను అపహరించాలి.
1: I want to kidnap Sita.
0: లంకకు తీసుకుని రావాలి.
1: I want to take her to Lanka.
0: వీరిలో నీవు కొంత సహాయం చేయాలి అన్నాడు.
1: I need your help here.
0: కానీ మారీచునికి తెలుసును.
1: మారీచ నోస్.
0: రెండు పర్యాయములు రావణుని చేత ఓడిపోయి అనేక హింసలు అనుభవించినటువంటి వాడు.
1: మారీచ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ బికాస్ హి వాస్ డిఫీటెడ్ టోటలీ.
0: రాముని యొక్క శక్తి సామర్థ్యములు, రాముని యొక్క పవిత్రతను గుర్తించినటువంటి వాడు మారీచుడు.
1: మారీచ నోస్ ది కెపాసిటీస్ అండ్ ద పవర్ ఆఫ్ రామ.
0: రావణ, వినాశకాలే విపరీత బుద్ధి.
1: రావణ,
0: నీకు వినాశకాలం ప్రారంభమవుతున్నది.
1: Bad times are approaching.
0: రాముని యొక్క దివ్యత్వాన్ని, రాముని యొక్క పవిత్రతను నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్యూరిటీ అండ్ ది డివినిటీ ఆఫ్
0: రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఈ జగత్తులో ఎవరికి నీ లేవు.
1: నో వన్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ దట్ ఆఫ్ రామ.
0: నీ శక్తి సామర్థ్యములన్నీ కూడాను రాముని శక్తి సామర్థ్యంలో అణుమాత్రమైనటువంటివి.
1: ఆల్ యువర్ కెపాసిటీస్ ఆఫ్టర్ ఆల్ దేర్ ఆర్ జస్ట్ ఎన్ అటమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: శక్తులకై విర్రవీగిపోతున్నావు.
1: యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్.
0: అతని ముందు నీవు ఒక చిన్న పొరక పుల్ల వంటి వాడవు.
1: ఆఫ్టర్ ఆల్ యువర్ స్మాల్ గ్రాస్ బ్లేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: నీవు ఈ దుర్మార్గమునకు గురి కట్టవద్దు.
1: నెవర్ బి ప్రిపేర్డ్ ఫర్ సచ్ ఎ బ్యాడ్.
0: నీవు కేవలము నీ ప్రాణాన్ని, నీ రాజ్యాన్ని రక్షించుకోదలిచిన ఈ విషయంలో నీ విరమించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు లివ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు హావ్ కింగ్డమ్, డ్రాప్ దిస్ ప్రపోజల్.
0: కానీ రావణుకు కోపం వచ్చింది.
1: రావణ వాజ్ వెరీ యాంగ్రీ.
0: మారీచ, నన్నింత ధిక్కరించి పలిగేటువంటి వాడవైనావా?
1: యు హావ్ కమ్ టు దిస్ స్టేజ్ జస్ట్ టు డిసోబే మీ.
0: ఎక్కడో దిక్కులేక వనవాసం చేస్తున్నటువంటి వీరులను వీరులని భావిస్తున్నావా?
1: యు థింక్ దోస్ పీపుల్ మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్
0: వీరులు కాదు, దీనులు.
1: దే ఆర్ నాట్ వారియర్స్, దే ఆర్
0: అండర్
1: దే హావ్ నోబడీ టు కమ్.
0: అలాంటి వారి దగ్గర ఉండవలసినటువంటిది కాదు ఈ సీత.
1: సీత షుడ్ నాట్ బి విత్ దెమ్.
0: సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి, సర్వశక్తిమైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి నా దగ్గరనే ఉండాలి.
1: సీత షుడ్ బి విత్ మీ బికాస్ ఐఎమ్ ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్.
0: ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావములే ఇవన్నీ.
1: దిస్ ఆల్ ది ఇఫెక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞానవంతులే ఈ విధంగా వెర్రవీగటము.
1: ఇగ్నోరెంట్ పీపుల్ ఆర్
0: ఈగోయిస్టిక్. కోరిక కలిగినటువంటి వారికి దుఃఖములు తప్పినవి కాదు.
1: ద వన్ విత్ డిజైర్ విల్ సర్వైవ్.
0: దుఃఖములు కలిగినటువంటి వారికి ఆనందం ప్రాప్తించదు.
1: ద వన్ హూ ఇస్ మిజరబుల్
0: ఆనందము ప్రాప్తించినటువంటి వారు మానవుడే కాదు.
1: ద వన్ వితౌట్ హ్యాపీనెస్ ఇస్ నో హ్యూమన్.
0: కనుక నీవు ఈ విధమైనటువంటి మార్గంలో నీవు పోవటం మంచిది కాదని చెప్పాడు మారీచుడు.
1: మారీచ సేస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు రిసార్ట్ టు సచ్ ఎన్ యాక్షన్.
0: కానీ మారీచుని పైన కోపం వచ్చింది.
1: వాజ్ వెరీ యాంగ్రీ విత్ మారీచ.
0: నిన్ను ఒక్క క్షణం లోపల నిన్ను మరణింపచేస్తానన్నాడు.
1: ఐ విల్ కిల్ యూ ఇన్ ఎ మోమెంట్.
0: మారీచుడు అనుకున్నాడు, రామచంద్ర.
1: మారీచ థాట్, రామచంద్ర,
0: నేను ఎట్టేనన్ను చావక తప్పదు.
1: ఐఎమ్ బౌండ్ టు డై ఎనీవే.
0: ఇతని మాటని విని నేను ఈ దుర్మార్గంలో ప్రవేశించితే నీ యొక్క దీనితో నేను మరణం తప్పింది కాదు.
1: ఇఫ్ ఐ ఫాలో హిస్ కమాండ్ ఐఎమ్ బౌండ్ టు డై ఇన్ యువర్ హ్యాండ్.
0: అతని ఆజ్ఞను మీరితే అతని చేతిలో నేను మరణం తప్పినది కాదు.
1: ఇఫ్ ఐ డిసోబే హిస్ కమాండ్ ఐ హావ్ టు డై ఇన్ హిస్ హ్యాండ్.
0: కానీ మరణం ఏనాటికైనను నిత్యమే.
1: అండ్ డెత్ ఇస్ సర్టన్.
0: మరణము తప్పినది కాదు.
1: ఐ కెనాట్ ఎస్కేప్.
0: అయితే ఈ మరణము ఆ రాముని చేతితో మరణించడం నాకు చాలా అదృష్టం అన్నాడు.
1: It's my good fortune if I am to die in the hands of Rama.
0: ఈ పాడు చేతుల్లో మరణించేటువంటి దానికి ఆ దివ్యమైనటువంటి మా మహారాజునటువంటి రామ చేతుల్లో మరణించడం చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు.
1: ఐఎమ్ రియలీ లక్కీ, ఇన్స్టెడ్ ఆఫ్ డైవింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రావణ, బెటర్ ఐ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ
0: అనుకుని సరే తమ ఆజ్ఞను నేను తెలుసా వహిస్తానన్నాడు.
1: సెడ్ ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: నీ ఒక బంగారు జింకగా తయారు కావన్నాడు.
1: బికమ్ నౌ ఎ గోల్డెన్ డియర్.
0: దీనిపైన సీతకు భ్రమిస్తుంది.
1: సీతా విల్ బి డెల్యూటెడ్ బై.
0: తద్వారా ఆ యొక్క జింకను తెచ్చే నిమిత్తమై రామలక్ష్మణులు వెళుతారు.
1: రామలక్ష్మణ్ విల్ గో టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డే.
0: అప్పుడు సీతను నేను సులభంగా అపహరించవచ్చును.
1: అండ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు బ్రింగ్ హర్ హియర్.
0: ఈ విధమైనటువంటి ప్లాన్ నీవు పూర్తి చేయమని చెప్పాడు.
1: దిస్ ఈస్ ద ప్లాన్ దట్ హీ డివైజ్డ్.
0: ఇంకా రావణుని ఆజ్ఞ శిరసా వహించి బంగారు లేడీగా ధరించి ఆ పర్ణశాలలో అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి.
1: ఫాలోయింగ్ ది కమాండ్ ఆఫ్ రావణ, మారీచ హస్ టేకెన్ ద షేప్ ఆఫ్ ఎ గోల్డెన్ డేర్, స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ ద హట్ డేర్.
0: చూచింది సీత.
1: సీత సా

0: అని ప్రార్థించింది.
1: సీత స్టార్టెడ్ ప్రేయింగ్ దిస్, ఓ రామా, ఐ లవ్ దట్ గోల్డెన్ ఇయర్, ఐ రియలీ హావ్ గాట్ ఎ డిజైర్ టు హ్యావ్ ఇట్ విత్ మీ, రామా ప్లీజ్ బ్రింగ్ ఇట్.
0: సీత ఏనాడు కూడాను ఎట్టి కోరికను కోరనటువంటి సీత.
1: సీత డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఎనీ డిజైర్ లేటర్.
0: ఇది ఇష్టమైన అయిష్టమైనా,
1: లైక్స్ ఆర్ డిస్లైక్స్,
0: ఇది మోసమైన సత్యమైన,
1: డిసీట్ ఆర్ ట్రూత్,
0: ఇది ధర్మమైన అధర్మమైన,
1: రైచ్యూస్ ఆర్ అన్రైచ్యూస్,
0: సీత మనసును సంతృప్తి పరచాలి,
1: సీత మస్ట్ బి సాటిస్ఫైడ్ ఎనీవే
0: అని సంకల్పించి లక్ష్మణుడితో చెప్పి తాను ఆ లేడీని తరుముకుని వెళ్ళాడు.
1: సో సేయింగ్ హీ టోల్డ్ లక్ష్మణ అండ్ దెన్ హీ వాజ్ ఆఫ్టర్ దిస్ గోల్డెన్
0: వెళ్ళాడు. తర్వాత అనేక జరగడంలో జరిగింది.
1: He went and did what he is supposed to.
0: Sitana aparinchadu, Ravana teeskellaadu.
1: Ravana has taken Sita along with him.
0: Sitana aparinchi Jatayavunu marnimpa chesi Lankanu cherukunnadu Ravanudu.
1: Ravana kidnapped Sita, killed Jatayu there and reached Lanka.
0: Aa Sita anveshana nimittamai Ravalakshmanulu aranyamanta shodhistunnaru.
1: Ramalakshmana, they went around all over the forest in search of Sita.
0: ఈ యొక్క పొదలు, అడవులు, వృక్షములు, గుంతులు, గొంతులు అన్ని కూడా చూస్తూ వచ్చారు.
1: దే ఆర్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్ ద బుషెస్.
0: ఎక్కడైనా సీతావార్త తెలుస్తుందో ఏమో అని.
1: దే వాంటెడ్ టు నో ద ట్రేస్ ఆఫ్ సీత.
0: రాముడు సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డస్ నో.
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క దురూపమును ధరించడం చేత ప్రాకృతమైనటువంటి చర్యలను అనుసరిస్తూ వచ్చాడు.
1: యాజ్ హి హస్ టేకెన్ అప్ ద హ్యూమన్ ఫామ్, హీఈస్ బిహేవింగ్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఒక ఘోరారణ్యంలో ప్రవేశించారు.
1: సర్చింగ్ హీ ఎంటర్డ్ థిక్ ఫారెస్ట్.
0: అక్కడ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఎదురొచ్చింది.
1: దేర్ దే సా ఏ పెక్యులర్ పర్సనాలిటీ.
0: ఎవరి వ్యక్తి,
1: హూ ఇస్ దిస్ పర్సన్
0: అని చూస్తే మెడ గొంతు పైన లేదు, కడుపు పైన ఉంటుండది మెడ.
1: ద నెక్ ఈస్ నాట్ అట్ ది ప్రాపర్ ప్లేస్, ఒరిజినల్ ప్లేస్, బట్ ఈస్ ఆన్ ది స్టమక్.
0: అతనే కబంధుడు.
1: హీస్ కబంధ.
0: కబంధుడు అనగా మెడ లేదు.
1: He has no neck.
0: ఈ తల వచ్చి గొంతు పొట్టపైన ఉంటుండాలి.
1: The head is on the stomach.
0: ఈ విచిత్రమైనటువంటి వ్యక్తిని చూచారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ వాచ్ దిస్ మిస్టర్.
0: ఒకవైపున సీతాన్వేషణ నిమిత్తమై విచారం జరుపుతున్నారు.
1: They have been in search of Sita.
0: దుఃఖంలో మునిగి ఉన్నారు.
1: They were in sadness.
0: కానీ ఈ విచిత్రమైన స్వరూపాన్ని చూస్తే నవ్వు రాక తప్పలేదు.
1: Watching this peculiar form, well, they are bound to laugh anyway.
0: ఎవరి విచిత్ర పురుషుడు,
1: దిస్ పెక్యులర్ పర్సనాలిటీ.
0: రాక్షసుల్లో ఇన్ని రకమైనటువంటి రూపం ఉంటున్నాయా?
1: ఆర్ దేర్ సచ్ ఫార్మ్స్ అమంగ్
0: దెమ్? సందేహించి దగ్గరికి వెళ్లారు.
1: దే వెంట్ క్లోజ్.
0: వెళ్లేటప్పటికి ఆ కబంధుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చేతిలో పట్టేశాడు.
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ రామలక్ష్మణ విత్ బోత్.
0: అజానుబాహుడు ఈ కబంధుడు.
1: అజానుబాహు మైటీ పర్సనాలిటీ.
0: అతని చేతుల నుండి తప్పించుకునేటువంటి యొక్క శక్తి రామలక్ష్మణుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇది జరగలేదు.
1: రామలక్ష్మణ కుడ్ నాట్ ఫైండ్ ఎన్ ఎస్కేప్ విత్ ఆల్ ఎఫర్ట్స్.
0: కడపటికి లక్ష్మణుడు ప్రార్థించాడు రాముళ్ళు.
1: అల్టిమేట్లీ లక్ష్మణ ప్రే,
0: అన్నా ఈ రాక్షసుకి నన్ను ఆహారంగా ఇచ్చి మీరు ప్రాణమును తక్కించుకోండి, బ్రతికించుకోండి, ఇది నా యొక్క నా చేసేటువంటి ఉపకారం.
1: లక్ష్మణ సెడ్ టు రామ, ఆఫర్ మీ యాజ్ అ ఫుడ్ టు దిస్ కబంధ సో దట్ యూ కెన్ గో, యూ కెన్ రిలీజ్ ఇన్ సచ్ ఆఫ్ సీత.
0: కానీ రాముడు దీన్ని అంగీకరించలేదు.
1: రామ డిడ్ నాట్ అక్సెప్ట్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: నీవు చాలా గుణవంతుడు.
1: You are one of character.
0: ఇలాంటి సోదరుడు నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడా వెతికినా చిక్కడు.
1: ఐ కెనాట్ గెట్ ఎనీ వన్ ఆఫ్ యువర్ టైమ్.
0: నేనే ఈ రాక్షసుడికి ఆహారంగా ఉంటుంది, నీ ఉండి ఆ సీతను కాపాడుకుని పో.
1: ఐ విల్ ఆఫర్ మై సెల్ఫ్ ఎస్ ఫుడ్ టు కబంధ, బెటర్ యు గో.
0: ఈ విధంగా ఒకరికి మించినటువంటి వారు ఒకరు ప్రేమను అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: ఈచ్ వన్ ఈజ్ ఎక్సలింగ్ అదర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: సోదరులు అంటే ఇంత ప్రేమతో ఉంటుంటారనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: సచ్ ఎఫెక్షన్ అమంగ్ బ్రదర్స్.
0: ఒక్క రామాయణం నందు మాత్రమే సోదరుని యొక్క ప్రేమతత్వము ఏకాత్మతత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: యు ఫైండ్ ది ఎఫెక్షన్ అండ్ ద లవ్ అమంగ్ బ్రదర్స్ ఓన్లీ ఇన్ రామాయణ.
0: అదే సోదరులు ఉంటున్నారు.
1: బ్రదర్స్
0: ఎవరు? వాలి సుగ్రీవులు.
1: వాలి సుగ్రీవ.
0: ఐకమత్యమే లేదు.
1: దేర్ ఇస్ నో యూనిటీ.
0: ఇరువురు ఒకరిని చూస్తే ఒకరు ఉండలేరు.
1: దే హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
0: అదే సోదరు లోపల కౌరవులు ఉన్నారు.
1: దేర్ కౌరవస్ బ్రదర్.
0: వీరిలో కూడా ఒకరికి ఒకరు సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: అదే సోదరు లోపల రావణుడు, కుంభకర్ణుడు, భీష్ముడు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ రావణ కుంభకర్ణుడు.
0: వారిలో కూడా ఈ ఐకమత్యం లేదు.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఐదర్.
0: కానీ ఒక్క రామాయణం నందు కలిగినటువంటి ఒక రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఒకే ఆత్మస్వరూపులు.
1: బట్ రామలక్ష్మణ భర్త శత్రుఘ్న
0: ఏకాత్మతత్వం అనగా ఒక రామాయణం నందు మాత్రమే దీన్ని చక్కగా దర్శించడానికి వీలవుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ రామాయణ.
0: ఇరువురు ధైర్యం చేసుకుని
1: బోత్ ఆఫ్ దెమ్ పిక్డ్ అప్ కరేజ్.
0: ఒక్కతూరి ఆ యొక్క కబంధుని యొక్క చేతులు త్రించారు.
1: దే హావ్ కట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ కబంధ.
0: ఆ పెంచేటప్పటికి
1: వాడి
0: శాపం విమోచనైపోయి
1: దేవతా
0: రూపాన్ని ధరించేలో కూడా నువ్వు ఒకరికి ఒకరి సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: అదే సోదరు లోపల రావణుడు కుంభకర్ణుడు భీష్ముడు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ రావణ కుంభకర్ణ
0: వారిలో కూడా ఈ ఐకమత్యం లేదు.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఐదర్.
0: కానీ

0: ధరించాడు.
1: హెస్ టేకెన్ హిజ్ ఓన్ ఒరిజినల్ ఫార్మ్.
0: రామ, నీ స్పర్శ చేత నా శాపం విమోచన అయిపోయింది.
1: బికాస్ ఆఫ్ యువర్ టచ్ ఐఎమ్ రిలీవ్ ఫ్రమ్ ద కర్స్.
0: భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచన అయిపోతుంటాయి.
1: మెనీ ఆఫ్ ది కర్సెస్ విల్ బి రిలీవ్డ్ బై మియర్ ద గ్లాన్స్, ద టచ్ అండ్ ద కన్వర్సేషన్ విత్ గాడ్.
0: కానీ ఆనాడు కాదు, నేడు కాదు, ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దెన్ అండ్ నౌ ఇన్ ఆల్ ఏజెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ సచ్ థింగ్స్ హ్యాపెన్.
0: ఏ శాపమో వారికే తెలియదు.
1: వాట్ కర్స్ యు డోంట్
0: నో. కానీ విమోచన మాత్రం జరుగుతూ ఉంటాయి.
1: బట్ యు విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ దట్.
0: దర్శనం చేత ఒక శాపము,
1: అవుట్ ఆఫ్ సైట్
0: స్పర్శన చేత మరొక శాపము,
1: టచ్
0: సంభాషణ చేత మరొక శాపములు,
1: కాన్వర్సేషన్.
0: ఈ శాపములు పాపముల చేతనే వచ్చినటువంటివి.
1: దే విల్ ఆల్ అటోన్ అవర్ సిన్.
0: కనుక పాపములు శాపములు మూడు కూడాను ఇది
1: అపహరించే.
0: అప్పుడు కబంధుడు చెప్తున్నాడు,
1: రామచంద్ర,
0: నేను పూర్వము ఒక ఋషికుమారుడను.
1: ఎర్లియర్ యాజ్ సన్ ఆఫ్ ఎ సేజ్.
0: నేను చేసినటువంటి దోషం వల్లనే నాకు ఈ రాక్షసత్వం ప్రాప్తించింది.
1: బికాస్ ఆఫ్ ద సిన్స్ ఐ కమిటెడ్ ఐ హావ్ టేకెన్ దిస్ డెమోనిక్ ఫామ్.
0: ఇదిగో నా శాప విమోచనకు నా జీవితం అంతా నీకు కృతజ్ఞతగా ఉంటాను.
1: I'll remain grateful to you throughout my life.
0: అయితే సీతాన్వేషణ నిమిత్తంలో మీరు చాలా బాధపడుతున్నారు.
1: You are suffering in search of Sita.
0: మీరు అతి శీఘ్రంలోనే వెళ్లి మతంగ మహర్షి ఆశ్రమం ఉంటుండాలి.
1: There is a hermitage of Matanga Sage.
0: అక్కడ శబరి అనేటువంటి వృద్ధురాలు, పరమ భక్తురాలు.
1: There is an ardent devotee, శబరి.
0: ఆమె మీ నిమిత్తమై క్షణ క్షణము కూడాను రామనామను స్మరించుకుంటూ మీ రాకకై ఎదురు చూస్తుండాలి.
1: She has been waiting all along, chanting your divine name.
0: ఆమెకు దర్శనమిచ్చి ఆమె ద్వారా సీతావార్తను మీరు విందురుగాక అని చెప్పి తాను దేహాన్ని వదిలాడు.
1: You confer your grace on her, and then he dropped his body over there.
0: ఉత్తర దిశగా బయలుదేరి ప్రయాణమై వెళుతుండగానే ఆశ్రమం కనిపించింది.
1: As he was proceeding in the north direction, they saw the hermitage.
0: క్షణ క్షణము కూడాను ఎదురు చూస్తున్నటువంటి శబరి.
1: శబరి is waiting every
0: moment. మహాభక్తురాలు,
1: an ardent devotee,
0: వృద్ధురాలు,
1: old lady.
0: ఇది కేవలం జ్ఞానఫలముగా ఉంటుండాలి ఈ శబరి.
1: She is one of wisdom.
0: చూచింది.
1: She saw.
0: ఎవరి సుందరమూర్తులు?
1: Who are these beautiful personalities?
0: నా రామలక్ష్మణులుగా ఉంటున్నారు.
1: There must be రామలక్ష్మణ.
0: మా గురువైనటువంటి మతంగ మహర్షి తాను ఈ దేహమును వదులుతూ చెప్పిపోయాడు.
1: My preceptor Matanga Sage told me while leaving his body.
0: ఈ అరణ్యమునకు రామలక్ష్మణులు వచ్చారు.
1: He said to this forest,
0: దర్శిస్తారు.
1: They will certainly visit this place.
0: వారు దర్శించి స్వాగతం చేసి తదుపరి నీవు వైకుంఠములకు వచ్చేసేయి అన్నాడు.
1: You welcome them and then return to.
0: గురువాజ్ఞ నిమిత్తమై నేను ఇంతవరకు కాచుకున్నాను.
1: I am waiting as per the command of my preceptor.
0: అని వారికి స్వాగతం ఇచ్చి,
1: she welcomed them.
0: పాదములను ఈ జలముతో కడిగి,
1: she washed their feet.
0: ఆ జలమును తాను త్రాగి,
1: she drank the water.
0: శిరస్సు పైన చల్లుకొని
1: sprinkled on the head.
0: నమస్కారం చేసింది, ప్రాణం వదలింది.
1: She paid all the
0: వదిలేకి పూర్వము
1: ఒక్క
0: మాట చెప్పింది.
1: బట్ ఎర్లియర్ షీ సెడ్ వన్,
0: రామా, సీతాన్వేషణ నిమిత్తమే మీరు పరితపిస్తున్నారు.
1: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కొంచెం దూరంలో ఉత్తర దిశకు పోయింది ఏంటంటే,
1: ఇఫ్ యూ ప్రొసీడ్ నార్త్ వర్డ్
0: ఋషి పర్వతం అనేది ఒకటి వస్తుండాలి.
1: దేర్ యూ ఫైండ్
0: అక్కడ ఈ యొక్క స్వారి యొక్క తమ్ముడైన సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంకా కొంతమంది వానరుల చేత వారు అక్కడ జీవిస్తున్నారు.
1: దేర్ యూ ఫైండ్ ద సుగ్రీవా, ద బ్రదర్ ఆఫ్ వాలి అండ్ హనుమాన్.
0: సర్వ వార్తలు కూడా నీకు సుస్పష్టంగా గోచరమవుతాయని.
1: ఇఫ్ యూ గో ఓవర్ దేర్ యూ విల్ హ్యావ్ ఆల్ ద మెసేజ్ నీడెడ్.
0: సరే, శబరికి అనుగ్రహించాడు, ఉత్తర దిశకు ప్రయాణమై వెళుతున్నాడు.
1: కన్ఫర్డ్ గ్రేస్ టు శబరి.
0: ఋషిముఖ పర్వతము దగ్గరికి వెళ్లారు.
1: అప్రోచ్ ఋషిముఖ మౌంటైన్.
0: పై నుంచి సుగ్రీవుడు చూచాడు.
1: సుగ్రీవా సా ఫ్రమ్ ద టాప్.
0: చూచి ఏదైనా వాలి పంపించినటువంటి వానరులుగా ఉంటారేమో,
1: దే మే బి ద మెసెంజర్స్ ఆఫ్ వాలి
0: అని భయపడి హనుమంతుడు చాలా గొప్ప గుణవంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ వర్చ్యూన్ క్యారెక్టర్.
0: అతనికి గొప్ప పేరు.
1: ఇట్స్ వాట్ గ్రేట్ టైటిల్.
0: శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అని బిరుదుడు.
1: శాంతుడు ద వన్ ఆఫ్ పీస్, గుణవంతుడు ద వర్చ్యూ, బలవంతుడు ద స్ట్రెంగ్.
0: అతనికి నాలుగు వేదములు కూడా తెలుసును.
1: ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ వేదస్.
0: శాస్త్రములు కూడా తెలుసును.
1: హి నోస్ ఆల్ సిక్స్.
0: మా తెలివితేటలు గలవాడు.
1: హైలీ ఇంటెలిజెంట్.
0: అతన్ని వెళ్లి నీ వార్తను కనుక్కుని రామని చెప్పాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ సెంట్ హనుమాన్ యాజ్ ఎ మెసెంజర్.
0: హనుమాన్ కూడాను ఒక బ్రాహ్మణ వేషమును ధరించి,
1: హనుమాన్ హాస్ టేకెన్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్రాహ్మణ్,
0: అతి వినయముగా రామలక్ష్మణ్ దగ్గరికి వెళ్లాడు.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ అప్రోచ్ రామలక్ష్మణ.
0: ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నేను

0: ప్రవర్తించాలి అనేటువంటి విధి విధానం అనేటువంటి ఒక్క హనుమంతుడికి మాత్రమే తెలుసు.
1: ఓన్లీ హనుమాన్ నోస్ హౌ టు టాక్ విత్ ఎల్డర్స్.
0: సుగ్రీవుడి యొక్క రాయబారి ఇతను.
1: హిస్ మెసెంజర్ ఆఫ్ సుగ్రీవ.
0: ఈ మెసెంజర్ అనేటువంటి యొక్క రావ హనుమంతుడు తన యొక్క గుణములన్నీ కూడాను ఈ మెసెంజర్ కు ఉండవలసినటువంటి గుణములంతా నిరూపిస్తూ వచ్చాడు.
1: యాజ్ ఎ మెసెంజర్ హనుమాన్ డెమోన్స్ట్రేటెడ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఐడియల్ మెసెంజర్.
0: మాటలు, గౌరవమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి పలుకులు,
1: స్వీట్ రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్,
0: ఏ విధంగా కూడాను వారిని గౌరవించాలనేటువంటిది ఆ హనుమంతుడికి తప్ప మరొకరు తెలియదు.
1: హనుమాన్ నోస్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: అప్పుడు రాముడు మిత భాషి.
1: రామ ఆల్వేస్ టాక్స్ లెస్.
0: లక్ష్మణుడు చెప్పాడు, లక్ష్మణ వింటున్నావు కదా,
1: లక్ష్మణ ఆర్ యూ ఫాలో,
0: ఎంతటి గుణవంతుడో నీవు చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
1: అండర్స్టాండ్ హౌ వర్చువస్ నోబుల్ హీ ఇస్.
0: అప్పుడు లక్ష్మణుడే రాముడు హనుమంతుడితో మాట్లాడుతున్నాడు.
1: దెన్ లక్ష్మణ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ హనుమాన్.
0: మా యొక్క చరిత్ర ఈ విధంగా జరిగింది.
1: All this had happened.
0: సీతాన్వేషణ నిమిత్తమే మేము ఈ ప్రదేశమునకు వచ్చాము.
1: We have reached here in search of Sita.
0: కానీ శబరి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది చెప్పింది.
1: శబరి asked directed us to you.
0: అని చెప్పేటప్పటికి వారిద్దరినీ ఆ ఋషిముఖ పర్వతంపై తీసుకుని పోవాలి.
1: These two are to be taken to Rishyamukha mountain.
0: నడిచేటప్పటికి ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది.
1: If they walk the distance, it will be delayed.
0: అందువల్ల ఇరువురు కూడాను తమ భుజం పైన కూర్చోమని ప్రార్థించాడు హనుమంతుడు.
1: హనుమాన్ ప్రేడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ బి సీటెడ్ ఆన్ హిస్ షోల్డర్స్.
0: ఋషిముఖ పర్వతం పైన చేరాడు.
1: హి జంప్డ్ ఇన్ ఎ మూమెంట్ అండ్ రీచ్డ్ ఋషిముఖ మౌంటెన్ టాప్. చూచారు
0: రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ సా.
0: సీతా అన్వేషంలో ఇలాంటి వాడు చాలా అవసరమే.
1: టు ఫైండ్ సీతా సచ్ ఎ పర్సన్ ఇస్ వెరీ మచ్ నీడెడ్.
0: ఈ ప్రకృతి అన్వేషణ లోపల ఎంతమంది అయినా కూడాను ఎవరైనా కూడాను సహాయం చేయడంలో ఏ విధమైన వెనుకంజ వేయరు.
1: As we are in search of nature, anybody can help.
0: Satyam chestunnadu Sri Ramudu.
1: They are doing good work.
0: Anduvalla aa satyamunaku prapanchame kudunu swagatham istundi.
1: In the investigation of truth, the world welcomes.
0: Akkada vellina tarvata Sugrivunni Ramuniki parichayam chesaru.
1: Having gone there, Sugriva is introduced to Rama.
0: Parichayam chesinappudu,
1: after introduction,
0: ee Sitanu evaro apaharinchinattuga telisindi.
1: Sugriva came to know that Sita is kidnapped.
0: తనకు ఎవరో వానరులు చెప్పినట్టుగా ఒక చిన్న మూట వారికి చిక్కినట్టుగా తెలిసింది.
1: హీ కేమ్ టు నో దట్ ఎ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఈజ్ రిసీవ్డ్ బై సమ్ ఆఫ్ వానరస్ మంకీస్ అసోసియేట్స్.
0: అప్పుడు ఆ మూటను తెచ్చి రామలక్ష్మణ్ ముందు పెట్టాడు సుగ్రీవుడు.
1: అండ్ దట్ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఈజ్ బ్రాట్ దేర్ బై సుగ్రీవ అండ్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామలక్ష్మణ.
0: అది చూచాడు లక్ష్మణుడు. చూచాడు
1: లక్ష్మణ సా దేమ్.
0: రాముడు కూడా చెప్పాడు, లక్ష్మణ ఈ నగలేమైనా మీ సీతవేనా చూడమని చెప్పాడు.
1: లక్ష్మణ jewelry you find it, do they belong to Sita?
0: Lakshmanudu chuchadu.
1: Lakshmana saw them.
0: Kanti daralu karustunnadu.
1: He started shedding tears.
0: Naham janami keyure anna nenu cheppalenu ee kankaramulu evarevo nenu chudaledu.
1: I cannot say the bangles to whom they belong.
0: Kaadu nenu eppudu chudaledu.
1: I cannot say whether they belong to Sita or not.
0: Inga kundalamulu ఈ కుండలాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు.
1: ఇయర్ రింగ్స్ ఐ నెవర్ సా.
0: కానీ ఈ కాలి అందెలు మాత్రము సీతమ్మ వారివి అన్నాడు.
1: బట్ యాంక్లెట్స్ దే సర్టెన్లీ బిలాంగ్ టు సీత.
0: ఇవి నీకెట్ట తెలుసును అన్నాడు.
1: దెన్ యూ హౌ డు యు నో.
0: నిత్యం పాదాభివందనం. ప్రతి ఉదయము లేచి ఆ తల్లిగారి పాదాభివందనం చేసేటువంటిది నాకు వాడుక.
1: ఇట్స్ మై హ్యాబిట్ టు డూ నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీ డే మార్నింగ్.
0: చూచాను అన్నాడు.
1: Then I saw these anklets.
0: Chuchara Ramayanamlo undinatvanti yokka ee pavitramainatvanti yokka seela tattvanni guna tattvanni enta goppaga gamaninchinalo meeru chakka vidyarthulaina varu chakka gamaninchali.
1: Students should clearly observe the level and the standard of character and
0: virtue. Nelalu yuvukulainatvanti Ramalakshmana Sitalu ముగ్గురు కూడాను అరణ్యంలో ఏకంగా జీవిస్తున్నారు.
1: ఫర్ సో లాంగ్ ఎ పీరియడ్ రామలక్ష్మణ సీత యంగ్ దే స్పెంట్.
0: ఒక్కనాడైనప్పుడు సీతాముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ నెవర్ లుక్ ఎట్ సీత ఎనీ డే.
0: పాదములనే చూస్తూ ఉండేటువంటి వాడు.
1: హి వాజ్ ఓన్లీ వాచింగ్ హర్ ఫీట్ ఆల్ అలాంగ్.
0: ఇలాంటి గుణశీలుడైనటువంటి యొక్క రామాయణ తత్వము ఈ యొక్క దేశానికి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరంగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రెసెంట్ డే భారత్ నీడ్స్ ద స్టడీ ఆఫ్ రామాయణ మోర్ అండ్ మోర్.
0: ఈ దృష్టిని మనం మరల్చుకోవటం చేతనే మన పవిత్రత కూడాను మనకు ఎంతో పెరిగిపోతుంది.
1: When we develop such good looks, naturally we'll grow in sanctity.
0: నాహం జానామి కేయూరి. నేను ఈ కుండలాలు చూడలేదు, కంకణాలు చూడలేదు.
1: I have not seen the bangles, I have not seen the earrings.
0: జాయతి ఈ అందము, ఈ అందెలు మాత్రం చూచానన్నాడు.
1: ఐ సా ఓన్లీ ది యాంక్లెట్స్.
0: కనుకనే ఆ యొక్క గుణశీలుడైనటువంటి యొక్క ఈ లక్షణు యొక్క తత్వము చక్కగా గుర్తించాడు రాముడు.
1: రామ ఫుల్లీ అండర్స్టుడ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఆ క్షణక్షణము కూడాను లక్ష్మణు యొక్క గుణగణములు మాత్రమే వర్ణించడమే రాములకు అది ఒక పెద్ద పనిగా ఉంచిపోయింది.
1: సిన్స్ దెన్ ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ టాస్క్ ఫర్ రామ టు నరేట్.
0: లక్ష్మణ నాకంటే కూడా నీవు గొప్ప గుణవంతుడివే అన్నాడు.
1: లక్ష్మణ ఈజ్ మోర్ వర్చువస్ దాన్ మీ.
0: రామ నీవెక్కడ నేనెక్కడ.
1: రామ వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఐ
0: యామ్. నీ కింకరుడను నేను, నీ కింకరుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీ గుణములే నాకు అభ్యసించాయి, చేశాయి.
1: ఐ కల్టివేటెడ్ యువర్ హ్యాబిట్స్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. ఎవరి కంపెనీతో మనం ఉంటామో వారి గుణములే మనకు లభ్యమవుతుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో విల్ బి అవర్ క్యారెక్టర్.
0: నీవు సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తివి.
1: యు ఆర్ వెరీ డివైన్.
0: నీ కంపెనీ నే నాకు ఈ మంచి గుణములంతా కూడా అభివృద్ధి గావిస్తూ వచ్చి.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ యువర్ డివైన్ కంపెనీ ఐ హావ్ దిస్ క్వాలిటీ.
0: ప్రతి మానవునికి నీ సత్సంగం చాలా అవసరము.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ నీడ్స్ గుడ్ కంపెనీ టుడే.
0: అప్పుడు ఇంకా వీరిరువురికి సుగ్రీవునికు రాములకు మైత్రి జరిగింది.
1: దెన్ దేర్స్ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది టూ.
0: ఈ మైత్రి జరిగిన తర్వాత వర్షాకాలం ప్రారంభమైంది.
1: ఇట్ వాజ్ రెయినీ సీజన్.
0: ఈ రెయినీ సీజన్ లోపల ఎక్కడ పోవడానికి కూడా వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ డ్యూరింగ్ దిస్.
0: ప్రవాహములంతా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: మీరు ఎక్కడ కూడా ప్రవహించి దానిలో చూడటానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మూవ్ అబౌట్.
0: అందువల్ల సుగ్రీవుడు కాలమును కోరాడు.
1: సుగ్రీవ వాంటెడ్ టైం.
0: 2 నెలల కాలమును మాత్రం కోరాడు.
1: హీ వాంటెడ్ 2 మంత్స్.
0: తదుపరి నేను సర్వత్రా వెతికి సీతను నీకు అప్పగిపుతానని.
1: ఐ విల్ సర్చ్ ఎవ్రీవేర్ అండ్ పాస్ ఆన్ సీతా టు హ్యాండ్ ఓవర్.
0: ఈ 2 నెలలు జరిగింది.
1: 2 మంత్స్ పాస్డ్.
0: కానీ ఇంకా ఎక్కడా ప్రయాణం విషయంలో ప్రయత్నించలేదు.
1: దేవర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు గో.
0: లక్ష్మణ్ని పంపించాడు.
1: ఈ సెండ్ లక్ష్మణ.
0: సుగ్రీవ నీ కార్యం తీరిన తక్షణమే నీవు ఈ ఉపకారమును మర్చిపోతున్నావా?
1: లక్ష్మణ సెట్ సుగ్రీవ యువర్ వర్క్ ఈజ్ ఓవర్ నౌ. యు ఆర్ ఫర్గెటింగ్ ది ఇంపార్టెంట్.
0: క్రూరుడు నీవు.
1: యు ఆర్ ఎ వికెట్ మ్యాన్. యు హావ్ నో
0: కార్యాన్ని నీవు సాధించుకున్నావు.
1: యు హాడ్ యువర్ డిజైర్.
0: నా కార్యంలో నీవు అలక్ష్యం చేస్తున్నావు.
1: బట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ మై
0: వర్క్. అనేటువంటి పదములు లక్ష్మణ్తో చెప్పి పంపాడు.
1: అండ్ హీ మేడ్ లక్ష్మణ యూజ్ దీస్ హార్ష్ వర్డ్స్. ఎందుకోసం
0: రాములే డైరెక్ట్ గా చెప్పకూడదు?
1: వై కాంట్ రామ కన్వే డైరెక్ట్లీ?
0: అనగా తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు తూచా ఒక్కొక్క పదములు.
1: Rama is obeying father's command in total.
0: 14 సంవత్సరములు కూడా అరణ్యములోనే ఉండాలి కానీ పట్టణంలో నివసించకూడదు.
1: For all the 14 years he should spend time in the forest. He should not go to city.
0: కనుకనే కిష్కింధ పట్టణానికి పోవడానికి వీల్లేదు.
1: So it's not possible to go to కిష్కింధ city.
0: అందువల్ల లక్ష్మణ్ని పంపించాడు.
1: So he sent లక్ష్మణ.
0: కానీ అక్కడ సుగ్రీవుడు కూడాను చాలా బాధపడుతున్నాడు.
1: And there Sugriva was feeling.
0: సుగ్రీవుడు చాలా గుణవంతుడే.
1: Sugriva is a good one.
0: కానీ ఈ వర్షకాలం పూర్తి నిలిచిపోయేంత వరకు ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ యువర్ సో పేషెంట్ బికాస్ ఆఫ్ రెయినీ సీజన్.
0: కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞత చూపుతూనే ఉన్నాడు.
1: ఈజ్ నాట్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్. బట్ ఈ
0: రాముడు చేసినటువంటి యొక్క ఉపకారం నేను ఎంతో మరవలేను.
1: హీ కెనాట్ ఫర్గెట్ ది హెల్ప్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ రామ
0: అని మనసులోనే తలంచుకుంటూ.
1: థింకింగ్ ఆల్ దిస్ అలాంగ్ ఇన్ ద మైండ్.
0: ఈ సీతాన్వేషణ లోపల అనేక విధమైనటువంటి కోతులంతా పంపించాడు.
1: హీ సెంట్ ఆల్ ద మంకీస్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మెయిన్ టైం
0: ఇంకా వాలికి సుగ్రీవునికి మధ్యలో ఒక మైత్రి జరగాలి.
1: దేర్ హ్యాస్ టు బి ఎ సెటిల్మెంట్ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ.
0: ఈ మైత్రి జరగటం లోపల కొన్ని పరీక్షలు చేస్తూ వచ్చాడు సుగ్రీవుడు రాముల్ని.
1: అండ్ రామ స్టార్టెడ్ టెస్టింగ్ ది సుగ్రీవ.
0: మనం ఎవరితోనైనా విజయాన్ని సాధించాలనుకుంటే ఎదుట వ్యక్తి కంటే సాధించేటువంటి వ్యక్తి యొక్క శక్తి మరింత రెండింతలు అధికంగా ఉండినప్పుడే ఆ వ్యక్తి యొక్క శక్తిని మనం సాధించగలం.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీ అదర్ పర్సన్ వీ షుడ్ ఎక్సెల్ ది అపోనెంట్ డబుల్.
0: కాబట్టి వారిని జయించవాలంటే వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారి మైత్రి మన కలిగినప్పుడే వారిని జయించడానికి వీలవుతుంది.
1: సో సుగ్రీవ థాట్స్ దిస్ వే. ఇఫ్ ఇన్ ఆర్డర్ టు కాంకర్ వాలి హీ షుడ్ అప్రోచ్ ద పర్సన్ హూ ఇస్ మోర్. వాలికి
0: ఉండినంత శక్తి రాములకు ఉన్నదా అనేటువంటి డౌట్ వచ్చింది.
1: వెదర్ రామ ఇస్ పవర్ఫుల్ టు కాంకర్ వాలి ఆర్ నాట్.
0: సామాన్యమైనటువంటి యొక్క ప్రాకృతమైన జీవులకంతా ఇదే సందేహాలు.
1: దీస్ ఆర్ ద డౌట్స్ ఆఫ్ ద వరల్డ్లీ క్రీచర్స్.
0: తమకు తెలిసినది తక్కువైనప్పటికీ
1: డోంట్ దే నో లెస్.
0: ఎక్కువైనటువంటి దాంతో విమర్శలు జరపడానికి ప్రయత్నిస్తారు.
1: దే గో ఆన్ క్రిటిసైజింగ్ ఇన్ ఎ పాంపస్ వే.
0: అసలు ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి,
1: వెరీ ఇంపార్టెంట్ థింగ్,
0: దైవ విషయం లోపల వాదోపవాదం చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడు.
1: ఈజ్ అటర్లీ ఫూలిష్ మ్యాన్ హూ ఆర్గ్యూస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్.
0: దైవ విషయం లోపల ఇట్టిది అట్టిది నిర్ణయించడం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ దిస్ వే ఆర్ దట్ వే.
0: అది ఎట్టిది ఇది ఎట్టిది.
1: Where are you and what is that?
0: అలాంటి అగోచరమైనటువంటి యొక్క దివ్యత్వం గురించి ఇట్టిది అట్టిది నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది?
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ టు డిసైడ్ ద డివినిటీ విచ్ ఇస్
0: గాడ్. దేవుడు ఏదైనా చేయవచ్చును.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఇది చెడ్డది మంచిదని ఎవరు నిర్ణయించే అధికారం లేదు.
1: నో వన్ ఇస్ ఇన్ అథారిటీ టు డిసైడ్.
0: దైవ సృష్టిలో చెడ్డదే లేదు.
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ క్రియేషన్.
0: ఈ దృష్టిలో మాత్రమే ఈ అల్పత్వము అధికత్వము ఉంటుండాలి.
1: ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్ అండ్
0: బ్యాడ్. ఈ నాడు ఫలం తింటున్నావు, ఇది చాలా మంచిది అని నువ్వు భావిస్తున్నావు.
1: టుడే యు ఈట్ ఎ ఫ్రూట్ అండ్ యు థింక్ ఇట్ గుడ్.
0: రేపటి దినం ఆ ఫలమే మలంగా మారిపోతుండాలి.
1: అండ్ టుమారో
0: అది చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు.
1: ఎక్స్క్రీటరీ మ్యాటర్ ఇస్ బ్యాడ్.
0: నీ దృష్టిగా అది చెడ్డదే, కానీ భగవద్ దృష్టిలో అది కూడా మంచిది.
1: బట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్ ఇస్ బ్యాడ్, బట్ టు గాడ్ ఇట్స్ గుడ్.
0: ఫలము యొక్క వేరు స్వరూపమే ఈ మలము.
1: అండ్ ఫ్రూట్ టేక్స్
0: ఇది చెడ్డదెట్ అవుతుంది.
1: హౌ డు యు సే బ్యాడ్?
0: కనుకనే అన్ని మంచివే లోకములో.
1: ఆల్ ఆర్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చెడ్డదనేటువంటిది ఏమాత్రము లేదు.
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్
0: దిస్ దృష్టి లోపల ఇది మంచి అది చెడ్డ అని అల్ప బుద్ధులతో నిర్ణయాలు చేసుకున్నారు. కనుకనే ఏది చేసినా ఇది మంచి చెడ్డ అని ఈ ప్రాకృతమైన దృష్టిలో వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ యువర్ మీన్ లో మైండ్ యు సే దిస్ ఇస్ గుడ్ దట్ ఇస్ బ్యాడ్.
0: ఇది ప్రేయో మార్గము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ప్రేయో మార్గ.
0: అనగా నీ దృష్టికి తగినంత మాత్రమే ఇది మంచిది అని నిర్ణయించుకోవటం.
1: యు డిసైడ్ బేసింగ్ ఆన్ యువర్ లిమిటెడ్ లుక్స్.
0: శ్రేయో మార్గం అనేటువంటిది ఇది కాదు.
1: ఇట్స్ నాట్ శ్రేయో.
0: ఇప్పుడు నీ ఫలము మలంగా మారిపోయింది.
1: ద ఫ్రూట్ హాస్ బికమ్ వేస్ట్ మ్యాటర్.
0: మలము నీవు చెడ్డదంటున్నావు.
1: యు కాల్ దిస్ ఎక్స్క్రీట్.
0: కానీ ఇది కేవలము శ్రేయో మార్గంలో ఇది మంచిదే.
1: బట్ ఇన్ శ్రేయో మార్గ ఇట్ ఇస్ గుడ్.
0: నిజంగా ఆ మలమే బయటికి పోకపోతే నీకు ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది.
1: ఇది వేస్ట్ మ్యాటర్ ఇస్ నాట్ సెంట్ అవుట్ యుల్ బి పుట్ టు డేంజర్.
0: అది నివృత్తి మార్గము.
1: దట్ ఇస్ ఇన్వర్డ్.
0: అందులో కూడా మంచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ గుడ్ దేర్.
0: మంచిలో చెడ్డ ఉంది, చెడ్డలో మంచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ గుడ్ ఇన్ బ్యాడ్, దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్.
0: మంచిలో చెడ్డను చూడటము ప్రవృత్తి మార్గము.
1: టు సీ
0: చెడ్డలో కూడాను మంచిని చూడటము నివృత్తి మార్గము.
1: టు సీ గుడ్ ఈవెన్ ఇన్ బ్యాడ్ ఈజ్ ఇన్వర్డ్ పాత్.
0: కనుక అన్ని మంచివే భగవంతుడు చేసేది.
1: సో వాట్ ఎవర్ గాడ్ డస్ ఇస్ గుడ్.
0: నీ దృష్టికి అది ఇది భేదం ఉండవచ్చును.
1: ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్
0: వ్యూ కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: నీ దృష్టి పరిమితమైనటువంటిది.
1: బికాజ్ యువర్స్ ఇస్ నారో లుక్.
0: భగవంతుని దృష్టి అపరిమితమైనటువంటిది.
1: గాడ్ హెస్ గట్ బ్రాడ్ మైండ్, బ్రాడ్ విజన్.
0: అందువల్లనే అగమ్యము, అగోచరము, అప్రమాణము.
1: దేర్ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ నాన్స్.
0: నీ దృష్టికి, నీ చేష్టలకు, నీ భావములకు కొన్ని ప్రమాణములు ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సర్టన్ లిమిట్స్ యువర్ యాక్షన్స్ అండ్ యువర్ థాట్.
0: భగవంతుడు దీనికి ప్రమాణములే లేదు.
1: బట్ గాడ్ ఈస్ లిమిట్.
0: ఏది చెప్పినా అది రైటే.
1: వాట్ ఎవర్ హి సేస్
0: ఏది చేసినా అది రైటే.
1: వాట్ ఎవర్ డస్ ఈస్ రైట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్
0: భగవంతుని ఎందు స్వార్థము లేకపోవటమే రైట్. భేదములంతా స్వార్థపరునికి మాత్రమే వస్తుంటాయి.
1: ఓన్లీ సెల్ఫిష్ పీపుల్ అంటే
0: స్వార్థరహితునికి ఈ భేదములే రావు.
1: ద వన్ హూ సెల్ఫ్లెస్
0: భేదం కలవానికి బాధలే ఉంటుంటాయి.
1: అండ్ అవర్ సెల్ఫిష్ విల్ బౌండ్ టు సఫర్.
0: కనుకని
1: దేర్ఫోర్
0: జీవిత ధన్యము కావించుకోవలసినటువంటి వాడు
1: ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ లైఫ్
0: రామ జీవితాన్ని అనుసరించాలి.
1: వన్ షుడ్ ఫాలో ద లైఫ్ ఆఫ్ రామ.
0: ఆ రామ జీవితాన్ని అనుసరించడం లోపల కూడాను అడుగుజాడల్ని అనుసరించాలి.
1: వై ఫాలోయింగ్ ద లైఫ్ ఆఫ్ రామ వీ షుడ్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్.
0: కనుక ఈ యొక్క సుగ్రీవునికి ఈ విధమైన సందేహం వచ్చి, ఈ సందేహం తీర్చుకుంటే కానీ నాకు మనసు తృప్తి కాలదు అన్నాడు.
1: సుగ్రీవ హ్యాడ్ దిస్ డౌట్ అండ్ హి వాంటెడ్ క్లారిఫికేషన్.
0: హనుమంతుడు
1: హనుమాన్
0: మంచి పదములతో, వినయ విధేయతలతో రాములకు చెప్పాడు అతని సందేహాన్ని.
1: హనుమాన్ కన్వేడ్ ద డౌట్ ఆఫ్ సుగ్రీవ ఇన్ సాఫ్ట్ స్వీట్.
0: రాముడు నవ్వాడు.
1: రామ లాఫ్ట్.
0: ఇది కేవలము సామాన్య జీవుల యొక్క ఇది సహజాలే.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ఆర్డినరీ.
0: ఈ సందేహాలు రావటం సహజమే.
1: డౌట్స్ దే కమ్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్?
0: వాని అల్పత్వమే దీనికి కారణం.
1: దేర్ మీన్నెస్ ఇస్ ద కాజ్.
0: మీరు తెలివితేటలు గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
1: యు థింక్ యువర్ ఇంటెలిజెంట్? నో.
0: మంచి మేధాశక్తి గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
1: యువర్ ఇంటెలెక్చువల్.
0: మేధాశక్తి తెలివితేటలు ఉన్నటువంటి వాడికి సందేహంలే రావు.
1: ఇఫ్ యూఆర్ రియల్ అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్ వన్ యూ నెవర్ డౌట్.
0: సందేహం ఉన్నటువంటి వానికి అల్పులకే సందేహము.
1: ద వన్ హూ ఎంటర్స్ డౌట్స్ ఈజ్
0: వాళ్ళ జీవితమే అల్పత్వము.
1: దేర్ లైఫ్ ఈజ్ మీన్.
0: కనుక ఈ సుగ్రీవుడు అల్పుడుగా కనిపిస్తున్నాడని నవ్వుకున్నాడు రాముడు.
1: రామ వాజ్ స్మైలింగ్ లుకింగ్ ఎట్ ది మీన్ లెవెల్ ఆఫ్ సుగ్రీవ.
0: కానీ అల్పుడు కాని అదుకుడు కాని ఈ సమయంలో నాకు అవసరమే.
1: బట్ ఎట్ దిస్ మోమెంట్ ఐ నీడ్ హిమ్.
0: ప్రపంచంలో పనికిరాని వస్తువు ఒక్కటి లేదు.
1: దేర్ నథింగ్ విచ్ ఇస్
0: యూస్ఫుల్. అన్ని పనికొచ్చేటువంటివి.
1: ఆల్ ఆర్ యూస్ఫుల్.
0: ఒక పొరక పుల్ల కూడాను పళ్ళు గుచ్చుకోవడానికి పనికి వస్తుంది.
1: ఈవెన్ ఏ స్మాల్
0: పొరక పుల్ల స్టిక్ స్మాల్ స్టిక్
1: ఏ స్మాల్ స్టిక్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్.
0: కానీ ఇంకా ప్రాణమున్న జీవి పనికిరాడా?
1: బట్ డోంట్ యు థింక్ దట్
0: కనుక ఈ అల్పుడు కూడా ఇప్పుడు నాకు అవసరమే.
1: ఈవెన్ దిస్ లో పర్సన్ ఇస్ ఆల్సో.
0: ఎందుకనగా హనుమంతుడు వారి పక్షంలో ఉంటున్నాడు.
1: హనుమాన్ ఇస్
0: హనుమంతుడు చాలా శక్తివంతుడు.
1: హనుమాన్ ఇస్ పవర్ఫుల్.
0: కానీ ఈ అల్పుడైనటువంటి యొక్క సుగ్రీవుని ఎందుకు ఏ శక్తులు ఉంటున్నాయో.
1: వాట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ దట్ హీ హ్యాస్.
0: తనకు గుర్తించినప్పుడే దీనికి తెలుసుకోవడానికి వీలవుతుందని.
1: I should know and find out.
0: తప్పక నీ యొక్క పరీక్షకు నేను నెగ్గుతానన్నాడు.
1: He said, I am ready to face your test.
0: ఐదు వృక్షములు నీటుగా ఉంటున్నాయి సరిగా.
1: దేర్ ఆర్ ఫైవ్ ట్రీస్
0: వరుసగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఇన్ ఎ సీక్వెన్స్. వాట్ ఆర్ దే?
0: అనగా ఒక విధమైనటువంటి ఫిక్స్
1: ద ఫారెస్ట్ ట్రీస్.
0: దాన్ని ఒక్కతూరి కొట్టమన్నాడు.
1: హీ వాంటెడ్ దట్ ఆరోస్ షుడ్ బి షార్టెడ్ దీస్ ఫైవ్ ట్రీస్ ఎట్ ఎ స్ట్రెచ్.
0: ఒకనాడు కొట్టినప్పుడు ఐదు చెట్లు కూడా దాటినాయి.
1: వాలీ కుడ్ షూట్ దెమ్ ఆల్ ఎట్ వన్ స్ట్రెచ్.
0: ఈ రామును కొట్టేటప్పటికి ఐదు చెట్లు దాటి కొండను కూడా దాటి అవతల వెళ్ళింది.
1: When Rama shot the arrow, not only five trees, it crossed the mountain.
0: Ramula paadamu paina padi
1: Sugriva fell on the feet of Rama.
0: Nannu chaminchamani cheppi
1: sought his pardon.
0: Nenu chaala alpagnulanu.
1: I am a mean fellow.
0: Aneka baadalaku padi nenu ee vidhamaitundi anumanalu guri ayipoyanu.
1: Because of long suffering I am having all these doubts.
0: Nannu rakshinchamani agni sakshiga pramanam chesadu.
1: So he sought his pardon. He wanted to be protected and made all the oaths in the name of the fire.
0: Nee yokka tandri anna rajyanni neeku appahistanu అన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ సర్టన్లీ హ్యాండ్ ఓవర్.
0: న్యాయంగా చూస్తే ఈ సుగ్రీవుల్లో ఎట్టి దోషము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ సుగ్రీవ.
0: ఈ దోషమంతా కూడా వాలిదే.
1: ఆల్ ద మిస్టేక్ లైస్ ఇన్ వాలి.
0: మిస్అండర్స్టాండింగ్, తప్పు అర్థం తీసుకున్నాడు.
1: బికాస్ మిస్అండర్స్టాండింగ్ ఇస్ ద కాజ్.
0: ఈ తప్పు అర్థంలో చేతమే కాకుండా తప్పుడు మార్గం కూడా పట్టాడు.
1: మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్డైరెక్షన్.
0: తన యొక్క తమ్ముని భార్య తనకు బిడ్డతో సమానం.
1: ది వైఫ్ ఆఫ్ యంగర్ బ్రదర్ ఇస్ ఈక్వల్ టు ఎ డాటర్.
0: తమ్ముని భార్య కూడా బిడ్డతో సమానం.
1: ఇస్ ఈక్వల్ టు ద డాటర్.
0: అలాంటి బిడ్డతో సమానమైనటువంటి తమ్ముని భార్యను తాను అపహరిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కిడ్నాప్డ్ ద వైఫ్ ఆఫ్ హిస్
0: బ్రదర్. ఈ పాపను భరించడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు.
0: ఇలాంటి దుర్మార్గుడికి శిక్షించాల్సిందే.
1: సచ్ ఎ వికెట్ మ్యాన్ మస్ట్ బి పనిష్డ్.
0: ఇది రామరాజ్యం లోపల ప్రధానమైనటువంటి యొక్క నీతి.
1: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ రామరాజ్య.
0: ఈ నీతి నిజాయితీతో జీవించడమే ఇక్ష్వాకుల వంశమునకు రక్త ప్రమాణం.
1: Therefore for ఇక్ష్వాకు clan one should live in integrity and morality.
0: ఇది రఘువంశమునకు తగినటువంటి ఒక కీర్తి.
1: ఇట్స్ ఓన్లీ రెప్యుటేషన్ ఫర్ రఘువంశ
0: అని గుర్తించుకుని నేను తప్పక వారిని చంపుతానన్నాడు.
1: సో సెడ్ ఐ విల్ సర్టన్లీ కిల్ వార్.
0: చంపి ఆ రాజ్యం నీకు అప్పగిస్తానన్నాడు.
1: అండ్ ఐ విల్ గివ్ యూ దట్ కింగ్డమ్.
0: మొదటి దినం వెళ్ళాడు.
1: ఫస్ట్ డే హి వెంట్.
0: కానీ దెబ్బలు తిన్నాడు, పరిగెత్తి వచ్చాడు.
1: బట్ హీ వాస్ థారోలీ బీటెన్ దేర్ అండ్ రిటర్న్.
0: విషయం లోపల అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలు గురి అవుతూ వస్తారు.
1: హియర్ దేర్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
0: రామును చంపేటువంటి వాడు ఎదురుగా పోయే ఎందుకు వారిని చంపకూడదు?
1: ఇన్ ఫ్యాక్ట్ వై కాంట్ రామా కిల్ హిమ్
0: చాట నిలుచుకొని ఎందుకు చంపాలి?
1: వై షుడ్ హీ కిల్ వాలి స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ?
0: ఏదైనప్పటికీ భగవంతునకు అన్ని తెలుసును.
1: గాడ్ నోస్ ఆల్.
0: ఏ కార్యం ఎప్పుడు ఎక్కడ ఎట్ట జరగబడినో అక్కడే జరగాలి.
1: విచ్ టాస్క్ వేర్ వెన్ హౌ ఈస్ టు బి ఫుల్ఫిల్. హీ
0: నాలికి భయపడి తాను చెట్టు చాటును దాగలేదు.
1: ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ హీ వాస్ బిహైండ్ ద ట్రీ.
0: ఏ విధమైనటువంటి యొక్క మార్పు చేత ఏ విధమైన కర్మలు ఆచరించాలో అతనికే తెలుసు, కానీ అందరికీ తెలియదు.
1: ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆర్ బెటర్.
0: నీవు ప్రాకృతి దృష్టితో మాత్రమే నీవు ఇది తప్పు అని భావిస్తావు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ యూ సే ఇట్స్ రాంగ్.
0: ఇది మొట్టమొదటి అర్థం ఏమిటంటే,
1: వాట్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్?
0: ఈ యొక్క మృగవిహారార్థమై వెళ్లినటువంటి వారు
1: వన్ హూ గోస్ ఆన్ హంటింగ్
0: చెట్టు చాటు నుంచి మృగములు చంపుతారు.
1: కెన్ కిల్ ఎన్ ఎనిమల్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కనుక ఇతను వాలి మృగమే కనుక ఇతను చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమే.
1: సిన్స్ వాలి ఇస్ ఎన్ ఎనిమల్, రామా ఇస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఇంకా రెండవది ఏమిటంటే,
1: సెకండ్ ఇంటర్ప్రిటేషన్,
0: వాలికి ఒక వరం ఉంటుండాలి.
1: వాలి హ్యాస్ గాట్ ఎ బూన్.
0: ఎవరు వారికి ఎదురుగా నిలుచుకుని యుద్దం చేస్తారో, ఎదురుగా యుద్దం నిలుచుకుని చేసేటువంటి వారి శక్తి అర్థం వాలికి పోతుంది.
1: Therefore, if anyone stands in front of Wali and starts fighting, they will get half the energy.
0: ఎదురుగా నిలుచుకుంటే నా శక్తి అర్థం వాలికి పోయి చేరవచ్చు.
1: So if I stand in front, Wali may be recipient of my power.
0: అప్పుడు వాలికి వీలు కాకుండా పోవచ్చు.
1: Not possible to kill.
0: ఇది ఒక కారణము.
1: This is cause.
0: ఇక మూడవ కారణము.
1: The third reason.
0: వాలి కూడాను పరమ భక్తుడే.
1: Wali is a devotee.
0: నేను ఎదురుగా పోయి వారిని కొడితే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడవచ్చును.
1: If I kill him standing in front, he may run and fall at my feet. He may say that, protect me, Rama.
0: అప్పుడు నేను సుగ్రీవునికి ఇచ్చిన మాట ఏమైపోవాలి?
1: And what about the promise given to
0: him? ఈ విధంగా అనేక రకములైనటువంటి యొక్క విషయమును తాను యోచించి తనలో స్వార్థం అనేది లేకపోవడం చేత ఆ వారిని ఈ విధంగా సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిషనెస్ ఇన్ వాలి.
0: ఇచ్చక పూర్వమే వారి గుర్తించాడు.
1: దే అండర్స్టూడ్ ఈవెన్ బిఫోర్.
0: అప్పుడు రాముని నమస్కరించుకుని చేతులు పట్టుకుని, రామా నీవు చేసింది నిజమే.
1: వాలి క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్
0: నీవు తప్పు మార్గం ఏనాడు కూడా చెయ్యవు.
1: యు విల్ నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: నా తండ్రి అయినటువంటి బ్రహ్మ నాకు అందించినటువంటి ఈ గుణం నేను ఈనాడు ఉపయోగించుకున్నాను.
1: ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ క్వాలిటీ గివెన్ టు మీ బై మై ఫాదర్.
0: నీవు చేసింది తప్పు కాదు, చక్కని రైట్.
1: యూ నెవర్ కమిటెడ్ మిస్టేక్, యు ఆర్ రైట్.
0: అయితే
1: హౌఎవర్
0: నీ హస్తములతో నేను మరణించాను, నేను మరణిస్తున్నాను, ఇది నా అదృష్టమే.
1: ఐఎమ్ డైయింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఐఎమ్ లక్కీ.
0: అయితే నా తమ్మునకు రాజ్య పట్టాభిషేకం చేసి నా కుమారుడైనటువంటి అంగదునికి యువరాజుగా చేయాలి, అదొక్కటి వరం ఇమ్ము అన్నాడు.
1: యు కరోనేట్ మై యంగర్ బ్రదర్ టు మై కింగ్డమ్ అండ్ మేక్ మై సన్ యాజ్ ద ప్రిన్స్.
0: ఈ విధంగానే వారి అభిష్టాన్ని నెరవేర్చారు. కిష్కింద రాజ్యమునకు సుగ్రీవుని రాజు చేశాడు.
1: హి ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ వాలి అండ్ సుగ్రీవ్ వాస్ కరోనేటెడ్.
0: వారు అందరూ కూడాను
1: దే వర్ ఆల్ ప్రొసీడింగ్
0: అప్పటి నుంచి సీతాన్వేషణలోనే మునిగారు.
1: సిన్స్ దెన్ దే ఆర్ కంప్లీట్లీ ఎంగేజ్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: నాలుగు వైపులు కూడాను రాజు ఈ యొక్క వానరులను పంపించాడు.
1: వానరస్ ఆర్ మంకీస్ ఆర్ సెంట్ ఇన్ ఆల్ ది ఫోర్ డైరెక్షన్.
0: దీనితో లంకా పట్టణమునకు హనుమంతుని ప్రత్యేకంగా పంపించాడు.
1: అండ్ హనుమాన్ ఇస్ సెండ్ స్పెషల్లీ టు లంక.
0: ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటలేరు.
1: బికాస్ నో వన్ కెన్ క్రాస్ దిస్.
0: అతనితో పాటు జాంబవంతుడు,
1: జాంబవాన్,
0: అంగదుడు,
1: అంగద,
0: ఇలాంటి గొప్ప గొప్ప వారిని అందరినీ అక్కడ పంపించాడు.
1: ఆల్ గ్రేట్ పీపుల్.
0: ఎందుకంటే రావణుడే ఈ ఘోర కార్యం చేసినటువంటి వాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ హూ డిడ్ దిస్ వికెడ్ యాక్ట్.
0: కనుక మీరు లంకకు పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.
1: హి సెడ్ బీ రెడీ టు గో టు లంక.
0: లంకకు వెళ్లాడు.
1: హనుమాన్ వెంట లంక.
0: అక్కడ ఉండినటువంటి పరిస్థితినంతా చూచాడు.
1: హి సా ఎవ్రీథింగ్ దేర్.
0: చాలా మండిపడ్డాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాస్ వెరీ యాంగ్రీ.
0: ఎక్కడ వనములకు వెళ్ళినప్పటికి సీతాన్వేషణ, సీతాన్వేషణ, సీతాన్వేషణ.
1: అట్ ఎవ్రీ స్పాట్ హీ ఇస్ కంప్లీట్లీ ఇన్ వార్.
0: బ్రహ్మచారి హనుమంతుడు.
1: బ్రహ్మచారి, బ్రహ్మచారి హనుమంతుడు.
0: ఇతని మంత్ర స్థిర చిత్తుడు.
1: హస్ గాట్ స్టడీ మైండ్.
0: అచంచల హృదయుడు.
1: అండ్ హస్ గాట్ ద హార్ట్.
0: అతను సీతని వెతికే నిమిత్తమై ఈ యొక్క అంతఃపురంలో ఉండినటువంటి పడక రూములంతా కూడా వెతికాడు.
1: హీ వెంట్ ఆన్ సర్చింగ్ బెడ్రూమ్స్ ఫర్ సీత.
0: ఈ బెడ్రూమ్లకు వెళ్ళక తప్పదు.
1: హీస్ బౌండ్ టు గో ఓవర్ దేర్.
0: ఇతను బ్రహ్మచారి అనేటువంటి వాడు ఈ బెడ్రూమ్లో ప్రవేశించడం తప్పు కాదా అని కొంతమంది చిల్లర బుద్ధి వారు ప్రశ్నించవచ్చు.
1: చీప్ మైండెడ్ పీపుల్ మే క్వశ్చన్, బీయింగ్ ఏ బ్రహ్మచారి హౌ కెన్ హీ స్టెప్ ఇన్ టు బెడ్రూమ్.
0: కానీ ఎవరైతేనేమి సీత దృష్టిని పెట్టుకుని వెతుకుతున్నాడు, కానీ పరస్త్రీలను ఏమాత్రం పరస్త్రీలని దృష్టితో చూడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ హనుమాన్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్ ఈస్ టు ఫైండ్ అవుట్ సీత, నో అదర్ థాట్ దేర్.
0: అన్ని వైపులా చూచేటప్పటికీ రాక్షసులే తప్ప త్రాగి పడిపోయారు.
1: He found all the demons there.
0: వారి శరీరంలో వారి యొక్క స్వాధీనంలో లేవు.
1: They have no body consciousness.
0: కానీ ఒక అంతఃపురంలో ప్రవేశించేటప్పటికి
1: there in the palace
0: ఒక సుందరమైన స్త్రీ గాఢ నిద్రలో ఉంటుండాలి.
1: There's a beautiful lady who was sleeping.
0: చూచాడు.
1: He saw.
0: ఈమె సీత కావచ్చు.
1: She must have been Sita.
0: అనుకున్నాడు. He thought. తరుపతి సీత ఇలాంటి వాడిని పడక గదికి వచ్చి పండుకుంటుందా, చాలా తప్పు, ఈమె సీత కాదు అని నిర్ణయించుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ డిసైడ్ షీ కెనాట్ బి సీత.
0: సీత యొక్క గుణగణములను చక్కగా గుర్తించుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు.
1: హనుమాన్ కుడ్ నో ది క్లియర్లీ ది క్యారెక్టర్.
0: అక్కడ ఒక విధమైనటువంటి విరక్తి కలిగింది.
1: దేర్ హీ వాస్ కంప్లీట్లీ చేంజ్డ్.
0: అక్కడికి నుంచి వెళ్లి అడవిలో ఉండినటువంటి కొమ్మలు రెమ్మలు అన్నిటి కూడా తృంచి వేస్తున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ కటింగ్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఆల్ ది ట్రీస్.
0: రాక్షసులందరూ బయలుదేరారు.
1: అండ్ ఆల్ ద డెమన్స్ స్టార్టెడ్.
0: ఏనాడు కూతురు కోతులు చూచి ఎరుగరు వారు.
1: ఆల్ ద డెమన్స్ ఇన్ లంక నెవర్ సా.
0: అలాంటి వారికి కోతులు చూడాలంటే చాలా ఆశ్చర్యంగా వింతగా కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు వాచ్ ఎ మంకీ.
0: ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
1: దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్.
0: యదమ్మ ఈ కోతి దిన్నెవరు బంపినాతి మా వాడ గోడాడ చేసిని.
1: What is this monkey? Who sent this? And it's spoiling the whole forest all over.
0: Intintiki ni pantinchina val ganti evarintiki bodume. Intintiki ni pantinchina val ganti evarintiki bodume.
1: It has been visiting house to house. Where, to which house it is visiting?
0: Ramula pantunu janaki kanti ki challanayane. Ituvanti panula ఇంటికి మింటిన నంటిన గద తెలియాడదమ్మా ఈ కోతి దిన్నెవ్వరు బంపిరి నాతి మా వాడ గోడాడ చేసనే చెప్పు. ఈ విధంగా స్త్రీలందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ పాడుకుంటూ వస్తున్నారు.
1: ఆల్ విమెన్ వెంట్ ఆన్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్ సింగింగ్ ఆల్ ద వే.
0: కానీ సీత చిక్కలేదు.
1: బట్ దే కుడ్ ఫైండ్ సీత దే.
0: నిరాశకు గురి అయ్యాడు.
1: దే వర్ డిసప్పాయింటెడ్.
0: హనుమంతుడు తిరిగి ఆ యొక్క లంక్ ఒక సముద్రం దగ్గరికి వచ్చాడు.
1: హనుమాన్ కేమ్ క్లోజ్ టు ఓషన్.
0: గుట్టపైన సింసుప వృక్షం పైన ఎక్కాడు.
1: హీ జస్ట్ క్లైంబ్డ్ ది ట్రీ సింసుప.
0: నేను ఈ విధంగా ఒట్టి చేతులతో పోతే, సీతావార్తను తీసుకోకుండా పోతే నేను పోయి ప్రయోజనం ఏమిటి? రామునికి ఏమని జవాబు చెప్పాలి?
1: ఇఫ్ ఐ గో ఎంటీ హ్యాండెడ్ వితౌట్ ఎనీ న్యూస్ ఆఫ్ సీతా దేర్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హౌ కెన్ ఐ ఫేస్ గాడ్. సముద్రంలో
0: పడి నేను మరణిస్తానని సంసిద్ధుడయ్యాడు.
1: వాస్ రెడీ టు జంప్ ఇంటు ది ఓషన్.
0: ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ రెడీ టు డై.
0: ఇంత గొప్పవాడు రామాజ్ఞను నెరవేర్చలేకపోతున్నానే అనేటువంటి ఫీలింగ్ అది ఆత్మహత్యకు కారణమైంది.
1: హి వాస్ రెడీ ఫర్ టు కమిట్ సూసైడ్ బికాజ్ హీ కుడ్ నాట్ ప్రిపేర్.
0: భగవంతుడు చెప్పినటువంటి మాటను నేను చేయలేకపోతున్నానే అనేటువంటి ఫీలింగ్ అతని ఆత్మహత్యకు కారణమైంది.
1: The very reason for his preparedness for suicide is that he could not fulfill that task. Why should I live?
0: నేను జీవించి ఎవరి కోసం జీవించాలి?
1: ఫర్ హూస్ సేక్ షుడ్ ఐ లివ్?
0: దైవ ప్రీతి కోసం నేను జీవించాలి.
1: ఐ షుడ్ లివ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతిని పొందలేకపోతే నా జీవితం అవసరం లేదు.
1: ఇఫ్ ఐ కాంట్ ప్లీజ్ గాడ్ ఐ నీడ్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఆ యొక్క దీని నుంచి చెట్టు పైన ఎక్కి చూచాడు.
1: హీ సా ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ.
0: ఒక పెద్ద వనము కనిపించింది.
1: దేర్ హీ సా వెరీ బిగ్ థింగ్.
0: నేను ఆ వనాన్ని చూడలేదే.
1: I have not seen that before.
0: అన్నాడు. అక్కడ నుంచి మరి పరిగెత్తి వెళ్ళాడు.
1: Then he started running after that.
0: పరిగెత్తి వెళ్లేటప్పటికి
1: as he went there
0: అక్కడ పట్టేశారు.
1: There he was caught.
0: ఈ రావణుడి యొక్క పెద్ద కుమారుడు దీన్ని పట్టి ఆ సమావేశంలోకి తీసుకుని వెళ్లాడు.
1: The eldest son of Ravana.
0: రావణ దర్బారులో కూర్చున్నాడు.
1: Ravana was sitting on the throne.
0: రావణుడు పెద్ద సింహాసనం పైన కూర్చున్నాడు.
1: ఈ సాట్ ఆన్ ఏ వెరీ బిగ్ థ్రోన్.
0: ఈ దుర్మార్గుడు, దుష్టుడు, దురాచార సంపన్నుడైనటువంటి వాడు ఇంత హై స్థాయిలో కూర్చుంటే నేను సద్గుణవంతులను, సదాచారవంతులను, శ్రీరామచంద్రుని పరమ భక్తులను అలాంటి వాడు నేను క్రింద కూర్చోవటం నాకు సాధ్యం కాదన్నాడు.
1: Then such a wicked, bad, cruel fellow is sitting at a high level. It's not proper for me to be seated there.
0: తన తోకను పెంచాడు, పెంచాడు, పెంచాడు, పెంచాడు.
1: He increased, increased.
0: పెంచి బాగా రౌండ్ చేసి రౌండ్ చేసి రావణుడి కంటే చాలా హై లెవెల్లో తన పై కూర్చున్నాడు.
1: And that increased, prolonged, extended tail, it went round, coiled round, and it sat on a high platform.
0: రాముడు ప్రశ్నిస్తున్నాడు రావణుడు.
1: And Ravana was questioning.
0: కోతి జాతివి నీవు వనమెల్న చెరచితివి నిన్నెవడు పంపించెరా?
1: You are a monkey, who sent you?
0: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన రాచధర నన్నంపెరా?
1: And Hanuman's
0: హనుమంతుడు తక్కువ కాదు.
1: హనుమంతుడు ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపినయ్య రాచదొర నన్నంపెర.
1: ద కింగ్ హూ హాస్ కట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హాస్ సెంట్ మీ.
0: రావణుకు ఏ రాజులు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
1: అండ్ రావణ
0: ఎవరు నన్ను ఏమిరా ఏమిరా అని ఒక పనివాణ్ణి పలకరించినట్టుగా పలకరిస్తున్నావా నీవు? నీకు నోరు మూపిస్తానన్నాడు.
1: Ravana said, no one talk to me like this, as if you are addressing a servant you are talking to me.
0: ye rajunu nannu emira analedu noru muhinchenura yachudavu neevu brahmaatvaadudavu nenu ramaswami bantura ninna avaraina ninnu raan ledemo neer ramaswami bantu ganaka ninnu raane palakaristunnan annadu.
1: And then Hanuman said, I am the servant of Rama, therefore I can address you in singular.
0: ee vidhanga రావణుడి పైన ఏ విధమైనటువంటి దీనికైనా జవాబులు అక్కడ అందిస్తూ వచ్చాడు.
1: హి వాస్ గివింగ్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ రిప్లై.
0: రావణుడికి ఒక విధమైన భయం ఏర్పడిపోయింది.
1: రావణ వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: ఒక కోతికి ఇంత శక్తి, ఇంత సామర్థ్యము, ఇంత ధైర్యము, సాహసం ఉండినప్పుడు ఇంకా రాముడి యొక్క సైన్యం కంత ఎంత ధైర్యము, ఎటువంటి వారున్నారో అనేటువంటిది ఒక అనుమానం ఏర్పడిపోయింది.
1: రావణ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్, వెన్ మంకీ హస్ గాట్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ అండ్ పవర్, వెల్ దేర్ మస్ట్ బి గ్రేటర్ పర్సనాలిటీస్ బిహైండ్.
0: తదుపరి ఇంకా రావణుడికి ఏమి చేత కాలేదు.
1: రావణ కుండు లేట.
0: చేత కాని వాళ్ళకి చేష్టలు జాస్తినట్ట.
1: హెల్ప్లెస్ ఫెలోస్ విల్ హ్యావ్ సో మెనీ థాట్స్.
0: అప్పుడు ఈ కోతికి తోక పైన చాలా అభిమానం ఉంటుంటాలి.
1: మంకీ విల్ హ్యావ్ అటాచ్మెంట్ టు ది టెయిల్.
0: ఆ టెయిల్ కు కొంచెం కొసలోపల అగ్ని అంటించండి అన్నారు.
1: సపోజింగ్ వీ క్యాచ్
0: రాజాజ్ఞ ఇంక చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ కమాండర్ కింగ్.
0: ఇంకా ఈ రాక్షసులంతా కూడా ఊర్లోని పాత బట్టలంతా తెచ్చారు, దాని తోకంతా చుట్టారు.
1: ఆల్ ది పీపుల్ బ్రాట్ ఆల్ ది ఓల్డ్ క్లాత్ ఫ్రమ్ లంక అండ్ టైడ్ ఇట్ రౌండ్ ద టెయిల్.
0: కానీ ఇది కూడా నువ్వు మంచిదే అనుకున్నాడు
1: హనుమాన్.
0: నేను రామదూతగా వచ్చి రామాజ్ఞకు విరుద్ధంగా చేసిన వాడిని అవుతానో ఏమో అని తిరిగి విచారం చేశాడు.
1: హావింగ్ కమ్ హియర్ యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ రామ, well, will it amount to be disobedience to his command?
0: Kani na thokam nenu challarchukovali.
1: But I should see cool down my tail.
0: Egiraadu egiraadu okkoka illu okkoka igirileki anni illu antukunnayi.
1: As his tail was caught on fire, he started jumping out of
0: taanu samudramlo poi dumkaadu.
1: Ultimately jumping
0: out. Nenu kosamu tana thokanu challarchukovatam kosam
1: only to make the entire fire extinguish.
0: Akkanta kuda mandipothuntundadi.
1: And you find the fire all around in Lanka.
0: Mari yochana chesadu.
1: Then he thought,
0: chi రామాజ్ఞను నేను ఉల్లంఘించడం చేతనే నేను ఈ పెద్ద అపకారం చేస్తున్నాను.
1: ఐ రియలీ ఐ డిడ్ ఎ గ్రేట్ హార్మ్ యాజ్ ఐ డిసోబేయ్డ్ హిస్ కమాండ్.
0: కానీ రావణుడి పైన ఉన్నటువంటి కోపంతో లంకను నేను మండింపు చేశాను, కానీ అదే లంకలో సీత కూడా ఉంటుండాది, ఆమెకి ఏ గతి పడుతుందో, ఇది నేను పాపం చేసిన వాడిని అవుతానని మరి ఫీల్ చేస్తూ వచ్చాడు.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ I have set whole Lanka on fire. There may be Sita over there.
0: తిరిగి లంకలో ప్రవేశించాడు.
1: దెన్ అగైన్ హి ఎంటర్డ్ ఇంటు లంక.
0: ఈ విధంగా అనేక పర్యాయములు చూచి కట్టకడపటికి అశోకవనములో ఒక వృక్షం కింద కూర్చుండాది పాపం సీత.
1: యాజ్ హి వెంట్ ఆన్ సర్చ్ ఆఫ్ సీత దేర్ షీ హీ నోటీస్ సీత అండర్ ది ట్రీ ఆఫ్ అశోక.
0: రాముణ్ణి చూచినటువంటి వాడు లేక సీతను చూచినటువంటి వాడు కాదు ఈ యొక్క హనుమంతుడు.
1: హనుమాన్ నెవర్ సా రావణ ఆర్ సీత.
0: సీత లంకలు చేరిన తర్వాతనే రామునితో ఫ్రెండ్షిప్ అయిపోయింది హనుమంతునికి.
1: సీత రీచ్ లంక దెన్ ఓన్లీ
0: సీతను ఎప్పుడు
1: హనుమాన్ చూడలేదు. రామ సీ నెవర్ సా సీత బిఫోర్.
0: కనుక ఈమె సీతనో కాదు
1: సీత ఆర్ నాట్
0: అని మెత్తగా ఒక చెట్టు ఎక్కి
1: హి క్లైమ్ ది ట్రీ టాప్.
0: రామకథను గానం చేస్తూ వచ్చి
1: హి స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: ఒక్కతూరి సీత పైకి చూచింది.
1: సీత వాచ్డ్ ఆన్ ద టాప్.
0: చూచి కంటిధారలు కారుస్తుండాలి.
1: షీ స్టార్టెడ్ షెడ్డింగ్ ది టీయర్స్.
0: అప్పుడు
1: దెన్
0: ఆమె చుట్టూ ఎలాంటి వారు ఉంటున్నారు తెలిసినా రాక్షసులు ఉండడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు బి దేర్.
0: విభీషణి భార్య సరమ్మ,
1: ద వైఫ్ ఆఫ్ విభీషణ సరమ్మ,
0: ఆమె సేవ చేస్తూ ఉంటుండాలి.
1: షీ వాజ్ సర్వింగ్ సీత.
0: ఇంకా విభీషణి బిడ్డలు ఇద్దరు ఉంటున్నారు.
1: విభీషణ హాస్ టూ డాటర్స్
0: అజట త్రజట. అజట త్రిజట.
1: అజట త్రిజట.
0: వీళ్ళు ముగ్గురే ఆమెకు ధైర్యాన్ని బోధిస్తూ ఉన్నారు.
1: సరమ అజట త్రిజట ఆర్ గివింగ్ ఆల్ ద కరేజ్ టు సీత.
0: మీరు భయపడకండి
1: మదర్, డోంట్ బి అఫ్రైడ్.
0: మా రాక్షసుల యొక్క గుణములు ఈనా ఇలాంటివి ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ అవర్ డెమోనిక్ క్వాలిటీ.
0: ఏనాటికైనా మీ సత్యమే జయిస్తుంది.
1: వన్ డే ఆర్ అదర్ యు
0: రాముడు ధర్మస్వరూపుడు, ధర్మమే జయిస్తుంది.
1: ధర్మ విల్ విన్.
0: సత్యమునకు విరుద్ధం కాదు.
1: ఎనీథింగ్ విల్ నెవర్ గో అగేన్స్ట్
0: సత్యమేవ జయతి. సత్యమేవ జయతి. సత్యమేవ జయతి.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ విక్టరీ.
0: ఈ విధంగా వారు ధైర్యాన్ని ఇవ్వటం చేతనే సీత చాలా వరకు బ్రతకగలిగింది.
1: అండ్ సీత కుడ్ లివ్ బికాస్ షీ కుడ్ పిక్ అప్ కరేజ్.
0: ఈ సమయాన్ని చూసుకున్నాడు.
1: అండ్ దిస్ టైమ్ ఇస్ నోటీస్డ్.
0: రాముల దగ్గర నుంచి ఒక ఉంగరం తెచ్చాడు.
1: హీ బ్రాట్ ఎ రింగ్ ఫ్రమ్ రామ్.
0: ఆ ఉంగరమును సీత ముందు పడవేశాడు.
1: అండ్ హీ గేవ్ దట్ రింగ్ టు సీత.
0: చూచింది ఆ ఉంగరం.
1: సీత సా దట్ రింగ్.
0: పట్టలేని ఆనందంతో మహిమరిచిపోయి ఆ హనుమంతుని గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తుండాలి.
1: షీ వాజ్ ఎక్స్టాటిక్. షీ కుడ్ నాట్ కంట్రోల్.
0: నాయన హనుమంత, నీవు నిజంగా రాముని యొక్క బంటేనా లేక ఏ రాక్షసులైనా ఈ స్వరూపాన్ని ధరించి వచ్చారా?
1: సీత వాజ్ ఆస్కింగ్ లైక్ దిస్. హనుమాన్ ఆర్ యు రియల్లీ ది
0: సర్వెంట్? నేను ఎన్నో పర్యాయాలను చూచాను.
1: ఐ హావ్ సీన్ ఎర్లియర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ దీస్ డెమన్స్.
0: కానీ నేను కూడా ఇప్పుడు నిన్ను నమ్మలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ యూ నౌ.
0: ఈ ఉంగరం కూడా నీవు ఆర్టిఫిషియల్ గా తీసుకుని వచ్చిండొచ్చును.
1: దిస్ రింగ్ మే బి
0: ఆర్టిఫిషియల్ నువ్వు నిరూపించవచ్చును.
1: ఇట్ మే బి ఆర్టిఫిషియల్.
0: కానీ నాకు సాక్ష్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది విట్నెస్?
0: నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు.
1: ఐ నెవర్ సా యు.
0: నీవు ఎప్పుడూ నన్ను చూడలేదు.
1: యు నెవర్ సా మీ
0: అని చెప్పేటప్పటికి తల్లి నా హృదయం నుండే ప్రతిష్ట అయినాడు రాముడు.
1: హి సెడ్ మదర్ రామ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ మై హార్ట్.
0: నా హృదయాన్ని ఒక్క తూరి చూడమని చెప్పాడు.
1: యు సీ వాచ్ మై హార్ట్.
0: ఆ హృదయాన్ని చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ పడిపోయింది సీత.
1: సీత వాజ్ వాచింగ్ రామ ఆన్ ద చెస్ట్ ఆఫ్ హనుమాన్.
0: ఏంటి ఆ యొక్క మహాత్యము?
1: వాట్ ఈస్ దట్?
0: ఆ హనుమంతుని హృదయంలో రామచంద్రుడు కనిపించాడు.
1: రామ గాట్ ఇన్స్టాల్డ్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ రామ.
0: ఈ ఆనందం చేత ఈమె సీతననే గుర్తించాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎక్స్టసీ షీ కుడ్ నో సీత, ఐడెంటిఫై సీత.
0: తిరిగి వెనుకకు వెళ్ళాడు.
1: అండ్ హీ రిటర్న్.
0: ఇంకొక క్షణమైనా కూడా నిలిచలేదు.
1: ఐ కెనాట్ స్టాండ్ ఫర్ ఎనీ మోమెంట్.
0: సీతాన్వేషణ నిమిత్తమై వచ్చాను.
1: ఐ కమ్ హియర్ ఇన్ సర్చ్.
0: అన్వేషణ జరిగింది. సీతమ్మ వారు లంకలో ఉన్నారు.
1: సర్చ్ ఈస్ ఓవర్.
0: ఈ వార్తను ఎంత త్వరగా రామునికి అందించాలో అంత త్వరగా అంది.
1: హీ వాజ్ ఇన్ ఎ హరీ టు కన్వే ది మెసేజ్.
0: వెళ్ళాడు.
1: హీ వెంట్.
0: అనేక మంది ఆకలి ఆకలి ఆకలి అంటున్నారు. కొంతమంది అంతా కూడా కుంభకర్ణులు ఉంటారు కదా ఈ సైన్యంలో.
1: ఇన్ దిస్ ఆర్మీ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ వెరీ హంగ్రీ గ్లట్టన్స్.
0: ఈ మధుర నగరంలో చేరిపోయారు. మధురవనంలో చేరిపోయారు.
1: దే ఆల్ రీచ్ దిస్ ఫారెస్ట్ మధురవనం.
0: ఆ మధురవనంలో ఉండినటువంటి ఫలములంతా భుజించారు.
1: దే ఏట్ ఆల్ ద ఫ్రూట్స్ దేర్.
0: కానీ హనుమంతుడు ఒక్క ఫలమును కూడా భుజించలేదు.
1: హనుమాన్ డిడ్ నాట్ ఈట్ సింగిల్.
0: రామాజ్ఞ పూర్తి జరిగేంత వరకు నేను ఏమాత్రం జలమును కూడా పుచ్చుకొని ఉన్నాను.
1: అంటిల్ ద టాస్క్ అసైన్ టు హిమ్ బై రామ హీ డిడ్ నాట్ ఈట్ ఎనీ ఫ్రూట్.
0: పరిగెత్తి వెళ్ళాడు ఆ సముద్రం ఒడ్డుకు.
1: They all ran and stood by the side on the banks of the sea.

0: రామ, లిజన్ టు మీ.
1: చెరగి విల్లుల లోపులనున్నా చిలుక రీతి వణకుచు నిలుచున్న పలువురు రాక్షస మగవులను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత చూచితి శ్రీరామ నా మనవే వినుమా. చెలగి విల్లుల లోపులనున్నా
0: దేర్ బిహైండ్ ది బుషెస్
1: చెలగి విల్లుల లోపులనున్నా
0: బిహైండ్ ది బుషెస్
1: చిలుక రీతి వణకుచు నిలుచున్న
0: ఐ సా ద వన్ షివరింగ్ లైక్ ఎ ప్యారట్
1: పలువురు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జలుపుచు తలదు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవే వినుమా.
0: ఐ సా సీత దేర్ సరౌండెడ్ బై ది డెమన్స్ కాలింగ్ ఫోర్స్ రెడీ టు బి హెడ్ అని
1: ఖడ్గములు ఉంటే ఆ సీత వణికిపోతుంటుండాలి.
0: యాజ్ ఆల్ ది డెమన్స్ వర్ హోల్డింగ్ ది సీతను
1: చూచాను
0: షివరింగ్ ఐ సా దట్ సీన్.
1: ఇంకా వినలేదు రాముడు.
0: రామ డిడ్ హియర్ ఫర్దర్.
1: సీత ఇంత బాధలో ఉంటుండాదా?
0: సీత ఇస్ సఫరింగ్
1: అని హనుమంత ఇంక వెనుకకు తిరుగుదాం.
0: హనుమాన్
1: తిరిగి లంకకు పోదామన్నారు.
0: హనుమాన్ లెట్స్ గో టు లంక నౌ.
1: సుగ్రీవుడు శాంతపరిచాడు.
0: సుగ్రీవ ప్యాసేజ్
1: స్వామి, నీ ప్రేమావేశంతో నీవింత తొందరపడుతున్నావు కానీ ఇది చాలా పొరపాటు.
0: బికాస్ ఆఫ్ యువర్ టెంపర్ యువర్ ఇన్ హరీ.
1: చేయాలంటే అనేక రకమైనటువంటి ఒక అరేంజ్మెంట్స్ అంతా జరగాలి.
0: వీ హావ్ టు మేక్ మెనీ అరేంజ్మెంట్స్.
1: నీవు ఏనాడు యుద్ధం చేసి ఎరుగవు.
0: యు నెవర్ ఫాట్.
1: నీవు దయామయుడవు.
0: యువర్ వన్ ఆఫ్ కంపాషన్
1: ప్రేమ స్వరూపుడవు.
0: యువర్ గాడ్
1: ధర్మమే నీ యొక్క స్వరూపము.
0: యువర్ ధర్మ ఇస్ యువర్
1: ఫామ్. సత్యమే నీ యొక్క స్వభావము.
0: దట్స్ యువర్
1: అలాంటి నీకు యుద్ధ సంబంధమైన విషయాలు నీకు తెలియదు.
0: యు డు నాట్ నో ఎనీ వార్.
1: కొంత కాలం నాకు ఇచ్చేసి నేను దీనికి తగినటువంటి ఏర్పాటు చేస్తానన్నాడు.
0: గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్.
1: ఈ విధంగా
0: లైక్ దిస్
1: జరిగిన తర్వాత ఇంకా లంకకు చేరడానికి సుగ్రీవుడు, జాంబవంతుడు, ఈ హనుమంతుడు వీరందరూ కూడాను తగినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేస్తున్నారు.
0: సుగ్రీవ, జాంబవాన్, హనుమాన్ వాల్ మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ టు రీచ్.
1: అయితే ఈ జరిగినదంతా కూడాను ఒక ఎత్తు.
0: ఆల్ దిస్ హ్యాపెన్ ఇస్ వన్ థింగ్.
1: ఈ రామ రావణుని యొక్క యుద్ధమే ఒక ఎత్తు.
0: ద ఫైట్ బిట్వీన్ రామ అండ్ రావణ ఇస్ అనదర్ థింగ్.
1: ఇది చాలా గొప్ప విషయం.
0: ఇట్స్ అ మైటీ థింగ్.
1: ఇది ధర్మ అధర్మములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
0: ఇట్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచ్యూస్ అండ్
1: అన్రైచ్యూస్. సత్యములకు అసత్యములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
0: ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్.
1: ఇవి జగత్తులో ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉంటున్నాయి.
0: ఇట్స్ దేర్ సిన్స్ దెన్ అండ్ నౌ.
1: కనుకనే ప్రేమ స్వరూపుడైన రాములు,
0: రామ ఇస్ ఎంబాడీ
1: శాంత స్వరూపమైనటువంటి సీత,
0: సీత ఇస్ పీస్
1: కామస్వరూపుడైనటువంటి రావణుడు
0: అండ్ రావణ స్టాండ్ ఫర్
1: అందరి హృదయాల్లో నేటికి కూడా ఉంటున్నారు.
0: దోస్ qualities are present in everybody.
1: అందుకోసమే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు.
0: Therefore man has got three attributes.
1: మనకు ఒక్కొక్క సమయం లోపల కామోద్రేకం జరుగుతుంటాయి.
0: At times will be agitated.
1: శాంతమును కూడాను బోధిస్తుండాలి సీత.
0: And Sita teaches peace.
1: ఇంకా సత్యస్వరూపుడు ప్రేమస్వరూపుడైనటువంటి ఈ రాముడు,
0: రామ ఇస్ ఎంబాడీమెంట్.
1: ఈ సత్యానికి ధర్మానికి పాటు పడుతుంటాడు.
0: హి వర్క్స్ ఫర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుకనే రాముడు ఎక్కడ ఉంటున్నాడంటే సీతారామ లక్ష్మణుడు ఎక్కడ వీరు లాస్ట్ లో వనవాసం చేశారు.
0: సీతారామ లక్ష్మణ వేరే
1: పంచవటి.
0: దే స్టేడ్ దేర్ ఇన్ పంచవటి.
1: అది ఏ అన్న కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము. ఈ పంచకోసములే ఈ పంచవటి.
0: పంచవటి మీన్స్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ షీట్స్.
1: ఇక్కడే ఉంటున్నారు సీతారాములు.
0: దేర్ యు ఫైండ్ సీతారామ.
1: ఇక్కడే అపహరించాడు ఈ రావణుడు అనేటువంటి ఒక కాముడు.
0: దేర్ ఓన్లీ ద డిజైర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ కాముని సంహరించడమే ఈ సీతారాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: టు కిల్ ద డిజైర్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సీతారామ.
1: కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా కొంతవరకు విచారం చేసి,
0: సో వీ హావ్ టు నో దిస్
1: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి ఒక చరిత్రను కూడా మనం విచారించినప్పుడే మనం ప్రాకృతమైన జీవితాన్ని గడుపుతున్నాం. కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి రామాయణం చక్కగా బోధపడుతుంది.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద స్పిరిచువల్ మీనింగ్, సిగ్నిఫికెన్స్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్టర్నలీ.
1: కనుక
0: సో
1: ఇంకా రేపటి నుంచి ఈ యుద్ధము ప్రారంభం జరుగుతుంది.
0: ఫ్రమ్ టుమారో
1: ఈ యుద్ధ ప్రారంభం లోపల ఎవరెవరు ఏ బాధ్యతను తీసుకున్నారు,
0: వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ,
1: ఎలాంటి వారికి ఎలాంటి బాధ్యత ఇవ్వాలి,
0: వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ టు బి అసైన్డ్.
1: కేవలం ఏమీ తెలియనటువంటి సుంటలకంతా కూడా ఈ యొక్క బాధ్యత ఇస్తే ఇది అపజయమైపోతుంది.
0: ఫూల్స్ షుడ్ నాట్ బి గివెన్ ఇంపార్టెంట్ అసైన్మెంట్.
1: కనుక ఈనాడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?
0: సో వాట్ షుడ్ వి నో నౌ?
1: ఎలాంటి పనికి ఎలాంటి వారిని నియమించాలి?
0: హూ షుడ్ బి అపాయింటెడ్ ఫర్ వాట్ టాస్క్?
1: ఎలాంటి భావానికి ఎలాంటి వారిని ప్రశ్నించాలి?
0: వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ యూ కెన్ గెట్ ఇట్?
1: కనుక దైవంతో వాదోపవాదములు వేయటం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ.
1: మనం అల్పజ్ఞులము.
0: We are mean, low-minded.
1: అనంతుడు.
0: God is infinite.
1: అనంతుడైనటువంటి రామచంద్ర పరమాత్మునికి ఈ అంతులేనటువంటి అంతుతో కూడినటువంటి మానవుడు ఏమి విమర్శించగలడు?
0: God is so infinite, limitless. You cannot question
1: him. విమర్శకపోయేటువంటి వాడు.
0: The one who criticizes.
1: కొంతవరకు నువ్వు వాదోపవాదములు చేసేటువంటి వాడు.
0: The one who argues.
1: అల్పజ్ఞులనే మనం విచారించాలి.
0: We should say they are foolish.
1: అల్పజ్ఞులనే మనం చింతించాలి.
0: We should say they are.
1: అంతకంటే అల్పుడు మరొకరు లేడు.
0: You cannot find more foolish persons.
1: ఒకవేళ తెలుసుకోవాలని ఆశ ఉంటే కొన్ని ప్రశ్నలు వేసి తెలుసుకోవచ్చును.
0: If you have doubts, you can question.
1: అంతేకాని దైవం పైన మాత్రం డౌట్ రాకూడదు.
0: But never doubt God.
1: నీకేమి తెలుసు దైవం విషయం?
0: What is that you know about God?
1: దైవం అంటే ఏమిటి?
0: Who is God?
1: నీకు తెలిస్తే కదా నువ్వు చెప్పవచ్చును.
0: యూ కెన్ సే ఇఫ్ యూ నో.
1: ఇతను దైవం కాదు, ఇతను దైవం కాదు నువ్వు అనవచ్చు.
0: యూ మే సే హి ఇస్ గాడ్.
1: అయితే దైవం అయిన వాడు ఎవరు?
0: బట్ దెన్ హూ ఇస్ గాడ్?
1: నువ్వు చెప్పగలవా?
0: కెన్ యూ షో?
1: కానిది ఇది అని చెప్పంగలరు కాని.
0: యూ కెన్ సే
1: బ్రహ్మం ఇది అని చెప్పంగా ఎవరి వశము?
0: యూ కెన్ సే దిస్ ఇస్ నాట్ నెగేషన్, బట్ యూ కెన్
1: కాదని చెప్తున్నావు నీవు. ఇది అవును అనేటువంటి చెప్పేది నీకేం అర్హత?
0: యూ కెన్ సే దిస్ ఇస్ నాట్. హౌ
1: నీవు అవునని చెప్పగలవు?
0: వాట్ ఈస్ దట్ యూ కెన్ సే ఎస్?
1: తెలియదు.
0: నథింగ్. యూ డోంట్ నో.
1: అవునని చెప్పడం తెలియనప్పుడు కాదని చెప్పడం నీకెట్లా తెలుసు?
0: వెన్ యూ కెనాట్ సే ఎస్, హౌ డు యూ సే నో టు దట్?
1: ఇదే అల్పజ్ఞత.
0: దాట్ ఈస్ మీన్నెస్.
1: కనుక ఇలాంటి అల్పజ్ఞులు అనేటువంటి వాళ్ళు ఇంకా రాబోయేటువంటి యుద్ధంలో చాలా మంది మీకు కనిపిస్తారు.
0: సచ్ మీన్ ఫెలోస్ యూ విల్ సీ.
1: వాళ్ళు కనిపించినప్పుడంతా కూడా మీలో ఉన్నటువంటి అల్పత్వాలు కూడా బయటపడుతుంటాయి.
0: యాజ్ వి లిసన్ టు దెమ్, అవర్ మీన్ క్వాలిటీస్ వి విల్ ఫైండ్ రిఫ్లెక్షన్స్ దేర్.
1: కనుక రామాయణం యొక్క తత్వము మహా పవిత్రమైనటువంటి చరిత్ర.
0: రామాయణం ఇస్ ఎ సీక్రెట్ హిస్టరీ.
1: ఇది చాలా విచిత్రమైన చరిత్ర. ఇది చాలా ఆదర్శవంతమైన చరిత్ర.
0: ఐడియల్.
1: ఇది చాలా ఆనందమయమైనటువంటి చరిత్ర.
0: గివ్స్ యు బ్లిస్.
1: ఇది అమృతమయమైనటువంటి చరిత్ర.
0: ఇట్స్ నెక్టరైన్.
1: ఇలాంటి చరిత్రను ప్రతి భారతీయుడు కూడాను గుర్తించి వర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీవన్ షుడ్ నెసెసరీ నో రామాయణ.
1: కనుక రామును ప్రేమించండి.
0: లవ్ రామ.
1: ఆ ప్రేమ చేత అతన్ని దర్శించండి.
0: విత్ లవ్ యూ సీ హిమ్.
1: దర్శించి అతనిలో ఐక్యం కాండి.
0: అండ్ మర్జ్ ఇన్ హిమ్.
1: ఇదే నిజమైన సాయుధ్యము.
0: దిస్ ఇస్ మర్జర్.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
1: దీని యొక్క అద్భుతము, ఆనందము, అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
1: ఇందులో రాత్రి పగలు, సుఖ దుఃఖములు, చావు పుట్టుకలు, ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
1: ఈ విశ్వమునందు చావు పుట్టుకలు అనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
1: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
1: Dharmamu abhivruddhi nondinappudu adharmamu adugunti pothundi.
0: When dharma increases, naturally adharma declines.
1: Adharmamu abhivruddhi nondinappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
1: Dharma adharmamula karinditikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: The reason for dharma and adharma are men and women.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకొనలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: Man is under the delusion because he cannot recognize the divinity within himself.
1: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
1: Savitri mana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
1: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
1: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondupoddadu.
0: When man tries to practice all the virtues, satyam shivam sundaram gets manifested in him.
1: Iti mahattramainatvanti shakti manavuni yandu antarbhootamai prakashistunnadi.
0: This powerful strength is within man, invisible.
1: Kamsudu tana sodari aina devaki devini champutaku samsiddham ayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
1: Aa samayamuna
0: at that time
1: tana bharta ayinatvanti okka
0: her husband
1: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
1: Ee vasudevuni okka shakti samarthyamulu ekkada nunchi aavirbhavinchayi?
0: Where did vasudeva get this power and strength?
1: Idi anni kudunu manavuni yandu antarbhootamai undinatvanti mahashaktule.
0: This great strength is imminent in man.
1: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: This strength is not something which you have got.
1: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి.
0: When one tries to manifest within himself the divine strength,
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual
1: ఒకరు రామా అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని, ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: They try to worship Rama, Krishna, Jesus, etc.
1: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: But the very foundation of all these things is a strength within.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: That is a very form of Shiva Shakti.
1: కానీ ఈ శివశక్తి తత్వము సర్వ కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోనలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual
1: ఒకరు రామా అని, ఒకరు కృష్ణ అని.

0: వ్యాపించినటువంటిది.
1: The Shiva Shakti power is all over, pervasive.
0: భవాని శంకర్లు అని ఈ ప్రపంచంలో ఒక పెద్ద పేరు.
1: భవాని శంకర్ ఇస్ ద నేమ్ బై విచ్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
0: భవాని అనగా శ్రద్ధ అని అర్థం.
1: భవాని మీన్స్ ఎర్నెస్ట్నెస్.
0: శంకర అనగా విశ్వాసము అని అర్థం.
1: శంకర మీన్స్ ఫెయిత్.
0: భవాని శంకరుడు అనగా శ్రద్ధ విశ్వాసంతో కూడినటువంటిది ఈ జగత్తు.
1: భవాని అండ్ శంకర మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఎర్నెస్ట్.
0: శ్రద్ధ వల్లనే
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎర్నెస్ట్నెస్
0: ఈ శంకర స్వరూపమైనటువంటి యొక్క
1: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
0: కార్యక్రమము కొనసాగిపోతున్నవి.
1: యు కెన్ డూ యువర్ వేరియస్ ప్రాక్టీసెస్ బై ద స్ట్రెంగ్త్.
0: ఈ శంకర స్వరూపమైనటువంటిది
1: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
0: భవాని స్వరూపమే.
1: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: ఈ భవాని అన్నటువంటిది శంకర స్వరూపమే.
1: భవాని ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర.
0: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
0: అనగా ఈ జగత్తునందే భవాని శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
1: సో ఇన్ దిస్ యూనివర్స్ భవాని అండ్ శంకర ఆర్ సో క్లోజ్.
0: ఏ నామమును ఏ రూపమును స్మరించినప్పటికీ భవాని శంకరుల యొక్క తత్వం అనుసరించాలి.
1: వాట్ ఎవర్ ద నేమ్ వాట్ ద ఫార్మ్ యు వర్షిప్ ఇట్ ఇస్ ఎంబెడెడ్ ఇన్
0: విశ్వాసం లేక దేనిని మనం సాధించలేము ఈ జగత్తునందు.
1: ఎర్నెస్ట్నెస్ అండ్ ఫెయిత్ వి కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ శ్రద్ధ వల్లనే మనకు జ్ఞానం లభిస్తుండాలి.
1: వి గెట్ విజ్డమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రద్ధ.
0: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్ మ్యాన్.
0: కనుకనే విశ్వమునకంతా కూడాను
1: సో
0: భవాని శంకర స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
0: ఇది అర్ధనారి స్వరూపమే.
1: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారి.
0: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
1: So everybody in this world therefore utter Shrimati and
0: Shrimati anaga Bhavani.
1: Shrimati means Bhavani.
0: Shri anaga Shankarudu.
1: Shri means Shankara.
0: Shrimati, Shri Bhavani. Ee rendinti oka ekatvame divyatvamainatu manavatvam.
1: So the divinity in man is a combination of Bhavani and Shankara.
0: Sharirakanga Bhavani.
1: Concerning the body Bhavani.
0: Manasikanga Shankaratvamu.
1: In the mind it is Shankara.
0: Ee rendinti ende moodavadi kudanu unnadi.
1: So the combination of these is the third
0: atma tattvamu
1: and the third one is the atmic principle.
0: Kanukane
1: therefore
0: bhakti gnana vairagyamulu yokka tattvamunu ee yokka divyatvanga manam visheshinchali.
1: So renunciation, wisdom and bhakti is due to these things.
0: Kriya shakti, gnana shakti.
1: Ichcha shakti, kriya shakti, gnana shakti.
0: Ee ichcha shaktiye ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
1: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
0: అది ఏ ఈ దేహము.
1: దట్ ఇస్ దిస్ బాడీ.
0: క్రియాశక్తి అది ఏ మన ఎందున్నటువంటి మానసిక శక్తి.
1: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
0: జ్ఞానశక్తి అది ఏ ఆత్మతత్వము.
1: అండ్ ద విజమ్ ఇట్ ఇస్ దట్ కన్సర్న్స్ ఇట్
0: సెల్ఫ్. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: You are not one, but you are three.
0: The one you think you are, that is a physical body.
1: The one you think you are is a physical body.
0: The one others think you are is a mental body.
1: The one others think you are is a mental body.
0: The one you really are, that is Atma Shakti.
1: The one you really are is the strength of the Atma.
0: Ichcha Shakti, Kriya Shakti, Jnana Shakti to kudinatvantidi ee yokka divyamainatvanti prapanchamu.
1: So the whole universe is full of the divine Ichcha Shakti, Jnana Shakti and Kriya Shakti.
0: Idi sarvatra kudanu vyapinchinatvantidi.
1: All these things are all pervasive.
0: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరం కాదు.
1: One cannot forget these things whatsoever.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Every man should try to understand the principle of these three shaktis.
0: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
1: Wherever you see there is the principle of God.
0: నీవు భగవంతుడవే.
1: You are also God.
0: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: But you are unable to understand this.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
1: God's hands and legs and heads are everywhere.
0: ఎక్కడ చూసినా గానీ పాదములు హస్తములు శిరస్సు ముఖము సర్వపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
1: Wherever you see God's hands, God's legs, God's heads.
0: నీవు ఎవరికీ తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
1: You think you are doing something.
0: సర్వత పాణిపాదం ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
1: He is seeing everything, he is behind you always.
0: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
1: He is doing all your work himself.
0: సర్వత శృతిమల్లోకి ఇది రెండవది.
1: ద సెకండ్ థింగ్ ఇస్
0: ప్రతి మానవుని ఎందుకు

0: తాను లీనమై ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీస్ దేర్ ఇన్సైడ్.
0: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
1: హీస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
0: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
1: హీస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
0: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
0: స్థూలము,
1: ద గ్రాస్,
0: చిత్తము,
1: ద మైండ్,
0: చిత్త ఏకాగ్రత.
1: And something we
0: know. ఈ మూడు తత్వములు యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
1: So all these three principles we have got to practice.
0: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సలుపుతున్నాడు.
1: Only if he practices, man can achieve so many things.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవానీ ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
1: Whatever endeavors he may perform without the grace of Bhavani and
0: Shankara. ఒక శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు, ఒక్కొక్క పేరు నియమించారు.
1: Every form there is the Rishi's names, the God's names, etc.
0: ఈ రూపనామములు ప్రధానము కాదు.
1: Not these forms and names are important.
0: ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివి.
1: All these things change.
0: Body is like a water bubble.
1: Body is like a
0: mind
1: water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: స్థిరమైనటువంటి ఎట్టని భావిస్తావు.
1: These are not permanent at all.
0: కనుక ఇందులోనే సత్య నిత్యమైనటువంటి తత్వం ఉంటున్నది.
1: There is something which is permanent and true within.
0: అది ఏ దివ్యత్వము.
1: That is divinity.
0: అది సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తి తిష్టతి.
1: దట్ ఇస్ గాడ్స్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్.
0: అది ఏ సత్యమైనటువంటిది.
1: హీస్ ఆల్ పర్వేసివ్. దట్ ఇస్
0: అది ఏ నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ది ఓన్లీ ట్రూత్.
0: అది ఏ పవిత్రమైనటువంటిది.
1: దట్ ఇస్ హోలీ.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని యందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
1: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన యందు కూడాను ఆ శక్తి ఉన్నది.
1: యూ విల్ హ్యావ్ టు ట్రై టు హార్నెస్ యువర్ స్ట్రెంగ్ టు అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: సుమతి సూర్యోదయం కాకుండా నిలబెట్టడానికి ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డి సుమతి గెట్ ద స్ట్రెంగ్ టు స్టాప్ ద సన్ రైజ్?
0: ఆమె యందు పతి యందు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఈ యొక్క శక్తిని తాను ఆవిర్భవింప చేసుకుంది.
1: బికాస్ ఆఫ్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ హర్ హస్బెండ్ షీ కుడ్ స్టాప్ ఈవెన్ ద సన్.
0: ఆ శ్రద్ధ అనేటువంటిది అభివృద్ధిగా ఉంచుకోవాలి.
1: ది ఎర్నెస్ట్నెస్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్.
0: శ్రద్ధ అభివృద్ధి అయినప్పుడు విశ్వాసం గాఢంగా లభిస్తుంది.
1: వెన్ ఎర్నెస్ట్నెస్ ఇంక్రీసెస్ ఫెయిత్ ఆటోమేటికలీ
0: వేరు లోపల దిగే కొలది కూడా చెట్టు కూడా పెరుగుతూ వస్తుంటుంది.
1: ద మోర్ ఇట్ గోస్ ఇన్ సైడ్ ద ట్రీ ఇట్ గ్రోస్ బిగ్గర్.
0: శ్రద్ధ అనేటువంటి వేరు లోపల దిగినప్పుడే ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
1: When the roots of earnestness go inside, only the tree then grows.
0: ఈ శ్రద్ధ విశ్వాసము లేకుండా ఏ రామమును కాని ఏ రూపమును కాని స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: Without earnestness and faith, no name, no form can ever help you.
0: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
1: So many people try to do many spiritual practices to get God.
0: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమే.
1: These are merely something which satisfies you physically, mentally, that is all.
0: Navavidha margamulu anta kuda nu bodhinchadu Naradudu.
1: Narada explained the 9 types of bhakti.
0: Shravanam,
1: listening,
0: kirtanam,
1: singing,
0: Vishnu smaranam,
1: thinking of God,
0: pada sevanam,
1: serving his feet,
0: vandanam,
1: prostrating to
0: archanam,
1: him, worshipping
0: dasyam,
1: him, being a servant to him,
0: sneham,
1: being a friend,
0: nivedanam,
1: and then the atma's anguish.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలయందు ఇది ఒక ప్రాకృతమైన అనిత్యమైనటువంటి సాధనలే.
1: These are all impermanent practices, spiritual practices.
0: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
1: The only thing that is permanent you should think that the whole universe is God.
0: విశ్వం స్వరూపం.
1: Universe is a very form of God.
0: విష్ణువు విశ్వము రెండు కూడా కారకారణ సంబంధమైనటువంటిది.
1: ద ఫార్మ్ అండ్ విష్ణు ఆర్ బోత్ ఇంటర్డిపెండెంట్.
0: ఇది కారణము అది కార్యము.
1: దిస్ ఇస్ ద ఫౌండేషన్.
0: విష్ణుత్వము కారణము జగత్తంతా కార్యము.
1: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ అ కాజ్.
0: కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
1: సో ద రీజన్ అండ్ ద రిజల్ట్ ఆర్ ద విష్ణు స్వరూప.
0: కనుకనే ఈ రెండింటినీ కలిసి ఒక విధమైన ఒక అభత్యామాగము అన్నారు. అనగా ఒక అస్థిరమైనటువంటి తత్వంతో కూడినటువంటి స్థిరము.
1: సో దేర్ ఇస్ ద పర్మనెన్స్ ఇన్ ద ఇంపర్మనెన్స్.
0: దీనినే వేదము అచరం చరమేవచ అనింది.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ ద వేదస్.
0: అచరం చరమేవచ.
1: దట్ విచ్ ఇస్ స్టెడీ మేక్స్ థింగ్స్ మూవ్.
0: కదలకుండా ఉంది.
1: ఇట్ డజంట్ మూవ్.
0: కానీ అన్ని పనులు చేస్తుంది.
1: But it does all the work.
0: దీనికి చక్కని ఉదాహరణము.
1: దేర్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్.
0: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
1: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్ యువ్ హ్యాడ్ యువర్
0: నీ దేహము బెడ్ పైన ఉంటుంది,
1: యువర్ బాడీ ఈజ్ ఆన్ ద బెడ్,
0: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
1: బట్ ఇన్ యువర్ డ్రీమ్ యూర్ డూయింగ్ సో మెనీ థింగ్స్,
0: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
1: యూఆర్ గోయింగ్ టు మెనీ ప్లేసెస్,
0: అనేక విధమైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
1: యూఆర్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్.
0: ఈ రెండు కూడా నువ్వు ఎక్కడ జరుగుతుండాలి?
1: హౌ ఇస్ ఇట్ దట్ యూఆర్ సీయింగ్ దీస్?
0: స్వప్నావస్థ యందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
1: ఇన్ యువర్ డ్రీమ్ యూఆర్ మూవింగ్ అరౌండ్,
0: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
1: బట్ యువర్ బాడీ ఇస్ స్టడీ ఆన్ ద బెడ్.
0: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడా కేవలము స్వప్న దృశ్యములే.
1: సో ఆల్ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్స్ సారోస్ అండ్ జాయ్స్,
0: ఇవన్నీ కూడా స్వప్న దృశ్యములే.
1: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
0: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడా స్వప్న దృశ్యములే.
1: All that we understand today and realize is mere dream.
0: Atma okkatiye sthiramainatundi charam charam charam.
1: Atma is the only permanent thing.
0: Idi charamu adi acharam.
1: This is steady, that
0: ee characharamulu yokka ekatvame manavattvam.
1: That which moves and that is steady is the principle of man.
0: Itti divyamaina manavattvanni pondi
1: being divine as man.
0: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
1: యు గాట్ ద బర్త్ ఆఫ్ అ మ్యాన్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ బియాండ్ ద
0: యానిమల్. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ వెరీ
0: సౌజన్యమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ బ్యూటిఫుల్.
0: సౌశీల్యమైనటువంటిది.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ వర్చ్యూస్.
0: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
1: నాట్ ఎవ్రీబడి గెట్స్ ద బర్త్.
0: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడా దైవత్వం కోసం పాటుపడడు.
1: Not every man can express divinity within himself.
0: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Doing some spiritual practices, they want to manifest divinity within
0: themselves. అది మన యొక్క విగ్రహారాధన.
1: That is idol worship.
0: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
1: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
0: ఈ కొడును తాత్కాలికమైనటువంటి దృశ్యములే.
1: This type of worship is only
0: అనిత్యమైన దృశ్యములే.
1: These are all transitory.
0: అసత్యమైన దృశ్యములే.
1: These are not true.
0: నిరుపయోగమైన దృశ్యములే.
1: These are useless.
0: నిర్గుణ స్వరూపములే.
1: These are all without form.
0: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of praying to the magnanimity?
0: కొడును
1: every man
0: సమాజములో ప్రవేశించి
1: he should go into society.
0: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
1: యు హవ్ గాట్ టు వర్షిప్ ద థింగ్.
0: చిత్తమే ధ్యేయము.
1: విచ్ ఇస్ విదిన్.
0: అది శివత్వము.
1: దట్ ఇస్ శివత్వం.
0: అది ఏ బ్రహ్మతత్వము.
1: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఇటర్నల్ ప్రిన్సిపల్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: ఈ బాహ్యమైనటువంటి యొక్క
1: therefore the outward things
0: లౌకికమైనటువంటి యొక్క
1: concerning the world
0: ప్రాకృతమైనటువంటి యొక్క
1: which is very material
0: క్రమక్రమేణా మనం సల్లింపు చేస్తూ రావాలి.
1: వి హవ్ గాట్ టు డిక్రీజ్ దెం గ్రాడ్యువల్లీ.
0: ఆత్మ సంబంధమైన
1: టు బి వన్ విత్ ది ఆత్మ.
0: దైవత్ సంబంధమైన
1: దట్ విచ్ ఇస్ నియర్
0: బ్రహ్మతత్వంతో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి.
1: దట్ విచ్ లీడ్స్ అస్ టు ద గోల్ వి హావ్ గాట్ టు బేర్ ఇన్ మైండ్.
0: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ట్రూత్ టుడే.
0: భక్తునికి భగవంతునిపై ఎంత ప్రేమ ఉన్నదని నీవు చూసుకుంటున్నావు.
1: You are seeing how God loves human beings.
0: కేవలం నీ ప్రేమను మాత్రమే నీ కొలత వేసుకుంటున్నావు.
1: You are only measuring your love.
0: కాదు, అది తప్పు.
1: No, that is wrong.
0: భగవంతుడికి నాపైన ఎంత ప్రేమ ఉన్నది దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
1: You have got to measure how much God loves you.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవి నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
1: It's in a combination of these two things you'll experience the divine.
0: నిర్గుణం.
1: That is without form.
0: నిరంజనం.
1: Without attribute.
0: సనాతనం.
1: It is eternal.
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అది
1: ఇట్ ఇస్ సంథింగ్ ఇటర్నల్ అండ్ పర్మనెంట్ అండ్
0: అది ఏ బ్రహ్మతత్వము.
1: దట్ ఇస్ ద బ్రహ్మ.
0: అదే ఈశ్వరత్వము. అదే ఆత్మతత్వము.
1: దట్ ఇస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణా మరచి
1: ఆల్ దిస్ డిల్యూజన్ విచ్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్ వి హావ్ గాట్ టు ఫర్గెట్
0: గ్రాంతిని మనం అభివృద్ధి పరచుకొని
1: వి హావ్ గాట్ టు ఇన్కల్కేట్ గ్రేట్.
0: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond the chitta.
0: Chitta managa chaala mandi hrudayam ani anukuntunnaru.
1: People think that chitta means the heart.
0: Adi kaadu chittamu.
1: Chittam is not that.
0: Sat chitti aanandamu.
1: That is sat chit ananda.
0: Sat idi shashvatamu.
1: Sat is permanent.
0: Chittu paripurnamu.
1: That is full.
0: Ee rendintu yokka ekatvame aanandamu.
1: The combination of these two is ananda.
0: Sat
1: sat
0: satyamainatundi.
1: That's which is true.
0: Trikala bhajyamainatundi satyam.
1: It is true for all three.
0: ఎందులో ఇది ప్రవేశించినప్పటికీ ఇది మాధుర్యమే.
1: ఎనీ టైమ్ ఇట్స్ ఆల్వేస్ స్వీట్ అండ్ నెక్టరైన్.
0: అలాంటి మధురమైనటువంటి చక్కెరను ఒక చేతిలో నీవు పట్టుకుని,
1: వెన్ వి హావ్ గాట్ ద షుగర్ ఇన్
0: పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే మరొక చేతిలో పట్టుకుని,
1: వెన్ వి హావ్ గాట్ విజ్డమ్ విత్ ద స్పూన్,
0: ఈ పరిపూర్ణ జ్ఞానమే వాటర్ వంటిది.
1: దిస్ ఫుల్

0: wisdom is like water.
1: ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క చక్కెర ఈ యొక్క భగవతత్వము.
0: The sugar is the atmic principle of
1: God. ఈ చక్కెర వాటర్ రెండు మిక్స్ చేస్తే చక్కెర కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
0: When you mix the sugar and the water, it's not sugar and water, but it's syrup.
1: కలుగుని సత్ చిత్తుని రెండింటిని కూడా మనం ఏకం చేయాలి.
0: So we have got to combine the sat and the chit.
1: సత్ అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని.
0: So the totality
1: is వేదం చెప్తూ వచ్చింది. ఓం తత్ సత్ అనింది.
0: Veda said, Om Tat Sat.
1: Om anaga parabrahmamu.
0: Om is something that
1: tat
0: principle.
1: Tat anaga adi tappa. Adi ye.
0: That is it.
1: Sat chit anandamu.
0: Sat chit ananda.
1: Deenikante anandam marokati ledu.
0: There is no ananda joy beyond it.
1: Manam anandanni anubhavinchalani aashisthunnamu.
0: We want to enjoy happiness.
1: Yemiti manam anubhavinchi anandamu.
0: What is the happiness that you experience?
1: తాత్కాలికమైన క్షణభంగురమైన ఆనందమే.
0: The transitory happiness is what you
1: ఇది
0: experience.
1: కాదు.
0: This is not permanent.
1: నిత్య సత్యమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We have got to strive to experience joy which is endless.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆత్మస్వరూపం.
0: And that is the only thing which comes from within you, that is ఆత్మ. దానికి
1: ఆకారం లేదు.
0: It has no form.
1: ఆనందం ఉన్నది.
0: It is full of bliss.
1: ఆనందమే దాని స్వరూపము.
0: Bliss is its form.
1: ఆనందం అనే రూపమేముంది.
0: You cannot measure it.
1: ఆనందం అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
0: You can only experience it.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రతి మానవుడు కూడా ఇట్టి ఆనందమును ధరించే వస్తున్నాడు.
0: Every man comes full of love.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు.
0: When he comes out of the mother's womb.
1: కంఠమాలలు ఏమి కానరావు.
0: You cannot see anything around his neck.
1: Manchi muchepu saru.
0: He doesn't wear a garland of pearls.
1: Tunakunu levu.
0: He doesn't have any other precious stones.
1: Melni bangaru danda medaku ledu.
0: He doesn't have any golden necklace around his neck.
1: Ratnala haramu.
0: He doesn't have a gold diamond necklace.
1: Ledu.
0: The diamond necklace doesn't shine around him.
1: Pachala pellanu పతకలేదు.
0: హీ డజంట్ హ్యావ్ ఎ చైన్ ఆఫ్
1: కలదు కలదు కలదు కలదు మీ యొక్క కంఠమందు.
0: దేర్ ఇస్ అరౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి.
0: అకార్డింగ్ టు యువర్ ప్రీవియస్ జన్మ బర్త్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా.
0: వెదర్ యు హావ్ డన్ బ్యాడ్ ఆర్ గుడ్ విదౌట్ స్నాపింగ్ ఇట్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువుమాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ విత్ ఎ హెవీ గార్లెండ్
1: ఆఫ్ యువర్ బరువైన మాలనే ఈ దేహము.
0: That very heavy garment.
1: ఈ దేహం అనేటువంటి తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
0: This is the body which comes out of the mother's womb.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: That's why it is said mother is God.
1: దేహమునకు ప్రధానమైనటువంటి గురువు ప్రధానమైన ఆదర్శము ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
0: So mother's heart is that which is equivalent to God, her love, her protection and care.
1: మీకందరికీ బాగా తెలుసును.
0: All of you know very well.
1: విశ్వహిందూ పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగల్ నా దగ్గరికి వచ్చాడు.
0: You know అశోక్ సింగ్లే.
1: స్వామి మందిరం కట్టాలని మేము ఎంతో ఆశపడుతున్నాము. రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
0: He said, we want to build a mandir to Rama. Swami, please show us the place where Rama was born.
1: ఎక్కడ పుట్టాడు? మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా లేక ఇంకో స్థానంలో పుట్టాడా లేక మహమ్మడు భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు ఎక్కడ పుట్టాడు అన్నారు.
0: Was he born here or where the Mohammedans worship? Swami, please tell us.
1: ఎక్కడ అక్కడ పుట్టినాడు అనేటువంటిది నాకు తెలియదు. కౌసల్య గర్భం అతని స్థానం అన్నారు.
0: A foolish one. He was not born here or there. He was born out of the womb of
1: Kausalya.
0: Her womb is a very place.
1: అదే విధంగాని ప్రతి అవతారములు కాని ప్రతి వ్యక్తులు కాని ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
0: Every avatar, every famous person comes out of the mother's womb.
1: తల్లి కంటే మిగుల దైవం దగ్గర.
0: There is no God beyond the mother.
1: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు.
0: దర్ ఇస్ నో బడి బెటర్ దెన్ యువర్ ఫాదర్.
1: అన్నింటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి వాడు దైవత్వం అతని ఈశ్వరతత్వం.
0: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
1: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
0: సో దట్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్ ఫ్రమ్ సో.
1: ఇక్కడ శ్రద్ధ.
0: హియర్ ఇట్ ఇస్
1: అనేటువంటి విశ్వాసము.
0: And the other is faith.
1: సోహం అనేటువంటి రెండు చేరినప్పుడే నేనే దైవము అంటున్నాడు.
0: So when soham starts, it is the very principle of God.
1: So that.
0: So is that.
1: హం అదే నేను.
0: That is that.
1: దీని యొక్క అంతరాత్మే తత్వం అసి.
0: And the underlying meaning is tat tvam asi.
1: కనుకనే తల్లి గర్భం నుండి పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను.
0: So every person who is born out of the womb of the mother. The fame of the mother.
1: తల్లి గౌరవాన్ని.
0: Her prestige.
1: తల్లి ప్రతిష్టను.
0: Her whatever she is.
1: ఏంటి యూకుడుగా తయారు కావాలి, యూతులుగా తయారు కావాలి.
0: You've got to grow up in such a wonderful way as good youth.
1: దుర్మార్గుడిగా నటించినటువంటి యొక్క హిరణ్యకశిపుని గర్భంలో పుట్టాడు, లీలావతి గర్భంలో పుట్టాడు ప్రహ్లాదుడు.
0: Out of Leelavati, who was the wife of Hiranyakashipa, Prahlada was born.
1: కాని
0: బట్
1: రెండింటికి అతీతమైన స్థితిని పొందాడు.
0: బట్ హీ గాట్ స్ట్రెంగ్త్ విచ్ వాస్ బియాండ్
1: అతని సర్వస్వం కూడా. తర్వాత పాణిపాదం తత్సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: హీ హ్యాడ్ ద డివైన్ విజన్ దట్ గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్, హిస్ హ్యాండ్స్, హిస్ లెగ్స్, హిస్ హెడ్ ఈస్
1: ఎవ్రీవేర్.
0: Whether he was beaten by the whip.
1: Narayan, Narayan.
0: He went on repeating Narayan.
1: Pamulato kanipinchina Narayan, Narayan, Narayan.
0: Even when the serpent stung him, he went on saying Narayan.
1: Kondalapai nunchi netti vesina Narayan, Narayan, Narayan.
0: When they pushed him down the steep cliff.
1: Samudramlo nettina Narayan, Narayan.
0: When he was thrown into the sea also.
1: Aa vidhamainatundi oka divyamainatundi vishwasam cheta చిత్తం నుంచి నారాయణ రావటం చేత అంత సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
0: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
1: కనుకనే మంత మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
0: So the whole world is within our chitta.
1: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
0: You are forgetting the chitta today.
1: ఈ లౌకికమైన కోరికలన్నింటిని చిత్తులో పడిపోతున్నాము.
0: We are just immersing ourselves in worldly desires.
1: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మం యొక్క ప్రధాన లక్ష్యం.
0: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
1: కనుకనే 19వ తేదీ నవంబర్
0: therefore 9
1: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది.
0: సో ద ఇన్ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19 నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్. దిస్ ఇస్ ద మీనింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: therefore every man
1: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
0: You have got to go according to the wish of the
1: mother. ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు, నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
0: If the mother is not as wise as you, you will have to tell her in a nice way.
1: అమ్మా నీకు తెలియదు.
0: Mother, you don't know.
1: నేను చదువుకున్నటువంటి వాడను.
0: Mother,
1: నాకు తెలివితేటలు ఉంటున్నాయి.
0: Mother, you do not know. I have studied a lot. I have learned many things.
1: కనుక నీవు చూడాలి అని ఆమెకు నచ్చ చెప్పాలి.
0: You have got to tell her in a nice way that she should also see.
1: అప్పుడు ఇరువురు మనసు ఒకటైనప్పుడు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు.
0: When you see her point of view and she sees her point of view,
1: భేదములు కల్పించవు.
0: When there is absolutely no difference between the mother and the son.
1: కాని ఈనాడు
0: but today
1: ఆ పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని కోల్పోతున్నాము.
0: We are trying to forget this motherhood, the
1: భక్తి తత్వాన్ని కాకుండా
0: without the principle of devotion
1: కూడాను కోల్పోతున్నాము.
0: We are also losing faith.
1: లౌకిక విషయంపై ఉన్నటువంటి విశ్వాసము ఆధ్యాత్మిక తత్వంపై విశ్వాసం అభివృద్ధి కావటం లేదు.
0: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
1: భక్తి భావము కంటే వేరు భావము లేదు.
0: There is nothing beyond devotion.
1: భక్తి భక్తి భక్తి
0: devotion devotion devotion
1: భక్తి ఈ రెండు అక్షరములందే సర్వస్వము ఇమిడి ఉంటున్నారు.
0: భా అండ్ తి, దట్ ఆర్ ద టూ వర్డ్స్.
1: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
0: In bhakti, bhaka
1: is... అదే కాంతి స్వరూపము.
0: దట్ ఈస్ లస్టర్.
1: అదే వెలుగు స్వరూపము.
0: దట్ ఈస్ ల్యూమినాసిటీ.
1: అదే ప్రకాంత స్వరూపము.
0: దట్ ఈస్ ఇల్యూమినేషన్.
1: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటి.
0: ఫ్రమ్ భా యు గెట్ ద తీ.
1: ఆ భక్తి అనగా ఆ కాంతిని ఆకర్షించేటువంటి శక్తి.
0: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్ ల్యూమినస్.
1: భక్తి నుండి శక్తి.
0: అండ్ ఫ్రమ్ భక్తి యు గెట్ ద శక్తి.
1: శక్తి అనగా శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మూడింటి యొక్క ఏకత్వమే శక్తి.
0: బాడీ మైండ్ అండ్ సోల్ దట్ ఈస్
1: అనేటువంటి సమానంగానే ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఇన్ ద స్త్రీ.
1: భక్తి శక్తి.
0: భక్తి శక్తి.
1: ఈ రెండింటి ద్వారా రక్తి, ప్రాపంచక సంబంధమైన రక్తి.
0: అండ్ దెన్ బిట్వీన్ ద టూ యు గెట్ రక్తి.
1: ఈ ప్రాపంచ సంబంధమైన రక్తిలో మనం మునిగి తేలటం చేత విరక్తి.
0: Getting immersed in worldly things,
1: కొంత కాలమునకు ఈ ప్రపంచకు మనం విరక్తిగా తోస్తుంది.
0: Sometimes we get this type of renunciation.
1: అప్పుడే దైవ రక్తి ఎక్కుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యు గెట్ డిస్గస్టెడ్ విత్ ద వరల్డ్ దేర్ ఇస్ గాడ్స్ గ్రేస్.
1: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడాను అందిస్తాడు.
0: దట్ గాడ్ గివ్స్ us the way to go.
1: ఈ భక్తి చేతని దేహంను కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి.
0: So you've got to go towards this goal and then
1: తర్వాతనే దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది.
0: దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ భక్తి.
1: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవ దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి.
0: సో ద మ్యాన్ హాస్ గాట్ టు టేక్ ద జర్నీ రైట్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్ టిల్ హి అటైన్స్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
0: సో యూ కెన్ టేక్ ద షార్ట్ కట్ ఇన్ మ్యాన్స్ జర్నీ
1: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు. తిరుపతికో కాశీకో గయకో ప్రయాగకో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
0: If you have go to Banaras, Kashi, Prayag, etc., you have got to go a long way.
1: Chala short cut.
0: This is a very short cut.
1: Nenu anetundi ee dehaabhimanam nunchi manamu anetundi oka aatmaabhimanamlo manam padali.
0: Giving up that narrow principle of I, going beyond that to the we.
1: Kanuka aatmaabhimanamlo praveshinchadaniki talli yokka anugraham kudanu athyavasaram.
0: To go into that state of bliss you require the grace of the mother.
1: Sachi Devi తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
0: షీస్ కాల్డ్ హర్ సన్ చైతన్య.
1: నాయన నీ వివాహమాడు, నీవు వివాహమాడు,
0: యూ ప్లీజ్ మ్యారీ,
1: నాకు తృప్తి కలుగుతుంది,
0: ఐ బి హ్యాపీ.
1: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నాడు.
0: ఇఫ్ యూ డు నాట్ మ్యారీ అకార్డింగ్ ద మదర్స్ విచ్ ఇస్ నో యూస్.
1: కానీ చైతన్యుడు చెప్పాడు,
0: బట్ చైతన్య సెడ్,
1: తల్లి నాకు
0: ఐ డు నాట్ వాంట్ టు మ్యారీ,
1: నేను చేసుకుంటాను.
0: I'll do whatever worship I
1: can. Adiku neekudunu tripti ledu.
0: You are not also happy.
1: Naake tripti lenappudu neeketta tripti vastundi.
0: If I am not happy, how can you be happy?
1: Vivaham aadadu.
0: Then he married.
1: Lakshmini pendi chesukunnadu.
0: He married Lakshmi.
1: Itirigi oka Bangala desamuniki prayanam chesi vellaadu.
0: Then he went on his journey to Bangladesh. Akkada
1: vellina Lakshmi anna aharamlo maanesesi pranam vidichindi.
0: And Lakshmi died fasting.
1: దాంతో సచిదేవి చాలా బాధపడింది.
0: సచిదేవి ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
1: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
0: హీ డిడ్ నాట్ వాంట్ ఇట్ బట్ ఐ గాట్ హిమ్ మ్యారీడ్.
1: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
0: అల్టిమేట్లీ హీ హాడ్ టు ఫేస్
1: చాలా విచారంగా ఉన్నది.
0: సో షీ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
1: తిరిగి బంగ్లాదేశం నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
0: హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ బంగ్లాదేశ్.
1: అమ్మా చెప్పింది విన్నావా?
0: అమ్మా డిడ్ యూ లిసన్ టు వాట్ ఐ
1: సెడ్? మనసు ఇష్టం లేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
0: If we do something which is goes against our wishes, ఈ సంబంధమైనటువంటి
1: విషయాన్ని కూడా ఒక్కొక్కసారి మహాభారతంలో కూడా జరిగింది.
0: సో దీస్ థింగ్స్ హావ్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ద మహాభారత.
1: అర్జున్ని వివాహం ఆడాలనే ప్రమేయం చాలా కట్టుదిట్టం పెట్టింది. సో
0: దట్ అర్జున షుడ్ మ్యారీ.
1: అనేక ప్రయత్నములు చేసింది.
0: షీ మేడ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ హిస్ మదర్.
1: ప్రమేయం కూడాను రాణి.
0: దెన్ షీ వాస్ అ రాణి.
1: అర్జునుడు కూడాను రాజు.
0: అర్జున వాస్ ఎ కింగ్.
1: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది?
0: So how could you combine these
1: Arjuna
0: two?
1: Arjuna నాకు ఇష్టం లేదు అన్నాడు.
0: Arjuna said, I don't like.
1: సరే, ఈ ప్రమేయం తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమేయకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
0: సో టు ప్రమేయ ద కమాండర్ ఇన్ చీఫ్
1: మలయవతికి చెప్పింది, నీ ఎంతైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
0: షీ సెడ్, ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
1: మలయవతి చాలా గట్టిది.
0: షీఈస్ వెరీ స్ట్రాంగ్.
1: కేవలం అబలనని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
0: యూ థింక్ విమెన్ ఆర్ ఫీబర్, బట్ షీ వాస్ వెరీ స్ట్రాంగ్.
1: ఆమె యుద్ధం చేసింది, అర్జున్ని తీసుకుని వచ్చింది.
0: షీ ఫాట్ అండ్ షీ బ్రాట్ అర్జున.
1: నాకు ఇష్టం లేనటువంటి ఒక దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విచ్ ఐ డూ నాట్ లైక్.
1: నా దేహాన్ని ముక్కలు ముక్కలు చేసినప్పటికీ నా మనసు నిన్ను వివాహం ఆడటానికి అంగీకరించదు అని.
0: ఈవెన్ ఇఫ్ యు కట్ మై బాడీ టు పీసెస్ ఐ విల్ నాట్ ఫీల్ లైక్ మ్యారీయింగ్ యు, హి సెడ్.
1: అర్జునుడు కృష్ణ భక్తుడు.
0: అర్జున వాస్ వర్షిపింగ్ కృష్ణ.
1: కృష్ణ భక్తురాలు.
0: ప్రమేయ ఆల్సో వాస్ వర్షిపింగ్.
1: ఇద్దరు కూడాను చేరారు.
0: సో బోత్ ఆఫ్ దెం గాట్ టుగెదర్.
1: కృష్ణ నా యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చమని ఈమె కోరింది.
0: షీ సెడ్, కృష్ణ ట్రై టు ఫుల్ఫిల్ మై పర్సనల్ విష్.
1: అర్జునుడు నా మనోభిష్టాన్ని నెరవేర్చమని అర్జును కోరారు.
0: అర్జున పే టు కృష్ణ, కృష్ణ ఫుల్ఫిల్ మై పర్సనల్ విష్.
1: లీలామానుష విగ్రహుడు, నటన సూత్రధారి,
0: హీఈస్ అ గ్రేట్ యాక్టర్, అ సూపర్ యాక్టర్.
1: ఈ రెండింటికి తగినటువంటి ఒక మూడో ప్లాన్ ఏదో వేయాలని చూచాడు.
0: సో హీ సెడ్, హీ షుడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే.
0: సో కృష్ణ వాంట్స్ టు హ్యావ్ అ మాస్టర్ ప్లాన్.
1: అప్పటికప్పుడు వేసేటువంటి ప్లాన్ కాదు అది.
0: ఇట్స్ నాట్ అ ప్లాన్ జస్ట్ దెన్ అండ్ దేర్.
1: తాను ఇద్దరిని పిలిచాడు.
0: హీ కాల్డ్ బోత్ ఆఫ్ దెమ్.
1: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
0: హీ టుక్ ద లెఫ్ట్ హ్యాండ్.
1: అతని కుడి చేయి తీసుకున్నాడు.
0: హీ టుక్ ద రైట్ హ్యాండ్.
1: రెండింటినీ కలిపాడు.
0: హీ
1: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
0: హీ బ్రాట్ బోత్ దర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ రిసైటెడ్ మెనీ మంత్రాస్.
1: కృష్ణుని ఆజ్ఞను ఇంకా జవదాటానికి వీలు లేదు. కృష్ణుని ఆజ్ఞను శిరసావహించారు.
0: దే హ్యావ్ టు లిసన్ టు కృష్ణ హోల్ హార్టెడ్లీ.
1: కానీ
0: బట్
1: ఇరువురు ఎందుకు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
0: They do not have close relationship.
1: దైవం అన్ని చేస్తాడు.
0: God will do everything.
1: దైవం చేయలేనిటువంటి పని ఒక్కటి లేదు.
0: There is nothing that God cannot do.
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
0: He can turn the earth to sky and the sky to earth.
1: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
0: But man cannot understand these things. He cannot recognize.
1: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రబలంగా తీసుకుని,
0: so thinking of their own strength,
1: కేవలం ఆ యొక్క శక్తిపైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
0: They think they can depend upon their own strength.
1: అన్నింటికి మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
0: The whole thing that the important foundation is the womb of the mother.
1: అభిమన్యుడు సుభద్ర గర్భములో ఉండినప్పుడు,
0: when Abhimanyu was in the womb of Subhadra,
1: అర్జునుడు అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు.
0: He went on telling so many types of stories.
1: అందులో పద్మ వ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
0: And he also described the Padma Vyuha.
1: ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
0: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
1: కృష్ణుడు నటన సూత్రధారి.
0: He is a tremendous actor.
1: దైవం ఏ ఒక్క విషయమునందు కూడా ఆ కాలమున ఆబ్రహ్మణ ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
0: So God comes in whenever it is needed and plays his role beautifully.
1: అర్జున ఎంత పరపడుతున్నావో.
0: What mistakes you are doing?
1: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
0: Do you think it's Subhadra who is listening?
1: గర్భమందు ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథనంతా వింటున్నాడు.
0: The one who is in a womb, he is listening. The child is listening to you.
1: ఆ కసిగంధకు ఈ పద్మ వ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
0: Why are you telling that tender child about this Padma Vyuha?
1: రమ్ము బయట.
0: Come outside.
1: అన్నాడు, తీసుకుని పోయాడు.
0: And Krishna went away.
1: కృష్ణుడికి ఎవరికి ఏ విషయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుసును.
0: Krishna knows at what time how to do it to everybody.
1: కనుకనే ఆ పోయేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. అదంత జ్ఞాపకం ఉంది.
0: So he told him as far as he could enter it and the child had it in its memory.
1: అందులో తిరిగి లోపల బయటికి వచ్చేదంటో తెలియదు.
0: But he doesn't know how to get out of the view.
1: అందులో కట్టుబడిపోయాడు.
0: That's why he got caught up in it.
1: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
0: Why did Krishna do this?
1: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
0: Because he had to attain the heaven of the heroes.
1: మొట్టమొదట సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
0: First he came to Subhadra and prayed.
1: అమ్మా,
0: మదర్,
1: కౌరవులందరూ కూడా నన్ను పద్మ వ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారు అన్నాడు.
0: ఆల్ ద కౌరవర్స్ ఆర్ కాలింగ్ మీ టు ఎంటర్ ద పద్మ వ్యూహ.
1: చెప్పింది పాప సుభద్ర.
0: సుభద్ర టోల్డ్,
1: నాయనా,
0: చైల్డ్,
1: పద్మ వ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
0: పద్మ వ్యూహ ఇస్ నాట్ సంథింగ్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
0: It's something which Dronacharya
1: dani nipannedu vaadu bhishma sangramamu.
0: This has all been concealed by
1: varya garbhavati. Nee varya garbhavati ga untundali.
0: Your wife is
1: kaalane tunduno cheppalemu.
0: I can't tell all these things.
1: Nee maamayu tandri lerichata. Mee maamanaga krishnudu, tandri anaga arjunudu, iddaru leri ikkada.
0: Both your కృష్ణ అర్జున నాట్ హియర్.
1: మాను నీ తల పింక పుత్రక పుత్రక పుత్రక.
0: హౌ కెన్ ఐ టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఓ చైల్డ్.
1: అభిమన్యు కోపం వచ్చింది.
0: అభిమన్యు గాట్ వెరీ
1: యాంగ్రీ. నేను క్షత్రియుడను.
0: ఐ యామ్ ఎ క్షత్రియ.
1: మన విరుద్ధమైనటువంటి వారు ఉద్యమనకు రామనుచుండగా నేను రాను చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
0: ఐ కెనాట్ బెండ్ డౌన్ టు మై ఎనిమీస్ ఎనీమోర్.
1: అప్పుడు తల్లి పైన కోపం వచ్చింది.
0: హి గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
1: వెరువక కుంభ జాతి కుర వీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చెండకండ నికరున్నతి వారల అట్టె నల్దిచల్లి పలుపుచు గెలిచిరమ్ముసుత భద్రము నీకు నుంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిధంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
0: Why you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
1: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
0: When the mother doesn't know, the boy, the child has to tell.
1: కుమారునికి తెలుసును కానీ తల్లి ప్రేమ తెలియదు.
0: The boy knew, but the mother's love he could not understand.
1: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు చెప్పవచ్చును.
0: Because of the mother's love, anything can be told.
1: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్నజాజి కన్నా
0: beyond the champak, beyond the jasmine,
1: kanna venna kanna
0: beyond butter
1: nemali kanna kannu kanna nindu vennela kanna
0: beyond the peacock and beyond the bright moonlight
1: kanna prema kanna minchini edi kanna premalone untunadi yokka sukamu.
0: There is nothing beyond the love of a mother who
1: talli premanu chustundi kani ee yokka baita prakrutulu okati chudadu.
0: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
1: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
0: Because he went against the mother's wishes and got in, so he had to face.
1: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
0: Mother's words are very sweet.
1: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చు కానీ
0: she might beat you and scold you at times.
1: కుమారుని పైన ద్వేషం ఎప్పటికీ ఉండదు తల్లి.
0: But she can never have hatred on her son.
1: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
0: There can be a wicked son, but there can never be a wicked mother.
1: కనుకనే ఈ మాతృదేవ తత్వం ఈ యొక్క 19వ దినంలో అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము యొక్క మాతృదేవి పండుగగా ప్రవచించున్నాం.
0: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
1: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: Beyond everything we should revere the mother.
1: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
0: First one is a mother, in the father, the mother, the guru and
1: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
0: టుడే ద యంగ్ చిల్డ్రన్ డు నాట్ రెస్పెక్ట్ దేర్ మదర్స్.
1: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళకి అబలలకు ఏం తెలుస్తుంది అంటారు.
0: ఈవెన్ దోస్ హు థింక్ దే హావ్ స్టడీడ్ మచ్ దే థింక్ ద మదర్ డజంట్ నో ఎనీథింగ్.
1: అబలా కానీ వారి ఎందు ఉన్నటువంటి సర్వ బలములు కూడాను అందే ఎందు ఉంటుంది.
0: షీ ఇస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్. షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ హర్.
1: నిజమైనటువంటి విశ్వాసము,
0: ట్రూ ఫెయిత్,
1: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
0: the strength that is within
1: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటారు.
0: It comes right from the mother's womb.
1: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
0: So we should not treat the mother lightly.
1: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
0: Even mother should not sort of compel the
1: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
0: With her love and trying to administer it with a lot of love, she should change her child's mind.
1: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
0: She thinks that her children should become very great people.
1: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలి అంటుంటారు.
0: Some mothers say that the children have to become very good people.
1: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
0: The thing that she thinks that she should become a great man.
1: గొప్పవాడు గొప్ప రావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు పెట్టుడా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంత ఏకాదు.
0: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing. He should earn a good name by virtues.
1: Kalkane goppa vaadu ravanudu.
0: The great man was Ravana.
1: Manchi vaadu Ramulu.
0: The good person was Rama.
1: Chadivinatundi chadulanni kudunu practical lo pettu vachadu Ramulu.
0: Rama put into practice all that he has studied.
1: Acharinchi chupadu Ramulu.
0: And Rama practiced everything.
1: Kaani anni chadulle chadivadu Ravanudu.
0: Ravana had studied a great deal.
1: కానీ ఆచరించలేదు.
0: He did not practice.
1: అజ్ఞానం ఆవరించిపోయింది.
0: He was full of ignorance.
1: కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ మంచి పేరు రాలేదు.
0: He got a great name but he did not get a good name.
1: రాముడు ఆచరించి ఆనందించి 10 మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకనే అతనికి మంచి పేరే వచ్చింది కానీ గొప్ప పేరు రాలేదు.
0: Rav did what he felt was virtuous and that's why he got a good name.
1: భగవంతుడు గానలోడు.
0: God is
1: భగవంతుడు గానప్రియుడు.
0: His love singing.
1: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
0: Words come out through singing.
1: ఇందులో పద్యముల నుంచి వచ్చినటువంటిది కాని పద్యముల నుంచి వచ్చినటువంటిది కాని
0: so that which comes from song.
1: మాటల నుంచి వచ్చినటువంటి కాని ఇది మాధుర్యంగా ఉండదు.
0: That is sweet. Singing is sweet.
1: గానము నుంచి వచ్చినటువంటిది చాలా మాధుర్యంగా ఉంటుంది.
0: That which comes from music is very sweet.
1: రామ నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
0: ఇఫ్ యు సే థింగ్స్ ప్రొజెక్ట్లీ ఇట్ ఇస్ంట్ వెరీ స్వీట్.
1: అదే మాటలు రామా నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
0: ఇఫ్ యు సే ఇట్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వే దెన్ ఆల్సో ఇట్స్ నాట్ స్వీట్.
1: కానీ అదే గానంలో ప్రవేశించి రామా నన్ను బ్రోవరా
0: ద సేమ్ థింగ్ సంగ్ మెలోడియస్లీ.
1: ఆ గానంలో ఎంత మాధుర్యం ఉంటుంటుంది.
0: And that melody has such sweetness about it.
1: Rama nannu bruvara.
0: So when you sing it, it sounds very sweet.
1: Ee vidhanga talli yokka matalu anta maduranga untuntayi.
0: So mother's words are as sweet as this.
1: Vachanam maduram.
0: Her words are
1: maduram. Vakyam maduram. Yetram maduram. Srotram maduram. Sarvam maduram maduram maduram maduram. Maduradhipateye maduram maduram.
0: Everything is sweet and sweet and sweet.
1: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
0: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి,
0: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్,
1: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి,
0: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇన్క్రీజెస్ హిస్ లవ్,
1: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికి కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి,
0: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్,
1: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
0: సో వీ విమెన్ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెమ్.
1: కనుక
0: దేర్ఫోర్
1: మనము పాప భీతి పెట్టుకోవాలి.
0: We have got to have the fear of sin.
1: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should love God and increase.
1: పాప భీతి లేని
0: one who doesn't have the fear of sin.
1: పామరత్వము పట్టి
0: what's the use of anything?
1: దైవ ప్రీతి లేని దాని పట్టి
0: you have got to hold on to the love of God.
1: మానవత్వం అడంగే మానవులందున
0: from man you have got to go to the divine principle.
1: Vishya shanti kidiye viplavambu.
0: If you go against it,
1: ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti?
0: The revolution now today in the world, what is the
1: papa bheeti daiva preeti lekunna potame deeniki moola kaaranam?
0: Because they do not have the fear of sin of the love of God.
1: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
0: యు హవ్ గాట్ టు ఫియర్ సిన్.
1: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
0: యు హవ్ గాట్ టు లవ్ గాడ్.
1: ఈ ప్రీతి ఆ భ్రాతని కూడా అణగదొక్కుతుంది.
0: This love of God will try to vanquish everything.
1: Prema swarupulara.
0: Embodiments of
1: divyatma swarupulara.
0: Embodiments of the divine
1: principle. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Every person should endeavor to manifest within himself this atman.
1: మీరు అనంత శక్తి ఇమిడి ఉంటున్నది.
0: You have got within you tremendous
1: strength. ఇంతది అంతది అని కాదు.
0: It's not this or that.
1: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
0: If we increase this atmic principle within itself, we
1: Savitri
0: can
1: like Sumati. Maranani cancel chesi satyavantuni intiki teeskon raavachu.
0: We can like Sumati and Savitri achieve great things.
1: Kanuka
0: therefore
1: mana endunnatundi shaktini motta motta manam prayatnapurakanga artham cheskovali.
0: We have got to understand the tremendous strength that is within us.
1: Alanti antarbhutamaina shaktini
0: that strength which is within you
1: avritti parichukuntima
0: if
1: manakante devudu okkokadu ledu.
0: Then there will not be any match
1: sarva
0: to us.
1: Sarvaswarupamu nive.
0: You are the form of everything.
1: Sarvanandamu nive.
0: You are the one who is full of
1: sarva
0: bliss.
1: Sarvasthanamu nive.
0: You are there in every place.
1: Idi adi ani cheppadaniki veelledu.
0: You cannot say this.
1: Akkada ikkada ekkada chuchina okkade atmale mokkoyi unnadu.
0: Here, there or everywhere there is only one atma.
1: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki.
0: Earnestness and faith are very important.
1: భవానీ శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
0: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవానీ అండ్ శంకర్.
1: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
0: దేర్ఫోర్ లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: లోకమంతా సుఖంగా ఉండాలి.
0: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ద మీనింగ్?
1: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
0: సో ఎర్నెస్నెస్ అండ్ ఫెయిత్ షుడ్
1: రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: ఇఫ్ ద ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ దేర్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్. మనం
1: సాధించవచ్చును.
0: You can achieve anything whatsoever. In a moment we can attain liberation. We can experience bliss. There's absolutely no effort in this. Why do you give up?
1: నష్టాలు దుఃఖాలు విచారం అన్నిటికీ మనం లొంగి.
0: Why do you give up this easy way and take upon yourself? The burdensome ways of life. What are you gaining?
1: ఈ నామములన్నీ కూడా కేవలం ఒక తృప్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: The names are this which only are temporary satisfaction.
1: ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే.
0: There's something, it's only a sign of the
1: నిజమైన మన పేరు ఏమిటి?
0: What is our real name?
1: శ్రద్ధ విశ్వాసమే మన పేరు.
0: It's earnestness and faith.
1: నా పేరు శ్రద్ధ.
0: My name is Shraddha.
1: నాకు విశ్వాసం ఉన్నది.
0: I have got
1: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు. శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
0: Without faith there is no earnestness. Without earnestness there is no faith.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
0: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఎనీవేర్. మన
1: నాసిక పర్యంతం కూడాను అది సంచరిస్తూ ఉంటుంది.
0: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
1: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైనటువంటి ఆత్మ.
0: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
1: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్తంతా.
0: వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ ఇస్ ద డాన్ ఈ దాండవులో
1: కష్టములు నష్టములు దుఃఖములు విచారాలు ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
0: The tremendous flux that goes on is in the thunder of our dance.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: This flux in life, joys and sorrows do come and go.
1: కష్టములు నష్టములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
0: Difficulties, joys and sorrows come and go.
1: Passing clouds, passing clouds.
0: These are all the passing
1: clouds.
0: Comes
1: and goes, comes and goes.
0: They come and go.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దాన్ని మనం పెంచుకోవాలి.
0: We have got to increase it.
1: అటువంటి నీతి నియమాలను మనం పెంచుకోవాలి.
0: That type of moral principle and truth we have
1: got to తల్లిని కూడాను వారిని ఆశీర్వదించాలి.
0: We have got to respect the mother.
1: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
0: The mother should not say that my son should earn wealth.
1: ఒకవేళ ఆ
0: రాత
1: మన ఏంటే ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
0: God will give it automatically if he deserves it.
1: నువ్వు ప్రయత్నంతో సాధించేటువంటి ఏ మాత్రం కూడా శాశ్వతం కాదు.
0: Whatever you wish for, it's not something
1: permanent.
0: It should come automatically.
1: కనుకని ప్రతి మానవుడు కూడాను దైవమును ప్రేమించాలి.
0: So every person should love God.
1: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: There's nothing beyond love for God.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
0: That is a sadhana, the effort that we should put on.
1: మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటావు.
0: We think we have got to achieve something.
1: నీకు సాధించాలనే అభిష్టమే ఉంటే,
0: if you have got the desire to achieve anything,
1: నీకు సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను గట్టి ప్రేమను సాధించు.
0: You try to gain the strong faith and love for God.
1: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: What's the use of anything else?
1: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
0: This should come from the grace of God.
1: అప్పుడే నీ ప్రేమ కూడాను గట్టితనం లభిస్తుంది.
0: So it's the grace of God which increases your strength.
1: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: That is the thing when you become a human being.
1: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉన్నాయి?
0: How many things there are in our heart?
1: ఎన్ని శక్తులు ఉన్నాయి?
0: What lot of strength
1: we have. చాలా మంది సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
0: Some people sing songs.
1: మీరు చూచారు విన్నారు.
0: You have listened today.
1: MS Subbulakshmi.
0: MS Subbulakshmi.
1: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
0: Her name was Gana Kokila.
1: నేను చూచాను. చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
0: When she was young, she took the role of Meera.
1: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
0: So all the dances she done dead is Meera.
1: కుడితురు ముత్తడి తేనే కైలడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకు.
0: ఓ గాడ్, ఐ ఫాలెన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. ఓ గాడ్, లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
1: కరుణయే గిరిదారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిదారి అని అనుకుంటూ ద్వారక్కి వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
0: She went on singing the name of Giridhari and the temples don't open.
1: ఆ గానము చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
0: Because of her music she gained a great fame.
1: నృత్యం చేత కూడా ఎంత మందికో ఎన్నో పేర్లు వచ్చినాయి.
0: Many people have earned a name and fame due to dance.
1: ఈనాడు రేపటి దినము,
0: today and tomorrow,
1: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు ఉదయ్ శంకర్,
0: రవిశంకర్'స్ బ్రదర్,
1: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు, అందులో నృత్యం చేసేటువంటి వాడు.
0: ఉదయ్ శంకర్ వాజ్ అ గ్రేట్ డాన్సర్.
1: ఆ ఉదయ్ శంకర్ శిష్యులంతా కూడాను ఆమె కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
0: ఉదయ్ శంకర్'స్ డాటర్ ఇన్ లా ఇస్ హియర్.
1: అన్ని కూడాను ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు, దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
0: They are going to put up a show. This is not
1: దేనికని ఒక దైవానుగ్రహం ఉండాలి.
0: This doesn't come by single effort but by God's grace.
1: మనిషి ప్రయత్నం వల్ల లభించేటువంటిది కాదు.
0: It's not merely due to man's effort that you get it.
1: మనిషి ప్రయత్నం నెగటివ్.
0: Man's efforts can be negative.
1: దైవానుగ్రహం పాజిటివ్.
0: God's grace is positive.
1: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వమైనటువంటి ప్రకాశము.
0: It is a combination of the negative and the positive of the man and God that brings fruition to everything.
1: విద్యార్థులారా,
0: students,
1: యువకులారా,
0: youth,
1: యువతులారా, కేవలం నెగిటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
0: డోంట్ మెర్లీ థింక్ దట్ యు షుడ్ ఓన్లీ.
1: ఈ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
0: ఇట్స్ ద థాట్స్ దట్ బ్రింగ్ యూ టు ట్రబుల్.
1: పాజిటివ్ లేనప్పుడు నెగిటివ్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పాజిటివ్ బట్ ఓన్లీ నెగిటివ్, వాట్ ఇస్ ద యూస్?
1: ఈ నెగిటివ్ ఉంటుందా ఈ మైక్?
0: mind is negative.
1: దీంట్లో పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే దీంట్లో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
0: What's the use if you do not have a positive connection?
1: పాజిటివ్ రావాలి.
0: You've got to think positively.
1: అది లేకుండా ఈ నెగటివ్ నిరుపయోగమైనటువంటిది.
0: Negative is absolutely useless.
1: కనుక మనము ఏ విధమైన ప్రతిచర్యలో భగవంతుడు అన్ని కూడా ఆ రకంగానే చేస్తుంటాడు.
0: Whatever we think that way, God gives it to us in return.
1: నెమలి చూడండి మీరు. నెమలిని చూస్తే ఎంతో అందంగా ఉంటుంటాడు.
0: The peacock is so beautiful.
1: పెద్ద గుడ్డొక్కటి ప్రేమతో చేరినా అనగా నెమలి గుడ్డుని తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
0: If you take the feathers of the peacock and put it to the hen, how does it look?
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలు చిక్కిన విలువ మారదు దాని వెలుగుపోదు.
0: Even if a diamond is found in the dung, well, it has got its own value.
1: మంచి వారికి ఎక్కడ పోయినా కానీ ఆ పేరు వెంటనే ఉంటుంటది.
0: Good people, they always get their name and fame wherever they are.
1: ఎవర్ని మనం ద్వేషించకూడదు.
0: We should not hate anyone.
1: ఎవర్ని మనం కోపించకూడదు.
0: We should not get angry with anyone.
1: కోపించొచ్చు కొన్ని పనులు చేసుకోవడం కోసమని, ద్వేషించడం మాత్రం తప్పు.
0: We might sometimes get angry, but we must never hate people.
1: అహంకారం చాలా తప్పు.
0: Arrogance and ego is very wrong.
1: నేను అన్ని చేసి మీకు చూపిస్తున్నాను.
0: I am doing everything and showing it. మీరు అనుకుంటారు
1: స్వామి మా పైన ద్వేషంగా ఉందో ఏమో.
0: You may think that Swami perhaps doesn't like us. He doesn't talk to us. Maybe he's angry.
1: Avanni vaalla yokka guilty conscience lo, imagination lo.
0: That is all their imagination and guilt.
1: Vaallalo unnatundi doshamulu varu talanchukoni aa vidhamaina bhavalu pondutunnaru.
0: Whatever is wrong within them, they reflect it on Swami.
1: Avanni dveshinchane ledu.
0: I do not hate anyone.
1: Kaani kopinchinattuga natinchinanu.
0: I just behave as if I get angry with them.
1: Desham evari paina ledu.
0: I do not have hatred on anyone.
1: Kaani kontha mandi artham chesukonaleka.
0: Because people do not understand me.
1: Bhakti bhakti bhakti ani peru cheppukoni.
0: They think they are devoted.
1: Shariram ninduku korikalu pettukoni.
0: They full of
1: their Swami adi kavali idi kavali idi kavali memu grama seva chestunnamu vidhi seva chestunnamu devalayam seva chestunnamu ani vachesthi nakantha taraga karugutunde manasu.
0: They come with a lot of dear Swami, we'll do this service, that service. Will my
1: heart
0: melt so soon?
1: నీ హృదయాన్ని చక్కగా కడిగివేయి.
0: Put an end to the desires.
1: అప్పుడు నీ కోరికలు నేను అన్ని అందిస్తాను.
0: Then I shall fulfill all your desires.
1: ఆ సత్యాన్ని వాడు గుర్తించుకోవటం లేదు.
0: We have got to think of that truth.
1: కనుక నీ నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని
0: నెగిటివ్ థాట్స్
1: పాజిటివ్ ఆశిస్తున్నారు.
0: We are trying to ask for the positive.
1: ఇది లభ్యం అవుతుంది.
0: How, what can you get?
1: ఇది చాలా అసాధ్యము.
0: It's something impossible.
1: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ దీన్ని
0: first clean your hearts and put into them positive thoughts.
1: ప్రేమను నింపుకోండి.
0: Fill it with love.
1: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond love.
1: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
0: In our heart we should be full of love.
1: మనకు తేపు వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
0: Even the belching.
1: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
0: Our belching.
1: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
0: Our vision.
1: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
0: Within if there is love, everything will transform itself.
1: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకుని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
0: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని,
0: the principle of the mother's love,
1: chana chanam kudanu manamu napti endunchukoni,
0: moment to moment we have got to
1: remember. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
0: In whatever circumstance you must make the mother happy.
1: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
0: Without the mother being happy, I will not be happy.
1: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
0: With your efforts, if you make your mother happy, I am also happy.
1: ఆ విధంగా నీవు ప్రేమమయుడుక, నేను ప్రేమమైపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
0: If you fill your heart with love,
1: I and you are one, one, one.
0: Then it becomes I and you are one. You have got to go to that state of one.
1: I am separate, you are separate అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
0: If you think I am separate, you are separate.
1: ఇది విభాగమైపోతుంది.
0: It becomes a difference.
1: విభాగమునికి చోటు ఉండదుకూడదు మంది.
0: This feeling we should not get.
1: అభావ సంబంధం కలగాలి.
0: There should be an intimate relationship.
1: ఆశ్రయం కావాలి.
0: There should always be
1: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
0: The bond of you and I.
1: రెండు దేహములు ఉన్నా గానీ ఒక్క ప్రేమ చేతనే ఒక ప్రాణంగా మారుతుంది.
0: We might have two bodies, but the love principle should bind us.
1: కనుక
0: therefore
1: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి,
0: we have got to think of
1: ఆ తల్లి ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొరకు తల్లి ప్రేమగా పెట్టుకుని,
0: so you have got to worship the mother and love.
1: ఇరువురి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ,
0: The love between both of you is one.
1: అందరిని మనం ప్రేమిస్తూ పోవాలి.
0: We have got to love everybody.
1: విశ్వమాత జగత్తు.
0: Whole world is the universal mother.
1: జగత్తు పిల్లలే సర్వులు కూడాను.
0: So the children of the whole world. అందరూ
1: అన్న తమ్ములు అక్క చెల్లెండ్రే.
0: Everybody is brother and sister.
1: మనలో ఏ మాత్రము భేదం లేదు.
0: We should not have any differences.
1: మనలో వచ్చేటువంటి గుణములు భేదములు కాని.
0: We might have different qualities.
1: But we are all. ఎన్ని విధములైనటువంటి ఏకత్వం సర్వము.
0: Everything is the

0: calmness.
1: నదిలో జలం ఉంటుండాది.
0: There's water in the river.
1: సముద్రంలో జలం ఉంటుండాది.
0: There's water in the ocean.
1: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
0: There's water in the
1: tank. పాత్రలో జలం ఉంటుండాది.
0: గుంటలో
1: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
0: Everywhere there's water.
1: కానీ అన్ని జలముని యందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
0: But in all the waters only one sun you can see.
1: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
0: The waters may be different but the sun is the same.
1: ఒక సూర్యుండు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండడానికి వీలు కాదు.
0: Sun cannot be in so many forms everywhere.
1: అదే రీతిగాని మీ హృదయమందు ఉన్నటువంటి ఒక ఆ ప్రేమ జలములో ఈ యొక్క దైవత్వం అనేటువంటి ప్రతిబింబిస్తుంటారు.
0: So in the lake of love the form of God.
1: ఎవరి అందు ప్రతిబింబించినా గాని ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని భేదానికి చోటు ఇవ్వకూడదు.
0: You should not show difference between this God and that God.
1: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
0: There is only one, say the wise people.
1: అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
0: God who resides in everyone is only one.
1: నాకు రామిష్టము, నాకు కృష్ణుడిష్టము, నాకు శివుడిష్టము, నాకు విష్ణువిష్టము, నాకు సాయిబాబాష్టం, ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
0: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
1: There is only one God, he is omnipresent.
0: There's only one God and he is omnipresent.
1: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి.
0: We have got to recognize this truth.
1: ఏ నామం పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు.
0: You should not hate any name.
1: నీవు క్రిస్టియన్ గా ఉంటున్నావా, నీవు పక్కా క్రిస్టియన్ గా తయారు కా.
0: If you're a Christian, become a true Christian.
1: నీవు హిందూ గా ఉన్నావా, హిందూ గా తయారు కా.
0: If you're a Hindu, become a true Hindu.
1: నీ ముస్లిం గా ఉన్నావా, ముస్లిం గా తయారు కా.
0: ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం బికమ్ ఎ ట్రూ ముస్లిం.
1: కానీ పేరు చెప్పేది ఒకటి, ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
0: బట్ ఇఫ్ యు సే వన్ నేమ్ అండ్ యు డు సంథింగ్ ఎల్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్.
1: కాదు మానవుండు ప్రేమయే లేకున్నా కాదు క్రైస్తవుండు కాదు సిక్కు.
0: Without love one can never be a Christian or a Sikh or a Hindu.
1: కాదు హైందవుండు
0: He cannot be a Hindu.
1: Muslim.
0: Without love, man cannot be anything this or that.
1: Vade rachasundu vasudapaina.
0: One who doesn't feel this is a demon on earth.
1: Nijanga vade rachasudu.
0: The one who doesn't feel this love.
1: Premanemanlo nimpukokunda nenu Muslim anukunte vadu rachasude. Premanemanlo nimpukokunda poi nenu Hindu anukunte vadu rachasude. Premanemanlo lekunda nenu Christian anukunte vadu rachasude. Ee vidhanga premanu nimpukunnappudu andaru okate aipothadu.
0: Without love, if you call yourself a Hindu, a Muslim or a Christian,
1: prema
0: you are a demon. Prema
1: lekunda poyinatundi vaadike nenu Muslimu, nenu Christamundu, nenu Jesusastamu, nenu Hinduvu, ee nenu Buddhudu, ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
0: It is little minds which think that I am a Christian, I am this, I am that.
1: Okke premanu manam ekanga cheskovali.
0: We have got to inculcate only one love.
1: Atuvanti premato pala భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించడం వచ్చింది.
0: The very culture and the tradition of Bharat is that it has inculcated this one and only love.
1: స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత అందించింది.
0: And it has given importance to women.
1: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have got to recognize the important place given to women.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా? ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
0: Is Harishchandra here today who just walked the path of truth?
1: ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు.
0: Nobody can remain forever.
1: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
0: Everybody is like a water
1: ఈనాడు కాకపోయింది ఏనాడైనా గానీ వదిలిపెట్టిపోతుంది.
0: If not today, tomorrow, everybody
1: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
0: Do not think the body which perishes is permanent.
1: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
0: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
1: Ee satyanni gurtinchukoni
0: you have got to recognize this.
1: Ee deshapu streelaina sariye
0: whichever country the woman belongs to.
1: Aa deshapu prathisthanu sanskrutini manam kaapaduthu raavali.
0: You have got to save the culture and foster the culture.
1: Ramana cheppadu janani janmabhoomischa swargaadipu gariyasi anna.
0: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
1: Naa talli నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
0: మై మదర్ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: దేశము తల్లి,
0: మదర్ అండ్ మదర్,
1: కల్చరు తండ్రి,
0: కల్చర్ ఇస్ అ ఫాదర్.
1: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మార్చకూడదు.
0: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్.
1: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
0: యూ కెనాట్
1: లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
0: We cannot have the mother without the father without the mother.
1: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుండాలి.
0: Without them there is no
1: culture. ఫాదరు దేశమే మదరు.
0: The motherland is the mother, the culture is the father.
1: అందుకోసమే ఎక్కడ పోయినా మదర్ ల్యాండ్ మదర్ ల్యాండ్ మదర్ ల్యాండ్ అంటారు, కానీ ఫాదర్ ల్యాండ్ అంటారా? ఎవరు
0: అన్నారు.
1: మదర్ లాంగ్వేజ్ అంటారు కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
0: దే సే మదర్ అండ్ దే డోంట్ సే ఫాదర్ అండ్.
1: కాబట్టి మదర్కి అంత ప్రాధాన్యత అందించలేదు.
0: సో మదర్ హస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఈ సంస్కృతి అందించినటువంటిది.
0: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
1: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
0: వి ఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్
1: ది సేక్రెడ్. అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా అనేక దేశాలకంతా కూడా చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
1: కాని భగవంతుని ఏ నామంతోనైనా మీరు పూజించవచ్చు.
0: Nobody says fatherland.
1: మదర్ లాంగ్వేజ్ అంటారు కాని ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
0: దే సే మదర్లండ్ దే డోంట్ సే ఫాదర్లండ్.
1: కాబట్టి మదర్కి అంత ప్రాధాన్యత అందించలేదు.
0: సో మదర్ హస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.

0: man should be happy always.
1: కానీ భగవంతుని ఏ నామంతోనైనా మీరు పూజించవచ్చు, ప్రయత్నించవచ్చు.
0: You cannot worship, you can worship God in any way.
1: కానీ దేవుడు మాత్రం భిన్నుడు కాదు.
0: God is not different.
1: ఒక్కడే ఒక్కడే.
0: He is only one and only one.
1: భజన బినా సుఖ శా

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బాన్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్, బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్. లైక్ వైజ్ ఇస్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్, ఇట్ విల్ డిస్ట్రాయ్, ఇట్ విల్ పుట్ టు రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ, ఆటోమేటిక్ లైటుకు అవధులుండ, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దెర్ ఇస్ ఫైర్ బిహైండ్, అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ దెర్ ఇస్ ఎ డ్రైవర్. ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఏరియా. లైక్ దట్ డోంట్ యు ఫైండ్ ఎ క్రియేటర్ హూ క్రియేట్స్ ది ఎంటైర్ క్రియేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దృశ్యముకు గోచరమయ్యి ఈ చరాచర రూపమంతయి కూడాను పంచభూతములతో కూడినటువంటిది.
1: ఆల్ దిస్ అపేరెంట్ వరల్డ్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: Panchabhutamula yokka vikasame ee prapancham.
1: The full blossoming of the five elements is this world.
0: Deeniki vishvamu ani kudanu maroka peru.
1: This is also called vishvamu, universe.
0: V plus sha plus hu idi vishvam.
1: V plus sha plus N is Vishwamu.
0: Anaga aneka rupamulato aneka angamulato aneka bhavamulato ee jagatunandu bhagavantude swarupani dharistunnadu.
1: It only means that God has manifested in varied forms and names with so many feelings and thoughts.
0: Dinine purusha suktamunandu సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో, సహస్ర శిరస్సులతో, సహస్ర పాదములతో, సహస్ర అస్త్రములతో, సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్, ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మమునందు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is subtle. He is very subtle. Smallest of the small.
0: ఘనమునందు ఘన స్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God, God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: సో ఆల్సో ఫైర్, ద ఫైర్ గాడ్.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: దేర్ ఇన్ ద స్పేస్ యు ఫైండ్ శబ్ద బ్రహ్మన్ సౌండ్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: దేర్ ఫోర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫార్మ్స్.
0: ఇట్టి పంచభూతములున్న మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములను కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనం కూడాను పవిత్రులు కావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సీక్రెట్ వే అండ్ బీ సీక్రెట్ ఇన్ టర్న్.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: గాడ్ హ్యాస్ అనదర్ నేమ్ దీస్ ఎలిమెంట్స్.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: prastutamlo undinatvanti padarthamulu kani,
1: or the material present now,
0: bhavishyattulo kalagaboyetundi padarthamulu kani,
1: or the material that awaits in future,
0: puttinchi poshinchi antyamu gavinchinatundi vaadu bhagavantude.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: Ee moodintiki ni adhipati ainatundi prabhuvu atam thane.
1: God is the master for all these three: creation, sustenance and annihilation.
0: Kanukane bhuta bhavishyat ఉత్తాయ నమః అన్నారు.
1: దేర్ఫోర్ హి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: భూతము, వర్తమానము, భవిష్యత్తు, ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: సో గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆంధ్రుల యందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: దేర్ఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది న్యూ ఇయర్ ఈస్ కాల్డ్ ప్రభవ.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది కృత కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ said earlier, repeated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ధర్మాధర్మములకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ ద రైచస్ అండ్ అన్రైచస్.
0: ఇది తప్పినది కాదు.
1: వన్ కెనాట్ ఎస్కేప్.
0: ఒకవైపున కౌరవులు, మరొక వైపున పాండవులు, ఒకటి ధర్మము, రెండవది అధర్మము, ఈ రెండింటికి నిరంతరం కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అది
1: కౌరవస్ అండ్ పాండవస్ they fought. That's a kind of conflict between the good
0: kaani
1: and bad.
0: Kaani ee iruvuru endunnatundi oka manobhavamulu pratyekanga untunnayi.
1: Their feelings are different.
0: Kauravulu motta motta mem rajulamu kanuka first I ani visheshincharu.
1: Kauravas have taken into consideration the first I.
0: Next world annaru.
1: Next position is given to the world.
0: Last God annaru.
1: And they kept God in the last.
0: Idi kauravula yokka sampradayam.
1: This is the order of priority given by Kauravas.
0: Pandavulu adi kaadu.
1: Pandavas didn't follow that.
0: First God.
1: They kept God in the first place.
0: Next world.
1: Next world.
0: Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమ భక్తులైనటువంటి వారు, ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్, మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమనే భారతీయ సంస్కృతి యందు, సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition and culture of Antra, it's called ప్రభవ.
0: శుక్ల రజోత్పత్తి, ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తూ వచ్చారు.
1: Names of various years are the names of God only.
0: Itanu yetti daniki ni sambandhinchinatundi vaadu kaadu.
1: He is not related to any specifically.
0: Kanukane ataniki maroka peru kodanu okati kaliginchi pilustu vacharu rishulu.
1: And he has another name now.
0: Aprameya annaru paapam.
1: He is called Aprameya.
0: Aprameyudaniga emti?
1: What do you mean by that?
0: Pratyakshanga parochanga anumanani ee pramanamulaku ye maatram kuda chikkanatunti vaadu.
1: It only means he is beyond your comprehension.
0: Pramanamulu moodu rakamainatuntiga unnai.
1: There are
0: pratyaksha pramanamu,
1: one direct evidence.
0: Anumana pramanamu,
1: the second benefit of doubt.
0: Intiye kaadu,
1: not on this.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్,
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమున కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మా ఆత్మ సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి ఒక కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all
0: the sweets. అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారమొక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ వేరి, ద మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu veredi yelga paratu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadguna ganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుమాద బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దేర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ డిఫరెంట్
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్.
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్.
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: Therefore divinity is present uniform in the entire humanity.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: Some basing on their intellect considered small or more.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: Our intellect is like a mirror.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ది స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యూ విల్ సీ ద రిఫ్లెక్షన్.
0: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ ఎ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: So universe or world, what you call, is present within us.
0: Reflection of the inner being.
1: Everything is reflection of the inner being.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: That's what is within you, you are able to see outside.
0: బయట ఏమాత్రం కూడాను లేదు.
1: Nothing whatsoever present outside.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే మాత్రమే మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు,
1: యు సర్చ్ ఎనీవేర్,
0: ఒక్కటే,
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పంచభూతములు ఒక్కటే?
1: బికాజ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: Advaita non-dualism is of three types.
0: Bhava advaitamu.
1: One is the feeling level.
0: Karma advaitamu.
1: The level of the action.
0: Vastu advaitamu.
1: And then the material level.
0: Emiti advaitam okkate kada moodu vidhamuluga enduku untundadi?
1: When non-dualism is just one principle, how do you consider it?
0: Aithe ee prakruti yandu manam nitya jeevithamlo anubhavistunnamu.
1: But however we experience in every day.
0: Bhava advaitam.
1: One, non-dualism at the level of feeling.
0: Emiti.
1: What is this?
0: This is butta.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is a bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: Kabatti cotton, thread, cloth, moodu okkate.
1: Therefore cotton, thread and cloth are one and the same.
0: Deeni viniyogamu, deeni roopanamamulu pratyekanga kanipistunnayi.
1: Its utility and the name of form differ.
0: పత్తి లేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది ఏ భావము?
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రతి ఒక భావము.
1: కాటన్ ఇస్ ఎ ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్. ఇది
0: రెండు లాగా భావించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నానే. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టక మునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు.
1: పులిహోర.
0: భోజనం పెట్టావు.
1: భోజనం.
0: ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టక మునుపు ఇది పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటి అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ డ్యూయలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitam.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitam.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో
1: ఇన్ దిస్ బాడీ
0: ఈ దేహములో
1: హియర్
0: ఆ దేహములు అన్నింటి యందు కూడాను
1: అండ్ దోస్ బాడీస్
0: ఉన్నది పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూయలిజం.
0: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: In fact, what you desire is present with you.
0: కోరాలి.
1: Then why should you ask for it?
0: నీ యందు ఉన్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి యందు కూడా ఉంటున్నాయి.
1: The five elements in you are present in everyone.
0: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీ ఎందు ఆశించాలి?
1: Then why do you expect others?
0: అది ద్వైతము.
1: That is dualism.
0: అరే నా యందు ఉన్నటువంటి పంచభూతములే తన యందు ఉంటున్నాయి, ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. I should ask for it. Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: I don't want any other person.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: I don't want any object.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఒక్కటి.
1: Only one, not two.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: One manifests into many.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: ఒక బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యూవెల్స్.
0: కనుకనే ఈ భగవతత్వం అనేటువంటిది పంచభూతముల సర్వులు యందు ఉండేటువంటివి.
1: దేర్ఫోర్ ది డివినిటీ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: సో దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: ఈ పదార్థాద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూయలిజం అట్ ద మెటీరియల్ లెవెల్.
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
1: వెన్ మ్యాన్ అండర్స్టాండ్స్ అండ్ బికమ్స్ ఎన్ ఎక్స్పర్ట్
0: యు
1: రిడీమ్ హిస్ లైఫ్.
0: ద్వైతం నుంచుకొని
1: keeping dualistic mind
0: jeevitamunandu advaitanni betikinappudu
1: and leads life in non dualism
0: ashanti manaku praaptistundi
1: and his life will be one of restlessness.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Oka sreemantudu undetunti vaadu.
1: There is a rich man.
0: Aa sreemantuniki emi pan ledu inka.
1: He has no other work to do.
0: Loading unloading, loading unloading, loading unloading. తినటం కూర్చోవటం, తినటం కూర్చోవటం.
1: హియర్ నో అదర్ వర్క్ టు డూ అదర్ దాన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: ఎ స్పెషల్ డాక్టర్ వాస్ బ్రాట్.
0: దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు.
1: హీ జస్ట్ ఆస్క్డ్ వాట్ మెడిసిన్ ఇస్ టు బి టేకెన్.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: Doctor is an expert, he said.
0: శ్రీమంతుడ,
1: ఓ రిచ్ మ్యాన్,
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లి.
0: దాని వల్ల అజీర్ణం అయిపోయింది.
1: Therefore, it led to indigestion.
0: శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ.
1: Your power of digestion is less.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసేసింది.
1: Here arises indigestion.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: So I'll prescribe good medicine.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: Here is a ball of salt.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అనే చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
1: You find the salt in the form of balls earlier.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కలుపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నాడు.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యమం చేసుకోవచ్చును.
1: Those who are suffering from indigestion can follow this prescription.
0: ఆ విధంగా త్రాగుతూ త్రాగుతూ త్రాగుతూ వచ్చాడు ఆ ఉమ్మి నీరు.
1: And that rich man suffering of indigestion was chewing this salt.
0: అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది.
1: After some time he got complete relief.
0: ఆ సమయానికే అతనికి బర్త్డే వచ్చింది.
1: At that time he was celebrating his birthday.
0: నా బర్త్డే కి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికి నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు.
1: As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided.
0: కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు.
1: So he visited every shop, sweet shop.
0: అయ్యా నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో చూడాలా.
1: I want to test which
0: అన్నాడు. కొంచెం గిల్లుకొని నోట్లో వేసుకున్నాడు.
1: And he picked little and tasted.
0: ఉన్నది.
1: And it is fully salted.
0: నాకు సర్లేదని ఒకటి ఒకటి ఒకటి దాచి ఐదు ఆరు అంగళ్ళంతా దాటిపోయాడు.
1: He went on searching for a good sweet in all of the five sweet shops.
0: ఇతని యొక్క పరిస్థితి ఆరో అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు.
1: That the sixth shopkeeper could understand his position.
0: అతని దగ్గరికి వెళ్లి నీ మిఠాయి ఎట్టుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు.
1: And he went to the sixth shop and said, let me taste.
0: అంగడి వాడు చెప్పాడు, మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుండే, అది కొడాయి ట్యాప్, అక్కడికి వెళ్లి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా, అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు.
1: The shopkeeper said, there lies the tap in front here, go and wash your mouth, then I'll give you the sweet.
0: అక్కడ పోయాడు. ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు. క్లీన్ గా వచ్చాడు.
1: And likewise he went there, cleaned his mouth and tasted.
0: రుచి చూచాడు, తీయగా ఉంది, ఆ ఈ లడ్డు బాగుంది.
1: Then he tasted laddu, so sweet. Then he said, it's good.
0: అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు.
1: Then the shopkeeper said,
0: పిచ్చివాడ, నోటిలో ఉప్పు పెట్టుకుని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది, ఆ ఉప్పుగానే ఉంటుంది.
1: The shopkeeper said, having salt there on one hand in your mouth,
0: అదే విధముగానే ఈనాడు
1: టుడే
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
1: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ రాంపెంట్.
0: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దీనాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది.
1: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్
0: దురాలోచనలు దుశ్చింతలు అనేటువంటిది తన నోటి అందించుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి.
1: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
0: ee tappu padarthamulda,
1: does the mistake lie in the matter?
0: kaadu.
1: No.
0: మనలో ఉన్నటువంటి రోగదోషము.
1: ద మిస్టేక్ లైస్ విత్ us.
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్.
1: ఎ డయాబెటిక్ పేషెంట్ అటెండెడ్ ఎ మ్యారేజ్.
0: అంత మ్యారేజ్ లో అందరూ భోజనాన్ని కూర్చున్నారు.
1: ఆల్ సాట్ దేర్ ఫర్
0: తీసుకొచ్చే అంత లడ్డు లడ్డు జిలేబి జిలేబి జిలేబి అని పంచుకుంటూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబి స్వీట్స్.
0: అందులో కొంతమంది ఐదారు మంది మాకు వద్దండి వద్దండి అన్నారు.
1: 5 to 6 పీపుల్ సెడ్ వీ డోంట్ వాంట్ స్వీట్స్.
0: కానీ వారికి తినాలనే ఆశనే.
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్.
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వాడిలో.
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్.
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు.
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో, ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్.
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్.
0: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు.
1: సో తీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలిష్ దే లైక్ ఇట్.
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి, ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి.
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్.
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరెవరైనా కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు.
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్.
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి,
1: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్,
0: మంచి మధురంగానే ఉంటాయి,
1: ఎవ్రీథింగ్ ఇస్ సో
0: స్వీట్. కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత
1: దే మూమెంట్
0: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
1: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
0: రోగం వారిలో ప్రారంభమైపోతుంది.
1: దేర్ కమెన్సెస్ ది డిసీజ్.
0: ఏమిటి
1: వాట్ ఇస్ ద
0: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి.
1: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
0: ప్రకృతి వాంఛలనే రోగం ఎప్పుడు తనలో ప్రవేశించను ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది.
1: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్ డిజైర్
0: ఆధ్యాత్మికం పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు.
1: ది స్పిరిచువాలిటీ లీవ్స్ యూ, దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్.
0: ఇంకా వారి ఆ రోగములకు ఏమాత్రము నివారణ లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్.
0: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది, కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణ లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: చదువు తక్కువనా?
1: Is it that you don't take
0: భావం తక్కువనా?
1: Or feeling?
0: రావణాసురుడు 24 విద్యలు చదివాడు. శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు అన్ని ఉంటున్నాయి.
1: Yes, everything else.
0: కానీ
1: బట్
0: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హి బికేమ్ ఎ స్లేవ్ టు ఎవ్రీబడీ.
0: ఆశకు దాసుడైన జగమంతటికి తను దాసుడే కదా.
1: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
0: Anasham bunu dasumu lokulella. లోకమంతానికి దాసుడు పొందుతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ హిమ్. ఎవ్రీబడి విల్ బికమ్ హిస్ స్లేవ్.
0: ఆశకే దాసుడైతే లోకానికే దాసుడైపోతాడు.
1: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద డిజైర్.
0: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
1: బీ ఎ స్లేవ్ టు గాడ్ దెన్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
0: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దానివల్ల మూడు చెప్పాడు.
1: Three things are pointed out.
0: వేదాంతం నందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
1: There are precious words which are gems, valuable gems.
0: జగత్తును నమ్మవద్దు.
1: Never believe this world.
0: దైవమును మరువవద్దు.
1: Never forget God.
0: మరణమును మరువవద్దు.
1: And never forget death.
0: ఈ మూడు కూడాను ఉంటుంటాయి.
1: These three are essential.
0: దైవాన్ని మరువవద్దు.
1: Never forget God.
0: లోకాన్ని నమ్మవద్దు.
1: Never believe this world.
0: మరణానికి భయపడవద్దు.
1: And never be afraid of death.
0: అది తప్పింది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ దేర్.
0: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
1: దీస్ త్రీ యు షుడ్ హావ్.
0: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
1: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
0: దైవాన్ని విడువవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణమునకు భయపడవద్దు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: భయపడితే వదులుతుంది అది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్,
0: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
1: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
0: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో, ఏ ప్రదేశం నుందో, ఏ స్థానం నుందో ఉంటుంటుంది. అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెర్రితనం.
1: If we just limit divinity to a particular place and situation, it
0: sarvatra untundadi bhagavat tattvam.
1: Divinity is present
0: adi
1: everywhere.
0: Adi yeni sthaname ledu.
1: There's no place without him.
0: Adi kaani roopame ledu.
1: There's no form without
0: adi
1: him.
0: Adi kaani padarthame ledu.
1: There's no material without him.
0: Kanaka chetana achetanam landu kuda untundadi.
1: It's present in mobile and immobile.
0: Lokamulo scientists anta prati okati anu.
1: Scientists call it everything is of I made up of atoms.
0: Atoms అంటారు.
1: Atoms they say.
0: కానీ లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
1: That the whole world is full of these atoms.
0: ఈ చెక్క ఉందంటే ఇది అంతా కూడా అణు ప్రభావమే.
1: The wood is also full of atoms.
0: ఈ స్పీకర్ ఉన్నదంటే అదంతా అణు ప్రభావమే.
1: So also the speaker.
0: అంతా అణు యొక్క శక్తులు చేరికనే.
1: Everything is atomic power combination.
0: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
1: So they all call it an atom.
0: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
1: But spiritualists call it as power.
0: Vallanta kulunu kevalam oka vidhamainatvanti oka shakti annaru.
1: Spiritualists call it power.
0: Vallu energy annaru.
1: They call it energy.
0: Kaamatti perulu pichyasame kaani పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
0: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ డివినిటీ.
0: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్.
0: రూపం లేని అణువు లేదు.
1: దేర్ ఇస్ నో ఆటమ్ వితౌట్ ఎ ఫామ్.
0: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
1: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్.
0: అనేక రూపములతో కూడినటువంటిదే దైవత్వము.
1: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీడ్ ఫార్మ్స్.
0: మన దేహం ఉంది.
1: వి హావ్ అ బాడీ.
0: కాళ్ళు ఉన్నాయి.
1: లెగ్స్.
0: చేతులు ఉన్నాయి.
1: హ్యాండ్స్.
0: రేళ్లు ఉన్నాయి. ముక్కు ఉంది. కన్నులు ఉన్నాయి. చెవులు ఉన్నాయి. నోరు ఉన్నాయి. కడుపు ఉంది. అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
1: ఆల్ టుగెదర్ మేక్ ఏ బాడీ.
0: ఇందులో ఒక్కోటి ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
1: వి కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
0: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
1: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది డివైన్.
0: కొండలంతా ఒక రాయమయము.
1: The whole mountain is made up of rock.
0: Bhoomanta mrunmayamu.
1: The earth is made up of mud.
0: Vrikshamanta kashtamayamu.
1: Tree is made up of wood.
0: Dehamanta maamsamayamu.
1: Body is made up of
0: anta kudanu
1: flesh.
0: Okoka dani panchabhootamulu yokka mayame.
1: So everything is combination of the five elements.
0: Shilamayamu parvatamu.
1: The mountain is made up of rock.
0: Kashtamayamu adavulu.
1: And the forest
0: shilamayamu samudramu.
1: And ocean is the water.
0: Bhoomi.
1: And earth is of mud.
0: Dehamu.
1: Human body is water.
0: Anta panchabhootamulu yokka prabhuvame.
1: So everything is a combination of the five elements.
0: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్
0: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫామ్.
0: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్
0: ఫామ్. ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
1: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
0: అవతారము ప్రత్యేకమైన రూపంతో రాదు.
1: Incarnation doesn't come separate.
0: ఎందుకోసము?
1: Why?
0: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
1: Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties.
0: ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
1: It's only man who has forgotten his responsibility.
0: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
1: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
0: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
0: కనుకనే ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవును సంరక్షించాలి.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
0: కనుకనే దైవం మానుష రూపేణా అన్న.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
1: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
1: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ ఎట్ యూ, యూ విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ రైట్ అవే.
0: అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నీవేంటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూరలు కట్టతో కొట్టి పంపిస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ ఎ హీబ్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
0: కనుకనే ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
0: జ్ఞానదేవుడు.
1: వన్ ఇస్ జ్ఞానదేవ.
0: ఇంకొకడు భక్తి దేవుడు.
1: అనదర్ ఇస్ భక్తి దేవ.
0: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
0: జ్ఞానదేవుడు భక్తి దేవుడు.
1: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
0: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహం వేసింది.
1: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
0: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
1: భక్తి దేవ జ్ఞానదేవ,
0: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదే.
1: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
0: జ్ఞానదేవుడు చెప్పాడు.
1: జ్ఞానదేవ సెడ్
0: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
1: లెట్ అస్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ వెల్స్ ఇఫ్ దేర్ అవైలబుల్ ఎనీవేర్ హియర్.
0: కొంతమందికి పాత బావి ఒకటి కనిపించింది.
1: దే కుడ్ సీ ఏ వెల్ విచ్ ఇస్ ఇన్
0: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
1: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
0: అప్పుడు జ్ఞానదేవుడు,
1: జ్ఞానదేవ
0: జ్ఞానదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చు జ్ఞానదేవుడు.
1: విత్ విజ్డమ్, విత్ జ్ఞాన ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
0: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
1: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
0: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
1: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
0: జ్ఞానదేవత కైవల్యం.
1: Because wisdom is only path to liberation.
0: Advaita darshanam gnanam.
1: The non-dualism is real wisdom.
0: Kada akkada ye matram kuda idi ledu.
1: So there's no difference
0: whatsoever.
1: You can assume any form.
0: Kani bhakti devudu.
1: But this bhakti deva.
0: Inka lopaliki poledu.
1: He couldn't get into the well.
0: Athaniki aa shakti ledu.
1: Yes, is not in possession of that.
0: Bhavi gattuna kuchunnadu.
1: He sat along this.
0: Daivanni premistu premistu premistu smarinchadu.
1: He just chanted the name of God with intense
0: love. కొంతసేపు స్మరించేటప్పటికి నీరంతా తన కాళ్ళ క్రిందంతా వచ్చింది.
1: After some time he could notice water collecting under his feet.
0: చల్లగా ఉన్నదని కన్ను తెరిచి చూసేటప్పటికి అడుగునున్నటువంటి బావిలో ఉన్న నీరంతా పొంగి తన దగ్గరికి వచ్చినాయి.
1: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
0: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
1: That jnana, wisdom will help you to change your form.
0: Bhakti deni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettostundi.
1: Whereas for the devotion, direct your love, everything will come to you.
0: Bhakti ki minchinatvanti marokati lene ledu.
1: There is no other thing beyond this devotion.
0: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
1: Bhakti deva wrote a letter to jnana deva.
0: Yeman rasadu.
1: What did he write?
0: ఏమి రాశాడు?
1: వాట్ హి రోట్?
0: ఒక తెల్లటి ఒక కాగితము చుట్టి కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
1: హి రోట్ ఎ లెటర్, ఫోల్డెడ్ ఇట్, put it in an envelope and sent to Jnanadeva.
0: Jnanadevudu chuchadu.
1: Jnanadeva read it.
0: Aksharalu unte beginning nunchi end varaku manam chudavachunu.
1: If there are letters,
0: oh priyamaina sodara tittini namaskaramuto tammudu ani modatu enda chudavachunu.
1: One can see the beginning and the end if the letter is written.
0: Aksharale levu dantu.
1: There are no letters there at all.
0: కనిపించలేదు.
1: దే కుడ్ సీ.
0: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబ్ జవాబు.
1: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
0: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబ్ లో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
1: So Jnanadeva went on writing, it's a matter of investigation, continuous.
0: Life anta parishodhanatone poyindi.
1: The life is one of continuous investigation.
0: Parishilane eppudu jarigedi.
1: When it's a matter of investigation, when do you experience?
0: Inaati scientist anta ide gathe padutunnaru.
1: This is the situation.
0: Eppudu chuchina parishodhana parishodhana, experimental experimental experimental, no experience.
1: The scientist spent all the time in experimentation process, no experience.
0: ఈ ఎక్స్‌పెరిమెంట్ లో వచ్చేటువంటిది.
1: What is it that you get out of this?
0: నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది.
1: Yesterday's look new today.
0: ఈనాడుది రేపటికి కొత్తగా కనిపిస్తుంది.
1: And today's will be new tomorrow.
0: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది.
1: Later it will be old stuff.
0: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత.
1: This is all the old and new.
0: కనుకని దీని వల్ల మనకు ప్రయోజనం లేదు.
1: No use out of it.
0: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
1: Path of devotion is easier than wisdom.
0: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
1: Wisdom is very tough.
0: ఇది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
1: It's not given to everybody.
0: భక్తి భగవత్ నామస్మరణ చేతను ఆ ప్రేమావేశం చేతను ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడా తన వశం చేసుకోగలడు.
1: With the joy and ecstasy repeating God's name you can capture everything in this world. Students,
0: మీ యందున్నటువంటి ప్రేమను
1: చెడ్డ
0: మార్గము పట్టించుకోకుండా
1: see that it won't go in the wrong way.
0: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా
1: డోంట్ మేక్ ఇట్ చీప్.
0: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా
1: సీ దట్ యూ వోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
0: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా
1: డోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద విషెస్ ఆఫ్
0: సర్వ సమాజమునకును సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో యాస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
0: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు.
1: మీరా వాస్ సింగింగ్ సింగ్ గిరిధర గోపాల.
0: కానీ మహారాణా కోపం వచ్చింది.
1: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
0: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
1: షీ ఈజ్ యాక్టింగ్ అగెన్స్ట్ హిస్
0: ఇంట్రెస్ట్. ఎప్పుడు చూసినా గానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామం చింతిస్తూ ఉంటుంది.
1: అట్ ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
0: ఆ కోపం చేత భరించుకోలేక
1: out of fury and anger
0: tana koppu batti bayataki yirchi talupu vesesadu mandiraniki.
1: She caught hold of her hair and she has driven out of the temple.
0: Tatchane konchu shock vachindi papu.
1: Immediately she was shocked.
0: Ayyo Krishna ninnu vadali povatama nenetta sadhyam avutundi nenu undaleni ninnu vadali ani kontha baadha padindi.
1: She felt so sad saying Krishna can I leave you.
0: Tatchane
1: I can't go.
0: Bhagavantudu sarvatra undetunti vaadu.
1: God is everywhere.
0: Krishna amara dil tumara mandir.
1: My heart is your temple.
0: ఈ టెంపుల్ కాదు.
1: నాట్ దిస్ టెంపుల్.
0: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు.
1: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
1: వేర్ హాస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై యు.
0: పర్మనెంట్.
1: ద టెంపుల్ యు బిల్ట్ ఇస్ పర్మనెంట్.
0: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
1: యు కెనాట్ గివ్ అప్ మై.
0: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
1: సో దాట్స్ మై టెంపుల్.

0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాణకుని టికెట్ బుక్ పోస్ట్ చేసుకోవద్దు, లేకపోతే టికెట్ రిజర్వేషన్ చేసుకోవద్దు. టికెట్
0: డోంట్ పర్చేస్ యూ టికెట్ అండ్ రిజర్వ్ యూర్ టికెట్ టు ప్రయాగ.
1: గంగా జమునా
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ గంగా.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు, ఒక ముక్కుతో తీసుకోవటం, ఒక ముక్కుతో వదలటము, ఇదే ఈడ పింగళ అన్నారు.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడ పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడ పింగళ they are
1: different
0: from
1: ప్రయాగ. మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is ప్రయాగ.
1: గంగా భక్తి.
0: గంగా is devotion.
1: యమున నానము ఒక కర్మ.
0: యమునా is action.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి,
1: గంగా యమునా సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్.
1: అక్కడ ఉన్నావు నీవు.
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్.
1: గంగా యమునా తీర్ చెల్లో రే మన్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: గంగా యమునా నిర్మల పానీ. ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి? నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమునా ఆర్ ప్యూర్, వెరీ ప్యూర్.
1: అంతేకాదు శీతల చెల్లోరేమన్ గంగా యమునా తీర్.
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమునా.
1: మోరమకుట పీతాంబర జువే కుండల రజత శరీర్ చెల్లోరేమన్ చెల్లోరేమన్ గంగా జమునా తీర్.
0: It is pleading with the mind so that it might travel to that place.
1: అక్కడికి వెళ్ళి
0: గో దేర్.
1: మరొక చోటు నీకు వెళ్ళవద్దు.
0: డోంట్ గో ఎనీవేర్.
1: అది కూడా ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: నీలోనే ఉంది.
0: ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
1: బయట ప్రపంచం కాదు.
0: ఇట్స్ నాట్ ద
1: బయట ప్రదేశం కాదు.
0: ఔటర్ ప్లేస్.
1: దైవం అంతా కూడా నీ హృదయమునందే నిండి ఉంటున్నది.
0: గాడ్ ఈస్ ఇన్ యువర్ హార్ట్.
1: అయితే
0: హౌఎవర్
1: అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలాబాన్ జిలేబీ బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్.
1: చదివినప్పుడు నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్ ఇస్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
1: కనుకని అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా, సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: వెన్ వీ కన్సిడర్ ఫిజికల్ మెంటల్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీస్ యాజ్ డివైన్
1: గోపికలు అన్నాడు ఆశిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ గోపికాస్ వాంటెడ్ దెన్.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుండాలి.
0: ద ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ
0: కృష్ణ
1: నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలుపుంబుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, oh Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. Neevu nenu pushpanga putte nenu bee ga puttali.
0: If you are born as a flower, let me be born as a bee.
1: Neevu cheyante varaku gee ani tirugutu nenu chaala rodana chestu tappaku neelo praveshinchali. Praveshinchaliki aa mattunu nenu traagutu tanmayatnanga mundipothanu.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Vruchambu vai neevu vadillu chundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: Neevegina vruchamu aithe nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యు ఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ, ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా
0: ఇఫ్ యు ఆర్ ఎన్ ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలో ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ యాజ్ ఎన్ ఓషన్ లెట్ మీ బి రివర్ అండ్ మర్జ్ ఇన్ యు.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్ ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకునే రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా
0: ఇఫ్ యు ఆర్ ఇన్ఫినిట్ స్కై
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: లెట్ మీ షైన్ దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ స్కై లెట్ మీ బి దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ.
1: వియోగం జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్ కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ త్రూ డివోషన్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సారూప్యం. ఇదే ముఖ్యమైన మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యము నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య ఐ షుడ్ బి
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య ఐ షుడ్ హ్యావ్
1: యువర్ ఫామ్. నేను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుజ్య ఐ షుడ్ మర్జ్ ఇన్ యూ.
1: ఇది పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము.
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ అర్థ కామ మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఒక చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ
1: పరమ భక్తి అన్నారు.
0: దిస్ వన్ ఇస్ యూనియన్.
1: ఈ పరమ భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్.
1: ఎన్ని వర్ణించినప్పటికీ ఇదే ముఖ్యమైన మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యము నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య ఐ షుడ్ బి.
1: సారూప్యము నీ రూపాన్ని.

0: అటువంటిది మరొక జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్ డివోషన్.
0: ఇది వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యను అభ్యసించండి,
1: యూ స్టడీ,
0: ఉద్యోగాలు చేసుకోండి,
1: డూ జాబ్,
0: వివాహాలు ఆడండి, డజన్ పిల్లలు కనండి, కానీ దైవాన్ని మాత్రం మరవకండి.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవాన్ని మర్చిపోతే జీవితమే జీవితం కాదు.
1: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
0: ఎంత గొప్పవాడైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
1: You may be a very great man, prime minister or president. If you forget God, hero becomes
0: zero.
1: They change now and then.
0: Kani neevu aa yokka parama tattvanni matram vadalakoodadu.
1: But you should never give up that spiritual aspect.
0: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyadu.
1: Take every chance to be near God.
0: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
0: జంతునాం నరజన్మ దుర్లభము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేర్.
0: తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
0: ఇవన్నీ మనం చేయటం లేదా.
1: డోంట్ యు ఫైండ్ అనిమల్స్ అండ్
0: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: లెవెల్ ఆఫ్ ది డిఫరెన్స్.
0: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన
1: ఉంటుంది? స్పెషాలిటీ
0: విశిష్టత ఉంటుండాలి.
1: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
0: ఈ యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: What is the sanctity behind it?
0: అంతా ఒకటే.
1: Everything is
0: what is the purpose of life? అని క్వశ్చన్ వేసుకుంటే కానా పీనా సోనా మరణ. ఇది నా నాలుగు అర్థాలు.
1: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
0: Dying.
1: And dying.
0: ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుండాయి, పాములకు వస్తుండాయి, అన్నిటికీ దోమలకు వస్తుండాయి.
1: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
0: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
1: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
0: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అతశాఖ అని చెప్పింది వేదం.
1: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్స్.
0: అది ఏ భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
1: And you should be close to God.
0: భగవత్ అనుగ్రహానికి పాత్రులు కావాలి.
1: And you should enjoy God's
0: love. భగవత్ ఆనందాన్ని అనుభవించాలి.
1: You should also enjoy.
0: ఈ ఆనందం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond bliss.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: in this barren land bereft of love,
0: ప్రేమాంకురమును పెంపొంద
1: and we sow the seeds of love,
0: ప్రేమావేశముతో
1: with all the feeling of love,
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే మురళి గానము చేయగదే
1: with
0: ప్రేమ రహిత మరుభూములలో
1: the barren land without love,
0: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు, ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాటకూదు, ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
1: We should not sow any plantations of bushy plants or anything.
0: Prema sudha varshamu varshimpaga
1: as there is rainfall of love,
0: rainfalls, love drops ravali,
1: there should be love drops in this rainfall.
0: Prema nadulu pravahimpaga murali ganamu seyagadi
1: as the rivers of love flow continuously. Krishna
0: ee ganam evarto chestunnavu, etla chestunnavu?
1: How are you playing on your flute?
0: Ee ganam chesedi murali.
1: It is the flute on which you play.
0: Aa murali anetundi emiti?
1: What is that murali?
0: 9 త్వరలు ఉండేటువంటి మురళి.
1: దిస్ మురళి ఫ్లూట్ హ్యాస్ 9 హోల్స్.
0: మన దేహమునకు 9 త్వరలు ఉన్నాయి.
1: అవర్ బాడీ హ్యాస్ 9 హోల్స్.
0: కాబట్టి నా దేహమునే నీ మురళిగా తీసుకో.
1: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
0: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
1: This body of flute is fully packed with the desires.
0: కానుకని స్వరాలు రావటం లేదు.
1: So you are, we don't get proper tune.
0: దానంత మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
1: When once it is made hollow, free from worldly
0: అది
1: desire.
0: అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణుడు హలో అని పిలుస్తాడు.
1: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
0: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
1: Then he will pick it up and play on
0: that. ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
1: And you will also find the touch of the fingers of the Lord.
0: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
1: And this flute will be on the lips of
0: God. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
1: And it is the divine breath that comes out of the mouth as a melodious music.
0: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
1: So we should shape ourselves into two.
0: ఒకటి పావుకోళ్ళు, పాదరక్షలు.
1: One slippers.

0: రెండవది మురళి,
1: సెకండ్ ఫ్లూట్.
0: ఇందులో ఏది నాకు కావాలి?
1: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
0: పాదు రక్షణ అంటే ఆ పాదరక్షలపై నీ బరువు అంతా మోసుకోవచ్చు.
1: ద హోల్ బాడీ రెస్ట్ ఆన్ స్లీపర్స్.
0: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండకు, చెత్తకు, పాములకు అన్నిటికీ భరించుకోవాలని.
1: అండ్ ది స్లిప్పర్స్ షుడ్ బేర్ ఎవ్రీథింగ్ అరౌండ్.
0: బాధలకు నువ్వు భరించుకోవలసినటువంటి పాదరక్షలు.
1: ఓన్లీ స్లిప్పర్స్ షుడ్ బేర్ యువర్ వే.
0: ఇది మహా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
1: వాట్స్ ద వే?
0: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
1: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్.
0: టవల్ని ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
1: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్.
0: కాబట్టి టవల్ ని గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
1: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
0: చాలా సులభం.
1: డ్రాప్ ఇట్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
0: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
1: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్, నథింగ్ గ్రేట్.
0: అది చాలా సులభమైనటువంటిది.
1: డ్రాప్ ఇట్ డౌన్, ఇట్ ఇస్ సో ఈజీ.
0: అది ఏ వైరాగ్యము అన్నారు.
1: దట్ ఈస్ రెనన్సియేషన్.
0: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
1: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
0: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
0: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా
1: వి గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్.
0: ఈ పదములోనే కనిపిస్తుండాలి అది నీది కాదని.
1: ఇన్ ద వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
0: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు, కొడుకు, కొడుకు నాది కాదు.
1: నా మైన్ సన్, నో నా మీన్స్ నో నెగేషన్.
0: నా తల్లి, తల్లి నాది కాదు.
1: నా నో,
0: ఈ నా అర్థాన్ని తెలుసుకుంటే ఎంతైనా బాగా అవసరం అవుతారు.
1: సో ఇఫ్ యు నో ద మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్
0: నాకు అర్థం తెలుసుకోవాలి.
1: బట్ వీ షుడ్ నో
0: నా కాదు.
1: నా మీన్స్ నో.
0: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
1: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
0: పదమునందే ఉంటుండది అర్థము.
1: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయిడ్.
0: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
1: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఈస్
0: వెన్న కరిగించి చేసినటువంటి నెయ్యి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది నేతి
0: కాదు.
1: నెగేషన్ నో.
0: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, హ్యావ్ దట్ ఫెయిత్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు,
1: సన్న ప్రహ్లాద విరోచన,
0: అంగీరసుని కుమారుడైనటువంటి సుధీనుడు,
1: సుధీర సన్న అంగీరస,
0: ఈ ఇరువురికి ఒక పందెం జరిగిందని ఓణంలో చెప్పాను.
1: డ్యూరింగ్ ఓణం డిస్కోర్స్ ఐ మెన్షన్ దట్ దేర్ వాస్ ఎ టైప్ ఆఫ్
0: ఇరువురు కూడాను ఏమి పందెం వేసుకున్నారు, ఎవరు ఓడిపోతారో వారి ప్రాణాన్ని గెలిచిన వాడికి అర్పితం చేయటము.
2: కానీ ప్రహ్లాదుడు న్యాయమూర్తి.
1: ప్రహ్లాద వాజ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జస్టిస్.
2: ఇతను ధర్మమూర్తి.
1: హి ఆల్సో ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ రైటియస్నెస్.
2: వారి ఇరువురికి తానే ఒక జడ్జిగా నిలిచాడు.
1: హి స్టూడ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ దట్ డిబేట్.
2: కట్టకడపటికి తన కుమారుడైనటువంటి విరోచనుడు ఓడిపోయినట్టుగాను, అంగీరసన్ కుమారుడైనటువంటి సుధీనుడు గెలిచినట్టుగాను నిర్ణయం
1: చేశాడు. That his son Virochana was defeated at the hands of Sudhira, son of Angirasa.
2: అప్పుడు విరోచనుడు కత్తి తీసుకుని వచ్చి తన ముందు తన శిరస్సును అర్పితం చేయడానికి కోరుకున్నాడు.
1: Virochana was ready to offer his own life. He brought his sword and bent his neck.
2: చెప్పినట్టు చేయటం చేత తక్షణమే సుధీనుడి యొక్క మనస్సు కరిగిపోయింది.
1: As Virochana obeyed the command, the mind of Sudhira melted.
2: Neevu nee tandri garu nyayamuga satyanga dharmanga mana yokka deenni ninnayam chesadu kanuka atani kumarudu ayinatundi ninnu nenu nee prananga teeskovatam cheta tandrini baadha pettinatundi vaadu avutanu. అటువంటి న్యాయమూర్తికి బాధం కలిగించడం నాకు ఇష్టం లేదు, కనుక నీ ప్రాణం నాదైనప్పటికీ తిరిగి నేను నీకు వెనుకకిస్తున్నానని తండ్రికి అప్పచెప్పాడు.
1: సుధీర టోల్ ప్రహ్లాద వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ జస్టిస్ అండ్ రైటియస్నెస్. సచ్ ఎ వన్ షుడ్ నాట్ బి పుట్ టు ఎనీ ఫీలింగ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ద సన్. దేర్ ఫోర్ ఐ డో నాట్ వాంట్ టు టేక్ అవే యువర్ లైఫ్. యు టేక్ దిస్ లైఫ్, హీ టోల్ హిస్ ఫాదర్ ప్రహ్లాద. And gave the life back.
0: ఇదే విధంగా కూడాను పరశురామని తండ్రి అయినటువంటి యమదగ్ని కూడాను చక్కని ఆత్మని శాసించాడు.
1: There is a similar instance in case of యమదగ్ని father of పరశురామ.
0: కనుక ఏమి చెప్పాడు యమదగ్ని, తన యొక్క భార్య జలమును తీసుకున్నటకై నదికి వెళ్లినప్పుడు విచిత్ర వీరుడు బయలుదేరిపోతున్నాడు.
1: When Jamadagni's wife went to the river to get water,
0: ఆమె పవిత్రమైన హృదయం గలది.
1: She had a sacred heart.
0: కానీ ఆ పోయేటువంటి వారు ఎవరు అని చూచింది పాప.
1: She looked up to find out who was going.
0: ఎంత అందమైనటువంటి వాడు అని అనుకుంది పాప.
1: She merely thought for a while what a beautiful person was in horizon.
0: ఇంటికి ఆమె వచ్చేటప్పటికి జమదగ్ని పరశురాముని శాసించాడు.
1: ది మొమెంట్ షీ రిటర్న్ హోమ్ జమదగ్ని కమాండెడ్ పరశురామ,
0: నీ తల్లి యొక్క శిరస్సును ఖండించమన్నాడు.
1: యు కట్ ది నెక్ ఆఫ్ యువర్ ఓన్ మదర్.
0: ఏమాత్రం కూడా నువ్వు జంకలేదు పరశురాముడు.
1: పరశురామ వాజ్ నాట్ షేకన్.
0: తండ్రి అతను శిరసావహించి గొంతు కోశాడు.
1: హి ఇమ్మీడియట్లీ ఒబేడ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ కట్ ది హెడ్ ఆఫ్.
0: అప్పుడు తండ్రి పరశురామ నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా ఆజ్ఞను శిరసావహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: జమదగ్ని సెడ్ పరశురామ, యు హావ్ ఒబేయ్డ్ మై కమాండ్, వాట్ ఎవర్ బూన్ యు వాంట్ యు ఆస్క్ ఐ విల్ గివ్ ఇట్.
0: తండ్రి నా తల్లిని బ్రతికించు అన్నాడు.
1: పరశురామ సెడ్ ఫాదర్ గివ్ బ్యాక్ లైఫ్ టు మై మదర్.
0: ప్రాణం ఇచ్చాడు.
1: He gave life back.
0: ఇక్కడ శిరసావహించాడు, కోరికను తీర్చాడు.
1: He obeyed the command and he fulfilled the desire.
0: శిరసావహించినప్పుడే ఆజ్ఞను నీ కోరిక కూడా తీరుతుంది. అంతేకాదు శిరసావహించకుండా కోరిక ఏ రీతిగా తీరుతుంది?
1: When you obey implicitly the command, your desire gets automatically fulfilled.
0: దివ్యత్వంలో ఉండినటువంటి రహస్యములు ఇంత అతి సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: Such are the sacred subtleties of divinity.
0: కృష్ణతత్వం నందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క విషయాలు కూడాను అంతరార్థాలంతా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ గ్రేట్ ఇన్నర్ మీనింగ్స్ ఇన్ ద లైఫ్ అండ్ ది స్టోరీ ఆఫ్ కృష్ణ.
0: కానీ ప్రజలు ఎందుకునేటువంటి యొక్క భావములను పురస్కరించుకొని అనేక అనర్థములను పెంచి నానార్థములుగా విశ్వసించి అందులో యథార్థాన్ని విశ్వసించి అనర్థాన్ని పుచ్చుకుంటున్నారు.
1: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ ది థింకింగ్ ఆఫ్ ది పీపుల్ ఎ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్ ద రియల్ మీనింగ్ ఈజ్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫార్ ఆల్ కెలామిటీస్ ఆర్ బ్రాట్.
0: కృష్ణునికి అష్టకన్యలు 8 మంది ప్రధానమైనటువంటి రాణులు అని.
1: కృష్ణ హ్యాస్ 8 ఇంపార్టెంట్ క్వీన్స్.
0: ఇంతేకాకుండా 16,000 మంది గోపికలు అన్నారు.
1: నాట్ వెరీ దాట్ 16,000 గోపికాస్.
0: ఇది దీని ఎందున్నటువంటి అంతరార్థాలు ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి భార్యలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ టైప్ ఆఫ్ వైఫ్స్ ఇన్ ది వరల్డ్ సెన్స్.
0: ఇక్కడ 7 దళములతో ఒక చక్రములు ఉంటున్నాయి. షట్ చక్రములు 6.
1: దేర్ ఆర్ 6 వీల్స్.
0: ఈ షట్ చక్రములు యందు 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దీస్ 6 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: సహస్రార చక్రం 1.
1: ది సహస్రార ఇస్ 1.
0: హృదయ చక్రం 1.
1: ది హృదయ చక్ర ఇస్ అనదర్.
0: ఈ హృదయ పుష్పము అనేటువంటిది అష్టదళములతో కూడి ఉంటుంటాయి.
1: This flower of heart, Hudaya Pushpam, has 8 petals.
0: Anaga, ee yokka 8 dalamulu kodanu ashtabhoomulu ani kodanu deeniki oka peru.
1: These 8 petals are described as 8 fields.
0: Ee bhoomiki naakudu bhagavantudu.
1: The master of this field is
0: Prakruti Paramatma. Prakrutiki master Paramatma.
1: మాస్టర్ ఆఫ్ నేచర్ ప్రకృతి ఇస్ పరమాత్మ.
0: కనుక ఈ అష్టదళములు కూడాను దీనికి నాథుడు భగవంతుడు.
1: ది మాస్టర్ ఆఫ్ దిస్ 8 పెటల్స్ ఇస్ గాడ్.
0: కనుక హృదయ పద్మములకు అష్టదళములు అష్టభూములు కనుకనే దీనికి నాథుడు భగవంతుడు. ఇవి హృదయమే దేహానికి అత్యవసరమైనటువంటి అతి ప్రధానమైనటువంటిది.
1: ది ఫ్లవర్ ఆఫ్ ది హార్ట్ హ్యాస్ 8 పెటల్స్ అండ్ దే ఆర్ కంపేరబుల్ టు 8 ఫీల్డ్స్ and the master of these 8 petals and 8 fields is God.
0: కనుక ప్రతి మానవుని యొక్క హృదయ కమలముని యందుండేటువంటి అష్టదళములకు భగవంతుడే అధిపతి.
1: God alone is the master for all these 8 petals in the flower of
0: ఇతనిని మాధవ అన్నారు.
1: And that is why he has been called Madhava.
0: మాధవా. మా అనగా లక్ష్మి, మా అనగా మాయా, మా అనగా ప్రకృతి, దవుడు అనగా దానికి నాథుడు, మాధవ అనగా హృదయానికి నాథుడు, భూమికి నాథుడు, మాయకు నాథుడు, లక్ష్మికి నాథుడు అని.
1: మా స్టాండ్స్ ఫార్ నేచర్ లక్ష్మి అండ్ హార్ట్ అండ్ దవ స్టాండ్స్ అండ్ ఎర్త్ ఆల్సో అండ్ దవ స్టాండ్స్ ఫార్ ది మాస్టర్. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ. Therefore the name Madhava has
0: been called. అష్టదళములతో కూడినటువంటి యొక్క హృదయములకు నాథుడు భగవంతుడు అతనే కృష్ణుడు.
1: The master of all these 8 petals, a flower with 8 petals, is God. Therefore he has been described as
0: సహస్రారము. అదే కట్టకడపటి యొక్క
1: ది సహస్రార ఇస్ ద 6th of all the 6 chakras.
0: కనుక అదే సహస్రార చక్రం.
1: That is described as
0: సహస్రారం అనగా 1000 దళములతో కూడినటువంటి పుష్పము.
1: సహస్రార మీన్స్ ఎ 1000 పెటల్ ఫ్లవర్.
0: దీనిని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని అన్నారు.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ విత్ 1000 హెడ్స్ 1000 ఫీట్.
0: 1000 దళములతో కూడినటువంటిది.
1: ది ఫ్లవర్ విత్ 1000 పెటల్స్.
0: ఒక్కొక్క దళమునందు కూడాను భగవంతుడు షోడశ కళలతో నిండి ఉంటున్నాడు.
1: God dwells in each petal with 16 aspects.
0: కనుకనే షోడశ కళా పరిపూర్ణుడు భగవంతుడు.
1: That is why God has been described.
0: ఒక్కొక్క దళమునకు 16 కళలు ఉంటున్నాయి కాబట్టి 1000 దళముల లోపల కూడా 1000 16,000.
1: There are 1000 petals. In each petal there is God with 16 aspects. 16 multiplied by 1000, 16,000. That is how
0: 16,000 మంది గోపికలు. గోపికలు అనగా ఏమి? దళములే.
1: When you say గోపిక, it refers to దళ.
0: గో అనగా శబ్దము.
1: గో యాక్చువల్లీ మీన్స్
0: అనగా వాక్కు.
1: గో ఆల్సో మీన్స్ వర్డ్.
0: గో అనగా ఒక విధమైనటువంటి ప్రాణము.
1: గో ఆల్సో మీన్స్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ శాస్త్ర ప్రాణములకు కూడాను తానే పతి.
1: హి ఇస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ థౌసండ్.
0: కనుకనే కృష్ణునికి 16,000 మంది గోపికలు ఉన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ హ్యావింగ్ 16,000 గోపిక.
0: కనుక భాగవతంలో ఉండేటువంటి యొక్క మహా పవిత్రమైనటువంటి సూక్ష్మార్థాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ సటిల్ సీక్రెట్ మీనింగ్.
0: కృష్ణునికి 16,000 మంది గోపికలు, 8,000 రాణులు, ఇంకో సర్వెంట్స్, ఏమిటి ఇవన్నీ పిచ్చి పిచ్చి భావములు కాదా?
1: What is this kind of mad thinking, thinking that Krishna was having 8 queens, 16,000 gopikas?
0: ఈ నాటి పిల్లలందరూ కృష్ణుడికి 16,000 మంది అన్నప్పుడు నాకు 16 మంది అయినా ఎందుకు ఉండవు? ఈ భావన కూడా పిల్లల్లో ప్రారంభమవుతుంది.
1: That type of thinking, if Krishna is having 16,000 gopikas, why should I not have at least 16 wives? This kind of trend is there.
0: ఇది కాదు ప్రధానమైనది. 16 కళలు మన లోపల ప్రారంభం కావాలి.
1: This is not what is important. Those 16 aspects of divinity.
0: భగవంతుని ఆజ్ఞను శిరసా వహించినప్పుడే ఆ యొక్క 16,000 కళలు కూడాను మనలో విచ్చలగబడిగా విరుగుతుంటాయి.
1: Only when you implicitly obey the command of the Lord, all these 16,000 aspects.
0: మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క
1: the thing which starts from
0: కుండలిని శక్తి సహస్రారంలో పోయి వికసిస్తుంది.
1: The power of Kundalini, which takes its birth from Muladhara, blossoms itself into fullness when it
0: reaches Sahasrara. Pranavayuve deeniki pradhanamaitundi pranam.
1: The very life for this Kundalini is
0: ade prema.
1: And that is love.
0: Ee prema pranavayuga mana Muladharamlo prarambhamai Sahasraramlo nilichipovali.
1: This love, like oxygen, should start in Muladhara and travel up to Sahasrara and get established there firmly.
0: Pillalu chaala mandi ee aadhunika yugam lopala vaigyanikanga
1: in the modern age, these boys, in terms of technology and science,
0: ee yokka deeni lopala ardhanarishara tattvam anekundi dani chakka gurtinchali.
1: You have to understand properly the concept of అర్ధనారీశ్వరం.
0: ఏ సైంటిస్ట్ కూడా చక్కగా దానిని వివరించి చెప్పటం లేదు.
1: నో సైంటిస్ట్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ఏ సాటిస్ఫాక్టరీ
0: చెప్తున్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నేటి సైంటిస్ట్ ఉపయోగపెట్టేటువంటి పదములకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో యోచించవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉంటున్నాయి.
1: వన్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది అటరెన్సెస్ ఆఫ్ ది ఓల్డెన్ సేయర్స్ అండ్ సీన్స్ అండ్ ఆల్సో ది మోడర్న్ సైంటిస్ట్.
0: ప్రతి పదార్థము కూడాను అణువులతో కూడినటువంటిది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్,
0: ప్రతి పదార్థము నిర్మాణం అయితే అణువులతో ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ ప్రతి అణువునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ ఆటమ్
0: ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేటువంటి రెండు శక్తులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ పవర్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది
1: ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్,
0: ఇది వేభాగము అని సంస్కృతంలో.
1: విచ్ పర్టికులర్ పార్ట్ డస్ ఇట్ బిలాంగ్ టు?
0: ఇది ప్రోటాన్ అనేటువంటిది ధన భాగము.
1: దిస్ ప్రోటాన్ ఈజ్ ద రైట్ సైడ్ అండ్ ఎలక్ట్రాన్ లెఫ్ట్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది స్త్రీతత్వము.
1: ఎలక్ట్రాన్ రిప్రజెంట్స్ ద ఫెమినైన్ నేచర్.
0: ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది మగతత్వము.
1: The proton represents the male aspect.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ప్రతి పదార్థం యొక్క స్వరూపము.
1: ది ఫారం ఆఫ్ ఎవరీ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ యూనియన్ ఆఫ్.
0: ఈ రెండు చేరినప్పుడే అర్ధనారీశ్వరత్వము అని. ఒకటి స్త్రీతత్వము, ఒకటి పురుషత్వం.
1: ది ఫిమేల్ ఆస్పెక్ట్ అండ్ ది మేల్ ఆస్పెక్ట్ కమింగ్ టుగెదర్ అలూన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అర్ధనారీశ్వరత్వం.
0: అర్ధనారి అనగా అర్ధము స్త్రీ, అర్ధము పురుష.
1: అర్ధనారి మీన్స్ half the part is male aspect, the other half male.
0: Kanuka electron anetvanti inta kudunu stree tattvam.
1: Electron stands for
0: proton anetvanti purushattvam.
1: The proton stands for the male.
0: Ee rendu chere oka vidhamainatvanti oka anuga roopondutunnayi.
1: an atom is formed by a combination of these two.
0: ఈ అణు యొక్క స్వరూపమే ప్రపంచంలో ప్రతి పదార్థము.
1: The object you find in the world, every object is
0: కాబట్టి జగత్తంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపము అని ఆనాటి పూర్వీకులు నిర్ణయించారు.
1: The ancient people described and proved that the entire world may be called as Ardhanarishwara principle.
0: ఇదే విధంగా సైన్స్ లో ఇంకా కొన్ని కొన్ని యొక్క సూక్ష్మమైనటువంటి అర్థాలంతా ఉంటున్నాయి.
1: There are so many other subtle meanings associated with
0: the భారతీయులు పవిత్రమైన పర్వదినములు యందు లేక కళ్యాణ సమయములు యందు శుభకార్యములు యందు మనము ద్వారమునకు మామిడి ఆకులు కడుతుంటాం, పచ్చని తోరణం.
1: There is a tradition in India that on all festival days and all auspicious days, there will be in the entrance for every door, we have the green leaves made and hung, mango leaves.
0: Inka ariti muchettlu kudunu kattu untam.
1: And also, the plantain plants also are put.
0: Ee antarathani gurtinchalenti moorkulaina scientistlu, idi emitra? భారతీయులంతా ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చును కదా.
1: పీపుల్ హూ ఆర్ గివెన్ టు దిస్ ఫూలిష్ సైంటిఫిక్ థింకింగ్ దే ఫీల్ వై షుడ్ వీ హ్యావ్ దీస్ గ్రీన్ లీవ్స్ ఆర్ గ్రీన్ ప్లాంటన్ లెట్ అస్ హ్యావ్ ఎ ప్లాస్టిక్
0: ఈ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి అని ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు.
1: వై టేక్ దిస్ మ్యాంగో లీవ్స్ ఎవ్రీ డే ఫ్రమ్ ది బ్రాంచ్?
0: అది కాదు, మన పూర్వీకులు పిచ్చివారు కాదు,
1: అవర్ ఏన్షియంట్
0: మహామేధావులు.
1: దే వర్ నాట్ ఫూలిష్,
0: విజ్ఞాన పరులు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వైజ్,
0: దివ్యమైనటువంటి భావనతో కూడిన వారు.
1: దే వర్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్ ఫీలింగ్.
0: దీని అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే,
1: the inner meaning has to be understood.
0: 10 mandi cherinappudu
1: whenever 10 people join
0: kalushitamaipothundi,
1: the atmosphere is likely to get
0: what vilchetvanti oka gali lopala
1: when they exhale
0: idinto konni vishavayulanta vastuntuntadi.
1: There is carbon dioxide and
0: carbon dioxide vastuntadi manam vilchetvanti dantlo.
1: When we exhale in our breath there is carbon dioxide.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి యొక్క చెడ్డదిగా మారిపోతుంటది.
1: వెన్ సో మెనీ పీపుల్ లీవ్ కార్బన్ డైఆక్సైడ్ టుగెదర్,
0: ఈ పచ్చని ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువుని తీసుకుని ప్రాణవాయువుని వదులుతుంది.
1: దీస్ గ్రీన్ లీవ్స్ దే అబ్జార్బ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే లీవ్ అవుట్ ది ఆక్సిజన్.
0: ఇప్పుడుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రము గావిస్తుంది, పచ్చని తోరణం.
1: దిస్ గ్రీన్ లీవ్స్ టేక్ అవే ఆల్ ది పాయిజనస్ కార్బన్ డైఆక్సైడ్.
0: పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద విండోస్, డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు, కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది హౌసెస్ వర్ నాట్ హ్యావింగ్ సచ్ బిగ్ డోర్స్ అండ్ విండోస్ ది వే దట్ యు గెట్ టుడే.
0: పూర్వము చాలా చిన్న చిన్న ద్వారం ఉండేటువంటివి. ఆ చిన్న చిన్న ఇంటి లోపల పెండింగ్ అంటే ఒక 20 మంది చేరేటప్పటికి ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడా చాలా విషమయంగా మారిపోతుండేటువంటి.
1: ఆన్ అకేషన్స్ లైక్ మ్యారేజెస్ వెన్ 20 పీపుల్ ఆర్ మోర్ పీపుల్ అసెంబుల్ దెన్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ బికమ్స్ స్టక్.
0: వారు విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకుని దాని నుండి ప్రాణవాయువులు వదులుతూ వచ్చాయి.
1: These leaves absorb the carbon dioxide left by them and they leave oxygen and supply the pure oxygen to them.
0: దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు.
1: In keeping with this kind of thinking,
0: ఇది మూర్ఖత్వం అవుతుందా?
1: Can you call this foolishness?
0: చెప్పేవాడు మూర్ఖు.
1: The person who calls this foolishness is himself a fool.
0: పూర్వము పేడలంతా నీళ్లలో కలిపి
1: in the olden days cow dung was mixed into water.
0: ఇంటి ముందు ఏదైనా పర్వదినములు యందు పండుగలు యందు ఇంటి ముందు చల్లుకోవటం వాడుక.
1: On all sacred festival days they would sprinkle this cow dung mixed water in front of the houses.
0: ఈనాడు ఏమిటా ఈ పేడ తీసుకుని దీని ముందు చల్లుతున్నారు, మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బుల్ ఎక్సో ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం.
1: Today people think, why should we sprinkle this water at all? We can have mob exploring.
0: కాదు కాదు, ఈ పేడ లోపల,
1: బట్ ఇన్ దిస్ కౌడ్
0: దీని లోపల యాంటీసెప్టిక్స్ అనేటువంటి దాన్ని చంపేటువంటి శక్తి ఉంటుండాలి.
1: దేర్ వాజ్ ద పవర్
0: యాంటీసెప్టిక్,
1: దేర్ వాజ్ ద పవర్ విచ్ విల్ యాంటీసెప్టిక్ పవర్ విచ్ విల్ కిల్ ఆల్ ది అండర్గ్రౌండ్.
0: పేడమంతా ఇంటి ముందు చల్లినప్పుడు చుట్టూ ఊడినటువంటి యొక్క విష పురుగులంతా కూడా నాశనం అయ్యేటువంటివి.
1: All the poisonous insects and bacteria would be killed when you sprinkle such water in this organic mixture.
0: మనుషులు ఆరోగ్యంగా అభివృద్ధి అయ్యేటువంటి వారు.
1: And on account of that, people would be...
0: ఈనాడు కూడా నువ్వు ఎవరైనా సైంటిస్ట్ పేడను తీసుకుని ఎక్స్పెరిమెంటల్ చేయని.
1: Let any scientist take...
0: కానీ వాళ్ళ దురదృష్టం పేడను ఎక్స్పెరిమెంటల్ చేయటం లేదు. సన్నును మూనును ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నారు.
1: But unfortunately, they don't carry all the research.
0: మనకు దగ్గర ఉంటుంది, మనం నాశనం చేసేటువంటి క్రియలంతా ఎన్నో ఉంటున్నాయి క్రిములు. వాటిని చూడకుండా ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాటిని పట్టుకుని ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నారు మతిహీనుడైన సైంటిస్ట్.
1: Scientists who have lost their heads are doing research into things which are thousands and lakhs of miles away, while there are so many things which can be rectified by proper research.
0: కనుక మన పూర్వీకులంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క మానవ జీవితాన్ని పవిత్రంగాను ఆరోగ్యవంతంగాను ఆనందకరమైనటువంటిదిగాను తీర్చిదిద్దే నిమిత్తమై ఇలాంటి చర్యలంతా కూడాను ప్రారంభిస్తూ వచ్చారు.
1: Our ancients undertook such activity which would make the life healthy, happy and joyful.
0: ఇంతే కాకుండా పూర్వం ఆడవారంతా కూడాను పసుపును చాలా ప్రయోజనపెట్టేటువంటి వారు.
1: In the olden days, the women folk used to use
0: ద్వారములకంతా కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేటువంటి వారు.
1: They would smear the threshold with turmeric powder and apply kumkum on that.
0: కానీ దాని లోపల కూడా యాంటీసెప్టిక్స్ అంతా హతం చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: This turmeric powder is having the power of antiseptic.
0: ఏ యొక్క క్రిములు లోపల రావాల్సిందే కూడాను ఆ యొక్క యాంటీసెప్టిక్ అనేటువంటి ఆ క్రిములంతా కూడా నాశనం చేస్తూ వచ్చాయి.
1: Whenever any particular small insect or worm were to crawl and
0: కానీ ఈనాడు ఆ పసుపు ఎందుకు వేయాలి? పెయింట్ వేస్తే చాలదా? ఎల్లో పెయింట్
1: ఇన్స్టెడ్ అప్లైయింగ్ టర్మరిక్ పౌడర్ వై నాట్ వీ పుట్ ఎల్లో పెయింట్ దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ థింకింగ్ దాట్
0: ఈ ఎల్లో పెయింట్ లో ఆకారం ఉంటుంది కానీ ఈ సెప్టిక్ ని హతం చేసేటువంటి శక్తి లేదు.
1: This yellow paint is all right from the point of view of color and form.
0: కనుక మన పూర్వీకులు ప్రతి చిన్న విషయం నందు కూడాను ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని పవిత్రమైనటువంటి ఒక ఉపయోగాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Our ancients always had some important significance associated with whatever they did in the olden days.
0: మన భారతీయులు కుంకుమ పెట్టేటువంటి వాళ్ళు.
1: Our ancient women, they used to apply kumkum on the forehead.
0: పసుపు కూడాను పూసుకునేటువంటి వాళ్ళు.
1: They would apply
0: పూర్వీకులు.
1: They would the old type of women, they would apply.
0: దీనికోసమే నేను ఒక తూరి ఒక పాట రాసింది. ఫేస్ పౌడర్ అంతరించే మోసగించే పసుపు పోయ ఏమి కాలంబు వచ్చెను, పోజనులారా ఏమి కాలంబు వచ్చెను, కాసుల దండన్ని పోయే మోసగించే చెయిండ్లు వచ్చేమి కాలంబు వచ్చను, పోజనులారా ఏమి కాలంబు వచ్చెను.
1: ఐ రిటర్న్ వన్ సాంగ్. వాట్ డేస్ హావ్ కమ్, దోస్ డేస్ వెన్ దే వుడ్ అప్లై దిస్ టర్మరిక్ పౌడర్
0: ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటిది.
1: వెన్ దే అప్లై ది టర్మరిక్ పౌడర్ మిక్స్ ఇన్ టు వాటర్ ఇన్ టు దర్ ఫేసెస్,
0: ఈ పసుపు వల్ల అక్కడ ఏమాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఆల్సో ది హెయిర్ వుడ్ నాట్ గ్రో ఆన్ ద ఫేస్.
0: అంతేకాకుండా ఆ పసుపు ఆ కుంకుమ యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటివంటి ఈ యాంటీసెప్టిక్ ను ఏమాత్రం కూడా ముక్కులో కానీ నోట్లో కానీ ప్రవేశించకుండా చేయడానికి ఎంతో కాపాడుతూ వచ్చాయి.
1: అండ్ ఆల్సో ది కుంకుమ అండ్ ఆల్సో ది టర్మరిక్ విచ్ దే అప్లై వాజ్ ఇన్సూరింగ్ దెమ్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ హెల్త్ ప్రివెంటింగ్.
0: కనుకనే ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు, ఆస్తమాలు, ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి.
1: యాజ్ పీపుల్ డు నాట్ అప్లై సచ్ థింగ్స్ టుడే, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
0: ఆనాడు ఆరోగ్యము ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం.
1: హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ గోల్స్.
0: హెల్త్ గా ఉంటున్నప్పుడే హ్యాపీనెస్ కూడా మనకు ప్రాప్తి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూఆర్ హెల్తీ యూ ఎంజాయ్ హ్యాపీనెస్.
0: కనుక ఈ విధంగా చెప్పుతూ పోతుంటే ఎన్నో భారతీయ సంస్కృతి లోపల నిత్య జీవితంలో మనం చేసే ప్రతి కార్యములు ఏమిటి కూడాను ఒక ఉపకారమే కాని అపకారం కాదు.
1: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ ప్రిస్క్రైబ్ బై ది ఏన్షియన్స్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మీనింగ్ విచ్ కన్ఫర్మ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు పీపుల్.
0: కనుకని ఆనాడు కృష్ణుని యొక్క నవద్వారముల యొక్క గురడని కూడాను ఎంతో విధమైనటువంటి యొక్క రోగములు కాని మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కాని నివారణ గావిస్తూ వచ్చింది.
1: ది ఫ్లూట్ విత్ 9 హోల్స్ ఆఫ్ కృష్ణ కన్ఫర్డ్ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు పీపుల్ అరౌండ్.
0: దీని యొక్క అంతరార్థము మానవుని యొక్క దేహము నవరంధ్రములు.
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్? ద హ్యూమన్ బాడీ హ్యాస్ 9 హోల్స్.
0: ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస.
1: ఫర్ హ్యూమన్ లైఫ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఈస్ గాడ్స్ నేమ్.
0: కనుక ఈ నవరంధ్రములో కలిగినటువంటి దేహం లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం.
1: ద మీనింగ్ ఈస్ దట్ ఇన్ దిస్ బాడీ విచ్ హెస్ గాట్ 9 హోల్స్ వి షుడ్ స్పెండ్ ది ఎంటైర్ టైమ్.
0: అంతేకాదు ఒక్కొక్క రంధ్రములు కూడాను భగవంతుని యొక్క హస్తము స్పర్శ కావాలి.
1: నాట్ మెయిన్లీ దాట్ వన్ షుడ్ ఫీల్ గాడ్స్ టచ్ ఇన్ ఆల్ ద లైఫ్.
0: ఆ స్పర్శ చేతనే స్పర్శనం పాపనాశనం.
1: త్రూ దట్ కైండ్ ఆఫ్ టచ్ ద సిన్ వుడ్ డిసపియర్.
0: దాని వల్లనే ఆనాటి గోపికలు చెప్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై గోపికాస్ ఆఫ్ దోస్ డేస్ సాంగ్ దస్.

0: ఓ కృష్ణ సింగ్ ద సాంగ్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే.
1: మనసు తీరగా
0: టు అవర్ హార్ట్ సాటిస్ఫాక్షన్ గో ఆన్ టాకింగ్ టు అస్ ఓ కృష్ణ.
1: వేద సారమం తదీసి
0: టేకింగ్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ వేద
1: నాద బ్రహ్మముగను మార్చి
0: ట్రాన్స్ఫార్మింగ్ దట్ ఇన్ టు ది సౌండ్ నాద బ్రహ్మ
1: వేళు వందు తిరుగబోసి
0: పోరింగ్ ఇట్ ఇన్ టు ద ఫ్లూట్
1: నాద రూపముగను మార్చి
0: అండ్ ట్రాన్స్ఫార్మింగ్ దట్ ఇన్ టు బ్యూటిఫుల్ మ్యూజిక్
1: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలొలుకునటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా.
0: ఓ కృష్ణ సింగ్ ద సాంగ్ విచ్ కెన్ లూజ్ అవుట్ ది నెక్టైన్ స్వీట్నెస్ ఆఫ్ హరి.
1: కృష్ణ మా దేహమనే ఒక ఫ్లూట్ గా తీసుకో, మురళిగా తీసుకో.
0: కృష్ణ టేక్ అవర్ బాడీ యాజ్ అ ఫ్లూట్.
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఈ దేహము లోపల స్వేచ్ఛగా సంచరింపచేయి.
0: లెట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ గో త్రూ అవర్ బాడీ.
1: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేద సారము.
0: యువర్ బ్రీతింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద.
1: ఈ వేద సారమును దేహములో మార్చడం చేత గానసారంగా రూపొందుతుంది.
0: వెన్ యూ పుట్ దిస్ ఎసెన్స్ ఆఫ్ వేద ఇన్ టు ద బాడీ ఇట్ బికమ్స్ ద మ్యూజిక్.
1: గానాన్ని మాకు వినిపించు అన్నాడు.
0: ఓ కృష్ణ గివ్ అస్ ది ఛాన్స్ టు లిసన్ టు సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్.
1: ఏ వసంత కోకిల గానమో, ఎంఎస్ సుబ్రహ్మణ్యం గానమో, పీలీలా గానమో కాదు, ఈ వేద గానమును వినిపించమన్నారు.
0: యు మేక్ అస్ హియర్ దిస్ మ్యూజిక్ ఆఫ్ వేద ఓ కృష్ణ, నాట్ ది మ్యూజిక్ ఆఫ్ ఎనీ అదర్.
1: కనుక మన దేహమంతా కూడా ఒక ఫ్లూట్ వంటిది.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లూట్.
1: ఈ ఫ్లూట్ కు నవరంధ్రములు ఉండేట్టుగా దేహములకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: జస్ట్ యాజ్ కృష్ణాస్ ఫ్లూట్ హ్యాడ్ 9 హోల్స్,
1: ఇందులో భగవత్ నామం అనేటువంటి యొక్క సారము నకసిక పరియంత్రము కూడా సంచరిస్తూ రావాలి.
0: వి షుడ్ మేక్ ది నేమ్ ఆఫ్ గాడ్ ట్రావెల్ ఫ్రమ్ ఫుట్ టు హెడ్.
1: భగవంతుని యొక్క స్పర్శ అన్నింటి ఎందుకు ఉంటుండాలి.
0: వి షుడ్ ఫీల్ ద టచ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ అవర్ బాడీ.
1: సర్వాంగములు కూడా భగవంతుని యొక్క సేవ ఎందే అరిక్తం కావాలి.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి ఆఫర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్.
1: ఇది సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆఫరింగ్ ఎవ్రీ యాక్షన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. వైస్ ఛాన్సలర్
1: చెప్పారు కంప్లీట్ సరెండర్ అని.
0: వైస్ ఛాన్సలర్ టోల్డ్ యూ కంప్లీట్ సరెండర్.
1: సరెండర్ అంటే అది కాదు,
0: సరెండర్
1: ఏకత్వాన్ని పాటించడమే సరెండర్.
0: Identifying yourself with one and becoming one.
1: Neevu veeru nenu veeru anetundi undakoddu.
0: You should not have the feeling that you are different, I am different.
1: Neevu lekapothe nenu ledu.
0: If you are not there, I am not there at all.
1: Adhe chepparu gopikalu.
0: That's what gopikas.
1: Niluvani deleni vrethuku nee korakani moyudana.
0: Krishna, I don't have where I can take even shelter. Such is my life. I am living only for your sake, Krishna.
1: Niluvadurana manasu neenagavulu dooramaina.
0: Being distant from your smiles and your cheerful face, I can never live my life and my mind can never be.

0: at least appear in my dream, Krishna, and give me joy. I can never live without you.
1: కను పాపవు మాటకు నీవెక్కడున్నావంటే నా కను పాపగానే ఉన్నావు.
0: When I ask where are you, you are in my very eye itself, you are my eyeball itself.
1: కాబట్టి నా కను పాపగా ఉండి జగత్తునంతా చూస్తున్నావు.
0: You become my eye and let me look at the world through you only, Krishna.
1: ప్రేమకు చూస్తామా? పసి పాపవు ప్రేమకు.
0: When I take, I want to see through love, you are a small child.
1: కను పాపవు మాటకు పసి పాపవు ప్రేమకు.
0: You are the eyeball when I want to just look at through love.
1: నిన్ను విడచి అరనిమిషము.
0: I cannot live even for a moment without you.
1: నిలువగలేరా Krishna ka nagarara.
0: Why don't you show yourself to me, Krishna? I cannot live even for a half a
1: minute. Gopikalu korinatunti korikalu enta gunam, enta pavitramaina antarathalu untunna yochana chesukondi.
0: There are such sacred meanings, subtle meanings.
1: Vaadi ladies maatri manam bhavincharadu.
0: We should not think that they do not.
1: They are history ladies, not hysteria ladies.
0: They are more ladies of hysteria. They have made history. They are history ladies.
1: History. His stories is history.
0: What is history? His story is history.
1: Kabatti vaari jeevit charitramu. Evar jeevit charitramu? Bhagavantuni jeevit charitrame. His story.
0: When you think of the lives of Gopikas, it is the life of Krishna.
1: Gopikanta nirantaram kodunu. His story. His story. His story.
0: The Gopikas' lives are filled with his story, the story of Krishna.
1: Meeku chaala mandi kotta pillalanta vachi untaru telusunu.
0: There are a number of new students who have joined us.
1: ఆనాటి ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రేపల్ల యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను యశోద ఇంటికి పోయి దీపం అంటించుకుని వచ్చేటువంటి వాళ్ళు.
0: ఇట్ వాస్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ ఇన్ రేపల్లే. ఆల్ ది పీపుల్ బిలాంగింగ్ టు దట్ రేపల్లే వుడ్ గో టు ది హౌస్ ఆఫ్ యశోద టు గెట్ దస్ ల్యాంప్స్.
1: అనగా పెద్దింటి వారి జ్యోతిని మన ఇంటికి తెచ్చుకుంటే మనం కూడాను పెద్దింటి వారం అవుతాము, మనం కూడాను పవిత్రులమైపోతాము అనేటువంటి విశ్వాసం, ఆనాటి విశ్వాసం.
0: ది ఫెయిత్ ఇన్ గెటింగ్ ది లైట్ లైటెడ్ ఇన్ ది హౌసెస్ ఆఫ్ యశోదావాస్. వెన్ యూ గెట్ ది లైట్ ఫ్రమ్ ది ఎల్డర్లీ.
1: ఇప్పుడు కూడా కొన్ని పల్లెల లోపల ముందు ఒక చిన్న ఒక గుడిసె ఒక ఇదిగా కిటికీగా పెట్టుకుని అందులో ఒక దీపాన్ని వెలిగించుకుంటుంటారు సాయంకాలం.
0: There is a tradition even now in the villages, they keep a small place where they put a small light and from which people can come and light their lamps and go.
1: Aa vrepallaku kottaga vachindi oka kodalu paapam.
0: One daughter in law was a new daughter in law to that village Repalle.
1: Aa vantu aanadu vachindi paapam Yashoda intiki poi deepam antinchukovali.
0: It was her turn to go to the house of Yashoda and to get her lamp lighted there.
1: Manaslo chitrinchukuntu vastundadi paapam.
0: She was thinking of,
1: ayyo nenu enni dinamul nunchino Krishnanu chudalani aasha paddanu.
0: For what a long time I was thinking of Krishna.
1: Eppudu Krishnanu chudaledu.
0: I have never seen Krishna.
1: Ippudu Yashoda intiki pothunnanu deepam kosam.
0: Now I am going to the house of Yashoda.
1: Akkade ekkadane Krishnudu kanapadtado emto.
0: I may be able to see Krishna somewhere there.
1: Ani nirantaram Krishna chinta chesukuntu chesukuntu vellindi paapam Yashoda intiki.
0: Thinking continuously about Krishna, she went to the house of Yashoda.
1: Krishna chinta lopala atu itu chuchukuntu aa deepanni oka deepam munde pettindi.
0: Expecting Krishna here and there,
1: taanu teesukoni poyina deepamu Yashoda deepam nunchi veligistu untundali.
0: She wanted to light the lamp which she had taken from the lamp of the Yashoda.
1: Aa yokka suguna yokka velu kuda kaalipothundadi kaani sugunaki emi kanipinchaledu. Aa baadha teliyaledu.
0: She was so much possessed by the thought of Krishna that her finger got burned, but she was not aware of it.
1: Deham kaalipothunnappudu kudanu Krishna Krishna Krishna ani chustu aanandanga untundadi.
0: Even when her finger was burned, she was so much full of Krishna consciousness.
1: Parigetti vachindi Yashoda.
0: Yashoda came running.
1: Emita maa nidrapothunnava shariram kaalutunna kudanu emiti ee nidra ani aanu velukku teesukundi.
0: Amma, what is this? You are catching fire and still are you sleeping or what?
1: Amma, Krishnuni chustunnanu anindi aa suguna.
0: Suguna said, Amma, I am seeing Krishna there.
1: Ee chuttu unnatundi gopikalandaru inka kanipettaru.
0: ఆల్ ది గోపికాస్
1: యశోద ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు.
0: దే బిగాన్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యశోదాస్
1: కనిపించేనంట, సుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట.
0: ఇట్ అపియర్స్ సుగుణ హ్యాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ కృష్ణ గోపాల ఇన్ ద హౌస్ ఆఫ్ నంద ఇన్ ద ల్యాంప్ ఆఫ్ యశోద.
1: కానీ యశోద ఇంటి లోపల సుగుణకు దీపంలో కనిపించాడట కృష్ణుడు.
0: ఇట్ అపియర్స్ సుగుణ సా ఎ విజన్ ఆఫ్ కృష్ణ.
1: ఆనాటి వారి భావములు, ఆనాటి వారి దివ్యమైనటువంటి చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి.
0: సచ్ వాజ్ ది సేక్రెడ్ డివైన్ ఫీలింగ్స్ అండ్ దే యూజ్డ్ టు గెట్ సచ్ డివైన్ విజన్.
1: ఈనాటి భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ అండ్ సరెండర్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
1: ఆనాడు హార్ట్ఫుల్ గా ఉండేటువంటి.
0: ఇన్ దోస్ డేస్ డివోషన్ వాస్
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మన భావాలంతా ఈనాడు అవుట్ సైడ్ గా ఉండాలి, వాళ్ళ భావాలంతా కూడా అంతర్ముఖంగా ఉండేటువంటి.
0: ఆల్ దర్ ఫీలింగ్స్ వర్ టర్న్ ఇన్వర్డ్స్ బట్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్వర్డ్స్.
1: కనుకనే ఈనాటి యొక్క ఈ బాహ్యమైన భావములు దూరం చేసి అంతర్భావములు అభివృద్ధి పరచుకుని దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను.
0: గివ్ అప్ ఎక్స్టర్నల్ లుక్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ అండ్ డెవలప్ ది ఇన్వర్డ్ లుక్ ఇంట్రోవర్ట్ యువర్ మైండ్ అండ్ ఎంజాయ్ ది బ్లిస్ దేరిన్. దస్ ఐ ఆమ్ బ్రింగింగ్ my discourse to a close.
1: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala Radha Krishna Jai.

0: understand a fraction of this love, without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: శాంతము, సఖ్యము, దాస్యము, అనురాగము, వాత్సల్యము, మధురం, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
0: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధిగా అమించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది.
0: ద మోర్ మ్యాన్ డెవలప్స్ లవ్, మోర్ బ్లిస్ఫుల్ హీ వుడ్ బి.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఎస్పైర్స్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్వేస్.
1: కారణమేమిటి?
0: వై?
1: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
0: Man is born out of this.
1: ఆనందం నందే జీవిస్తున్నాడు.
0: He lives in bliss.
1: ఆనందం నందే అంత్యమవుతున్నాడు.
0: He ends his life in bliss.
1: ఈ ఆనందమే దైవ స్వరూపము.
0: Bliss is God.
1: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Divinity is latent within man. But man is in search of the divine in the outside world.
1: Manavuni vadali ee aanandam kudunu yachchatu kudunu manaku labhyam kaadu.
0: Leaving man on one side, you don't get bliss anywhere else.
1: Chaduvulo aanandam unadani aneka vidhamula shrama padutunnadu.
0: Man strains himself that he would be happy by learning.
1: Udyogamulo aanandam unadani అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
0: He makes every effort to take a job so as to be happy.
1: పదవులలో ఆనందమున్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
0: He struggles hard to occupy exalted positions thinking that you would be happy.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందమున్నదని తాను గృహస్థుడవుతున్నాడు.
0: He thinks that he will be happy if he enters into family life.
1: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హిస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దిస్ హ్యాపీనెస్.
1: భగవంతునికున్న సమస్త నామములు ఎందుకూడను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము.
0: ఆఫ్ ఆల్ ద ట్రిబ్యూట్స్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ గాడ్ సచ్చిత్ ఆనంద ఇస్ ద మోస్ట్ ప్రెషస్.
1: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
0: If man is to attain that bliss, one has to follow this path of Satchit Ananda.
1: Anaga, Trikalamul Yendu, Trilokamul Yendu, Maranatvanti Satyame Sat.
0: Sat is the truth that remains the same in all the three worlds and in all the three periods of time.
1: Atti Satyana Manam Kolagan Vandana, Satyamargam Nande Dini Anubhavinchali.
0: In order to know this truth, one has to tread along the path of truth.
1: Chit అనగా పరిపూర్ణ జ్ఞానమే.
0: చిట్ ఇస్ టోటల్ నాలెడ్జ్.
1: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
0: అవుట్ ఆఫ్ దిస్ టోటల్ అండర్స్టాండింగ్ యూ కెన్ అటైన్ ద డివైన్.
1: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: వేర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ సచ్చిత్ ఆనంద ఎగ్జిస్ట్ దేర్ ఇస్ సుప్రీం బ్లిస్ బ్రహ్మానంద.
1: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
0: Man takes to spiritual pursuit to
1: నవవిధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
0: He follows ninefold path.
1: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
0: They all give him temporary satisfaction and not the bliss in total.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
0: They are all physical pursuits.
1: ఈ ప్రవృత్తి యొక్క సాధనలను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిశ్చిత ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
0: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
1: Atti nityanandamunu, atti brahmanandamunu, atti advaitanandamunu anubhavinchagalina varu sat chittinu anusarinchali.
0: Those that want this eternal, supreme, non-dual bliss, one should follow this path of Satchit Ananda.
1: Kanuka itti aanandam manaku labhinchavarunanna సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
0: In order to reach this blissful state, one has to follow the path of truth.
1: సత్యమే ప్రత్యక్ష దైవము.
0: Truth is God.
1: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
0: Truth is everywhere.
1: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
0: Truth is beyond time and space, beyond all estimates.
1: కాలాతీతమైనటువంటిది సత్యము.
0: It transcends time.
1: దేశాతీతమైనటువంటి సత్యము.
0: ఇట్స్ బియాండ్ స్పేస్.
1: గుణాతీతమైనటువంటి సత్యము.
0: ట్రూత్ ఇస్ అట్రిబ్యూట్.
1: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
0: వెన్ వన్స్ వి ఫాలో ట్రూత్, నేచురల్లీ వి కెన్ అటైన్ గాడ్, ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం, ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
0: The Veda says that you have to work for your own emancipation.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
0: You should know your truth.
1: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
0: Investigate your own heart.
1: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: There lies the bliss.
1: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివే.
0: All physical paths confer the temporary satisfaction.
1: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
0: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
1: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
0: పిండము ఈజ్ ద వన్ దట్ స్పీక్స్ దట్ ద బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ హిమ్ హ్యాపీనెస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితం గావించటమే నిజమైన సాధన.
0: ట్రూ స్పిరిచువల్ పాత్ లైజ్ ఇన్ ఆఫరింగ్ దిస్ బాడీ టు గాడ్.
1: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
0: మ్యాన్ హ్యాస్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
1: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
0: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్.
1: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తున్నాయి.
0: దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ గివ్ అస్ ద పీస్ అండ్ enjoyment in the external way.
1: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
0: In this physical world they give us the peace.
1: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
0: In this world it gives us all comfort.
1: కానీ ఇది కాదు మన సుఖము.
0: This is not true happiness.
1: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
0: There is fifth objective of life, the supreme love.
1: భగవంతుని ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కుటపింది.
0: ఇట్ ఇస్ ది సైన్స్ ఆఫ్ లవ్ దట్ మేక్స్ యు లవ్ గాడ్ ఇంటెన్స్లీ.
1: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
0: ద వన్ దట్ హూ గోస్ త్రూ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్ విల్ ఫైండ్ లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గం నందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి.
0: Mukti deliberation means that which would put an end to external happiness pursuits.
1: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
0: What is to be offered to God?
1: అలాగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
0: Body is the temple of God, where God dwells in within. It has to be offered to him.
1: దీనిని పితృదానము అన్నారు.
0: This is called pitrudhanamu.
1: Anaga pitrupindamu.
0: Or pitrupindamu.
1: Ee pindame dehamu.
0: This pindamu is the body.
1: Deenini daivamunaku arpinchadame mukti.
0: Offering this pindamu, the body, to God is mukti, liberation.
1: Anaga ee dehamuto aachinchetundi sarva karmalu kudanu daivarpitamaina bhavamuto manamu cheyali.
0: It only means that all our actions that we do with this body must be offered to God.
1: Idiye aidava purushartamainatundi shastramu.
0: This is the fifth sacred text of love.
1: Itti shastramulu bodhinche nimittamu.
0: To teach this sacred text of love.
1: Pavitramaina premanu andinche nimittamu.
0: To pass on this sacred love.
1: Ee premanu sarvatra chaate nimittamu.
0: To publicize this love.
1: Ee magarandamulu gorinche nimittamu.
0: To make you the drink in the nectar of love.
1: Bhagavantude nirakariyaina bhagavantude golokamu nundi bhulokamulaku స్వరూపమై దిగి వస్తున్నాడు.
0: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫార్మ్.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
0: ద డే ఆఫ్ ది సెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈజ్ ది బర్త్ డే ఆఫ్ గాడ్.
1: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
0: వై డస్ హి ఇన్కార్నేట్?
1: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తును గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
0: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
1: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
0: The one who drinks the sweet nectar,
1: తాదాత్మ్య భావాన్ని పొందుతున్నాడు.
0: He identifies with God totally.
1: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
0: Is also said by Narada.
1: మత్తో భవతి, ఆత్మో భవతి, ఆత్మారామో భవతి, తప్తో భవతి, నయో భవతి, ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోనినటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: Man who drinks in this nectar of divinity identifies himself with God and enjoys the blissful state thereafter.
1: దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తం కాదు.
0: నాట్ మియర్లీ టు నో ద టెంపరీ నేచర్ ఆఫ్ ద బాడీ అలోన్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్షన్స్.
1: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
0: వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: కర్మల యందు ఫలితాన్ని తెలించాలి.
0: వి హావ్ టు సాక్రిఫైస్ ద రివార్డ్స్ ఆఫ్ ద
1: భోగములకు దూరము త్యాగములకు సమీపము కావాలి.
0: We have to be so close to the principle of tyaga, sacrifice.
1: అతి త్యాగ స్వరూపుడు భగవంతుడు.
0: God is the very embodiment.
1: అతి త్యాగమయుడే భగవంతుడు.
0: God is sacrifice.
1: అతి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
0: And the bliss that you get out of this tyaga sacrifice is divine himself.
1: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit of God.
1: కాలం అంతయకుడును దేహం పైనే మనం ఇమిడకూడదు.
0: We should not spend all the time taking care of the body.
1: దేహమునకు కొంత అవకాశం అందించాలి.
0: We do need to spend some time.
1: దేహాన్ని కూడాను సంరక్షించుకోవాలి.
0: We have to safeguard our body.
1: దేని కోసం?
0: What for?
1: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
0: So as to serve God, the body is important.
1: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
0: వాట్ ఇస్ దట్ ఇస్ టు బి సాక్రిఫైస్ సరెండర్.
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
0: ద టోటల్ లవ్ హ్యాస్ టు బి సరెండర్డ్ టు గాడ్.
1: ఈ ప్రేమ ఎక్కడ నుంచి పుట్టింది?
0: వేర్ ఇస్ దిస్ లవ్ బోర్న్?
1: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
0: గాడ్ ఇస్ లవ్.
1: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
0: వి హావ్ టు లివ్ అండ్ కంటిన్యూ టు లివ్ ఇన్ దిస్ లవ్.
1: జలమునందే పుట్టి జలమునంది పెరిగి జలమునోని అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
0: యు నో దట్ యు ఫైండ్ ద బబుల్స్ దట్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్ ద సస్టైన్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ద వాటర్.
1: అదే విధంగానే మానవుడు ఆనందము నుండే పుట్టి ఆనందము నుండే జీవించి ఆనందము నుండే అంత్యం కావాలి.
0: సో మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లెస్ సస్టైన్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్ అండ్ గోస్ బ్యాక్ టు ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది.
0: Body is temporary at any point of time.
1: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
0: We should not waste our time and the body only for this temporary period.
1: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
0: What we need is the virtue, the character.
1: ఈనాటి విద్యలయందు బలము త్యాగము కౌలికము కలిమి చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
0: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
1: Kalimi, balimi, chalimi kaadu pradhanamu. Gunamu chaala avasaramu.
0: It's not the friendship, the association and the physical strength that matter.
1: Enni kalimini sampadinchinappudiki vyarthame.
0: One without the character, no matter what your physical strength he has, it is useless.
1: Kalimi poyina kudanu parvaledu. Chalimi poyina kudanu parvaledu. గుణములు మాత్రం పోషించుకోవాలి.
0: డజంట్ మ్యాటర్ ద ఫ్రెండ్షిప్ ఇస్ లాస్ట్.
1: ప్రాచీన కాలం నందు భారతీయులు
0: కీప్ అప్ ది క్యారెక్టర్
1: అనేక విధమైన సాధనలు చేసి ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. అన్నారు.
0: In ancient days, Bharati has said, if wealth is lost, nothing is lost.
1: If wealth, health is lost, something is lost, annaru.
0: They also said, if health is lost, something is lost.
1: If character is lost, everything is lost, annaru.
0: They said, if character is lost, everything is lost.
1: Kani kaliyuga prabhavam cheta, ee nadu, character is lost, nothing is lost.
0: The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost.
1: Wealth is lost, something is lost.
0: If wealth is lost, something is lost.
1: Health is lost, everything is lost.
0: If health is lost, everything is lost.
1: That's the maxim.
0: This is our travel in the reverse way.
1: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
0: This is not our path of travel.
1: Character is lost, everything is lost.
0: It should be this way. Character is lost, everything.
1: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
0: In this world, a person without character has no place.
1: కనుక మనయందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to sustain, to develop character.
1: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనలు సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: In order to foster, develop this sacred love, Krishna propagated and he taught through various of his teachings his own nature, the divine principle.
1: Varshamulu bharinchukolaleka gokula vasulandarikudu baadhapadutundaga govardhana giri ettadaniki vellaadu Krishnudu.
0: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
1: Manamulaku kaalu modalukune tala varaku kudunu sandehamule.
0: Man is full of doubts from
1: aapada mastakam varaku kudunu anumanal cheta koodi untuntadu manavudu.
0: Man is full of doubts from top to toe.
1: Randi ee parvatham kinda kurchondi mimmalu samrakshistanani cheptu undinappudu kudunu prajalandaru kudunu

0: అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy, here is a mighty mountain, and can he lift it up? Is it possible?
0: ఈ విధమైన యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength,
0: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమునే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
1: It is divinity that goes by the character and not the physical strength.
0: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
0: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
1: Man wants to be loved by everybody from every quarter.
0: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: Man is prepared to receive, accept all the time.
0: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not of that type.
0: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: God's love gives and gives.
0: పుచ్చుకునేటువంటిది కాదు.
1: It never accepts.
0: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాడు.
1: The one that receives will have the hand down.
0: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాడు.
1: The hand of the giver will be on the top.
0: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడాను ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కాని అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: God is always on the top. He will never be low at any time.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్,
0: ఎక్కడ వెతికినప్పుడు స్వార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్,
0: స్వప్రయోజనమే లేదు.
1: దేర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు.
1: మ్యాన్ కన్సిడర్స్ ద హ్యూమన్ లైఫ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ selfishness and self interest.
0: కనుకని ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఏనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడా ప్రత్యక్షమవుతుంది.
1: That day when we sacrifice this selfishness, we'll be spiritual.
0: ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness?
0: స్వార్థం అంటే ఏమిటి?
1: What do you mean by
0: self? దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని ఆనందం ఏమిటి?
1: What is happiness that lies there?
0: దీని గమ్యం ఏలేదు.
1: It has no goal either.
0: దీనికి ఆనందమే లేదు.
1: No happiness.
0: కాని కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కిపోతున్నాడు.
1: It's only his imagination, illusion that makes him identify the body selfishness.
0: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
1: All the physical activity confers the peace, temporary or permanent, or profit or loss, as the case may be.
0: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివి.
1: They are all momentary.
0: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
1: Why should we lose that permanent blissful state?
0: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: Because we don't know that it's permanent, immortal, eternal bliss, so we struggle for this temporary peace.
0: కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం.
1: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
0: ప్రతి పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: In every activity, we have to inquire principle of truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
1: The one who recognizes this truth will always be in bliss.
0: ప్రేమనే దీని సత్యము.
1: Love is truth.
0: ప్రేమనే దీని జీవితము.
1: And life,
0: ప్రేమనే దీని గమ్యం.
1: And love is the goal, life is the objective.
0: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థం దీనికి సాటి రావు.
1: Love equals none, the one without the second.
0: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
1: Love equals love alone.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
1: Through the path of love you can reach the embodiment of love, God himself.
0: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
1: It's not physical love.
0: భౌతికమైన ప్రేమ కాదు.
1: Not worldly love.
0: ఇది కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫిజికల్.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇన్నర్ లేటెంట్ లవ్.
0: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
1: In either way, either by criticism or elation or praise, prophet or laws, in any way or other, you can certainly reach God. In the open court,
0: Shishupala, Krishna అనేక విధములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: Shishupala criticized Krishna in every way.
0: వినరాని మాటలన్నీ కూడాను వినిపించాడు.
1: He spoke those words that we can't hear.
0: ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడు దాన్ని భరించుకోలేకపోయాడు.
1: Dharmaja could not bear all this going on.
0: మునిగిపోయాడు, కృశించిపోయాడు.
1: He was totally depressed, frustrated listening to these accusations. He could not think of anything else because of this situation.
0: ఈ దూషణలు వింటూ ఉండగానే ఆ శిష్యుని యొక్క ప్రాణం వచ్చి భగవంతునిలో చేరిపోయింది.
1: As he was listening to this uncharitable criticism, he could find the life of Shishupala merging in God.
0: ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నిలవేరింది.
1: This situation made him much more dissatisfied.
0: ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అక్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: He started doubting is this the sort of love of a wretched fellow that merges in the divine? Does it happen so?
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
1: And Dharmaja was offering the first respects to Krishna.
0: ఇంతమంది మహర్షులు ఉండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
1: He went on criticizing, what is it that you pay your first respects to this cowherd boy in the midst of sages and saints?
0: ఈ విమర్శించేటప్పటికీ భరించుకోలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
1: Dharmaja questioned Narada, who was sitting by his side.
0: Narada, ఈ దూషణ యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థమును గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు.
1: Narada, teach me the significance of all this false accusation and the merger later.
0: రాజభూషణ, తీక్షణభూషణ తిరస్కారములన్నీ కూడాను దేహమునికే కాని ఆత్మకు కాదు.
1: Criticism or the praise relate to the body, nothing to the spirit.
0: ఈ శిశుపాలను కూడాను ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కానీ ద్వేషం చేత కాదు.
1: Shishupala went on accusing out of love only.
0: Enta taraga dushiste anta taraga divunni poi pondi cheertadu.
1: The moment he puts an end to his life,
0: atani shapam arithiga untundali,
1: then he would be free from the curse.
0: Kalukane atani aneka rakamuluga kudanu dushistu vachadu Krishnundi.
1: So he went on accusing Krishna in all possible ways.
0: Ee yokka antarathamunu aikyatike moolika moolakaranam unnadu.
1: The main reason is to merge in God.
0: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడాను దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యు క్రిటిసైజ్ గాడ్.
0: ఆ దోషణ కూడాను ఒక భూషణే.
1: ఈవెన్ దిస్ క్రిటిసిజం ఇస్
0: ఈ తిరస్కారం కూడాను ఒక భూషణే.
1: దిస్ రిజెక్షన్
0: ఈ పురస్కారం కూడాను ఒక భూషణే.
1: అండ్ దిస్ డినైల్ ఇస్ ఎ ప్రైజ్.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
1: దిస్ వాస్ ది లెసన్ టీచింగ్ ఆఫ్ లవ్ బై గాడ్ దెన్ ఇన్ దోస్ టైమ్స్.
0: కంసుడు,
1: కంస
0: ఈ కృష్ణుని చేత తన ప్రాణం కోల్పోతాడని విని ఏ విధంగానైనా కూడాను బలరామకృష్ణును హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: కంస, హావింగ్ కమ్ టు నో దట్ హి విల్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ, డిసైడెడ్ టు కిల్ కృష్ణ అండ్ బలరామ.
0: అక్రూరుని పంపించాడు.
1: అక్రూర,
0: నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
1: You are a very good friend of Krishna.
0: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
1: You are an ardent devotee.
0: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
1: The moment you go, Balarama and Krishna.
0: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
1: He commanded him to go.
0: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: He could not disobey the command of the king, so Akrura went.
0: యశోద నందనులకు యశోద వీరికి బోధించి, అమ్మా, ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను.
1: అక్రూర ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యశోద అండ్ నంద, టెలింగ్ దట్ కంస వాస్ కండక్టింగ్ ఎ సీక్రెట్ రిచువల్ యాగ సో దట్ ది కృష్ణ అండ్ బలరామ వుడ్ అటెండ్.
0: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: హి సెడ్ యు మస్ట్ నెసెసర్లీ అక్సెప్ట్ దట్ ఇన్విటేషన్.
0: యశోద నందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు.
1: యశోద అండ్ నంద, దే వర్ నాట్ ఇన్ ఫేవర్.
0: ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: గోపికాస్ హావింగ్ heard of this, they went to the
0: Balarama Krishna akada povadaniki veelu kaadu.
1: They said it's not possible for
0: ma prana swaroopudu,
1: they are our
0: ma jeeva swaroopudu, ma sarva swaroopudu Krishnudu.
1: Krishna is our life, is everything for us.
0: Chalamaina mem undalemu,
1: వీ కెనాట్ లివ్ పార్టింగ్ హిస్
0: కంపెనీ. మనకు పోవడానికి వీలు కాదు.
1: It's not possible for him
0: to go. అనేక విధములుగా కూడాను ఆటంకాలు చెప్తూ వచ్చారు.
1: They raised objections in several ways.
0: లీలా మానస విగ్రహుడు కృష్ణుడు.
1: Krishna is very form of mystery and wonder.
0: ఈ గోపికలకు జవాబులు ఏ మాత్రం కూడా అంగీకరించరు.
1: He didn't respond to these words of Gopikas.
0: రథంలో కూర్చున్నాడు.
1: He sat in the chariot.
0: గోపికలకు ఈ రథం కనిపించకుండా చేశాడు.
1: He thought to it that Gopikas will not be able to see the chariot.
0: అనగా తన మాయాశక్తి వల్ల రథమే కనిపించలేదు యశోదానందులకు కాని గోపికలకు కాని.
1: బికాస్ ఆఫ్ దిస్ మైటీ డివైన్ పవర్ యశోద నంద
0: యమునా తీరం పోయేంత వరకు రథం కనిపించలేదు.
1: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
0: Gopikas cheyinadi emi leka Brindavana vellaru.
1: As Gopikas were helpless,
0: yet bhavam tad bhavati ani tama yokka prema etuvantido alanti premane sarvulu yendu untunnadaneetundi yokka bhavamu gopikala yendu pavitramainti prema.
1: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
0: Noru lenetundi yokka vrichamulanu కన్నులు లేనటువంటి యొక్క ఫలవతమును అన్నిటిని కూడా పలకరిస్తూ పోతున్నారు వీళ్ళు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ది ట్రీస్ దట్ కెనాట్ సీ అండ్ దట్ కెనాట్ స్పీక్.
0: జవాబు చెప్పడానికి నోరు లేదు.
1: దే హావ్ నో టంగ్ టు రెస్పాండ్ ఆర్ స్పీక్.
0: చూడడానికి కన్నులు లేవు.
1: దే హావ్ నో ఐస్ టు సీ.
0: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
0: పువ్వులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: They started questioning flowers too.
0: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: What is that they were asking for?

0: హూజ్ ఐజ్ ఆర్ లైక్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబుపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: పరితర్పిత పించము వాడు,
0: ద వన్ హూ హాస్ గాట్ ద పీకాక్ ఫెదర్,
1: మా సర్వము దోచుకపోయే,
0: హీ హాస్ క్యాప్చర్డ్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ అస్ బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్,
1: మా సర్వము దోచుకుపోయాడు,
0: ఇన్ ఫ్యాక్ట్ హి హాస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్
1: టు అస్. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
0: హాస్ హి హిడెన్ దట్?
1: చెప్పండి అని ప్రశ్నిస్తూ,
0: and they went on
1: anaga adikudunu prema yokka lakshaname.
0: That is also the quality of love.
1: Oka vaipuna kamsudu teeskon poyetundi kudunu prema yokka lakshaname.
0: Kamsa has driven him out of that place.
1: Edabadunu varinchukoneka baadapadeetundi ee prema yokka lakshaname.
0: The sadness because of separation is also due to love.
1: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ టు గెట్ హిమ్,
1: అన్ని ప్రేమతో కూడినటువంటివి,
0: ఇట్స్ ఆల్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు.
0: It has no reason.
1: Kanuka premaku premane karanam.
0: Love is the basis for love.
1: Ee prema chetane manamu bhagavantuni pondali.
0: Through love we should attain God.
1: Enni sadhanalu chesinappudikini ivu manaku tatkalika triptini maatrame andistunna kaani shashvatamaina aanandanni chekurchavu.
0: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
1: Ee vidhamaina yokka prema chetane భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: త్రూ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ వీ షుడ్ రికగ్నైజ్ రియలైజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ గాడ్.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది?
0: వేర్ ఇస్ దిస్ లవ్?
1: మన యందు ఉంటున్నది.
0: ది లవ్ ఇస్ విత్ ఇన్
1: us. మన యందు ఉన్నదంతా ప్రేమనే.
0: వాట్ ఈస్ దట్ ఇస్
1: ఇన్ us. ఆ ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింప చేస్తున్నాము.
0: వీ డైవర్ట్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
1: అనేక విధమైనటువంటి యొక్క వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్.
1: వాంఛలు వేరే కానీ మార్గములు వేరే కానీ ప్రేమ ఒక్కటే.
0: పాత్స్ ఆర్ మెనీ, లవ్ ఇస్ వన్.
1: అనేక తీపులు చేస్తుంటాం మనం.
0: వీ హావ్ మెనీ స్వీట్స్,
1: స్పెషల్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం.
0: వీ హావ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్.
1: అన్నింటి యందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే.
0: సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ స్వీట్స్.
1: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుని యందు కూడా దాగి ఉంటున్నది.
0: ద డివైన్ లవ్ ఇస్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: కనుక ఈ ప్రేమలేనటువంటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
0: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్
1: అదే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత, ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతుంటుండాలి. ఈ ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధిపరచి, ప్రేమను ప్రదర్శింపచేసి, ప్రేమను అనుభవింపచేయడానికి వస్తున్నాను.
0: బికాస్ ఆఫ్ అన్ రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బారన్. ఇన్ ఆర్డర్ టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్, ఇన్ ఆర్డర్ టు ప్రొపగేట్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, గాడ్ ఇన్కార్నేట్.
1: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది.
0: The main mission of God is to develop the principle of love in mankind.
1: ప్రేమను వారికి చవి చూపించేది.
0: In order to make us taste this sweetness of
1: love. ప్రేమ మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది.
0: We should forget ourselves enjoying the
1: ఉన్మత్తులే కాదు మత్తులు కూడాను గావించేటువంటిది.
0: We should get intoxicated.
1: అప్పుడే జీవన్ ముక్తికి మార్గం కలిగించేటువంటిది.
0: Then we'll find the path of liberation.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore సత్ చిత్ ఆనంద we should
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: పరిపూర్ణ
1: జ్ఞానంలో మనం జీవించాలి.
0: టోటల్ అండర్స్టాండింగ్, అప్పుడే
1: పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
0: దెన్ విల్ ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దేవుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు.
0: గాడ్ ఈజ్
1: అనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, హీఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
1: ఏ దేశం ఉందో దేవుడు లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: ప్రతి దేహమునందు కూడా దేవుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
0: వై షుడ్ వి సర్చ్ ఫర్ గాడ్ వెన్ హీస్ ఎవ్రీవేర్?
1: తన ఇందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకటం ఎందుకు?
0: When God is within us, why should we search for him outside?
1: కనుక భగవంతుడే ఆనందమయుడు.
0: God is bliss.
1: అతనే నిత్యానందం.
0: Eternal bliss.
1: పరమ సుఖదం.
0: Supreme happiness.
1: కేవలం జ్ఞానమూర్తిం.
0: The wisdom.
1: ద్వంద్వాతీతం.
0: Non-dual.
1: గగన సదృశం.
0: Ethereal.
1: తత్వమస్యాదిలక్ష్యం.
0: The goal is liberation.
1: ఏకం.
0: One.
1: నిత్యం.
0: Eternal.
1: విమలం. అచలం. సర్వదీ సాక్షిభూతం. భావాతీతం. త్రిగుణరహితం.
0: Pure, eternal, attributeless, which is motionless, unchangeable.
1: ఆనందము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: That eternal bliss is present in everyone.
1: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది?
0: How do you see, visualize?
1: ఒకే జ్యోతి ఉంటున్నది.
0: There's one lamp here.
1: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్జించాం.
0: You place a pot over that.
1: ఆ పాట్ కొంత కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The pot has 10 holes.
1: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాం.
0: Supposing you keep a thick turkey towel on the pot.
1: కాని లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుంది, కాని ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించటం లేదు.
0: Though there is light out of the lamp, you don't see it because it is covered by the thick
1: మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
0: Our body is a thick rug or blanket.
1: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
0: The light of the spirit is the light of the divine.
1: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The body has 10 holes.
1: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
0: We are covered by the blanket of illusion.
1: మొట్టమొదటి తమో గుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
0: First remove the blanket of inertia, తమో గుణం.
1: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
0: Then you see 10 lights.
1: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను దేహం అనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రద్దలు చేయాలి.
0: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
1: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే.
0: దట్ లైట్, ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది.
0: దో దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సెస్ వీ ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కనుక ఏకజ్యోతి అనేటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
0: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్, వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
0: వీ షుడ్ సీ, ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ,
0: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
1: ఎన్ని రకమైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ,
0: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఈజ్ వన్.
1: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది.
0: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
1: వాళ్ళ వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిది.
0: యువర్ ఎనర్జీ ఈజ్ యువర్ కెపాసిటీ.
1: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ, వన్నెస్.
1: అలాంటిది చేయకుండా,
0: without this,
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం.

0: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
1: వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్.
0: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
1: ఆల్ దీస్ థాట్స్ ఆర్ ఫాలోడ్ బికాజ్
0: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
1: They follow these paths that have this body attachment.
0: కారి దేహభ్రాంతి లేనటువంటి వారికి ఈ సాధన లేకర్లేదు.
1: In fact, those that have no body attachment, they don't need to follow
0: anyone. నేనే దైవము, దైవమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడై అన్ని సాధనలు విరమిస్తాడు.
1: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
0: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్, ది కాన్షియన్స్.
0: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
1: దట్ వాట్ భగవాన్
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్
0: బట్ త్రీ.
1: బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈ ఆత్మ.
1: The one you really are, Atma.
0: దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి.
1: Keep this as your.
0: దాన్ని మనం సాధించాలి.
1: You should achieve it.
0: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
1: You cannot control this body.
0: దేహము పాంచభౌతికము.
1: The body is physical.
0: దేహము కూలక తప్పడెప్పుడు.
1: Bound to die.
0: దేహి నిరామయుండు.
1: Indwellers.
0: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no birth, has no death, no
0: sign. నిజము చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, indweller is God himself.
0: చూసారా? మరినపు కొంప,
1: ఫుల్ ఆఫ్ దట్
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ డిజీజ్
0: జాత సంచలనము పొందుదుంప,
1: ఇట్ పెరిని
0: మహసాగర మీగలేం కంప,
1: ఇట్ కనట్ క్రాంబుల
0: మజలపు మన మెప్పు దళంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్.
0: మీ నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవి.
1: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ యువర్
0: ఇవన్నీ కూడా వస్తుంటాయి.
1: దాని
0: కనుక వస్తు వాహనాదులంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్ కదిలిపోయే మేఘములే.
1: ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ మనీ, దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
1: గీత సేస్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
0: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
1: హూ ఇస్ ద వన్ ద విక్టర్?
0: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు?
1: కృష్ణ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎట్ వన్ టైమ్, హూ ఇస్ ద రియల్ విక్టర్? ఆ
0: చిత్తులో ఉన్నటువంటి బాలురంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: హి సెడ్ ద వన్ హూ కాంకర్స్, హూ విన్స్ ఇస్ ద రియల్ కాంకర.
0: కష్టములను సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ కెన్ ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్,
0: దుఃఖములను ఎదురు తిరిగి దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: ద వన్ హూ కెన్ ఫేస్ దిస్ గ్రీఫ్, సాడ్నెస్ ఇస్ ద
0: విన్నర్. ఒక జవాబు చెప్తూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై ఇన్ హిస్ ఓన్ వే.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ,
1: అండ్ కృష్ణ స్మైలింగ్లీ సెడ్,
0: గోపబాలురారా,
1: ఒక హర్డ్ బాయ్,
0: విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
1: దిస్ ఆర్డర్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
0: నిజమైన విజయం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
0: ఈ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు.
1: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
1: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
0: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు కంట్రోల్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
1: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
0: కానీ దేహం పైన కూడా, దేహం కూడాను ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దైవకీ యొక్క స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
1: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్?
0: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
1: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్ యు.
0: గను గొన్న గల్లమా
1: Krishna, can we find you anywhere?
0: Ninu ganugunagalama.
1: Can we find you?
0: Anuvukante ati sutvarupudavu, ganamukante ati gananeyudavu.
1: You are smaller than an atom, mightier than the biggest.
0: 84 lakh jeevamula.
1: In 84 lakhs of species.
0: Alayambuna nadabayakunduvata.
1: You are always with them.
0: Aduvrenu drudakashtama modalu akandarupudavai veliduvata. Ninu ganugunagalama.
1: Right from the firewood to that entire cosmos,
0: you are
1: spread everywhere. How to find you?
0: Veeru kaadu.
1: It's not possible.
0: Kaabatti ninnu ee reethiga kanukko prema swaroopiniga kanukkovali.
1: I have to understand you as the embodiment
0: of love. Satya swaroopiniga gurtinchali.
1: I have to know that you are the
0: satyamu premanu manam vadalakunda sadinchali.
1: We have to see that we achieve the twin principles of
0: truth and love. Sarveendriyamulu kudunu nigrahinchina varam avutam.
1: Then you will be able to control your senses.
0: కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
1: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి,
1: దట్ వాస్ ఆల్ టెంపరరీ.
0: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్
0: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
1: దేర్ ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: కనుకనే మనం సత్యాన్ని పరికరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
1: When once we speak truth, awaken the truth within us.
0: దీనిని వేదాంతమందు ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
1: This Vedanta says,
0: అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
1: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్
0: స్టాప్ అజ్ఞానమనే చోట వెలిగింపు.
1: Light that lamp of wisdom.
0: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
1: And shed this ignorance.
0: దివ్యాత్మని అనుభవించమని చెప్తుంది.
1: Experience the divinity.
0: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
1: That ignorance is also there within.
0: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
1: The ignorance is due to many desires.
0: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువే పెద్ద దుఃఖము.
1: To consider everything as mine is the cause for misery.
0: Namameti ide sukham. Nadi kaadu anukovatame sukham.
1: Denial, negation is happiness.
0: Edi nadi kaadu.
1: Nothing belongs to me.
0: Nenu evaru?
1: Who am I?
0: Nenu evaru naake teliyadu.
1: I don't know who.
0: Nadi ani nenu cheppagalanu.
1: How can I say this is mine?
0: Idi oka bhranti.
1: This only imagination.
0: Nadi anetundi ledu, nenu anetundi ledu.
1: So nothing like I and mine, nothing belongs.
0: Nadi nenu anetundi abhimaname సర్వ దుఃఖమునకు మూల కారణం.
1: ది అటాచ్మెంట్ టు ఐ అండ్ మైన్ ఇస్ ద కాజ్ ఫర్ మిజరీ.
0: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైన్,
0: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
1: త్రూ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యూ కెన్ డెవలప్ ఫెయిత్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
1: Because
0: love then, is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should know to know about
0: ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటిలో మనకి ఏమాత్రము కనిపించదు.
1: Love is God. And we find love there.
0: ఏదో ఇంతో స్వార్థమైనటువంటి వారిలో చేరి ఉంటుంటారు.
1: In the human love there is trace of selfishness.
0: భగవంతునిలో కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
1: In God there is no trace of selfishness.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
1: Because he has no feelings of I and mine.
0: అంతా నేనే.
1: Everything is
0: నాది అనేటువంటిది రెండో వస్తువు ఉంటే కదా.
1: In fact there is nothing like the second object to claim as his own.
0: ఉన్నది ఒక్కటే.
1: Only one.
0: ఏకం సత్తు.
1: Truth is one.
0: ఏకం సత్తు.
1: Truth is one.
0: ఏకం సత్తు.
1: Truth is one.
0: విప్రా బహుధా వదంతి.
1: Scholars refer to it as many.
0: అనేక మంది అనేక రకములుగా చెప్తుంటారు.
1: Many people speak in different ways.
0: ఒక్కటి పెట్టి ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
1: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
0: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోస్.
1: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
0: ఒక్కటే హీరో హీరో హీరో.
1: దట్ వన్ ఇస్ ద హీరో.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
0: కనుకని హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
1: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
0: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
0: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
0: మూల కారణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of
0: prema sudha varshamu varshimpaga prema nadullu pravahimpaga muradi ganamu seyagade krishna ganamu seyagade.
1: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously in
0: prema rahita
1: krishna sing for us
0: marubhumulavani.
1: Is a barren land.
0: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
0: కనుక ప్రేమాంకురములు పెంపొందాం.
1: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో.
0: అంతా ప్రేమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: నదులు ప్రేమని.
1: రివర్స్ ఆఫ్ లవ్.
0: వర్షం ప్రేమని.
1: రెయిన్ టు.
0: భూమి ప్రేమని. మొక్కలు ప్రేమని.
1: ట్రీస్.
0: ఫలములు ప్రేమని.
1: ఫ్రూట్స్.
0: అంతా ప్రేమమే.
1: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
0: ఇలాంటి ప్రేమమయమైనటువంటి ఒక మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులేం తిరిగిపోతున్నాం?
1: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
0: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
1: Because we make use of it in the worldly sense.
0: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
1: When does it become true love in the sense?
0: ఈ దేహం అనేటువంటి ఒక కళేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
1: We have to offer this body to God.
0: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
1: This is true surrender offering.
0: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
1: Many people offer many things.
0: కానీ
1: but
0: నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
1: A true devotee offers his own body.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
1: Yes, sacrificed his body.
0: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: There manifested God.
0: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
1: And he didn't have rebirth.
0: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రీతిగా మనం భావించకూడదు.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద ఫ్లవర్ విచ్ హాస్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలపటికి భగవంతునికి అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గిఫ్టెడ్ హ్యాస్ టు బి స్పెంట్ ఇన్ గుడ్ ప్రాక్టీసెస్, గుడ్ యాక్షన్స్.
0: పిండార్పణ అని చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్చమని అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
1: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
0: ఈ పిండం భగవద్పితం చేయటమే పిండార్పణ.
1: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనినే భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
1: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్,
0: అది
1: లిబరేషన్.
0: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
1: When once the body is offered to God,
0: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
1: When once attachment is gone, that is liberation.
0: మోహం లేదు,
1: నో అటాచ్మెంట్,
0: మోహం క్షయమైపోయింది.
1: Attachment is
0: gone. మోక్షము,
1: that is liberation.
0: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
0: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
1: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
0: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
1: We have to discharge our responsibilities here.
0: కర్తవ్యాలను నిర్వర్తించాలి.
1: We have to do our duties.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: We have to practice
0: dharma. సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop truth.
0: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
1: And we have to sustain.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
1: since ancient times భారతీయ,
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
1: They have given primordial importance to sacrifice.
0: ధర్మాన్ని అందరూ ఎక్కించారు.
1: They have given utmost importance to the sacrifice.
0: వైరాగ్యానికి కంకణం కట్టారు.
1: In fact, the renunciation is decorated.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They welcome truth.
0: ఇది భారతీయులు చేసినటువంటి పని.
1: This is the mission of
0: అనాది కాలం నుండి భారతీయుల యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
1: Since ancient times, the hearts of Bharatiyas
0: are full of compassion. విద్యార్థులకు
1: భగవాన్ said many times, students,
0: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
1: Max
0: Muller ని మోక్షముల్లర్ అన్నారు.
1: Max Muller is called మోక్షముల్లర్,
0: విదేశీయుడు,
1: a foreigner.
0: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది.
1: His love for Bharat is beyond all estimate.
0: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశంకి వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
1: He wanted to die here in this sacred land.
0: కారణం ఎందుకోసం?
1: Why?
0: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
1: Many friends asked.
0: భారతదేశంలో ఏమిటి ఉండాలి అని.
1: What is there in Bharat?
0: అప్పుడు తాను చెప్పాడు.
1: He started telling.
0: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
1: In Bharat, the air has got truth.
0: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
1: There is dharma in the dust of the feet.
0: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
1: There is love in the sands of Bharat.
0: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
1: There in Ganges there is sacrifice.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
1: I cannot leave that sacred land.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
1: There is no other country as sacred as
0: Bharat. తెలిసినటువంటి వాడు కనుకనే ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
1: That which is not present in Bharat is not present anywhere. ఎందున
0: భారతే తన్న భారత అన్నాడు.
1: What is not here is not present anywhere.
0: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని
1: భారతదేశం
0: యొక్క వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
1: Having been born here in this Bharat, having been called Bharatiyas, we are not able to know the nature.
0: ఈ భారతదేశం యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
1: We have to work so as to know the sanctity, the
0: sacredness. మన ప్రాచీనులందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు.
1: All ancients did ఆనాడు
0: వారు సాధించి అందించినటువంటి సుధా నిధి ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
1: Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love.
0: కాని ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు.
1: This love is somewhere else.
0: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
1: So Yashoda told Gopika,
0: Krishna, పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what I sell.
0: Vallala puttalakun boyi venna guttuga lo guttuna tinidavu.
1: You visit the neighborhood and eat the butter secretly.
0: Neeto puttenu rattella Krishna.
1: I have got all problems with you.
0: Noranta venna vasana.
1: I smell the butter.
0: Noorantayo agadambu.
1: That full of problems in the village. All problems everywhere.
0: Goranta levu bala.
1: Oh boy, you're a tiny tot.
0: Garabu manu minka.
1: You are pampered so much. Give up that.
0: Chinna pillavadu. Inta ooranta rattu chestunnavu Krishna.
1: Tiny tot. You bring so many problems.
0: Mana intilo leda venna.
1: Don't we have butter?
0: Kavalsanta venna untundali.
1: We have a lot.
0: Enduku neevu tinakoddu?
1: Why don't you eat?
0: Enduku illani itarli intikanta poyi nuvu dongatananga cheskovali?
1: Why do you go around the neighborhood and eat butter secretly?
0: Appudu cheptadu Krishnudu.
1: Then Krishna starts telling.
0: Amma.
1: Mother.
0: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
1: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ఇన్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
0: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
1: ది హార్ట్ సింబలైజెస్
0: అతి మధురమైనటువంటి వెన్న.
1: సో స్వీట్
0: అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్
0: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
1: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్ యువర్ బటర్ ఇస్ రాదర్ హార్డ్.
0: ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: గోపికలకు ఎట్టి వాత్సల్యము లేదు.
1: గోపికాస్ హావ్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ప్రేమకు వాత్సల్యమే లేదు. అది మధురమైనటువంటిది.
1: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్. ఇస్ ఫుల్లీ నెక్టర్ ఆయిల్.
0: ఒక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా అతి రుచిమైనటువంటివిగా అతని మెత్తనైనటువంటివిగా ఉంటున్నాయి.
1: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్, సో స్వీట్, సో టెండర్ అండ్ డెలికేట్.
0: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపు బాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
1: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
0: అమ్మా కృష్ణుడు ఏమి ఇంత ఆకలి ఉన్నాడా?
1: ఈస్ కృష్ణ సో హంగ్రీ.
0: ఇంటిలో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
1: కృష్ణ
0: ఉంటున్నాడు.
1: కృష్ణ ఈట్స్ అట్ హోమ్, ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్.
0: కానీ మట్టి ఎందుకు తినాలి?
1: Why should he eat mud like that?
0: Mattanta tinnadu annadu.
1: Today he started eating all mud.
0: Yashodaku chaala kashtam kaligindi, kopam vachindi.
1: Yashoda felt very sad and was furious.
0: She pattukundi.
1: She caught hold of his hand. Krishna,
0: enduku neevu matti tintanu kaaranam emiti?
1: Why do you eat mud like that?
0: Nannu adithe nenu kavalsinanta bhojanam pettalena?
1: Won't I serve you food enough?
0: Gopakala intlo neevu kavalsinanta venna tintavaleda?
1: Are you not eating enough of butter? Nenu
0: naadu tini kudanu, intlo bhojanam chesukudanu, ee matti tintamlo neevu unnatunte antaratham emiti annadu.
1: You eat well at home and still eat mud outside. Why do you do that?
0: Appudu cheptunnadu paapam.
1: Then Krishna went on telling.
0: తల్లి,
1: మదర్,
0: అమ్మా మన్ను తినంగనే శిశువునా ఆ కొంటినా వెర్రినా.
1: మదర్, టు ఈట్ దట్ మడ్,
0: నేను పిచ్చివాడు కాదు, నేను చిన్న పిల్లవాడు కాదు.
1: అనగా
0: ఏమిటి? తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చాడు.
1: టెలింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ మ్యాడ్.
0: ఐదో సంవత్సరం చైల్డ్.
1: At the age of 5 he said,
0: kaani nen cheyali kadanetundi satyanni chakkaga pratichan kavinchadu.
1: But he told him directly,
0: nenu pichivani kaadu,
1: I am not mad,
0: nenu goppa vaanni anne,
1: I am great.
0: Ilantivi anek rakamaina ante antarathamulu prabodhisthu kudanu. Tandi,
1: mother,
0: amma.

0: great.
1: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను చిన్న వయసు నుండి కూడాను పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడాను చాటుతూ వచ్చారు.
0: Many inner secrets and significance have been conveyed and publicized to everybody.
1: కనుక కృష్ణుని యొక్క లీలలు కాని కృష్ణుని యొక్క చర్యలు కాని దైవం యొక్క అంతరాత్మలు కాని ఎవరు కూడా గుర్తించుకోలేరు.
0: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇన్ దెప్త్.
1: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరాత్మలో మరికొన్ని అర్థములు.
0: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
0: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
1: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
0: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఎక్కడ చూసినా గానీ డౌట్స్ డౌట్స్, కంటితో చూసినా కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
0: ఎవ్రీవేర్ వి డౌట్, ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: తల్లి తల్లికి డౌట్స్ అంతా వచ్చినాయి.
0: మదర్ హర్ సెల్ఫ్ డౌటెడ్.
1: అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు
0: వెన్ కృష్ణ
1: అన్ని లోకములు కనిపించాయి.
0: మదర్ యశోద సా ఆల్ ది వరల్డ్స్ ఇన్ హిస్ మౌత్.
1: తాను భయపడుతుండాలి.
0: హి వాస్
1: అఫ్రైడ్. కలయో,
0: ఇస్ ఇట్ ఎ డ్రీమ్?
1: వైష్ణవ మాయయో,
0: ఇతర
1: సంకల్పార్థమో సత్యమో, తిరుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను. నేను యశోద కాలేను, ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం.
0: యశోదా వాచింగ్ ఆల్ ద 14 వరల్డ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ కృష్ణ, she started wondering, is it all true? Am I Yashoda or not?
1: తన కంటితో చూచి కూడాను తాను నమ్మలేకపోయింది.
0: Though she saw personally all by herself,
1: దీనికి మూల కారణం ఏమిటి? వాత్సల్యమే.
0: What is the main reason?
1: నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు.
0: The attachment that he is her son.
1: ఈ శారీర సంబంధమైనటువంటి యొక్క అటాచ్మెంటే ఇన్ని సందేహములకు మూల కారణము.
0: It is the physical attachment that is the cause for the doubt.
1: ఈ ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
0: One should attach to Atma.
1: Atma, Atma lo ekamayinappudu sarvamu ekamayipothundi.
0: When Atma merges in Atma, everything becomes unified.
1: Atti Atmaku Atmaku sambandhamane aadhyatmikamu.
0: This atmic relationship is spirituality.
1: Dehaniki yokka dehaniki sambandhamainatundi bhautikame.
0: The body relationship is physical.
1: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రతను దర్శనం గావించింపజేసినటువంటి కృష్ణుడు.
0: Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the divinity of
1: everybody.
0: Though all incarnations are divine,
1: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
0: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్
1: ప్రేమ చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది టైమ్
1: ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
0: At no point of time was he ever angry. ఎప్పుడు
1: నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
0: He was smiling and smiling.
1: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
0: ఇది ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: దేనికి కోపం కాని అసూయ కాని అహంకారం కాని ఏమాత్రమూ నిరూపించలేదు.
0: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్స్ ఎవర్.
1: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
0: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
1: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
0: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
1: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: దౌ ద డివినిటీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్కార్నేషన్స్ బట్ హీ ఎక్స్ప్రెస్డ్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ బేసింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: కాన దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
0: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: విధంగా భగవంతుని విశ్వసించాలి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్.
0: Faith in yourself and God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి.
0: Just as you have faith in yourself,
1: దైవమే నీవు.
0: You are God. God is you only.
1: ఎందుకు నీ సందేహాలకంత అవకాశం అందిస్తున్నావు?
0: Why do you scope?
1: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
0: In fact, this doubt will ruin you.
1: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ దిస్
1: అనుమానాన్ని నిర్మూలం గావించుకోండి.
0: డిస్పెల్ ఆల్ దిస్
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: సత్య మార్గంలో ప్రవేశించండి.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

బుద్ధి కర్మానుసారిణి. సత్యానుసారిణి

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యు విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యం.
1: ట్రూత్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: సత్యమే దైవ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఇట్టి సత్యాన్ని అనుసరించినటువంటి మానవునకు ఈ భౌతిక జగత్తునందు ఎట్టి కొరత కూడాను ఉండదు.
1: మ్యాన్ హూ ఫాలోస్ ట్రూత్ సఫర్ ఫ్రమ్ నో షార్టేజ్ ఆర్ డర్త్.
0: త్యాగానుసారిణి కీర్తి. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడో అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: The man who follows sacrifice will certainly earn reputation.
0: కాని ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: But today in the world there is no truth and sacrifice.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: Truth and sacrifice are the goals of life.
0: అభ్యాసానుసరణి విద్య. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది.
1: త్రూ మెడిటేషన్ యూ కెన్ కల్టివేట్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: బై సాక్రిఫైస్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ దర్ ఆల్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ యూ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘమును పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: Therefore, we should develop our good quality by joining good company.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: Who is the real teacher in this world?
0: హృదయమే నిజ బోధకుడు.
1: One's own heart is the true teacher.
0: కాలమే నిజ గురువు.
1: Time is the true teacher.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: World is a book.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది ఏ హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడా పెడ మార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యూ ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: టైమ్ గోస్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ టైమ్ విల్ నెవర్ చేంజ్.
0: ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు.
1: టుడే వి హావ్ టూ టైప్స్ ఆఫ్ టీచర్స్, బాధ పెయిన్. బోధ ద టీచింగ్.
0: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ ఇన్స్ట్రక్షన్, ద టైమ్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: కాలకాల ప్రపన్నానాం కాలాక్యం కరిష్యతి. కాలము మానవుని యొక్క కాయమును మెరుగుతుంది.
1: ఇట్ ద టైమ్ దట్ స్వాలోస్ లైఫ్ స్పాన్.
0: కానీ కాలం కూడా మృంగేటువంటి వాడు ఈశ్వరుడు.
1: బట్ ఈశ్వర ఇస్ బియాండ్ టైమ్.
0: కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయం నందు ఉంచుకొని ఈ కాలమును బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యమును చేరుతాడు.
1: Keeping God in one's own heart and follows time, he'll be working for his life.
0: ఇంక మనం అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: We read so many books.
0: భగవద్గీత అని, రామాయణం అని, మహాభారతం అని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: We read books like Gita, Quran, Bible, Ramayana and so on.
0: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: లౌకిక, భౌతిక, ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా, పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరి అయినటువంటి బోధను సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects of everything.
0: కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: So world is a true book.
0: ఈ ప్రపంచములో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot learn from
0: this world. మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ,
1: man may be very intelligent,
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచమంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది.
1: Crores of years back, it was completely clouded.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరములకు పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరములు కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: As mountains, sea and rivers formed, you find the darkness diminishing.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: Because of the light, the sun and stars appeared.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagwan said yesterday, tamaha, darkness gives rise to the light.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ద రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ద వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పినటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ద బుక్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: He's not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: Egoless friend.
0: అతనే భగవంతుడు.
1: He is God himself.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకి ఎట్టి బాధలు ఉంటుండవు.
1: If you take God as true friend, you will never suffer.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: The worldly friends may be up.
0: కానీ భగవంతుడు అనే మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: But God, ఎల్ల
0: వేళల యందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: బంధువులందరూ వాకిటి తాకని వల్లకాటికే వత్తురు.
1: Relatives come up to the doorstep.
0: నింపాయని భగవత్ నామమే నిజమైనటువంటి బంధువు.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
1: So God is the true friend.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: Truth is one and only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడా నువ్వు శత్రుడు కాదు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విద్యలు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారికం అయినప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాషిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హౌఎవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్.
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాషికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
0: అది ఏ ప్రాతిభాషికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హౌఎవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాషికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: వితౌట్ ది వే ఆఫ్ రిచువల్ దేర్ కెనాట్ బి ద ఫోర్.
0: ప్రాతిభాషికమనేటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అరను ఆధారం చేసుకుంది.
1: దేర్ఫోర్ ఫోమ్ డిపెండ్స్ ఆన్ ద వేవ్.
0: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్,
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్, పారమార్థికము సన్,
1: ద స్పిరిచువల్ ఈ సన్,
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్,
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ద త్రీ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మరియు ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకార మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యవహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారికం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ దిస్.
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి,
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్,
0: కదిలిపోయే మేఘములు,
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వీ ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకని మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి, లయ, రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: బట్ the content that which is eternal truth.
0: నేను పాడుతున్నాను,
1: ఐ సింగ్,
0: కానీ నోటితో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్,
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు కానీ నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్ర ఎందో ఉంటున్నాడు, ఏ యొక్క మందిరం ఎందో ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్ ఎ టెంపుల్.
0: సర్వత్రా ఉంటున్నాడు, కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలం యందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠ
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: Then Narayana said,
0: Madbhaktaha yatra gayanti tatra shishtami narada. Narada, Vaikuntamu, Kailasamu, Swargamu, ivanni kuda nu branch officesu.
1: Vaikuntha, Kailasa, their branch offices.
0: Kani, head office, na hrudayame. Bhaktulu ekkada nannu smaristuntaro, akkada nenu nivasistuntanu.
1: Heart is my residence
0: entrance. Tatratishthami narada. Nenu vasami ani cheppaledu. Tatratishthami narada. Akkade nenu pratishthai untuntanu.
1: He says that he installs himself there.
0: Chuchara. Bhagavantudu tana hrudayamande untundaga భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: అయితే
1: however,
0: ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యు థింక్ ఆఫ్ మీ వన్స్ గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. ఏ చింత పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై మిత్రుల నిమిత్తమై ధనము నిమిత్తమై వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంట్లో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్ ద ఫ్రెండ్స్ ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమని మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ.
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతి, భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతి, ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందే క్షణే, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదముల పైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాల పైన పెడితే అంత మాత్రమే చాలు, ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలము నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: ఈ సంవత్సరం నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
0: వ్యవహారికమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: Evadu Kotishwarudu?
1: Who is the rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this
0: world?
1: He
0: who has much desires is the poorest
1: man. He who has much desires is the poorest man.
0: Ee kavasnanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ది డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యూ బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యూ రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
0: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యూ బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరో చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They're lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్ బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem yourself?
0: భగవంతుణ్ణి వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా by getting your son married.
0: Yemiti tata birla birla kulaskaru variki emaina kinchit shanti unda?
1: Tata birla kulaskar, do they have
0: prapanchaniki goppavare kani srimantule kani manasikanga shanti lenetunte oka ashantulu?
1: But they are very rich but they don't have mental peace.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ పెట్టి వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు.
1: బట్ యు వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై నీకు మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు.
1: యూ హ్యావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుండాలి.
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుండాలి.
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు.
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూ?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యు గాదర్డ్?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యు గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యు హావ్ దెం ఓన్లీ టు స్లీప్.
0: నిద్రలే లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యు కరెక్ట్ స్లీప్ వై?
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్ల బెడ్ ఎందుకు?
1: వై డెన్ల
0: బెడ్? ఈ డెన్ల పిల్లో ఎందుకు?
1: వై డెన్ల పిల్లో?
0: ఇవన్నీ వ్యర్థమే కదా.
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shanti lenappudu
1: without peace
0: ee manas enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner
0: senses? Ee deham enduku?
1: Why this body?
0: Kanukane ivanni kudunu kevalamu ఆత్మ శాంతి నిమిత్తం ఏర్పడినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: We have to know the truth and conduct ourselves with the idea that they are all men for inner peace.
0: భౌతిక సుఖం కోసం కాదు ఈ దేహం రావటము.
1: Body is not for external peace or comfort.
0: భౌతిక ఆనంద నిమిత్తమే కాదు ఈ మనసు రావటము.
1: It is not for worldly happiness that the mind is.
0: ఈ ఇంద్రియమంతా పెట్టడము కేవలం భౌతికమైనటువంటి దృశ్యాన్ని చూడటం కాదు.
1: Is not to watch the outer scenario.
0: ఆత్మ ఆనందమును పొందే నిమిత్తమై ఇవన్నీ బెడ్ పిల్లో ఫ్యాను సీలింగ్ ఫ్యాన్ ఇవన్నీ పెట్టి ఉన్నట్టుగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ టు ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద స్పిరిట్. ది ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ మెన్.
0: కనుక ఈనాడు అన్ని అమర్చుకున్నాము అయినా అది లేకుండా పోతుండాలి.
1: టుడే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ పీస్ అండ్ బ్లెస్.
0: మనం సక్రమమైన మార్గాన్ని మనం చక్కగా అనుసరించకుండా పోతే మన జీవితం అంతా వ్యర్థమవుతుంది.
1: వెన్ వీ డోంట్ ఫాలో ద రైట్ పాత్.
0: దేనికోసం భగవంతుడు ఈ శరీరాన్ని అందించాడు?
1: వై గాడ్ హ్యాస్ గివెన్ ద బాడీ?
0: శరీర మార్గం కలు ధర్మ సాధకం.
1: టు డూ ఆల్ గుడ్ యాక్టివిటీ.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి. పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుండాలి.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుక నీ సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పని చేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే realization is the best and rest.
1: So realization is the best and the rest.
0: Laziness is the dust and dust.
1: So laziness is rust and dust.
0: కనుక ఈనాడు లేజినెస్ ని మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: నాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ ది షార్టేజ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైమ్ ను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్లీ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: ఇక్కడ సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి. పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఇస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.

0: సదాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దేర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వి డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వి వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్.
0: సాకారం నిరాకారం రెండు కూడా ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీతి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము, భౌతికము, వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: but unfortunately
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను
1: టీవీ
0: లోపల, రేడియో లోపల, పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్ సత్,
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్లీ.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్ వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి.
1: The clouds come back as rain.
0: ఈ వర్షబిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
1: And the water of the rain water is sweet.
0: చాలా ప్యూర్ గా ఉంటాయి.
1: The rain water is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి
1: పొల్యూషన్
0: ఎంత నిర్మలంగా ఉంటుండాలి,
1: సో ఇన్
0: ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ద రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ద మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్ ఆఫ్
0: యాక్షన్స్. ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల యొక్క ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్
0: యువర్ రియాక్షన్. నీ రీసౌండే నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్మన్ ఎల్స్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేత కానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: Only God can give you relief. No one else in this world.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీ ఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ డోంట్ డిజైర్ డోంట్ ఆస్క్
0: అడుగుకోలది అది అడుగున బడుమని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస్.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: Adugani sabarini aadarinchade.
1: Without asking, sabari has been given.
0: Adugakadana kai madiyu jatayu kadakunegi sadgati galiginchade.
1: The bird Jatayu was given jatayu rights, adiginda. Original rights.
0: Sabari adiginda.
1: Sabari has not asked. No.
0: Prarthana chesindi.
1: They just pray.
0: Ee prarthane adi okka vidhamiki magnet.
1: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్.
1: The whole world is a magnet.
0: అయస్కాంతం స్వరూపమే.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
1: Prayer the magnet will draw near everything.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: praying to God
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: we should get the magnet of grace.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: And we should see that the electricity spreads all over.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: That is electricity.
0: అది ఏ విద్యా శక్తి.
1: That is the
0: అదే ఆత్మ శక్తి.
1: That is the power.
0: అదే అనంత శక్తి.
1: That is infinite.
0: అదే అద్వైత శక్తి.
1: That is non-dual spirit.
0: అదే సచ్చిదానంద శక్తి.
1: That is the eternal blissful state.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీ ఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్
0: మన యందు. లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్య ఆనందము రెండు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్
0: అస్ తెలియకపోవటం చేతనే
1: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వీ థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెమ్.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుకున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడా పర్వతంలో మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దే ఆర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: దినదినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణమునకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎట్ట నీకు ప్రాప్తిస్తుంది.
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ.
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: యట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యు సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్స్ వాటర్ అండర్ నీత్ ద ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: దిస్ ద మట్ ద వరల్డ్లీ ఫ్యాన్సీస్ విచ్ హావ్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యు రిమూవ్ ద హోల్ మట్ ఆఫ్ ద వరల్డ్ యు విల్ గెట్ ద వాటర్. అదర్వైజ్
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే
1: వెన్ వన్స్ ఇన్స్టాల్ బోర్ వెల్
0: చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
1: ఇట్ విల్ గో డైవ్ డీప్ అండ్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ది బాటమ్.
0: అది ఏ నామస్మరణ.
1: దట్ ఈస్ సింగింగ్ ఆఫ్ ది నేమ్.
0: నానుక పైన నామం అనేటువంటి బోర్ వెల్ వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: దెర్ఫోర్ ఇఫ్ యు ఇన్స్టాల్ ద బోర్ వెల్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుకనే నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి.
1: లెట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ సింగ్ ఆన్
0: యువర్. ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
1: యు మే డూ ఎనీథింగ్ హ్యావ్ డివినిటీ విత్
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: Then work will be transformed into worship.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: యు మే డూ ఎనీథింగ్ టేక్ ఇట్ యాస్ డివైన్ యాక్టివిటీ.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: వీ షుడ్ ఓపెన్ అవర్ హార్ట్స్ టుడే.
0: నోరును ముయించాలి.
1: వీ షుడ్ షట్ అవర్ మౌత్.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వి ఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
1: వి ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది దైవ ద్రోహము.
1: యు ఆర్ బిట్రేయింగ్, యు ఆర్ ఎ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్ యువర్
0: హార్ట్. హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదనం ధరిస్తూ.
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: ఎ డూయర్, ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పని చేయనటువంటి సోమరి. ద్రోహము.
1: యు ఆర్ బిట్రేయింగ్, యు ఆర్ ఎ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్ యువర్ హార్ట్.
0: హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడా

0: సో మరి
1: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఈజ్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో,
1: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో,
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్
0: యువర్ హార్ట్. ఉన్నటువంటి దైవం వెలుపలి వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: టుడే వీ హావ్ డన్ భజన.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
1: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు?
1: వై డోంట్ యు జాయిన్ టుగెదర్ అండ్ రీచ్?
0: ఇది ఎంత స్వార్థము!
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్?
0: ఎంత సంకుచితమైన భావము!
1: వాట్ నారో మైండెడ్నెస్!
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము!
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్, ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ,
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ఒక
0: బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
1: యాజ్ దట్ బెగర్ వాస్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ దట్ బా మెల్టెడ్.
0: రథం నింపాడు.
1: హీ వెంట్.
0: ఆనందంగా విన్నాడు.
1: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద బాష్పాలు రాల్చాడు.
1: హీ వాస్ షెడ్డింగ్ ద టీయర్స్ ఆఫ్ జాయ్. ఆనందంతో
0: మునిగిపోయింది.
1: హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: వి షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ ప్లీజెస్ హిమ్.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని, లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యం మాధుర్యమే.
1: లెట్ హిమ్ బి ఎ బెగర్ ఆర్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ గ్రేట్ మ్యూజిషియన్.
0: మగ అనేటువంటి
1: రోల్ ఇన్ సింగింగ్ ఓన్లీ. There's no difference such as a woman and a man.
0: మగలైనటువంటి దేహ సంబంధమైనటువంటి కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you sing,
0: it's only
1: God. Therefore, we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
0: ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికములో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: ఇన్ ఫ్యూచర్ యు ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్ గ్రౌండ్ యాజ్ యు సింగ్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటిది నీకు ఉండకూడదు.
1: దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో?
1: వేర్?
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దెర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు.
1: స్వామి సెడ్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: నిజమే, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఎస్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నారు కదా అని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు.
1: స్వామి సెట్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ సో ఐ కెన్ మ్యారీ ఎనీబడీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యూమానిటీ అని చెప్పలేదు నేను.
1: భగవాన్ మేడ్ ఏ మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, కల్చర్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో దిస్ కల్చర్.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
0: సంస్కృతి ఎటువంటిది?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనమేమిటి?
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్, వి గో బై ది వరల్డ్లీ వే.
0: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: There are no caste differences.
0: అందరూ ఒకే కాస్టే.
1: All belong to one caste.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
1: But this difference in the culture.
0: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: Because of the difference in the culture, the life pattern.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: So you should also consider that.
0: నీకు అవసరమైనదైతే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
1: If it's to your convenience, you quote
0: Swami. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు.
1: That we don't want to do, you don't quote Swami.
0: ఇది సరైనటువంటి భక్తియా?
1: ఇస్ ఇట్ ప్రాపర్టీ?
0: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
1: యూ షుడ్ ఫాలో వాట్ ఎవర్ స్వామి సేస్.
0: ఇష్టమైనటువంటి మాత్రం అనుసరించడము, ఇష్టంగా దానికి కల్చర్ ని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ ఫాలో దట్ వాట్ యు లైక్ అండ్ డ్రాప్ దట్ యూ డోంట్ లైక్.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
1: దర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకురాని చుట్టము
1: a relative who will not come in times of need, God who will not grant your boons,
0: mohamuna taanekina parani gurramu.

0: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్
1: రక్కున విడువంగ వలయు.
0: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ.
1: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు.
0: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్.
1: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
0: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
1: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
0: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
1: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
0: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
1: ఇది ఎవరికి చెప్పాడు?
0: టు హూమ్ ఇస్ దిస్ సెడ్?
1: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ త్రీ వేస్.
1: అది వదిలిపెడుతున్నారు.
0: దే ఫర్గెట్ దట్.
1: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
0: దే టేక్ దిస్ థింగ్.
1: కట్ట కనబడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవడానికి ఈ మూడు కూడా.
0: దిస్ ఇస్ సెడ్ ఇట్ ఇన్ సుమతి టు ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
1: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
0: Without having this good mind, you go on thinking this relation has
1: not
0: come to my rescue.
1: You chesthe ye bandhulu neeku sahayam chestaru.
0: If you don't help him earlier, how do you expect help now?
1: Kattagaru tallidallu kuda neeku sahayam cheyaru.
0: Even parents won't come to your rescue.
1: Kaluku akkare kurani chuttamu.
0: The relation will not come to your needs.
1: Appudu sumati ga nee untunte cha andaru bandhulu unta vastaru. Bhagavantudu nee korina varanni isthadu. Sarvamu nee vekkinatundi gurranni kuda parigettutundi. Etla నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రైడ్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
0: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్ నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
1: ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏమి గతి అవుతుంది నీకు?
0: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్ హీ బ్లేమ్స్ ద హార్స్.
1: అజ్ఞానమే.
0: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
1: సుమతి గుర్రం సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
0: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
1: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu, bhagavantudu kuda ataniki varalu andistadu.
0: The one with full faith in God will pray to him wholeheartedly.
1: Faith lekunda devuda naaku idi chechi pettu ante etla chechi pettadu?
0: Without faith, how do you demand? Oh God, give me this.
1: He is not your servant.
0: God is not your servant.
1: Kaani aa bhaktiye neelo untunte neeku servant, servant, servant.
0: But if you have that faith and devotion, you will be servant of the servants.
1: Karukane bhagavantudu sarvulu kudunu servante.
0: God is the servant of all.
1: Anduvalne
0: so
1: meeku chakkani chinna udaharanamu.
0: A very good example.
1: Servant eppudu kudunu,
0: servant all the time.
1: Bhagavantudu pooja room ku daggara dwaram daggara ninchukoni untadanta servant ga.
0: Servant will be there at the doorstep of the temple of God.
1: Naa bhaktudu em kortadu atani koriku nerveerchali అని అక్కడ కాచుకొని ఉంటాడట.
0: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఇన్ ద సర్వెంట్ సో హస్ టు నో ద
1: డివోషన్. వాడు భక్తుడేగిని కాకుండా పోతే,
0: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
1: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
0: ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
1: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
0: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
1: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
0: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
1: అతను గొప్ప గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
0: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
0: But in front of God Rama, he is very humble.
1: Ravana daggara dheerudai nilchadu.
0: In front of Ravana he stood there in front of him.
1: Karanam emiti?
0: What the reason?
1: Ahankaram galavana daggara dheeruduga nilchadu bhaktudu.
0: In front of an egoistic man, the devotee stood as a warrior.
1: Premamayudainatundi bhagavantudu daggara deenudai unnadu.
0: In front of God, who is the embodiment of love, he was so humble.
1: Kalustuga prabhavam nadaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
0: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
0: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
1: భక్త పరాధీనాయ నమః అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
0: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
1: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
0: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద
1: డివోటీ. ఎప్పుడు నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
0: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్ హి ఇస్ విత్ యు.
1: కనుక భగవత్ నామాన్ని అందరూ కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
0: వి షుడ్ టేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ది బేసిస్ ఫర్ అవర్ లైఫ్, ద ప్రైమ్ ప్రిన్సిపల్.
1: భగవంతుడు గానగోనుడు.
0: గాడ్ విల్ బి క్యారీడ్
1: బై ద మ్యూజిక్.
0: హి లవ్స్ మ్యూజిక్.
1: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తూ ఉంటారు.
0: దేర్ఫోర్ నారద తుమ్మురా కంటిన్యూ టు సింగ్.
1: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
0: వెన్ వన్స్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ, గాడ్
1: గానంలో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
0: ద మ్యూజిక్ విల్ బి ఏబుల్ టు మెల్ట్ ఎ పర్సన్ అండ్ మూవ్. అండ్
1: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
0: సమ్ పోయట్స్ కంపోజ్.
1: రామా నన్ను కాపాడు, ఇందులోనే అహంకారంగా ఉంటారు.
0: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దేర్ విల్ బి ఈగో.
1: ఇంకా గేయం రాస్తుంటారు.
0: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్.
1: అందులో రామా నన్ను కాపాడరా అంటుంటారు.
0: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొసైక్ స్టైల్.
1: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
0: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దట్.
1: కానీ అదే గాయకుడు వచ్చి,
0: బట్ ఎ సింగర్,
1: రామా నన్ను కాపాడు, ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
0: బట్ వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
1: కనుక మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
0: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
1: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
0: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
1: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
0: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
1: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకు హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
0: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
1: కానీ ఇంకా మున్ముందు
0: ఇన్ ఫ్యూచర్
1: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
0: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
1: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
0: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ కు సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
0: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
1: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
0: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
1: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
0: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
1: ఇది చూడండి వస్త్రం.
0: దిస్ ద క్లాత్.
1: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
0: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ద ఫింగర్.
1: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
0: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ
1: స్ట్రాంగ్. అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిసన్.
1: కనుక
0: సో
1: ఇంకా మున్ముందు కూడాను
0: ఇన్ ఫ్యూచర్
1: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లీమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మై సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ and work for your own redemption and emancipation, and Bhagavan brings his discourse to a close.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 23rd ఆఫ్ నవంబర్ 1984 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ హిస్ 59th బర్త్డే సెలబ్రేషన్స్.

చదువులనియు నేర్చి విలువ సున్నా సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలనియు నేర్చి విలువ సున్నా

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యం.

గుణములివి నాలుగు పునాది గోడలప్ప, ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ.

దిపించుటే సాయి వేడుకయందురా, ఏడిపించుటే సాయి వేడుకయందురా, కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ, ఏడిపించుటే సాయి వేడుకయందురా, కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ. పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో, పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో, తప్పకప్పుడే ఎగతాళి చేయు. అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా, అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా, భక్తులెందరో చేరి బ్రాతుచుండు, అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా, బాధలెన్నియో పెట్టి పలుకకుండు, వెనుక పోనీడు ముందుకు చననీడు,

0: శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగుగజేరుదురు ఎవరు ఎరుంగజేయుదురు ఇలను భువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: మానవుని శరీరం నందు మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
0: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యు హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యు.
0: ఎండ నీడలు జంట పక్షులు
1: లైక్ యు హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్.
0: ఎండ వలననే నీరు నీడ ఏర్పడుతున్నది.
1: Because of sunlight, you have shadow.
0: Needa yendu kudanu kaanti unnadi.
1: But within the shadow, you could find light.
0: Deeniki kaaranamu prakkalo enda undatam chetani.
1: The reason for this is, there is light by the side of shadow.
0: Enda needalu avinabhava sambandhamulu.
1: This light and shadow are inseparably linked.
0: Ade vidhamugane, jeeva brahmalu avinabhava sambandha swaroopamulu.
1: In the same manner, jeeva and brahma are inseparably linked together.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
1: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
0: అయితే నీడలు అనేకము.
1: But then there are shadows of different descriptions.
0: Enda okkate.
1: But the light as such is one.
0: Anekatvamainatundi jeevarasulu yendu ekatvamainatundi divyattam anetundi sakshibhutamai atma swaroopanni dharistundi.
1: In the many forms that you have around you, there is one eternal witness which is a common denominator for all these human beings.
0: Atma nityam.
1: Atma is permanent.
0: Ade satyam.
1: That is truth.
0: Nitya satya sandhutamainatundi yokka atma tattvanni.
1: This Atma which is permanent and lasting in truth proper.
0: Charma, asti, sarupamu kappapaditam cheta, ee avaranamunande anandamunadani bhramistunnadu manavudu.
1: Because these are covered by these two, charma and asti, man tends to forget his own nature.
0: ఆవరణమును అధికమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: The primary duty of a jiva is to try and secure for himself this bliss that is there for him to tap and make it his own.
0: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
1: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
0: Itti divya sattvanni ee ruttani manavudu oka vidhamainti anubhutiki devalannanna aneka vidhamulainti sadhanalu salpavalsi vastundi.
1: Man, in order to make this reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
0: Sadhana anaga aashinchina vastuvunu andukune nimittamai pade pade aacharinchetunti karmale sadhanalu.
1: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvamu gavinchukoneetunte de sadhana.
1: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
0: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanaatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
1: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
0: Dehamunaku marpu.
1: The body tends to change.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్, పర్మనెంట్ అండ్ ఎటర్నల్, యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే, నీ యొక్క అంతరాత్మయందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది కృతవులను ఆచరిస్తూ ఉన్నారు.
1: In order to secure this Atma, many perform yajnas and yagas.
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
1: They also perform penance, they also do japa and other forms of worship.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: But then they are not able to secure this Atma.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సత్య ధర్మములో లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
1: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: దేహం ఒక రథం వంటిది.
1: ది బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
0: దీనిలో సారథి బుద్ధి.
1: అండ్ ద చారిటీ ఇస్
0: బుద్ధి,
1: ద ఇంటెలెక్ట్.
0: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు.
1: దర్ ఈస్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్.
0: ఇవి నిరంతరము కూడా విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ట్రై అండ్ టర్న్ యూ టువర్డ్స్ ద మెటీరియల్ ఎగ్జిస్టెన్స్.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: దే కీప్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ మెటీరియల్ వరల్డ్.
0: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
1: అండ్ ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ ద రీన్స్ విచ్ చెక్స్ ద రన్ ఆఫ్ దీస్ హార్సెస్.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడా ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటెలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో ఆ ఇంటెలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్, సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
2: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటి వాక్కు.
2: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
2: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్.
0: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
2: అండ్ ఆఫ్ ఈటింగ్ దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
2: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
2: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకును ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వర్ల్డ్ రాదర్ షుడ్ బి టర్న్ విదిన్ సో దాట్ దాట్ విచ్ ఇస్ విదిన్ యూ దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
0: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు
2: trying to indulge in
0: పరులను బాధించేటువంటి మాటలు ఎందు
2: ఇన్ ఇంప్యూర్ వర్డ్స్ ఆర్ డీడ్స్ అండ్ హర్టింగ్ అదర్స్
0: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు
2: ఆర్ మేకింగ్ అదర్స్ కమ్ టు గ్రీఫ్
0: ఈ వాక్కును ఏమాత్రం కూడా ప్రవేశపెట్టరా.
2: యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫర్ సచ్ పర్పసెస్.
0: వాక్కునందు మాధుర్యము
2: ఇన్ యువర్ వర్డ్ దేర్ షుడ్ బి స్వీట్నెస్
0: శాంతము
2: అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పీస్
0: ఈ పరతత్వం కూడా ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
2: అండ్ ది రియాలిటీ ప్రాపర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
2: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
2: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
2: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
2: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
0: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయవాసనలు ఎందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ థాట్స్ రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
0: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
2: ద వర్డ్ విత్ ద మైండ్ విత్ ద ఇంటెలెక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
2: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటెలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
0: కనుక వాక్కు మనస్సులో మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
2: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
0: Atma anantam.
2: Atma is limitless, boundless.
0: Satyamanu nirupinchetvantide Atma.
2: Atma is that which establishes the truth.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
2: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఇస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
2: ఇట్ ఇస్ ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
2: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
2: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి
2: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్ యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు జ్ఞానము ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్ జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవులాడనక్కర్లేదు.
2: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
2: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
2: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
2: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
2: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
2: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
2: Try to have conviction in this truth.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు.
2: God is not one who could be found elsewhere.
0: దేవుడనగా తన దేహమంది.
2: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
0: పాపం అనగా వేరు పరదేశము లేదు.
2: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
0: తాను చేయు పనులు తగిలియుండు.
2: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
0: కనుక మన పనులు ఎందే పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
2: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి మనసుతో
2: విత్ ఎ గుడ్ మైండ్
0: మంచి మంచి కర్మలు చేసి
2: డూ గుడ్ థింగ్స్
0: మంచిని అనుభవించి
2: ఎక్స్పీరియన్స్ గుడ్
0: మాధవుణ్ణి చెందాలి.
2: రీచ్ అవుట్ టు గాడ్.
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
2: హౌ కెన్ వి రియల్లీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటెయిన్డ్ విత్ ఇన్ మ్యాన్?
0: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్యశక్తి ఇమిడి ఉంటుండాలి.
2: దేర్ ఇస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్, ఇట్స్ లేటెంట్.
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
2: సో లాంగ్ యాజ్ ఇట్ ఇస్ లేటెంట్ వి కెనాట్ గ్రాస్ప్ ఇట్.
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
2: ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వి కెన్ అండర్స్టాండ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
2: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
2: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
2: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగెయిన్స్ట్ ద మ్యాచ్,
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
2: ద ఫైర్ విథిన్ ఈజ్ షోన్ అవుట్.
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైన కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
2: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
2: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
0: మన దేహమే ఒక అగ్గిపెట్టె వంటిది.
2: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
0: సత్యధర్మ శాంతి ప్రేమలైనటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
2: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్యధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
2: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
2: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్స్ దెన్ దేర్ ఈస్ దిస్ పార్క్ ఆఫ్ జ్ఞాన.
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
2: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
2: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని పరిహసించరాదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిజెక్ట్.
0: ఎవరిని పరాభవం చెందరాదు.
2: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
0: ఎవరిని బాధించరాదు.
2: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
2: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
2: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్. అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
2: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
2: You are paying your obeisance to all. Verily, you are paying obeisance to God.
0: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
0: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఇవి రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
2: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన, పవిత్రమైన, శుద్ధమైన, నిత్యమైన, సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. అండ్ దేర్ఇన్ లైస్ యువర్ శాంక్టిటీ.
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
2: దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్మెంట్. The ఆత్మతృప్తి.
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
2: యు హావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్.
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
2: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్?
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
2: సో ఎట్ ద బిగినింగ్ కమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి అత్యవసరము.
2: మీనింగ్ ద ఆత్మ ఈ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
2: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
2: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేర్ ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ.
0: అయితే
2: యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
0: నీవు మొట్టమొదట,
2: బట్ అట్ ద వెరీ బిగినింగ్,
0: తృప్తిగా ఉంటుండాలి.
2: You should be contented.
0: త్యాగము చేయాలి.
2: You should do sacrifice.
0: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
2: Only then will you come face to face with the vision.
0: తృప్తికి, త్యాగమునకు, సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
2: So that which is at the basis of this satisfaction, this sacrifice.
0: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలగదు.
2: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
0: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
2: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
0: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
0: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
2: But that which has given rise to the mansion, the support, the basis is not, that is at the basis of it.
0: Aadharame nammakam.
2: That foundation proper is your faith.
0: Bhavanam nirminchukorinatunti vaadu motta motta punadulu bhadratanu
2: one who wants to erect a mansion should try and make his foundation strong and secure.
0: Self confidence ade punadi.
2: Self confidence, that is the foundation stone.
0: Self satisfaction ade goda.
2: Self satisfaction is like the walls.
0: Self sacrifice ade roof.
2: Self sacrifice is like the roof.
0: Self realization ade life.
2: And self realization self realization, that is your life.
0: Kanuka mana self realization atma sakshatkaram anetundi mana hastamlonde untundadi.
2: So this process of self realization is within your grasp.
0: Etti tindo atti trepu.
2: The type of food you eat determines the belch that you get.
0: Etti pindo atti rotte.
2: The type of flour that you have determines
0: ఎట్టి భావము అట్టి ఫలితము.
2: Determine the taste of the bread.
0: ఎట్టి చర్యలో అట్టి స్థానము.
2: The thought determines the action.
0: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
2: So try to do good.
0: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
2: For man, the primary thing is action.
0: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
2: Through karma, you have upasana.
0: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
2: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
0: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా వస్తుంది.
2: దిస్ జ్ఞాన విల్ టేక్ యు ఆన్ టు గాడ్.
0: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి సమత్వంతో కూడినటువంటి యోగత్వంతో కూడినటువంటి త్యాగభావంతో ఉన్నటువంటి చర్మలీయ చర్యలలో మనం పాల్గొనాలి.
2: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. There should be equal minded purpose from your side. There should be vegetarian yoga.
0: Mana aasalanu adupulo pettukovali.
2: At the very beginning again, we should try and curb our desires.
0: Aasalu kaliginatunti vaniki evvadu kudanu ye natiki ni trupti cheyaledu.
2: One who is carried away by desires can never be satisfied.
0: Tyagiki ye vidhamainatunti yokka aasalu undavu.
2: But a man of sacrifice has no aspirations or desires.
0: Okanoka samayalo,
2: once upon a time,
0: oka bhaktudu,
2: one devotee,
0: brahmanu darshinchi
2: saw, had the vision of Brahma.
0: Mahanubhava, neevu meru parvatanni puttinchavu.
2: Oh Lord, anaga
0: bangaru kondanu puttinchavu.
2: Oh Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
0: Evari kosam puttinchavu?
2: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
0: Tyagiki daritho pani ledu.
2: A man of sacrifice has no place for it.
0: Aasa kaliginatundi vaniki inglanti parvatalu inka veyi srushtinchina vaniki aasa theeradu.
2: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
0: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
2: So what's the use of having any number of these mountains of Meru?
0: అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
2: What it means is today's desires and wishes are on the increase.
0: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
2: Only when you curb your desires can you have peace and
0: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
2: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
2: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
2: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
2: In times of difficulties, in order to shoulder such difficulties,
0: mana badhalu,
2: we should pray
0: mana
2: to God.
0: Dukkamulu,
2: our difficulties,
0: mana vicharamulu,
2: our worries,
0: teeravalanante ee prema dwarane manam teerchukodaniki prayatninchali.
2: If we have to free ourselves from these, love is a medium for that.
0: Daiva premanu manam andukunnatvanti samayam nande etti badhalu kodanu manam badhinchavu.
2: When we secure the love of God, no difficulty can possibly trouble us.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా
2: వితౌట్ దిస్ లవ్
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
2: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
2: అవర్ బ్రదర్స్.
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
2: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
0: వస్తువులను ప్రేమిస్తున్నాము.
2: అవర్ మెటీరియల్ థింగ్స్.
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
2: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
2: బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్స్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రేమనే లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
2: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
2: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
2: సో ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
2: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యలు చేయాలి.
2: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
0: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
2: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ.
2: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
0: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
2: And peace. We should try and secure these in a natural way.
0: శాంతి అనగా ఏమిటి?
2: What is this peace?
0: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
2: Trying to put the senses under control is true shanti.
0: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
2: Now the common understanding of the word peace is patience.
0: ఇది కాదు నిజమైన శాంతి.
2: This is not the meaning of peace.
0: సమత్వమును వహించినప్పుడు వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
2: వెన్ యు హావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్
0: సుఖ దుఃఖములు యందు
2: ఐదర్ ఇన్ డిఫికల్టీ
0: లాభ నష్టములు యందు
2: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
0: గెయిన్ దాస్తుతలు యందు
2: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ
0: క్షమను వహించటమే శాంతి.
2: వేర్ యు హావ్ ఫోర్బేరెన్స్ దట్ ఈస్ ట్రూ శాంతి.
0: ఓర్పును వహించటమే శాంతి.
2: To being, having fortitude that is peace.
0: సమత్వమును పొందటమే శాంతి.
2: Being, having equanimity is peace.
0: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
2: దిస్ ఈక్వానిమిటీ ఇస్ వెరీలీ యోగా.
0: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
2: త్రూ దిస్ ఈక్వానిమిటీ యు హ్యావ్ యోగా, యు హ్యావ్ పీస్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
2: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
2: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
0: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
0: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
2: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
0: దీనులను మనం సేవించాలి.
2: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
0: దిక్కులేని వారిని ప్రేమించాలి.
2: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై us.
0: అక్కడ కూడా నువ్వు దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
2: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
0: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి ఎందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
2: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
2: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
2: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
2: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
0: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
2: హీఈస్ వెరీలీ ఆత్మ.
0: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
0: మరినపు కొంప.
2: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
0: జాత సంచలనము పొందు దుంప.
2: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎడ్యుకేషన్.
0: భవసాగర మీదకి లేని కంప.
2: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
0: అంబుల పదలమ్ము మన మెప్పు దలంప.
2: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమిటీ.
0: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
2: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
0: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
2: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్. డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
0: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
2: టైమ్ ఈజ్ వెరీలీ గాడ్.
0: కాలమే సర్వస్వము.
2: గాడ్ ఈజ్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
2: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
0: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంతా కాలమే ప్రధానము.
2: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
0: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
2: దట్ బాడీ విచ్ శాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ శాంక్టిఫైంగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
2: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
0: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
2: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
0: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
2: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ దట్ యు హ్యావ్ దీస్ డిఫికల్టీస్.
0: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
2: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
0: Sukhamu dukkhamu pratyekanga undetundi kaadu.
2: There is no distinction between joy and sorrow.
0: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
2: దే ఆర్ లైక్ షాడోస్ విత్ఇన్.
0: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
2: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
0: ఇవి రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
2: దే టు ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యు కెనాట్ సెపరేట్ దెమ్.
0: బాహ్య జగత్తుకు,
2: ద వరల్డ్ అవుట్ సైడ్,
0: అంతర్ ప్రపంచమునకు,
2: అండ్ ద వరల్డ్ విత్ఇన్
0: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
2: There is a link between these.
0: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
2: We can understand this in one aspect.
0: ఆహారాన్ని ఆస్వాదించేది,
2: the process of eating food,
0: ఇంద్రియాలతో ఆనందించేది,
2: what you experience through your senses,
0: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
2: and whatever is given to play in terms of your sensory perceptions.
0: ఇది దేహమా ఆత్మన?
2: Is it the body or the ఆత్మా?
0: కాదు కాదు.
2: No, no.
0: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
2: It is the ఆత్మ proper.
0: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా?
2: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యు ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మ ఆర్ ద బాడీ?
0: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కానీ,
2: ది నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పార్ట్.
0: అనుభవించేదంతా అంతఃకరణమే.
2: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్ల వంటివి.
2: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇవి కరణములు.
2: These are merely organs.
0: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
2: యూ కెనాట్ రియలీ tap that which is permanent through
0: you. కనుకనే మనయేమ మనుష్యానాం కారణం బంధమోచయో.
2: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
0: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను పనిచేయలేవు.
2: Without the mind the senses cannot perform.
0: ఈ మనసే ఇంద్రుడు.
2: The mind is Indra.
0: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
2: This Indra is the lord of these senses, so it's called Indra.
0: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా కదలవు.
2: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
0: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధన యొక్క ప్రారంభం.
2: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
0: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో నుంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
0: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
2: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దేహం ఒక నీటి బుడగ వంటిది.
2: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
0: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా అనుసరించరాదు.
2: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
0: హృదయాన్ని అనుసరించాలి.
2: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
2: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్ యు.
0: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
2: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
0: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
0: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
2: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
0: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
2: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
0: ఎప్పుడు కూడా పరుల తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
2: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
0: పరుల తప్పులు వెతకరాదు.
2: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
0: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
2: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
0: తనలో ఉన్నటువంటి దోషములను,
2: try to rectify the mistakes within you,
0: ఉన్న తప్పులను,
2: and the shortcomings within you.
0: దీన్ని తాను చూసుకుని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: Try to look at them and try to rectify them.
0: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
2: One who can rectify his own shortcomings can follow the
0: నిరంతరము పరుల దోషములనే మనం పాటిస్తూ పోవడం చేత మన హృదయం కూడా నువ్వు దోషమయమైపోతుంది.
2: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
2: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
0: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
2: హూ ఈజ్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
0: కేవలం దుష్టుడే.
2: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
0: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషము ఏమాత్రం కూడా వెతకడు.
2: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
0: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
2: దట్స్ వై
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
2: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear. and the evil minded is after mistakes and shortcomings.
0: కనుక మనం నిరంతరం ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
2: So if you are looking for short comings in others, you are an evil minded person.
0: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
2: There is nobody who's beyond
0: these mistakes. ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
2: Certainly there are certain amount of mistakes.
0: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
2: But we should not go by them.
0: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
2: You try and love all the others around you.
0: తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగరు.
2: Now one who looks for faults in others cannot find his own faults.
0: అందరి యందు సోదరత్వమును,
2: this brotherhood in everyone,
0: అందరి యందు కూడా,
2: the dog is after chappals and sandals and footwear, and the evil minded is after mistakes and shortcomings in others.
0: కనుక మనం నిరంతరం ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే

0: దిస్ బ్రదర్హుడ్ ఇన్ ఎవ్రీ వన్,
1: అందరి ఎందుకు కూడా నువ్వు దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
0: అండ్ సీక్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ ఇన్ ఆల్,
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: యు విల్ బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
0: Who's close to God, who has secured the grace of God, that person who has loved all beings
1: దైవాన్ని ప్రసన్నులు గావించిన సమయమునందే సర్వస్వాన్ని కూడా నువ్వు ప్రసన్నులు గావించిన వాడు.
0: Once you have pleased God, you have pleased everybody, everything around you.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
0: that this body has a birthday,
1: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: We should not waste away our time in these worldly things.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
0: That day where serene thoughts pervade your mind, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
1: సాధకులు కాబోయేటువంటి వారు,
0: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధకులు,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
0: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
1: పల్లెల్లో ప్రవేశించి,
0: షుడ్ గో టు ద విలేజెస్,
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
0: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
1: తగిన సేవలు చేసి,
0: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
0: By bringing relief and joy to such people, that
1: seva,
0: is your aim.
1: Seva, seva, seva. Seva ne pradhanamainatvanti yokka sadhana.
0: It is the service, and service is the true sadhana.
1: Ee seva aneetvanti danni vadali enni vidhamainatvanti sadhanalu chesinappatikini idi prayojanam ledu.
0: Leave out seva, you do everything else in terms of sadhana, it is of no use.
1: Shravanam, kirtanam, vishnu sranam, pada sevanam. Ee seva aneetvanti chaala vishnutvaniki samipatvanni chekurustundi.
0: One of the different forms of worship, a very important form of worship, is the form of service.
1: Kanuka ippudu prakruti vaichityam chetanu konni vidhamulainatvanti vikalpam chetanu aneka prantamulalo ee yokka ativrushti anavrushti aneetvanti prarambhinchi tadwara aneka mandi badhalu padutunnaru.
0: In terms of famine, shortages and the like,
1: adhika vrushti prarambhamai aneka vidhamulainatvanti nashta kashtamulaku guri ayipoyaru.
0: Only recently there are many people who are affected by this cyclonic storm.
1: Sadhyamainanta varaku,
0: as far as possible,
1: mana kattulnu kudunu tagginchukoni,
0: by trying to put a ceiling on our own expenditure,
1: atti badallo guri ainatunti variki,
0: those who have been afflicted thus,
1: atti kashtamulaku chikkulukunnatunti varini,
0: those who are subjected to such untold misery,
1: tagginatunti sevalo meeru palgonali.
0: Trying to bring relief to such people, do some service.
1: Nellore jilla nunchi vachinatunti seva dala sabhyulanta kudanu ee karyamlo repati nunchine praveshinchi tagginatunti sahayam cheyali.
0: Now those seva dal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: Inte kaakunda parisar prantramul varainatunti Guntooru, Krishna, వెస్ట్ గోదావరి వీరందరూ కూడా అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: నాట్ ఓన్లీ దాట్, ద నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్.
1: సోదరి సోదరి మండలి అంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
0: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
0: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
0: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
0: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: Nirapekshato,
0: without having any
1: nishkama karmalu acharinchali,
0: indulging in selfless service.
1: Bhagavad Gita lo pradhanamainatunti yokka sukti adiye.
0: This is the first principle in the Bhagavad Gita.
1: Nishkama karma,
0: this selfless service.
1: Idi sthita pragna lakshanam.
0: This is the hallmark of any
1: kanuka
0: person who has equanimity of purpose. Therefore,
1: inadu pradhanamainatunti aadeshamu.
0: Today the primary injunction being given to you is
1: sarva jeevulanu preminchi,
0: love all living forms and beings.
1: Daiva anugrahamunu pondutakai,
0: in order to secure the grace of God,
1: nitya prarthanalayandu,
0: in your daily worship,
1: lokasamastha sukhino bhavantu.

0: May all, wherever they are, enjoy peace, prosperity,
1: and
0: well-being. Let all beings be safe. Let all countries enjoy peace and prosperity and safety. You should not have this narrow feeling that only India should prosper or benefit. Have this broad mind, broad thoughts. Do your service in the form of a broad vision.
1: విశాల హృదయమే లేకుండినా
0: without this broad mindedness
1: సర్వ సాధనలు కూడాను కేవలము ఒక వ్యర్థమైపోతాయి.
0: All your service would become useless and fruitless.
1: కనుక నేటి నుండి
0: therefore from today
1: రాబోయే 60th బర్త్డే 60 సంవత్సరముల బర్త్డే అని మీరు అనుకుంటున్నారు.
0: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: ఈ లోపల మీరు సంకల్పించుకున్నటువంటి 6000 గ్రామములు కూడాను సంపూర్ణ తృప్తితో మీరు సేవలు చేయాలి.
0: అండ్ బిఫోర్ దిస్ డెడ్ లైన్ ఆఫ్ ద 60th బర్త్డే ద 6000 విలేజెస్ విచ్ హావ్ బీన్ టేకెన్ అప్ బై యూ యూ మస్ట్ ట్రై అండ్ అచీవ్ ద టార్గెట్స్.
1: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
0: అచీవ్ ద టార్గెట్స్ లే డౌన్
1: విద్యా సంస్థను స్థాపించాలి.
0: ఇన్ ఎవ్రీ విలేజ్ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్
1: వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: బ్రింగ్ హెల్త్ కేర్ టు దీస్ విలేజెస్.
1: జలమును వారికి అందించాలి.
0: గివ్ దెమ్ డ్రింకింగ్ వాటర్.
1: రోడ్లను వేయాలి.
0: లే డౌన్ రోడ్స్.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
0: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరి అయినటువంటి యొక్క దత్తత కానేరదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances.
1: అంతే వరకును ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహముతో చేయవలసినటువంటివి చేయాలి.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ ద ఫుడ్ దట్ వి ఈట్.
1: దుర్వినియోగం చేయరాదు.
0: షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: ఈట్ వాట్ యు రియలీ నీడ్.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: సో దేబా యు మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్ వి ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు అస్.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ వీ మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డూ నాట్ హ్యావ్ మనీ టు గో బై.
1: మిస్యూజ్
0: ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
0: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ ఈ ప్రయాణములు చెల్పడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము.
0: For want of money, they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ.
0: This money is given now for you to undertake for undertaking journeys for your spots of service.
1: Not for,
0: it should not be wasted. Therefore, for every village, we are giving a certain amount of money now.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకొని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
2: యు మస్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమపూర్వకంగా
2: అండ్ హావింగ్ రిసీవ్డ్ దిస్ లవ్,
1: దయా ప్రేమల హృదయంతో
2: ప్లంజ్ ఇన్ టు సర్వీస్ యాక్టివిటీస్.
1: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
2: Today, I, born out of, with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: Dr. Subbarao. Andhra Pradesh. Gogai, Assam. Gupta, Bihar. Mathur.
3: Next one is Bhardwaj from Delhi. Mr. R.S. Prasad from Haryana.
1: Gujarat?
4: Yes.
1: Mathur.
3: Himachal Pradesh, Mr.
1: Haryana,
3: Varma.
1: Haryana.
3: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Srikant Savan.
1: Madhya Pradesh.
3: Orissa, Mr. Pani.
1: Come on.
3: Madhya Pradesh.
1: Orissa.
3: Punjab, Mr. B.K. Soni. Rajasthan, K.S. Goyal. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamla Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values Program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Sri Manima, take it.
5: ప్రేమ ముదిత మనసే కహో.

0: యూ విల్ నౌ హియర్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ ఆన్ 17th of April 1998 at Kodaikanal. In this discourse, Bhagavan teaches us certain key aspects of spiritual practice related to control of thoughts, desires and senses. Be ready for a glimpse of the road to liberation shown with the great example of Buddha.
1: చిత్తశుద్ధిలేని రిత్తమానవులకు ఆత్మతత్వమెట్టు లబ్బునకు. ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే

0: మాట తెలుపుచున్న మాట.
1: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ ద ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచినను అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వి ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: వి డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురల్లీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రమునకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్.
1: సో మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిడ్యూస్ ఆల్ ద లగేజ్ ఆఫ్ డిజైర్స్ నేచురలీ మైండ్ విల్ అటైన్ ది స్టేట్ ఆఫ్ ప్యూరిటీ.
0: ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను ప్రతి దేశమునందు కూడాను నైతిక ధార్మిక ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: నైతికమనగా ఏమిటి?
1: What is moral value, morality?
0: నిత్య జీవితములో మానవుడు సత్యమార్గమును అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణ యందుంచు.
1: Take to practice the truth.
0: ఆచరణ యందుంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్. ఇది నైతికం యొక్క ధర్మం.
1: సో ద మోరల్ కాండక్ట్ రిక్వైర్స్ అస్ టు స్పీక్ ట్రూత్.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధార్మిక్ వాల్యూ?
0: న బ్రూజాత్ సత్యం అప్రియం.
1: డు నాట్ సే అన్పాలటబుల్ ట్రూత్.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు.
1: యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ నెవర్ అటర్ ఎ లై.
0: ఇంతే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: వీ షుడ్ నెవర్ పబ్లిసైజ్ ఆర్ ప్రాపగేట్ అన్ట్రూత్.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు స్పీక్ ట్రూత్ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ మేనర్.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: వీ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ ఎన్ అన్అక్సెప్టబుల్ హార్ష్ వే.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: ద ట్రూత్ దట్ ఇస్ నాట్ ప్యాలెటబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
0: అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యం అనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: Therefore, truth must be acceptable and pleasing. This is dharma.
0: Inka ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
0: సత్యం బ్రూయాత్ నైతికం.
1: టెలింగ్ ట్రూత్ ఈస్
0: మోర్. బ్రూయాత్ సత్యం అప్రియం.
1: నాట్ టెలింగ్ ట్రూత్ ఇన్ అన్ అన్అక్సెప్టబుల్ వే.
0: ఇంకా ధర్మం అనేటువంటి ఈ విధమైనటువంటి మార్గంలో ఉండినప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము.
1: దాట్ విచ్ సెట్స్ అన్ ఐడియల్ నేచురల్లీ బికమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: What is the spiritual life?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: Teaching atmic principle is spirituality.
0: ఈ ఆత్మతత్వం ఎక్కడ ఉన్నది?
1: Where is this ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: However, it's very difficult to recognize,
0: identify.
1: To catch hold of it, still more difficult.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహమును గురి అవుతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ వీ హ్యావ్ సో మెనీ డౌట్స్ రిగార్డింగ్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ ఆత్మిక్ తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: వీ కెన్ టేక్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ యాజ్ అ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: ఇది కంటికి కనిపించదు.
1: యూ డోంట్ సీ విత్ ది ఫిజికల్ ఐ.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: యు కాంట్ క్యాచ్ ఇట్ యాజ్ ఇట్ హాస్ నో ఫామ్.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: విదౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా?
1: బట్ డు యు సీ ద వెరీ ఎయిర్ విత్ యువర్ ఐ?
0: లేదు.
1: నో.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: వెన్ యు కాంట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ ది ఎయిర్, హౌ డు యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: సో ద స్పిరిచువల్ వాల్యూ లైజ్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రూత్.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విద్ ఇన్.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: హెస్ గాట్ ఇస్ ద బేసిస్.
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: హెస్ గాట్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ కైండ్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ద పవర్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ధర్మము,
1: రైచియస్నెస్,
0: శాంతి,
1: పీస్,
0: ప్రేమ,
1: లవ్,
0: అహింస,
1: నాన్ వయలెన్స్.
0: ఈ ఐదు కూడాను మానవుని యందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: ఆల్ దీస్ కాన్స్టిట్యూట్ హ్యూమన్ వాల్యూస్.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
0: మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండినా అతని మానవాకారుడే కాదు.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ లివింగ్ బీయింగ్ ఎ మ్యాన్, హౌ లాంగ్ హీ మైట్ లివ్ వితౌట్ రియలైజేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాల్యూ?
0: కేవలం బోధము, ఒక అద్దేశము ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు.
1: యాంగర్, హేట్రెడ్ ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: ఇవన్నీ పశుగుణములే.
1: దే ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ లీడింగ్ ఎన్ అనిమల్ లైఫ్ విత్ ఆల్ ది యానిమల్ క్వాలిటీస్, విత్ ది హ్యూమన్ క్వాలిటీస్ టోటల్లీ మిస్సింగ్.
0: సంకల్పముల చేత దుఃఖితుడు.
1: మ్యాన్ సఫర్స్ మిజరీ బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: సత్య సంకల్పముల చేత సాధువగును.
1: విత్ ట్రూత్ఫుల్ థాట్స్ హీ బికమ్స్ ఎ పాయస్ మ్యాన్.
0: సకల సంకల్పరహితుడే శాంతి నొందు.
1: ద మ్యాన్ బియాండ్ ద థాట్ రిమైన్స్ ఇన్ పీస్.
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణమేమిటి?
1: వై ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ పీస్?
0: సకల సంకల్పరహితుడే సాధువగును.
1: హీ ఈస్ ద పాయస్ మ్యాన్ హూ గోస్ బియాండ్ ద లెవెల్ ఆఫ్ థాట్.
0: అతనే శాంతి నొందు.
1: హీ విల్ బీ ఇన్ పీస్.
0: శాంతికి మూల కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: సంకల్పములు చేతనే శాంతి లేకపోతున్నది.
1: అవర్ థాట్ ఫ్లో ఇస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: సంకల్పరహితుడే శాంతి నొందు.
1: ఇఫ్ వీఆర్ బియాండ్ ద థాట్ వీల్ రిమైన్ ఇన్ పీస్.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: సంకల్పమును అరికట్టుకోవాలి.
1: వీ హావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఇస్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యక్తమైంది.
1: వెన్ వన్స్ ధర్మ రైచియస్నెస్ ఇస్ గాన్ విల్ బి లూజింగ్ టూ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: ఇఫ్ వి లూజ్ ద థర్డ్ వాల్యూ పీస్,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: త్రీ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: యాజ్ ఈచ్ వాల్యూ ఇస్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు amputation of each of the limbs of our body.
0: Satyamu anetundi prathama viluva,
1: truth is the first value.
0: ఈ ప్రథమ విలువైన సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: ద వెరీ ఫస్ట్ వాల్యూ ట్రూత్ ఈజ్ లాస్ట్.
0: సత్యం చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు.
1: ఇఫ్ యూ టెల్ ట్రూత్ వీ కెనాట్ రన్ అవర్ బిజినెస్,
0: ముందుకు పోలేము.
1: సో వీ కెనాట్ ప్రొసీడ్ అడ్వాన్స్ ఇన్ లైఫ్.
0: ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడికి జీవించలేడు.
1: దెర్ఫోర్ వెన్ వన్స్ the truth is lost and gone, one cannot sustain, continue in the moral spiritual life.
0: కానీ పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: But man today is deluded with the feeling that he is able to live by uttering untruth.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి,
1: like this truth is lost,
0: మానవతా విలువను కూడాను కోల్పోతున్నాడు.
1: And human values are also given up.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
1: The first human value truth is our head.
0: ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: Man is headless almost in nature.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: He is headless because he has lost the first value, truth.
0: ధర్మము,
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ రైచియస్నెస్,
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: Dharmanni manam kolipoyina mana bujibulamne kolipoyinatundi varam avutam.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: Shantini manam kolipoyina,
1: if peace is gone,
0: mana kadupe kolipoyinatundi varam avutam.
1: We will be losing our very stomach.
0: Stomach lenappudu deeniki bhujinchedetla, ఈ దేహమును కాపాడుకునేది ఎట్లా?
1: విదౌట్ స్టమక్ హౌ డు యూ పార్టేక్ అండ్ హౌ డు యూ కంటిన్యూ టు లివ్?
0: కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈస్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే,
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్
0: త్రీ, ప్రేమ లేని మానవుడుగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: Life without love is valueless. There is no life at all.
0: ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము.
1: For every man, love is life.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాము.
1: Love is the life principle. Without it is the life a dead body. అన్ని
0: రంగములందు ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: In every field of human activity, we find hatred.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: Our spiritual heart is a single chair.
0: Not double sofa.
1: It's not a double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: This heart is full of love.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతుండాలి.
1: But in the modern society, there's no love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతుండాలి.
1: The absence of love leads to the absence of unity.
0: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ, హీస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్ ఇన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ,
1: there is enmity within.
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
1: హలో ఈజ్ మియర్లీ లో.
0: కానీ హలోతో మనం పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మీర్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
0: ప్లస్ ప్రేమ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్.
1: లవ్ ఇస్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఇస్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిట్లెస్.
0: ప్రేమ అధికమైనప్పుడు
1: వెన్ లవ్ ఇస్ మాక్సిమం.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్.
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది, ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: as love is lost
0: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
1: as love is lost today we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే.
1: what we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది
1: the love
0: వాక్కులో చేరినప్పుడు
1: when once it's expressed by word
0: సత్యం అవుతుంది.
1: love expressed by word
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటుపడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your Parati wealth in
0: you. Kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth
0: Oka
1: would pass off.
0: Yavanamu.
1: The youth would pass off in a moment
0: Oka
1: of time.
0: Chanamalo poyetvanti dhanamu.
1: Money also would be lost
0: Oka
1: accordingly.
0: Oka chanamalo poyetvanti kirti.
1: And reputation, name also would be lost in a
0: moment.
1: These are all the passing clouds. None of these are permanent. But one is permanent. The truth and good name are permanent. We should get a good name, reputation. And we should be highly reputed, be famous.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తోనే నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
0: రాత్రి పరుండనంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతాం.
1: డాన్ టు డస్క్ we listen bad things, we see bad things, we think of bad things, naturally we become bad.
0: Become bad. Kaduga ee bad ekkadi nunchi vastundadi?
1: Where from you got this bad?
0: Mana choopu nunchi kalugutundadi.
1: Yes, this badness is out of
0: mana shravanam nunchi kalugutundadi.
1: The listening is the cause.
0: Mana vaaku nunchi kalugutundadi.
1: The words that we speak.
0: Mana thoughts nunchi kalugutundadi.
1: The thoughts.
0: Mana action nunchi kalugutundadi.
1: And actions too.
0: Kanukune మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడా సరైన మార్గంలో
1: ప్రవేశపెట్టాల్యూస్. We should have absolute check and control on these five senses and act accordingly.
0: కనుక మొట్టమొట్ట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: Is not the meditation, it is not the penance, is not chanting that are needed.
0: ఇవన్నీ good works.
1: They are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే
1: to make your heart sacred.
0: మొట్టమొట్ట ఈ five senses ను నీ పవిత్రం చేసుకోవాలి.
1: First make these five senses sacred.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్
0: దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: 28 సంవత్సరం వరకు
1: ఫర్ 28 ఇయర్స్
0: అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good texts.
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of them?
0: ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
0: చర్మ చిచ్చులు గాని జ్ఞాన చిచ్చులు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
0: చూచినటువంటి చర్మ చిచ్చులు దానే పోతుండాలి.
1: Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
0: నేను వెళ్ళని నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నాడు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయని వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా ద ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా ద ఏ, దెన్ యూ అటైన్ ఎన్ నిర్వాణ లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ది సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: దృష్టి,
1: good looks,
0: samyak shravanam,
1: good listening,
0: samyak vaku,
1: good word,
0: samyak thought,
1: good thought,
0: samyak work
1: and good work.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: We can sanctify our hands by taking good work.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: Ears can be made sacred by listening to good things.
0: Samyak thought, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: Good thoughts will make our heart sacred.
0: Samyak vaku, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: We should use good words.
0: కనుక ఈనాటి మానవుడు,
1: man today,
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual practices,
0: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: All the spiritual practices undertaken by man are worldly, physical activities.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: Without sense control, what is the fun of all the spiritual practices?
0: కనుక మొట్టమొట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: So we should know the procedure to control our senses.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానం మనం పొందగలము.
1: వెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని వెంటర్ చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హ్యూమానిటీ.
0: ఎట్ల ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: హౌ టు నో డివినిటీ?
0: అందరికీ తెలుసును.
1: ఆల్ నో దిస్.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: దో వీ నో వీ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: వాట్ ఇస్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: దిస్ ఇస్ దిస్ speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: వీ నో ఫాల్స్హుడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: టు అవాయిడ్ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ ప్రాబ్లమ్స్ వీ అటర్ అన్ట్రూత్.
0: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: వీ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ డిఫికల్టీస్
0: కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: బట్ వీఆర్ షూర్ టు ఫేస్ పర్మనెంట్ ప్రాబ్లమ్స్.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దిస్ హైలీ డేంజరస్.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్
0: ఆస్పెక్ట్. సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడు రా.
1: He speaks truth.
0: Satya Harishchandrudu.
1: Satya Harishchandra the king.
0: Tana yokka maata nimittam nilpichukune nimittamai.
1: To keep up to his promise.
0: Satyam kosam sarva avasthalaku guri ayyadu.
1: He suffered for truth in every possible way.
0: Vidhinga.
1: How?
0: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
1: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
0: కుమారుని చంపుకున్నాడు.
1: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ద డెత్
0: ఆఫ్ హిస్ సన్. తనంతానే అమ్ముకోబడ్డాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
0: కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు.
1: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ ఎ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపరర్,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపరర్, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైన ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: ది ఎంపరర్ హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఎ లై.
0: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్,
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికీ నాకే చింతను లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
0: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యు హావ్ బీన్ అప్హోల్డింగ్ ట్రూత్.
0: నిగురు సిరి, నేను మీకును, మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్
0: మీ. కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకుండు అన్నారు.
1: యు పుట్ మీ ఆన్ సేల్ టు ఎనీ రిచ్ మ్యాన్, స్టిల్ హోల్డ్ ఆన్ టు ద ట్రూత్.
0: నన్ను నమ్ముకోనైనా కూడా నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: యు బీ ప్రిపేర్ టు సెల్ మీ అవుట్ but never give up truth.
0: అనేక విధములైనటువంటి అవస్థల గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హి పాస్డ్ త్రూ, హి హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్డ్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: హావింగ్ బీన్ రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్,
0: మరణించిన కుమారుడు కూడా బ్రతికాడు.
1: హి కుడ్ హావ్ ద డెడ్ సన్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
0: కుమారుడు రాజ్యం కూడా తిరిగి వచ్చింది.
1: హి కుడ్ హావ్ హిస్ కింగ్డమ్.
0: భార్య కూడా చేరింది.
1: అండ్ హిస్ క్వీన్ జాయిన్డ్ హిస్ కంపెనీ.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace, he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier, his name was హరిశ్చంద్ర.
0: కానీ ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అనే సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: In fact, his name సత్య హరిశ్చంద్ర is there till this day over ages.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: All know the effect of truth.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: When there's no mistake, you don't need to be fearful.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: We find fear everywhere.
0: భయం భయం బ్రతుకు భయం.
1: The life is full of fear and fear.
0: అన్నా దయం దయం బ్రతుకు భయం.
1: Oh brother, life is fear stricken moment to moment everywhere.
0: కష్టాలే జీవితమా.
1: Should the life be full of difficulties?
0: Kadagande jeevitama.
1: Are these problems the life?
0: Kashtale jeevitama. Kadagande jeevitama. Ee kathora narakam anetundi inka anubhavinchalemu manaku oddu oddu oddu oddu.
1: I cannot be in this hell any longer suffering passing through difficulties.
0: Kanuka manam satyanni sadinchali.
1: So we should achieve truth.
0: Dharmanni nadchukovali.
1: We should tread along righteousness.
0: Shantini sampadinchukovali.
1: We should acquire peace.
0: Ee mooditini sampadinchukunte mana jeevitam poorna jeevitanga maaripothundi.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
0: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
0: ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా అప్పట్లో నీవు సత్యమవద్దు అసత్యమవద్దు నీవు క్వైట్ గా ఉంటుంది.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి
1: ఏ సేజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
0: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటే ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
0: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
0: ఈ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
0: ఋషి వానియా
1: ఓ సేజ్
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
0: చూడలేదు అంటే అసత్యము.
1: If he says I have not seen, it is a lie.
0: చూచితి అంటే అపకారము.
1: If he says I have not seen, it's a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: To uphold the truth, one should not put anyone to danger.
0: నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: That doesn't mean that you should give up truth.
0: ఈ రెండు రెండు నేత్రములు వంటివి.
1: These two are like two eyes.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: In order to safeguard and uphold truth, he remained.
0: ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్
0: నా సత్యము తప్పకుండా
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ది
0: మృగము అపకారం జరగకుండా
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్
0: నాకు ఒక భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుతో చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర
0: పలుకలు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
0: ఏ వందు భూవి
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచుండేది కన్నులు.
1: ఇట్స్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేటువంటిది నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను?
1: వాట్ యామ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై
1: దెన్ ఈశ్వర మానిఫెస్టెడ్.
0: నీ సత్యానికి నువ్వు సాధించావు.
1: Yes, you have achieved truth.
0: తరలోపనే నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
1: అండ్ హీ బ్లెస్ ద సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్డ్ హిమ్సెల్ఫ్.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు సత్యం అవద్దు.
1: At times circumstances demand you to speak lies, remain silent. Take some time.
0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: Observe silence.
0: అంతేకాని అపకారం జరిగేటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డో నాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. అది
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్ వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ ఐడియా.
0: లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్ లిబరేషన్.
0: చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్
0: ప్రాక్టీసెస్. గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండే మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ ఆబ్స్టకల్.
0: ఈ మనసే నాకు 6 సంవత్సరం అంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ మైండ్
0: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధిజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హీ బికమ్స్ బుద్ధ,
0: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని, ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారజ్యవంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని,
1: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ ద సెంటర్,
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ మైండ్ యాజ్ ద సెంటర్.
0: మ్యాడ్ మంకీ
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ద మైండ్, డోంట్ ఫాలో ద బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది నీ యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది నీ ఆత్మతత్వము.
1: దట్ ఇస్ యువర్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
1: Take that conscience as standard.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీటెడ్లీ.
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫోర్
0: ఎఫ్స్. ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఫస్ట్ ఎఫ్.
1: ద ఫస్ట్ ఎఫ్.
0: ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరిని మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్.
1: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
1: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి,
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి,
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరగలేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ,
1: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: పిక్చర్ లవ్, పిక్చర్ లవ్.
1: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ మూవీ, ఎ పిక్చర్.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
1: హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్ అండ్ హ్యాపీ.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఇక్కడ.
1: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ఈస్ నాట్ హ్యాపీ.
0: శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఇక్కడ.
1: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
0: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
1: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: నో హార్ట్.
1: దేర్స్ నో హార్ట్.
0: ఓన్లీ ఆర్ట్.
1: ఓన్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ట్.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేకవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్?
0: కనుక ఆర్ట్
1: పీస్ అండ్ హ్యాపీ.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ,
1: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: పిక్చర్ లవ్, పిక్చర్ లవ్.
1: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ

0: సెన్స్ ఫ్రమ్ హార్ట్ చేయండి అండ్ ఫాలో ద హార్ట్.
1: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
1: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
0: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
1: అదే నీ కాన్షియన్స్.
0: దట్ యువర్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే
0: ఇఫ్ యు ఫాలో యువర్
1: కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం.
0: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
0: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
0: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల,
0: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్,
1: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
0: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్,
1: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
0: వెన్ ది బెలూన్ బర్స్ట్, ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
1: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది?
0: How has the air gone to the balloon?
1: Pranamu, mana pranamu, udi udi udi pettamu.
0: We blow it up, therefore air goes in.
1: Ani adi ardham varaku maatrame udi pettamu.
0: But you have blown it half.
1: Tirigi ee vishalamainatundi gaali lopala consciousness lopala deenam gaavadaniki avakasam ledu.
0: There is no scope for the merger of this limited air.
1: Ee etta ee vishalamainatundi oka consciousness lo menam deenam kavali ani vicharistunnadu.
0: And we are very much worried as to merge into this vast consciousness.
1: Nayana idi chaala sulabhamainatundi margamu.
0: Oh man, it's so easy part.
1: నీవు ఎట్లా ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
0: జస్ట్ యాజ్ యు బ్లోన్ అప్ ది ఎయిర్ ఇన్ ది బెలూన్,
1: ఊదుతూ ఊదుతూ రా,
0: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్,
1: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
0: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్,
1: థిన్ అయిపోతే ఒక్కతోటి పట్టలు పగిలిపోతుంది.
0: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్నర్ ఇట్ బర్స్ట్ ఎట్ వన్స్.
1: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
0: ది లిమిటెడ్ ఎయిర్,
1: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోయింది.
0: ది లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ది బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్. దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ.
1: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
0: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
1: లేక మోక్షం అనేది కానీ, లేక లిబరేషన్ అనేటువంటిది కానీ చాలా సులభమైన మార్గం.
0: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్, దే ఆర్ వెరీ ఈజీ పాత్.
1: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్ వీ సఫర్.
1: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
0: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
1: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
1: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
0: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్ప లిబరేషన్ పొందుతుంది.
0: అండ్ ద హార్ట్ విల్ ఎంటైన్ సచ్ థాట్స్ as to attain liberation.
1: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
0: ది ఈజియెస్ట్ పాత్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
0: దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై వర్డ్.
1: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
0: హియర్ ఇస్ షుగర్.
1: ఈ చక్కెర యొక్క రుచి ఎట్లుంటుంది?
0: వాట్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ ద షుగర్?
1: తీపి.
0: ఇట్ ఈస్ స్వీట్.
1: ఈ చక్కెరను నీళ్లలో కలుపు.
0: మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
1: పానకమైపోతుంది.
0: ఇట్ బికమ్స్ సిరప్.
1: కాఫీలో కలుపు.
0: మిక్స్ ఇట్ ఇన్ కాఫీ.
1: తీయగా ఉంటుంది.
0: ఇట్ సో స్వీట్.
1: టీలో కలుపు.
0: మిక్స్ ఇట్ ఇన్ టీ.
1: తీయగా ఉంటుంది.
0: ఇట్స్ ఆల్సో స్వీట్.
1: పాయసంలో కలుపు. తీయగానే ఉంటుంది.
0: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
1: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
0: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్ ఆల్ త్రూ.
1: ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
0: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్.
1: షుగర్
0: దాట్ ఈస్ ద షుగర్.
1: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
0: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బి ఇన్ ఎనీ ఫీల్డ్.
1: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
0: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
1: శ్రవణం మధురం.
0: ఆడిషన్ ఇస్ స్వీట్.
1: చర్యలు మధురం.
0: యాక్షన్స్ ఆఫ్ స్వీట్.
1: తలంపు మధురం.
0: థాట్ ఈస్ స్వీట్.
1: మధురాధిపతే మధురం మధురం మధురం.
0: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
0: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
1: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
0: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
1: పెంచుకోండి
0: ఈజ్ లవ్.
1: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
0: వీ షుడ్ సీ దట్ లవ్
1: ధర్మంలో ప్రవేశపెట్టండి.
0: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
1: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
0: లవ్ ఈస్ ద ఫౌండేషన్.
1: సత్యము అనేటువంటిది ఒక వాల్.
0: ట్రూత్ ఈస్ ద వాల్.
1: ధర్మము అనేటువంటిది రూఫ్.
0: ధర్మ ఈస్ ద రూఫ్.
1: దీంతో మనం నివాసంగా ఉంటున్నాం మనం.
0: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
1: ఈ పునాదే లేకపోతే
0: వితౌట్ ఫౌండేషన్
1: గోడ నిలచదు.
0: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
1: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
1: సత్యం అనేటువంటి దానికి

0: పునాదిపైనే ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: విదౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్డ్.
0: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: విదౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము, సత్యమే ప్రధానము.
1: సో ట్రూత్ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అండ్ ద బేస్.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
0: భార్య పైన, పిల్లలపైన, బంధువులపైన, మిత్రులపైన, వీటిపైనంతా ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్ లవ్, డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్, ద సన్, డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
0: ప్రేమను పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
0: అనే ఆహారం పెట్టి తిని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా,
1: without any problem,
0: డైవర్ట్ చేయాలంటే,
1: డైవర్ట్ ద ఎగ్జిస్టింగ్ లవ్.
0: నీవి ప్రపంచంపై ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపును మరచు.
1: ద వరల్డ్లీ లవ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: వ్యాపారంపై ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపును మరచు.
1: ద లవ్ ఆన్ ద పొజెషన్స్, అక్విజిషన్స్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. లవ్ ఇన్ బిజినెస్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క వృత్తిపై ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపును మరచు.
1: ద లవ్ ఆఫ్ ప్రొఫెషన్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
1: అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు డైవర్ట్
0: చేస్తే చాలు.
1: It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
0: ఒరే, నేను బిజినెస్ చేస్తున్నానే,
1: I'm a businessman.
0: దీనిపై ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I'm a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
1: Think of God in same way.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఏ హృదయమును సతికితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, You have given me this heart.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: Let me offer the same heart.
0: మరగ వేరే మీద తుని పాద అర్చనకును.
1: What else can I offer you, O God?
0: అంజలికింటూ అందుకోవయ్యా నీవు అని అర్పితం చేయి.
1: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
0: నాది కాదు ఈ హార్ట్.
1: The heart doesn't belong to me.
0: ఇచ్చినటువంటిది.
1: It is your gift.
0: నీవు ఇచ్చినటువంటిది నీవే తీసుకో.
1: You better you take back the one you gifted me.
0: ఈ దేహం నాది కాదు.
1: Body is not mine.
0: ఈ దేహం కూడా నీవు ఇచ్చినటువంటిది.
1: Body is your gift.
0: ఇచ్చింది నీకే అర్పితము.
1: I am surrendering it.
0: అన్ని కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా నువ్వు ప్రేమగానే ఉంటుంటాడు.
1: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
1: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్, వీ ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
1: Therefore, if we do it with love, it is service.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
1: Whatever you do with love is service.
0: ప్రేమతో చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
1: It may be hard task. If we do it without love,
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
1: You just belong to God.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ హిస్, యూ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్.
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
1: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు.
1: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు.
1: అండ్ హి హస్ టు గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
1: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
1: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతుంది.
1: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
0: ఆర్ మంత్ కు ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
1: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
1: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
1: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
1: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
1: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి.
1: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
1: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా, నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్త వాడైపోతాడు భగవంతుడు మనకు.
1: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యూఆర్ ద రిఫ్యూజ్, ది ఫోర్ లాన్, దట్ యు ఆర్ కంపాషనేట్, యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్తవాడైపోతాడు.
1: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్
0: కొత్తవాడే.
1: గాడ్ ఈజ్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం, చూస్తున్నాము.
1: గాడ్ ఈజ్ నెవర్ స్ట్రేంజ్, హీస్ విత్ యూ.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
1: ఈజ్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
1: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
1: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా కూర్చోరా.
1: But if you were to be an old friend, we take every liberty. Come on, be seated, we'd say.
0: భగవంతుని వదించడం అనేటువంటిది భగవంతుని కొత్త వాడిగా మార్చుకుంటున్నాం మనం.
1: When once we extol God, you take him as a stranger.
0: He's not a new friend.
1: But he is not a new
0: old friend.
1: God is never a new friend, your old friend.
0: Gold.
1: Old is gold.
0: అతనే గాడ్.
1: That's God.
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: We have to understand this divinity clearly.
0: ఎన్నో చేస్తుంటారు భక్తులు.
1: Devotee narrates.
0: ఇదంతా కేవలము
1: all this
0: atane manasunu kariginchalani anukuntunnaru
1: only to melt God.
0: Bhagavantuni manasu ee vidhanga varnanto karagadu.
1: God will never melt, will never be melted by your description.
0: Prema chetane karugutundi.
1: Is your love that melts him.
0: Prema rahita marubhumulalo
1: in this barren land without love.
0: Prema ankuramulu pomda
1: for the seeds of love to sprout up.
0: Prema vesemutu
1: with all the joy of love.
0: Prema nadulu pravahimpagamurali ganamu seyagade krishna ganamu seyagade
1: for the seeds of love to sprout up on the barren land without love. For the river of love to flow, let all the wicked qualities flow along this river of love. In fact, seeds of love have got to be sown. Then there will be rain of love. Then there will be harvest. Everything that's born of love transforms into love ultimately. Embodiments of love. You are all the embodiments of love. You may not have this or that, but you have love. There are none here without love. You may search all over the world, none can say that he has no love. He may not love anything, at least he loves his money. He has diverted his love towards money. So all are embodiments of love. All are divine. So you don't need to aspire and work for God being yourself a God. So long you feel that you are a man, yes, you have to work for God. When once you feel that you are divine, you don't need to work for anything.
0: Everything is yours.
1: Everything
0: you are the embodiment of love.
1: You are the embodiment of
0: love.
1: You are
0: the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: కనుక నీవు వేరేటువంటి వారు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఒక్కటే ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్, నాట్ టూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్, అందరు కూడాను,
1: ఆల్,
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్
0: డైరెక్షన్. అనుభవించండి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురల్లీ యూ లెట్ హిమ్ లవ్.
0: ప్రేమతత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యూ ఎక్స్‌పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్.
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే,
1: వాట్ వీ షుడ్ నో,
0: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: సత్యము, ధర్మము, శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్, పీస్ అండ్ ధర్మ.
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఎ సీడ్,
0: ఒక టిన్లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే,
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్,
0: విత్తనం కుళ్ళిపోతుంది.
1: అండ్ ది సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్ సీడ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: When the seed is sown in the ground, it sprouts up.
0: భూమిలో నాటి నీరు పోయి
1: యూ హ్యావ్ టు
0: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్ ఇట్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
1: Where?
0: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
0: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారు.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఏ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము,
1: దట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము,
1: దట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

0: Priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. సాంఖ్యము అమనస్కము ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: In Vedanta, as you find this trinity, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramardhika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: So we should not consider paramarthikamu, vyavaharikam and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం తిదలాకారం త్రినత్తం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three is this divine principle of Parabrahma.
1: Paramarthikamu Atmaninu Vyavaharikamu Ahankaramaniyu Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma Aham idi pratyekinchinatuntivi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the til seeds,
1: charakunandu rasamu chakkara teyipoyinattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi.
0: ఇన్ పారమార్థిక ద వ్యావహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: Without ocean there is no wave.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: Likewise without the father there is no son.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: There may be a father without a son, there cannot be the son without the father.
1: అదే విధంగానే పారమార్థికం లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: Likewise without పారమార్థికం వ్యావహారికం cannot exist.
1: కనుక భగవంతునికి భావా నమః అన్నారు.
0: సో గాడ్ ఈజ్ కాల్డ్
1: భావాంతమునందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్య కల్పితమైన ఈ చరాచర ప్రపంచమునంతయు కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగివచ్చి సర్వరూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: సక్కని రంగులతో పించములతో కూడినటువంటి నెమలి ఏ విధంగా అందంగా ఉంటుందో,
0: జస్ట్ as the peacock with varied colors on his feathers is
1: so మానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క విష్ణుత్వము అంత సుందరంగా ఉంటుంటాయి.
0: So also the nature of Vishnu so beautiful with the entire ingredient divine quality latent in him.
1: వేదము సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ అనేక శిరస్సులతో కూడినటువంటి ఈ విశ్వము.
0: This universe has so many heads.
1: అనేక నేత్రములతో కూడినటువంటిది ఈ విశ్వము.
0: This Vishwa has so many
1: అనేక
0: eyes.
1: అనేక పాదములతో కూడినటువంటిది ఈ విశ్వము.
0: So many feet over there.
1: దీనిని పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడాను విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వి కెన్ కంక్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ గాడ్ హస్ అనదర్ నేమ్ కూటస్థ.
1: కూటస్థుడు అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా భగవంతుని యందు ఈ యొక్క అన్నింటి యొక్క ఏకత్వము నిరూపించేటువంటి యొక్క తత్వము ఉంటున్నది.
0: Kutastha, this in the divinity, there's one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu, ala, samudramu, moodinti yokka ekattvam ye vidhanga untundado, divyatvamlo undinatvanti yokka srishti sthitala emulu kudanu ee kutasthamainatvanti sthitiki cherukuntuntayi.
0: Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, inhalation, all the three aspects in the divinity.
1: Anta kudanu satchidananda samudra sagaram nundi erpadinatuntive.
0: Everything emanates out of this ocean of satchidananda.
1: Idi e manas sarovaram nundi aavirbhavinchinatvanti okka aanandamu.
0: It is the bliss that comes out of that ocean of the mind.
1: Kanuka ee aanandamunaku moola kaaranamu satchit అనేటువంటిదే ఆనందమునకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటాడు.
0: This sugar, you may mix anywhere, its taste remains same.
1: ఇది మధురంగానే ఉంది.
0: You mix it in coffee, it is sweet.
1: టీ లో చేర్చు మధురంగానే ఉంది.
0: Or it be tea.
1: పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: Rice pudding, it is
1: sweet. నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: In water, it is sweet.
1: కనుకనే ఇది పానకమైనటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిదే. కనుకనే సత్ సత్ అనగా బీయింగ్ మార్పు చేయనటువంటిది.
0: Therefore, the taste sweetness remains all the same, that is the being sat.
1: Adiye chakkara,
0: that is sugar.
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
2: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
2: సో చిత్ ఈస్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
2: సత్ ఈస్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
2: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
2: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగానే సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
2: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
2: సో ఆనంద బ్లిస్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వం నిరంతరము ఉండేటువంటిదే.
2: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండా ఈ జగత్తులో దేనికి నీ రాణింపే లేదు.
2: Without this atma being, there is nothing like life
1: anywhere. Super special power, ఒక పేపర్ ఒకటి ఉండాలి. హూ సూపర్ స్పెషల్ పేపర్.
2: There is a paper by name super special paper.
1: చాలా విలువైనటువంటి పేపర్.
2: Highly valuable paper.
1: దానిపైన అక్షరములు చూస్తే చక్కని అందంగా ఉండేటువంటి అక్షరములు.
2: On super special paper, beautiful letters.
1: ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి?
2: How are they?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
2: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల తృంచి మనోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేషగోప దాసు నీభోచోటి భూషకి చేపేగా బ్రోవరారా. ఎంత అందంగా ఉంటుంటాది. మేటియ త్రికూటపీఠ సాటియ వినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర. ఆటల పటాల మృదు మాటలచే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదమును ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
2: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి యొక్క కవిత్వంతో కూడినటువంటి యొక్క లెటర్ రాశారు.
2: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
2: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
2: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
2: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
2: బట్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
2: Poetry has its own
1: అక్షరములకు విలువ ఉంటుండాలి.
2: లెటర్స్ టూ హ్యాడ్ సో
1: కవర్ కు విలువ ఉంటుండాలి.
2: కవర్ హ్యాస్ వాల్యూ.
1: కాగితానికి విలువ ఉంటుండాలి.
2: పేపర్ హ్యాస్ వాల్యూ.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
2: Yes, he has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
2: బట్ ఇట్ ఈస్ నాట్ రీ ఇట్ హాస్ నాట్ గాన్ టు ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ అడ్రస్.
1: దేని వల్ల?
2: వై?
1: స్టాంప్ లేదు.
2: బికాస్ ఇట్ దేర్ ఇస్ నో స్టాంప్ ఆన్ ది ఎన్వెలప్.
1: అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకు మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకు అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు. అక్కడ
2: వీ డూ భజన్ విత్ ఆల్ ద రిథమ్ ద ట్యూన్ అండ్ ద బీట్ బట్ ద భజన్ ది ఎన్వెలప్ డజంట్ క్యారీ ద స్టాంప్ ఆఫ్ ఆత్మానందం.
1: స్టాంప్ దానిపైన వేయాలి.
2: ద భజన్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద స్టాంప్ ఆఫ్ confidence, self confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
2: దిస్ స్టాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
2: సో కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
1: దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
2: దిస్ వీ షుడ్ నో టుడే.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి? స్టాంప్ లేదు.
2: వితౌట్ ఎఫిక్సింగ్ ది స్టాంప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ బ్యూటిఫుల్ లెటర్స్ అండ్ పోయట్రీ.
1: విశ్వాసము మొట్టమొదటిది.
2: దేర్ఫోర్ ఇన్ వేదాంత దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
2: దిస్ విశ్వాస షుడ్ హ్యావ్ ది సెకండ్ ఆస్పెక్ట్ స్టెడ్ ఫాస్ట్నెస్ శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
2: అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి స్టెడ్ఫాస్ట్నెస్. When once there is steadfastness,
1: విశ్వాసము, శ్రద్ధ, ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
2: Therefore, faith, steadfastness and love are not different, they are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒక్కటైపోయిందో,
2: జస్ట్ ఎస్ ద ఫోమ్ అండ్ ద వేవ్ అండ్ ఓషన్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ విధమైన శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
2: We also find the same identity in the unity in faith, steadfastness and love.
1: ఇది వేదాంతమునకు సరైనటువంటి యొక్క ఆధారము.
2: This is the true basis for Vedanta.
1: ఈ వేదాంతమునందు ఇచ్ఛ, పరిచ్ఛ, వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
2: In Vedanta there are three.
1: ఇచ్ఛ, పరిచ్ఛ, అవిచ్ఛ.
2: ఇచ్ఛ, పరిచ్ఛ, అవిచ్ఛ.
1: ఈ మూడింటి యందు ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of these three?
1: Ichcha.
2: Ichcha.
1: Anaga swechcha aneetundi kuda cheppavachunu.
2: We can also swechcha.
1: Swechcha, parechcha, avechcha.
2: Swechcha, parechcha, avechcha.
1: Swechcha anaga emiti?
2: What do you mean by swechcha?
1: Ee naati vidyarthulandaru kuda swechcha anaga ishtanusaram maatadatam, ishtanusaram sancharinchadam, ishtanusaramga pravartinchadam, idi swechcha anukuntundi.
2: Swechcha, most of us take it as freedom to move about and to talk as we like.
1: Antarathamu.
2: It is not inner significance.
1: Swa ichcha is swechcha.
2: Swa ichcha is swechcha.
1: Anaga atma ichchane nijamaina swechcha.
2: It is ichcha or the will of atma.
1: Atma.
2: Atma.
1: Ee atma ichchanu manam follow cheyali.
2: We have to follow the atma, that is swechcha.
1: Ee atmatattame nenu aneetundi padamunaku aadharamu.
2: The atma is conveyed in the usual sense, I.
1: Nenu.
2: I.
1: Nenu. I. I. I.
2: It is said in the ordinary way, I.
1: Aithe, ee I aneetundi rendu rakamuluga upayogistunnaru ee prapanchamulo.
2: However, this I has two connotations in this world.
1: Deenini puraskarinchukoni ee geeta yendu kudanu paradharma swadharma annadu.
2: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma managa emti? Kshatriya dharmamo, leka brahmana dharmamo, leka inko vaishya dharmamo, edo ilantivi jati mata kulamu redamulaku sambandhinchinatundi vidanni swadharmalaga bhavistunnaru. Kani idi kadu swadharmam.
2: Swadharma, we consider that it is the one code prescribed on the basis of the community or caste. Not
1: swa, atma.
2: Swa atma.
1: Atma dharma me swadharmamu.
2: The dharma of atma is swadharma.
1: Paradharma. Paradharma managa dehamu. Deha dharma me paradharmamu.
2: Paradharma means that of the body is paradharma.
1: Kabatti ikkada nenu aneetundi rendu rakamuluga untundali. I.
2: So this I is in two forms.
1: Oka I ekaksharam I.
2: One is one lettered I.
1: One letter I.
2: One letter I.
1: Rendav I, E-Y-E-I. Three letters I.
2: The second one is three lettered I, E-Y-E.
1: E-Y-E-I, Dehamu.
2: E-Y-E-I is the body.
1: Ekacharam I, Atma.
2: One lettered I is Atma.
1: Dehamu lekapothe Atma anetvadi manam telusukolemu.
2: Without the body you cannot realize Atma.
1: Atmane lekapothe Deham anetvadi dani undadaniki veelu kaadu.
2: Without Atma the body cannot exist.
1: Kabatti Dehatma Jeevatattvam moodinti oka ekatvame Triputi.
2: Therefore the unity of the body
1: Trikutamu
2: and Atma
1: annaru.
2: And the spirit is Trikuta.
1: Moodinti oka ekatvamu.
2: It is unity of the three.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ ఇన్ దిస్ సింపుల్ స్మాల్ వర్డ్స్.
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రము విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి దీనిని వరించి దీనిని ప్రవర్తించాను.
2: స్వయిచ్ఛ. వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హింసెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బి దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
2: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
1: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖం రాని ఆనందం కాని అది నా యొక్క రైట్.
2: Having done it all by myself,
1: నేను అనుభవించే తీరాలి.
2: I am bound to suffer, face the consequences.
1: నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయకూడదు.
2: I will never go back.
1: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
2: అండ్ యాక్షన్ డన్ విత్ సచ్ ఎ ఫెయిత్ ఇస్ స్వేచ్ఛ.
1: ఇంకా పరేచ్ఛ,
2: ద సెకండ్ పరేచ్ఛ.
1: పరేచ్ఛ అనగా ఇతరుల వల్ల ప్రోత్సాహం చేచి లేక ఒత్తిడి వల్ల ఒక కార్యంలో పాల్గొంటున్నాం.
2: బై ఫోర్స్ ఆర్ కంపల్షన్ ఆర్ ఎంకరేజ్మెంట్ బై అవుట్ సైడర్స్ యు డూ ఎన్ యాక్ట్.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
1: ఇతరు యొక్క ప్రోద్బలం చేత,
2: బికాస్ ఆఫ్ ఫోర్స్ బై అదర్స్,
1: ఇతరు యొక్క ఒత్తిడి చేత,
2: బికాస్ ఆఫ్ ప్రెషర్,
1: ఒక కర్మను ఆచరించావు,
2: యు డూ ఎన్ యాక్ట్.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
2: ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ యూ హావ్ డన్ ఇట్ బికాస్ యు ఆర్ ఫోర్స్ టు డూ దాట్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్
1: అవుట్సైడ్. చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
2: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ హౌ కెన్ అదర్స్ ఫోర్స్ యూ టు డూ.
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
2: దేర్ఫోర్ దిస్ విల్లింగ్నెస్ టు డూ దట్ ఈస్ దేర్ అండ్ ఇస్ ఎంకరేజ్ బై ఫోర్స్ ఫ్రమ్
1: అవుట్సైడ్తో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
2: దేర్ఫోర్ దో ఐఎమ్ ఎంకరేజ్డ్ ప్రాంప్టెడ్ టు డూ బై అదర్స్ ఐ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఐచ్ఛ,
2: థర్డ్ వన్ ఐచ్ఛ.
1: ఇది ప్రోత్సాహము కాదు,
2: ఇట్స్ నాట్
1: లేక నా స్వసంకల్పము కాదు.
2: It's not by force from others, nor on my own.
1: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
2: It has come to me as the
1: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కానీ దుఃఖం కానీ ఆనందంగా మనం అనుభవించాలి.
2: Everything has come because of the divine will. I am ready to face.
1: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
2: It's not the force from outside.
1: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టం చే.
2: Nor of my own.
1: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
2: It's all the divine will.
1: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచిగా జరుగుతుంటాలి.
2: వాట్ ఎవర్ దట్ కమ్స్ టు అస్ అవుట్ ఆఫ్ ది డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ బీయింగ్ ప్రాంప్టెడ్ బై ద డివైన్ ఆర్ వాట్ యు కాల్ డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్, సీక్రెట్ అండ్ బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీనెస్ విల్ బి గివెన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
2: బట్ మ్యాన్ is not having that broad minded spirit in understanding this.
1: Kevalamu punyascha phalamischanti punyam neschanti manavaha napapa phalamischanti papam kurvantu yatnatah antunnadu. Papa phalamu naaku voddu.
2: He doesn't want to face the consequences of his sinful deeds.
1: Papa phalam voddantunnade kaani papa karyam chestunnadu.
2: He is not prepared to face the consequences of the sinful deeds, but he commits a sin.
1: Papa karyam phaltam voddaneetunte vaadu papa karyam enduku cheyali.
2: If he is not prepared to face the consequence, why should
1: Kabat
2: he commit
1: a sin? Papa phalam chetane karyam chetane papa phalam neeku ostundadi.
2: Because of the sinful deeds you face the consequences.
1: Punyascha phalamischanti punyam netchanti manavaha. పుణ్య ఫలం కావాలని ఆశిస్తున్నావు.
2: యు వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
1: కానీ పుణ్య కర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
2: బట్ యు నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
1: ఎందుకు?
2: వై?
1: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించటము.
2: యు డిజైర్ వన్ థింగ్ అండ్ యువర్ యాక్షన్ టేక్స్ యూ టు అనదర్ థింగ్.
1: కనుక నీ యొక్క ఆశలను పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి.
2: దేర్ఫోర్ యువర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ట్యూన్ టు యువర్ అంబిషన్.
1: పాప ఫలము నీ వద్దనకూడదు.
2: You cannot deny.
1: Nenu chesanu tappaga ravalsindi adi.
2: I committed a sin.
1: The result.
2: Therefore results you must face.
1: Nivu telisi muttina teliyaka muttina agni ninnu kalustunde kaani ayyo teliyaka muttadani agni challabadadu.
2: Knowingly or unknowingly if you touch the fire it is sure to burn you. You cannot say I touched you unknowingly.
1: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని నీ కర్మఫలం నీవు అనుభవించే తీరాలి.
2: వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ యు మస్ట్ ఫేస్ ద మ్యూజిక్ ది కాన్సిక్వెన్స్.
1: ఇది వ్యావహారిక సత్యం.
2: దిస్ ఇస్ వ్యావహారిక సత్యం.
1: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
2: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
1: అగ్ని ఉండినప్పటికీ,
2: దో దేర్ ఇస్ ఫైర్,
1: నీవు దానిని ముట్టినప్పటికీ,
2: యు మే టచ్ ఇట్,
1: అది నిన్ను కాల్చకుండా ఉంటాది.
2: యట్ ఇట్ విల్ నాట్ బర్న్.
1: ఏ విధంగా?
2: హౌ?
1: అనగా
2: మీనింగ్
1: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
2: బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
2: యూ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఫైర్ ఆల్రెడీ దేర్.
1: కనుక అగ్ని కూడాను దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
2: ద ఫైర్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఈ పంచభూతంలో అగ్ని కూడా ఒకటి.
2: అమంగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైర్ ఇస్ వన్ అమంగ్ దెమ్.
1: కనుక ప్రతి ఒక్కదాని ఎందుకూడాను ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
2: సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
1: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చెయ్యాలి.
2: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
2: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
2: వాట్ ఈస్ ఇట్ ద ప్రోజెనీ టు దిస్ అహం?
1: సంకల్పం పుట్టింది.
2: ద థాట్ ఈస్ బోర్న్ టు దిస్ అహం.
1: ఈ సంకల్పం నుంచి ఏది పుట్టింది?
2: వాట్ ఈస్ ఇట్ నెక్స్ట్?
1: కేవలము వాక్ పుట్టింది.
2: ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కాబట్టి వాక్ సంకల్పం నుంచి పుట్టింది.
2: దేర్ఫోర్ వర్డ్ ఇస్ బోర్న్ టు సంకల్ప.
1: సంకల్పము అహం నుంచి పుట్టింది.
2: అండ్ సంకల్ప ఇస్ బోర్న్ టు దిస్
1: అహం. ఆత్మ నుంచి పుట్టింది.
2: అండ్ అహం ఇస్ బోర్న్.
1: ఈ విధంగా తీసుకుంటే ఇది త్రిపుటి.
2: సో దిస్ ఇస్ వాట్ యు కాల్ ట్రినిటీ ఆర్ త్రిపుటి.
1: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
2: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ
1: మునిమనవడు
2: గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
1: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
2: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
1: అహం అనేటువంటిది సన్.
2: అహం ఇస్ ద సన్.
1: ఆత్మకు అహం సన్.
2: దేర్ఫోర్ అహం ఇస్ ద సన్.
1: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
2: థాట్ ఈస్ ద గ్రాండ్ సన్.
1: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
2: వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్.
1: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే.
2: సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: గ్రాండ్ సన్ కు గ్రేట్ గ్రాండ్ సన్ కు సన్ను కూడాను ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి.
2: దేర్ఫోర్ గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ హావ్ గాట్ ది రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్.
1: ఆత్మ, ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి?
2: వాట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ?
1: సత్ చిత్ ఆనందము.
2: ద ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఈస్ సత్ చిత్ ఆనంద.
1: కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్ కు, గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు.
2: సో దిస్
1: ముగ్గురికి కూడా ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటి సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
2: So the legal heirs to the sat chit ananda are the son, grandson and great grandson.
1: Anandam ledu naalo ani anukokoddu.
2: So no one should think that there is no ananda within one's own self. It is your right.
1: Chusava inga nirantaramu oka vidhamaina satyanityamaina tti vaadiga nenu undali ani aashisthunnavu.
2: That state of being is your right.
1: Inga pavitramainatundi oka aanandamu chittu chitta anetundi emiti?
2: Then what is this chit?
1: Adhe prajnanam brahma.
2: That is prajnanam brahma.
1: Aa prajnanam ni ende untundadi.
2: That prajnana is within you.
1: Kanuka sat chit aanandam ekkada undo ani vetakanakkarledu.
2: So you don't need to search for sat chit aananda.
1: Ni ende untundadi ee sat chit aanandam.
2: This sat chit aananda is within you.
1: Aithe neevu telusukolekapovatam cheta adi ninnu batti peedistundadi ajnanam.
2: Since you do not know, you are victimized by this ignorance.
1: Vidyarthulara,
2: students,
1: neenu oka chinna katha untundali.
2: For this a small story.
1: Oka marriage jarugutundali.
2: Marriage was taking place.
1: Oka kanya vaipana varu oka intindo unnaru.
2: Bride's party were staying at one residence.
1: Baludu yokka idi inkoka intilo untunnaru.
2: Bridegroom's party at another place.
1: Madhyalopala oka సంభాషణ జరపడానికి ఒక సంబంధి ఏర్పడ్డాడు.
2: ఎ పర్సన్ వాజ్ దేర్ హూ విల్ అరేంజ్ ఎ టాక్ ఆన్ బోత్ సైడ్స్.
1: కన్యవైపును వెళుతున్నాడు ప్రతిసారి ప్రతి పర్యాయము వారిని దబాయిస్తున్నాడు.
2: ఎవ్రీ టైమ్ హీ గోస్ టు బ్రైడ్స్ పార్టీ అండ్ కమాండ్స్ దెమ్.
1: ఏమిటండి, మీరు వేళవేళకంతా మాకు టిఫిన్ కాఫీలు ఇలాంటివంత సప్లై చేయటం లేదు, మీ వివాహం అనేటువంటిది ఏమింత గ్రాండ్ గా చేస్తారనుకున్నాను, మీరు సరిగా చేయటం లేదే, బాయి విషయం లోపల ఏమాత్రం మీరు శ్రద్ధ పట్టుకోవటం లేదే అని వాదిస్తున్నాడు.
2: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
1: Maroka paryayamu bai vaipuna vastunnadu.
2: Next time he visits the bridegroom's party.
1: Emi chesi pettina enni paryayalu pichina meer raavatam lede, vantalanta chalabadi pothunnayi, meer tappaka rani taraga ani vaadanu pedda jabardast chestunnadu.
2: Another time he visits the bridegroom's property and say, Arjun says, why don't you come sir? Come on, all things are ready, why don't you come?
1: Ee boy side jabardast chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanidi anukunnaru vaallu.
2: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
1: Ee girl side vachi jabardast chestunnappudu veellu evaro boy side yajamanidiga untunnadu ani veeru talchukuntunnaru.
2: The bride's party felt that he is a very VIP representing the
1: groom's party. పెచ్చి పెరిగిపోయింది.
2: And he was so independent banging both sides.
1: కళాతూరికి బాయ్ సైడ్ వాళ్ళకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
2: Both the parties were vexed ultimately with him.
1: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు. ఎవరండి ఇతను?
2: Then they started inquiring, who is this man?
1: Boy said varu chi girl said evarandi itanu annadu maakem teriyadandi ani veer annaru.
2: Boys side people came and asked, who is this man? They said, we don't know.
1: Girl said ucharu tirigi evarandi itanu unnaru maakem teriyadu annaru.
2: Girls party came and said, who is this man? Boys said, so they don't know. Ivuru
1: kodalu inquiry prarambham chestapudike veedu palayanu.
2: Then both the parties came there and started inquiring about this man. He ran away.
1: మన గుట్టు బట్ట బయలు పోయింది అనుకుని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
2: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
1: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవహించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి యందు కూడాను జబర్దస్త్ చేస్తుంటాది.
2: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ మూవ్స్ టువర్డ్స్ ఆత్మ అట్ వన్ టైమ్, మూవ్స్ టువర్డ్స్ నేచర్ అట్ అనదర్ టైమ్ అండ్ జస్ట్ ప్లేస్ ది మిస్టరీ.
1: ఆత్మ అనాత్మ యొక్క సంబంధమైనటువంటి దాంట్లో డిస్క్రిమినేషన్ విచారణ సరిపినప్పుడే, ఎంక్వైరీ సరిపినప్పుడు ఈ అజ్ఞానమైనటువంటిది అంతర్ధానమైపోతుంది.
2: వెన్ వన్స్ వి మేక్ ఎంక్వైరీ ఇన్ డెప్త్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ ఆత్మ అండ్ ద నేచర్ దిస్ ఇగ్నోరెన్స్ విల్ రన్ అవే.
1: అది ఈనాడు మనము జరపటం లేదు.
2: దట్ వి ఆర్ నాట్ డూయింగ్.
1: ఈనాడు అట్టి ఎంక్వైరీ జరపటం లేదు.
2: నో ఎంక్వైరీ ఇస్ ప్రెసెంట్ టుడే.
1: ఇది ఆత్మన అనాత్మన?
2: ఈజ్ ఇట్ దిస్ ఆత్మ ఆర్ దట్ విచ్ నాట్ ఆత్మ?
1: ఇది ప్రాప్తమైనటువంటిదా పరార్థమైనటువంటిదా?
2: ఈజ్ దట్ వరల్డ్ ఆర్ వరల్డ్లీ ఆర్ స్పిరిచువల్?
1: అనేటువంటి విచారణ మనం చేయకుండా పోవటం చేతనే ఇది మనల్ని అనేక విధములుగా కూడా పీడిస్తూ ఉంటుండాలి.
2: యాజ్ వీ డోంట్ ఎంక్వైర్ దిస్ వే వీఆర్ పుట్ టు ట్రబుల్.
1: కనుకనే ఎంక్వైరీ చేసేటువంటి దాంట్లో నాలుగు మార్గములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఫోర్ పాత్స్ ఆఫ్ ఎంక్వైరీ.
1: ఈనాడు విద్యావంతులు మీకు అందరికీ తెలిసిన బాగా,
2: యూ నో యూఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ యూ నో ప్రతి.
1: ఇదంతా మీ ఎందుకు ఉంటున్నటువంటి కూడా బుక్కిష్ నాలెడ్జీ.
2: What all you have is bookish knowledge.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
2: After some time bookish knowledge turns into superficial knowledge.
1: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ పోయిన తర్వాత స్పెషల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
2: Thereafter you get the general knowledge.
1: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
2: Then you have to possess this discrimination knowledge.
1: ఆ డిస్క్రిమినేషన్ కూడా నువ్వు ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
2: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
1: Practical knowledge vastundi.
2: Finally, you get practical knowledge.
1: Ee practical knowledge ne satyamainatundi.
2: This practical knowledge is truth.
1: అది అట్టి సత్యం వరకు కూడా మనం ప్రయాణం అవుతూనే పోవాలి.
2: We have to travel till we reach that point of truth.
1: వన్ ఆఫ్టర్ వన్, అన్ని ముక్తాన్ని తర్వాత దీన్ని మనం విచారం చేస్తూ పోవాలి.
2: వన్ ఆఫ్టర్ వన్, వన్ స్టెప్ ఆఫ్టర్ దర్ స్టెప్ వీ షుడ్ కంటిన్యూ టు ట్రావెల్.
1: ఈ విధంగా ఎంక్వైరీ చేస్తూ పోయినప్పుడే సత్యం మనకు చక్కగా మనకు తెలుస్తుంది.
2: వెన్ వన్స్ వీ ఎంక్వైర్ ఇన్ దిస్ ప్రొసీజర్ యు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుకనే విదేహముక్తి,
2: విదేహ
1: విదేహముక్తి
2: విదేహముక్తి
1: జీవన్ ముక్తి అని రెండు ఉంటున్నాయి.
2: There are two, videhamukti,
1: jivanmukti, videhamukti. ఈ రెండు కూడా వేదాంతంలో చాలా ప్రధానమైనటువంటివి.
2: ఇన్ వేదాంత దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్, జీవన్ముక్తి విదేహముక్తి.
1: జీవన్ముక్తి అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ జీవన్ముక్తి?
1: అనగా శరీరము ధరించి కూడాను సర్వం కూడాను భగవత్ స్వరూపమే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని విశ్వసించి,
2: విత్ దిస్ బాడీ టు హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ డివైన్.
1: ఇదంతా కూడా పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఏకత్వమే.
2: దట్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్.
1: మూడు వృక్షంగా ఉంటున్నది.
2: నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
1: దాని నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
2: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెసెంట్.
1: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
2: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వృక్షము ట్రీ,
2: ఇన్ ద పాస్ట్
1: ఫ్యూచర్ ట్రీ, ప్రెసెంట్ సీడ్.
2: So in the past it was a tree, so also in future, but now in the present it is a seed.
1: మూడింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
2: But actually all the three stand.
1: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
2: Without the tree you don't get the
1: seed. ఈ సీడ్ లేకుండా మరి ట్రీ రాదు.
2: Without the present day seed you don't get future tree. This is
1: మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటి విశ్వసించినటువంటి వాడు ఇతను జీవన ముక్తుడు.
2: ద వన్ హూ అండర్స్టూడ్ దిస్ యూనిటీ ఆఫ్ దీస్ త్రీ,
1: కష్టమును సుఖమును రెండింటిని కూడా సమత్వంగా చూసేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: ద వన్ హూ మెయింటైన్స్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈజ్ జీవన్ ముక్త.
1: మంచివారు వర్ణించినప్పటికీ, చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటినీ కూడా ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ముక్తుడు.
2: దేర్ఫోర్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్, ఫెలిసిటేషన్ ఆల్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ముక్తుడు.
2: పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
2: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
2: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ముక్తుడు.
2: జీవన్ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్ దిస్.
1: అతనికి విచారం అనేటువంటిదే ఉండదు.
2: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
1: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుండాలి.
2: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: అట్టి వాడే జీవన్ముక్తుడు.
2: సచ్ పీపుల్ ఆర్ జీవన్ముక్త.
1: అయితే విదేహముక్తుడు అంటే ఏమిటి?
2: దెన్ హూ ఇస్ విదేహముక్త?
1: ఇవి కూడాను విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
2: ఈవెన్ విదేహ హ్యాస్ దీస్ ట్రేట్స్.
1: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతని దేహం లేదు.
2: The difference lies, one has the body, the other has no body.
1: Deham lenatunti vaadu.
2: Videhi, the one without the body.
1: Deham ledante emti? Deham undi.
2: What does it mean?
1: There is deham paina concentrate cheyatam ledu.
2: There is body, but he doesn't concentrate on the body.
1: Aa kalu tappulanetunti ve athani e maatram kuda nu erugadu.
2: He doesn't know the hunger or appetite or thirst.
1: Ilanti jeevan mukti anetunti tattvam lopala videha mukti anetundi dani pratibimbame.
2: Therefore, in the nature of jeevan mukti, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి అది ఆబ్జెక్ట్. అండ్
1: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
2: దశరథ
1: జనక,
2: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
1: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
2: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
1: అతను వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
2: సో హీస్ కాల్డ్ విదేహ.
1: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
1: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
2: వెన్ వన్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు కెనాట్ బి కేర్డ్ బై ఎనీథింగ్. అక్కడ
1: అనేటువంటి తత్వం లోపల విదేహ ముక్తి అనేటువంటిది దాని ప్రతిబింబమే.
2: దేర్ఫోర్ ఇన్ ది నేచర్ ఆఫ్ జీవన్ ముక్తి, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి ఆర్ ద ఆబ్జెక్ట్. అండ్
1: జనక మహారాజుకు విదేహుడు అని పేరు.

0: లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
1: When one there is no body feeling, you will not be carried by anything. Amanaskamu. That is called amanaskam or withdrawal of the mind. There is no mind.
0: Mind లేనిటువంటి వాడికి ఇంక థాట్స్ ఎక్కడ నుంచి వస్తాయి?
1: And there is no mind. How
0: thoughts
1: do you
0: expect
1: thoughts? The mind is the one with thoughts.
0: ఇది వస్త్రము.
1: This is cloth.
0: ఇది వస్త్రానికి దారం ఉండాలి.
1: It must possess the threads.
0: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
1: The threads need cotton.
0: ప్రతి దారమైంది.
1: Cotton becomes
0: thread. దారమే వస్త్రమైంది.
1: The thread yarn into the cloth.
0: అసలు ప్రతి లేకపోతే
1: without the cotton
0: ఈ ద్వారం
1: you don't get thread.
0: దారమే లేకపోతే
1: without the thread
0: వస్త్రమే లేదు.
1: You don't find the
0: కాబట్టి మొట్టమొదటి పత్తి అదే సంకల్పము.
1: So first the cotton is the thought.
0: థ్రెడ్ అదే డిజైన్స్.
1: The threads represent desire.
0: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
1: And therefore the combination, the threads, the desires are interwoven.
0: Bundle of desires is mind. Bundle of desires is mind.
1: Mind is the bundle of desires.
0: కనుకనే ఈ డిజైర్స్ లేనప్పుడు మైండే లేదు అక్కడ.
1: When there are no desires, there is no mind.
0: అందువల్లనే అమనస్కము అన్నారు.
1: Therefore it's called అమనస్కము, withdrawal of the mind.
0: మాయకు లోనాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ
1: one becomes a victim maya to this maya
0: tanaya.
1: He becomes maya.
0: Maya 25 mantramulaya.
1: And this maya becomes 25
0: mantras. Mantram,
1: what are these 25 mantras?
0: Aidu karmendriyamulu,
1: the five,
0: aidu pranamulu, aidu kosamulu, aidu elements,
1: the bhutamulu, aidu
0: bhutamulu,
1: five elements,
0: ee nalugu
1: five cognitive, five cognitive senses. They make a total of 20.
0: మనసు బుద్ధి చిత్తము అహంకారము నాలుగైంది.
1: ద మైండ్ ది ఇంటెలెక్ట్ అహంకార చిత్త ఫోర్ ఈగో
0: ఈ నాలుగైంది. తర్వాత జీవతత్వము ఇవి అన్ని చేర్చి 25 అయిపోయింది.
1: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
0: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
1: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఈస్ కాల్డ్ పిండము.
0: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
1: దిస్ బాడీ ఈజ్ పిండము.
0: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
1: అండము మీన్స్ ది ఎగ్.
0: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూంబ్ ఈజ్ పిండము.
0: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండము అన్నారు.
1: బ్రహ్మాండం ఈజ్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక మన దేహమునందు ఈ మూడు కూడాను ఉంటున్నాయి.
1: సో ఇన్ అవర్ బాడీ
0: అండపిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండపిండ బ్రహ్మాండ
0: కూటమి అదే త్రికూటమి.
1: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ
0: చేరటము.
1: కూటమి జాయినింగ్.
0: శ్రీరామచంద్రుడు
1: శ్రీరామచంద్ర
0: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
1: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత మౌంటెన్.
0: ఎక్కడ అది కూటం? కూటము.
1: వేర్ ఈస్ దట్ కూట?
0: జీవ ఈశ్వర ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటం అక్కడ.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
0: రామతత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
0: రా మా
1: రా మా
0: రా అనగా ఆత్మ.
1: రామ మీన్స్ ఆత్మ.
0: మా అనగా మాయా.
1: మా ఈజ్ మాయా.
0: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ ఇట్ బికమ్స్
0: రామ. జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జాపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతు ఆత్మతో ఏకం కావాలి.
1: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
0: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
1: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్
0: తారక తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకం.
0: అందువల్లనే
1: సో
0: తారకం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్
0: ఎరుకు మరుపు అనుకుండా
1: వితౌట్ ఎనీ మెమరీ ఆర్ ఫర్గెట్
0: సుషుప్తి శక్తిలో
1: ది వేకింగ్ స్టేట్ ది
0: అరమరలు డ్రీమింగ్
1: ఆర్ వేకింగ్ ఆర్
0: తరచుగా జీవాత్మ చదివిడి తారకం.
1: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ ది వేకింగ్ ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తిని అందు కూడా ఏకత్వమైనటువంటి తత్వము.
1: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ది నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
0: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
0: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
1: You brought the sugar on hand.
0: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: అండ్ దిస్ టంబ్లర్ ఫుల్
0: ఆఫ్ వాటర్ పోసావు.
1: యు హావ్
0: కానీ బాగా కలిపావు.
1: అండ్ యు హావ్ మిక్స్డ్ ఇట్ వెల్.
0: కానీ తర్వాత చూస్తే

0: లేటర్
1: చేతితో తెచ్చావు,
0: యు బ్రాట్ ఇట్ ఆన్ హ్యాండ్,
1: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కని చక్కెర.
0: బట్ వెన్ వన్స్ యు వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది షుగర్ యు కాంట్ డు ఇట్.
1: చూచావు,
0: యు సా ది షుగర్,
1: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
0: నౌ ఇట్ ఈస్ ఇన్ వాటర్, యు కాంట్ సీ దట్.
1: పోయింది.
0: What happened to it?
1: నీ చేతితోనే తెచ్చావు.
0: In fact, you brought it.
1: నీ కన్నుతోనే చూచావు.
0: In fact, you saw with your eye.
1: ఆ చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
0: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye, you can't bring that back.
1: చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
0: How do you know that there is sugar here?
1: ఆ వాటర్ ను నీ టంగ్ పైన వేసుకుని, నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
0: When once you keep water on your tongue, you will know the presence of sugar.
1: పిల్లలకు
0: another example,
1: ఇది కప్పు,
0: this is cup,
1: ఇది కప్పులో జ్యూస్ పోసాము,
0: సపోజ్ ఇన్
1: జ్యూస్ పోసాము,
0: you got the fruit juice inside,
1: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుందాది,
0: there is fruit juice in the cup,
1: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
0: But the cup does not know the taste of the fruit juice.
1: తన నిండుకు నింపుకుంది,
0: it has got fruit juice in,
1: కానీ దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
0: But the cup does not know the taste of the fruit juice.
1: స్ట్రా వేసావు,
0: so you have put a straw there.
1: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
0: And you draw the juice with the help of
1: straw. ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుందాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: Though you just draw the juice with the straw does not know the taste.
1: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
0: When once it reaches the tongue finds the taste.
1: చూసారా ఎక్కడ దీని రుచి తెలుస్తుంది?
0: Where do you find this taste?
1: టంగ్ పైన తెలుస్తుంది.
0: It's only the tongue that finds the taste, knows the taste.
1: అదే విధంగానే
0: likewise
1: మన దేహమే ఒక కప్పు,
0: the body is the cup.
1: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుంది, రసో వయసహ, రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుంది.
0: This cup of this body, there is this juice of divinity.
1: ఇది దేహానికి తెలియటం లేదు.
0: Body is not understanding.
1: మన సెన్సెస్, ఇదే స్ట్రాస్.
0: Senses are the straws.
1: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము,
0: వి ఎక్స్పీరియన్స్ విత్ దిస్
1: సెన్సెస్, వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
0: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
1: బుద్ధి అదే టంగ్,
0: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ది టంగ్.
1: ఆ టంగుకు మాత్రం తెలుస్తుంది,
0: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
1: బుద్ధికి తెలుస్తుంది కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుంది కానీ అది అనుభవించటం లేదు.
0: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది,
0: ఇట్ పాసెస్ ఆన్ టు ది స్టమక్.
1: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
0: ఈవెన్ ద స్టమక్ డజంట్ నో ది టేస్ట్ ఆఫ్ ఇట్.
1: జీర్ణం చేస్తుంది, అది
0: డైజెస్ట్ ఇట్.
1: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుంది,
0: ద వేస్ట్ మ్యాటర్ ఈస్ ఎక్స్క్రీటెడ్.
1: పవిత్రమైన నిర్మలమైన జ్యూస్ సర్వాంగానికి సప్లై చేస్తుంది,
0: ద ప్యూర్ జ్యూస్, ది ఎసెన్స్ ఈస్ సప్లై టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: జఠరాగ్ని,
0: that is called the fire, jatragni in the stomach.
1: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. Aham vaishvanaro bhutva, o pichivada, nenni stomach lo untundi vaishvanaduga, neevu tinnatundi anta jeernam chesi nee dehanikanta supply chese shaktini istunnanu.
0: O madcap, I am present in your stomach in the form of vaishvanara. It is only I that digest, it is only I that circulates the essence to various limbs of the body.
1: Vedanta vichana chakkaga vicharana chestu vaste కట్టగడుపు తేలేది ఒక్కటే.
0: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి,
0: ట్రూత్ ఈజ్ వన్, ఇట్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే.
1: నాట్ టూ, ఓన్లీ వన్.
0: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
0: సో వేదాంత టెల్స్
1: నాట్ టూ,
0: వేదాంత
1: ఓన్లీ వన్.
0: వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్,
1: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
0: It doesn't say in a weak way, only one.
1: నేను ఒక్కటే ఒక్కటే, రెండు కాదు అని గట్టిగా చెప్తుంది.
0: ఓన్లీ వన్, నాట్ టూ.
1: అంత
0: ఎంఫాటిక్ డిక్లరేషన్.
1: గంట కొట్టినట్టుగా చెప్తుంటుంది, ప్రబోధిస్తుంది, ప్రచారం చేస్తుంది ప్రపంచానికి.
0: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: Allah kuda okkade.
0: Allah is one.
1: Jesus okkade.
0: Jesus one.
1: Ramudu okkade.
0: Rama is one.
1: Jesus okkade.
0: Vishnu
1: okkade.
0: Krishna is one.
1: Jarasthi okkade.
0: Jarasthi is one.
1: Anta okkade.
0: Everything is one. God is one.
1: Kontha mandi Jarasthi veru veru ani Jarasthi ni cheptuntaru.
0: Jarasthi
1: Persians.
0: Persians say the Jarasthi is separate.
1: Gurunanak okkade ani varu అనేక విధములుగా ఒకరు వారిని ఇస్తుంటుంటారు సిక్కులు.
0: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ది ఓన్లీ వన్.
1: రాముడు వేరే అని రామ భక్తులు చెప్తుంటారు.
0: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ ద రామాస్
1: సపరేట్. వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
0: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్
1: పోతుందది. కానీ
0: సో దే గో ఆన్ స్పెండింగ్ లైక్ దిస్ థింకింగ్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఇస్ వన్.
1: నామములు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: నీ జిహ్వ చాపల్యం చేతనే,
0: depending upon your choice and
1: preference. Naaku jalebi kavali, naaku barfi kavali, నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలో, మిఠాయిలో, జిలేబీలు ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్విప్రాభవదావదంతి.
0: టేస్ట్ డిఫర్. వన్ వాంట్స్ దిస్ బర్ఫీ, అనదర్ వాంట్స్ గులాబ్ జామ్, దే వాంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, బట్ ది షుగర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
1: చాపల్యంలో ఇన్ని విధమైనటువంటి ఒక టేస్ట్ ఆశిస్తుంది.
0: దే ఆర్ ఆల్ యువర్ చాయిసెస్ అండ్ ప్రిఫరెన్సెస్, దట్స్ ఆల్.
1: ఏ నేమైనా, ఏ పేరైనా చూడండి,
0: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్,
1: ఏ రూపమైనా నీవు చింతించండి,
0: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్,
1: గమ్యం ఒక్కటే.
0: బట్ ద గోల్ ఈజ్ వన్,
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్,
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్,
1: ఏది కూడా వేరు వేరు కాదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అంతా చేరి ఒక్కటే,
0: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we develop the spirit of unity, you will attain the state of
1: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ,
0: బీయింగ్స్ ఆర్ మెనీ,
1: బట్ బ్రెత్ ఈజ్ వన్,
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: Stars are many,
0: stars are many,
1: sky is one,
0: sky is one,
1: nations are many,
0: nations are many,
1: earth is one,
0: earth is one,
1: jewels are many,
0: jewels are many,
1: gold is one,
0: gold is one.
1: ee satyanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: We should make every effort to know this truth.
1: Idi naaku ishtamu, idi naaku ishtam ledu ani ye maatram kodadu, vibhajinchakoddu.
0: You should not classify basing on your likes and dislikes.
1: ఈ విధమైన ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే, తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
0: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you reach the goal.
1: I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
0: You start doing everything with the feeling that I am God.
1: Become God.
0: Then you become God.
1: నీ థాట్ ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
0: As is the thought, so is the form you get later.
1: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
0: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ,
1: అనవసరమైన మాట్లాడకూడదు.
0: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ,
1: ఇతరుల మనసును బాధించకూడదు.
0: డోంట్,
1: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఈ విధమైనటువంటిది ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: రేపటి నుండి,
0: ఫ్రమ్ టుమారో,
1: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
0: Students have examinations commencing from 5th.
1: కొన్ని దినములు,
0: for a couple of days,
1: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
0: If the series of discourses are discontinued, students will have freedom.
1: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి.
0: You should also study.
1: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి ఒక మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
0: When once you study well, the task for which you have come will be fulfilled.
1: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
0: Your parents have sent you here with high hopes.
1: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
0: యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
1: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
0: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
0: సో హావింగ్ కమ్ హియర్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
0: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
1: కానీ రూముల్లో
0: స్వామి విల్ బి హ్యాపీ.
1: మాట్లాడకుండా,
0: but don't talk in your room.
1: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండ,
0: don't be in unnecessary matters.
1: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
0: Concentrate on your studies.
1: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
0: Secure O grade.
1: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
0: Get a good name to our institute.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
0: Make your parents happy.
1: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
0: You also fulfill the purpose for which you have come and go and return.

0: Radio Sai now presents a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 28th of January 1982 at Mumbai.
1: Khanda khandantara ఖ్యాతినార్జించిన ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన

స్వాతంత్రమునుగన్న సమర భూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననమొంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంతయు.

తుప్పు పట్టినచ్చు దాని తులుపవచ్చు. పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు, పొట్టు

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmaname Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: మనుజుడు బాగుపడినప్పుడే దేశం బాగుపడుతుంది.
0: When the human beings can be well, the country will be well.
1: వ్యక్తి మారినప్పుడే సమాజం కూడాను మారుతుంది.
0: Only when the individual changes, the community will also change.
1: అయితే మానవుని యొక్క పరిణామము, ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకునవు.
0: Without a change in the mental attitudes, whatever changes may come about in this world, they are not going to produce lasting results.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనం జగత్తునందు నిలిచి ఉంటుంటుంది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: అనేక మంది జగత్తునందు జ్ఞానమునకు మించిన బలము లేదని చెప్పుచుందురు.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: కాదు కాదు.
0: That is not so.
1: గుణమునకు మించిన బలము మరొకటి లేదు.
0: There is no strength greater than the strength of good quality.
1: ఈ గుణము ముందు ధనము కాని, విద్య కాని, విజ్ఞానము కాని, బలము కాని నిరర్థకమైనటువంటిది.
0: In the presence of such good quality, wealth, education or scientific knowledge, they are useless.
1: Kanukane manavattamulo divyattamainatundi atmatattvanni anubhavinchutaku aikamatyame manavuni pradhana sutramu.
0: This is why in human life, if you want to experience divinity, unity and oneness is very essential.
1: Samujika krushine manava abhiruddhiki margamu.
0: It is the combined effort towards progress is responsible for the progress of human beings.
1: 70 కోట్ల భారతీయులు యందు ఒకరికొకరు ఐకమత్యము లేక, అన్యోన్యత లేక, సహనభావము లేక, ప్రేమతత్వము లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: Yenu yeto hechinchite a 2 avutundi.
0: If a is multiplied by a, it becomes a raised to the power of 2.
1: Adhe vidhamugane 70 kotla mandi bharatiyulu yendu okkokka bharatiyuniki madhyalo plus plus plus plus ani hechinchukuntu pote భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను, అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వం నందు స్వార్థము, అహంకారము, అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంట కలుపుతున్నవి.
0: In human life today, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవయందు తన యొక్క కాయమును, తన యొక్క కర్మను, తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: What is evident to us as a living community is the country.
1: సమాజము యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమము ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని, నా యొక్క బుద్ధిని, నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడాను దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యము.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక, సమాజ సేవలు చేయక, కేవలము సుఖముతో సోమ్మేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పుబట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: Just because the pulse is beating, we should not think that we are alive.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: Only one who does his work is a living person.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్, తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: Leka paralam chuchi asuyapaitamu manavattama.
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: Leka itaralu chuchi dushinchadamu idi manavattama.
0: Looking at other people and blaming them, is that human nature?
1: స్వార్థము మానవత్వమా?
0: ఈజ్ సెల్ఫిష్నెస్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: అహంకారము మానవత్వమా?
0: ఈజ్ ఈగో ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: క్రోధము మానవత్వమా?
0: ఈజ్ యాంగర్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: దీస్ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: మానవ లక్షణములు అనగా కరుణ, సానుభూతి, త్యాగము, ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్, sacrifice, these are human qualities.
1: Kanukane manavattamlo undinatvanti yokka divyamainatvanti bhavamulanu ee naadu velivippu cheyataniki tagina prayatnamu cheyali manavudu.
0: So in order to bring forth these divine qualities which are present in a human being, one should make every attempt.
1: Pavitramainatvanti hrudayatma swarupulara mukhyamuga jeevitam chaala viluvainatvanti.
0: Sacred devotees, importantly, life is a very valuable thing.
1: ఈ జీవితమునకు ఆధారమైనటువంటిది ప్రాణము.
0: The basis for this life is the living force in us.
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: This living force is even more valuable.
1: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటుంది.
0: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రమున తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్, దట్ హీ సాటిస్ఫైడ్ బై అటైనింగ్ జస్ట్ వన్.
1: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో సాధించాలి అనేటువంటి యొక్క భ్రాంతితోనే మానవుడు ఉంటుంటాడు.
0: Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
1: Asantruptiye manaviki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi manamu abhiruddhi gavinchukovali.
0: In this human life we shall have to promote what we may call sacrifice.
1: Sekarincheetundi swabhavame kalinatundi samudramu kudanu అట్టడుగున పడి ఉంటుంటారు.
0: ది ఓషన్ విచ్ హ్యాస్ ది నేచర్ ఆఫ్ అక్వైరింగ్ మోర్ అండ్ మోర్ విల్ ఆల్వేస్ బి అట్ ది లోయెస్ట్ లెవెల్.
1: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
0: ది క్లౌడ్స్ విచ్ హ్యావ్ ది ఫీలింగ్ నేచర్ ఆఫ్ సాక్రిఫైసింగ్ దే గో హై అప్ అండ్ దే మేక్ సౌండ్స్.
1: కనుక మనలో త్యాగభావము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
1: Ponga tana mukkuto tana pottanu maatrame nippukunnattuga manavudu kevalam tana sukhamunaku maatrame tana aanandamunaku maatrame tana yokka saukhyamunaku maatrame taanu paatu padakoodadu.
0: Man, like filling his own stomach through his mouth, he should not all the time be working for his own happiness and for his own comfort.
1: Tana valana aneka mandi sukhapadeetvanti oka margaanni manam vetiki kanukoni danni aacharinchali.
0: Each one should find out the path through which by him others will be benefited and others will be happy.
1: Manaviki manaviki madhyanunna sambandha bandhavyanni gurtinchi vartinchadaniki prayatninchali.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: Kaani ee naadi manavattamlo కృతజ్ఞత అనేటువంటిది మనకు కంటి కనిపించడం లేదు.
0: టుడే ఇన్ హ్యూమన్ లైఫ్ వీ డూ నాట్ ఫైండ్ గ్రాటిట్యూడ్ అట్ ఆల్.
1: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
0: బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ హ్యాపీనెస్, బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్, వీఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ వీ ఫర్గెట్ హిమ్.
1: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
0: విదౌట్ హ్యావింగ్ ఎనీ గ్రాటిట్యూడ్ is the quality of cruel animals.
1: Krura mrugamulu nirantaram kodanu chanchalattam tone untuntai.
0: Cruel animals are always shaking and forgetting.
1: Pilli, koti, chiruta, puli ilantivi mundu moodu adugulu vesi veliku tirugu chustu untai.
0: Cat, monkey, cheetah, tiger, they all move forward 3 feet.
1: Karanam emi?
0: And look back. What's the reason?
1: Tanalo kruratvam anetundi undatam chetane స్థిరత్వం అనేటువంటిది కాని నిశ్చలత్వం అనేటువంటిది కాని శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, నైదర్ స్టెడ్ ఫస్ట్నెస్ నార్ బీయింగ్ స్టడీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: కనుకనే ఈనాటి మానవత్వం కూడాను అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: దిస్ ఈస్ ది రీజన్ వై today human beings while participating in several spheres of activity yet he is always subjected to lack of peace.
1: Shanti lekapota karanam emiti?
0: What is the reason for this absence of peace?
1: Tanu nirantaram progu chesukuneetundi margamunandhe tana jeevithamunu ankitam chestunnadu kani tyagam cheseetundi dani endu ye maatram kuda nu munde cheppeyatam ledu.
0: The reason for this is he is dedicating his life all the time for acquiring things and keeping them with him. He is not trying to sacrifice and give up what he has.
1: Mana marchant cheppinattuga nirantaram kulanu progu chesi tanamunu arjinchi ane vidhamulaga kuda pettinappudiki poyyetamelo okka kaasaina kudanu tana ventaraadu.
0: As our merchant has said, all the time acquiring, collecting and earning money, not even a part of it, not even a paisa of it will come with
1: talli garbham nundi tanamu theravadu velli poyedu naadu ventaraadu.
0: On the day when he leaves this world he does not take the wealth with him.
1: Lakshadhikaraina lavana mannami kaani merugu bangaramu bringabodu.
0: Even a millionaire will eat his food with salt but he is not going to eat gold.
1: విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
0: యూ కెన్ ఎర్న్ మనీ అండ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బట్ వాట్ యూ హ్యావ్ ఎర్న్ విల్ నాట్ కమ్ విత్ యూ వెన్ యూ లీవ్.
1: ముందుగా మొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి
0: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: kadaku dongala kitturo doralakavunu.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: tene junti galiyava tiruvarulaku tene yokka igalu aneka pushpamana nundi kuda nu progu chesukotu vachi tana tenenu okka chotu progu chesi కట్టకడపటికి ఎవరో దానిని చంపిపోతుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనం ఆర్జించటము.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
0: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైస్ ఇమ్మార్టాలిటీ.
1: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితంలో మనము కుళ్ళిపోరాదు.
0: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
1: కనుకనే మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
0: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
1: నిజముగా ఇక్కడ భగవంతుడు ఎవరు?
0: Truly, who is God here?
1: ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రకృతియే భగవంతుని యొక్క స్వరూపం.
0: What appears to us directly as creation, as nature, that is God.
1: ఈ ప్రకృతి అనేటువంటిది నిరంతరము నిర్విరామ కృషి చేత తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ త్యాగము గావిస్తూ ఉంటుంది.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ అట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
1: ఒక్క చిన్న ఉదాహరణ,
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుంది?
0: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఈస్ బీయింగ్ బెనిఫిట్?
1: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
0: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
1: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
1: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుంది.
0: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
1: తన చుట్టూ తాను తిరగటం చేత కానీ లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కానీ తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
0: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నించండి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: హావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
1: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
0: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
1: అనుభవించడం తృష్ణార్పణం కృష్ణార్పణం.
0: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
0: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
1: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్సు పైన, ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
0: ఈవెన్
1: నిరంతరము కూడాను ధన చింత ధన చింత ధన చింత ధన చింత.
0: ఈవెన్ వెన్ యు
1: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుట్టింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
1: ధనం కావాలి,
0: వీ వాంట్ మనీ,
1: కానీ ఎంత వరకు అంత అవసరం.
0: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
1: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
0: టూ మచ్ వెల్త్ ఇస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
0: ది మెయిన్ రీజన్ ఫర్ ఈగో ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే ఇస్ వెల్త్.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: దిస్ ఈగో అండ్ ప్రైడ్ ఆర్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనిమల్
1: హంబుల్ హంబుల్. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఆర్ నాట్ టు బి ఫౌండ్ ఎనీవేర్ టుడే.
1: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
0: వెన్ హీ లుక్స్ ఎట్ హిస్ ఫాదర్ ది సన్ ఈజ్ నాట్ హంబుల్.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: ది వైఫ్ హాస్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ షీ లుక్స్ ఎట్ ది హస్బెండ్. ది స్టూడెంట్ హాస్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ హీ లుక్స్ ఎట్ ది టీచర్.
1: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేది దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ లైవ్స్ ఆర్ బీయింగ్ వేస్టెడ్.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నుయును గనక తత్తరముందడి మానసంబా.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబుల్
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొంతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నిను అంచగా వచ్చేది నా ఒక అంతరే.
0: ఇఫ్ యువర్ బోట్ విత్ ఎ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ కమ్ టు యువర్ హెల్ప్ అండ్ విల్ పుట్ యూ ఇన్ ది డైరెక్ట్.
1: సర్వుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీపుల్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
0: రికగ్నైజింగ్ సచ్ ట్రూత్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్.
1: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
1: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
0: ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఐ ఆమ్ ది సీడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఒక్క విత్తనము ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
0: వన్ సీడ్ వన్ మ్యాంగో సీడ్ వీ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్.
1: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ.
1: కొన్ని 100 కాయలు అందులో కాచాయి.
0: దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ దట్ ట్రీ.
1: అన్ని కాయలు కోసి పండించాము.
0: వి కట్ ఆల్ ది ఫ్రూట్ ఫ్రమ్ ది ట్రీ అండ్ మేక్ ఇట్ రైప్.
1: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
0: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
1: పాతినది ఒకే విత్తనము.
0: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
1: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని విత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్.
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనం నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
1: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
0: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ వాట్ వీ కాల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ ఫ్రూట్స్.
1: ఒక్కొక్క మానవత్వంలో కూడాను దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
0: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
1: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు.
0: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
1: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్ ఫ్రూట్.
1: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
0: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుకనే రిలీజన్ ఆఫ్ లవ్ అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలీజన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
0: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ రెండింటిని మనము చక్కగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
1: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
1: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: నడతలో ఉండినటువంటి దోషమే.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavudiga pravartinchatam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: హీ థింక్స్ ఈజ్ వెల్తీ అండ్ హీ హాజ్ హిస్ ఐస్.
1: నేను విద్యావంతుణ్ణి కదా అని చెప్పింది అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు.
0: ఫీల్స్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అండ్ ఇస్ ప్రౌడ్.
1: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలం పైన పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
0: హీ ఫీల్స్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ బిహేవ్స్ లైక్ ఎన్ యానిమల్.
1: ఇవన్నీ ఎంత కాలం?
0: How long will they last?
1: Ivanni passing clouds.
0: These are all passing
1: clouds. Kadilipoye meghamule.
0: These are moving clouds.
1: Thiramainatuttivu kaadu.
0: They are not stationary.
1: Kanukane aneka lakshala mandi naa daggariki anta vachi swami swami swami I want peace I want peace.
0: This is why millions of people come to me and say swami swami I want peace.
1: Nenu cheptuntanu nee prashnalone untundadi answer antanu.
0: I tell them in your question lies the answer to your question.
1: Ikkada I want peace enni unnai moodu padamulu untunnai.
0: There are three words here. I want peace.
1: I want peace moodu padamulu.
0: There are three words. I want peace.
1: I ego.
0: I is the ego.
1: Want desire.
0: Want is the desire.
1: Ee rendintini thunchi vesthe peace nilustundi.
0: Remove the ego and the desire, peace will remain.
1: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని డిజైర్స్ తల నిండుకు నింపుకొని పీస్ పీస్ పీస్ ఎక్కడ నుంచి ఎంత పీసెస్ పీసెస్.
0: టుడే విత్ సో మచ్ ఈగో అండ్ విత్ ది డిజైర్ ఫుల్ ఆఫ్ యువర్ హెడ్ యూ వాంట్ పీస్. హౌ కెన్ యూ గెట్ పీస్? ఇట్స్ ఆల్
1: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
0: వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఇస్ ఎసెన్షియల్ ఈస్ నీడెడ్ బై మ్యాన్.
1: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింది.
0: బికాస్ అక్వైరింగ్ థింగ్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ అండ్ నీడ్ ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్.
1: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
0: వన్ హూ హ్యాస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అలోన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ అబౌట్ గాడ్.
0: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది కానీ దైవం తెలియదు.
0: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
1: కనుకని ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Today in human life what is needed is love.
1: సహనం కావాలి.
0: Forbearance is needed.
1: సానుభూతి ఉండాలి.
0: Understanding is needed.
1: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోడండి.
0: A man in trouble should create compassion in
1: him. ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
0: Today kindness and compassion for the suffering is not present.
1: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
0: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
1: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
0: What will be your future?
1: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు సానుభూతి లభిస్తుంది.
0: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
1: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
0: For every action there is a reaction.
1: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
0: For every sound there is a resound.
1: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
0: For every work there is a result.
1: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
0: ప్రేమ స్వరూపస్ యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్.
1: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
0: యూ మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
1: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
0: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
0: Whatever you do, whatever you experience and whatever you say, you can
1: see Bhagavad Gita yandu karma phalamu annaru.
0: This has been termed in Bhagavad Gita as the fruit of your work.
1: Ee karma phalam anetundi danini nastika yastika aastika aastika nastika etuvanti sthayi ayinattu vaadaina kudanu deenini anusarinchaka tappadu.
0: It is inevitable that the result of your own work should be experienced whether you are a believer or a non-believer or a believing non-believer.
1: Okka chinna udaharanam.
0: There is one small example.
1: Okka addamu mundu poyi neevu chakkaga namaskarinchu nagumugamto.
0: You go in front of a mirror and say namaskar with a smiling face.
1: Ee namaskaram evariki vastundi? Addamu nunchi tirigi neeke vastundali.
0: Who will get this namaskar? The mirror will give it back to you.
1: Leka addamu mundariki poyi kopanga danini దూషించు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
1: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
0: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
1: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
0: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ ప్రకృతి అనేటువంటి అద్దం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుండాలి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
0: In front of this mirror of creation, the kind of work you do will be
1: ఏడు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరములకైనా ఇవి తప్పినది కాదు.
0: If it is not today, tomorrow, at least 10 years later, this is inescapable.
1: కనుకనే మనము ఈ యొక్క వర్తమానమునందే be good, do good and see good. This is the way to.
0: So at the present time, in the present time, be good, do good, see good. That is the way to God.
1: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
0: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ విల్ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
0: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
1: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటుంది.
0: వీ లుక్ ఎట్ ఎ క్లాక్.
1: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది.
0: In this clock, the hand will be moving all the time, producing the sound.
1: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు, అయ్యా ఈ గడియారానికి ఏమైనా విశ్రాంతి ఉందా అనేది, అబ్బే విశ్రాంతి లేదంటాం.
0: If anyone asks a question, has this clock got any rest? We say no, the clock has no rest.
1: చాలా పొరపాటు.
0: This is very wrong.
1: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
0: The time which this clock spends in doing work is also the time for which it has rest.
1: Etla?
0: How is this possible?
1: Tick, tick, tick, tick. Rendu tickulaku madhyalo oka vishranti kalam untundali.
0: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
1: Oka tick, oka tick. Ee tick aneetundi daniki aa vishranti chalada?
0: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
1: అదే దానికి విశ్రాంతి.
0: That is its rest.
1: అదే విధముగానే మనం పరలోకం చేసేటువంటి ఒక ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
0: In the same manner, the good work that we do to help others is our rest.
1: ఇదే నిజమైన సమాజ సేవ.
0: This is true service to the community.
1: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరియైనటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
0: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
1: Uttama bhavamulache,
0: with great ideas,
1: aadarshavantamainatunte yokka gunamulache,
0: with exemplary qualities,
1: pravartinchetunte manavudu ee naadu karuvaipoyadu.
0: Man who conducts himself in that manner is very rare today.
1: 10 manditu koodi aacharinchinatunte pannulu endi manaku aanandam labhistuntundali.
0: We get our happiness in the work that
1: Kastamnu
0: we do.
1: కష్టమును మర్చిపోతున్నాము.
0: We forget our troubles.
1: దీనికి చిన్న ఉదాహరణ.
0: There is an example for this.
1: ఒక నది ఒడ్డున లేక సముద్రపు ఒడ్డున మనం ఒక 5 మైళ్లు వాక్ చేశాము.
0: On the bank of a river or on a seashore, we walk 5 miles.
1: ఒంటరిగా మనం 5 మైళ్లు ప్రయాణం చేసినప్పుడు కాళ్ల నొప్పులు వస్తాయి, చాలా విసుగు వేస్తుంది.
0: When we walk 5 miles alone, our legs will begin to pain and we get tired.
1: అదే 5 మైళ్లు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
0: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యూ వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
1: కాళ్ళు నొప్పి రాదు.
0: యూ వోంట్ గెట్ యువర్ లెగ్స్
1: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
0: విత్ హ్యాపీనెస్ యూ ఫర్గెట్ ది ట్రబుల్.
1: కనుకని 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతావు.
0: So, the service you do to the community in the company of 10 other people.
1: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్ పాత్.
1: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
0: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
1: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు.
0: Are we not హియరింగ్ మెనీ గుడ్ వర్డ్స్?
1: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
0: ఆర్ వి పుట్టింగ్ దెమ్ ఇన్ టు ఫర్గెట్ ది ట్రబుల్?
1: కనుకనే 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతాం.
0: సో ది సర్వీస్ యూ డూ టు

0: ఏదైనా ఒక చెడ్డ మాట వింటే దాన్ని నమ్ముతాం.
1: ది మోమెంట్ వీ హియర్ సంథింగ్ బ్యాడ్ వీ ఇమీడియట్లీ బిలీవ్ ఇట్.
0: దీనికి కారణం ఏమిటి?
1: ది రీజన్ ఫర్ దిస్,
0: నీవు పరమ చెడ్డవాడు కనుక నీ చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
1: ది రీజన్ ఈజ్ యూఆర్ వెరీ బ్యాడ్ పర్సన్
0: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
1: ఇఫ్ దేర్ ఇస్ గుడ్ ఇన్ అస్ వీ విల్ ఫాలో గుడ్ అట్ వన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనము మట్టిలో పెట్టాము,
1: వీ పుట్ ఎ సీడ్ ఇన్ ది ఎర్త్.
0: దానికి నీవు ఎరువు వేశాము,
1: వీ గివ్ ఇట్ మెన్యూ.
0: నీరు పోసాము,
1: వీ గివ్ వాటర్.
0: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము,
1: వీ ఆల్సో గివ్ ఇట్ సఫిషియెంట్ బ్రీత్.
0: అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
1: ఇస్ దట్ సీడ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ది ఎర్త్?
0: లేక గాలిగా మారుతుండదా?
1: ఆర్ ఇస్ ఇట్ చేంజింగ్ ఇంటూ బ్రీజ్?
0: లేక నీరుగా మారుతుండదా?
1: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ వాటర్?
0: లేక ఎరువుగా మారుతుండదా?
1: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ మెన్యూర్?
0: లేదు లేదు.
1: నో,
0: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది.
1: ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ది ఎసెన్స్.
0: మట్టిలో ఉన్న బలాన్ని తీసుకుంటుంది.
1: ఇట్ ఇస్ టేకింగ్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది వాటర్.
0: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
1: ఇట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది మెన్యూర్.
0: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
1: ఇట్ టేక్స్ ది లైఫ్.
0: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
1: ఇట్ ప్రమోట్స్ ఇట్స్ ఓన్ నేచురల్ క్వాలిటీ.
0: అదే విధంగా మనం ఎటువంటి సంఘంలో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వానికి నీవు బారిస కాకూడదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ ఎవర్ కంపెనీ యూ మే గో, యూ షుడ్ అబ్సార్బ్ ది గుడ్ ఇన్ దట్ కంపెనీ అండ్ ప్రమోట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ గుడ్ వాట్ ఈజ్ ఇన్ యు.
0: ఈనాడు అనుకరణ అనుకరణ అనుకరణ, వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు.
1: టుడే ఇమిటేషన్ ఇమిటేషన్, లుకింగ్ ఇట్ అనదర్ మ్యాన్ హీ ఇమిటేట్స్, లుకింగ్ ఇట్ అ థర్డ్ మ్యాన్.
0: వాడెవడో కొంచెం గడ్డం పెట్టుకున్నా అంటే వీడు గడ్డం పెట్టుకోవాలి.
1: ఇఫ్ సమ్వన్ ఎల్స్ హస్ గాట్ ఎ బియర్డ్ యూ ఆల్సో వాంట్ టు గ్రో ఎ బియర్డ్.
0: ఇంకోడెవడో బెల్ బాటం వేసుకున్నా అంటే వీడు బెల్ బాటం వేసుకోవాలి.
1: ఇఫ్ అనదర్ పర్సన్ ఈస్ వేరింగ్ బెల్ బాటమ్స్ యూ ఆల్సో వాంట్ టు వేర్ బెల్ బాటమ్.
0: ఇంకోడెవడో సైడ్ బర్న్స్ బర్న్స్ పెట్టుకున్నా అంటే వీడు పెట్టుకోవాలి.
1: ఇఫ్ వన్ అదర్ పర్సన్ హెస్ సైడ్ బర్న్స్ యూ ఆల్సో వాంట్ టు హ్యావ్ సైడ్ బర్న్స్.
0: బలహీనత ఎంత పిరికితనమా!
1: వాట్ వీక్నెస్, వాట్ కవర్డిస్.
0: ఇది ఆ మానవత్వం యొక్క లక్షణాలు.
1: ఇస్ దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్?
0: నీ స్వభావాన్ని నీవు పెంచుకో.
1: ప్రమోట్ యువర్ ఓన్ నేచర్.
0: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
0: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: యూ బ్రాడన్ యువర్ సర్కిల్.
0: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
1: హావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
1: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.
0: Parama

0: forbearance is our beauty in this sacred land of Bharat.
1: Vratamulannitiyandu vannegaanchina yetti gana satya silami kadinatapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranambu kantenu manam meganamanu mana dese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వీ బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇదే మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: ఈ చెవులు కోసి పారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరువు చూచినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ అట్ ఇట్ విత్
1: యువర్ ఓన్ ఐస్. నీవు విను.
0: లిసన్ విత్ యువర్ ఇయర్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హార్ట్.
1: ఇది నీ మానవత్వం.
0: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
0: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మానవుడు.

0: వా.
1: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
0: మా అజ్ఞానము,
1: మా ఇస్ ఇగ్నోరెంట్,
0: నా లేకుండా,
1: నా వితౌట్,
0: వా వర్తించటం,
1: వా కండక్ట్ యువర్
0: అజ్ఞానం లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
1: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఈజ్ మ్యాన్.
0: ఇది నిజమైనటువంటి మానవత్వం.
1: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ నేచర్.
0: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
1: వీఆర్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్,
0: దుర్భావంలో మునిగిపోతున్నాము.
1: వీఆర్ ఇమ్మర్సింగ్ ఇన్ బ్యాడ్ ఐడియా,
0: దురహంకారంలో తేలిపోతున్నాము.
1: ఇన్ ఈగో వీఆర్ ఫ్లోట్.
0: కనుకనే మంచి కూడా చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
1: సో గుడ్ అపియర్స్ యాజ్ బ్యాడ్ టు అస్.
0: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
1: వన్ హూ హాజ్ అ సేక్రెడ్ హార్ట్ విల్ ఆల్వేస్ బి లుకింగ్ అప్.
0: ఆహా, నక్షత్రాలు, సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ది సన్ అండ్ ది మూన్.
0: కేవలం స్వార్థపరుడు,
1: ఎ సెల్ఫిష్ పర్సన్,
0: క్రింద చూపులో ఉంటాడు.
1: విల్ ఆల్వేస్ బి లుకింగ్ డౌన్.
0: ఎప్పుడూ చీకటే వాడికి.
1: ఈజ్ ఆల్వేస్ సీయింగ్ డార్క్.
0: ఎప్పుడూ మట్టే కనపడుతుంటాడు.
1: హీ ఆల్వేస్ లుక్స్ ఎట్ డార్క్.
0: పవిత్రమైన హృదయములో ఉండేటువంటి వాడికి గులాబి పుష్పాన్ని చూస్తుంటాడు.
1: వన్ హూ హాజ్ అ సేక్రెడ్ హార్ట్ లుక్స్ ఎట్ ది ఫ్లవర్, ది రోజ్ ఫ్లవర్.
0: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండలు మాత్రమే చూస్తుంటాడు.
1: వన్ హూ హాజ్ నో హోప్ లుక్స్ ఎట్ ది థార్న్, ఎట్ ది రోజ్ ఫ్లవర్.
0: ఆశపరుడు, ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి, అర్థం నీరు ఉంటుండాలి.
1: దేర్ ఈస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ దిస్ టంబ్లర్.
0: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాది అని అనుకుంటాడు.
1: One who is selfless says there is half full of water.
0: స్వార్థపరుడు ఏమంటాడు, అర్థము ఖాళీగా ఉంది అంటాడు.
1: One who is selfish says this tumbler is half empty.
0: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
1: He sees only the emptiness but not the water.
0: ఇది ఇక్కడ వ్యత్యాసం.
1: This is the difference.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైన రీతిగా ఉంటాడు.
1: This difference between selfishness and selflessness is in this manner.
0: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
1: What is the true self when you talk of selfishness?
0: Selflessness, self is real self.
1: Selfless self is real self.
0: మన self, self, self. Self లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
1: What is the fruit we get?
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు, కొంతవరకు ఉండాలి.
1: This quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
0: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, యావత్ జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
1: I want to live, my family wants to live, my relation should be well.
0: Nenu tinali, nenu undali, inta varaku undachu.
1: I should eat, I should live, to that extent it is tolerable.
0: Kaani miti meerinatvante aasaku pothe ee swartham kuda pedamargam padutundi.
1: But selfish desires beyond all limit will take the wrong path.
0: Oka pasuvu leka oka mrugamulakaina kuda oka season oka reason untundadi.
1: An animal or a cattle has got some reason and some season.
0: Kaani manishiki ee naadu no reason, no season.
1: But man today has no reason, has no season.
0: Ekkada undi mankind?
1: Where is mankind?
0: Manavattam, manavattam, manavattam antuntaru manam. Ekkada manavattam kanapadutundadi?
1: We talk of human nature. Human nature, where is human nature? Where do we find human
0: nature? Human nature antaru gani edi human nature anipindi kodanu vaallaku teliyatam ledu.
1: They keep on uttering the words human nature but they do not know what human nature is.
0: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం.
1: బెటర్ దాన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇట్, ఇట్ ఈస్ బెటర్ టు షో ఇట్ ఇన్ ప్రాక్టీస్.
0: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ది అనిమల్స్ దట్ ఆర్ బోర్న్, టు బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మోస్ట్.
0: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు.
1: మ్యాన్ ఈస్ అక్వైరింగ్ సో
0: ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో నిండి ఉంటున్నాడు.
1: హీఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తి.
1: But he is conducting himself worse than an animal.
0: మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కాని గుణంలో మానవత్వం లేదు.
1: Form is of a human being but qualities are not of a human being.
0: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
1: సో సాయి సంకల్ప టుడే. is to establish educational institutions and promote what are called human qualities in that education.
0: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
1: For some people, they appear as if they are contradictory.
0: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రగతి.
1: The reason for this is his own background has taken such a path.
0: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటాది.
1: To them, good also appears as if it is bad.
0: దీనికి మేము లెక్క చేయము.
1: We do not care for this.
0: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
1: But the discipline in our institutions has to be followed.
0: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
1: We have to give some harsh
0: పదార్థములకు తగినటువంటి ప్రయోగము ఆచరించాలి.
1: We will have to apply what is suitable to the matter.
0: వెన్నను వ్రేలితో కొడితే తునుగుతుంది.
1: Butter can be broken with your finger.
0: కానీ ఇనుమును సుత్తితోనే కొట్టాలి.
1: But an iron has to be beaten with the hammer to break.
0: కనుకని క్రమశిక్ష తప్పిపోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ఒక చర్య తీసుకోవాల్సి వస్తుంది.
1: So if one transgresses discipline, we have to take some
0: action. సమస్తల యందు discipline, devotion and duty.
1: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
0: దేని పైన devotion?
1: Devotion on what?
0: నీ డ్యూటీ పైన devotion.
1: Devotion on your duty.
0: నీ డ్యూటీ పైన discipline.
1: Discipline on your duty.
0: కానీ డ్యూటీని లేకపోతే devotion ఎక్కడొచ్చింది?
1: But if there is no duty itself, where is devotion?
0: Only deep ocean.
1: It's only a deep ocean.
0: మనం divine, divine, divine, divine అంటున్నాం. ఎక్కడ divine? చెప్పేదంత divine. Deep wine లో కూర్చోవటం.
1: We talk of divine, divine, divine. Where is the divine? It is in deep wine, you see.
0: ఇదే నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
1: Is this the true quality?
0: ఇదే మానవత్వానికి తగిన గుణాలు.
1: Are these the qualities of human
0: nature? కాదు, కాదు.
1: No.
0: కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
1: We should respect when we look at
0: elders. చిక్కులేనటువంటి వారిని తీరును చూసి ఆదరించాలి.
1: We should help and give help to people who are
0: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
1: People who are suffering should be helped.
0: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
1: పీపుల్ హు ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
0: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
1: వి షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
0: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
1: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాడు భక్త కోటి ఎందు కూడాను చెప్పేది భక్తి.
1: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ ది ప్రీచ్
0: చేసే పనులంతా భక్తి.
1: ది వర్క్ దే డూ ఇస్
0: హృదయం ఎందుకు రక్తి.
1: Simply to feed themselves and have
0: చెప్పేది
1: pleasure.
0: విరక్తి.
1: But they teach detachment.
0: కాదు, కాదు, కాదు.
1: No,
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి.
1: Our thought, our words and our deeds should all be harmonized.
0: దీనినే వేదాంతము మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం.
1: దిస్ ఈస్ వాట్ ది వేదాంతా హెస్ సెడ్. ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
1: ఇఫ్ యువర్ థాట్ ఈస్ డిఫరెంట్, ఇఫ్ యువర్ వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యువర్ యాక్షన్ ఈస్ స్టిల్ డిఫరెంట్, యు ఆర్ కాల్డ్ దురాత్మన.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ పరిస్థితుల్లోనే ఉంటుంది.
1: టుడే ది హోల్ వరల్డ్ ఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్.
0: దివ్యాత్మ స్వరూపులారా, కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి మానవత్వంలో ఉండేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోండి.
1: దివ్యాత్మ స్వరూప, రికగ్నైజింగ్ దిస్ ట్రూత్, అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దట్ ఇస్
0: దివ్యత్వాన్ని కూడా కొంతవరకు మీరు అర్థం చేసుకోండి.
1: టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ డివినిటీ.
0: కేవలము నేను, నీవు మానవుడు, మానవుడిగా బ్రతుకు చాలు.
1: యు జస్ట్ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ ఎనఫ్.
0: నీవు మానవత్వం నుంచి దిగజారనక్కర్లేదు.
1: డూ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మన నడవడికల లోపల మన పవిత్రతను నిరూపించాలి.
1: వీ షుడ్ ఎస్టాబ్లిష్ సీక్రెట్నెస్ ఇన్ అవర్ కాండక్ట్.
0: కేవలం మాటలతో చెప్పి ప్రయోజనం లేదు.
1: దేర్ నో యూజ్ సింప్లీ అథరింగ్.
0: ఈనాడు ప్రపంచం అంతా మాటల్లో హీరోస్, క్రియల్లో జీరోస్.
1: ది హోల్ వరల్డ్ టుడే ఆర్ హీరోస్ ఇన్ దర్ వర్డ్స్, బట్ ఇన్ యాక్షన్ దే ఆర్ జీరోస్.
0: ఈనాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి.
1: టుడే వీ షుడ్ బికమ్ హీరోస్ ఇన్ అవర్ యాక్షన్.
0: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: వన్ హూ సింప్లీ స్పీక్స్ డస్ నాట్ వర్క్.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడే టైం ఏమి ఉండదు.
1: వన్ హూ వర్క్స్ హ్యాస్ నో టైమ్ టు స్పీక్.
0: కనుకని ఈనాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందంజ వేసుకుని నడుముగట్టి సమాజంలో దిగాలి.
1: టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ.
0: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పని చేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు.
1: ఇఫ్ యూ వర్క్ సో హార్డ్ దట్ అవర్ బోన్స్ విల్ గెట్ షార్పెండ్ దెన్ వీ కెన్ ఈట్ సో మచ్ సో వెల్ దట్ అవర్ టీత్.
0: భగవంతుడు రెండు చేతులు అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ అస్ టూ హ్యాండ్స్.
0: రెండు చేతులను మాత్రం ముడుచుకొని నాకు పొట్ట నిండాలి పొట్ట నిండాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: హోల్డింగ్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ కీపింగ్ దెమ్ ఐడిల్,
0: రెండు చేతులతో నీవు బాగా పనిచేస్తే ఒక్క పొట్ట నిండదా?
1: ఇఫ్ యూ వర్క్ వెల్ విత్ టూ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫీడ్ వన్?
0: నీవు పని చేయటం లేదు కాబట్టి పొట్ట నిండటం లేదు.
1: సిన్స్ యూఆర్ నాట్ డూయింగ్ ది వర్క్ యువర్
0: ఈనాడు లోకంలో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హు డూ నాట్ వర్క్ ఆర్ మెనీ.
0: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
1: దోస్ హూ వాంట్ టు ఫిల్ దర్ స్టమక్స్ ఆర్ మెనీ.
0: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
1: దిస్ ఈస్ ది రీజన్ వై ఎకనామికలీ ది కంట్రీ ఈస్ గోయింగ్ డౌన్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్క్ హార్డ్.
0: ఆ విధమైన చెమటాచి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం.
1: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్.
0: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ ఈచ్ పర్సన్.
0: దీనినే సత్యసాయి సంస్థలు వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్.
1: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్.
0: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్లంతా నీవు పోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ.
0: నీవు విచారణాశక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు.
1: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్.
0: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్.
0: దయా ధర్మము త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటుదాయి.
1: కైండ్నెస్ గివింగ్ గిఫ్ట్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ది త్రీ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్.
0: అన్యాయము అక్రమము స్వార్థము అహంకారము అసూయ ఇవన్నీ కూడా లోభి యొక్క లక్షణాలు.
1: ఇన్జస్టిస్ కాజింగ్ హర్ట్ టు అదర్స్ ఈగో అండ్ ప్రైడ్ దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గ్రీడీ పర్సన్.
0: పరులను ఎప్పుడు కూడా మనం నిందించకూడదు. మహాపాపం.
1: వీ షుడ్ నెవర్ బ్లేమ్ అదర్స్. దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ సిన్.
0: నీలో ఉన్నటువంటి దుర్గుణాలు నీవు చక్కదిద్దుకో.
1: యూ కరెక్ట్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్.
0: నీ నుండుకు కావలసినటువంటి దుర్గుణాలు పెట్టుకుని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
1: విత్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ వాట్ రైట్ హ్యావ్ యూ టు ఫైండ్ బ్లేమ్ ఇన్ అదర్స్?
0: నీ యొక్క దుర్గుణాలు నీవు చక్క చేసుకుని నీ మంచి గుణాలు నీవు అభివృద్ధి పరచుకో.
1: కరెక్ట్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ప్రమోట్ యువర్ గుడ్ క్వాలిటీ.
0: అప్పుడే మానవత్వం అభివృద్ధి నొందుతుంది.
1: దెన్ హ్యూమన్ నేచర్ ఇన్ యూ కెన్ ప్రాస్పర్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ. సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
1: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఈస్ ది ఎసెన్షియల్.
0: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
1: లవ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్.
0: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందుకు ప్రేమ అనేటువంటి ఫలం పండుతుండాలి.
1: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
0: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి.
1: On this fruit of life, there is a skin which we may call the desire.
0: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
1: We will have to remove the skin of desire.
0: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ అహంకారము కోరిక అనేటువంటి కొన్ని విధమైనటువంటి విత్తనాలు కూడా ఉంటాయి.
1: When we go inside the fruit, there we find jealousy and ego in the form of seed.
0: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జలసి అహంకారం అనేటువంటి యొక్క విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోలు.
1: వెన్ యూ రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్ అండ్ వెన్ యూ రిమూవ్ ది సీడ్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: దీనిని ఉపనిషత్తునందు రసోవై సహాన్.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యూ కెన్ ఎంజాయ్ ది రస ది జ్యూస్ ఇన్ ఇట్. దిస్ హెస్ బీన్ కాల్డ్ ఇన్ ది ఉపనిషత్ రసోవై సహ.
0: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
1: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
0: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు అక్రమాలకు అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయమునందు భక్తులైనటువంటి వారు త్యాగులైనటువంటి వారు మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునంది భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
1: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో. ఐఎమ్ హోపింగ్ దట్ ద డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ సత్సాయి ఆర్గనైజేషన్స్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ దీస్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఎప్పుడో మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
1: Do not immerse yourself in the foolish idea that we will do service to the community sometime when we retire, sometime later. Why while we are young?
0: Retire అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
1: After retiring, what is the service you can do? You will have to get service from others.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of death come to you and say, come along, your time is over, come, and when they drag
0: Bandhuul
1: you out,
0: dabadaba baita bettudi niku laabhamu ledani cheppu veḷa.
1: When your relations say that there is no further use, this man is going to die, put him outside the
0: house. Aalubiddalu labalaba yetchu veḷa.
1: When your wife and children cry loudly,
0: appudu neevu tarama harinamamu notanu balkai daram.
1: Then is it possible for you to utter the name of Hari?
0: నో, సరి అయినటువంటిది కాదు. శారీరకంగా మానసికంగా అన్ని విధములైనటువంటి యొక్క దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
1: దిస్ ఈస్ నాట్ పాసిబుల్ వెన్ యువర్ బాడీ ఈ స్ట్రాంగ్, వెన్ యువర్ మైండ్ ఈ స్ట్రాంగ్, వీ షుడ్ డూ సర్వీస్.
0: మన ఇంద్రియాలు నిగ్రహపరచుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ ఆర్గన్స్.
0: మన యొక్క శక్తిని అంతా కూడా సమాజ సేవలో దారవేయాలి.
1: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
0: కనుకని సత్యసాయి సేవలయందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దానిని నియమిస్తూ వస్తున్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
1: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోటెడ్.
0: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
1: Human nature also will become one single human.
0: అనేకత్వంగా ఉండినటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
1: What we see in diversity, we will feel it as unity, one.
0: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
1: This is true human quality.
0: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
1: We should not diversify and make one thing into so many pieces.
0: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సత్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
1: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ది కమ్యూనిటీ అండ్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అండ్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: మాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వి ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ and drowned in frustration, disappointment.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that though he is not deserving.
0: Karanam taanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamantakudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane negative positive rendintu oka ekattvam chetani ee divyattvam praptistundi.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: Chedda pani chesi manchini chendabodu.
1: By doing bad you'll never get good.
0: Manchi pani chesi keedunu kaanchaledu.
1: Having done good you'll never be put to harm.
0: Sudamunu naati mega phalammu kanna.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: కనుకనే మనం ఏ విత్తనం నాటదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఇస్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకుని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: Man entertains so many thoughts with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasipoku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulu naati ichchota nuntivo aa phalamulani ku anduchundu.
1: యు ఆర్ హియర్ బికాస్ యు హావ్ సోన్ సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ హ్యావ్ ద ఫ్రూట్స్.
0: విత్తనం ఒకటైనా వేరైన ఫలము లభించేటట్టు అది ఎట్టు సాధ్యమగును?
1: We have sown one type of seed then. How do you expect different fruit now?
0: Enni chesina avi anni enchi enchi.
1: Whatever we might have done, everything will be counted.
0: Manchi ayinu chedugaina trunchakunda.
1: Without breaking good or bad.
0: Brahma neekichi pampunu baruvu mala.
1: Brahma, God will send you here.
0: Karmalanni chechina kantamala.
1: With a heavy garland, with all the gems are the consequences of past
0: actions. తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమీ కానరావు.
1: At the time of birth, no one has any necklace around.
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు.
1: Not even precious pearls around him.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There is no gold chain even round the neck.
0: రత్నాల హారములు రంజిల్లగా లేదు.
1: There are no diamond chains either.
0: పచ్చలమాలను పుతకలేదు.
1: దర్ ఆర్ నో ప్రెషస్ స్టోన్స్.
0: కానీ
1: బట్
0: కలదు కలదు మీ యొక్క కంఠమందు.
1: Yes, there is a necklace around our neck.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసరీ డూ.
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: దెన్ హీ డిజర్వ్స్ సేక్రెడ్ రిజల్ట్స్.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకునలేక
1: హీ డజంట్ అండర్స్టాండ్ డివినిటీ.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: హీ డజంట్ అండర్స్టాండ్ హ్యూమన్ క్వాలిటీ.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: హీ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ యానిమల్ ట్రేడ్స్ ఇన్ హిమ్.
0: ఇది మానవులకు సరి అయినటువంటి ధర్మము కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ కోడ్ ప్రిస్క్రైబ్ ఫర్ మ్యాన్కైండ్.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సీక్రెట్.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: హ్యావింగ్ టేకెన్
0: ఈ మానవతా విలువలను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: హ్యావింగ్ టేకెన్ మోస్ట్ ప్రెషస్ వాల్యుబుల్ డివైన్ లైఫ్, ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ హ్యూమన్ వాల్యూస్,
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: Kani manavuni yendu unnatundi manavatvanne gurtinchukolalekapoyina vaadu inga manavandu unnatundi daivatvanni ee reethiga gurtinchagaladu.
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: Kanuka motta motta manavatvanni gurtinchali.
1: First, human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలో నేర్చుకునేటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: If he doesn't know words building, how do you expect him to read sentences?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: రామా,
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రే టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టు
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma buddhi gala bharatudu chuchi chuchi mrukuna.
1: Of all waiting for long, will that intelligent bharata serve you?
0: Aparama sekti yanto gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: O Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhalanu bharinchukoleka bhagavantuni vimarsistoo untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed him.
0: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖములకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖములకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: It is the darkness that makes the light valuable.
0: మానవుని యందున్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human life.
0: Pleasure has an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties, we should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: in Tamil Nadu,
0: పాండి దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent all his associates with some money and wanted good horses to be brought.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: Perindurai. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: అతని బోధనలన్నిటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: There the minister sat and was listening to the teachings of the noble
0: soul. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎన్ యంగ్స్టర్.
0: ఆనాటి యువకులు ఎందు కూడా ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటుంది.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: ది శివాస్ టెంపుల్ ఈస్ టోటలీ
0: దాన్ని చక్కేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివా టెంపుల్ వాజ్ రెనోవేటెడ్
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ ద పాండ్య కింగ్.
0: గుర్రంలోకి తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadu kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపపడటం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో మై కమాండ్.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: సచ్ ఎ మినిస్టర్ ఇస్ యూస్లెస్
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: అండ్ మినిస్టర్ వాస్ కెప్ట్ ఇన్ జైల్.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనదిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనదిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి దయామయ కృపానిధి నాపై ఈనాటికి నీకు దయగలిగిందా.
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు నన్ను పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూర్.
0: తిరువళ్ళూర్ కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగడపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలేందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్ బిఫిటింగ్ హిజ్ నేమ్ మాణిక్య ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టమును నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: utter truth.
0: Satyam vada dharmam chara. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ ఫాలో
0: రైట్‌నెస్. అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: ఇట్ విల్ నెవర్ టేక్ యూ టు ఫెయిల్యూర్.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటినీ వరిస్తుంది.
1: సక్సెస్ విల్ బి ఆఫ్టర్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో హైయర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందని కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్
0: విడవద్దు.
1: ట్రూత్ నెవర్ డ్రాప్.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవస్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము కాలము ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము జపాన్ సత్యము జర్మనీ సత్యము ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్ ఫర్ ఆల్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యు ఫాలో ట్రూత్.
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడీమెంట్స్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect is not the
0: country. ఎవరు కూడాను రక్షించలేరు.
1: None can protect the country.
0: సత్యాన్ని ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్యధర్మములే దేశమును రక్షిస్తాయి.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి.
1: What we should do is to follow
0: ధర్మం తుచా నడుచుకున్నప్పుడు
1: and when we organize ourselves righteously,
0: ఉట్టి పడుతుంది.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివైన్ లవ్ ఉండినప్పుడే
1: వేర్ ఇస్ డివైన్ లవ్
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ పవిత్రము అని దీనికి అర్థం.
1: ద అదర్ ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ దీస్ టూ లవ్ అండ్ శాంక్టిటీ.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్. దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాన్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్. దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: అవర్ హార్ట్ ఈజ్ సేక్రెడ్ వాస్.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: ఇట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ.
0: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వచ్చి చేస్తుంటాడు.
1: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్ మే నాట్ బి నోటీస్డ్ బై అదర్స్ బట్ గాడ్ నోస్.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్ యూ లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu chendabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sootha palambuganna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambuganna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatvanti manchi cheddare mana badalaku moola karanam.
1: The good and bad actions that we do are the reason for happiness and pain. Evaro ee
0: kalpincharani evaro nannu baadhistharani manam bhavisthunnam adi chaala porapaatu.
1: We feel that we are hurt, put to harm by someone else.
0: Manchi cheddalaku rendintiki maname moola kaaranamu.
1: For good and bad we are responsible.
0: Karukane idini manayevo manushyanam kaaranam bandham ochevo ani.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మన యొక్క మనోభావం యొక్క స్వరూపమే మన బంధములకు బంధ కారణములకు మూలము
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్
0: కనుక మొట్టమొదట మన చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలో నీవు అరికట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో డోంట్ ఫాలో దాట్
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్
0: ఆ చైతన్యం మన ఎందే ఉంటుండాలి
1: That awareness is within us.
0: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతుందా
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియన్స్ వాట్ ఈస్ దిస్ బాడీ
0: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్
1: ఆల్ దిస్ బాడీ మియర్లీ మెటీరియలైజేషన్
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువ సువః
1: ఇన్ గాయత్రి మంత్ర ఇట్ ఈస్ సెడ్ ఓం భూర్ భువ సువః
0: భూర్
1: భూర్
0: దేహము మెటీరియలైజేషన్ బాడీ
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్
0: భూవహ అదే మైండ్ యొక్క వైబ్రేషన్
1: భూవహ ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్
0: సువహ
1: సువహ
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్
0: కాబట్టి మెటీరియలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్ మూడు కూడా మన ఎందే ఉంటున్నాయి
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్ వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు
1: This radiation is prajnana, that is divine.
0: Constant integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: Veda says that constant integration.
0: ఈ ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మ మన యందే ఉంటున్నాడు.
1: This brahma prajnana.
0: మనందరం కూడా బ్రహ్మ స్వరూపులే.
1: So all are embodiments of brahma.
0: వేదమును విభజించి
1: we divide on
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: and having propagated this
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడి
1: వ్యాసు who has propagated principles of
0: putra vatsalyamulu vidaleka
1: he could not give up attachments
0: sarva sanga parityagai velutunnatvanti vyasunni sukunni
1: that as Sukha was passing by as a renunciant
0: kumara
1: this radiation is prajnana that
0: constant
1: is divine
0: integrated awareness
1: prajnana is constant integrated awareness
0: dinine prajnanam brahmani vedam bodhinchindi
1: veda says that constant

0: And asking, my dear son, stand still for a moment.
1: కాని ఏ మాత్రమూ లెక్క చేయలేదు.
0: But son didn't bother.
1: కట్టగడపటికి
0: finally
1: ఇతనికి సత్యం చెప్పడం మంచిది అనుకున్నాడు.
0: He thought that he should teach truth to father. He stood there.
1: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
0: And he went close to father.
1: నాయన, నీవు నా కుమారుడవు.
0: Son, you are here.
1: నా మాట నీవు వినకూడదా?
0: You are not following me.
1: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
0: Then the boy started replying.
1: యువకుడు.
0: Is young sir.
1: యువకుడు.
0: Shuka.
1: చెప్పాడు.
0: He said,
1: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
0: ఐ ఎమ్ నాట్ ద సన్ అండ్ యూఆర్ నాట్ ద ఫాదర్.
1: నీవు బ్రహ్మమే, నేను బ్రహ్మనే.
0: యు ఆర్ గాడ్,
1: సర్వం బ్రహ్మమయం జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ డివైన్. సో సేయింగ్ హీ లెఫ్ట్.
1: వ్యాసునికి కొంచెం కనుదెరుపు జరిగింది.
0: అండ్ దెన్ వ్యాస ఓపెన్ హిజ్ ఐస్ దెన్.
1: కనుకనే
0: సో
1: అనాది కాలం నుండి ఈ భారతదేశం నందు అనేక విధములైన యొక్క ప్రబోధనలు జరుపుతూనే వస్తున్నాయి.
0: Sacred teachings have been there in Bharat since ages.
1: ఇది మహా పవిత్రమైనటువంటి భారతదేశం.
0: Bharat is a sacred land.
1: ఇది అనేక విధమైనటువంటి యొక్క ఆపోహల చేత కాని లేక డౌట్స్ చేత కాని నిండినటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
1: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
1: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని
1: యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
0: These sacred teachings handed over to us down the ages is the propagation of the principle, let all the world be happy, loka samasta sukino bhavantu.
1: Kanuka anni lokamulu bhagavantuni yokka sambandham ichinatuntivi.
0: In fact, all the worlds belong to God.
1: Rupanamulu vachekanga undavachunu kani
0: it may be separate apart.
1: Divya shakti ekkada poyina okate,
0: but the divine power is uniform.
1: Manavattulo kodanu rupanamulu prachekanga unnai.
0: Human beings, they differ in name and form.
1: కానీ ఆత్మతత్వం ఒకటే.
0: బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: వద్దున ఒక సాధకులు అడిగారు.
0: ఏ సీకర్
1: స్వామి, కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
0: స్వామి, ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
1: ఆర్ దేర్. అందరియందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
0: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
1: ఒక్కొక్కరు ప్రాప్తిని పురస్కరించుకుని ఉంటాయి కదా.
0: It depends on the deservedness, isn't it?
1: దానికి నేను జవాబు చెప్పాను.
0: This is Bhagavan's reply.
1: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
0: యాజ్ యు డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
1: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
0: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
1: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
0: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఇస్ ఆల్సో
1: సెపరేట్ కూడా వేరువేరుగా ఉంటుంది.
0: ఇట్స్ కెపాసిటీ, వోల్టేజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
0: బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
1: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
0: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్.
1: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
1: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
0: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్
1: జీవ జంతులు వేరు, జీవుడు ఒక్కడే.
0: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
1: పూల జాతులు వేరు, పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
0: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
1: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
0: What else is to be communicated to you?
1: Sadhu sadguna ganyulau sabhyularam.
0: Oh, sacred moon.
1: Sadhu sadguna sanyulau sabhyularam.
0: What else is to be communicated to you, oh members of this noble, august, sacred assembly?
1: Bulbs are ప్రత్యేకంగా ఉండినంత మాత్రమే కరెంటు ప్రత్యేకంగా ఉండదు.
0: Though bulbs are many and different,
1: current is separate. బల్బు వంటిది.
0: ఎవ్రీ బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
1: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్
1: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
0: కలర్స్ వేరు.
1: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
0: వోల్టేజెస్ డిఫర్.
1: కానీ కరెంట్ ఒకటి.
0: బట్ కరెంట్ ఇస్ వన్.
1: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
0: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్
1: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
0: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
1: కరెంట్ ఎక్కువ, కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
0: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్ దేర్?
1: రెండింటి ఎందు కరెంట్ ఒకటే.
0: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
0: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
1: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
0: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హీ గెట్స్
1: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
1: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.

0: don't have sacred feelings, the bulb is rather dim.
1: ఎందుకు దైవత్వం ఒక్కటే.
0: The divinity is one and the same.
1: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Those that know this truth will not observe differences.
1: కనుక
0: సో
1: ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: తమ తమ స్థాయిని పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్
1: తమ తమ అనుభూతులను పురస్కరించుకొని
0: అండ్ ది ఎక్స్పీరియన్స్
1: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
0: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
1: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
0: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
1: ఎక్స్టోల్డ్. విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
0: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
1: ఒకడు విశ్వమునమ్ము.
0: One has faith in creation.
1: ఒకడు విష్ణువునమ్ము.
0: One has faith in God.
1: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
0: The one that loves the creation will get the word.
1: యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: తమ తమ భావాన్ని పురస్కరించుకొని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
0: Depending on your feelings, you have the experience.
1: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
0: There's plenty of water in the river Ganges.
1: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
0: As is the size of the tumbler you take, you get equal amount of water.
1: ఉన్నంత మాత్రమే గంగా జలము.
0: Is that all the Ganges water?
1: ఎంత పాత్రలైనా కూడా ఆ గాంజెస్ నింపుతుంది.
0: Yes, the Ganges will fill all the tumblers.
1: కనుక ఈనాడు మనం ఏం చేసుకోవాలి, మన యొక్క పాత్రను కంటైనర్ను పెంచుకోవాలి.
0: Let expand our containers.
1: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవత్ శక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
0: If we have big and bigger containers, we can have more and more of divine love.
1: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
0: To attain God is not the shloka verse.
1: లేక సాధన చేత ప్రయోజనం లేదు.
0: Or any kind of king. లేక
1: గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
0: Nor textual reading.
1: యజ్ఞయాగాది క్రతువుల చేత ప్రయోజనం లేదు.
0: Or spiritual rituals.
1: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
0: If we don't do it wholeheartedly, all will be in vain.
1: హృదయవాసి భగవంతుడు.
0: God dwells in our
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in the entire universe.
1: జగత్ అంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
0: The universe is the manifestation of own one God.
1: ఏకం సత్తి ప్రాభవదా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
0: దిస్ యూనిటీ
1: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
1: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
1: ఇది కేవలం సంకుచితమైన భావము.
0: ఇట్స్ ఎ నారో మైండెడ్
1: కంట్రాక్షన్ లవ్.
0: Is contraction love.
1: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: When you take unity in diversity, it is expansion love.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We have to attain the divinity.
1: See, stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Nations are many.
0: Nations are
1: but
0: many.
1: But earth is one.
0: But earth is one.
1: Cows are many.
0: Cows are many.
1: Milk is one.
0: Milk is one.
1: Gold is one.
0: Gold is one.
1: But jewels are many.
0: Jewels are many.
1: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
0: వీ కెన్ అటైన్ డివినిటీ బై ఫాలోయింగ్ దిస్ పాత్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
1: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఎన్ని
1: విధమైన స్మరణ చేసినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాక్టీస్
1: కానీ శాంతి లేకపోతుండాలి.
0: హీఈస్ డివైడ్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
0: హీ హాస్ గాట్ సో మెనీ సోషల్ పొలిటికల్ వరల్డ్లీ అబ్స్టకల్స్ ఆన్ ది వే.
1: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఈస్ నాట్ ఎబుల్ టు నో.
1: ఈ అభ్యంతరాలను దూరం చేయాలి.
0: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
1: దేన్ని మనం లెక్క చేయకూడదు.
0: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
1: ఈ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
0: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
1: పుట్టుట ఒక చింత.
0: బర్త్ ఇస్ వరీ.
1: భూమి నుండి చింత.
0: లైఫ్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతే చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించడం ఒక చింత.
0: లైఫ్.
1: జరుపు చింత.
0: కష్టములన్నీ
1: చింత.
0: డిఫికల్టీ.
1: కష్టములు ఒక చింత.
0: లాస్.
1: సంతసం ఒక చింత. వింత చింత.
0: ఈవెన్
1: అన్ని చింతలే ఈ జగత్.
0: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: చింతలేని మానవుడు చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
1: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో అన్న ఉంటుంటాది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
1: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
0: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ద అదర్ వన్.
1: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
1: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
1: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
0: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: మంచి మార్గంలో పోతున్నాను.
0: ట్రేడింగ్
1: పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
0: ఐఎమ్ ఫాలోయింగ్ సీక్రెట్
1: ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: ఐ డోంట్ హార్మ్
1: ఎనీ ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీబడీ
1: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
0: వెన్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
0: Truth is God.
1: దాన్ని మనం పెట్టుకుందాం.
0: We have to keep in
1: view. Conscience ni follow chey.
0: Follow your conscience.
1: Ni dehanni follow cheyaddu.
0: Don't follow the body.
1: Mind ni follow cheyaddu.
0: Don't follow the mind.
1: Mind is like a mad monkey.
0: Mind is
1: body
0: like,
1: is like a water bubble.
0: Body is like water
1: follow
0: bubble.
1: Follow the body and mind.
0: Don't follow the body
1: follow
0: and mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Ni conscience ade nijamainatundi daivamu.
0: Your conscience is divine.
1: Ni deham nunde ni daivam untunnadu.
0: God is in you.
1: దైవం ప్రత్యేకంగా లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
1: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
1: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: దేహమందే ఉంటుండాలి.
0: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
1: దేహో దేవాలయ పుత్రో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
1: టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: ఎలాంటి టెంపుల్?
0: What sort of temple?
1: Permanent temple కాదు ఇది.
0: It's not ordinary.
1: Moving temple, moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడ అంతా దైవం వస్తుండాలి నీ వెంట.
0: Body is a moving temple. Wherever you go, it follows you.
1: ఇది పవిత్రమైన టెంపుల్.
0: It's a sacred temple.
1: దివ్యమైన టెంపుల్.
0: A divine
1: temple. భవ్యమైన టెంపుల్.
0: Novel.
1: నవ్యమైన టెంపుల్.
0: New.
1: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
0: Why should we be disgusted of this temple?
1: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
0: Experience the sacredness of this temple.
1: దేహం ఇచ్చినది ఎందుకు?
0: Why the body is given?
1: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why it is given?
1: సందులు గొందులు తిరుగుటక.
0: Is it to go around the roads and by lane?
1: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
0: The body is given to see God wholeheartedly, opening your eyes.
1: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
0: బాడీ ఇస్ గిఫ్ట్.
1: దైవం యొక్క గిఫ్ట్.
0: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
0: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్.
1: కర్మానుబంధిని మనుష్యలోకే.
0: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
1: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
1: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
0: వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్కర్మలు. దీని సత్సంగము.
0: Good actions, good
1: company. సత్సంగం అంటే ఏమిటి?
0: What is good company?
1: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
0: Not an assembly of devotees. No.
1: సత్.
0: సత్.
1: Being, being, being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
0: సత్. Being, that which is eternal.
1: దాని సంగత్వాన్ని మనం పొందాలి.
0: We should be in close proximity to the divine.
1: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
0: When once we cognize this sat being,
1: awareness,
0: chit awareness,
1: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: The combination of sat being, chit awareness will give ananda bliss.
1: సత్ ఎప్పటికీ
0: సత్ ఇస్ చేంజ్లెస్.
1: అదే ఒక షుగర్ వంటిది.
0: సత్
1: అదే మధురం వంటిది. అదే మాణిక్యం వంటిది. అదే మధురాతిమతం.
0: This being sat is pure, unsullied, sweet, precious gem.
1: అది చక్కెర వంటిది.
0: It is like a sugar.
1: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
0: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
1: కాబట్టి సత్యమైనటువంటిది.
0: బికాస్ ఇట్స్ ఎటర్నల్.
1: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
0: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
1: చైతన్యము. అదే అవేర్నెస్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
0: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
1: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
0: దిస్ ఇస్ షుగర్ అండ్ దట్స్ వాటర్.
1: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
1: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి.
0: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
1: షుగర్ కాదు, వాటర్ కాదు.
0: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
1: సిరప్. మూడవ పేరు వచ్చేస్తుంది.
0: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
1: ఈ సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్. ఆనందం.
1: ఈ రెండింటిని చేరేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ ఫైండ్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
1: అందరి ఎందు సత్తు ఉన్నది.
0: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ.
1: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
0: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మన దేహతత్వం.
0: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
1: ఏకత్వమే మానవత్వం.
0: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
1: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుంది.
0: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్
1: వుమన్, అదే లక్ష్యము.
0: దట్ టు అటైన్ దట్ ఇస్ మెయిన్,
1: అదే అక్షరము.
0: దట్ ఈస్ అక్షర.
1: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
0: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
1: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది,
0: బాడీస్ పెరిషబుల్.
1: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
0: ఆత్మ
1: దీనినే వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద ఎక్స్టోల్డ్
1: నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
1: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
0: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ.
1: కాబట్టి రెండూ చేరినటువంటిది అక్షరం.
0: The combination of these two is akshara.
1: ఇది అర్ధనారీశ్వరం.
0: This is androgynous nature.
1: దేహం ప్రకృతి.
0: Body is nature.
1: ఈ ప్రకృతి ఏ పార్వతి.
0: And this nature, ప్రకృతి is పార్వతి.
1: ఆత్మ ఇది ఏ శివుడు.
0: ఆత్మ ఇస్ శివ.
1: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The combination of శివ and పార్వతి is human life.
1: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
0: This is the principle of అర్ధనారీశ్వరం.
1: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
0: In human life there are lots of
1: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
0: It's very easy to know the divinity.
1: తెలియదు కానీ మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు దుర్యోచనలు దుర్భా ఇవన్నీ తీసిపారవే.
0: యు డు నాట్ నో, బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్ వికెట్ థాట్స్
1: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్,
1: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
0: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
1: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
0: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
1: ప్రేమ అనేటువంటి ఒక జలమును నింపిందంటే
0: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
1: సత్కర్మల యందు సద్భావములు యందు సద్వాక్ అన్నిటి యందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
0: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దేహములకు వర్డ్స్.
1: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్.
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
0: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్ యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక మనం మొట్టమొదట హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
1: లవ్. ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు.
0: యూ మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
1: దీని పేరే అది.
0: ఇట్స్ వెరీ నేమ్
1: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
1: అదే కంపాషన్.
0: దయా ఇస్ కంపాషన్.
1: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ.
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
0: వీ సే మ్యాన్ కైండ్.
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనటువంటి మానవత్వమే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్
1: కైండ్
0: ఇన్ దే వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దే కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
1: ఎప్పుడు కైండ్నెస్ తో ఉంటుండాలి.
0: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
1: ఆ కైండ్నెస్ ఏ హృదయమునకు సరైనటువంటి గుర్తు.
0: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్
1: కైండ్నెస్. మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వీ గివ్ అప్ betray this kindness will commit a sin.
1: అంటే అపకారము మనం చేయకూడదు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
1: దీనిని పురస్కరించుకునియే
0: బేసింగ్ ఆన్ దిస్
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం దిక్కుతుంది?
0: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
0: టు హెల్ప్ అదర్స్ ఈస్ ఎ మెరిట్.
1: కానీ ఇది కాదు దీని అర్థము.
0: ఇస్ నాట్ ద మీనింగ్.
1: పర ఉపకర ఇది మూడు పదములతో చేరి ఉంటుండాలి.
0: పరోపకార పర ఉపకర.
1: పర ఆత్మతత్వము.
0: పర ఆత్మ.
1: ఉప సమీపత్వము.
0: ఉప ప్రకారం
1: చేరడానికి ప్రయత్నం చేయి.
0: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్.
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
1: ఎవరికైనా దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
1: అది పరోపకారం కాదు.
0: ఇట్ కెనాట్ బి పరోపకార.
1: పర ఉప సమీపంలో పోవాలి.
0: పర గాడ్ ఉప
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
1: పాపాయ పరపీడనం. పరపీడనం.
0: పరపీడనం.
1: పరపీడనం.
0: పరపీడనం.
1: పర అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ పర?
1: ఏకత్వము.
0: యూనిటీ.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
0: To view that oneness as multiplicity is pida.
1: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: To view that principle of unity of ఆత్మ as
1: దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: Consider one God as many is a sin.
1: కనుక ఇది పాపము అన్నారు.
0: This is the sin.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: The merit lies in viewing the oneness as that. అది
1: ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: If we don't view like that, it's a sin.
1: కనుకని help ever hurt never అన్నారు.
0: Help ever hurt never.
1: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: ఇఫ్ యూ కాంట్ హెల్ప్ క్లోజ్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్ డోంట్ హార్మ్ ఎనీబడీ అట్ లీస్ట్.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
0: వెన్ యు లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, ది కంట్రీ,
1: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
0: ఇఫ్ యు హర్ట్ ఎనీబడీ,
1: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే,
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్,
1: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే,
0: ది సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఏకం సత్,
0: ట్రూత్ ఇస్ వన్,
1: విప్రా బహుధా వదంతి, ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
0: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
1: ఈ కప్పులో వాటర్ ఉంది.
0: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
1: ఇంగ్లీష్ వాడు వస్తాడు ఇది వాటర్ అంటాడు.
0: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
1: హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు, పానీ అంటాడు.
0: అండ్ హిందీ పర్సన్ కాల్స్ తమిళ
1: వాడు వస్తాడు తన్ని అంటారు.
0: తమిళియన్ కాల్స్ ఇట్
1: వాడు వస్తాడు వారి అంటాడు.
0: సంస్కృత్ పర్సన్ కాల్స్
1: ఇట్ వాడు వస్తాడు నీరు అంటాడు.
0: తెలుగు మెన్ కాల్స్ ఇట్ నీరు.
1: ఈ పేర్లంతా కూడా నువ్వు ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
0: All the names relate to the same sub matter here, basically the language.
1: దివ్యమైనటువంటి ప్రేమ తత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
0: Divine love is in everybody.
1: అది మార్పు చెందేటువంటిది కాదు.
0: It will never change.
1: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
0: And nobody can diminish it.
1: ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
0: It cannot be obtained out of force.
1: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
0: It comes out of source.
1: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
0: Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు.
0: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
1: ఏకత్వమే ఏకత్వమే.
0: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
1: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్నెస్.
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
0: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం.
1: మీరు ఏ కర్మలను వదలనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
1: ఏ సాధనలను వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
1: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో.
0: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
0: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఏది చేసినా అంత దైవం అర్పితమే.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్.
1: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
0: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
1: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అంతా దైవమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: ఉన్నది ఒక్కటే,
0: ఓన్లీ వన్.
1: కానీ మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: కానీ మనకు చిక్కదు.
0: యూ కాంట్ క్యాచ్.
1: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
0: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
1: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
1: కానీ ఆ గాలిని మనం చూడలేము.
0: యూ డోంట్ సీ దట్.
1: ఆ గాలిని పట్టలేము.
0: యూ కాంట్ క్యాచ్.
1: పట్టకుండా పోయినంత మాత్రమే,
0: as you cannot catch it,
1: chudakapoyinanta matramana
0: as you can't see,
1: enta veritanam.
0: Can you deny the presence of air?
1: Adi lekapothe manave leemu.
0: Can we live without it?
1: Kabatti unnadi panchabhutamanta bhagavat swarupame.
0: All five elements are divine.
1: Kabatti ye bhutamanu kudanu manam vyattam cheyakoddu.
0: We should not waste any one of these elements.
1: Kabatti ee bhavam cheta prati manavulu kudanu tana nitya jeevithamlo sadhana salpukuntu pote దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: ఈ బాండేజ్ ఒక నెగటివ్.
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
1: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్.
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ ఉంది.
0: హియర్ ఇస్ కీ.
1: ఈ కీని లాక్ లో పెట్టు.
0: పుట్ ద కీ ఇన్ ద లాక్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్.
1: లాక్.
0: ఇట్ గెట్స్ లాక్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
1: నీ మైండ్ అనేటువంటిది కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: నీవు దైవం వైపుని తిప్పు.
0: టర్న్ గాడ్ వర్డ్.
1: పాజిటివ్ అవుతుంది.
0: ఇట్ బికమ్స్ పాజిటివ్.
1: నీవు ప్రకృతి వైపుని తిప్పు, బంధన అయిపోతుంది.
0: టర్న్ టువర్డ్ ది వరల్డ్. ఇట్ ఇస్ బాండ్.
1: దీన్ని ప్రశ్నించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: ఏ నాటికైనా కూడా ఈ బంధనం మనం తప్పించుకోక తప్పదు.
0: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదైనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు.
1: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: But there is one without birth and death.
1: ఆది మధ్యాంతర హితుడు, అనాది వాడు.
0: He has no beginning nor end. తాను
1: చావక పుట్టక చంపబడక.
0: He doesn't die nor born.
1: సర్వమును సాక్షి అయి వెలుగు.
0: He stands an eternal witness.
1: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
0: And he is truth.
1: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
0: He has no birth nor death.
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
1: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
1: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
0: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్, అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్. ఈ ప్రాపంచిక
1: సంబంధమైనటువంటి సుఖ సుఖములు, సంతోషములు, ప్రాప్తులు ఇవన్నీ కొన్ని పాసింగ్ క్లౌడ్స్.
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు?
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు?
0: మెనీ సఫర్డ్.
1: వారేది?
0: వేర్ ఆర్ దే?
1: కారే రాజులు రాజ్యమును కలగరే, గర్వమును తిండి పొందరి వారేది?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నా?
1: నిరుత సత్యప్రవుడి ధరణి హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హుస్టుడ్
1: నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
0: అండ్ డూ యూ ఫైండ్ దిస్ నల కింగ్?
1: జలది సేతువు గట్టే
0: బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
1: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
0: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హి దేర్ నౌ?
1: ఎందరెందరు రాజులు ఏగినారో.
0: సో మెనీ లెఫ్ట్.
1: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్.
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ? ద వన్ ఆఫ్ ధర్మ.
1: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
0: నో బడి విల్ టేక్
1: అలా. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
0: జస్ట్ యాజ్ వి ఆర్ బోర్న్ వి డై లైక్ దట్.
1: వచ్చే సమయం ఎంత బట్టైనా కట్టుకొని రాడు.
0: అండ్ యాజ్ టైమ్ ఆఫ్ బర్త్ వి డోంట్ పోయే అంటే అడ్రస్
1: అనే ఇచ్చిపోడు.
0: అండ్ యాజ్ వి లీవ్ వి డోంట్ గివ్ అవర్ అడ్రస్.
1: మానవుని కట్టుకొని మనం ఏం అనుభవించేది?
0: వాట్ దట్ వి ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు.
0: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
1: నేమ్ తేవాలి.
0: వి షుడ్ గెట్ ఎ
1: గుడ్ నేమ్. ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
0: వి షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
0: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
0: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
1: సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
1: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనన్నా మనం బోధించుకోవచ్చు.
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: గమ్యం ఒక్కటే.
0: బట్ గోల్ ఈజ్ వన్.
1: ధన్యం ఒక్కటే.
0: గోల్ ఈజ్ వన్.
1: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
1: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
0: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
0: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
0: How long can you hit with your leg?
1: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
0: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
1: కాలు దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
0: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
1: ఎంతవరకు దీనికి తప్పది?
0: How long does it last?
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటు అందుకుంటాడు.
0: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
1: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
0: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
1: ఈ ఆరు మంది దుర్మార్గులు ఒక తట్టు ఉంటారు, సన్మార్గులు ఒక తట్టు ఉంటారు.
0: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్,
1: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
0: There's a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
1: అయితే ఈ ఆరు ఎవరు?
0: హు ఆర్ ది సిక్స్?
1: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
0: ద లస్ట్, గ్రీడ్.
1: ఈ ఆరు మంది ఒక వైపున.
0: ఆల్ ద సిక్స్
1: సత్య ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
0: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్.
1: ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
0: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
1: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
1: అదే రెండు స్తంభములు నాటి ఉంటారు.
0: ద టూ పోల్.
1: ఈ రెండు స్తంభములకు మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
0: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్, దెన్ యూ విల్ బి గెటింగ్
1: ఇట్. హిమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మార్తేరాలి.
0: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
1: అవి ఏ మనకు లిమిట్?
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్
1: లోపల మన దైఫ్ అనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
0: దీస్ ఆర్ ది టూ గోల్స్. వెన్ యూ హిట్ ఇట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఇది ధర్మ విద్య, బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
0: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్.
1: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం.
0: దెన్ వాట్ హ్యాపన్స్? విల్ బి బోర్న్ అగైన్.
1: గోల్ మధ్యలో పోయింది, పునర్జన్మ నవిద్యతే.
0: వెన్ వన్స్ When once you hit at the goal, you'll
1: no
0: not be
1: life,
0: born again.
1: No life, no.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ బర్త్
1: బర్త్ అనేటప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
0: వెన్ దోస్ నో బర్త్ వేర్ ఇస్
1: డెత్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్.
1: మరొక విచారంగా ఉండదు అది.
0: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
1: ఈ సంబంధమైనటువంటి ఒక సత్యమని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్.
1: కనుక
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమమయులి.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆనంద పిపాసులే.
0: యు అస్పైర్ బ్లిస్.
1: ఆత్మస్వరూపులే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్.
1: ఐఎమ్ నాట్ మ్యాన్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్. ఐఎమ్ నాట్ మ్యాన్.
1: ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్.
0: లెట్ స్టార్ట్ రిపీటింగ్. ఐఎమ్ నాట్ మ్యాన్. ఐఎమ్ గాడ్. ఐఎమ్ నాట్ మ్యాన్. ఐఎమ్ గాడ్.
1: దేహము మ్యాన్ తత్వమే కానీ నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: Malamutra durganda mamsaraktame gaani punugu jawwajilu puttabovu.
0: The human body is full of fecal matter and horrible
1: urine.
0: It's dirty place.
1: Rogamula muggedu gampa.
0: Afflicted by diseases.
1: Jatham telnamu bondu dumpa.
0: It perinates like a life.
1: Bavagaramayagaleni kampa.
0: It's full of bones.
1: Ammula mana mappu dalampa.
0: And it's full of bones.
1: Nischalamani nammaboku manasa.
0: Don't think, oh mind, the body is permanent.
1: Ee deham anetundi oka upadi.
0: Body is a vesture.
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: దేర్ లైస్ ది అవేర్నెస్ అవర్ ట్రూ ఫామ్.
1: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
0: యు ఆర్ నాట్ పెరిషబుల్.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic principle.
1: దేహము ఉపాధి గాని విశ్వసించు.
0: Take this body as an instrument.
1: ఉపాధి ఉపాధి.
0: Body is only an instrument.
1: Body, mind, senses, ఇవన్నీ కూడా ఉపాధులే.
0: Body, mind, intellect, senses are instruments, negatives.
1: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తూ ఉంటుండాలి.
0: And it's the positive behind that makes this negatives work.
1: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
0: Develop positive thoughts.
1: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
0: Then you'll work for redemption.
1: ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి పైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

తవ పూర్వం కృతయుగే త్రేతాయాం త్రేతాయాం యజ్ఞయే వచ ద్వాపరే దానమాసితం.

0: యజ్ఞయేవచ ద్వాపరే దానవం యస్యా కలౌ భక్తిర్ గరీయస్య. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: embodiments of love, students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: manu yokka prabodhalu manasukamuku entano haayinistundi.
1: The teachings of manu makes your mind very happy.
0: Krutayoga dhyanamunu tretayoga yajnamu dwapari archana kaliyuga namasmarana idi shashvatanga నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: He taught that in Krita Yuga meditation was adopted, in Treta Yuga sacred rituals like yajnas were conducted, in Dwapara age it is archana or worship, while in the present Kali Yuga namasmarana or chanting the holy name of God is adopted.
0: ఆనాటి ఆహార విహారములు మరిన రహితమైనటువంటివి.
1: The food and habits were unpolluted in those days.
0: Anati manavuni yokka pravartana pavitramainatundi.
1: The behavior of mankind in those days were highly sacred.
0: Anati manavuni yokka charyalu satyavat charyalu.
1: In those days they indulged in truthful actions.
0: Manavattamulo unnatundi divyatvanni పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమనగే మానవులందున విశ్వశాంతి క్రియే.

0: There's no fear of sin due to ignorance. There's no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు, దైవ చింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: People of Krutayuga spent all the time in thinking of God, in meditating on God.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: Not merely hours, days, months and years.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: Instead, all the time, everywhere, under all circumstances, they spend thinking of God, meditating on God.
1: Sarvada, sarvakaleshu, sarvatra harichintanamani prabodhinchetundi vallu.
0: They also thought that one has to chant His glory every time.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
1: పరిపూర్ణ హృదయులు,
0: దే హావ్ గాట్ ద
1: పవిత్ర భావములు,
0: సీక్రెట్ ఫీలింగ్స్,
1: నిండిన ఆనందము,
0: ఫుల్ బ్లిస్,
1: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
0: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధన కనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ద పీపుల్ ఆఫ్ కృతయుగ హూ ఆర్ డిజైర్లెస్.
1: కృతయుగ ప్రజలు వారి యొక్క నడతలు, వారి యొక్క పవిత్ర భావములు ఎంతటి ఉన్నతమైనటువంటివో ఒక్కతూరి వెనుకకు తీర్చుచూచినా అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Krutai age that reflects the culture of Bharat.
1: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే.
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగురు.
0: And these names were not known in those days.
1: Kevalam tellavaru lechina takshaname majjiga annam tineetunte vaaru.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: Tirigi raatri parunde samayalo majjiga annam bhujincheetunte vaaru.
0: And while going to bed at night, they eat curd rice.
1: Ee naati vale rakarakamulainatundi kooragaayalu vandukuneetunte vaaru kaadu.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకునే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా, సంతుష్టిగా ఉండేటువంటిది.
0: అండ్ హెన్స్ దే వర్ వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: దే స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ మెడిటేషన్.
1: కానీ క్రమక్రమేణా కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించిపోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హ్యావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాలు జరుపుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: యజ్ఞం అనగా భగవత్ అర్పితమైనటువంటి కర్మనే యజ్ఞము.
0: యజ్ఞ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫర్డ్ టు గాడ్.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగమే యజ్ఞము.
0: ఎ సెల్ఫ్లెస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ సాక్రిఫైస్ ఇస్ యజ్ఞ.
1: అట్టి యజ్ఞయాగాదుల చేతనే వారు తరించుకుంటూ వచ్చారు.
0: దే వర్క్ ఫర్ ద లిబరేషన్ త్రూ ది సేక్రెడ్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం మాత్రమే.
0: వాట్ దే వాంటెడ్ వాట్ దే డిజైర్ దట్ వాట్ దే స్ట్రగుల్ ఫర్ వాట్ దే ఎర్న్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ ద డివినిటీ.
1: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: బట్ హవర్ దేర్ స్టార్టెడ్ ద రాయల్టీ ద రాయల్ ఫీలింగ్.
1: అప్పుడు కొన్ని రకములైన మార్పులు సంభవించినాయి.
0: దట్ లెడ్ టు సర్టన్ చేంజెస్.
1: కాలం మారుకొనది.
0: యాజ్ టైమ్ పాస్ బై
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: పెక్యూలియర్ టెండెన్సీస్ స్టార్టెడ్ క్రాపింగ్ అప్.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: దెన్ డాన్ ద్వాపర ఏజ్.
1: ద్వాపరం లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: ఇన్ ద్వాపర ఏజ్ దేర్ వర్ నో మోర్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగాస్.
1: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు ఎందు దైవార్చన సల్పేది, దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రం గావిస్తూ వచ్చారు.
0: దే స్పెండ్ టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్ గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: దెన్ దేర్ వాస్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్.
1: క్రమక్రమేణ యజ్ఞ యాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతి. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: However, at any point of time, every day, one can sing the glory of God.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Like this, the నామస్మరణ, chanting God's name, has been very popular and widespread.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ ఎందుకు కూడాను
0: ఇన్ ది సీక్రెట్ యాక్ట్ ఆఫ్
1: ఒక పరిమితమైనటువంటి యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
0: A limited time was spent.
1: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: ద డేస్, ద వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్
1: అవర్స్. దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలేదో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself హౌ ది కల్చర్ ఆఫ్ భారత్ హాస్ బిన్ డిక్లైన్డ్.
1: త్రేతాయుగమునందు రాముని పలికాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి అన్నాడు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత రామ డిక్లేర్డ్,
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది.
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven?
1: Kanna thalli janmamichina bhoomi ivu rendu kudunu swargamunu kante minna.
0: The physical mother and motherland are much more than the heaven.
1: Ee naadu deshanni evaru viswasistunnaru?
0: Who has the spirit of nationality?
1: Deshanni evaru aaradhana salputunnaru?
0: Who have got this patriotism?
1: Ekkade gaani kanipinchatam ledu.
0: Nowhere.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం లేదు దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
0: పేట్రియటిజం, వేర్ ఇస్ ఇట్ నోటీస్ టుడే?
1: ఎంతమంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
0: There are lots and lots of politicians today.
1: Yavaraina oka desham yokka gauravanni kaapadtu vachara?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: Kaapadtam ledu.
0: No.
1: Tama swarthamu, tama saprayojanam kosam ane paatu padtu vastunnaru.
0: The politicians have been struggling hard for their selfishness and self interest.
1: Nijamga rajakeeya nayakulu anukunte tama sarvasvanni sangha sreyasukai arpitam gaavinchali.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: Kani arpitam aneetundi ekkada kuda kanipinchatam ledu.
0: There is no trace of sacrifice anywhere.
1: Sangham yokka tattvanni, sangham yokka shakti samarthyamulanu tame swikaristu vacharu.
0: In fact, they are benefited that from the society, out of the society, the resources of the society.
1: Sanghamulo adhikaramulu pondalanti pani prakulaadtu vacharu.
0: They are working for positions in society. Ee
1: adhikaramuloni gauravam maryadalanu kudanu tame pondalani visishtu vacharu.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
1: Ee yokka rajakeeyam anukunte deshame lekapothe rajakeeyam lekkada?
0: When there is no country, how do you expect politics to
1: deshanni gauravinchinatundi vyakti రాజకీయాలు ఏ రీతిగా తాము ఏలగలడు?
0: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: సేవ చేయగలడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: దెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
1: Bharatiya virustula,
0: listen to this truth, the son of Bharat.
1: Padavi kosam vaanchistunnare kaani desham yokka samkshemam kosam ani evvaru kudunu aashinchatam ledu.
0: They want positions but not the progress of this country.
1: Ee vidhamainatundi swartha saprayojanam nimittamai ee yokka politics abhirudhi avutu vachaye kaani,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: Bharatiya pavitramainatundi yokka culture, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్ ద రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: థౌజండ్స్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డు వన్.
1: ప్రతి వ్యక్తి కూడా భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
1: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసం పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఎన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుకని మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సత్య అదే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ లు జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side, it's 11. Well, that's how you can improve.
1: ఈ ప్లస్ వద్దు, మైనస్ వద్దు.
0: Let us not have plus or minus.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమష్టి యొక్క క్షేమంలోనే ఉంటుండాలి.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: సర్వలోక సృష్టితో సుఖినో భవంతు, అందరు కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి.
0: We should pray for the advancement and happiness of the entire world.
1: రాజకీయాల లోపల వీరు నావాడు, వాడు వీరివాడు.
0: But in politics they claim mine and thine.
1: కానీ ఈ విధమైనటువంటి భేదభావములు, ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: అందరు నావారే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: సబుద్ధులు తీరటం చేతనే దేశం పతనమైపోతుండాలి.
0: Because of selfishness, the country is ruining day by day.
1: కాబట్టి ఈ స్వార్థ బుద్ధిని ఏనాడు మనం నిర్మూలం గావించుకుందమో,
0: that day when we kill the selfishness,
1: ఆనాడే దేశం యొక్క క్షేమం అభివృద్ధి అవుతుంది.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడాను సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడాను ఒకరికొకరు నావారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards the family, how blissful
1: దేశం ఎంత సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు,
0: but mankind,
1: ఈనాటి రాజకీయములకు,
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభిరుచి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: By dividing the country, what they want?
1: ఒక్కొక్కరు మినిస్టర్ గా అవ్వచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ మినిస్టర్స్?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
0: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ ఎ మినిట్ ఈజ్ మినిస్టర్. వెన్ హీ వుడ్ లీవ్ ద పొజిషన్.
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: డోంట్ హావ్ సచ్ సిల్లీ డిజైర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా, ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అట్ ఎనీ టైమ్.
1: దేశ సేవ లోపల మీరు పాల్గొనండి.
0: సర్వ్ దిస్ కంట్రీ.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్, నా సిస్టర్, నా బ్రదర్, నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: We should be much more than that.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు.
0: హీ అడ్రెస్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
1: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్.
1: సంస్కృతిని ఎరిగినటువంటి వారు కూడా ఆనందించారు.
0: Those that have no idea of culture appreciated it.
1: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడాను,
0: భారతీయస్ టుడే,
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: We feel ashamed to address the audience as brothers and sisters.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: in fact the technique to establish peace in the
1: సంకుచిత భావములనల్ల సమయ చేసి,
0: killing all the narrow feelings,
1: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
0: fostering the unity and cooperation,
1: ఇది పంచుటియే కాదే మానవత్వం.
0: This is the true human quality.
1: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to భారతీయులు.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: Culture is the one that refines you, that polishes you.
1: కనుక
0: true human quality.
1: అందరికీ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే.

0: కల్చర్ ఇస్ ద వన్ దట్ రిఫైన్స్ యూ, దట్ పాలిషెస్ యూ.
1: కనుకనే సంస్కరింపు చేయటువంటి ఏమి, దోషమును దూరం చేయటము, గుణమును పెంచటము.
0: రిఫైన్మెంట్ మెంట్ గివింగ్ అప్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద గుడ్.
1: కనుకనే దోషమును నిర్మూలనం చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ ఎందుకు దోషములు నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: హూ ఇస్ ద హ్యూమన్?
1: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ, ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ మైండ్. వాట్ ఈస్ మనస్ మైండ్?
1: కోరికల యొక్క చేరికనే మనస్సు.
0: మనస్ ఆర్ మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్.
1: కనుక నీ సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ ట్రూత్ఫుల్ థాట్స్, యూ విల్ బి ట్రూ
1: ఆచరణ, మనిషి ఆచరణగా ఉంటుంటాడు.
0: అండ్ యూ విల్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ టిపికల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు ఆ సత్య సంకల్పములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో అయోట్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్ అంతా అసత్యమైన మారిపోతుంది.
0: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
1: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలనం చేయండి.
0: దేర్ ఫోర్ కిల్, రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
1: గుణమును అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ ద క్వాలిటీస్ వర్క్.
1: దివ్యత్వాన్ని పవిత్రంగా ఆవించుకోండి.
0: అండ్ అండర్స్టాండ్ ద సాంక్టిఫికేషన్
1: సాధన.
0: దిస్ ది ట్రూ స్పిరిచువల్
1: సాధన. ఏమిటని?
0: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇన్ టు గుడ్ ఇస్ సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి డు?
1: అమ్మాలు చెప్తున్నాము.
0: వి జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
1: ఆ బుద్ధి ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, వానికే తెలియదు.
0: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ మైండ్ వేవర్, ఇట్ ఇస్ నాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. మనలో ఉన్న
1: దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: వి హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor.
1: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
0: Today we learn.
1: ఏమిటి ఈ చదువులు?
0: What are these studies?
1: ఇదంతా కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైన రూపొందుతున్నాయి.
0: Particularly the modern times has on today it is ridiculous.
1: ఆన్సర్స్ రెండు కూడా ఒక బుక్ లోనే వస్తున్నాయి.
0: The question and answer appear in the same booklet.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ ఇన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్
1: అగైన్. ఏంటి మీరు సాధించిన విజయం? ఏంటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: హౌ, వాట్ ఎ ఫ్యాషన్!
1: చదువుకుడును ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సును అంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
1: గెట్ టు ద బస్. ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
0: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్?
1: ఇలాంటి దీంట్లో స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి,
0: హావింగ్ బీన్ స్టడీడ్,
1: ఎన్ని విద్యలు నేర్చి,
0: విదౌట్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చావులేని చదువు చదవలేదు. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే
0: సో
1: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబులు అది ఖాళీయగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్
1: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇలా సుఖతము నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ హాస్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: Satya chintanulu,
0: good thoughts.
1: Sadalochanulu,
0: good thinking.
1: Satya pravartanulu,
0: good conduct.
1: Dharmamu,
0: nyayamu, justice,
1: ilanti vanta kuda hrudayamto teesukuneetundi.
0: They all come out of one's own heart.
1: Kanuka ee naadu manam chadavalsinatuntivi kevalam text books kaadu.
0: What we have to study are not
1: kuda undavalsindi.
0: Yamanusukimpa
1: hematarak vidya, paramanusukimpa brahma vidya.
0: In order to be happy on earth we should have the secular knowledge. To be happy in the other world we should have spiritual knowledge.
1: Kanaka potta kosam kuda manam konni paagu padalsindi.
0: We have to struggle for our living.
1: Kaani potta kosame kaadu,
0: not merely for that.
1: Man deekshanu sadhinchali, jeevitham kosam sadhinchali.
0: In fact we should determine to achieve the goal of
1: education
0: life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: Kanukane ee life kosam manam paatu padali.
0: So we should work for our life.
1: Jeevithamunku nijamainatundi education sari ainatundi.

0: వార్తనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్ బిహేవియర్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. దానితో
0: పాటు కొన్ని గ్రంథములు కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
1: వి హావ్ టు రీడ్ సర్టన్ టెక్స్ట్ బుక్స్ అండ్ యాక్సెప్ట్ గుడ్.
0: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్ప వారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
1: దర్ మెనీ మెనీ గ్రేట్ పీపుల్ హూ రైట్ అండ్ రీడ్ బుక్స్.
0: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
1: టేక్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ దెమ్.
0: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
1: డోంట్ గో బై ద కమ్యూనిటీ.
0: కులమత భేదాలంతా దూరం చేయాలి.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలిజన్ ఆఫ్ లవ్,
1: ద రిలిజన్ ఆఫ్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
0: కొన్ని కొన్ని సందర్భాల లోపల
1: అట్ టైమ్స్
0: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
1: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: అదే మన జీవితాధారము.
1: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్
0: లైఫ్. మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగినా, కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
1: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
0: మంది చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
1: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
1: దే నెవర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
1: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
0: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
0: మనకు చోటిచ్చే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
0: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
1: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
0: నో ఎస్ వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ. బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
1: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
0: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
1: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
1: దిస్ యాక్చువల్లీ కాల్
0: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
1: ఎవ్రీవన్
0: అనాది సంస్కృతియే.
1: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఎన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: శుద్ధ సత్వమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీ ట్రూత్.
0: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
1: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
0: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
1: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
0: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దట్ నోబుల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటాం.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
0: మను మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
1: ది హ్యూమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
0: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
1: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
0: జా అనగా పుట్టటము.
1: జా మీన్స్ బోర్న్.
0: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
1: మను ఇస్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ.
0: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
1: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
0: కానీ బోధిస్తున్నారు,
1: దే స్పీక్,
0: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
1: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
0: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్.
0: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్,
0: ఏ దేశం వాడైనా సరే,
1: యూ మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
0: ముఖ్యం కాదు,
1: ఎనీ కంట్రీ.
0: ధర్మం ముఖ్యమైనటువంటిది.
1: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
1: వాట్ యూ హావ్ టు డూ, వాట్ యూ హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్,
0: తల్లిదండ్రులను
1: రెస్పెక్ట్, యువర్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
1: Without them you don't exist.
0: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
1: Today no one is respecting one's own parents.
0: అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
1: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
0: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
1: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
1: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికెన్.
0: తప్పులున్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
1: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
0: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రము భయం అనేటువంటిది ఉండకూడదు.
1: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్.
0: ఈనాడు
1: టుడే
0: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
1: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్
0: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
1: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
0: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
1: బెటర్ వి సే గుడ్ బై టు పాలిటిక్స్.
0: నాకు పాలిటిక్స్ కాదు, ముఖ్యం వస్తుంది.
1: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: ప్రవర్తన నాకు చక్కది.
1: మై కాండక్ట్ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: ఏనాడైనా కానీ ఇంకా ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే వాళ్ళ ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
1: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్. గొప్ప
0: గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
1: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
0: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనదిగా ఉంటుంటాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
0: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
1: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి.
1: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయ విధేయతలతోనే పెరుగుతూ వచ్చింది.
1: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్
0: అది విద్యనే కాదు.
1: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది. అది
1: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
1: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
0: అందులో తిరిగింది క్షమనే.
1: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
0: నేను చెప్పాను, క్షమ సత్యము.
1: దిస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఇట్ టెక్స్ట్.
0: క్షమ అహింస.
1: ఇట్ నాన్ వైలెంట్.
0: క్షమ సత్యం బావు.
1: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్బేరెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ద వరల్డ్.
0: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
0: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
1: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: బ్రహ్మయోగి అయిపోయినాడు.
1: హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: భగీరథుడు
1: భగీరథ
0: క్షమను సాధించడం చేతనే
1: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ
0: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
1: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అర్త్.
0: క్షమ చేతనే
1: అవుట్ ఆఫ్
0: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
1: కింగ్ జనక ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి. ది వన్ ఆఫ్ హిస్
0: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిదానైనా మనం సాధించవచ్చును.
1: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీకు తెలియదు కానీ
1: యూ డు నాట్ నో దిస్
0: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
1: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్.
0: టాప్ టు టో ఎన్ని రకములైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
1: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
0: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు.
1: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
0: సుఖమంటే పొంగుతారు, కష్టమంటే కృంగుతారు.
1: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్
0: కృంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి. అది క్షమ.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: దానిలో ఉన్నటువంటి సారాన్ని మనం స్వీకరించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
0: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
0: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
1: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ
0: పరిగణించుకోవడం. మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
1: యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్.
0: మీరు ఏమాత్రం వెరవకండి.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
0: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
0: మీరు మార్కుల కోసమని ప్రాకులాడద్దండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్.
0: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
1: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
0: మంచి భావాలతో మీరు మెలగండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ
1: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో
0: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పి చెప్పొచ్చు.
1: యూ మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యూ బిలాంగ్ టు ది
0: ఇన్స్టిట్యూట్. పేరు నాకు అక్కర్లేదు.
1: భగవాన్
0: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
1: భగవాన్ డస్ నాట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్, ఫర్ యువర్ గుడ్ నేమ్.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
1: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
0: అది తప్పు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది అటువంటి వాడు.
1: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్ బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
0: ఇది అనాది అయినటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఈస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్ అన్సల్యూటెడ్.
0: చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
1: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే, బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
1: You should conduct yourself in a big highway. And you should work for it.
0: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పంగా చేయాలి.
1: Out of all happiness, you proceed in that direction.
0: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
1: Don't take others as examples.
0: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోండి.
1: You make yourself the best example.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: That is self
0: confidence. అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: Then self
0: satisfaction. అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: That is self
0: realization.
1: That leads to self realization.
0: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
1: Everything lies within the self.
0: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
1: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకంప్లిష్.
0: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ట్రూ భారత.
0: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి, సాధించడానికి ప్రయత్నం చేశారు.
1: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
0: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటిందా?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్?
0: కేవలం బీద దేశం అనుకుంటారు.
1: యూ సే ఇట్ ఇస్ పోర్.
0: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చు.
1: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండ్.
0: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
1: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఏ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
0: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతత్వత కలిగినటువంటి,
1: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్త్,
0: సిరి సంపదలతో తులుతూకుంటుండే,
1: వన్ ఆఫ్ వెల్త్ అండ్ అఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ.
0: తక్కువగా ఉంది.
1: వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
0: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోతుంది.
1: యు ఆర్ మీన్ మైండెడ్, దేర్ ఫర్ యు కెన్ కన్సిడర్ దిస్ కంట్రీ మోర్. బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
1: బి బ్రాడ్ మైండెడ్.
0: దేశం కూడా విశాలం అవుతుంది.
1: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ.
0: శాస్త్రమును బంగారు మనకుండా పద శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
0: మన భారతదేశమే గొప్పది.
1: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
1: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
0: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
1: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వి ఎంజాయ్డ్, దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
0: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
1: దేర్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
0: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
1: యూ హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేన్ని వర్ణించకండి, అన్నింటినీ వర్ణించండి.
1: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
0: అన్ని దేశాలు మంచివే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
0: కానీ ఏది చెడ్డది?
1: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
0: అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: చెడ్డది?
1: విచ్ ఇస్ బ్యాడ్?
0: మన మతి చెడ్డది.
1: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
0: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
1: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వి కెన్
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: ఇఫ్ యువర్ మతి మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: క్రిస్టియన్ మతం మంచిది, ఇస్లాం మతం మంచిది, జొరాస్ట్రియన్ మతం మంచిది, బుద్ధా మతం మంచిది, జైనిస్ మతం మంచిది,
1: జైనిజం,
0: అన్ని కూడా సిక్కు మతం మంచిది,
1: సిక్కిజం. ఆల్
0: అన్ని మతాలు మంచివే.
1: ఆల్ ఆర్ గుడ్.
0: నీ మతి చెడిపోవటం వల్లే అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
1: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ ఫోర్ యూ కన్సిడర్ రిలీజియన్ బ్యాడ్.
0: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
0: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
1: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
0: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
1: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక నీ మతి మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
1: ఇఫ్ యూ కరెక్ట్ యువర్ మతి ద మైండ్, ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
0: కనుక ఏదేదో చక్క చేయడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ అటెంప్ట్ టు రెక్టిఫై.
0: నీ మతిని నువ్వు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
0: దేశమంతా బాగుపడిపోతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
1: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
0: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
1: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
0: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
1: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
0: పరీక్ష?
1: పరీక్ష ఎగ్జామినేషన్.
0: రక్ష పరీక్ష.
1: రక్ష ప్రొటెక్షన్, పరీక్ష ఎగ్జామినేషన్.
0: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
1: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష ఎగ్జామినేషన్.
0: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
1: బట్ దేర్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
0: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
1: It's good fortune to have been
0: భారతీయుడే గొప్ప అదృష్టము.
1: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
0: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
1: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఫార్చూన్.
0: ఎలాంటి పరిస్థితి ఏందో కూడా నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
1: At any time, never deny, disown your country.
0: స్వప్నమందు కూడాను దాన్ని ఏమాత్రం కూడాను మర్చిపోకూడదు.
1: Never forget your motherland in the dream.
0: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
1: That is true gratitude.
0: ఆ కృతజ్ఞత లేకపోతే
1: if you are not grateful,
0: మానవుడు పుట్టి ప్రయోజనం ఏంటి?
1: What for is the human life?
0: కృతజ్ఞత లేనటువంటి వాడు కూరుడు అన్నాడు.
1: The ungrateful wretch is wicked man.
0: కనుక నీ సూర్య నమస్కారం నందు కృతజ్ఞతాయ నమః.
1: Son God, we say, you just express that vision to us.
0: ఎట్టి వాడినైనా గానీ క్షమిస్తారట.
1: Anyone will be
0: ఎవరైనా క్షమిస్తారు. కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అంటు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్, ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
0: కృతజ్ఞతను చూపాలి.
1: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
0: కృతజ్ఞుడు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
0: కనుకనే మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలుగెత్తి చాటాలి.
1: యూ షుడ్ డిక్లేర్ ప్రొనౌన్స్.
0: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
1: యూ షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఏదైనా ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు ఏమైనా చేసుకొని
1: don't think that others will do something harm to you.
0: నీవు చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పులేదు.
1: Publicize the propagate culture of Bharat.
0: లైఫ్ లో ఒక్కటే గాని రెండు కాదు.
1: After all, you are one not two.
0: నీవు భారతదేశం యొక్క కృతజ్ఞతకు నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
1: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
0: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: ఇన్ ఫ్యాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈజ్ సో నియర్.
0: విచార తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: గాడ్ ఈజ్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
0: తల్లి దగ్గరే ఉంటాది.
1: మదర్ ఈజ్ సో క్లోజ్.
0: దైవం ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: వెతుక్కోవాలి.
1: యూ హావ్ టు సెర్చ్ ఫర్ హిమ్.
0: కాబట్టి తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సెర్చ్ యువర్ మదర్.
0: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
1: మదర్ ఈజ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అలాంటి తల్లిని మాత్రం నువ్వు ఎట్ట మరుస్తావు?
1: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
0: రాములు జనని జన్మభూమి స్వర్గాధిప కరియసి అన్నాడు.
1: సో రామ సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
0: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
1: దేర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
0: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
1: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: రామును త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవిస్తున్నారు.
1: రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆస్ డివోటీస్ ఆఫ్ రామ ఎక్స్పీరియన్స్
0: ధనం కావాలని ఆశిస్తున్నారు.
1: దే వాంట్ మనీ.
0: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
1: రామ సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
0: ఎవరైనా చేస్తారా?
1: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
0: కనకనక వస్తువానాలు సర్వమును త్యజించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
0: కూడా అంతే.
1: సేమ్ థింగ్.
0: భర్తతో ఉండే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
0: పతే దైవం అని భావించి
1: కన్సిడరింగ్ హస్బెండ్
0: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
1: సాక్రిఫైస్ ఆల్.
0: అప్పుడే రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
1: అండ్ సీత వాజ్ రెడీ టు ఫాలో రామ.
0: కానీ తిరిగి రాముడికి దూరం ఎప్పుడైంది?
1: వెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
0: జింకల పైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
1: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
1: వెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
0: అదే బాధలు పడుతూ వచ్చింది.
1: దాట్ ఈస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
0: పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: వై దట్ రిచ్ యానిమల్ హస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
0: ఏడుస్తుంది. పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: హి స్టార్ట్ క్రయింగ్. హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
0: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
0: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
1: In times of difficulties, you don't distinguish and discriminate.
0: కనుక మీరు ఏమాత్రమైనా కూడా తొందరపడపాటు లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: నెవర్ బీ ఇన్ ఎ హరీ. బీ పేషెంట్ ఎనఫ్. అండ్ యూ
0: ఏ దేశమైనా వెళ్ళండి.
1: యు గో ఎనీ కంట్రీ.
0: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
1: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
0: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
1: ఆక్యుపై పొజిషన్.
0: దానికి ఎవరు వద్దని చెప్పరు.
1: నోబడి విల్ సే నో.
0: దానికి నేను కూడా వద్దు చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: ఎంత గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
1: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యూ కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
0: కానీ చిక్కి కూడా అవకాశము, దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్ వాట్ ఫార్ ఇస్.
0: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
1: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
0: తీసుకుని ఈ పద సేవనండి.
1: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్ నెవర్ లూజ్ ఇట్.
0: నుంచి ముక్తి చేస్తునండి.
1: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద.
0: ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
1: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
0: నేర్చుకోండి ఈ బుద్ధులని, తీర్చుకోండి కర్మం.
1: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ మైండ్ and see that you are relieved from this karmic
0: effect. That's
1: what you have to do.
0: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
1: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అది ఏ నిజమైనటువంటి దైవము.
1: దాట్ ఈస్ ట్రూ గాడ్.
0: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
1: ఈ
0: కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు, సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
1: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
0: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
1: ద వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హింసెల్ఫ్.
0: రావణుడు ఎలాంటి వాడు?
1: రావణ వాట్ మైటీ మ్యాన్ హీ ఇస్.
0: అంత శ్రీమంతుడే లేడు.
1: హీ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్.
0: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేర.
0: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
1: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
1: హిస్ గ్రేటెస్ట్ ఇన్ ఆల్
0: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
1: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
0: తపబలం కూడా ఉంటుంది.
1: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్?
0: కట్టగలిపటికీ తాను ఒక మూర్ఖుడైపోయాడు.
1: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
1: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
0: సర్వమునకు కట్టుబడిపోయాడు.
1: సో హి ఇస్ బౌండ్.
0: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
1: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
0: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహా దీనుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
0: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు,
1: వెన్ హనుమాన్ హస్ గాన్ టు లంక,
0: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామా హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
0: రావణాస్ దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
1: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీ ఇస్ ధీరా కరేజియస్ వన్.
0: అప్పుడు అడిగాడు రావణుడు,
1: నేను రావణాస్
0: ఎవరు పంపారా నిన్ను?
1: హూస్ సెంట్ యూ?
0: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
1: వాట్ ఈస్ యూ కెన్ సే?
0: ఎవరు పంపించినారు నిన్ను?
1: హూస్ సెంట్ యూ హియర్?
0: నీ చెల్లె ముక్కు చవులటి కోసి పంపిణీ రాచి ద్వర నన్నంపెరా.
1: ద వన్
0: రావణుడు,
1: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
0: Nee sister mukku chevulu kosi pampadu chudu adane nannu pampichadu.
1: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
0: Sariyaina jawab ichadu hanumantudu.
1: That is the correct answer that
0: hanuman
1: has given.
0: Etuvanti vaadu?
1: What kind of man he is?
0: Hanumantudu balavantudu. Hanumantudu
1: he is one of virtue, he is one of character.
0: Vidyavantudu kuda
1: nu, highly educated.
0: Andukosame ramulu sevakuluga tayyarayyadu.
1: So he could become the best servant of
0: Rama. Ee matramu ledu,
1: he was egoless.
0: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
1: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి.
1: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
0: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
0: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
0: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
1: డూ యూ డిసోబే మీ?
0: ఇంత జగత్ లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
1: In this world, nobody addressed me like this.
0: ఏమిరా అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
1: You are addressing me as if you are addressing a servant.
0: అప్పుడు చెప్తాడు.
1: Then he says,
0: ఏ రాజు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
1: No king spoke to me like that, I'll make you shut your mouth.
0: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో నీకు తెలియనటువంటి వాడు, నిన్ను రా అనలేదు, నేను తెలిసినటువంటి వాడిని.
1: Some people who do not know anything about
0: నా ప్రభు సాక్షాత్ దేవుడు.
1: My God is my master.
0: నేను నిన్ను రా అనడానికి హక్కుగా ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
1: I will address you as if you are a servant. I have got every right to beat you.
0: అని చెప్పేటప్పటికి ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా ఉంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
1: Because watching is all his anger and fury. రావణ was taking care of his
0: thing. ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
1: Actually monkey will be very much angry if anything is done to its tail.
0: ఏనుగు తొండం పైన కోతికి తోక పైన.
1: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టైల్.
0: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
1: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
0: దానికి అంటించాడు.
1: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ దరే.
0: నీవు చేసిన బిజీ ఏ నీరే యాచ, నీకే చేస్తా నీ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
1: హీ సెడ్ దిస్ ఇస్ థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హీ హస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
0: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
1: డెమన్స్ వర్ డిస్టర్బ్డ్.
0: యర్దమ్మయి కోతి దిన్నెవరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
1: హూ హాస్ సెంట్ దిస్ మంకీ? హూ హాస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
1: యూ హాస్ సెట్ ది ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you, who has sent you here.
0: వింటిని రామును బంటును జానకి కంటికి చల్లనాయనే.
1: I have heard your message. You have been sent to Janaki and I saw you.
0: పనుల ఇంటికి మింటిన నంటిన గది తెలియాడమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసనే. ఈ విధంగా లంకలోని వారంతా కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
1: సో
0: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హి థాట్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రతి భగవద్ యొక్క తత్వం కూడాను దూషణలో భూషణలో తిరస్కారంలో పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
1: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
0: కనుక ఏటి సమయంలో నీకు దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
0: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
1: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
0: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
1: హావ్ దిస్
0: నాడు మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
1: వి ఆర్ వాల్యూలెస్. వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వి ఆర్?
0: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్తు కూడా కదలకుండా మెదలకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
0: అది లేనటువంటి వాడే దానవుడు.
1: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ. హ్యూమన్ వితౌట్ దట్ హిస్ దానవ ద డెమన్.
0: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
1: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్.
0: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
1: We have got the name, title.
0: Manava.
1: We are Manava, human.
0: We are not new. We
1: have
0: been there for several
1: births.
0: Ma, kaadu.
1: Ma, no.
0: Nava, kottadi kaadu.
1: Nava, new.
0: Paatade Manava.
1: Not new, ancient.
0: Manu chaala paata janmam vaalle.
1: I am quite ancient.
0: Manava.
1: Manava.
0: Ma anaga kaadu.
1: Ma, no.
0: Nava, kottadi kaadu.
1: Nava, new. Not new.
0: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
1: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
0: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
0: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
1: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
0: అది ఏ నిజమైన మానవత్వం రావడానికి కారణం.
1: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
1: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
0: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
1: హావింగ్ హర్డ్ విన్నది యూ హావ్ టు
0: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
1: యూ హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
0: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి,
1: యూ సీ కౌస్,
0: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
1: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
0: తినేసేస్తాయి.
1: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
0: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
1: As the cow goes back, it recalls, brings it back and mastigates.
0: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు, తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
1: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
0: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
1: The human value lies in these three.
0: ప్రాప్తి చేసుకోవాలి.
1: And deserve everything.
0: ప్రాప్తి నిలుపుకోవాలి.
1: We should keep it up.
0: ప్రాప్తి అంటే ఎక్కడ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
1: You get your own work for your own deservedness.
0: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని,
1: so be deserving.
0: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా విడవకుండా,
1: never give up culture of Bharat.
0: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: In fact, it has been undergoing so many changes age after age.
0: మార్పులు జరిగినా కానీ మీలో మార్పు రాకూడదు.
1: Let there be any number of changes, but you be changeless.
0: మార్పు చెందుతూ ఉంటాయి.
1: They do change.
0: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిడ్డగా ఉన్నావు.
1: At the time of birth, you are so tiny.
0: Child అన్నారు.
1: You are called child.
0: 15 ఏళ్ళకి నువ్వు బాయ్ అన్నారు.
1: Age of 10, boy.
0: 30 ఏళ్ళకి man అన్నారు.
1: 30, man.
0: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు.
1: 75 యువర్ గ్రాండ్ ఫాదర్.
0: కాబట్టి చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
1: ద చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్డ్.
0: పేర్లు మారినాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
1: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యు ఆర్ వన్.
0: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
1: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్
0: భారత్ ఇస్ వన్. మార్పు తెప్పించకూడదు.
1: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
0: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ ఇస్ ఇమ్మోర్టల్.
0: కనుక అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్,
0: భగవత్ నామాన్ని స్మరిస్తూ
1: హావ్ మోర్ ఆఫ్ డివోషన్, చాంట్ హిస్ నేమ్,
0: మరవకుండా ఉండడానికి
1: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
0: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాము.
1: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margamu jnana manam vimana yanamu kade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలము నుండి కర్మోపాసన జ్ఞానముల యొక్క విషయమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయమునకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ amongst themselves, which of the three paths is great? The path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: Kani, vishala hrudayulainatunti varu, vicharana chesi chusinappudu, ee moodinti oka gamyamu okkate.
0: In fact, the broad-minded people, if they investigate and inquire, they will find the goal is one, though there are three paths.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: దో దీస్ త్రీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద డెస్టినేషన్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కర్మోపాస జ్ఞానములు మూడు ఉంటి కూడా త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: ద ఏన్షియన్స్ కన్సిడర్డ్ ద పాత్ ఆఫ్ యాక్షన్ డివోషన్ విజ్డమ్ యాజ్ ద ట్రినిటీ త్రివేణి సంగమ.
1: భక్తి అనగా యమున నది.
0: డివోషన్ ఇస్ రివర్ యమున.
1: ఇది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క తత్వము.
0: ఇట్స్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: కర్మ అనగా గంగా నది.
0: యాక్షన్ ఇస్ గ్యాంజస్.
1: శరీర మాధ్యము కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: All the actions that we undertake with this body should be sacred.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: కనుక ఈ యమున గంగ అనేటువంటి కర్మోపాసనలు రెండు కూడాను బాహ్యంగా కనిపిస్తుంటాయి.
0: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
1: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka achara vicharamula cheta manaku spashtam avutuntai.
0: Action and devotion are very well seen because of the practices and paths adopted.
1: Kani jnanam anetuvantidi antarvahini aina saraswati vantidi.
0: But the wisdom is an inner current like that of the river Saraswati.
1: Saraswati kanipinchadu.
0: Saraswati is not
1: seen. Kanuka jnanamunaku oka roopam ledu.
0: Wisdom has no form.
1: Jnanamu kevalamu aachara sampradayamula cheta avyaktamai untuntadi.
0: It is contained, ingrained within the tradition and the practices adopted.
1: Idi kevalamu avibhavincheetuvantide kaani prakatincheetuvantidi kaadu.
0: It's the one that originates, emanates, but does not express.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానం పైననే ప్రసరింపచేస్తుంది.
0: ఆల్ యాక్షన్స్ ప్రొసీడ్ టువర్డ్స్ దిస్ విజ్డమ్.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదని.
0: యాక్షన్ ఇస్ లైక్ ఎ ఫ్లవర్.
1: ఉపాసన అనేటువంటిది పిండి కాయ వంటిది అని.
0: వర్షిప్ ఇస్ ఎ టెండర్ ఫ్రూట్.
1: జ్ఞానము ఫలం వంటిదని.
0: విజ్డమ్ ఇస్ ఎ రైప్ ఫ్రూట్.
1: పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు.
0: Without flower they cannot be tender fruit.
1: మూడింటి యొక్క పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే.
0: Though these three transformation steps, stages are there,
1: దీని సత్యం ఒక్కటే.
0: Transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటి.
0: ఇట్స్ పర్పస్ ఇస్ ఆల్సో వన్ అండ్ ద సేమ్.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: Action is undertaken so as to purify heart.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: proper three. Study of mankind is man. Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే, యాక్షనే కర్మ మార్గము.
0: Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man.
1: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
0: The declaration, what we say, is
1: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
0: The ultimate being the one of wisdom.
1: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించటమే నిజమైనటువంటి మానవత్వము.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకునలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేవి కూడాను వేరువేరుగా భావించి అనేక విధములైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: Because of this ignorance, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado, ye palukulu palukutunnado, tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya, leka daiva pritiya, leka sangha neetiya, aneetvanti okka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వం పరమం వదాన్ ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. హే జిహ్వే నాలుక, నీవు సత్యమును పలికేటువంటి నాలుక, నీవు మృదుమధురమైనటువంటి నాలుక, నీవు శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుగు చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యు కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యు ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్ ఆర్ ఎమోషన్.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు అదర్స్.
0: ఎదుట వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీ వన్.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ డిస్సాటిస్ఫై ఎనీబడీ.
0: అది ఏ సత్యము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్, నెవర్ అటర్ ఎ లై.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడాను విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడాను మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: ఇట్స్ నాట్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ దెన్ వీ కెనాట్ స్పీక్ ట్రూత్ వెన్ వెన్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రూత్.
0: కనుక కర్మోపాసన జ్ఞానముల మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరియైనటి సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కాని పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకడను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: In the olden days, there is this categorization in railway department, compartments, first class, second class and third class.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in it, railway travel.
0: Aneka mandi rail lo kurchunte atu itu oogutundi ani cheptuntaru. Adi chudalani naaku aasha.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: Kaani daniki oka kaalam vastundi.
1: Because the time is ahead anyway.
0: Ee departments lopala third class అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు, కొన్ని నష్టములకు, కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైనటువంటి ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కొంచెం కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: Inga second class lo anetundi dantlo chakkaga visalanga kurchovachunu kani pandukoni nidrinchadaniki veelu kaadu.
1: You will have a sitting place in second class compartment but you cannot sleep.
0: Inga first class anetundi dantlo nee ishtam vachinattu porlaadavachu.
1: First class you can roll as you feel.
0: Aithe ee moodu pettalu kudanu oke station ke poi cherutuntayi.
1: However, all these three compartments go to the same station.
0: ఇంతే కాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: దర్ అదర్ ఎగ్జాంపుల్స్ టు
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయటము ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ పాసెంజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మవరంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: Kani ee Dharmavaram lo ekkinatundi train Dronacharam lo maravalsi ostundi inko train ku.
1: However, you may have to change there at that junction Dronacharam.
0: Idi kontha varakunu ordinary train travel ani oka daggara ekki maroka daggara digi samanam tirigi nippukoni తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై పాసెంజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హవెవర్ ఇస్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ డెస్టినేషన్
0: త్రూ కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ ది
0: ఓనరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్,
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ

0: కాబట్టి కర్మ ఉపాసన
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టెన్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
0: ఉపాసన మార్గం లోపల కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ఏక
0: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: యూనిటీ and diversity are viewed different. That is a path of action.
0: Kanukane karma anetundi prapradhanam anetundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasananu sadhinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee anninti endunu karma chala pradhanam anetundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasananu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ది యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని, ఉపాసన వేరని, జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్, action, wisdom separate and make certain changes to our convenience and get confused.
0: కర్మం అనేటువంటి దేహాను బంధించి దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మకు మూల కారణమే కర్మ.
1: Is the action that is the main cause for birth.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: You have this human birth because of this karma action.
0: కనుకొని ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect.
0: ఇది ఏ ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణే.
1: I offer my obeisance.
0: ఓ కర్మ, నీకు మొట్టమొదటి నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్, ఐ పే మై ఒబిసాన్స్.
0: ఎందుకోసమని?
1: వాయ్?
0: నా చేత, ఈ దేహము చేత, ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నాడు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ start or get into good activity and good action.
0: ఈ దేహము రావటమే కర్మానుబంధిని మనుష్య లోకే. ఈ మనుష్య లోకమంతా కూడాను కర్మ చేతనే చుట్టబడినటువంటిది, కట్టబడినటువంటిది.
1: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్ ఈజ్ చైన్డ్, బౌండ్ బై యాక్షన్.
0: కర్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ యాక్షన్?
0: ఏదో మనం చేతులతో చేసేటువంటి కర్మగా భావిస్తున్నాము.
1: నాట్ దట్ వాట్ యు డూ విత్ అవర్
0: హ్యాండ్స్. కాదు,
1: నో.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండది.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసము సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకేవే ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఎట్టి ప్రయత్నమును లేకుండా, పురుష ప్రయత్నము లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద బాడీ.
0: దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఈజ్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నము లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్
0: ఎయిర్. గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్ బాడీ.
0: కనుక సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్ కర్మనే
0: మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore, we should keep in view as the first step.
0: కనుకని కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: Don't consider it little or low.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: Never take it mean either.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: It is an exalted, it's noble.
0: అన్నింటికి మూల కారణమైనటువంటిది.
1: It is the main cause for all.
0: మూలాధారమైనటువంటిది.
1: It is the primal base.

0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: Therefore, that which comes out of the Sahasrara, the terminal point, is prajnana, the spiritual wisdom.
0: No, constant integrated awareness.
1: Constant integrated awareness.
0: Adiye prajnanam.
1: That is prajnanam.
0: Ee prajnanam anetuvanti dani valane sarvamu kudunu jarugutu untundadi.
1: It is out of this constant integrated awareness everything happens.
0: Danini prajnanam brahma, adiye vedam cheppindi.
1: This is Brahman as declared by Veda.
0: Yedi brahma?
1: What is Brahma?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేత నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎన్ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్స్
0: సత్యమైనటువంటిది.
1: ట్రూత్.
0: నిరుపమాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ Brahman is prajnana, constant integrated awareness.
0: Kanukane ee naadu integrated awareness ni chustunnam gaani constant integrated awareness ni chustam ledu.
1: Today we think of integrated awareness but not constant integrated awareness.
0: Ee naadu MBA pillalanta kodanu integrated rural area anetundi chusukuntunnaru.
1: MBA boys are thinking today of integrated rural development.
0: Rural development ante em?
1: What is rural development?
0: Pallalu yokka abhruddhi.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
1: Every body is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరు ఒక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: That which makes you aware of this equality is constant.
0: మనసు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: The moment mind decides things, legs start
0: walking. మనసు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: When mind decides, hands work.
0: మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: When mind wants to see, eyes would see.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైనటువంటి మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం కిందది.
1: దేర్ఫోర్ బాడీ ఇస్ ఎట్ ద బాటమ్.
0: దానిపైన సెన్సెస్.
1: అబౌవ్ ద సెన్సెస్.
0: దానిపైన మైండ్.
1: ఓవర్ ద
0: దానిపైన బుద్ధి.
1: ఓవర్ ద
0: బుద్ధిపైన ఆత్మ.
1: ఆన్ ద టాప్ ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ది సెన్సెస్.
0: మనయే మనుష్యానాం కారణం బంధమోక్షో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహముతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: Therefore, it's the mind that makes the body to take
0: activity. ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: It's the mind that delights by taking good activity.
0: దుఃఖించేది మనసే.
1: It's the mind that feels sad because of bad activity.
0: కానీ జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: There's no relation between these two.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడాను దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: Therefore, with this body, whatever you do, the action or devotion or wisdom,
0: karma anityam.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Karma anityam. Kani emiti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham anityam asukham lokam. Anityam asukham lokam.
1: Therefore the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్
1: At the time of birth, one is a child.
0: 10 years ago, he is a boy.
1: At the age of 10, he is a boy.
0: 30 years ago, he is a man.
1: At the age of 30, he is a man.
0: 75 years ago, he is grandfather.
1: At the age of 75, he is grandfather.
0: Boy, man and grandfather. నలుగురు ఒక్కడే కాని వివిధ రూపంలో వివిధ నామంలే. ఇవి భిన్నమైనటువంటి కాదు.
1: Therefore, child, boy, man and grandfather are one and the same.
0: కనుకనే నేను పూర్వం చెప్పాను.
1: భగవాన్ సెడ్
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: Out of the spirit came the aham or ego.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: Out of this ego, mind is born.
0: మనసు నుండి వాక్ పుట్టింది.
1: Out of this mind, the word.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: And therefore this ego is the son of Atma, the spirit.
0: Not ego.
1: Aham is the son of Atma.
0: Ego is separate.
1: Aham.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను, నేను, నేను.
1: This aham, I is the son of Atma.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: Therefore this I-ness, this I is the first name of God.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: There's no other name beyond.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా నువ్వు మొదటి పేరు ఈ అహం.
1: This I is the first name and not ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore this I
0: కనుక ఈ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I-ness is the son of
0: Atma. అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఐనెస్
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఈస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ద మైండ్
0: కేమ్ ది వాక్. అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ దిస్ వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: దేర్ఫోర్
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ ఆఫ్ ఆత్మ.
0: మైండ్ ఎందుకు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావం ఉచ్చరించాలి.
1: యూ షుడ్ ఆల్సో స్పెల్ అవుట్ స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్
0: దట్ ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హ్యాస్ గాట్ ద రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటము ఇదంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఇస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: మోడర్న్ ఏజ్ ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్ దే లూజ్ ది
0: స్ట్రెంగ్త్. అనేక దారములు చేరి ఉన్నాయి.
1: Here there are so many threads
0: interwoven. ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్ ఇట్.
0: చాలా గట్టిగా ఉంటుండాలి.
1: సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒకటి ఒకటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
0: ఆత్మ, అహం, మైండ్ వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కాని ఈ నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాలి, వాక్కులో ఉంటుండాలి, ఇంకా అహంలో ఉంటుండాలి.
1: The common property of all the four members of the family is constant
0: integrated awareness. అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐ యామ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకు కూడా నువ్వు ఏకతత్వాన్ని కూడా నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that brotherhood of man.
0: Brotherhood. Andar kudunu sodara bhavam anukuntaru.
1: We say that there is
0: ee sodara bhavamlo kalisi nelchindeetundi varanta enta mandi supreme court varaku poi jagadalu veyatam ledu.
1: Though they say brotherhood of man, they go to supreme court.
0: Ee brothers lopala kuda enta bheda abhiprayamlu kaligi deshalu poonchukuntunnaru.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: Kanuka brotherhood of man anetundi danikante ekaatma bhavam anetundi ఏకభావము, ఏకభ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే,
1: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక మనము అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి మాయలో పడిపోయి, ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కానీ అది మాయ కాదు, నీ భ్రమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్, వర్ ఇల్యూషన్. ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇది కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్
0: నా తల్లి, నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మై డాటర్, ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్డ్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దాట్.

0: తనకు తానే భ్రమించుకుని పోతుండాలి.
1: He went on imagining, thinking like this: Is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith?
0: కనుకనే మొట్టమొదట faith, confidence రావాలి, self confidence.
1: Therefore we should develop self confidence.
0: ఆ self confidence ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: Therefore it is action that helps us to develop
0: self confidence. ప్రతి యాక్షన్ కూడా ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: Self confidence, there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a sound.
0: కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ ఉన్నాయి.
1: Therefore reaction, reflection, resound belong to this spirit
0: reality
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is resound?
0: నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: the sound. రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం?
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: ఉపాసన అనగా ఏమిటి?
1: What is ఉపాసన?
0: ఈ ఉపాసన అనేక మార్గంలో చెప్తూ వచ్చింది.
1: There are various paths.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహమాత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వి కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లి అయినా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్,
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము, అర్పితము, అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కి ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రాముడు, శ్రీదేవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: చీపే బలం లేకుండా పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాముడు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్, రామా సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న
0: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ.
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణులుగా అనుకున్నాము.
1: We thought we are only.
0: కాదు కాదు, ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాం.
1: There are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణి వద సంహారం.
1: Without Vibhishana it would not have been possible.
0: కనుకనే అన్నింటి ఎందుకును అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every factor.
0: ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some tooth stick that is useful at least.
0: ప్రాణం ఉన్న మనిషి లోకంలో పనికి రాడా?
1: Don't you think that man who is alive?
0: ఎవరిని మనం దేశించకూడదు.
1: So don't hate anybody.
0: అత్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరిని ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. Unity in diversity.
1: What Bhagavan tells us, unity in diversity.
0: Beings are many. But breath is one. Nations are many. Earth is one. Jewels are many. Gold is one. Stars are many.
1: Stars are many.
0: Sky is one. కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatundi danini sadhinchalekapothunnam, deeniki karanam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kani bhakti yokka prabhavam te aavirbhavinchinatundi yokka palakulu yokka aacharana manalo lekapovatame moola karanam.
1: Because what all we say out of devotion we don't practice.
0: Rama bhaktulamu rama bhaktulamu ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలో మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి డు
0: దట్? భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి డు?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హీ కెప్ట్ టు ద ప్రామిస్, he left the kingdom and go.
0: మనం సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిధి యందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for namesake.
0: No partnership.
1: But there's no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: But we don't have partnership with Rama.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: When do you get it?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: When we conduct ourselves according to this command, we'll have authority, the right to have partnership.
0: కృష్ణ భక్తులు అని అంటున్నాము.
1: We say we're devotees of Krishna.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: But do we think of Krishna? Do we conduct ourselves according to his command?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: మీరు కృష్ణ భక్తులు ఎట్ట అవుతారు?
1: How do you say you're devotees?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నాము.
1: సాయి
0: ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: Who is following
0: Sai? ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many discourses.
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resisting?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: He is not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించడం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది?
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్, హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా, విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్
0: హంగ్రీ పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
0: rogambu teeruna
1: will sickness be relieved or cured?
0: Aushadha mahimambu anta vinna,
1: by just knowing the mystery of the medicine.
0: Attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavad gita lu vallistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emi?
1: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: ఇన్నము కూడాను భాగవత పారాయణం చేస్తూనే ఉంటారు, భగవద్గీత పారాయణం చేస్తూనే ఉంటారు.
1: They go on reading.
0: సహస్రనామాలంతా కూడా ఉచ్చరిస్తుంటారు.
1: They also chant సహస్రనామ.
0: ఇవన్నీ కూడాను కేవలము గ్రంథ పరిచయాలు మాత్రమే.
1: It's only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: Is enough if you practice one.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటుండారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని త్రాగిపోతున్నాయి.
1: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
1: You are near, but you are not dear.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: That those honeybees are dear.
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: But both dear and near are essential.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: You make every effort to practice one at least.
0: ఆచరణలో లేనప్పుడు
1: when it's not practiced.
0: ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
1: You may listen to any number of discourses. It's like a tape recorder.
0: ఈ టేప్ రికార్డును చూస్తుంటే దాంట్లో ఏమి నీకు వినిపించవు.
1: When you watch the tape recorder, you don't hear anything.
0: ఆ రికార్డ్ టేప్ ను కట్ ముక్కలు ముక్కలుగా కత్తిరించు దాంట్లో ఏమి మనకు కనిపించవు పదాలు.
1: Even if you cut the tape into number of pieces, you don't hear.
0: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు. ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటూ.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
1: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాడు. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: Appude neevu dani select chesukunechuntu vaadavtavu.
1: Then it leads to selection. You'll be selected.
0: Aa selection ee yokki ishtamu.
1: That selection is
0: what you like. Adi ichcha shakti.
1: That is ichcha
0: shakti. Ichcha shakti ee kriya shakti ga maarutundi.
1: That is the will.
0: Ee kriya shakti ee gnana shakti ga roopondutundi.
1: Therefore the desire will lead to action and wisdom.
0: Gnana shakti ee moodinti oka swaroopamle karma upasana gnanamulu.
1: Therefore, ichchāsakti, the one that you desire, leads to kriyāsakti, action, that gives the jñāna-sakti, wisdom, finally.
0: Kanukani, prati karma kudanu, chitta-suddhigāvanam chiyyāli.
1: So, we should do every activity with pure divine.
0: Yedi chesinappatikini, idi bhagavat karma gāvanam visvasinchāli.
1: Whatever we do, we should take it divine.
0: Sarva-karmam bhagavat prityārthaṁ, chāla sulabhamena mārgamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantuniki chendipothu.
1: Certainly, they will reach God.
0: Kanuka. కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: దేర్ఫోర్ యాక్షన్ డివోషన్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
0: అన్ని కూడా ఒక ఏకస్వరూపాన్ని పొందినటువంటివి.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: దేర్ నో డిఫరెన్స్.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చు.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే బి డిఫరెంట్.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ సేమ్.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this atma which is
0: divya margamlo praveshinchi
1: we should enter in the pathway
0: daivatvanni anubhavinchatamu prati manavuniki nee pradhanamainatundi arhata adi adhikaram
1: it is the right it is our authority to experience the divinity by treading along this path.

మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకున్నా, తిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు తిట్టగలరయా మరి వంపు లేకున్నా, మనసు తిట్టగలరే మరి వంపు లేకున్నా.

0: It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంప్టీ. ఎంప్టీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, which is beyond all description word, is related to the space.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: Not merely seen on earth.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు, ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: The sky also shows sun, moon, clouds and stars.
1: కాని ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: But it's not merely one.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: There are three types.
1: భౌతిక ఆకాశము,
0: one cosmos.
1: రెండవది చిత్తాకాశము,
0: cosmic mind.
1: మూడవది చిదాకాశము,
0: cosmic consciousness.
1: ఈ భూతాకాశం అన్నటువంటిది సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
0: The cosmos has got all that you visualize.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నో ఉన్నవి.
0: Not merely the stars that you are able to see, there are many more stars that you do not see.
1: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవి.
0: They all belong to cosmos.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: It is spread over thousands of miles.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: They're apart from this mother planet 9,11,000,000 of miles of distance.
1: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నో ఉన్నవి.
0: Still there are many more.
1: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
0: Those that are close to us are merely the sun and the moon.
1: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
0: There are many more that are beyond.
1: అవి కూడాను సూర్యులు మాత్రమే.
0: They are like sun.
1: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
0: దే ఆర్ ది సైజ్ ఆఫ్ ది సన్.
1: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: యాజ్ దే ఆర్ వెరీ ఫార్ దే లుక్ స్మాల్.
1: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
0: ఈచ్ వన్ ఇస్ ఎ సన్.
1: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారం చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
0: సచ్ ప్లానెట్స్ షెడ్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే
0: హవెవర్
1: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణములకు ప్రాకుతుండాలి.
0: టు వాట్ ఎక్స్టెండ్ ది లైట్ గోస్ రైట్ ఫ్రమ్ ద
1: స్టార్ కనులెప్ప పాటు అనగా క్షణములోపలనే,
0: జస్ట్ విద్ ఇన్ ఎ మోమెంట్,
1: 16,000,000,000 మైళ్ళ దూరం పోతుండాలి ప్రకాశము.
0: ద లైట్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 16,000 crores ఆఫ్ మైల్స్.
1: కానీ
0: బట్
1: ఇంకా కొన్ని నక్షత్రముల యొక్క వెలుగు నేటికి కూడాను ఈ భూమిపై సోకలేదు.
0: ద లైట్ ఆఫ్ సమ్ స్టార్స్ హ్యాస్ నాట్ ఎట్ రీచ్డ్ ఎర్త్.
1: భూమికి కూడాను అందనటువంటి యొక్క లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
0: దర్ స్టిల్ మెనీ మోర్.
1: ఈ నక్షత్రం యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
0: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
0: Since it's the light of them, of some of the planets are unbearable, cannot be visualized.
1: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
0: They have been shining brilliantly.
1: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
0: Sun has shared only part of his light with the earth.
1: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కాని సూర్యచంద్రాదులు కాని వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
0: The light of the stars, the sun and the moon are not of their own.
1: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: దేర్ లైస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫండమెంటల్
1: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
0: ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: అది ఏ ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
0: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మశక్తి దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ద స్టార్స్ సన్ అండ్ మూన్.
1: ఇట్టి భూతాకాశమునందు ఇవన్నీ కూడా చేరినవే.
0: All of them belong to cosmos.
1: ఇంక చిదాకాశం అంటే ఏమిటో?
0: Then what is cosmic consciousness?
1: కనిపించినవన్నీ కూడాను భూతాకాశములైనప్పుడు
0: all that you see
1: మన కనిపించినవి మాత్రమే చిదాకాశములని చెప్పడానికి వీలు కాదు.
0: It's not possible to decide they belong to cosmic consciousness.
1: కనిపించక వినిపించక తెలిపించక మరిపించక ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There lies hidden that which is not seen, that which is not heard, that which cannot be thought of.
1: అది ఏ చిదాకాశము.
0: That is చిదాకాశము, cosmic
1: consciousness. చిత్తాకాశం అంటే ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ హియర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్.
1: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి యొక్క స్వరూపములే.
0: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
0: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
1: దీనినే చిత్తాకాశము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
1: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
0: దట్ వాట్ వీ సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కానీ పదార్థములు కానీ ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ ద సినారియో దట్ యు వాచ్ సో వైడ్లీ స్ప్రెడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే.
0: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్.
1: భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.
0: దట్ యు సీ ఇన్ కాస్మాస్ ఈజ్ సీన్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: మనం ఒక పర్వతాన్ని చూచాము.
0: వీ హావ్ సీన్ ఎ మౌంటైన్.
1: ఈ పర్వతమును చూసినప్పుడు ఒక్కతూరి నీవు కన్నును మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐ.
1: ఆ చూచినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది.
0: That mighty big mountain is present in a subtle form in your heart.
1: ఈ ఆకాశము ఆకాశమునందు కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయినాయి.
0: So all the stars and the planets are preserved in the cosmic mind.
1: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
0: None can estimate or measure the cosmic mind.
1: కాని చిత్తాకాశమును గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
0: But we can try to inquire the depth of cosmic mind.
1: Sarva roopamulu kudanu samasta jagattu kudanu anni prapanchamulu kudanu aa chittaakashamlo solpa roopamulu dharinchi unnai.
0: The entire cosmos, all forms are present in subtle form in the cosmic mind.
1: Kanukane mana chittamunandu pratibimbicheetuvanti yokka prati dvalinu kudanu prati bimbamulu kudanu ee yokka భూతాకాశం యొక్క ప్రతిబింబమునే.
0: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
1: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
0: That which is physically seen is the cosmos.
1: కాని మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
0: That which is seen at the mental realm is cosmic mind.
1: మూడవది చిదాకాశం.
0: Third one is cosmic consciousness.
1: ఈ చిదాకాశం అంటే ఏమిటి?
0: What is this cosmic consciousness?
1: దాన్ని ఆత్మ అని పిలిచారు.
0: That is the self or atma.
1: ఈ ఆత్మకు రూపము లేదు.
0: Atma has no form.
1: ఆత్మకు ఏ విధమైన యొక్క చలనము లేదు.
0: ఇట్ హస్ నో మూవ్మెంట్.
1: అది నిర్గుణము,
0: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనము,
0: ఎవర్ఫల్జెంట్,
1: సనాతనము,
0: ఎన్షియంట్,
1: నికేతనము,
0: విక్టోరియస్,
1: నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపం.
0: ఇట్స్ ఎటర్నల్, ప్యూర్, అన్సలీడ్, ఇమ్మోర్టల్.
1: అది ఏ చిదాకాశము?
0: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: అది చిదాకాశమును చూసినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
0: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
1: ఎట్టి విద్యను లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
0: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, బట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ మైండ్.
1: కానీ చిదాకాశం యొక్క తత్వము ఎవరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు.
0: బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ వే.
1: ఇది ఒక్కొక్క నక్షత్రం చూస్తే మన భూమికి
0: ఫ్రమ్ దిస్ ఎర్త్
1: 900,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: 9 lakhs of miles.
1: కొన్ని 9,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: సమ్ ఆర్ 9,000 miles అవే.
1: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద డిస్టెన్స్.
1: ఎంతో దూరం ఉంటుండాలి.
0: ఆర్ వెరీ వెరీ ఫార్.
1: దీనిని అవాంగ్ మానస గోచరం అన్నారు.
0: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్. నాట్
1: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు.
0: సైంటిస్ట్ వాంటెడ్ టు నో by their power
1: చేసినప్పటికీ వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు కానీ చిదాకాశాన్ని ముట్టలేరు.
0: A scientist can go up to cosmic mind but they cannot reach cosmic consciousness.
1: కనుకనే ఆ చిత్తాకాశమును దర్శించడమే ఆత్మ సందర్శనము అన్నారు.
0: To have that cosmic consciousness is experience of the self.
1: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
0: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
1: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
0: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
1: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
0: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకును నిరూపిస్తూ వస్తుండాలి.
0: హవెవర్ వేదాంత could prove to some extent
1: idi bhutakasam yokka pratibimbame chittakasam chittakasamunu minginatuvantide chidakasam.
0: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
1: bhutakasanni minginatuvantide chittakasam.
0: So cosmic mind is more than cosmos.
1: Chittakasamunu minginatuvantide chidakasam.
0: The whole cosmic mind is in cosmic consciousness.
1: Kanukune deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశం.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
1: అని నీవు ఏ ఏ దృశ్యాలు నువ్వు చూడగలుగుతున్నావో,
0: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ,
1: ఏ ఏ స్వరూపాలు నీవు చెప్పగలుగుతున్నావో,
0: ద ఫార్మ్ యు కెన్ డిస్క్రైబ్,
1: ఏ అనుభూతులు నీవు పొందగలుగుతున్నావో,
0: దోస్ థింగ్స్ దట్ యు
1: అదంతా ది వన్ యు థింక్ యు ఆర్.
0: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యు థింక్ యు ఆర్.
1: ది వన్ others think you are.
0: The one others think you are.
1: అది ఏ చిత్తాకాశము?
0: That is cosmic mind.
1: అది చింతించినవంతా కూడాను నీ మనసు లోపల స్మరింపజేస్తుంది.
0: So all that is thought of is reminded, recapitulated.
1: కనుకనే ఈ చిత్తాకాశమునకు తరువాత పోయేటువంటిది
0: that which transcends the
1: one you think you are anyani kare the one you really are.
0: That which transcends this is the one you really are.
1: Adi ye atma tattvam.
0: That is cosmic consciousness.
1: Adi ye nijamainatunte yokka prakruti yokka swarupamu.
0: That is the true nature.
1: Daivam yokka aanandamu.
0: It is divine bliss.
1: Ee aanandamunaku ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
2: దేర్స్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ద డివైన్ బ్లెస్ అండ్ దిస్ టర్మ్
1: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సంబంధమేమైంది.
2: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్
1: కనుకని ఈ ఐ ఒక ఏకాక్షరమే.
2: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్
1: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుధా వదంతి అన్నారు.
2: వేదాంత సేస్ ది సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్
1: కనుక ఎవరిని పిలిచినప్పటికీ
2: యు మే కాల్ ఎనీబడీ
1: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
2: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హీ విల్ సే ఐ.
1: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
2: గిరి గారు హీ సేస్ ఐ.
1: ఈ విధంగా ఎన్ని పేర్లు కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
2: ఎనీ వన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిదే ఐ.
2: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
2: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ ఆత్మతత్వమునకు ఆకాశమని కాని భూమిని కాని ఏమని కాని చెప్పడానికి వీలు కాదు.
2: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
1: ఆకాశం అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ ఆకాశ?
1: అనంతమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: అప్రమాణమైనటువంటిది.
2: ఇమ్మెజరబుల్.
1: అగోచరమైనటువంటిది.
2: నాన్ అపారెంట్.
1: ఇలాంటి దీనిని ఎవరని చెప్పగలరు?
2: హూ కెన్ డిసైడ్ ఇట్?
1: కనుక
2: సో
1: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరు ఏమి చెప్పలేరు.
2: ఇన్ఫినిట్ ఫామ్ కెనాట్ బి సెట్ స్టేట్.
1: కనుక నే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
2: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
1: అనేటువంటిది గగనం.
2: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
1: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
2: వాట్ ఈస్ దట్ యు నో?
1: ఏదో కొన్ని దృశ్యములు కొన్ని మేఘములు కనిపిస్తాయి.
2: యు మే సీ సమ్ క్లౌడ్స్.
1: ఎంతవరకు కనిపిస్తాయి?
2: టు వాట్ ఎక్స్టెంట్?
1: కొంత కాలం వరకు కనిపిస్తాయి.
2: టు ఫర్ సమ్ టైం
1: అవి కూడా మల్లమైపోతున్నాయి.
2: లేటర్ దే టు పాస్ ఆఫ్.
1: అవి కూడా చలనమైపోతున్నాయి.
2: దే టు మూవ్ అవే.
1: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిద్దాకాశం.
2: సో దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
1: అది ఏ ఐ.
2: దాట్ ఈస్ ఐ.
1: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
2: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
1: దీనిని వేదాంతము.
2: దిస్ ఇన్ వేదాంత.
1: ప్రతి ఒక్క విషయమును కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యు
1: అహం బ్రహ్మాస్మి.
2: ఐ యామ్ బ్రహ్మ.
1: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుంటుంది.
2: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
1: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
2: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
1: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
2: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
1: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
2: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ
1: అహం అహం అహం బ్రహ్మాస్మి.
2: అహం అహం ఐ.
1: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటిది.
2: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
1: కనుక నే అహం అనేటువంటిది నేను.
2: సో అహం ఈజ్ దిస్ ఐ.
1: కనుక నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
2: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
1: కనుక నే వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు.
2: సో యు మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత, బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
1: నాయన నీవెవరో తెలుసుకో.
2: నో థై సెల్ఫ్. నో హూ యు ఆర్.
1: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
2: ఐ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్.
1: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
2: ఇఫ్ ఐ సే హూ ఆర్ యూ,
1: నేను అనిల్ కుమారు.
2: యుల్ సే ఐఎమ్ అనిల్ కుమార్.
1: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు?
2: హూ గేవ్ దిస్ నేమ్?
1: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
2: యువర్ పేరెంట్స్ క్రిజన్ యూ సో.
1: ఈ పేరు పెట్టకమునుపు నీ పేరేమి?
2: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
1: నాకు తెలియదు.
2: ఐ డోంట్ నో.
1: కనుక నేను ప్రతి దానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
2: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్. యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్.
1: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
2: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
1: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
2: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్.
1: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
2: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
1: నేను అనిల్ కుమారు.
2: యు విల్ సే ఐఎమ్ అనిల్ కుమార్.
1: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు?
2: హూ గేవ్ దిస్ నేమ్?
1: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
2: యువర్ పేరెంట్స్ క్రిస్టన్ యూ సో.

0: name is given for identification.
1: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
0: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
1: కనుక
0: సో
1: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు. అహం అహం అహం అహం.
0: సో ఇట్ ఇస్ అహం అహం ఐ.
1: ఈ అహం అనేటువంటిది నిజమైన ఆత్మతత్వము.
0: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: కనుక మనము గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
0: సో వి స్పీక్ ఆఫ్ కాస్మాస్.
1: చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్
1: కొంతవరకు విచారించవచ్చు.
0: వి కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
1: భూతాకాశం యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
0: అండ్ దెన్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాస్మాస్ ఇస్ కాస్మిక్.
1: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
0: అండ్ దెన్ కాస్మిక్ కాన్షియస్నెస్ హస్ నో ఫామ్.
1: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
0: ద ఫామ్ లెస్
1: ఎట్టి ఆకారం చెప్పవచ్చును.
0: వాట్ ఫామ్ కెన్ యూ డిసైడ్.
1: కనుకొని అహం అహం అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ అహం ఐ.
1: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు
0: ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ ఫిలాసఫీ
1: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈస్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
1: ఏమిటి అహం?
0: వాట్ ఈస్ అహం?
1: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
0: ఇస్ ఇట్ ఈగో?
1: ఈ అహంకులకు ఒక ఆకారం ఉంది కదా.
0: This ego has some form.
1: కాని ఈ అహంకు ఆకారం లేదు.
0: But the true I has no form.
1: కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం.
0: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనిని వేదాంతము అనేక రకములైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: వేదాంత టాట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
1: కనుక ఇది ఆకాశము కాదు.
0: ఇట్స్ నాట్ స్పేస్.
1: అహం అనే రూపము కాదు.
0: నాట్ ఎ ఫార్మ్.
1: అహం అనే శబ్దము కాదు.
0: నాట్ సౌండ్.
1: ఎట్టి శబ్ద రూపంలో లేనటువంటి యొక్క తత్వమే అహం.
0: ఇట్ హాస్ నో సౌండ్ నార్ ఫార్మ్.
1: ఎవరో ఒకరు అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
0: Somebody said, find out who you are.
1: రెండవ దినం వచ్చాడు.
0: He came on the following day.
1: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
0: Sir, I have known.
1: ఏమిటి నీవెవరు?
0: Then who are you?
1: నా పేరు రామయ్య.
0: I am Ramayya.
1: ఇంక నీవెవరు అని రెండవ తూరి అడిగేటప్పటికి మా తండ్రి పేరు మల్లయ్య.
0: అండ్ దెన్ హి సెడ్ మల్లయ్య ఇస్ మై ఫాదర్స్ నేమ్.
1: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
0: యువర్ మదర్ ఇస్ పుల్లమ్మ.
1: ఎల్లమ్మ, పుల్లమ్మ, రామయ్య, రంగయ్య ఈ విధంగా పేర్లు చెప్తూ వచ్చాడు.
0: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్. వెంకయ్య, పుల్లమ్మ, టామ్, డిక్ అండ్ హ్యారీ.
1: ఏవి నీవు కాదు.
0: దే ఆర్ నాట్ యువర్ నేమ్స్ ఐదా.
1: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
0: దే ఆర్ ఆల్ result of association.
1: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి ఒక పదములే.
0: దట్ రిలేటింగ్ టు లోకల్ వెర్నాక్యులర్.
1: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
0: దట్ ఫర్ ఇంట్రొడక్షన్.
1: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
0: దట్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
1: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
0: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
1: అహం. అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ సెల్ఫ్.
1: ఈ ఆత్మ అన్న,
0: ఆత్మ
1: నేను అన్న,
0: ఐ
1: అంతా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆత్మకు వేరొక రూపం లేదు.
0: ఆత్మ హాస్ నో ఫామ్.
1: నేనే, నేనే, ఐ, ఐ, ఐ.
0: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
1: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
0: ఇఫ్ యు నో ఐ, యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
1: అహం రామయ్య.
0: అహం రామయ్య.
1: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
0: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
1: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
0: రామయ్య కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ ఐ.
1: అహం వచ్చిన తర్వాత ఇంకేది రాకూడదు.
0: ఆఫ్టర్ ఐ నో అదర్ థింగ్ నీడ్ టు బి దేర్.
1: కాబట్టి అహం ఒక్కటే.
0: సో అహం ఈజ్ వన్.
1: అది ఏ నేను.
0: దాట్ ఈస్ ఐ.
1: నేను అనేటువంటి తత్వము గుర్తించుకోవాలి.
0: నో దిస్ నేచర్ ఆఫ్ ఐ.
1: ఇది ఏ వేదాంతం యొక్క పెద్ద రహస్యము.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఫిలాసఫీ.
1: కనుకనే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము మూడు ఆకాశముల గురించి చెప్పేటువంటిది అంటూ ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
0: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫామ్.
1: కదలిక ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్
1: మెదలిక ఉండేటువంటిది.
0: ఇట్ స్టాండ్స్ దేర్.
1: ప్రయాణం సలిపేటువంటిది.
0: ఇట్ మూవ్స్ అబౌట్.
1: ప్రత్యక్షంగా గోచరించేటువంటివి.
0: యు సీ డైరెక్ట్లీ.
1: కానీ
0: బట్
1: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
0: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్ ది
1: కాస్మిక్ మైండ్. కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
0: ది ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
1: ఈ ప్రతిబింబములు ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన చిత్తాకాశం.
0: ది రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ది ట్రూ వన్.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఏది ఉండనటువంటిదే సరైన ఆకాశము.
0: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
1: ఇది చిదాకాశము.
0: దాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్.

0: చిదాకాశం యొక్క తత్వాన్ని,
1: ద నేచర్ ఆఫ్ చిదాకాశ,
0: ఏ పేరుతో కానీ,
1: కెనాట్ బి రిఫర్డ్,
0: రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు.
1: కెనాట్ బి రిఫర్డ్ టు ఐదర్ బై నేమ్.
0: ఒకనొక సమయం లోపల ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
1: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
0: అక్కడి నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
1: ఏ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
0: వచ్చి, అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
1: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్ సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్.
0: తప్పక తొడుగుతానమ్మా.
1: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్ వై నాట్.
0: ఇది నా చేతి సైజు తగినటువంటి తొడుగు అని.
1: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
0: తొడిగినాడు.
1: అండ్ హీ గేవ్ ద బ్యాంగిల్.
0: తొడిగిన తర్వాత
1: ఆఫ్టర్
0: అతనికి దాని విలువ ఇవ్వాలి.
1: ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
0: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ మనీ.
0: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
1: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ అల్మైర అండ్ ద లాక, యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ
0: చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది.
1: అండ్ షీ డిసపియర్.
0: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
1: వైల్ గోయింగ్ ద బ్యాంగిల్ సెల్లర్ ఆస్క్డ్ వాట్స్ యువర్ నేమ్ బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
0: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
1: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
0: వెళ్ళినాడు.
1: హి వెంట్.
0: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
1: హి వెంట్ రౌండ్.
0: ఆ అడ్రస్ ఏమో చిక్కింది.
1: హి కుడ్ గెట్ ది అడ్రస్.
0: అతన్ని విచారించాడు.
1: హి కుడ్ నో.
0: అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది.
1: ఈ సెట్ యువర్ డాటర్ పర్చేస్ బ్యాంగిల్స్.
0: అతను చెప్పాడు, నాకు పెండే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడున్నారు అని.
1: ఈ సెట్ ఐఎమ్ అన్మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
0: లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది.
1: షీ సెట్ ట్రూత్.
0: చూడు, ఆమె చెప్పిన సత్యం అంతా కూడా అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నా.
1: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
0: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
1: షీ మెన్షన్ ది ఫాదర్స్.
0: మీ పేరు అదేనా?
1: Isn't your name?
0: అదే అన్నాడు.
1: Yes, it's
0: mine. మరి సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
1: When that is true, why not this?
0: చూచాడు, పలాని గూటిలో పోయి చూడండి.
1: He said, find out there.
0: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
1: I don't know the existence of the place where money is kept.
0: లోపల వెళ్లి చూచాడు.
1: He went in.
0: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆ చిక్కింది.
1: He went in and saw the money. Enough for the bangles.
0: ఆయన ఎవరో తెలుసునా?
1: యు నో హూ షీ ఇస్?
0: గంగా శిష్యుడు, గంగాభారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
1: హీ ఈస్ ద వన్ హూ వర్షిప్స్ గంగాభారతి.
0: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
1: ఐ వర్షిప్ గంగాదేవి.
0: గంగాదేవే నా ఆరాధన దేవత.
1: షీ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ.
0: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
1: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ I haven't got married.
0: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
1: Since the name of Ganga is mentioned, I want to go.
0: అప్పుడు ఆ గాజుల వాడు,
1: the bangle seller,
0: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
1: And this person has taken her there.
0: అప్పుడు అక్కడికి వెళ్లి,
1: there,
0: అమ్మా,
1: mother,
0: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
1: I could see you when I gave you bangles.
0: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
1: You also were there.
0: కాని ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
1: Why is it I don't see?
0: నా డబ్బు నాకు చేరింది.
1: I received money.
0: నేను కృతజ్ఞత నేను చెప్పుకోవటం కోసం వచ్చాను అన్నాడు.
1: I have come here to declare your presence.
0: ఆమె చెప్పింది.
1: She said.
0: ఇదిగో నీ కృతజ్ఞత అని ఒక చేయి పైకెత్తింది.
1: Here is my hand.
0: ఆ గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
1: And they're full of bangles he could see.
0: ఆయన తండ్రి అనేటువంటి వాడు చూచాడు.
1: The father saw.
0: గంగ.
1: గంగ.
0: గంగ. గంగ అస్తములు మాత్రమే కనిపించింది.
1: అండ్ గంగా హి కుడ్ సీ ఓన్లీ ద హ్యాండ్.
0: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి,
1: హి జస్ట్ కెప్ట్ హిమ్ అసైడ్.
0: తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హ్యావ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మానిఫెస్టేషన్.
0: చూచాడు,
1: హి సా
0: ఇంద్రా లోకమాతామ రమామంగళ దేవత భార్గవీ లోకజనని క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ ప్రైజింగ్ ప్రేయింగ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
0: ఆమె చెప్పింది,
1: షీ సెడ్,
0: నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
1: ఐ డోంట్ షో ఎనీ సింగిల్ ఫామ్.
0: నాకు ఎట్టి స్వరూపము లేదు.
1: ఐ హావ్ నో ఫామ్.
0: దైవమునకు కల్పించుకున్నటువంటి స్వరూపములు.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్
0: అసెంబ్లీ. ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
1: దేర్ ఆర్ ది ప్రిసెంప్షన్స్ అసెంప్షన్స్ ఆఫ్ సీక్.
0: ఫలాని రూపమనేటువంటిదే లేదు.
1: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్.
0: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
1: నో సైన్స్.
0: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యమును పెట్టాను అన్నది.
1: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యు మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
0: ఆ యొక్క హస్తమును చూచాడు.
1: హి సా ద హ్యాండ్.
0: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
1: హి ఫెల్ట్ దట్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
1: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
0: హస్తస్య భూషణం దానం.
1: చారిటీ ఇస్ ద జ్యువెల్.
0: కంఠస్య భూషణం స్మరం.
1: ట్రూత్ ఇస్ ద జ్యువెల్ ఆఫ్ ది నెక్.
0: తల్లి నీ హస్తం చూచాను.
1: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
0: నేను ఇంకా తరించాను.
1: I am liberated.
0: ఆ గంగలో పడ్డాడు, ప్రాణమిచ్చాడు.
1: He fell under the Ganges and breathed last.
0: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కాని నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
1: గాడ్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ బట్ ఇట్స్ నాట్ ద ట్రూ ఫార్మ్.
0: ఆకారము లేదు.
1: హి హస్ నో ఫార్మ్.
0: రామకృష్ణ పరమహంస కూడాను.
1: రామకృష్ణ పరమహంస
0: కమర్పూర్ లో ఉంటూ ఉండి
1: ఇన్ కమర్పూర్
0: ఒక దినము
1: వన్ డే
0: కడుపు చాలా బాధ వేసింది.
1: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్
0: భరించుకునలేక
1: హి కుడ్ బేర్.
0: గంగానదిలో పోయి పట్టానికి పోయాడు.
1: హి వాజ్ అటెంప్టింగ్ టు
0: ఎంత దూరం దిగినప్పటికీ మోకాల్లోతు నీళ్లు మాత్రమే కనిపించాయి.
1: హి కుడ్ ఓన్లీ గో మీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హి వెంట్.
0: తల్లి జగన్మాత.
1: ఓ మదర్
0: ఎందుకు నన్ను కనిపించడం లేదు?
1: How is that I don't see?
0: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
1: Why don't allow me to merge you?
0: భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
1: I cannot bear the separation any longer.
0: అప్పుడు
1: దెన్
0: ఆమె నాయన నాకు ఒక రూమ్ ఉంటుండే కదా నీకు కనిపించేకి. రూపము లేదు.
1: ఐ హావ్ నో ఫార్మ్.
0: ఒకే రూపమే.
1: ఓన్లీ వన్.
0: అది ఏ నా యొక్క రూపము? ఆత్మ ఆత్మ ఆత్మ అని.
1: అండ్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ఆత్మ.
0: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
1: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
1: యు సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యు థింక్ ఆఫ్.
0: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కానీ నిజమైనటువంటివి కాదు.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్ ఇల్యూజన్ బట్ నాట్ రియాలిటీ.
0: నాకు సాక్షాత్కరించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కుడ్ సీ
0: మై నాకు సాక్షాత్కరించాడు.
1: సీ ది మానిఫెస్టేషన్ ఆఫ్
0: కృష్ణ. సాక్షాత్కరించాడు
1: భగవాన్.
0: అనేక మంది చెప్తూ ఉంటారు.
1: పీపుల్ సే సో.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇల్యూజన్.
0: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు.
1: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యు కెనాట్ హావ్
0: భ్రమ. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు.
1: దెన్ వన్స్ యు హావ్ భ్రమ యు విల్ నాట్ బి ఇల్యూజన్.
0: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు.
1: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యు కెనాట్ హావ్ భ్రమ.
0: కనుకనే మన భ్రమను మనం పోగొట్టుకోవాలి.
1: సో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
0: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్మెంట్.
0: దేహాభిమానం దూరం చేయాలి.
1: వి షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఈగో.
0: ఆత్మ అనేది ఒక నిజమైనటువంటి స్వరూపము.
1: వి షుడ్ బి అటాచ్డ్ టు ది సెల్ఫ్.
0: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: ఆత్మకు ఆనందమే రూపము.
1: బ్లిస్ ఇస్ ఇట్స్ ఫామ్.
0: అది ఏ నిత్య ఆనందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమ సుఖదం.
1: సుప్రీమ్ హ్యాపీనెస్.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: విజ్డమ్.
0: ద్వంద్వాతీతం.
1: నాన్ డ్యూయల్.
0: గగన సదృశ్యం.
1: ఎథీరియల్.
0: తత్వమస్యాది లక్ష్యం.
1: అల్టిమేట్.
0: ఏకం.
1: వన్.
0: నిత్యం. విమలం.
1: ప్యూర్.
0: అచలం. సర్వదీ సాక్షిభూతం.
1: నో మొబిలిటీ. ఎటర్నల్ విట్నెస్.
0: ఇది ఆత్మ యొక్క వర్ణన.
1: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్.
0: దీనికి ఏక ఆకారములు ఉంటున్నాయి.
1: వాట్ ఇస్ ది బేసిస్?
0: ఆకారములు లేవు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలనేటువంటి పట్టు మనం పట్టకూడదు.
1: లెట్స్ నాట్ డిటర్మిన్ టు సీ స్పెసిఫిక్ ఫార్మ్.
0: చూచిన ఆకారం అన్నీ కూడా దైవాకారం లే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే.
1: ఎనీ ఫార్మ్ ఇస్ డివైన్.
0: దైవంలోకి ఇదే అది అనేటువంటి ఒక స్వరూపాలు లేవు.
1: యూ కెనాట్ డిసైడ్ ఎ సింగిల్ ఫార్మ్.
0: కనుకనే
1: సో
0: ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వంను
1: ద నేచర్ ఆఫ్ కాన్షియస్
0: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము
1: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్
0: ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణాలే.
1: ద బిలాంగ్ టు కాస్మాస్.
0: ఈ భూతాకాశం యొక్క లక్షణాలను మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దిస్ కాస్మాస్ అండ్ ద ప్లానెట్స్.
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
1: దే ఆల్ వానిష్.
0: చెదిరిపోయేటువంటివి.
1: దే మూవ్ అవే.
0: మరుగుపడేటువంటివి.
1: దే గెట్
0: మాయమయ్యేటువంటివి.
1: దే చేంజ్.
0: అంతర్ధానమయ్యేటువంటివి.
1: దే డిసపియర్.
0: అన్ని కూడా నువ్వు మనకు వెనుకకు పోతుంటాయి.
1: దే జస్ట్ ఆర్ విత్డ్రాన్.
0: ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంట ఉండి కనిపించేటువంటి.
1: ఓన్లీ వన్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఆనందం,
1: దాట్ ఈస్ బ్లిస్.
0: ఈ ఆనందమునకు ఒక స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమునకు ఒకే ఆకారమే.
1: ఇట్ హ్యాస్ ఓన్లీ వన్.
0: నవ్వుకోవటమే ఆనందము.
1: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో.
0: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే.
1: If you make sound, it's laughter.
0: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే,
1: హౌ డస్ ఇట్ స్మైల్?
0: మందస్మిత వదనం.
1: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ.
0: అది శబ్దము లేనటువంటి ఒక నవ్వు.
1: ఇట్ హస్ నో సౌండ్.
0: ఏ నోరు తెలవనటువంటి నవ్వు.
1: ఇట్స్ నాట్ ఎ లాఫ్టర్.
0: ఆనందాన్ని అందించే నవ్వు.
1: ఇట్స్ బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము.
1: ఇట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకనే అది ప్రహసన్ అన్నారు.
1: సో ఇట్ ఇస్ ప్రహసన్.
0: శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్.
1: సో దాట్ విచ్ ఇస్ సౌండ్
0: ఇస్ లేనటువంటిదే ఆసన్.
1: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్.
0: కనుకనే
1: సో
0: భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడు అంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు.
1: గాడ్ స్మైల్స్, డస్ నాట్ లాఫ్.
0: ఇవన్నీ సినిమా నవ్వులు.
1: The other is just artificial.
0: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకొని దేవుడు కూడా నిట్టే నవ్వుతుంటాడేమో అనుకుంటారు.
1: As we watch cinemas, we think God also laughs like that.
0: కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
1: There is one certain sign.
0: అది కృతజ్ఞత అన్నారు.
1: That is gratitude.
0: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
1: What is to be given to God?
0: దైవం ఎన్నో మనకి ఇస్తున్నాడు.
1: God gives many.
0: ఒళ్ళు సార్లు లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు.
1: When we are sick, God comes.
0: ఇంజక్షన్ మందుకు తగినంత విలువ ఇస్తాము.
1: And we pay the bill.
0: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
1: There ends gratitude.
0: ఆకలి వేస్తుండాలి.
1: We are hungry.
0: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నావు.
1: To appease hunger, we go in search of food.
0: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
1: Mother serves food and curry.
0: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
1: Then once you eat, it is an expression of gratitude.
0: ఏదో బాధలు పడుతున్నావు.
1: You are suffering.
0: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
1: Someone will come close to you, alleviate you from suffering.
0: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి.
1: For any help that you receive, you should express gratitude.
0: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
1: టుడే దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్.
0: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ మెనీ.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
1: హి గివ్స్ ఫ్రీ
0: మెడిసిన్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ మెడిసిన్.
0: ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ వాటర్.
0: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు.
1: ఫ్రీ.
0: ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
1: హి మూవ్స్ అమంగ్.
0: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
0: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
1: హౌ ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్?
0: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారం త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీన్ని తగిన విలువగా వస్తుంది.
1: When you give up ego, you can also be free.
0: ఏమి నేను ఇచ్చేది?
1: What is that you give?
0: ఏ హృదయము నొసగితే ఈశ నాకు.
1: Oh God, the heart you have given.
0: మైడి దానిని అర్పింతు మహితమూర్తి.
1: I give you the same heart back to you.
0: మరక వేరేమి దెత్తు నీ పాదార్చనకును.
1: What else I am to offer to your feet?
0: అంజలకిటింతు అందుకోవయ్య నీవు అన్నా.
1: With all salutations I offer my heart.
0: అంజలకిటించు.
1: I
0: అది ఏ నీ యొక్క కృతజ్ఞత.
1: ఐ డో నమస్కార్.
0: అది కూడా లేకపోతే కోరుడైపోతాడు.
1: యు ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
0: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
1: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
0: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
1: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
0: ఎన్నో బాధలు గురి కావాల్సి వస్తుంది.
1: యూ హావ్ టు పాస్ త్రూ సఫర్.
0: కనుకని ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
1: వెన్ యు పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసెన్స్ ఇస్ గ్రాటిట్యూడ్.
0: హసనంతోనే ఉంటుంటావు.
1: And you can be always be
0: blissful.
1: You can smile all along.
0: ఇది ఏ నీ యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ద రిజల్ట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: కృష్ణ భక్తుడు
1: డివోటీ ఆఫ్ కృష్ణ
0: నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేసేవాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
0: కానీ ఏ కృష్ణుణ్ణి నేను స్మరించేది?
1: In what form can I recite?
0: ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
1: బికాస్ ద ఫార్మ్స్ ఆర్ డిపిక్టెడ్ ఇన్ డిఫరెంట్
0: వే. ఆరాధించేదా దీన్ని ఆరాధించేదా?
1: షల్ ఐ వర్షిప్ దాట్ ఆర్ దిస్?
0: ఏ కృష్ణుని నేను ఆరాధించేది?
1: వాట్ స్పెసిఫిక్ ఫార్మ్?
0: సందేహం కలిగింది.
1: హీ కుడ్ నాట్ డిసైడ్.
0: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రములు.
1: దే ఆర్ ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ ది నేచర్.
0: దైవం మానుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఈ పిక్చర్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుని యొక్క స్వరూపం.
1: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండటం,
1: గాడ్ స్మైల్.
0: ఎప్పుడు నవ్వించటము,
1: మేక్స్ అస్ స్మైల్.
0: ఎప్పుడు ఆనందంగా ఉండటము,
1: హిస్ బ్లిస్ఫుల్.
0: ఇతరులను ఆనందంగా కల్పించటము,
1: హి మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
0: కృష్ణుని యొక్క స్వరూపము,
1: దట్ ఈస్ కృష్ణాస్ ఫామ్.
0: తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి.
1: హీ షుడ్ బి బ్లిస్ఫుల్, మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
0: కనుక నీ గివ్ అండ్ టేక్.
1: ఇట్స్ గివ్ అండ్ టేక్.
0: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
1: ఇట్స్ ఎ బై వే ఛానల్.
0: నీవు ఆనందాన్ని పుచ్చుకోవాలి.
1: గివ్స్ ప్లస్ అండ్ రిసీవ్.
0: ఇది నీ యొక్క కృతజ్ఞత.
1: దట్ ఇస్ గ్రాటిట్యూడ్.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్టసీ బ్లిస్ ఇన్ రియాలిటీ.
0: కలలో కూడా నీకు ఆనందం లభిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ బ్లిస్ ఈవెన్ ఇన్ డ్రీమ్.
0: నీకు ఆరాధన దేవత కంటికి కనిపించినప్పుడు,
1: వెన్ వన్స్ యూ సీ
0: హసన్, నవ్వుతూ పోవాలి.
1: యూ కెన్ గో స్మైలింగ్.
0: మూతి ముడుచుకొని ఉండకూడదు.
1: యూ కెనాట్ గో విత్ ఎ సీరియస్ ఫేస్.
0: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటుంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
1: ఎ మ్యాన్ విత్ సీరియస్ ఫేస్ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: ఎప్పుడూ ఆనందంగానే ఉంటుండాలి.
1: స్మైల్ స్మైల్ ఆన్ ద వే.
0: ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
1: బ్లిస్ ఇస్ ద ట్రూ ఫామ్.
0: కనుక నిరంతరము కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
1: సో వన్ షుడ్ స్మైల్.
0: కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని కష్టములు వచ్చాయి, కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నీవు ఏమాత్రం ఏడ్చకూడదు.
1: వరీస్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టికల్స్ కమ్ అండ్ గో.
0: పోతుంటాయి.
1: దే కమ్ అండ్ గో.
0: అన్ని కదిలిపోయే మేఘాలు.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వచ్చింది పోయినాయి.
1: దే హావ్ కమ్ అండ్ వానిష్.
0: అంతేగాని నిలిచినవి కావేవి.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
1: సో వీ షుడ్ నాట్ వరీ.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వి హావ్ స్ట్రాంగ్ ఫెయిత్,
0: నిజమైనటువంటి భక్తులు మనం అనుకుంటాము,
1: వీ కెన్ బి ట్రూ డివోటీస్.
0: అట్ట కాదు, అమ్మకి ఏదో జ్వరం వచ్చింది, నాన్నకి ఏదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
1: యూఆర్ వరీడ్ ఆఫ్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్, హౌ కెన్ యూ బ్లెస్?
0: అమ్మా నాన్నలు ఎవరు?
1: హూ ఆర్ పేరెంట్స్?
0: ఈ దేహానికి అన్నటువంటి అమ్మా నాన్నలే.
1: పేరెంట్స్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఈ దేహం ఎవరిది?
1: హూస్ బాడీ ఇట్ ఈస్?
0: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్.
0: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
1: దాట్స్ నాట్ గ్రాట్.
0: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
1: ఫర్గెట్ ది బాడీ.
0: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: థింక్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి తత్వము.
1: దాట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కనుకని ఆకాశం యొక్క తత్వము,
1: నేచర్ ఆఫ్ ది స్పేస్,
0: చిత్తాకాశము,
1: ది కాస్మస్,
0: భూతాకాశము,
1: కాస్మిక్
0: మైండ్, చిదాకాశము, భూతాకాశాన్ని పూర్తి మర్చిపోవాలి.
1: ఫర్గెట్ కాస్మాస్.
0: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం జ్ఞప్తి అని ఉంచుకోవాలి.
1: వీ కెన్ ప్రిజర్వ్ సస్టైన్ కాస్మిక్ మైండ్.
0: కానీ క్రమక్రమేణా ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతాం.
1: వన్స్ వీ మర్జ్ ఇన్ కాస్మిక్ మైండ్, వీ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనుక చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
1: సో వీ షుడ్ కంటెంప్లేట్ ఆన్ కాస్మిక్ మైండ్.
0: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు విజువలైజ్?
0: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
0: లోకములో
1: ఇన్ ద వరల్డ్
0: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
1: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: కానీ ఆ చెప్పేటువంటి యొక్క దైవత్వము దైవత్వములు కావు.
1: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
0: ఇవంత వర్ణనములైనటువంటి యొక్క
1: తత్వములు,
0: భ్రమించేటువంటి తత్వములు,
1: తరించేటువంటి
0: తత్వములు.
1: మూవ్స్ యు.
0: కానీ నీవు నీవు తరించడానికి తగినటువంటి యొక్క తత్వం నీవు కనుక్కోవాలి.
1: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్ యు. దట్ ఇస్ దట్.
0: అది ఏ తత్?
1: దట్
0: తత్
1: దట్
0: త్వం
1: దౌ
0: అసి
1: ఆర్ట్.
0: ఈ తత్ అనేటువంటిది అది.
1: దట్
0: తమ్ అనేటువంటిది ఇది.
1: దావ్ దిస్.
0: అది ఇది.
1: దట్ దావ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే అసి.
1: దట్ దావ్ ఆర్ట్
0: తత్వమ అసి. అదే తత్వం అసి.
1: దట్ దావ్ ఆర్ట్ తత్వమ.
0: కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి.
1: సో బోత్ షుడ్ బి వన్.
0: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.

పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, కోరుచుందురు మనుజులు కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత, కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నను వెరతి ఎరుగపరతు, సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా, సాధు సద్గుణ గణ్యులౌ

0: people pray for good time. They desire to occupy high positions. They expect good life, but they do not pray for good mind, wisdom and conduct. What else is to be communicated to this noble assembly?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Manava jeevitam arudainadi.
0: Human life is rare.
1: Kalamu viluvainadi.
0: Time is valuable.
1: Hrudayam mruduvainadi.
0: Human heart is valuable.
1: Manasu maduramainadi.
0: Mind is nectarine.
1: Itti manavatvanni, manavata viluvanu, ittivanti manavata swarupamnu, manavudu gurtinchalekapovatam oka duradrushtame.
0: It's unfortunate that man is not able to realize the human nature, the human quality and the human value.
1: Manavudanaga kevalam sharirdhari maatrame kaadu.
0: A human being does not mean the body in form alone.
1: Itanu vishva virata swarupudu.
0: In fact, his cosmic form.
1: Vishvamunandu ye shaktulu galavu sa samasta shaktulu kudalu manavuni yandu ivudi undavi.
0: All the power that you find spreading all over the universe lies latent in man.
1: Kani inni shaktulu imichukunnappudikini manavudu tana yokka shakti tattvanni tanu kinchittu kudanu gurtinchalekapothunnadu.
0: With all the faculties and powers that are gifted to him, man is not able to realize even a fraction.
1: Manavudu shanti sukhalanu andukolekapothunnadu.
0: In fact, man is not able to enjoy, receive peace and happiness.
1: Deeniki karanam emiti?
0: What is the reason behind it?
1: Arudaina jeevitamu, vishalamaina kalamu, mruduvaina hrudayamu, మధురమైన మనసు కలిగినప్పటికీ తాను శాంతిని ఎందుకు పొందలేకపోతున్నాడు?
0: హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ దో హ్యావింగ్ బిన్ గివెన్ దిస్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ వాల్యుబుల్ టైమ్ నెక్టరైన్ హార్ట్ అండ్ ఎ బ్యూటిఫుల్ మైండ్?
1: తన విశాల హృదయమును మరచి సంకుచితమైన భావమును చేర్చుకుని స్వార్థము స్వార్థము స్వార్థము అనే పెనుభూతములకు లొంగి ఈ అశాంతిని అసుఖాన్ని అనుభవిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ పాసింగ్ త్రూ ద రెస్ట్లెస్ అండ్ మిజరీ బికాస్ హీ హాస్ లాస్ట్ హిస్ బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ ఈస్ కంప్లీట్లీ నారో మైండెడ్ ఫుల్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ ద డెమన్ దట్ ఈస్ స్వాలోయింగ్ హిమ్.
1: ప్రాచీన మానవులు శాంతి సుఖములను నొందుతూ అశాంతి అంటే ఏమిటో వాడు గుర్తించలేకపోతూ వచ్చాడు.
0: ఇన్ ఏన్షియంట్
1: సుఖము అనేటువంటిది ఏమిటో వాడు అర్థం చేసుకోలేకపోతూ వచ్చాడు.
0: Ancient man spent all the time in peace and happiness. Now we do not know what peace and happiness are.
1: Prachina kalamundi manavudu satya dharmamulu aasrayinchatam chetane ashanti anetundi varlo e maatramo praveshinchaledu.
0: In olden days man was never restless because he has adhered to the twin principles of truth and righteousness.
1: Nirantaram kodunu sukha shantilato jeevisthu vacharu.
0: He always spent his life in peace and happiness.
1: మానవుని యొక్క హృదయం మార్పులకు ఏది ప్రధానము?
0: వాట్ ఈస్ దాట్ విచ్ కాంట్రిబ్యూట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్?
1: ఎట్టి మంటనో అట్టి పొగ.
0: యాజ్ ఇస్ ద ఫ్లేమ్ సో ఇస్ ద స్మోక్ అరౌండ్.
1: ఎట్టి పొగనో అట్టి మేఘము.
0: యాజ్ ఇస్ ద స్మోక్ సో ఇస్ ద క్లౌడ్.
1: ఎట్టి మేఘమో అట్టి వర్షము.
0: యాజ్ ఇస్ ద క్లౌడ్ సో ఇస్ ద రెయిన్.
1: ఎట్టి వర్షమో అట్టి పంట.
0: యాజ్ ఇస్ ద రెయిన్ సో ఇస్ ద క్రాప్.
1: ఎట్టి పంటనో అట్టి వంట.
0: యాజ్ ఇస్ ద క్రాప్ సో ఇస్ ద ప్రిపరేషన్.
1: ఎట్టి వంటనో అట్టి భ్రమలు మానవుని యందు అభివృద్ధి అవుతూ.
0: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
1: కనుక ఈనాడు మానవుని యొక్క తిండి తీర్థములు కూడాను సక్రమమైనటువంటి స్థితిలో లేవు.
0: టుడే ఇన్ ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నాట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: మానవుని యొక్క సౌందర్యం ఏమిటి అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ నౌ.
1: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పేటువంటిది, నీలింగే సన్నిధిలే శృంగార, ఊరింగి ఆగరవ శృంగార, సముద్రకి తెరయే శృంగార, నారి గుణవే శృంగార అని. మానవులకు నిజమైనటువంటి శృంగారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రూ డెకరేషన్ టు మ్యాన్?
1: కొలనుకు తామర పుష్పమే శృంగారం.
0: ఇట్ ఇస్ ద లోటస్ ఫ్లవర్ దట్ యాడ్స్ బ్యూటీ టు ద లేక్.
1: గ్రామమునకు నిర్మించుకున్న ఇంటే శృంగారం.
0: ది ఎంటైర్ విలేజ్ ది హౌసెస్ బిల్ట్ దేర్ యాడ్ టు ది బ్యూటీ.
1: సముద్రమునకు అలలే శృంగారము.
0: వేవ్స్ ఆర్ ద డెకరేషన్ టు ద మైటీ ఓషన్.
1: గగనమునకు చంద్రుడే శృంగారము.
0: మూన్ ఇస్ ద బ్యూటీ టు ది ఎంటైర్ ఇన్ఫినిట్ స్కై.
1: మానవునకు గుణమే శృంగారము.
0: ఫర్ ద మ్యాన్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ దట్ ఇస్ ద ట్రూ డెకరేషన్.
1: ఇట్టి గుణమనేటువంటి శృంగారం ను కోల్పోవడం చేతనే మానవుడు అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక బాధలకు గురి అవుతున్నాడు.
0: యాజ్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ బ్యూటిఫుల్ ఆర్నమెంట్ ఆఫ్ క్యారెక్టర్ హీస్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ మిజరీ అండ్ సాడ్నెస్.
1: భగవంతుడు మానవుని ఏ కార్య నిమిత్తమే నిర్మించాడో, జన్మింపజేశాడో మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద పర్పస్ ఫర్ విచ్ హీస్ బోర్న్.
1: ప్రతి సృష్టి ఎందుకు కూడాను కొన్ని రహస్యములు, కొన్ని ఆదర్శములు, కొన్ని ప్రమాణములు కూడాను నిర్మించాడు భగవంతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ లెఫ్ట్ దేర్ సో మెనీ ఐడియల్స్ మిస్టర్ ఇన్ ద వండర్ బిహైండ్ ఇన్ దిస్ క్రియేషన్.
1: కానీ ఈ ఆదర్శాలను వీడు విస్మరిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటెన్ ది ఐడియల్ సెట్ అహెడ్ ఆఫ్ హిమ్.
1: మానవత్వం అనేటువంటిది ఎంత ఘనమైనటువంటిదో తాను చూచుకోలేకపోతున్నాడు.
0: ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద వండర్ ద గ్రాండియర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశక్తుల కంటే మానవుని యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
0: ద హ్యూమన్ పవర్ ఈజ్ మైటియర్ దాన్ ఆల్ ద పవర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: మానవుడే ప్రతి పదార్థమునకును, ప్రతి విషయమునకును విలువను అందిస్తున్నాడు.
0: In fact, man attaches value to all the objects and the material in the world.
1: Diamond ki evaru viluvistunnadu?
0: Who values the diamond?
1: Bangaruku evaru vilu andistunnadu?
0: Who values gold?
1: Bhoomiki evaru viluvinistunnadu?
0: Who values land?
1: Manishe.
0: It's only man that values.
1: Itti ghanamainatundi viluvainatundi manavatvanni ee naadu manavude gurtinchukolekapothunnadu.
0: Being a human being, he is not able to know his own value.
1: మానవుని ఎందున్న మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: When the man is not able to know his own value of the human being as a human being,
1: మానవుని ఎందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In the first instance, man should know the greatness value of the human life.
1: కనుక తన మానవత్వాన్ని తాను గుర్తించుకున్న తర్వాతనే దైవత్వమును సులభంగా తాను పొందగలడు.
0: When once he comprehends the value of the human life, he can understand the value of
1: దైవం. ఏ కైలాసమునందును, ఏ స్వర్గమునందును, ఏ యొక్క ముని యందును తాను లేడు.
0: God is not present there in paradise or in heaven.
1: ఈ స్వర్గము, కైలాసము ఇవంతా కూడా కేవలము ఒక క్యాంపింగ్ స్టేషన్స్.
0: The paradise and the heaven, the Kailas and Swarga are camping stations.
1: భగవంతుని నిజమైనటువంటి స్థానము మానవుని హృదయమే.
0: The true dwelling place of God is human heart.
1: భగవంతుని ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God.
1: దేవుడనగ వేరు, దేశమందును లేడు. దేవుడనగ తనలో దేహమందే.
0: God is not present in a foreign land. He is present in one's own life.
1: పాపమనగ వేరు, పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలి ఉంది.
0: సీన్ ది సిన్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ, ఇట్ ఈస్ అటాచ్డ్ టు వన్స్ ఓన్ యాక్షన్.
1: తన ఎందే ఉండి తాను చేసే కర్మలు ఎందు కూడా ఉంటుంది. తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటము మానవుని యొక్క ప్రధానమైన అజ్ఞానమే.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో దో ఎవ్రీథింగ్ ఈస్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
1: ఈ అజ్ఞానములకు మూల కారణం ఏమిటనేది కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గమునందే మనం ప్రయాణం సాగుతున్నామే కానీ నివృత్తి వైపున ఏమాత్రం కూడాను మనం వెనుక తిరిగి చూడటం లేదు.
0: త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్ వీ స్పెండ్ థింకింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్, నథింగ్ టు డూ విత్ ఇన్.
1: చూస్తున్నది ప్రవృత్తి యొక్క దృష్టియే.
0: We have got outer vision.
1: వినున్నది ప్రవృత్తి యొక్క పలుకులే.
0: Our words are also external.
1: తలంచున్నది ప్రవృత్తి యొక్క తలంపులే.
0: Thoughts are external.
1: అన్ని ప్రవృత్తి యొక్క లక్షణములే.
0: All are outward.
1: ఈ ప్రవృత్తి యందు ప్రవృత్తి భావములే మనం ఆవిర్భవిస్తున్నాయి కానీ నివృత్తి తత్వం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించండి.
0: Therefore we will have outer tendencies, nothing to do the inner.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మానవుని యొక్క విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to know the value of a human being.
1: మొట్టమొదటి మానవుడి యందున్నటువంటి దైవత్వం కంటే మరొక దైవం వేరే లేదు.
0: In fact, other than God in man, there's no other God.
1: మానవుడే దైవము.
0: Man is God.
1: దైవమే మానవుడు.
0: God is man.
1: మానవునకు దైవత్వానికి ఎట్టి భేదములు లేదు.
0: There's no difference between the man and God.
1: కానీ భావముల యందు మాత్రమే మార్పు కలుగుతుండాలి.
0: There lies the difference in the realm of thought.
1: చూచే విశ్వాన్ని విశ్వరూపంతో మనం చూస్తున్నామే కానీ విశ్వేశ్వర స్వరూపంతో చూడటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ వాచ్ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ థాట్, నాట్ విత్ ది డివైన్ ఫీలింగ్.
1: ప్రకృతి దృష్టితోనే మనం చూస్తున్నాము.
0: వీ హావ్ గాట్ ఓన్లీ ది వ్యూ ఆఫ్ ద నేచర్.
1: కానీ ఆ ప్రకృతి దృష్టిని మరల్చి పరమాత్మ దృష్టిని స్థిరించుకో.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు డైవర్ట్ ద ఔటర్ వ్యూ టువర్డ్స్ ది ఇన్నర్ వ్యూ.
1: ప్రకృతి దృష్టితో చూసినప్పుడు ఇది ఒక గులాబీ పుష్పము.
0: ఫ్రమ్ ద ఔటర్ వ్యూ ఇట్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఇదే దైవ స్వరూపంతో చూసినప్పుడు ఇది హృదయ పుష్పము.
0: From the divine look, you will consider it as the flower of heart.
1: ఈ రంగులను ఈ యొక్క వాసనలను ఎవరు అందించారు?
0: Who gave us this vision and smell?
1: కనుకనే దైవత్వంతో కూడినటువంటి జగత్తును మనం జగత్తుగా చూస్తున్నామే కానీ దైవత్వంగా మనం చూడటం లేదు.
0: సో వీ హావ్ గాట్ ఓన్లీ వరల్డ్లీ వ్యూ బట్ నాట్ ద డివైన్ అవుట్లుక్.
1: కనుకనే మనము ఈ ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ దీన్ని అనుభవిస్తూ ఉన్నాం.
0: For that reason we pass through, the world is suffering trouble and turmoil.
1: పుట్టిన ప్రతి బిడ్డకూడను సత్యాన్ని బోధించి వారి యొక్క సత్య స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది మదాలస.
0: మదాలస టాక్ టు ఎవ్రీ న్యూ బోర్న్ చైల్డ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్.
1: నాయన, నీవు కేవలము శరీరధారి కాదు.
0: మై డియర్ చైల్డ్, యూఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ శరీరము భౌతిక శరీరం కాదు.
0: Is not merely material.
1: నీవు అజ్ఞానముకు లోబడలేదు.
0: And you don't succumb yourself to ignorance.
1: మాయకు వశం కాలేదు.
0: Don't submit to illusion.
1: నీవు కేవలం ఇంత మోహం అనేటువంటి నిద్రలో అనుభవించేటువంటి స్థితిలో.
0: You are just passing through the sleep of attachment.
1: ఈ మోహం అనే నిద్ర నుంచి మేల్కో.
0: Get up, wake up from the slumber of attachment.
1: జాగ్రత్త అనేటువంటి జ్ఞానంలో జ్ఞానం లోపల నీవు ప్రవేశించు.
0: Wake up in that lightning of knowledge, wisdom.
1: ఎప్పుడు మనకు కళలు వస్తున్నాయి?
0: When do we get the sight?
1: చాలా మంది కళలు కలడానికి కొన్ని ఆహార దోషములని భావిస్తున్నారు.
0: Many dream, they think that food is the cause.
1: కొన్ని తలంపునే దీనికి మూల కారణమని భావిస్తున్నారు.
0: Some consider thoughts are behind our dreams.
1: ఇవి ఏవీ కాదు.
0: Nothing of that sort.
1: సంసార స్వప్నం త్యజ మోహ నిద్ర. ఈ సంసారమనేటువంటి స్వప్నం లోపల మోహమనే నిద్ర వల్ల నిజమైనటువంటి యొక్క తన స్వరూపాన్ని మర్చిపోతున్నాడు.
0: ఇన్ ద డ్రీమ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ లైఫ్ మ్యాన్ ఈస్ జస్ట్ పాసెస్ హిస్ టైమ్ ఇన్ అటాచ్మెంట్.
1: నిద్రనే లేకపోతే స్వప్నమే రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ గో టు స్లీప్, యూ కెనాట్ డ్రీమ్.
1: స్వప్నమునకంత నిద్రనే మూల కారణము.
0: ఫర్ ద డ్రీమ్ ది స్లీప్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: అనగా అజ్ఞానమనే స్వప్నం అనుభవించడానికి
0: in order to experience the dream
1: avidya anetundi nidrane moola karanam
0: and this illusion the sleep is the cause.
1: Kanaka ee avidya anetundi swapnamlo nidralo nevu e maatramu marchipovaddu.
0: Don't get into that sleep of illusion or delusion.
1: Ee vidhanga bodhinchi janminchina prati kumarunni kudanu oka goppa yogiga marchivesindi talli.
0: So teaching madalasa made every child born to her into a sage.
1: కనుక మానవుడు జగత్తు లోపల జన్మించి జగత్తు విషయములంతా అనుభవించే నిమిత్తం కాదు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ నాట్ టు సింప్లీ లివ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: జగత్తులో ఎంత అనుభవించినప్పటికీ దాన్ని ఎందుకు తృప్తి మనకు కలుగుటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్లెజర్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్.
1: అనుభవించుకొనది అనుభవించుకొనది ఆశలు పెరిగిపోతున్నదే కానీ తరిగిపోవటానికి ఏమాత్రం కొనుక్కోవటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ప్లెజర్స్ అండ్ ద డిజైర్స్ వీ ఎంజాయ్ దే విల్ నెవర్ డిక్లైన్ డిమినిష్. నో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ నీడ్స్ టు నో హిజ్ నేచర్.
1: ఈనాడు జగత్ రీతిగా, ప్రవృత్తి రీతిగా, ప్రాకృతి రీతిగా, భౌతిక రీతిగా ఇది 200 సంవత్సరములు అనుకుంటున్నారు.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ ఫిజికల్లీ స్పీకింగ్, ఫ్రమ్ ద నేచర్ ద క్యాలెండర్, దిస్ డే ఇస్ ద బిగినింగ్ ఆఫ్ 2000.
1: ఇది ఒక దేశీయులకు మాత్రమే కానీ అందరికీ కాదు.
0: This is limited to a particular
1: ఇది సమస్త యొక్క కొలతలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద మెజర్ ఆఫ్ ద కాస్మాస్.
1: సమస్త యొక్క తత్వము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద నేచర్ ఆఫ్ ద యూనివర్స్.
1: సమస్త యొక్క పేరు కాదు.
0: దట్స్ నథింగ్ టు డు విత్ ద కాస్మాస్.
1: సమస్తి అనగా దైవమే.
0: Cosmos means is God.
1: వ్యక్తి అనగా ఒక దేశము ఒక వ్యక్తియే.
0: Individual is related to time and space.
1: కాబట్టి వ్యక్తి జీవుడు, సమస్తి దేవుడు.
0: Individual is the human, while cosmos is God. దైవభావంలో
1: ఈ 200 సంవత్సరములు మనం చక్కగా విచారణ చేస్తే,
0: if we investigate from the divine viewpoint,
1: ఇది 200 సంవత్సరములు చాలా అల్పమైనటువంటిది.
0: దిస్ 2000 పీరియడ్ ఈజ్ సో స్మాల్.
1: ఎన్ని కోట్ల సంవత్సరంలో జరిగిపోయినవి,
0: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఇయర్స్ పాస్ బై.
1: కానీ ఈ 200 సంవత్సరం అని చెప్పుకోవటంలో అర్థం లేనటువంటి విషయం.
0: ఇట్ ఈస్ మీనింగ్లెస్ టు సే ఇట్స్ జస్ట్ 2000.
1: జీసస్ కొలకు వేసినప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు 1000 సంవత్సరములైంది మాత్రం.
0: జస్ట్ ద డేస్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ ద డే ఆఫ్ క్రూసిఫిక్షన్.
1: దానికి పూర్వం ఉన్నటువంటి దానిని వదిలిపెట్టారు.
0: హీ హాస్ ఫర్గాటన్ ద పీరియడ్ అహెడ్.
1: దానికి పూర్వం గ్రీక్ దేశ రాజుల యొక్క పేర్లే ఈ సంవత్సరములకంతా ఉండేది.
0: ఆల్ ద నేమ్స్ ఆఫ్ ది ఇయర్ ఆర్ రిలేటెడ్ టు ద నేమ్స్ ఆఫ్ ద గ్రీక్ కింగ్.
1: ఒక్కొక్క సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ కూడా కేవలము గ్రీక్ దేశపు యొక్క రాజుల యొక్క పేర్లు.
0: ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ది కింగ్స్ ఆఫ్ గ్రీస్.
1: కనుక ఇలాంటి మానవుని యొక్క పేరును ఆధారం తీసుకుని
0: వీ గో బై ద నేమ్స్.
1: మానవుని యొక్క పేరును సరైనటువంటి ఒక ప్రమాణంగా తీసుకుని
0: వీ గో బై ద స్టాండర్డ్ ఆఫ్ ది ఓన్లీ
1: మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
0: We are in such an unfortunate condition that we don't know the nature.
1: మానవుడనగ ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the fundamental truth that
1: వీడు దైవస్వరూపుడే, దైవస్వరూపుడే.
0: He is the embodiment of the divine.
1: మానవు.
0: Three letters.
1: మా అజ్ఞానము, దా లేకుండా వా వర్తించటము. అజ్ఞానం లేకుండా వర్తించేవాడే మానవుడు.
0: మానవ, మా మీన్స్ ఇగ్నోరెన్స్, వా హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ విదౌట్ ఇగ్నోరెన్స్.
1: వీడు నవీన మానవుడు కాదు.
0: He is not ultra modern.
1: Sanatana manavudu.
0: He is eternal.
1: Sanatana manavudu.
0: He is ancient.
1: Ma nava.
0: Ma nava.
1: Ma anaga kaadu.
0: Ma no.
1: Nava anaga krutta.
0: Nava new.
1: Krutta vaadu kaadu ee manavudu.
0: Man is not new.
1: Paata vaade.
0: He is eternal ancient.
1: Enno vela samasram nunchi kuda vastunnadu ee manavudu.
0: Man has been there right from thousands of years.
1: Kanaka kaalu chetulu mukku noru pichi ivanni kuda aakaranu patti mana manavattanga bhavistunnam kaani ఈ ఆకారం మానవత్వం కాదు.
0: వీ గో బై ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, ది లెగ్స్, ది నోస్, ది హెడ్ సో ఫార్ అండ్ కన్సిడర్ ఇట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనం సంవత్సరములకై మనం బ్యాకులాడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ది వరల్డ్.
1: ప్రతి సెకండ్ కూడా నూతన సంవత్సరమే.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఈ నూతన సెకండ్ అనేటువంటి సంవత్సరం చేస్తే నూతన నిమిషములుగా మారుతున్నాయి.
0: ది సెకండ్స్ వుడ్ యాడ్ ఆన్ కాన్స్టిట్యూట్ ది మినిట్.
1: నూతన నిమిషములైన కూడా నూతన గంటలుగా వస్తున్నాయి.
0: మినిట్స్ కంపోజ్ ఎన్ అవర్.
1: నూతన గంటలే నూతన దినములుగా వస్తున్నాయి.
0: అండ్ అవర్స్ లీడ్ టు ఎ డే.
1: నూతన దినములే నూతన నెలలుగా వస్తున్నాయి.
0: డేస్ కాన్స్టిట్యూట్ ఎ మంత్.
1: ఈ నూతన నెలలే సంవత్సరములుగా మారుతున్నాయి.
0: అండ్ మంత్స్ కాన్స్టిట్యూట్ ఎన్ ఇయర్.
1: కాబట్టి సంవత్సరం కోసం మనం వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎన్ ఇయర్.
1: ఒక్కొక్క సెకండ్ కూడా ఒక్కొక్క నూతనమైనటువంటిది.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎవర్ న్యూ.
1: కనుకనే ఈనాటి మానవుడు ఈ సెకండ్ లోపల ఈ నూతన సంవత్సరంలో ప్రపంచంలో ఏ విధమైనటువంటి శుభములు అశుభములు సంభవిస్తాయో అని అనేక మంది విచారిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ వెరీ మచ్ బాదర్డ్ యాస్ టు వాట్ ఈస్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ ఫర్ అస్, హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్.
1: మన సుఖ దుఃఖములకు సంవత్సరంలో మూల కారణం కానే కాదు.
0: ఇయర్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ.
1: మన యొక్క చేతలతో చేసినటువంటి కర్మలే దీనికి మంచి చెడ్డలకు మూల కారణము.
0: అవర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీ.
1: ఏ విత్తనం నాటుదమో ఆ యొక్క మొక్కనే పడుతుంది.
0: యాజ్ ఇస్ ద సీడ్ దట్ యు సో, సో ఇస్ ద ప్లాంట్ దట్ ఇట్ స్ప్రౌట్స్.
1: అది చేతు ఇంకెన్నియో చేతు నుంచి ఊహలు తల్లి అలసిపోకు.
0: డోంట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ టైర్డ్ ఇమాజిన్ దట్ యుడ్ బి ఏబుల్ టు డూ దట్. ఏ
1: విత్తనం నాటి ఇచ్చోట ఉంటివో ఆ ఫలములే నీకు అందుచుండు.
0: బికాస్ ఆఫ్ ద సీడ్స్ దట్ యు హావ్ సోన్ ఇన్ ద పాస్ట్ లైఫ్ యు రీప్ ద ఫ్రూట్ నౌ.
1: విత్తనం ఒకటైనా వేరైన ఫలములు లభించుట ఎట్టు సాధ్యమగును?
0: ఇఫ్ ద సీడ్ ఈస్ ఆఫ్ వన్ కైండ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ద ప్లాంట్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్.
1: కనుక విత్తనం ఒకటి ఫలం ఒకటి కానే కారదు.
0: ద ఫ్రూట్ యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ద ఫ్రూట్ దట్ యు రీప్.
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి
0: వాట్ ఎవర్ యు డూ గాడ్ విల్ కౌంట్ వన్ బై వన్.
1: బ్రహ్మ నీకిచ్చి పంపెను బరువమాల.
0: ద క్రియేటర్ సెండ్స్ యూ విత్ దట్ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ గాడ్ సెండ్స్ యూ టు దిస్ ఎర్త్ విత్ దిస్ నెక్లెస్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్.
1: కనుకనే మానవుడు ఒక కంఠమాలతో జన్మిస్తున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఈస్ బోర్న్ విత్ దిస్ గార్లెండ్ ఆఫ్ యాక్షన్.
1: ఆ కంఠమాల యందు ఏ రత్నాలు ఏ ముత్యాలు లేవు.
0: ద చైన్ విత్ విచ్ వీ ఆర్ బోర్న్ డజంట్ షో ఎనీ పర్ల్స్ ఆర్ డైమండ్స్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ ఈస్ ఎ నెక్లెస్ ఆఫ్ ఆల్ ది
1: మంచి చెడ్డలన్నీ కర్మలతో కూడినటువంటి ఈ మాల.
0: దట్ నెక్లెస్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ పాస్ట్.
1: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time of birth we have not brought any gold chain with us.
1: మంచి ముత్యపు సరులు మంచునకును లేవు.
0: We don't find any trace of pearls.
1: మేము బంగారు దండ మెడకు లేదు.
0: There is no gold chain round our neck.
1: రత్నాలహారము రంజిల్లగా లేదు.
0: There are no diamonds whatsoever.
1: పచ్చల పేళ్ళను పుతకలేదు.
0: There are no precious stones.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: There is a chain round your neck.
1: ఏ రత్నములు కాదు, ఏ ముత్యములు కాదు, ఏ నరము కాదు, కానీ మానవుల యొక్క మంచి చెడ్డ కర్మలే తన మాల.
0: We don't have any chain of pearls or diamonds or gold, but we have got the chain of the consequences of embodiments of love.
1: మనం చేసేటువంటి కర్మలు అన్ని కూడాను సక్రమమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను చేసినప్పుడు మనకు అన్ని పవిత్రములే లభిస్తుంటాయి.
0: When all our actions are good and sacred, we'll certainly face good results.
1: కానీ ఈ ఆధ్యాత్మిక మార్గములో మనము ఇంతవరకు పోయినప్పుడు మనకు అర్థం కాలేటువంటి విషయం అవుతుంది.
0: In spiritual path, we are yet to understand.
1: మొత్తం పైన ఈ వచ్చిన సంవత్సరము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని అందిస్తుంది.
0: ఎవ్రీ ఇయర్ దట్ కమ్స్ టు అస్ విల్ సర్టెన్లీ గివ్ అస్ గుడ్ థింగ్స్.
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఈనాడు కాదు.
0: ఇయర్ 2000 ఇస్ నాట్ ఆఫ్ దిస్ డే.
1: ఈనాడు 2000 సంవత్సరం ప్రారంభమైనది అంతే.
0: ఇట్స్ ఓన్లీ కమెన్స్మెంట్ బిగినింగ్ ఆఫ్ 2000.
1: 1999 యొక్క సంవత్సరం అంత్యమైంది.
0: Is an ending of the year 1999.
1: 2000 samacharam prarambhamaindi.
0: Beginning of year 2000.
1: Ee 2000 samacharam anetundi raaboye kuti janavarike idi 2000 samacharam ani cheppavachchu.
0: We can say this is the beginning 2000 year on the basis of January 1st.
1: కనుక ఇది 2000 సంవత్సరం యొక్క ఫలితంగా మనం భావించరాదు.
0: వి కెనాట్ కన్సిడర్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇయర్ 2000.
1: ఇది 1999 యొక్క సంవత్సరం యొక్క ఫలితంగానే మనం విశ్వసించాలి.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ది 2000 ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్షన్స్ ఆఫ్ ది ఇయర్ 1999.
1: కనుక ఇందులో చాలా వరకు దేశములకు, వ్యక్తులకు, తమ యొక్క ఫలములకు చాలా ఉత్తమమైనటువంటి కాలంగానే ఉంటుండాలి.
0: దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ టైమ్ ఫర్ ఆల్ నేషన్స్, ఫర్ ఆల్ ఇండివిజువల్స్.
1: కేవలము ఈ జనవరి కనుక ఈనాడు ప్రారంభమైంది. ఇవంతా దేనివల్ల సంబంధిస్తున్నాయి?
0: వాట్ ఫార్? హౌ డస్ ఇట్
1: సోలార్ సూర్య ప్రతిబింబం చేత లభించేటువంటి ఈ కాలములు.
0: ద టైమ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సోలార్ లైట్.
1: కనుక ఈ 200 సంవత్సరం లోపల ఈ సోలార్ పద్ధతులు కొంత మారిపోతున్నాయి.
0: There's going to be certain changes in solar life.
1: ఈ మార్పు కలిగేటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడాను ఈ 3 నెలలు కూడాను కొంచెం కాలం తీసుకుంటుంది.
0: The solar changes take place within span of 3 months.
1: అయితే కేవలం కాలం మాత్రమే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించకూడదు.
0: We don't need to wait for that time.
1: మానవుని యొక్క ప్రయత్నం కూడాను దీనికి అత్యవసరం.
0: Human effort is essential.
1: మానవుని యొక్క కర్మలు కూడాను చాలా ప్రధానము.
0: Human actions are important.
1: ఈనాడు మానవుని యొక్క చేష్టలు చాలా విపరీతంగా మారిపోతున్నాయి.
0: Human actions are peculiar.
1: మానవుని యందు ఉండవలసినటువంటి మానవతా గుణములు శూన్యమైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
1: ప్రేమ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: సత్యము అనేటువంటిది వినిపించడం లేదు.
0: వీ డోంట్ లిసన్ టు ట్రూత్.
1: ధర్మం అనేటువంటిది చేయటం లేదు.
0: రైచియస్నెస్ ఇస్ నాట్ డన్.
1: శాంతి ఏ రీతికి మనకు లభిస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
1: కనుక భగవంతుడే దీనికి సంపూర్ణమైనటువంటి స్వరూపము.
0: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ పీస్.
1: మనము ఒక గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్లి, బంగారు పని చేసే వాడి దగ్గరికి వెళ్లి బంగారు చేతికిచ్చినప్పుడు ఏం చేయాలంటాడు వాడు?
0: When you hand over gold to a goldsmith, what does he say?
1: అయ్యా, ఈ బంగారుతో నాకు ఒక నగ చేయించు.
0: If you ask the goldsmith, I want
1: ఈ బంగారుతో నాకు కొన్ని గాజులు చేయించు.
0: Make some bangles for me.
1: ఈ బంగారుతో నాకు వడ్డాణం చేయించు.
0: I want a waist belt with this gold.
1: ఈ విధంగా పలికి ఆ బంగారము ఈ యొక్క స్వరూపాలుగా తీర్చిదిద్దుతున్నాడు.
0: And you want the gold to be made into jewels of your choice.
1: భగవంతుడు హిరణ్యగర్భుడు.
0: God's name is హిరణ్యగర్భ.
1: తాయి ఒక బంగారు వంటి వాడు.
0: God is gold.
1: ఆ బంగారును, భగవంతుడు అనేటువంటి బంగారును మన హృదయంలో పెట్టుకుంటే,
0: when we have that golden god in our heart,
1: బంగారు చేత శాంతి అనేటువంటి నగను మనం చేయించుకోవచ్చును, సత్యం అనేటువంటి నగను చేయించుకోవచ్చును, ధర్మం అనేటువంటి నగను చేయించుకోవచ్చును. ఈ యొక్క పనులన్నీ కూడా ఈ బంగారుతోనే పనులు జరుగుతున్నాయి.
0: విత్ గోల్డెన్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ హ్యావ్ ద జ్యువెల్స్ ఆఫ్ ట్రూత్, ద ఆర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద జ్యువెల్ ఆఫ్ పీస్.
1: బంగారు లేకుండా నగలు కాలేదు.
0: Without gold you cannot make ornaments.
1: దైవము లేకుండా నీ యొక్క శాంతి నీకు లభించదు.
0: Without God you can never be peaceful.
1: నీ సత్యము నీకు ప్రాప్తించదు.
0: You cannot be truthful.
1: నీ ధర్మము నీవు ఆచరించలేవు.
0: You don't perform righteous acts.
1: కనుక ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని ద్వారా లభించేటువంటివి.
0: They are all God's gifts only.
1: కనుక నీ భగవంతుడు బంగారు వంటి వాడిగా నీవు తీసుకోవాలి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ గోల్డ్.
1: దీన్ని ఒక దృష్టి అని ఉంచుకుని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అని పిలుస్తుంటాను పిల్లలు.
0: కీపింగ్ దిస్ వ్యూ ఓన్లీ స్వామి సేస్ బంగారు బంగారు గోల్డ్ గోల్డ్
1: అనగా అందరి ఎందుకు ఈ హిరణ్య గర్భుడున్నాడు.
0: గోల్డ్ గాడ్ డివైన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కాబట్టి దీని సత్యాన్ని గుర్తించి నా యందు భగవంతుడున్నాడు అనేటువంటి దీన్ని విశ్వసించినప్పుడే నీకు సర్వ విధములకు సుఖములు చేకూరుతాయి.
0: When once you have got the firm faith, this truth is in you, you are bound to be successful.
1: కాని హృదయంలో ఉన్నటువంటి యొక్క దైవ స్వరూపాన్ని చింతించటం విస్మరించారు.
0: But we have forgotten to think of God within us.
1: బాహ్యమైన ఫలితముల కోసమే ఆశిస్తున్నాడు.
0: We are expecting for outer rewards and results.
1: ఇది అసాధ్యము అసాధ్యము.
0: It's impossible, impossible.
1: కనుక మొట్టమొదట నీవు దైవత్వాన్ని విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధములుగా కూడా దైవత్వాన్ని స్మరిస్తూ ప్రచార ప్రతిబోధం సల్పుతూ అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ డేస్ ఇట్ ఇస్ భారత్ దట్ హస్ ప్రొపగేటెడ్ ద స్పిరిచువల్ పాత్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: భారతీయ ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది.
0: The ancient culture of Bharat is great and valuable.
1: కాని ఆ యొక్క సంస్కృతి యొక్క తత్వాన్ని ఎవ్వరు కూడా విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: But nobody thinks of this ancient
1: culture.
0: కూడా
1: ఈ సంస్కృతిలో ఏమాత్రమూ ప్రవేశించడం లేదు.
0: Students also do not understand the sanctity of Indian culture.
1: కనుకనే వారికి ఈ సంస్కృతి పద్ధతి కూడా వారికి అర్థం కావటం లేదు.
0: So they do not know the cultural procedure.
1: ప్రాచీన సంస్కృతి మహా ఫలవంతమైనటువంటిది.
0: ది ఏన్షియల్ కల్చర్ ఇస్ హైలీ ఫ్రూట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్.
1: మహా పవిత్రమైనటువంటిది.
0: హైలీ సెక్రెడ్.
1: దివ్యమైనటువంటిది. నవ్యమైనటువంటిది. ఇలాంటి పవిత్రతను అయిన మన సంస్కృతిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటెన్ దట్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: మహాభారత యుద్ధం నందు జరిగినటువంటి యొక్క ఫలితములకు చక్కని ఆదర్శం తీసుకోండి.
0: యూ కెన్ టేక్ ఆల్ ది ఐడియల్ దట్ యు లెర్న్ అవుట్ ఆఫ్ మహాభారత్ వార్.
1: అర్జునుడు ధర్మజుడు భీముడు నకులు సహదేవుడు ఈ పంచపాండవులు కూడాను భగవంతుని నిరంతరం కూడా స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ ద ఫైవ్ బ్రదర్స్ ధర్మజ అర్జున భీమ నకుల సహదేవ ఫాలోడ్ గాడ్.
1: ఫస్ట్ గాడ్.
0: ది కెప్ట్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: దెన్ దేర్ లైస్ ద వరల్డ్.
1: లాస్ట్ ఐ అన్నారు వాళ్ళు.
0: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
1: కానీ కౌరవులు అట్ట కాదు.
0: కౌరవ్స్ ఆర్ నాట్ లైక్
1: ఫస్ట్ ఐ.
0: దే కెప్ట్ ఐ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: నెక్స్ట్ వరల్డ్.
1: లాస్ట్ గాడ్ అన్నారు.
0: గాడ్ ఈస్ గివెన్ ద లాస్ట్ ప్లేస్.
1: కనుకనే వారు గాడ్ అంతా కూడా కోల్పోయినారు.
0: సో దే లాస్ట్ గాడ్.
1: అందరూ లాస్ట్ లైఫ్ నే జీవితాన్ని కోల్పోయారు.
0: సో దే లాస్ట్ దేర్ లైఫ్.
1: ఈనాటి మానవులందరూ కూడా మొట్టమొదటి దైవాన్ని ముందు ఉంచుకోవాలి.
0: Therefore everyone of us will have to give first place to God.
1: దైవాన్ని ముందు ఉంచుకుంటే ఏ యొక్క విప్లవము రాదు మనకు.
0: If you keep God in front, you will not have any revolution.
1: కనుకనే ఇటు దైవత్వాన్ని హృదయంలో మనం స్మరించుకుంటూ
0: we have to think of God.
1: దైవత్వాన్ని చింతించుకుంటూ దేశంలో మన జీవితాన్ని గడపాలి.
0: We have to carry on this life sojourn thinking of God in full faith.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దేశం వేరు దేహం వేరు కాదు.
0: In fact, desha, country, deha, body are not different. The panchabhutamle
1: deham nandutunnayi.
0: The five elements in the country are present.
1: Ee dehamlo unnatundi panchabhutamle desham nandutunnayi.
0: The five elements in the body are present in
1: desha. Dehamulu rendu kudunu bimba pratibimbamle.
0: In fact, the body and the motherland are object.
1: Rendu kudunu avinabhava sambandhamle.
0: They are interrelated.
1: Ee rendu anyonyasramile.
0: They are interdependent.
1: Ilanti satyanni meeru gurtinchalani prayatninchali.
0: Make every effort to know this truth.
1: Ee naati yuvukule మనం స్మరించుకుంటూ దివ్యత్వాన్ని చింతించుకుంటూ దేశంలో మన జీవితాన్ని గడపాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ దిస్ లైఫ్ సర్జన్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ ఫెయిత్.
1: ప్రేమ స్వరూపులారా.

0: బట్ టు నో దిస్ ట్రూత్.
1: ఈనాటి యువకులే భవిష్యత్ యొక్క భారత నాయకులు.
0: యంగ్స్టర్స్ టుడే ఆర్ ఫ్యూచర్ లీడర్స్.
1: కనుకనే భవిష్యత్తు బాగుపడాలంటే
0: ఇఫ్ యూ వాంట్ ద ఫ్యూచర్,
1: ఈనాటి యువకులు దైవత్వం లోపల సంపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని
0: యూత్ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: తద్వారా తన నిత్యకర్మను తాను ఆచరిస్తూ రావాలి.
0: అండ్ టేక్ టు డైలీ యాక్టివిటీ.
1: అప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: దెన్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: దేశం నీకంటే ప్రత్యేకమైనది కాదు.
0: అండ్ కంట్రీ ఇస్ నాట్ డిఫరెంట్.
1: దేశంలో నీ ఒక భాగము.
0: యు ఆర్ పార్ట్ ఇన్ దిస్ కంట్రీ.
1: కనుక దేశము నాది అనేటువంటి ఒక భావమును నీవు పూర్తి దృఢం చేసుకోవాలి.
0: హావ్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ దిస్ కంట్రీ బిలాంగ్స్ టు మీ.
1: ఈనాడు నేషనల్ భావం అనేటువంటిది లేకుండా ఉంటుండాలి పిల్లలు.
0: Among students today, there is no patriotic spirit or national feeling.
1: దేశం యొక్క విశ్వాసమే లేదు ఈనాడు.
0: They don't have any faith in their country.
1: దేశం యొక్క అభిమానమే ఈనాడు లేదు.
0: They have no sense of attachment.
1: ఈనాడు మాతృదేశము. ఇది నాది మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నాది మాతృభాష.
0: This is my mother tongue.
1: ఇది నా మతమంచు.
0: This is my religion.
1: ఎదగొట్టి నుడుమనేరని బ్రతికిన పీడు ఇంకొకటి వసదొనగలడా?
0: If you cannot challenge, raise your head saying this motherland, my mother tongue, is a dead toy.
1: ఆ దేశ అభిమానాన్ని కోల్పోకూడదు.
0: Never lose this patriotic spirit.
1: ఆ దేశాభిమానము కోల్పోయి
0: having lost patriotism,
1: విదేశాల యొక్క అభిమానాన్ని పొంది
0: attached to foreign land,
1: మానవుడు రెండింటికి భ్రష్టపడినటువంటి వాడైపోయినాడు.
0: Man is lost in between.
1: ఇలాంటి మానవత్వానికి ఏ రీతిగా దివ్యత్వాన్ని కాగలరు?
0: How do you expect such a man to know the divinity?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భగవంతుడు సర్వాధారుడు.
0: God is the basis.
1: సర్వశక్తిమయుడు.
0: He is all powerful.
1: సర్వజ్ఞుడు.
0: He is omniscient.
1: సర్వభూతాంతరాత్మ.
0: And he is indwelling all creatures.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే భగవంతుడు.
0: God is all pervasive.
1: లేనిది ఏని చెప్పంగలరు గాని ఉన్నది ఏని చెప్పంగలేవంతరము?
0: You can deny that which is not present. How do you decide that which is existing? ఉన్నది
1: దైవము ఎన్నటికిని?
0: God is ever present.
1: లేనిదయ్యను లోకము మానవయ్యా.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఇస్
1: ఈ జగత్ అనేటువంటిది ఏమాత్రము జగత్ కాదు.
0: అండ్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ద
1: దైవం లేని జగత్తే కాదు ఇది.
0: ఇట్ కెనాట్ గో వరల్డ్ వితౌట్ గాడ్.
1: కనుకనే
0: సో
1: ఇది ప్రతి లేకుండా వస్త్రం కాలేదు.
0: వితౌట్ కాటన్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
1: ఇది వెండి లేకుండా టంబ్లర్ కాలేదు.
0: వితౌట్ సిల్వర్ యూ కెనాట్ టంబ్లర్.
1: దైవం లేకుండా మానవుడు కాలేదు.
0: వితౌట్ గాడ్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానే కాదు,
0: ఇది
1: ఒక ఆకారంగా ఉంటున్నామే కానీ ఈ ఆకారాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
0: యు గో బై దిస్ ఫార్మ్.
1: ఆకారం నిజమైనది కాదు.
0: ఫార్మ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఏనాటికైనా ఇది మార్పు చెందేటువంటిది.
0: వన్ డే ఆర్ ద ఫార్మ్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దేహాన్ని సత్యంగా నీవు భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ దిస్ చేంజబుల్ ఫార్మ్ ఎస్ ట్రూత్.
1: ఈ దేహి అయినటువంటి ఒక దైవత్వాన్ని సత్యంగా భావించు.
0: అండర్స్టాండ్ ది ఇన్వెలర్ గాడ్, కన్సిడర్ హిమ్ ట్రూ.
1: దేహమునందే దేహి ఉన్నాడు.
0: The indweller is present in the body.
1: చావు పుట్టుకల లేనట్టి శాశ్వతి ఉండు.
0: God is permanent, eternal.
1: ఆది మధ్యాంత రహితుడు, అనాదివాడు.
0: He has neither beginning nor end.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot perish. You cannot kill him. You cannot inhale.
1: సాక్షిభూతుడై ఉండు దేవదేవుడు.
0: God is an eternal witness.
1: సర్వత్రకు సాక్షిభూతుడుగా ఉన్నాడు.
0: God is an eternal witness in this universe.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: Know this truth.
1: ఎలాంటి పనికి పరిస్థితులు ఏంటో దీన్ని గుర్తించక తప్పదు.
0: You are bound to know this under any circumstances.
1: Kanuka
0: so
1: konni samvatsaralu garchipoyinayi 2000 samvatsaralu prarambhamayindi anukuntunnam manamu.
0: We think that we passed through many of the years and this advent of the
1: 2000 samvatsaralu eppudu ochinayi manaku.
0: When did you get them?
1: 1999 samvatsaralu garchina tarvate kada 2000 vachayi.
0: You got this year 2000 after the passing off of the year 1999. Do you mean say the year by gone?
1: అవన్నీ చేరియే ఇది 2000 సంవత్సరం అయింది.
0: We have gone through the past years and reached the present.
1: కానీ మనం భావిస్తున్నాము.
0: But we
1: think ఇది వారిది ఇంగ్లీష్ వారిది డేట్లు అనుకుంటున్నాము.
0: We consider that the new year is British.
1: ఆ విధమైన భేదమే అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for such thoughts.
1: ఆ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము.
0: Human life is the combination of
1: అన్ని దేశముల ఎందుకు humanity ఒకటిగానే ఉంటుందని.
0: Humanity is one in all countries.
1: మనం అన్నిటికి ఒకే జాతి.
0: We belong to one race.
1: ఒకే మతమే.
0: One religion.
1: అదే హ్యూమానిటీ.
0: And that is
1: అదే మానవ జాతి.
0: That is human society.
1: మానవ సైపత్యము.
0: And that is humanity.
1: కనుక ఈ సత్య సంకల్పాన్ని హృదయంలో ఉంచుకొని
0: develop this truthful thoughts.
1: మానవుడు
0: human being
1: అరుదైనటువంటి వాడము అని మనం విశ్వసించాలి.
0: Should consider himself as rare.
1: కాలము విలువైనటువంటిదిగా భావించాలి.
0: Time is highly valuable.
1: హృదయము మృదువైనటువంటిదిగా తలంచాలి.
0: హ్యూమన్ హార్ట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్
1: టెండర్. మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ నెక్టర్.
1: ఈనాటి ఆ మధురమైనటువంటి మనసులందు కూడా విషమైనటువంటి యొక్క మాటలుగా వస్తున్నాయి.
0: ద నెక్టరైన్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజన్.

0: థాట్స్ టుడే.
1: ఈ మాటలకు కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: విషయ సంబంధమైనటువంటి విషయాలపైన మనసు పోవటం చేతనే ఇది విషమంగా మారిపోయింది.
0: ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పాయిజన్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ విచ్ ఇస్ ఎ పాయిజన్.
1: కాదు కాదు, ఇది
0: ఇట్ షుడ్ బి సో.
1: మనసు చాలా మధురమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ నెక్టర్ వైన్.
1: ఇంటి మధురమైనటువంటి మనసును మనం పాయిజన్ గా మార్చుకుంటున్నాం.
0: మైండ్ విచ్ ఇస్ సపోజ్ టు బి సో స్వీట్ హెస్ బికమ్ పాయిజనస్ నౌ.
1: హృదయము మృదువైనటువంటి దాన్ని కఠినంగా మార్చుకుంటున్నాం.
0: హార్ట్ ఈజ్ సో సాఫ్ట్ టెండర్ అండ్ డెలికేట్ హెస్ బికమ్ సో హార్డ్.
1: అనంతమైనటువంటి కాలమును అంతమైనటువంటిదిగా మనం విశ్వసిస్తున్నాము.
0: And we consider time infinite.
1: Kalame Bhagavat Swarupudu.
0: Time is God.
1: Dinni puraskarinchukoni kalaayana maha kala kalaayana maha kala pramana maha kala atitaayana maha kala swarupaayana maha kala nimita anta kalame.
0: Everything is time. God is the master of time. God transcends time.
1: కనుక మన కాలాన్ని మనం విశ్వసించకుండా పోతే మనం ఏ దేన్ని విశ్వసించాలి? కాయాన్ని విశ్వసిస్తావా?
0: We don't have faith in time. Do you have full faith in your body?
1: కాయం అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఈజ్ టెంపరీ.
1: కాలంతోనే పెరుగుతుండాలి, కాలంతోనే తరిగిపోతుండాలి.
0: ద బాడీ గ్రోస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: లవ్. ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినంగా భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ టుడే సేక్రెడ్ డే.
1: యద్ భావం తద్ భవతి. మన భావాన్ని పురస్కరించుకుని ఈ విధంగా మారుతూ ఉంటాయి.
0: యాజ్ ఈజ్ ద థాట్ సో ఈజ్ ద ఫీలింగ్.
1: కానీ ఈ 2000 సంవత్సరములు ఏమాత్రము చెడ్డవి కాదు.
0: The 2000 years passed by are not bad anyway.
1: Chala unnatamaina adarshanni andistundi.
0: This year will take you to noble heights.
1: Divyamaina yoka bhavitattam bhavatattvanni prabodhistundi.
0: This year 2000 will propagate the divinity.
1: కనుక ఇంకా పూర్వపూర్వమంతా కూడా ఐకమత్యాన్ని కూడా చేరుస్తుంది.
0: ఇట్ విల్ ఆల్సో ఫాస్టర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అతి శీఘ్ర కాలం నందే కూడాను అన్ని దేశముల వారు కూడా ఏకమైపోతారు.
0: వెరీ సూన్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్.
1: ఎవరు మనకు ద్వేషమే మేము భావిస్తున్నామో వారే పరమ మిత్రులుగా మారిపోతారు.
0: హూమ్ యూ కన్సిడర్ యాజ్ యువర్ వర్స్ట్ ఎనిమీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ ఫ్రెండ్స్.
1: కనుక మనకి ఎవరు కూడా ద్వేషులు లేరు.
0: We don't need to hate anybody.
1: ఎవరు కూడా విరోధులు కారు.
0: None are our enemies.
1: అందరు కూడా అన్నదమ్ములే.
0: All are brothers.
1: Brotherhood of man, fatherhood of God.
0: We should believe in brotherhood of man and fatherhood of God.
1: అట్టి ఏకత్వాన్ని అతి శీఘ్రంలోనే మీరు చూడగలరు.
0: You are going to witness that unity very soon.
1: కానీ మీరందరి హృదయాలు కూడాను పవిత్రమైన భావంతో ప్రార్థన చేయండి.
0: But fill your sacred hearts with sacred thoughts.
1: ఈ ప్రార్థన చేత సాధించలేనటువంటి జగత్తులో ఏదీ లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ విదౌట్ ప్రేయర్.
1: హృదయాన్ని కూడాను కరిగిస్తుంది ప్రార్థన.
0: ఇన్ ఫ్యాక్ట్ ప్రేయర్ మెల్ట్స్ ఎవ్రీ హార్ట్.
1: కనుకనే ఈ ప్రార్థన చేస్తే ఇది అతి శీఘ్రకాలంలోపునే పూర్తి పరిహారం కూడా అవుతుంది.
0: అవర్ సిన్సియర్ ప్రేయర్ విల్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
1: సర్వలోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా మీరు చేయాలి.
0: లెట్ us pray wholeheartedly for the safety, security.
1: నేను, నా వారు, నా కుటుంబము, నా బంధువులు, నా మిత్రులు మాత్రమే కాదు, అందరు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని రూపముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
0: We should not be narrow minded confining to the feelings of I and mine. Let everybody happy. Let all countries be happy.
1: సమష్టి స్వరూపము.
0: This all cosmic form.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ముఖ్యంగా పెంచుకోవాల్సినటువంటి ప్రేమ ఒక్కటి.
0: వాట్ యు ఆర్ సపోజ్డ్ టు గ్రో ఇస్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అక్కడ ఏమాత్రము ద్వేషానికి అవకాశం లేదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెన్ నాట్ బి హేట్రెడ్.
1: ఇంతకు పూర్వం ప్రేమ లేకపోతే దాంట్లో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఎర్లియర్, అట్లీస్ట్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్ నౌ.
1: కనుక ఆనాడు గోపికులు కూడా చెప్పారు.
0: గోపికాస్ ఇన్ దోస్ డేస్ సెడ్
1: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
0: In this barren human heart which is bereft of love, so the seeds of love in this heart, with all the temper emotion of love, with all the rain of love, let the rivers of love flow incessantly. In this barren land bereft of love, so the seeds of love. Water with love.
1: ఈ ప్రేమ ప్రవాహమును ప్రవహింపచేయాలి.
0: Let there be flow of love.
1: అందరికీ పంచాలి.
0: We have to share with everyone.
1: మీరు అనుభవించాలి.
0: And you too enjoy
1: it. ఈ నూతన సంవత్సరం లోపల నూతనమైనటువంటి ఒక పదార్థం ఏమిటంటే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
0: What is this gift of this new year? The selfless, through sacred love.
1: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రేమను లౌకికమైన దాంట్లో ప్రవేశపెట్టి తద్వారా అనేక చిక్కులకు గురి అవుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ ద మండేన్ పర్పసెస్.
1: కనుక సెల్ఫ్లెస్ లవ్.
0: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
1: కనుక ఈ సెల్ఫిష్ లవ్ మనకొద్దు.
0: డోంట్ హ్యావ్ సెల్ఫిష్.
1: సెల్ఫిష్ ఫిష్ ఫిష్ దుర్గంధం.
0: సెల్ఫిష్ లవ్ ఈస్ ఫౌల్స్ వెరీ బ్యాడ్. యూ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అలాంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
0: డెవలప్ సెల్ఫ్లెస్ లవ్.
1: అందరినీ ప్రేమించాలి.
0: లవ్ ఆల్.
1: వారు ఏమైనా భావించుకోని.
0: లెట్ దెం ఫీల్ యాజ్ దే లవ్.
1: వారు ఏమైనా తలంచుకోని.
0: లెట్ దెం థింక్ యాజ్ దే లవ్.
1: దీనికి వెనవనక్కర్లేదు. నీవు
0: డోంట్ బి బాదర్డ్.
1: నీ ప్రేమను పవిత్రంగా పెట్టుకో.
0: మేక్ యువర్ లవ్ సేక్రెడ్.
1: అప్పుడే జగత్తంతా పవిత్రంగా అవుతుంది.
0: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి సేక్రెడ్.
1: కనుక ఈ 2000 సంవత్సరాలు అనేటువంటిది ఏ ఫలితాన్ని ఏ ఆనందాన్ని ఏ విధమైనటువంటి అందిస్తుందో అని చాలా మంది ఆపోహన పడుతున్నారు.
0: మెనీ ఆర్ కన్సర్న్ దట్ వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, రివార్డ్స్ వి గెట్ హియర్.
1: ఈ బాధలు లేవు.
0: నో సఫరింగ్ అట్ ఆల్.
1: అని వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని ఇంత ప్రపంచం లోపల ఈ సుఖ దుఃఖము లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: హౌఎవర్ దిస్ బీయింగ్ ఎ మండేన్ వరల్డ్, గుడ్ అండ్ బ్యాడ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: కానీ జగత్తుకు ఏది కూడా చెడ్డది కాదు.
0: నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఈ రెండు బాధలు లేకపోతే సుఖం అనేటువంటిది ఎక్కడ కలుగుతుంది?
0: విదౌట్ దిస్ ఇంటర్వల్ యూ కెనాట్ ఎంజాయ్.
1: వస్తుంటాయి పోతుంటాయి అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
0: ఆల్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: దీనికి మనం వెనవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వరీ.
1: మనం ఎదుర్కోవాలి.
0: Resist and face.
1: ప్రేమతో దాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్.
1: ప్రేమ కింద మార్చుకోవాలి.
0: ట్రాన్స్ఫార్మ్ విత్ లవ్.
1: ప్రేమ స్వరూపులు కావాలని.
0: బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అప్పుడు జగత్ అంతా కూడా ఎప్పుడు కూడా శాంతి శాంతి శాంతి.
0: దెన్ ది హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్.
1: ఎందుకోసం మూడు పర్యాయం చెప్తున్నారు శాంతి శాంతి శాంతిని?
0: వై డు యూ సే దిస్ వర్డ్ శాంతి పీస్?
1: శారీరక శాంతి, మానసిక శాంతి, ఆత్మశాంతి.
0: Peace is required at three levels, the physical, psychological and also spiritual.
1: You are not one person but three.
0: So Bhagavan says you
1: are
0: not one but
1: you
0: three.
1: Think you are physical body.
0: The one you think you are is physical
1: even
0: body.
1: The others think you are, that is mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atma.
0: The one you really are is Atma.
1: కనుక మూడింటి ఎందుకు కూడా శాంతి మనకు కావాలి.
0: వీ నీడ్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్.
1: ఈ మూడింటికి కాదు, 3000కు కాదు, 3 కోట్లకు కాదు, 30 కోట్ల అన్నిటికీ ఒక ప్రేమనే సమాధానం.
0: లవ్ ఇస్ ఓన్లీ సొల్యూషన్ ఐదర్ ఫర్ 2000, 3000 ఆర్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
1: ఒక్క ప్రేమతో సర్వమును కూడా మనము అనుభవించవచ్చు.
0: విత్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నేనే సాక్షి.
0: భగవాన్ ఇస్ ది విట్నెస్ అండ్ ప్రూఫ్ ఫర్ దాట్.
1: నా యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: భగవాన్ హ్యాస్ దట్ ఇన్ఫినిట్.
1: ఇన్ని వేల మంది ఇక్కడ చేరడానికి ఏ ఇన్విటేషన్ పంపించారు? కాదు కాదు, నా ప్రేమనే, నా మీపై ఉన్నటువంటి, మీకు నాపై ఉన్నటువంటి ప్రేమనే ఇద్దరు సన్ని సంబంధ బాంధవ్యం చేసింది.
0: థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్. నో ఇన్విటేషన్ ఇస్ సెంట్. వై? బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ ఫర్ యూ. అండ్ యువర్
1: ప్రేమ నాపై ఉంది, నా ప్రేమ మీపై ఉంది.
0: యూ లవ్ భగవాన్ అండ్ భగవాన్ లవ్స్ యూ.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ సమావేశమునకు మూల కారణం.
0: ది కాంబినేషన్ ఆఫ్ దిస్ లవ్ బ్రాట్ యూ హియర్ టు దిస్ అసెంబ్లీ.
1: కనుక ప్రేమ చేత మనం ఏమైనా సాధించవచ్చు అనే సత్యాన్ని గుర్తించి నేటి నుంచి ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
0: విత్ లవ్ వీ కెన్ అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఏమైనా ద్వేషమో అసూయో డంబమో ఆడంబరమో వస్తే దాన్ని తించివేయండి.
0: Kill, cut off that pomp and show aggrandizement, hatred.
1: These are not qualities.
0: These are not my qualities.
1: These are animal qualities.
0: They are animal qualities.
1: కాబట్టి నేను మానవుడు.
0: I am a human being.
1: మానవుడికి ఏమిటి? ప్రేమనే ప్రధానము.
0: As a man, love is important.
1: సత్యమే ఆధారము.
0: Truth is the basis.
1: ధర్మమే మన యొక్క జీవితము.
0: Righteousness is our life.
1: ఈ మూడింటిని ఏకత్వం చేసుకుంటే శాంతి మన యొక్క హక్కు.
0: When once we unify these three, you will have peace.
1: కనుక మీరు దేశం యొక్క ఐకమత్యాన్ని మీరు ఆశించి
0: stand for the unity of your country.
1: ప్రతి ఒక్కరి ఒక్క క్షేమాన్ని కూడా మనం విశ్వసించి
0: pray for the progress welfare of everybody.
1: మీ స్వార్థాన్ని దూరం నెట్టి
0: give up selfishness.
1: ప్రార్థన చేయండి.
0: pray.
1: అప్పుడే మనం జన్మించినందుకు ఒక ఆదర్శం అవుతుంది.
0: దాట్ విల్ బి ఎన్ ఐడియల్ లైఫ్.
1: మానవుడు తిని తిరిగి నిద్రించే కోసం జన్మించలేదు.
0: వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
1: దేశానికి ఒక ఆదర్శాన్ని కూడా అందించాలి.
0: వీ హావ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
1: ఆ ఆదర్శం ఏమిటి మీరు అందించాలి?
0: వాట్ ఇస్ దట్ ఐడియల్?
1: సర్వులకు మన చేతనేంత వరకు సహాయం చేయాలి.
0: వీ హావ్ టు సర్వ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: భగవాన్ వాంట్స్ అస్ టు కీప్ దీస్ టూ థింగ్స్ వెరీ ప్రెషస్, హైలీ సేక్రెడ్. అండ్ భగవాన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: ప్రేమ ముదిత మనసు కహో.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము, జ్ఞానోదయములకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే, బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయి కూడాను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దీస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరం అని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ పంచీకరణ.
0: ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది.
1: ఇన్ దిస్ ఆత్మ వుడ్ బి ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణముగా పనిచేస్తుంటాయి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ విల్ బి ఫంక్షనింగ్ ఫుల్లీ.
0: ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము.
1: దిస్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
0: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
1: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ త్రీ డివిజన్స్.
0: స్థూల, సూక్ష్మ కారణములు అని.
1: అండ్ దట్ ఈజ్ గ్రాస్, సటిల్ అండ్ కాజల్.
0: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
0: ఇది పరిపూర్ణ జడము.
1: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
0: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఈజ్ ఓన్లీ an instrument.
0: Manaku kanipinchunadi ee sthoola shariramu.
1: What we see is this physical body.
0: Deenini satyamani nityamani vishwasinchi,
1: considering this as truth and eternal,
0: sarvasvamainatvanti oka atma tattvanni vismaristunadu manavu.
1: Man is giving up the principle of atma, which is really eternal and permanent.

0: పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం.
1: ద సటిల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 లైవ్ బ్రెత్స్, మైండ్, ఇంటలెక్ట్ అండ్ 10 సెన్సెస్.
0: దీనిని స్వప్న స్థితి అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి కాల్డ్ డ్రీమ్ స్టేట్.
0: ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది.
1: ద పర్సనాలిటీ ఈజ్ నాట్ సో వెరీ విజిబుల్ ఇన్ దిస్ కేస్.
0: ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది.
1: ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ సటిల్ బాడీ, మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ న్యూ వరల్డ్.
0: ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్.
0: ఇది ఎవరితో కూడా సంబంధ బాంధవ్యం లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది.
1: ఇన్ ది డ్రీమ్ స్టేట్ ఇట్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బికమ్స్ ఇట్ సెల్ఫ్ మెనీ థింగ్స్ ఇట్ ఎక్స్పీరియన్సెస్.
0: రూపము కాని రూపమును.
1: ఇట్ ఈస్ ఎ ఫామ్ వితౌట్ ఫామ్.
0: వినికిడి గాని వినికిడిని.
1: ఇట్ ఈస్ ఎ హియరింగ్ వితౌట్ హియరింగ్.
0: రుచి కాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది.
1: ఇట్ క్రియేట్స్ ఆల్సో ఎ టేస్ట్ వితౌట్ బీయింగ్ ఎనీ టేస్ట్ దేర్.
0: కానీ ఈ సృష్టి అంతయి కూడాను తనకు తానే పరిమితమై ఉంటుంది.
1: బట్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్ ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్ అలోన్.
0: ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిది, ఎవరి కర్మ వారిది.
1: ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్ ఈవెన్ వెన్ దెర్ ఆర్ 10 పీపుల్స్ లివింగ్ ఆర్ స్లీపింగ్ ఇన్ ద సేమ్ రూమ్, ఈచ్ వన్స్ డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఈచ్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యునిక్ అండ్ రెస్ట్రిక్టెడ్.
0: ఈ స్వప్నములకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు.
1: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ టు దిస్ డ్రీమ్ స్టేట్ అండ్ ది వేకింగ్ స్టేట్.
0: ఒక వ్యక్తికి స్వప్నములో తన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు.
1: వన్ పర్సన్ మే డ్రీమ్ దట్ హిజ్ ఫ్రెండ్ ఈజ్ గివింగ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్.
0: తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడతీవి రాత్రి అని ప్రశ్నించినప్పుడు, మరే పిచ్చివాడా, నేను నిన్ను చూడలేదే అని తాను జవాబు చెప్తాడు.
1: ద నెక్స్ట్ డే వెన్ హీ మీట్స్ ది ఫ్రెండ్ అండ్ క్వశ్చన్స్ హిమ్ వై డిడ్ యు గివ్ మీ సో మచ్ ఆఫ్ ట్రబుల్, హీ విల్ సే వెల్
0: అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు.
1: ఓ మ్యాడ్ మ్యాన్,
0: అతని బాధలను తానే సృష్టించుకున్నాడు.
1: దట్ మీన్స్ దట్ హీ హాస్ క్రియేటెడ్ ఫ్రెండ్ ఇన్ ద డ్రీమ్.
0: సర్వానుభూతులు కూడా నువ్వు తానే సృష్టించుకున్నాడు.
1: హీ హాస్ క్రియేటెడ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్వప్నావస్థ యందు జరిగేటువంటి యొక్క సమస్త అనుభూతులు కూడాను తనకు తానే పరిమితము కాని ఎవరితోనో పరిమితం వ్యాప్తి అయి ఉండవు.
1: ఇన్ దిస్ వే ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు హిమ్సెల్ఫ్. దే ఆర్ నాట్ ఎ రియాలిటీ ఇన్ ద రియల్ వరల్డ్ అట్ ఆల్.
0: సుఖదుఖములను అనుభవించినది ఈ స్వప్నావస్థ.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్ ఆర్ సారో ఈజ్ ఇన్ దిస్ డ్రీమ్.
0: కర్మానుగుణ్యంగా పునర్జన్మము ధరించినది ఈ స్వప్నావస్థయే.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ హీ మే ఆల్సో గెట్ ఎ రీబర్త్.
0: అనగా సూక్ష్మ శరీరమే.
1: అండ్ దట్ ఈస్ ద సటిల్ బాడీ.
0: ఇందులో మనస్సు ప్రధానమైనది.
1: ఇన్ దిస్ స్టేట్ మైండ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్.
0: ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది.
1: మైండ్ క్రియేట్స్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: మనోమూలం మిదం జగత్. ప్రపంచమంతా కూడాను మనోమయంతోనే కూడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద మైండ్. ఇట్ ఇస్ ద మైండ్ విచ్ క్రియేట్.
0: మనసు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకుని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి.
1: మైండ్ హ్యాస్ బీన్ గివన్ డిఫరెంట్ నేమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫంక్షన్స్ విచ్ ఇట్ పర్ఫార్మ్స్.
0: సంకల్ప వికల్పములు చేయటం చేత దీనికి మనస్సు అని పేరు.
1: ఇట్ గెట్స్ ది నేమ్ మనస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది థాట్ ప్రాసెసెస్ విచ్ ఇట్ గెట్స్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేయటం చేత దీనికి బుద్ధి అని పేరు.
1: మైండ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇంటెలెక్ట్ వెన్ ఇట్ డిస్క్రిమినేట్స్.
0: నిరంతరము చింతించటం చేత దీనికి చిత్తము అని మరొక పేరు.
1: యాజ్ ఇట్ గోస్ ఆన్ రిమెంబరింగ్ థింగ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ చిత్త.
0: దేహంతో తాదాత్మభావమును పొందినప్పుడు దీనికి అహంకారము అని పేరు.
1: వెన్ మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇది మనసు యొక్క పర్యాయ పదములే.
1: ది ఫోర్ వర్డ్స్ మైండ్, చిత్త, ఇంటెలెక్ట్ అండ్ ఈగో ఆర్ ఓన్లీ ఫోర్ నేమ్స్ ఫర్ ది సేమ్ మైండ్.
0: ఈ నాలుగింటి యొక్క సన్మిళిత సంబంధమైనటువంటి స్వరూపమే అంతఃకరణ.
1: అంతఃకరణ ఈజ్ పుటింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్.
0: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే.
1: ది వేకింగ్ స్టేట్ యాజ్ వెల్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ ఆర్ ద క్రియేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: మూడవది సుషుప్తి.
1: ద థర్డ్ వన్ ఈజ్ సుషుప్తి.
0: సుషుప్తి అనగా సు అనగా మంచి.
1: సు స్టాండ్స్ ఫార్
0: సుప్తి అనగా ఒక నిద్ర.
1: సుషుప్తి దేర్ ఫోర్ స్టాండ్స్ ఫార్
0: మంచి నిద్ర.
1: గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్.
0: అయితే ఇందులో మనస్సు లేదు.
1: ఇన్ దిస్ స్టేట్ దెర్ ఇస్ నో మైండ్.
0: మనస్సు లేకపోవటం చేత ప్రపంచం కూడా లేదు.
1: యాజ్ దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ నో వరల్డ్ ఆల్సో.
0: ప్రపంచం లేకపోవటం చేత సుఖదుఖములు కూడా లేవు.
1: యాజ్ దెర్ ఇస్ నో వరల్డ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ జాయ్ ఆర్ సారో ఆల్సో.
0: మనస్సు ఉండినంత వరకే ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ ఎగ్జిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ట్స్.
0: ప్రపంచం మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖదుఖములు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కన్సర్న్డ్ విత్ ద వరల్డ్ యు హావ్ గాట్ సారో.
0: కనుక సుఖదుఖములకు ప్రపంచమే మూల కారణము.
1: Therefore, for joy or sorrow, it is the world which is responsible.
0: ప్రపంచమునకు మనస్సే కారణము.
1: For the world, it is the mind which is responsible.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయోః అని సమస్త బంధములకు సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం.
1: In this context, it is said, mind is responsible for the bondage as well as the freedom or liberation.
0: అయితే ఈ అన్నింటికి అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆత్మస్థితి.
1: బట్ దేర్ ఈస్ వన్ మోర్ స్టేట్, ట్రాన్సెండెంటల్ స్టేట్ ఆఫ్ ఆత్మిక్ స్టేట్.
0: మానవుడు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి శరీరముల యొక్క తాదాత్మ్యం పొందటం చేతనే ఆత్మను మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ ఆత్మ బికాస్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
0: అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారం.
1: బట్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ద బేసిస్ ఈజ్ ఆత్మా.